ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 మే 6వ తేదీన మాతృశ్రీ ఈశ్వరమ్మ వర్ధంతి దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రసారించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.

सर्वतो विदुषित चित्तम पदकुत्र जीवियं सद दृष्टम प्रेम स्वरूप చూచున్నది వినున్నది సంకల్పించుకున్నది ఆచరించున్నది సర్వం బ్రహ్మమయం యొక్క ప్రభావమే. నేను నాది అనే అభిమాన మమకారములు అనేక విధములైన అనర్థములకు దారితీస్తున్నది. సర్వం దైవమయం అనేటువంటి ప్రభావమని మానవుడు తనయందు విశ్వసించినప్పుడే దివ్యత్వమైన ఆనందమును అనుభవించగలడు. మానవుడు నిత్య జీవితము కేవలము భౌతికంగా నైతికంగా ప్రాకృతికంగా స్థూలంగా మాత్రమే తన యొక్క కార్యకలాపమునకు పాల్గొంటున్నాడు. దీనికి మాత్రమే మానవ జీవితము పరిమితము కాకూడదు. భౌతిక జీవితము అంతర్జీవితం పైన ఆధారపడి ఉంటున్నది. ఒకటి భౌతికము, రెండవది అంతర్యము. కానీ ఈ భౌతిక ప్రపంచము అంతర్యమైనటువంటి ఈ ప్రపంచం పైన ఆధారపడి ఉంటున్నది. భౌతిక జగత్తు ఒక విశాలమైన అగాధమైన అనంతమైన భవనం. కానీ భవనమునకు పునాది ఎంత భద్రంగా ఉండవలనో అంత భద్రంగా ఉండవలసి వస్తుంది. పునాది ఏ భద్రంగా లేకుండా భవనము కూలిపోతుంది. కనుకని బాహ్యమైన బహిర్ముఖమైన ప్రాకృతమైన స్థూలమైన ఈ జగత్ భవనమునకు అత్యంత సూక్ష్మమైన అనంత శక్తివంతమైన మనస్సే దీనికి పునాది. కనుక మనస్సు అనేటువంటిది శక్తివంతముగా అయినప్పుడే మనిషి కూడా మహా శక్తివంతుడగా అభివృద్ధి కాగలడు. కేవలం మానవుడు మాత్రమే కాదు, మానవుని వల్ల సమాజం కూడాను శక్తివంతంగా రూపొందుతుంది. కేవలము సాంఘికం మాత్రమే కాదు, సొసైటీ మాత్రమే కాదు, జాతీయత కూడాను భద్రంగా నిలచగలుగుతుంది. కనుక ఈ జాతీయతం భద్రత సమాజం పైన ఆధారపడి ఉన్నది. మనస్సు సరి అయినదిగా ఉండినప్పుడే మనస్సు మనిషి దివ్యమైనటువంటి వాడిగా రూపొందుతాడు. మనస్సు కలవాడే మనిషి, మనస్సే లేకుండిన మనిషే లేడు. కనుక అంతర్భూతమై అగోచరమైనటువంటి ఈ యొక్క మనస్సు అనే పునాది సరి అయినటువంటి స్థితిలో ఉండినప్పుడే మనిషి అని గోచరించేటువంటి ఈ స్వరూపము సరి అయినటువంటి యొక్క స్థితిని అందుకోగలడు. ఈనాటి ఆధునిక యుగమునందు అనేక విధములైనటువంటి మార్పులు కలుగుతూ వచ్చాయి. సిరి సంపదలక లోటు లేదు, భోగ భాగ్యములక ఏ విధమైనటువంటి యొక్క లోటు లేదు, విలాస విహారములక తక్కువ లేదు. దాని ఈనాటి మానవుడు నిరంతరము నిరాశచే నిస్పృహలచే నిష్ఠూరములచే కుంగిపోతున్నాడు. దీనికి కారణమేమిటి? దీనికి మనస్సు అనేటువంటి యొక్క దివ్యశక్తిని సరైనటువంటి విధంలో వినియోగించుకోలేకపోవటమే ఈ అశాంతికి నిరాశకు నిస్పృహకు కారణమవుతున్నది. మనిషికి మనిషికి మధ్యలో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు పెరిగిపోతున్నది. ఈ సమస్యల యొక్క ప్రభావం చేతనే
అనేక విధములైనటువంటి ప్రమాదములు కూడాను సంభవిస్తున్నవి. కనుక మనశ్శక్తిని సరైనటువంటి విధంలో మనము వినియోగించుకోవటానికి తగిన కృషి చేయాలి. ఈనాటి మానవుని యొక్క మనస్సు కేవలము ఒక ఉన్మత్తంగా మారిపోతుండాలి. కారణమేమనగా ఈ మానవ మనస్సు ఇంద్రియములకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తూ వస్తుండాలి. ఈ యొక్క ఇంద్రియముల యొక్క మితిమీరిన స్వేచ్ఛనే మానవుని మతిని ఉన్మత్తునిగా మారుస్తున్నాడు. ఈనాటి ప్రపంచమంతా కూడాను రెండు విధములైనటువంటి ఉన్మత్తముతో కాలమును గడుపుతూ ఉండదు. ఒకటి ధనోన్మత్తము, రెండవది అధికార ఉన్మత్త. ఇవి రెండు వేరు వేరుగా మనకు కనిపిస్తున్నవి కానీ రెండు వేరు కాదు, ఒక్కటే. విత్తనములకు రెండు బద్దలు ఉన్నట్టుగా ధనోన్మాదము అధికార ఉన్మాదము ఈ యొక్క రెండు బద్దలుగా ఉంటున్నవి. ధనముతో అధికారాన్ని కొంటున్నాడు, అధికారంచే ధనమును ఆర్జిస్తున్నాడు. అందుకు ధనోన్మాదము అధికారోన్మాదము ఒక విత్తనము యొక్క రెండు బద్దలే. ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా కూడాను ఈ రెండింటిపైననే ఆధారపడి కాలమును గడుపుతూ ఉన్నాడు. ధనము లేక అధికారము ఈ రెండింటిలో ఏదో ఒక్కటి ఉండినప్పుడే మానవుడి యొక్క అహంకారము అమితంగా పెరిగిపోతుంది. ఇక రెండూ చేరినటువంటి వారి గతి చెప్పనక్కరలేదు. మానవత్వాన్ని విస్మరించి పశుత్వం విశ్వసించి కేవలము రాక్షసత్వాన్ని అనుభవిస్తున్నారు. మానవుని యొక్క మనస్సు అనేటువంటిది మధురమైనదని, మనస్సే మానవునికి ప్రాణమని, మనస్సే మానవత్వానికి సరైనటువంటి దివ్యత్వమని మానవుడు ఈనాడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు. ఈనాటి మానవుడు మనస్సును విస్మరించి కేవలం భౌతికమైనటువంటి జీవితమనే తన హృదయమునందు నింపుకొని తద్వారా తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు, ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా, తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతం నింపనగునా. ఈనాటి మానవుని హృదయము హృదయా అనగా దయామయమైనటువంటిదే మానవుని యొక్క హృదయము. అట్టి దయామయమైనటువంటి మానవుని హృదయము ఈనాడు కేవలము మృగస్వరూపాన్ని ధరించి ఒక విధమైనటువంటి దయాదాక్షిణ్య రహితమై మానవత్వము క్రూరత్వంగా అనుభవిస్తూ వస్తున్నాడు. ఈనాటి చదువు సంజల లోపల మానవుడు మహా అధికుడిగా మారిపోతున్నాడు. ఆయన విద్యా విధానములో తాను హీరోగా కనిపిస్తున్నాడు కాని ఆచరణ విధానము లోపల జీరోగా మారుతున్నాడు. కేవలం మానవత్వాన్నిగా గుర్తించలేనటువంటి ఒక విద్య మానవునికి వ్యర్థమే. తదుపరితో పాటు సంస్కారం కూడాను అత్యవసరమనేటువంటి సత్యాన్ని ఈనాటి విద్యా విధానంలో గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. రావణాసురుడు కాని దుర్యోధనుడు కాని శక్తి సామర్థ్యముల లోపల ఏమాత్రమూ ఎవరికి తీసిపోనటువంటి వారు. ఈ యొక్క విద్యా సమస్త శక్తులు కూడాను అనంతమైనటువంటివి, గొప్ప విద్యావంతులు. కాని మనసులో మాలిన్యము చేరినప్పుడు సర్వం కూడాను శూన్యంగా మారిపోయినది. మానవత్వాన్నే మర్చిపోయారు. మానవత్వాన్ని మరిపించేటువంటి విద్యలు విద్యలవుతాయా? మానవత్వాన్ని ప్రకాశింపజేసేటువంటివి, వికసింపజేసేటువంటివి, ప్రకటింపజేసేటువంటివే విద్యలు. ఏదో పొట్ట నింపుకునే నిమిత్తమై విద్యలను ఆర్జిస్తున్నాము. పొట్టలు నింపుకోవటానికి మానవుడిగా పుట్టాలా? కుక్కలు నక్కలు కోతులు కూడాను పొట్టలు నింపుకోవటం లేదా? కాదు కాదు, హృదయాన్ని పండించుకునే నిమిత్తమై విద్యలు కావాలి. ఏమని నిందించుకునే నిమిత్తమై విద్యలు కావాలి. విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానమును ప్రకటింపజేసే నిమిత్తమై విద్యలు కావాలి. కేవలం జ్ఞానుడు పొట్ట నింపుకున్న చిక్కుల నుంచి కోటి విద్యలను పూనిగా నేర్చి పరిపూర్ణ సుఖమును నొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేలా? శ్రీపతి నామచింతనమే చేకూర చేయు సుఖము మానవ. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడుదాకా ఇంతకాయ హద్దును పద్దులేక ప్రేమందగ చేయుచు జీవితంబు. వీరిద్దుల ధార ఓసి యుద్ధ దళాక్షణ విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురు విరితికి తెలుపు మానవ. ఏమి అనుభవించారు మీరు? భగవంతుని విస్మరించి లోకాన్ని విశ్వసించి విద్యను అభ్యసించి అధికారంలో చేపట్టి ఏ సుఖం పొందారు మీరు? ఏమైనా సుఖమున్నదా?
ఉన్నదనే భావిస్తున్నారు. ఏమిటి ఈ సుఖము? క్షణికమైన సుఖము కాదు, ఇది కాదు మానవుని యొక్క సుఖము. క్షణికమైనటువంటి సుఖము పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. ఇంకా ఎందుకు జంతువునాం నరజన్మ దుర్లభం? ఈ మానవ జన్మం యొక్క దుర్లభత ఏమిటి? నిత్యమైన, సత్యమైన, స్థిరమైన ఆనందమును అనుభవించే నిమిత్తము మానవుడు తగినటువంటి కృషి చేయాలి. కనుక లేట వయస్సు నుందే నిర్మలమైనటువంటి యొక్క స్థితి అందే, నిస్వార్థమైన భావమునందే, నిష్కళంకమైనటువంటి హృదయమునందే ఈ దివ్యమైనటువంటి భావాలు ప్రవేశించాలి. పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచి సర్వశాస్త్రములు అతులమైన విద్యలను నేర్చి తినంచును గర్వమేలా. హస్తయుగంబు మోర్చి పరమాత్మని చింత చేయని ఈ ప్రస్తుత జీవితంబు వ్యర్థము కదా మానవా. నీవు నీ స్వార్థ నిమిత్తమై, స్వప్రయోజన నిమిత్తమై కేవలం విలువలేనటువంటి వ్యక్తులకు నమస్కరిస్తున్నావు. నమస్కారం యొక్క విలువను కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు. నిత్య సత్యమైనటువంటి దైవత్వానికి నమస్కరించుటకు కేవలం వెనుకంజ వేస్తున్నాడు మానవుడు. ఈ పాప ఫలం యొక్క చిహ్నమే. దివ్యత్వాన్ని నిరంతరం కూడా మనము విశ్వసించాలి. ఉన్నది ఒక్కటే, రెండవది లేదు. ఇలాంటి దివ్యత్వాన్ని లేత వయస్సునుందే మాతాపితరులు దీనికి తగినటువంటి యొక్క కృషి చేయాలి. ఋతుజ్జుడు, మదాలస ఇరువురు కూడాను ఎంతో భగవత్తు యొక్క విశ్వాసం కలవారు. మదాలస మహాసాధ్వీమణురాలు. ఈమె త్యాగ జ్ఞాన వైరాగ్యములలో ఈమెకు సాటి మరొకటి లేరు. ఈమెకు దివ్యత్వం అనేటువంటిది పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు. వీరిరువురికి మొట్టమొదట పుత్రుడు పుట్టాడు. ఈనాటి మానవులలో పుత్రుని పేరు పెట్టాలని అనేక రకములైనటువంటి యొక్క పరిశోధనలు జరుపుతుంటారు. పేరుగా ఉండాలి, ఆధునికమైనటువంటి పేరుగా ఉండాలి, అత్రహితమైనా పర్వాలేదు, అట్రాక్షన్ గా ఉంటుండాలి. ఈ పేరును సెలెక్షన్ చేసే కోసమని కాలమును కూడా అధికంగా తీసుకుంటుంటారు తల్లిదండ్రులు. పెట్టిన పేరుకున్న విలువ ఏమిటింది? పుట్టిన బిడ్డకే లేనప్పుడు పెట్టిన పేరుకు మాత్రం విలువ వస్తుందా? కానీ ఈ ఋతుద్విజుడు పేరు కోసం చాలా ప్లాకులాడాడు. కాబట్టి రాజు క్షత్రియుడు అయినటువంటి వారికి తగిన పేరుగా ఉంటుండాలని విక్రాంతుడు అని పేరు పెట్టాడు. విక్రాంత్ అనే పేరు పెట్టేటప్పటికీ మదాలస పక్కును నవ్వింది, చాలా వెగటుగా చూచింది. ఏమిటి మహారాజుకు ఈ విధమైనటువంటి ఒక పేర్లపైన ఇంత ప్రాకులాడటం, ఇంత ప్రేమను వెదజల్లటం, ఇది సరైనటువంటి కాదనుకుంది లోపల. ప్రాకృతమైనటువంటి శరీరమునకు ఒక భౌతికమైనటువంటి పేరు కావాలి. అంతేకాని ఈ యొక్క మలమూత్ర దుర్గంధ మాంసరక్తములతో కూడినటువంటి ఈ దేహమునకు పేరు కోసం ప్రాకులాడటము ఇది కాలం వ్యర్థమనుకుంది. తర్వాత రెండవ కుమారుడు పుట్టాడు, వాణి సుబాహుడు అని పేరు పెట్టి, సుబాహుడు అనగా మంచి హస్తములు కలవాడు. అప్పుడు కూడాను మదాలస పక్కున నవ్వింది, కాని రాజుకు చాలా అవమానంగా కనిపించింది. తాను పెట్టిన పేర్లకు ఏమాత్రము విలువలేదని మదాలస హాస్యం చేస్తున్నట్టుగా భావించాడు. మరీ కొంతకాలమునకు మూడవ పుత్రుడు పుట్టాడు. ఈ యొక్క ఋషిత్రుడు, మదాలస నా పేరు నీకంత ఇష్టంగా లేదు, నీవే ఈ పిల్లవాడికి పేరు పెట్టుకోమని చెప్పని ఆమెకే వదిలిపెట్టాడు. కాని ఈ ప్రపంచమునకు ఏదో ఒక పేరు ఉండాలి కదా, ఆ పేరు పిలిచినప్పుడే ఈ జగత్తుకు ఒక అర్థం అవుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. కనుక ఆమె చెప్పింది లోక సంబంధమైనటువంటి రీతిగా అలర్కుడు అని పేరు పెట్టింది. రాజుకు కోపం వచ్చింది, ఛీ, మేము క్షత్రియులము, రాజపుత్రులము, పవిత్రమైనటువంటి యొక్క ధీరులము, వీరులము, శౌర్యులము, ఇలాంటి మానవులకు, ఇలాంటి నా రాజకుమారులకు అలర్కుడని పేరు పెట్టడం ఎంత అవమానం, ఛీ, ఆ పేరు నేను పిలవనన్నాడు. అలర్కుడు అనగా పిచ్చి కుక్క అని పేరు. ఏమిటి నా కుమారుడికి పిచ్చి కుక్క అని పేరు పెట్టటమా? మదాలస వచ్చి, మహారాజా, తన స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేనటువంటి వాడు, తన దివ్యత్వాన్ని తాను అర్థం చేసుకోలేనటువంటి వాడు, ఏకత్వాన్ని భావించలేనటువంటి వాడు పిచ్చి కుక్క కంటే హీనమేను అన్నాడు అన్నది ఈ మదాలస. కనుక తన స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేనటువంటి మానవులకు పేర్లు ప్రయోజనమేమిటి? ఏకత్వాన్ని భావించలేనటువంటి వారి మానవులకు ఈ పేర్లు ఎందుకు? దివ్యత్వాన్ని చింతించలేనటువంటి మూర్ఖులకు ఈ పేర్లు ఎందుకు? ఇది దేహం, మానవ దేహం, కానీ వీరు మానవులు కాదు, ఆత్మస్వరూపులే.
సమస్త రూపులే, నిర్గుణ నిరాకార తత్వములే, నిర్మల స్వరూపులే, నిష్కళంక స్వరూపులే. ఇలాంటి ఆత్మకు పేర్లు పెట్టడము ఇది ఎంత అజ్ఞానము అని ఆ పుట్టిన పిల్లలకందరికి కూడాను ప్రప్రథములోనే, నాయన నీవు మానవుడు కాదు, నీవు దేహము కాదు, ప్రతి వ్యక్తి కూడాను నా దేహము, నా మనస్సు, నా బుద్ధి అంటారు. నా దేహము అనేటువంటి పదంలో ఉండేటువంటి అంత అర్థమేమిటి? నా కాదు దేహము, దేహము కాదు అని దాని అర్థం. నా మనసు, మనసు కాదు, నా బుద్ధి, బుద్ధి కాదు, మరింకెవరు? అహం, అహం, నేను, నేనే. ఈ నేను అనేటువంటి ఉనికి ఒక బ్రహ్మకు, ఒక పరమాత్మకు, ఒక దైవత్వానికి, దివ్యత్వానికి మాత్రమే సంబంధించినటువంటిది. కనుక ప్రతి జీవుడు కూడాను ఆత్మస్వరూపుడే. మలమూత్ర దుర్గంధములతో కూడినటువంటి దేహం కాదు తాను. నిమిష నిమిషములకు నీచులూరిని కాని పురుగు జవ్వాదీలు పుట్టబో, క్షణములకు మార్పు చెందినదే కాని ఈ దేహము స్థిరంగా ఉండేటువంటిది కాదు. ఇలాంటి భౌతికమైన, అనిత్యమైన, అశాశ్వతమైన, అసత్యమైనటువంటి ఒక స్వరూపాన్ని ఏనుగా భావించుకోవటం ఇది ఎంత పిచ్చి కుక్క గుణం కాదా? నాయన నీవు దేహముగా నీవు భావించవద్దు. దేహము క్షణభంగురమైనటువంటిది, దేహము నీటి బుడగ వంటిది, ఇలాంటి దేహాన్ని నీవుగా భావించవద్దు అని ఈ లేత వయస్సునందునే పిల్లలకు ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆత్మబోధలు సలుపుతూ వచ్చింది మదాలస. కనుక ఈనాటి పిల్లల యొక్క మంచి చర్యలకు మూల కారణము మాతృమూర్తులే. నా కుమారుడు సరిలేడు అని చెప్పుకోవటం కూడా ఒక పెద్ద అవమానమే. కుమారుడు నా మాట వినడు అని చెప్పుకోవటం కూడా ఒక అసహ్యమే. ప్రారంభంలోనే సరైనటువంటి బుద్ధులు బోధించుకుంటే పిల్లవాడు చెడిపోయి ఉండేటువంటి వాడు కాదు. పొట్లకాయ పుట్టిన తక్షణమే ఒక పెద్ద రాయి కట్టారు. పెరిగే కొలది కూడా రాయి యొక్క ప్రమాణం కూడా పెరుగుతూ వస్తుంది. రాయిగా కట్టకపోతే ఆ పొట్లకాయ వంకర టింకరిగా మారిపోతుంది. పుట్టిన తక్షణమే పిల్లవాడికి క్రమశిక్షణ, ఆత్మతత్వము అనేటువంటి ఒక రాయిని దానికి ఒక డిసిప్లిన్ గా కట్టాలి. ఆ విధమైనటువంటి డిసిప్లిన్ లేత వయస్సునందు నేర్పలేకపోవటం చేతనే తల్లులు ఈ విధమైనటువంటి కుమారుల యొక్క దుఃఖమునకు గురి అవుతున్నారు. అదాలస ప్రప్రథములోనే తాను బోధిస్తూ వచ్చింది, నాయన నీవు కుమారుడు కాదు, నేను తల్లిని కాదు. మన ఇరువురు కూడాను సచ్చిదానందం యొక్క స్వరూపులం లేదు. సముద్రము లోపల అనేక అలలు పుడుతున్నాయి. ఒక అల తర్వాత మరొక అల ప్రారంభమవుతుంది. అది కాని అన్ని అలలు కూడాను సముద్రంతో సంబంధించినవే కాని అలలు ప్రత్యేకమైనటువంటివి కాదు. కనుక నీవు, నేను, రాజు, ప్రజలు, సర్వులు కూడాను ఈ సచ్చిదానందం అనేటువంటి సాగరం లోపల అలలమే కాని మరొకరం కాదు. ఎందుకు నీవు కుమార భావాన్ని చింతిస్తున్నావు? ఎందుకు నేను తల్లి భావాన్ని చింతించాలి? ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రధాన సూత్రము. ఇది అజ్ఞానమే కాదు, కేవలం మూర్ఖత్వం కూడా చెప్పవచ్చు. మానవుడు ప్రజ్ఞానవంతుడై మూర్ఖుడిగా ప్రవర్తించడము సరైనటువంటిది కాదు. దివ్యత్వాన్ని కించిత్ పరిచినటువంటి వారం అవుతాం నాయన అని తొట్టల్లో వేసి ఓంకారమని ఏటి ఒక తొట్లలోనూ తత్వమ

0: ఓంకారమైనటువంటి తొట్టలో తత్ త్వం అసి అనేటువంటి పరుపు వేసి ఎరుకు అనేటువంటి బాలుణ్ణి ఏమరక ఉనిచి చైల్డ్ పేరు ఎరుక. ఎరుక అనగా ఆత్మ, ఎరుక అనగా ప్రజ్ఞానము, ఎరుక అనగా చైతన్యము, ఎరుక అనగా బ్రహ్మ. కనుక ఇలాంటి బాలుణ్ణి నేను కేవలము నా కుమారుడుగా భావించుకోవటము నేనంత అజ్ఞానము. ఈ విధమైనటువంటి తల్లులు ఆ కాలము లోపల అనేక విధములైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి పిల్లలకు బోధించి వారికి పరిశీలన సరిపించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అనేక రకములుగా నూరి త్రాపించారు. కనుకనే ప్రాచీన కాలమునందలి పవిత్రమైనటువంటి చరిత్రలు ఈ బాలబాలికల యందు అనేక విధములుగా ప్రతిబింబించేటువంటివి. తల్లి తండ్రులు అంటే వారిని ఎంతో గౌరవించి ప్రేమించేటువంటి వారు. పెద్దలను గౌరవించని, తల్లిదండ్రులను ప్రేమించని, గురువులను విశ్వసించని మానవ జీవితం ఇది ఒక జీవితమా? బాల్యములో బంధువులను, కౌమారంలో గురువును, యవ్వనంలో పెద్దలను, వార్ధక్యంలో ఋషులను సంతోష పెట్టలేని మానవ జీవితము కేవలం ఒక పశు జీవితమనే చెప్పవచ్చును. బాల్యములో బంధువులను సంతోష పెట్టాలి, కౌమారంలో గురువును సంతోష పెట్టాలి, యవ్వనంలో పెద్దలను ఆనందపరచాలి, ఉచితమైన మార్గంలో ప్రవేశించకూడదు, వార్ధక్యంలో ఋషులను సంతృప్తి పరచాలి. ఇది బాల్య కౌమార యవ్వన వార్ధక్యముల ప్రభావము. కదిలిపోయేటువంటి మేఘముల వంటి ఈ యవనత్వాన్ని మురిచిపోయి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము ఒక విధమైనటువంటి యొక్క అహంకార మమకారముల చేత జగత్తునే తూలనాడుతున్నారు ఈనాటి బాలబాలికలు. ఇలాంటిది కాదు మానవత్వానికి సరైనటువంటి మణి. మానవత్వం మహాఘనమైనటువంటి మణి వంటిది. ఇది ఆత్మస్వరూపమైనటువంటిది. విలువ తెలియనటువంటి వారికి దీన్ని ఎంత బోధించినప్పటికీ అర్థం చేసుకోలేరు. కేవలము తులసిదాస్ చెప్పాడు, నామ నిరూపణ మూల రతనతే. రత్నము యొక్క విలువను తెలిసినటువంటి వాడే దీన్ని బందోబస్తు చేసి సరైన భద్రమైనటువంటి పెట్టెలో పెట్టి తాళం వేస్తాడు. వజ్రం యొక్క విలువను తెలియనటువంటి మూర్ఖులే ఏదో టేబుల్ పైన పేపర్ వెయిట్ గా పెట్టి దాన్ని అలక్ష్యం చేసుకుంటారు.
1: అదే
0: మానవత్వం అనేటువంటి విలువను తెలిసినటువంటి వాడు దీనిని బజార్లో మసిబొగ్గులు కమ్ముకోవడానికి ప్రయత్నించడు. కనుక మొట్టమొదట మానవత్వం అంటే ఏమిటి, దీని విలువ ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. ఏమి నేర్పగలరు? వారికే లేదు ఆ గుణములు, పిల్లలకి ఏమి నేర్పగలరు? కనుక మొట్టమొదట తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. ట్యాంక్ లో పరిశుద్ధమైనటువంటి నీరు నింపినప్పుడే ట్యాప్ లో పరిశుద్ధమైన నీరు కూడా వస్తుంది. ట్యాంక్ లో మలినమైన నీరు నింపినప్పుడే ట్యాప్స్ లో మలినమైన నీరు వస్తుంది. ప్రభావం తద్భవతి, యథా రాజా తదా ప్రజ, యథా తండ్రి తదా కుమారుడు. తండ్రి ఎటువంటి వాడో తల్లి ఎటువంటిదో బిడ్డలు అలాంటి వారిగా తయారవుతున్నారు. మాతృమూర్తులు ఆధారమైనటువంటి దివ్యమైనటువంటి ప్రపంచమునకు ఏకమైనటువంటి ఒక తత్వాన్ని బోధించేటువంటి దైవత్వాన్ని విశ్వసించుకుంటూ రావాలి. ఈనాడు దైవ ప్రీతి కాని పాప భీతి కాని లేకపోవటం చేతనే సంఘ నీతి కూడాను లేకపోతున్నారు. సంఘంలో కించిత్తైనా మనము గౌరవాన్ని నిలుపుకోగలుగుతున్నామా? అందరూ నన్ను గౌరవిస్తారని భావిస్తున్నాడు. ఇది చాలా పెరితనము. అయ్యా నమస్కారం అంటే ఓహ్ నన్ను గౌరవించారా అనుకుంటున్నారు. లోకరీతిగా ఆర్టిఫిషియల్ గా నమస్కారం అంటున్నారు కానీ లోపల వాడురా అని అలక్ష్యం చేస్తుంటారు. నమస్కారం చేయకపోయినా పర్వాలేదు, హృదయంలో చాలా గుణవంతుడు అనేటువంటి మంచి పేరు తెచ్చుకుంటే చాలు. కనుకని ఈ భౌతికమైన ప్రాకృతమైన లౌకికమైన స్థూలమైన ఈ జగత్తులోను కేవలం స్థూలమైన భౌతికమైనటువంటి మర్యాదల్ని ఆశిస్తున్నారు కానీ, ఈ పదవుల్ని ఆశిస్తున్నారు కానీ, కేవలం ఘనతల్ని ఆశిస్తున్నారు కానీ, ధనమని ఆశిస్తున్నారు కానీ, దీనికి అన్నిటికీ ఆధారమైనటువంటి మన మనోబలాన్ని ఏమాత్రం కూడా మనం ఆశించడం లేదు. ఎంతకాలం నిలవగలదు? కనుక మన ఏవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవు. మనసే మన జీవితానికి పునాది. మనసు మహా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. మనసు చాలా ఉత్తమమైనటువంటిదిగా ఉంటుంది. మనసు చాలా నిర్మలమైన, మనసు నిస్వార్థమైనటువంటి. మనసు స్వార్థమైనప్పుడే మనిషి స్వార్థుడైపోతాడు. మనసు మాలిన్యమైనప్పుడే మనిషి కూడా మాలిన్యమవుతాడు. అతి మలినమైనటువంటి మనిషి ఎందు అన్ని చూపులు మలినమే, శ్రవణము మలినమే, తాకు మలినమే, చేతులు మలినమే, సర్వం మలినమే అయిపోతుంది.
1: In a dirty man, looks are dirty, talk is dirty, listening is dirty, everything is dirty.
0: కనుక మొట్టమొదట మనసు పరిశుద్ధమైనటువంటిగా ఉంటే పరులన్నీ పరిశుద్ధమైనవి, చూపులన్నీ పరిశుద్ధమైనటువంటివి, పరుపులంతా పరిశుద్ధమైనటువంటివిగానే ఉంటాయి. మన హృదయం అనేటువంటి ఒక పెద్ద పాత్ర. దీంట్లో పరిశుద్ధమైనటువంటి మనసును మనం నింపుకున్నప్పుడు దీనికి దశేంద్రియమైనటువంటి రంధ్రములు ఉంటున్నాయి. ఏ రంధ్రము నుంచి వచ్చినప్పుడు కూడా పరిశుద్ధమే వస్తుంది కానీ మరొకటి రాదు. కనుక మనం ఏమి చెయ్యాలి? ఉన్నది ఒక్కటే. ఏకం సత్ప్రాహోదావదంతి. ఒక జ్యోతిని పెట్టాం, ఒక్కటే అది. పది రంధ్రములు పెట్టినటువంటి కుండలు దానిపైన బోల్డించాం. ఆ టెన్ హోల్స్ నుంచి కూడాను అది జ్యోతులుగా కనిపిస్తుండాలి. దానిపైన దట్టమైనటువంటి ఒక బట్టని కప్పాం, ఆ జ్యోతులు కూడా కనిపించడం లేదు. ఎప్పుడు ఆ దట్టమైన వస్త్రాన్ని మనం తీసివేస్తామో అప్పుడే 10 జ్యోతులు వలె కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కుండను మనం పగలగొడదుమో అప్పుడు ఒక జ్యోతి ఏమైనా కనిపిస్తుంది. కనుక ఆత్మ అనేటువంటి ఏక జ్యోతి పైన దశేంద్రియముల యొక్క చంద్రములు కలిగినటువంటి ఈ దేహం అనే కుండను బోల్డించాము. దీనిపైన అభిమాన మమకారమైనటువంటి దట్టమైనటువంటి వస్త్రాన్ని కప్పినాము. ఆత్మజ్యోతిని మనం చూడలేకపోతున్నాము. అభిమాన మమకారమైనటువంటి బట్టను తీసివేయి, 10 జ్యోతులైనా కనిపిస్తాయి, కానీ ఈ దేహప్రాంతి కూడా నీకు వదిలిపెట్టు. ఒకే జ్యోతి, ఏకాత్మభావము, ఏకం సత్విప్రా హోదావదంతి, ఆ యొక్క మంత్రములకు తగినటువంటి ఆధారంగా ఉంటాయి. ఈనాడు భగవంతుని మనం చింతిస్తున్నాము, హరిస్తున్నాము, శ్లోకాలు ఉచ్చరిస్తున్నాము, పాటలు పాడుతున్నాము, భజనలు చేస్తున్నాము, కానీ భగవత్ అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాము. కారణమేంటి? బాయ్ చెప్పాడు, విక్రమాదిత్యుడు మారువేషంతో తన రాజ్యం యొక్క స్థితిగతులను కనుక్కోవాలని ప్రపంచమంతా తిరుగుతూ వచ్చాడు. కానీ ఒక చోటు పోయేటప్పటికీ ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ ఆశ్రమానికి ప్రక్కలోపల గుట్టలు గుట్టలుగా భస్మం ఉంటా ఉంటున్నది. చూచాడు, లోపలికి ప్రవేశించాడు చక్ర విక్రమాదిత్యుడు. స్వామీజీ, ఏమిటి మీరు చేస్తున్నారు? ఆయన, నేడు కాదు నిన్న కాదు 60 సంవత్సరం నుంచి కూడాను భగవంతునికి యజ్ఞం ఆచరిస్తున్నాను అన్నాడు. ఈ యొక్క భస్మపు యొక్క పర్వతములు ఏమిటి అన్నాడు? ఈ యజ్ఞం యొక్క భస్మమే, ఇంత యజ్ఞం చేశాను నేను, చెమితలంతా ఇందులో వేసినాను, అనేక విధమైనటువంటి డబ్బాలు డబ్బాలు నెయ్యి పోసినాను, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క సుగంధ ద్రవ్యాలంతా వేసినాను, లారీస్ లారీస్ గంధపు కట్టెలంతా కాల్చినాను, ఈ పర్వతములు ఈ భస్మ యొక్క పర్వతాలన్నాడు. మరి ఏమైనా మీరు భగవంతుని యొక్క అనుగ్రహానికి గురి అయినారా, పాత్రులు అయినారా అని ప్రశ్నించాడు. అది అందులో ఉన్నటువంటి ఆవేదన. ఒకనాడైనా భగవంతుడు నాకు దర్శనం ఇవ్వలేదు, స్వప్నములందైనా కనిపించలేదు, ఒక దివ్యమైనటువంటి యొక్క విజన్స్ ఒక విధమైనటువంటి చిహ్నములైనా కనిపించలేదు అన్నాడు. ఆదిత్యుని మనస్సు కరిగింది. ఆశ్రమం లోపలే కూర్చున్నాడు, భగవంతుని ధ్యానించాడు. చిత్తశుద్దితో భగవంతుడు అతనికి ప్రత్యక్షమై, రాజా ఏం కావాలి నీకు, కోరుకోమన్నాడు. నాకేమీ అక్కర్లేదు, నా రాజ్యం లోపల ఇలాంటి మహాప్రభువులు, ఇలాంటి బ్రాహ్మణులు, ఇలాంటి పండితులు, ఇలాంటి యజ్ఞ పురుషులు ఉంటున్నారు. కానీ ఇతను వృద్ధుడైనాడు, 60 సంవత్సరం నుంచి కూడా తమ యజ్ఞం ఆచరిస్తున్నాడు. అతనికి ఎందుకు మీరు దర్శనమివ్వలేదు? అతనిపైన ఎందుకు నీ అనుగ్రహ వర్షాన్ని కురిపించలేదు? పక్కున నవ్వాడు పరమాత్ముడు. రాజా, యజ్ఞం చేసే చూస్తున్నావు, గుట్టలనంతా చూస్తున్నావు, నేను భావప్రియుణ్ణే కాని బాహ్యప్రియుణ్ణి కాదు. ఎంత నువ్వు సమారాధన చేస్తున్నావు, ఎంతమందికి భోజనం పెట్టావు, ఎంతమందికి గుడ్డలిచ్చావు, ఆ లెక్క నాకు అక్కర్లేదు. ఆ అకౌంట్స్ ఆ ఇదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి ఇచ్చుకో, నాకు కావాల్సింది భావమే. భావశుద్ధితో చేసినటువంటి వాడే నాకు పరమ భక్తుడు. పరమ భక్తులకు నేను దాసాను దాసుడను. ఏ విధంగా పాడుతుంటాం మనము? దాసాను దాసుడను కావలను రా, దాసులకు సేవనే చేయమలరా, దాసాను దాసుడను కావలను రా. కోరుతుంటాం, ఏం సేవ చేస్తున్నావు? దాసులకు సేవనే చేయమలరా అంటున్నావు, ఏం చేస్తున్నావు? ఈ బ్రాహ్మణుడు నిరంతరముకుగాను మంత్రాలు ఉచ్చరిస్తున్నాడు. మంత్రం తర్వాత మరొక మంత్రం ఏమిటి, మరొక మంత్రం తర్వాత మరొక మంత్రం ఏమిటి అనేటువంటి మంత్రాలపైనే లక్ష్యం పెట్టుకుంటున్నారు. కానీ మాధవుని పైన లక్ష్యం లేదు. ఇది కేవలము గ్రౌండ్ ఫోన్ ప్లేట్ మాదిరి ఉంటుంది, టేప్ రికార్డ్ మాదిరి ఉంటుంది. టేప్ రికార్డ్ కి ఎంత ఫలితము, వీనికి అంతే ఫలితము. మనసును నా పైన పెట్టి ఒక్కతూరి మాధవ అని పిలిస్తే చాలు. కేశవాయ మహా, నారాయణ మహా, మాధవాయన మహా, గోవిందాయన మహా, మసూదుల, ఇవే నాకు కావాల్సింది, ఇవి కాదు, నాకు హృదయం నుంచి రావాలి. ఇది కేవలం డ్రై మంత్రాలు, ఇందులో కాదు, ఇది ఫ్రెష్. దీంతో ఒక విధమైనటువంటి ప్రాణ సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వం ఉండాలి. ఎండ మేఘాలు చాలా ఉంటుంటాయి, ఎండమావులు మిరాజ్. కానీ ఎంత దూరం పోయినప్పటికీ ఒక్క చుక్కైనా మనకు నీళ్ళని అందించాయి, నీళ్ల వలే, కానీ అవి నీళ్లు కాదు. నీవు చూస్తున్నారు కేవలం భక్తితో యజ్ఞం చేసినట్టుగా కాదు, కేవలం తన యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రకటించుకుంటున్నాడు. అలాంటివి నాకు అక్కర్లేదు. భజన చేస్తున్నామంటే ఈ భజన తర్వాత ఇంకో భజన ఏమిటి, ఈ పాట తర్వాత మరొక పాట ఏమిటి, తాళం ఏమిటి, రాగం ఏమిటి, దీనిపైన పోతున్నారే కానీ భావాన్ని ఏమైనా కించిత్ అయిన కూడా భగవంతుని పైన నియమిస్తున్నారా? అలాంటి వారికి ఎలాంటి ఫలితం వస్తుంది? ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నేను. ఎంత పాత్రం తీసుకుని పోతారో ఆ పాత్ర ఇంటికే వస్తుంది జలం.
2: గంగలో
0: కావలసినంత జలం ఉంటుండాలి, కానీ పాత్ర చిన్నదిగా ఉంటుంది.
2: ఈ హృదయమునందు దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి, ఈ ప్రకాంతిని మనం అభివృద్ధి చేసుకోవాలి, ఈ దివ్యత్వాన్ని చింతించాలి, దివ్యత్వాన్ని అనుభవించాలి,
0: అనుభవించిన దాన్ని ఆనందించాలి,
2: ఆనందించిన దాన్ని అందరికీ పంచాలి.
0: విధమైనటువంటి భక్తి, స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము, ఈ రెండు ఉండేటువంటి వాడికి భగవంతుడు ఒక అరయించులో దగ్గర ఉండినా గాని అనేక మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది.
2: తల్లి కంటే మిగుల దైవం మీ దగ్గర, తల్లి కంటే చాలా దగ్గర దైవం.
0: అలాంటి
2: దగ్గర ఉన్నటువంటి దైవాన్ని విశ్వసించిగా ఎక్కడెక్కడో అరణ్యానికి పోయి తపస్సు చేస్తుంటారు. మూర్ఖుడు ఎక్కడున్నాడని భగవంతుడు అరణ్యానికి పోతున్నాడు. సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖము, సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడికి ఎక్కడెక్కడో వెతకటము, ఇది మూర్ఖత్వం కాదా? ఎక్కడో పలాన్ చోట్ల పలాన్ రోడ్లో ఉన్నాడంటే ఏ ఇల్లు ఏ నంబరు అని అక్కడ వెతకవచ్చు. సర్వవ్యాప్త నారాయణ స్థిత, ఇలాంటి తత్వాన్ని మదాలస పిల్లలకు బోధించింది. నాయన ఈ దేహము స్థిరమైనది కాదు, తొమ్మిది చిల్లుల తోడి తిట్టి కాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు. ఇది ఏమో నీవు వజ్రంగా భావిస్తున్నావేమో, కాదు కాదు, మల మూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పురుగు జవ్వాదీలు పుట్టబో. దేవుడనగా తేరు దేశమందుడు లేడు, దేవుడనగా తన దేహమందే ఈలోనే ఉన్నాడు. ఇదే దేవుడవు, ఈ సత్యాన్ని గుర్తించిన ఆయన, నువ్వు దేవుడని గుర్తించేస్తే నీకు ఎట్టి బాధలు ఉండవు. గుర్తించలేకపోవటం చేతనే ఇన్ని బాధలు మనకు వెంటాడుతున్నాయి. నమ్మి చెడినట్టి వారు ఈ లోకాన లేరు లేరు లేరు. నమ్మక చెడిన వారులున్నారు, కానీ నమ్మి చెడినట్టి వారు లేరు, నమ్మకం లేదు. కానీ ఆ నమ్మకం కూడా నువ్వు పార్ట్ టైం నమ్మకం, క్షణంలో వస్తుంది క్షణంలో పోతుంది. ఈ దుఃఖములంతా మనం వెంటాడుతూ వస్తుంది. మించు ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది, కానీ తక్షణమే చీకటి క్రమ్ముకుని వస్తుంది. కనుక ఒక్క నిమిషంలో నమ్మకం వస్తుంది, మరొక నిమిషంలో డౌట్స్ వస్తుంటాయి. దీనికి సరి అయినటువంటి ప్రబోధలు ప్రచారములు ప్రతత్వములు లేకపోవటం చేతనే తల్లిదండ్రులు సరైనటువంటి టీచ్ చేయటం లేదు. పుట్టిన తక్షణమే మా పిల్లవాడికి మంచి విద్య రావాలి, ఒక డిగ్రీ తీసుకోవాలి, ఒక పదవి రావాలి, విదేశాలకు వెళ్లాలి, ప్రపంచమంతా చుట్టాలి. ఏమిటి ఇంత ప్రపంచము, ఎందుకోసం చుట్టున్నాడు? బజార్లంతా చుట్టున్నాయి కుక్కలు కూడాను, వాటికి ఏం చదువు ఉన్నాయి? చుట్టడం గొప్పతనము. కనుక తల్లిదండ్రులే పెద్ద మిస్టేక్. తల్లిదండ్రులు సరిగా ఉంటే కదా పిల్లలు బాగుంటుంటారు. కౌసల్య సుతేరు, ఎందుకోసమని? కౌసల్య మహాసాధ్యమండరాలు కాబట్టి రాముడు దేవుడై ప్రకాశించాడు. మహాసాధ్యమండరాలు కాబట్టినే లవ కుశులు లోకానికి అంతా కూడా ఎంతో ఆదర్శమైనటువంటి యొక్క బిడ్డలుగా నిరూపించారు. ఆ సద్గుణములు సంపన్న సచ్చీలత ఈ యొక్క తల్లిదండ్రుల్లో ఉండాలి. అది లోటు కలగటం చేతనే ఈ ప్రపంచం ఈనాడు ఈ దుఃఖాన్ని అనుభవిస్తుంటుంది. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము? ధనధాన్యములు కలిగి ధర్మగుణము నా అంతటి లేదనే చింతయుండు. విద్యాధికారి అయి విర్రవీగుతున్నా ఉద్యోగములు లేక వ్యధలనందు. కూటికి లేఖను అల్లాడుతున్నట్టు నిరుపేదకెందరో బిడ్డలుందరు. ఏమిటిది కారణం? కేవలం మన అంతర్భావం సరైనటువంటిదిగా లేకపోవటమే దీనికి మూల కారణం. ప్రతి ఒక్కటి కూడా జగత్తంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. కాబట్టి ఈ పునాది పైన మనం ఆధారపడాలి, కానీ భవనాన్ని చూసి మనం సంతోషించకూడదు, ఆకర్షించకూడదు. పునాది మనసే. మనసు సరైనటువంటిగా ఉన్నప్పుడే భవనం ఎంతకాలమైనా ఎంత భూకంపములు వచ్చినా కానీ కదలదు. కనుక మనసు అనేటువంటి విశ్వాసము దృఢమైనటువంటి యొక్క భక్తి శ్రద్ధలతో ఉండాలి. కనుక షిరిడి లోపల కూడా 2 రూపాయలు తీసుకోవటం అనేటువంటిది మా విద్యార్థి చెప్పాడు. ఆ 2 రూపాయలు దేనికోసమని? శ్రద్ధ భక్తి. శ్రద్ధ లేకపోతే భక్తి లేదు, భక్తి లేకపోతే శ్రద్ధ రాదు. రెండు ఒక విత్తనంలో 2 బద్దల వంటివి. రెండు బద్దలు చేరినప్పుడే మొక్క ప్రారంభమవుతుంది, మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది. వృక్షంలోనే అనేక వేల ఫలములంతా కూడా మనకు లభ్యమవుతాయి. కనుక అజ్ఞానం అనేటువంటి యొక్క మొట్టమొదటి విత్తనం లోపల ఈ యొక్క అహంకార మమకారం అనేటువంటి 2 మొక్కలు, దీంట్లో మమకార అభిమానం అనేటువంటి పువ్వులుగా పూస్తాయి, సుఖము దుఃఖం అనేటువంటి ఫలాలను అందిస్తున్నాయి. సుఖ దుఃఖములకంతా కూడా అజ్ఞానమే మూల కారణము. సుఖము లేదు దుఃఖము లేదు, నేను ఆనందమయుడను అనేటప్పుడే అజ్ఞానం అనేటువంటి దగ్గర కూడా ఉండదు. ఈనాడు పడేటువంటి సమస్త బాధలకు శారీర మానసిక ఆధ్యాత్మిక బలములంతా కూడా కృంగిపోవడానికి మూల కారణము మన బలహీనమే. మనసు పిచ్చిపోతేనే తిరుగుతుండాలి. కనుక ఈ మనసును సరైనటువంటి స్థితిలో పెట్టుకోవాలి. అందువలకే అలర్కుడు అని పేరు పెట్టేసేసింది మదాలస. అంటే ఏమి? తన తత్వాన్ని తాను గుర్తించక, దైవత్వాన్ని ప్రేమించక, దైవత్వాన్ని విశ్వసించినటువంటి వాడు కుక్కతో సమానం అన్నది. ఎవడైనా సరే చక్రవర్తి గారి వాడు పిచ్చి కుక్కరే, పిచ్చి కుక్క దగ్గరికి పోతే కరుస్తుందేమని అందరూ భయపడతారు. పిచ్చి కుక్క కరిస్తే దానికి ఇంకా మందే లేదు, చావటమే. కనుక అలాంటి అజ్ఞాని అయినటువంటి వాడు జగత్తులో అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతుంటాడు. కనుక తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణమును
0: ప్రకటించే నిమిత్తమై ఈనాడు బాలబాలికల యొక్క దినముగా ఎన్నుకున్నారు. కనుక తల్లిదండ్రులు ఈనాడు దుఃఖపడుతున్నారంటే దీనికి కారణం వారిదే కాని కారణము, పిల్లలది కాదు. తల్లిదండ్రులు ఆనందిస్తున్నారంటే అది వారిదే కాని పిల్లలది కాదు. కనుక వారు సరైనటువంటి పోషణ చేసుకుంటూ వస్తే వారు ఎంతైనా సుఖంగానే శాంతిని అనుభవించగలరు. పిల్లల యొక్క జీవితం కూడా ప్రకాశవంతంగా కేవలం ఒక స్ట్రీట్ లైట్ మాదిరి కనిపిస్తారు. స్ట్రీట్ లైట్ ఏమిటి? బాటసారులకు వెలుతురునిస్తుంది, తన స్తంభాన్ని తాను
1: చూపించుకుంటుంది.
0: స్ట్రీట్ లైట్స్ గా ఉండటం లేదు, స్ట్రీట్ డాగ్స్ గా తయారవుతున్నారు. దీనికి మూల కారణం తల్లిదండ్రులే. పిల్లలని ప్రయోజనం లేదు. వారు ఏం చేసినా మంచి మంచి మంచి మంచి అని వర్ణిస్తుంటూ కూర్చుంటారు. సరి అయిన తల్లిదండ్రులే కాదు వీరు. పిల్లవాడిని చెడిపోయేటువంటి వారు వీరు. తప్పును ఖండించాలి, మంచిని ప్రోత్సహించాలి. అప్పుడే తల్లిదండ్రులు సరైనటువంటి వారిగా ఉంటారు. తప్పును కూడా ఒప్పుగులుగా భావిస్తూ ఉంటుంటే తల్లిదండ్రులు వారిని పాడు చేసినటువంటి వారు పరమ రాక్షసులనే చెప్పవచ్చు. తల్లిదండ్రులు అధికం కావటం చేతనే ఇలాంటి బిడ్డలు కూడా అధికమైపోతున్నారు. భగవంతుడు ఎప్పుడు భావప్రియుడే. భావాన్ని పరిశుద్ధపరచుకో, అంతేకాని బాహ్యమైనటువంటి ఆడంబరాలకు నువ్వు ప్రయత్నించద్దు. ఈ ఆడంబరాలంతా కూడా అల్పతృప్తులే. దీనివల్ల ముక్తి కాని, మోక్షం కాని, ఇంకే విధమైన పవిత్రమైన అనుగ్రహం కాని ఏమాత్రమూ జరగదు.
1: You will not have real sacredness or anything whatsoever.
0: ఒకతూరి రాములు అరణ్యానికి పోయే ముందుగా తన సమస్త వస్తువులు కూడాను సర్వులకు దానం చేస్తూ వచ్చాడు. అయ్యో రామచంద్రుడు అరణ్యానికి వెళుతూ కూడాను ఇంత దాన ధర్మాలు చేస్తున్నారని విని అనేక మంది బ్రాహ్మణులు అంతా వచ్చారు.
1: On hearing that Rama is sacrificing, passing on all his belongings, many Brahmins assembled there.
0: అందులో ఒక బ్రాహ్మణుడు నడవలేక నడవలేక వచ్చాడు. పాపం దూరంలో నడచలేక కూర్చోవటం రావటం కూర్చోవటం రావటం ఈ విధంగా చూచాడు రాముడు. కానీ దగ్గరకు వచ్చేటప్పటికీ, నాయన దేనికోసం వచ్చావు, ఏం కావాలి విప్రోత్తమా అని పిలిచాడు. నాకు ఏమీ అక్కర్లేదు స్వామి, నాకు వయసు అయిపోయింది, ఈ దేహాన్ని ఏ నిమిషంలో నేను వదులుతానో ఏమిటో.
1: తాము
0: 14 సంవత్సరములు అరణ్యానికి పోతున్నారట.
1: రామా
0: తిరిగి అయోధ్యకు చేరేంత వరకు నేను బ్రతికి ఉంటానో లేదో తూరి కన్నులారా మిమ్మల్ని చూచిపోవాలని వచ్చానన్నాడు. ఏ కోరిక లేదు పాపం. అలాంటి బ్రాహ్మణ్ణి చూసేటప్పటికీ రాముడు చాలా సంతోషించాడు. ఇలాంటి పరిశుద్ధమైన భావములు నా రాజ్యంలో అందరికీ ఉంటుంటే ఇంత విధముగా ఉండేటువంటి ఇలాంటి దుర్బుద్ధులు కాని ఇలాంటి దురవస్థలు కాని ఏమాత్రం గురి అయ్యేటువంటి వారు కాదు. విప్రోత్తమా, నీ యొక్క పవిత్రమైనటువంటి హృదయం నా హృదయాన్ని కరిగించింది, నా హృదయాన్ని కదిలించింది, ఏం కావాలో కోరుకు అన్నాడు. నాకేమీ అక్కర్లేదన్నాడు. త్రిజటుడు అని అతని పేరు పాపం, త్రిజటుడు. అప్పుడు ఒక కర్రను అతని చేతికి ఇచ్చి, దేకో చూడండి, ఇన్ని విధమైన సిరి సంపదలంతా ఉంటున్నాయి ఈ సరయూ నది తీరం లోపల, ఈ కర్రను విసురు, అది ఎంత దూరం పోతుందో అంత ప్రమాణం రౌండ్ గా నీకు ఆ యొక్క స్థానాన్ని నిశ్చేసిస్తాను, అందులో ఉన్నటువంటి సమస్త సౌభాగ్యాలు కూడా నీకు అందిస్తానన్నాడు. రామ, నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తున్నాను. కోరిక లేనప్పటికీ భగవంతుని ఆజ్ఞ శిరసావహించాలి, అది ప్రధానమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము. కర్రను తీసుకున్నాడు, రామాని విసిరాడు. శక్తి చాలా తక్కువగా ఉంటుండాలి, కర్ర చాలా దూరం వెళ్లిపోయింది. మంచి బలవంతుడు కూడాను ఎవరుడు కూడాను అంత దూరం విసరలేడు. అప్పుడు అనుకున్నాడు, రామశక్తియే దీనికి మూల కారణం అనుకున్నాడు. అంత చుట్టి అందులో ఉన్నటువంటి సిరి సంపదలు భోగం అన్నింటిని కూడా గోవును సర్వమును కూడాను ఆ బ్రాహ్మణికి అందించాడు. రామాయణంలో కూడా రాయలేదు. త్రిజటుడు చెప్పాడు, స్వామి దీన్నంతా నేను ఎందుకు అనుభవించాలి, నేను ఈ స్థితిలో ఉండటం చేత నేను నిన్ను అనేక విధములుగా నేను స్మరిస్తూ కూర్చున్నాను. నా గతి, నా స్థితి, నా మతి, నా సంపత్తి శ్రీరామచంద్రుడే. నా స్థితి, మతి, గతి, సంపత్తి సర్వం కూడా నాకు శ్రీరామచంద్రుడే. ఇవన్నీ తమను చూడటానికి వచ్చాను. సుందర విగ్రహాన్ని చూస్తుంటే నేను నా సర్వస్వమును మర్చిపోయినాను. ఈ ఆనందాన్ని నా జీవితం ఉండినంత వరకు నాకు అందించినాడు చాలు. అప్పుడు చెప్పాడు, ఇలాంటి విప్రులు దీనివల్లనే సాక్షాత్ దైవ స్వరూపులుగా భావిస్తూ వచ్చాడు. అలాంటి మహావిప్రులు గాని అలాంటి సద్గుణవంతులు కాని ఈనాడు కరువైపోయారు. చచ్చేవాడిని చూస్తే చచ్చేవాడు కూడా లేచి వస్తాడట, చచ్చేవాడు కూడా లేచి వస్తాడు, ఒక క్యాన్సర్ చేసుకుంటాడు. ఇలాంటి పరిస్థితి ఈ కలియుగంలో ప్రారంభమైంది. మూల కారణం ఏమిటి? స్వార్థము, స్వార్థము, స్వార్థము, దురాశ, దురాశ, దురాశ. ఆశకు ఒక పరిమితమే లేదు, ఉండినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దురాశే దుఃఖమునకు కారణము అని మనకు ఆశపడవలసింది ఏమిటి? ఆదర్శ మానవుడుగా తయారు కావాలి, ఆదర్శ పుత్రులుగా తయారు కాను, ఆదర్శమైనటువంటి జీవితాన్ని మనం అందించాలి. ఏ మానవత్వానికి సరైనటువంటి అర్థము, అనేక జన్మం నుంచి వస్తున్నాం మనము, పట్టవారు కాదు పాతవారమే. అందువల్లనే కృష్ణుడు చెప్పాడు, నమే పాత్రాస్తి కర్తవ్యం తిష్లో కేశకించిన నానవాప్తం అవాప్తయం వర్తయే వచ్చి కర్మని. నేను కర్మ చేయకపోతే ఎట్లవుతుంది? నీవు కూడా అనేక జన్మల నుంచి క్యాన్సిల్ చేసుకుంటాడు. ఇలాంటి పరిస్థితి ఈ కలియుగంలో ప్రారంభమైంది. దీనికి మూల కారణం ఏమిటి? స్వార్థము స్వార్థము స్వార్థము, దురాశ దురాశ దురాశ. ఆశకు ఒక పరిమితమే లేదు. ఇంకా ఉండినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి.

అందువల్లనే కృష్ణుడు చెప్పాడు, నమే పాత్రాస్తి కర్తవ్యం తిష్లోకేశకించిన నానవాప్తం అవాప్తయం వస్తయే వచ్చకర్మణి. నేను కర్మ చేయకపోతే ఎట్లవుతుంది? నీవు కూడా అనేక జన్మల నుంచి వస్తున్నావు అర్జున. దీనికి మానవ అనేటువంటి దాంట్లో పదంలోనే ఉంటుండాలి అర్థము. మా నవ, మా అనగా కాదు, నవ అంటే కొత్త, కొత్తవాడు కాదు నీవు, పాతవాడే పాతవాడే నాయన. నీకు నాకు అనేక జన్మల నుంచి కూడా సంబంధం ఉంటుండాలి. ఈ సంబంధమే కాదు, నిన్న మొన్న వచ్చి కాలేజీలో చేరినంత మాత్రం మనకు ఏదో కొత్త సంబంధం ఏర్పడింది అనుకుంటున్నావు. అనేక జన్మల సంబంధం అంతా ఉంటుండాలి. కానీ క్షీణే పుణ్యే మధ్యలోకం విసంతి, ఆ పవిత్రమైనటువంటి ఒక కాలం దాటిపోయింది, దాని తర్వాత నీవు పవిత్రం చేయలేకపోతున్నావు, అందువల్ల నీకు నాకు ఎడబాటు జరిగింది. కనుక ఈ సంబంధంలో ఎప్పుడు ప్రాప్తి చిక్కిందో స్వామి సన్నిధి చిక్కింది. సన్నిధి చిక్కినప్పుడు దాన్ని మరింత ప్రాప్తిగా పోషించుకోవాలి. నీకు అధికమైన జీవితం అభివృద్ధి అవుతుంది. కానీ ఉన్నదాంతో అనుభవించావు, కానీ మరి కొత్త సంపాదించలేదు. తిరిగి మరి నువ్వు సంపాదించుకోవాలి. ఎలక్షన్ లో నిలిచావు, 5 సంవత్సరం నీవు అసెంబ్లీ హాల్లో పోయి కూర్చున్నావు, ఒక సంవత్సరం తగ్గిపోతూ వచ్చింది, బయట రావాల్సిందే, చూడడానికి అధికారం లేదు. తిరిగి కూర్చోవాలంటే తిరిగి నువ్వు ఎలక్షన్ నిలిచాల్సిందే. అదే రీతిగానే ఈ యొక్క చీనే పుణ్యం, పుణ్యం ఉన్నంత వరకు ఉండినావు సమీపంలో, పుణ్యం క్షీణించింది, క్షీణించడానికి నీ ప్రవర్తనే కారణము. ఆ ప్రవర్తన చేతనే క్షీణించిపోయింది ఈ పుణ్యము. తిరిగి దాన్ని సంపాదించుకోవాలంటే తిరిగి పుణ్యం నువ్వు సంపాదించుకోవాలి. అది మనుషులు యొక్క ప్రవర్తనతో వచ్చేటువంటిది కానీ భగవత్ యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది కాదు. ఈనాడంతా కూడా నెగిటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకున్నాం మనం, కానీ పాజిటివ్ పవర్ ను ఆశిస్తున్నాము. అదే పెద్ద తప్పు. నీ హృదయం నుంచి నెగిటివ్ థాట్స్ పోవాలి, ముందు పాజిటివ్ థాట్స్ రావాలి. కొనేది వంకాయలు, ముసలు అరిగేది గుమ్మడికాయలు. కనుక మనం లోపల మనం ఆ నెగిటివ్ ని మనం తీసివేయాలి. అంతా నెగిటివ్ థాట్సే, నెగిటివ్ థాట్సే, నెగిటివ్ థాట్సే. కనుక నీకు పాజిటివ్ అయిన భగవంతుడు నీకు ఎట్లా లభిస్తాడు? మొట్టమొదటి ఈ నెగిటివ్ థాట్స్ కడిగి వేసేసి సరైనటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క భావం నీలో ప్రాప్తిస్తుంది. దుష్టంగముల చేత దుర్బోధనలే వస్తుంటాయి, దుశ్చర్యలే ఆచరిస్తాడు, దుఃఖమునే అనుభవిస్తాడు. కనుక మొట్టమొదటి దుష్టంగాన్ని దూరం చేసుకోవాలి. రన్ అవే ఫ్రమ్ బాడ్ కంపెనీ. ఎప్పుడు కాపాడతావు? ఎంతకాలమైనప్పుడు కూడా ఈ దుష్టంగా ముడినంత వరకు కూడాను భగవంతునికి అత్యంత దూరమే. ఈ దుఃఖం తప్పినది కాదు, ఎవరో ఇచ్చినది కాదు, నీకు నీవు సంపాదించుకునేటువంటి. కనుక భగవంతుని భజన చేసినా, భగవంతుని కీర్తనలు పాడినా, భగవంతునికి నామస్మరణ చేసినా హృదయం నుండి రావాలి. కేవలం పెదవుల నుంచి వచ్చి ప్రయోజనం లేదు. పెదవుల నుంచి వచ్చేటువంటి నామస్మరణ కంటే చేతులతో చేసిన సేవ చాలా మేలు అన్నాడు. కనుక ఇవన్నీ కూడా కేవలం ఒక ఆడంబరంగా ప్రకటించేటువంటివి. ఇంత పప్పెషో కాదు కాదు కాదు. ప్రాణం పోయిన తర్వాత కూడాను హార్ట్ లంగ్ మిషన్ పెడితే ఊగిరట్టుగా ఉంటుంటా దేహము. ఈ ఆడేది హార్ట్ లంగ్ మిషన్ యొక్క ప్రభావమే కానీ నిజమైన ప్రాణం లేదు అక్కడ. రాగతాడానికి వచ్చేటువంటి సౌండ్లే కానీ ఈ పెదవులువి హార్ట్ నుంచి వచ్చినవి కాదు. హార్ట్ నుంచి వచ్చినటువంటివి అయితే హార్ట్ ను మర్చిపోతాడు. హార్ట్ ను చూస్తున్నాడు, హార్ట్ ను మర్చిపోతున్నాడు. ఈనాటి కలియుగ ప్రభావం. కనుక మనం హార్ట్ ను మర్చాలి, హార్ట్ ను పెంచాలి, భగవంతుని హార్ట్ లో పెట్టుకోవాలి. కనుక భగవంతుని యొక్క స్మరణ చేయాలంటే హృదయం నుంచి రావాలి. ఉప్పొంగాలి, ఉప్పొంగాలి, తాదాత్మ భావన పొందాలి. ఉన్నాము ఆశ్రమంలో 20 ఏళ్ల నుంచి ఉంటున్నాము, ఏమి స్వామి అనుగ్రహం రాలేదు. ఇది ఎక్కడ ఉందంటే 60 సంవత్సరం యజ్ఞం చేశాడు చూడు, ఆ ముసలి వాడి వలె ఉంటుండాలి. ఆశ్రమంలో ఉంటున్నాము 20 సంవత్సరం నుంచి, కానీ ఏం చేస్తున్నావు? లోకాభిరామాయణం అంతా వాడి చింతన, వీడి చింతన అంతా చేస్తున్నావు, దైవ చింతన ఎంత మాత్రం చేస్తున్నావు? ఆశ్రమంలో ఉంటున్నాడు ఒక శ్రమనే. ఆశ్రమం యొక్క ప్రభావాన్ని, ఆశ్రమం యొక్క నియమాన్ని, ఆశ్రమం యొక్క పద్ధతిని, ఆశ్రమం యొక్క స్థితిని మనం ఎంతవరకు పోషించుకుంటున్నాం? బాడీ ఆశ్రమంలో, బుద్ధి బజారులో కాదు కాదు. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. అది కావాలి నాకు. హెడ్ లోపలికి ఎవరి చింతను చేర్చకూడదు, ఒక దైవ చింతన తప్ప. అది నిజమైనటువంటి స్మరణ.

ఇప్పటిదాకా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 మే 6వ తేదీన మాతృశ్రీ ఈశ్వరమ్మ వర్ధంతి దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

డిసిప్లిన్ ఇది చాలా అవసరము. మనము తెల్లవారి లేచిన తక్షణమే కాలకృత్యములు తీర్చుకుని భగవంతుని స్మరించి తదుపరి ఏదో మన కర్మలు ఆచరిస్తూ ఉంటాము. ఈ కర్మలు నిత్యము మార్పు చెందినటువంటివి, కూర్పు కలిగినటువంటివిగా మనం ఒక నియమాన్ని అనుసరించాలి. ఒక్కొక్కనాడు ఒక్కొక్క రకమైన మార్పు మనము తెచ్చుకోరాదు. ఈనాడు ఒక గంటకు లేవటము, రేపటి దినము మరొక పని చేయటము, ఈ విధమైన మార్పులు ఉండకూడదు. డిసిప్లిన్ అనేది సక్రమమైన మార్గంలో అనుసరించాలి. పనులు వేరువేరుగా ఉండవచ్చునుగాని పరమాత్మతత్వము ఒక్కటిగానే హృదయమనందుంచుకోవాలి. లేచిన తక్షణమే కాలకృత్యమును తీర్చుకుని ఒక ప్రశాంత వాతావరణం నందు పరమాత్మని కొన్ని నిమిషములైనా హృదయపూర్వకముగా స్మరించడానికి ప్రయత్నించాలి. నియమమే లేకపోతే మానవత్వము జీవించదు. మానవత్వమంతా నియమ నిష్ఠాదులపైనే ఆధారపడి ఉంటున్నది. నిత్య జీవితము లోపల ఈ నియమాన్ని పాటిస్తూ రావాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. చెన్నైలో ఒకనాడు మొదలియార్ వద్దకు ఒక అపరిచిత వ్యక్తి శిల్పిని తీసుకుని వచ్చి అక్కడ వదిలి మరుక్షణం అంతర్ధానమయ్యాడు. ఆ శిల్పికి కూడా మొదలియారు పరిచితులు కాదు. మధురాంతకం దగ్గర ఒక గ్రామానికి చెందినవారే ఈ శిల్పి. ఈయనకు ఒక ముస్లిం సాధువు కల్లో కనిపించి, నీవు గిండికి వెళ్ళు, అక్కడ నీకోసమని ఒక కార్యం వేచి ఉంది అని చెప్పారట. ఆ ప్రకారం శిల్పి గిండి స్టేషన్లో దిగాడు. తనకు ఇదివరకు ముఖపరిచయం కూడా లేని ఒక వ్యక్తి ఆ స్టేషన్లో తనను పేరు పెట్టి పిలిచి తిన్నగా లోకనాథ మొదలియారుగారి వద్ద దిగబెట్టి మరుక్షణం అంతర్ధానమయ్యాడు. షిరిడీబాబా స్వప్నంలో ఆదేశించినట్టు ఆ బాబా విగ్రహం చెక్కే బాధ్యత శిల్పిపై పడింది. తనకు స్వప్నంలో అగుపడిన మూర్తి అంతగా గుర్తులేనందువల్ల తిరువళ్లిక్కేణి పార్థసారథి ఆలయం వద్దనున్న కొట్లలో షిరిడీబాబా బొమ్మను కొని ఆ శిల్పికి ఇవ్వబడింది. అది చూసి ఆయన శిలావిగ్రహం చెక్కాలి. శిల్పి శిలను చెక్కాడు. జీవకళ ఉట్టిపడుతూ సాక్షాత్తు ఆ షిరిడీ సాయే ప్రత్యక్షంగా ఉన్నట్టు తయారైంది ఆ విగ్రహం. ఈ విధంగా జీవకళతో రూపొందటానికి ఆ పర్తినాథుని అనుగ్రహ బలమే అని మనకు తోచక మానదు. 1949 ఫిబ్రవరి 3వ తేదీ గురువారం పుణ్యదినాన స్వయంగా మన స్వామే ఆ విగ్రహానికి గిండిలో ప్రతిష్ట జరిపించారు. హస్తచాలనంతో సంకల్ప సృష్టి ద్వారా ఒక చిన్న వినాయకుని ప్రతిమ, యంత్రము, నవరత్నాలు, అక్షంతలు మొదలైనవి రప్పించి పీఠానికి కింద ఉంచి దానిపై షిరిడీబాబా విగ్రహాన్ని స్థాపించి అష్టబంధనం చేశారు స్వామి. ఈ విగ్రహానికి నా జీవశక్తిని ప్రసాదిస్తున్నాను చూడండి అంటూ స్వామి ఒక్క క్షణం ఆ విగ్రహం వైపు తమ తీక్ష్ణ దృష్టిని సారించారు. అక్కడి వారందరూ వీక్షిస్తూ ఉండగా ఆ విగ్రహం ఒక్క మాటు పైకి లేచి అంతరిక్షంలో కాసేపు నిలిచి తిరిగి యథాస్థానంకి వచ్చి చేరింది. వాస్తవికమైన ప్రాణప్రతిష్ఠ. నిజమే, ఆ విగ్రహము ఆకర్షించుకున్న సత్యమైన ప్రాణశక్తి వల్లనే ఆ శబ్దతరంగాలను గ్రహించగల నిజమైన భక్తులు, సాధకులు ఇప్పటికీ అక్కడ ఆత్మశాంతిని అనుభవింపగలుగుతున్నారు. అంతే, అటు పిమ్మట మొదలియారు స్వగృహానికి తిరిగి రాలేదు. కుటుంబ బంధాలను తుంచివేసి అతి తీవ్రమైన వైరాగ్యాన్ని పెంచుకున్నారు. కేవలం లౌకిక జీవితం మాత్రమేనా త్యజించారు? కాదు, చివరకు తమకు ఆత్మనాథుడైన సత్యసాయి తన స్వగృహానికి విచ్చి విడిది చేసినప్పటికీ ఆ సాకార రూపమందు కూడా మమకారాన్ని వీడి ఆ సాయినాథుడే కదా జీవశక్తితో ఈ శిలలో ప్రతిష్ఠితుడయ్యాడు అంటూ ఇక తన గృహానికే వెళ్లక ఆ గిండి ఆలయంలోనే మొదలియారు కూడా ప్రతిష్ఠితులైపోయారు. బాబాను కేవలం ఒక మహేంద్రజాలకునిగా భావించేవారు స్వామి యొక్క అఖండ శక్తిని ఇక్కడ గుర్తించటానికి ఇది ఒక చక్కటి ఉదాహరణమే. అతి స్వల్పకాలంలోనే ఒకరికి అంతటి మానసిక పరిపక్వతను కలిగించి జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదించటం స్వామి ఆధ్యాత్మిక శక్తికి తార్కాణం. ఇంద్రజాలికులకు ఇది సాధ్యం కాదు. ఆ షిరిడీ సాయి విగ్రహమునే సదా సేవించుకుంటూ ఆ ఆలయానికి పక్కనే ఒక చిన్న గృహాన్ని నిర్మించుకుని అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు లోకనాథం గారు. గిండిలో షిరిడీ సాయినే సేవించుకుంటూ ఇక ఆ సత్యసాయిని పూర్తిగా వదిలిపెట్టారన్న అనవసరపు వదంతులు పుట్టకుండా ఉండేట్లో అన్నట్టు అప్పుడప్పుడు ఒక అయస్కాంతంలాగా పుట్టపర్తికి ఆకర్షించటం వల్ల తరచూ లోకనాథం గారు పుట్టపర్తికి వెళ్లి స్వామిని సందర్శించుకుని వస్తూ ఉండేవారు. 1962 దసరాలకు ప్రశాంతి నిలయం వెళ్లి తిరిగి వచ్చిన మొదలియారు కొద్ది రోజుల్లోనే దివంగతులయ్యారు. లోకనాథం సాయి జగన్నాథునిలో ఐక్యమయ్యారు. 5 పూర్వమే ఒక గురువారం వేకువ ఘడియల్లో శ్రీమతి ధనమ్మ గారు సుమంగళిగా కన్నుమూసి ఉన్నారు. అదే సమయంలో మరొక చోట స్వామి దంతధావనం చేసుకుంటూ, ధనమ్మ నా పాదసన్నిధి చేరుకుంది అన్నారట. గిండిలో బాబా మందిరంలో సాయి విగ్రహంతో పాటు మరో 2 దైవీక చిహ్నాలు కూడా ఉంటాయి. అందులో ఒకటి
ఒక వస్త్రం మీద షిరిడీబాబా పాదద్వయపు ఆనవాళ్లు. షిరిడీబాబా విగ్రహాన్ని గిండిలో ప్రతిష్ఠ చేసిన తర్వాత స్వామి తిరువళ్లిక్కేణిలోని మొదలియార్ స్వగృహానికి వెళ్లారు. అక్కడ ఒక చేతిరుమాలు తెమ్మని చెప్పి దానిపై నించున్నారు. స్త్రీ లావణ్యాన్ని ఒలకపోసే స్వామి చిట్టి పాదాలకు బదులు ఆ వస్త్రం మీద షిరిడీబాబా యొక్క పెద్దదైన పాదద్వయం ముద్రితమయ్యాయి. ఈ పాదద్వయం ముద్రితమైన వస్త్రము ఆ ఆలయంలోనే అమర్చబడి ఉంది. ఇంకా రెండవ చిహ్నము, శిలాప్రతిష్ఠ చేసిన నాలుగవ దినం స్వామి సంకల్ప సృష్టిచే రప్పించబడిన స్ఫటికలింగము. ఇది కూడా ఆలయంలోనే అమర్చబడి ఉంటుంది. ఒకనాడు గిండి ఆలయంలో అఖండ భజన జరుగుతోంది. అప్పుడు ఎవ్వరూ ఎదురుచూడని విధంగా స్వామి కూడా వచ్చి భజనలో పాల్గొని కార్యక్రమం ముగిసిన తర్వాత కదిలి వెళ్లిపోయారు. ఆ మహదానుభవాన్ని అమితానందంతో లోకనాథం గారి పుత్రిక తన పుట్టపర్తి స్నేహితురాలకి జాబులో రాసింది. దానికి ఆవిడ దగ్గర నుంచి వచ్చిన జవాబు అంతకన్నా ఆశ్చర్యమైనది. ఆ పైన చెప్పిన రోజు స్వామి పుట్టపర్తిలోనే ఉన్నారట. తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత స్వామి మళ్లీ ఒక చక్రము, నవరత్నాలు పీఠానికి దిగునము పెట్టి గిండి ఆలయాన్ని పునరుద్ధరించారు. 1973 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన ఆలయ రజతోత్సవం సందర్భంగా స్వామి గిండికి విజయం చేసి ఒక అద్భుత స్థూపాన్ని ఆవిష్కరించారు. ఆ స్థూపానికి నలుమూలలా గణేశుడు, షణ్ముఖుడు, కృష్ణుడు దక్షిణామూర్తి రూపాలు, స్వామి ఉపదేశరత్నాలు కూడా చెక్కి పొదగబడి ఉంటాయి. ఆనాడు అశోక చక్రవర్తి ధర్మప్రచారం నిమిత్తం స్థూపాలను నాటినట్టు ఈనాడు ఈ సాయి స్థూపములు ఎన్నో మన దేశంలో పలుచోట్ల వెలిశాయి. పుట్టపర్తిలోనే స్వామి స్వర్ణ జయంత్యుత్సవ సమయంలో సర్వమత సమరసాన్ని సూచించే ఒక మహోన్నతమైన స్థూపం స్థాపింపబడింది. అయితే ఈ స్థూపాలు అన్నింటికన్నా ప్రప్రథమంగా వెలిసింది గిండి స్థూపమే అని తెలుసుకున్నప్పుడు అదొక ప్రత్యేకంగా అనిపిస్తుంది కదూ. గిండి ఆలయ రజతోత్సవం సందర్భంలో పర్తిబాబా సృష్టించిన పతకాల హారాన్ని ఇప్పటికీ ధరించి షిరిడీబాబా ఆ ఆలయంలో భక్తకోటికి దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తున్నారు. ఎక్కడో ఉన్న లోకనాథానికి అనుగ్రహ కటాక్షం లభించింది. ఆయన పట్ల స్వామి కారుణ్యము వరదలై ప్రవహించిందని చెప్పచ్చు. లోకనాథుడనైన నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను, నాకు దగ్గర దూరము అంటూ ఏదీ లేదు అంటారు స్వామి. సర్వులయందు సమానంగా వర్షించే ఆ ప్రేమవృష్టి, బెంగళూరులో చెప్పులు కుట్టుకుని జీవించే ఒక వృద్ధిని పట్ల ఏ విధంగా వ్యక్తమైందో కారుణ్యమూర్తి అయిన ఆ సాయి భగవానులు ఆ భక్తునిపైన తమ దివ్యానుగ్రహాన్ని ఏ విధంగా చూపారో ఈ ఉదంతంలో వింటే మన కావ్యమనే ఈ పూదోటలో ఒక చక్కటి కవితాకుసుమం విరిసి వికసించిందేమో అనిపిస్తుంది.

బెంగళూరు రైల్వే స్టేషన్ దగ్గర ఒక సందు మూల తన చెప్పుల దుకాణం పరుచుకున్నాడు ఒక వృద్ధుడు. అతని వృత్తి చెప్పులు కుట్టడం. తనున్న స్థలానికి ఎదురుగా ఉన్న బంగ్లాకు అనేక మంది వచ్చిపోతూ ఉండడం గమనించాడు. అవతారము, కృష్ణ పరమాత్మ, భగవాను, బాబా మొదలైన వార్తలు అన్నీ అతని చెవిలో పడుతున్నాయి. ఏ పూర్వజన్మ సుకృతమో ఆ వృద్ధునికి స్వామిని దర్శించాలని ఒకటే తహత పుట్టింది. మహామహులందరూ వెడుతున్న బంగ్లా కాంపౌండ్లో తాను మెల్లగా దూరి సరాసరి బంగ్లా దగ్గరకు చేరుకున్నాడు మన వృద్ధ భక్తుడు. హాల్లోకి కిటికీ గుండా తొంగి చూడటం మొదలుపెట్టాడు. అదే సమయంలో లోపల నుంచి దివ్యశక్తితో కూడిన స్వామి దృష్టి అతనిపై పడింది. నరహరులిద్దరి చూపులు కలుసుకున్నాయి. రా అని పిలవటానికి బదులు తానే ఆ వృద్ధిని చెంతకు వెళ్లి నిలబడ్డారు స్వామి. స్వామికి అందిద్దామా వద్దా అని సంకోచిస్తున్న ఆ వృద్ధిని చేతుల నుంచి ఎండి నలిగిపోయిన పూలహారాన్ని తానే లాక్కుని మెడలో వేసుకున్నారు స్వామి. కుచేలునికి ఆ కృష్ణ పరమాత్ముడు, గుహునికి శ్రీరామచంద్రమూర్తి చూపిన సమత్వ ప్రేమభావమునే ఇక్కడ స్వామి కూడా ఆ వృద్ధిని పట్ల చూపించారు. బంగారు, నీకేమి కావాలి, నేనేమి చేయాలో చెప్పు అని స్వామి అతనితో తమిళంలో సంభాషించారు. ఆ చెప్పులు కుట్టుకునే అతను స్వామి కరుణాంతరంగమూర్తి అని అవగాహన చేసుకున్న ఆ వృద్ధుడు ఏమాత్రం సంకోచించక అక్కడున్న వారి భయాందోళనలను లెక్కపెట్టక, స్వామీ నా ఇంటికి నీవు రావాలా, నేనిచ్చేది కాదనక తీసుకోవాలా అని హృదయపూర్వకంగా నిండు ప్రేమతో బాబాను అర్థించాడు. ఓ అలాగే, తప్పకుండా వస్తాను అని అతి మధురంగా స్వామి జవాబిచ్చారు. ఆ వృద్ధిని భుజాలు తట్టి లోపలికి వెళ్లిపోయారు స్వామి. తిరిగి బయటకు వస్తారా అంటూ ఆ పేద ముదుసలి చాలాసేపు కాచుకుని కూర్చున్నాడు. కొంతసేపటికి మిగతా భక్తులంతా స్వామి దగ్గర సెలవు తీసుకుని ఇంటి ముఖం పట్టారు. ఆ రోజుకి ఇంక స్వామి బయటకు రారు అని భక్తులు చెప్పగానే మన చెప్పులు కుట్టుకునేవానికి తీరని ఆశాభంగం కలిగింది. అయ్యయ్యో, ఎంత పని చేశాను, స్వామికి నా ఇంటి అడ్రస్సు కూడా నేను తెలుపలేదే, అందుకనే కదా ఇంతసేపు కాచుకుని ఉన్నాను అంటూ వాపోయి నిట్టూర్పులతో ఇంటివైపుకి నడిచాడు. మర్నాడు ఉదయం మళ్లీ తన కొట్టుపరుచుకున్నప్పుడు స్వామి బంగ్లా నుంచి బయలుదేరి వెళ్లిపోయారని ఆ చెప్పులు కుట్టుకునేవాడికి తెలిసింది. పాపం, నిరాశ చెందిన ఆ వృద్ధునికి తిండి తీర్థాలు కూడా వంట పట్టలేదు. అవును, అందని ఫలానికి అరులు చాచాను, ఇది కూడా ఒక పేరాసే కదా అంటూ తనకు తాను సమాధానపడి జీవనం సాగించటం మొదలుపెట్టాడు ఆ పేద భక్తుడు. కొన్ని రోజులయ్యాయి. ఒకనాడు ఒక పెద్ద కారు ఈ చెప్పులు కుట్టుకునేవాని కొట్టు ముందరకొచ్చాగింది. అది చూసి ఆదరా వాదరాగా తన పరికరాలన్నీ మూట కట్టుకుని పరుగుదీయబోయాడు ఆ వృద్ధుడు. తాను పేవ్మెంట్ మీద దుకాణం పెట్టిన నేరానికి పోలీసులే ఆ కారులో వచ్చారని భావించుకున్నాడు. కంగారు పడిపోయాడు. కారు లోపల నుంచి నాయనా అని మృదువైన కంఠత్వాన్ని వినపడింది. అప్పటికి కాస్త తేరుకుని ఆ ముదుసలి మెల్లిగా తిరిగి చూశాడు. ఆహా, సాక్షాత్తు ఆ స్వామి. తలుపు తెరిచి ఎక్కు అన్నారు స్వామి. దిగ్భ్రాంతుడై నోట మాట పెగలక ఎలాగో ఆ పేదవాడు స్వామి పక్కన కారులో కూర్చోగలిగాడు. ఎవరి పాదాల రక్ష తమకు అనుగ్రహింపబడాలని మహనీయులంతా తపమాచరిస్తారో ఆ స్వామికే పాదరక్షలు తయారు చేసే ఆ చెప్పులు కుట్టేవాణ్ణి తమతో సరిసమానంగా పక్కనే కూర్చోపెట్టుకున్నారు ప్రపంచ సామ్రాజ్యాధిపతి అయిన పర్తిసాయి. ఆ వృద్ధ భక్తుడికి నోట మాట రాలేదు, స్తంభించిపోయాడు. స్వామి తానే కారు డ్రైవర్కి తోవ చూపిస్తూ వచ్చారు. ఒకచోట ఇంక కారు వెళ్లటానికి వీలు కాదు, ఇక్కడ ఆపు అన్నారు స్వామి డ్రైవర్తో. కారు ఆగింది. మెట్టు పల్లాలతో బురద నీటితో దుర్వాసన కొడుతూ దుర్భాషలు మిన్నంటగా సందులు గొంతులు దాటి వడివడిగా స్వామి ముందు నడుస్తుంటే వారి వెనుక నడవసాగాడు వృద్ధుడు. ఆ గూడెంలో సరిగ్గా ఆ చెప్పులు కుట్టేవాడి గుడిసె దగ్గరికి వెళ్లి స్వామి నిలబడ్డారు. అప్పటికి కాని తన మామూలు స్థితికి రాలేకపోయాడు ఆ ముసలి భక్తుడు. తన గుడిసె చేరుకున్నామని తెలియగానే ఆ భక్తుడు ఆనందావేశంతో, ఇదిగో మన ఈ పాడుపాకకు సాక్షాత్తు భగవంతుడే వచ్చినాడు, రాండి అందరూ వచ్చి ఆ స్వామి కాలు మొక్కండి అంటూ తన కుటుంబీకులను ఎలుగెత్తి పిలిచాడు.
స్వామిని పాకలోకి ఆహ్వానించి ఒక విరిగిపోయిన పీటను తీసుకుని వచ్చి వేశాడు ఆసీనులు కమ్మని. సర్వాలంకార భూషితములైన రత్నాసనము మీద కూర్చునే ఆ అమరేశ్వరుడు ఈనాడు ఈ దీనుని పూరిపాకలో ఒక విరిగిన పీట మీద అత్యంత తృప్తితో ఆనందంతో సుఖాసీనులై ఉన్నారు. ఒకమారు తమ చెయ్యిని కదిలించారు స్వామి. ఇంక మనం చెప్పాలా ఆ వింతలను? ఆ దీనులు కలలో కూడా ఊహించలేని తిరుమండారాలెన్నో అక్కడ ప్రత్యక్షమయ్యాయి. ప్రేమతో వాటన్నింటినీ స్వామి వాళ్లకి పంచారు. ఆ వృద్ధుని కంటి నుండి కన్నీరు వరదలై ప్రవహించింది. అతను గద్గద కంఠంతో, స్వామి, నేను ప్రేమతో ఇచ్చేది నీవు తప్పక స్వీకరించాలా అని పదే పదే ప్రార్థించాడు. ఓ అన్నారు మన దీనబంధు. తన జీవనాధారమైన ఆ జగన్నాథునికే ప్రేమతో సమర్పించటానికి, అట్టిపళ్లు కొని తేవటానికి కొట్టుకు బయలుదేరాడా వృద్ధుడు. అతను వచ్చే వరకు ఆ ఇంటివారితో సల్లాపాలాడుతూ తన భక్తుని ప్రేమ కానుక కోసమై వేచి ఉన్నారు ఆ కారుణ్యమూర్తి. మహామహారాజాధిరాజులనే తన దర్శన భాగ్యమునికై పడిగాపులు పడవేసే ఆ మహాచక్రవర్తి, పంచభక్ష పరమాన్నములు కూడా లెక్క చెయ్యని ఆ దీనబంధు ఈనాడు ఈ పూరి గుడిసెలో తమ భక్తుల ఆనందానికై అతను సమర్పించే ప్రేమ కానుకకై పడిగాపులు పడి ఉండి బంగారు బంగారు అంటూ అక్కడి బీదసాదలను ఆశీర్వదించి భక్తుడు సమర్పించిన ప్రేమ ఫలాన్ని తనివి తీరా ఆరగించి తుదకు వారందరి దగ్గర వీడ్కోలు పొంది తిరిగి వెళ్లారు. ఆయన దీనజన శరణ్యమూర్తి అనటంలో ఇంతకన్నా ఉదాహరణ మరొకటుంటుందా? అయినప్పటికీ మనలో కొంతమంది ఇంకా బంగ్లావాళ్ల స్వాములారు, ధనవంతుల స్వాములారు అంటూ స్వామిని ఆడిపోసుకునేవాళ్లు కూడా ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం బొంబాయి మహానగరంలో స్వామి కోసమని పెద్ద భవనంలో ఒక విందొకటి ఏర్పాటు చేశారు. స్వామివారి రాకకై మహామహులంతా ఎంతో ఆతృతతో వేచి ఉన్నారు. అయితే స్వామి తన అనుంగు భక్తుడైన శ్రీరాజారెడ్డిగారిని కారు మరొక దిశకు తిప్పమని ఆదేశించారు. చాలా వీధులను దాటి మారుమూల ఒక సందువైపు మళ్లమని అడుగడుగునా దారి చూపిస్తూ చివరకు సాల్ అనే ఒక సమూహ భవనం వద్ద కారు ఆపించారు స్వామి. ఈ భవనం ఎన్నో అంతస్తులు గలది. ఇది బీదజనం నివసించే నివాస స్థలం. నాలుగవ అంతస్తుకు వెళ్లి ఒక గది తలుపు తట్టారు స్వామి. తలుపు తీసిన వ్యక్తి సంభ్రమాశ్చర్యాలతో స్తంభించిపోయాడు. భగవాన్, ఇది వాస్తవమేనా? మీ పాదకమలములు నా గృహమును పావనం చేయాలని నే పడిన తపన నిజంగా ఫలించిందా? ఆ బొంబాయి మహానగరంలో ఎంతో మంది ఘనా పార్టీలు, ధనవంతులు మీ క్షణకాల దర్శనానికి పడిగాపులు పడుతుంటే ఈ దీనుని ఇంటికి నిజంగానే మీరు విజయం చేశారా స్వామి? హే దీనబంధో దయాసింధో అంటూ ఆనంద బాష్పాలు వరదలై పారుతుండగా స్వామి మ్రోల వ్రాలాడు. ఈయన ఒక ఏకాంతవాసి, పరమభక్తుడు. రావటమే కాదు, భోజనం కూడా ఇక్కడే సుమా. నీ చేత్తో నాకు భోజనం తయారు చేయాలనే కదా నీ తపన. నాకు నీ హృదయాంతరంగమున పొంగే తపన ముఖ్యమా, లేక ఎక్కడో ఎవరో బహిరంగంగా ప్రదర్శించే ఆర్భాటం ముఖ్యమా అని ఆ ప్రశాంత వరదుడు అతి ప్రసన్నంగా ప్రశ్నించారు ఆ భక్తుణ్ణి. వంట తయారు చేసి వడ్డించేదాకా వేచి ఉండి భోజనమెంతో తృప్తికరంగా భుజించి ఆనందించారు ఆ భక్తజన హృదయ సాయి, శ్రీ సత్యసాయి. ఆ గదిలో ఉన్న ఒక పాత పరుపు మీద వయ్యారంగా వెన్నుమోపి చక్కగా తాంబూలం సేవించి అంతకన్నా ప్రేమతో అరుణార్ణవమైన తన హృదయ కవాటాన్ని తెరిచి ఆ దీనభక్తునితో సరస సల్లాపములు కావించి ముచ్చటించారు స్వామి.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జీఎన్ మూర్తి గారితో పరిచయం వింటారు. 13 భాగాల శీర్షికగా రేడియో సాయి మీకందిస్తున్న ఈ కార్యక్రమంలోని ఆఖరి భాగాన్ని ఈరోజు విందాం.

0: ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి. మీరు ఈ యువతని ఉద్దేశించి ప్రసంగిస్తుంటారు కదా, మరి బయట ఉన్న యువతకి ఇక్కడ స్వామి సంస్థలో ఆకర్షితులై స్వామి కార్యక్రమాల్లో ఉంటున్న యువతకి ఏమైనా వ్యత్యాసం మీకు కనిపించిందా?
1: డెఫినెట్ గా ఉంటుందండి, కనపడింది, ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే వీళ్ళు ఒక సిస్టమటైజ్డ్ ఒక డిసిప్లిన్డ్ వే ఆఫ్ లైఫ్ కి ప్రత్యక్ష పరమాత్మతో ఉండేటువంటి పద్ధతిలో ఉండి ఒక క్రమశిక్షణతో, అంటే డిసిప్లిన్ విత్ డిస్క్రిమినేషన్ డిటర్మినేషన్ అన్నారే, అట్లా ఉండేటువంటి దాంతో ఉంటుంది. డివోషన్ ఉంది, ఒక సిస్టమాటిక్ లైఫ్ ఈజ్ గవర్న్డ్, ఈజ్ రెగ్యులేటెడ్, ఈజ్ సూపర్వైజ్డ్, ఈజ్ గార్డెడ్ అండ్ గైడెడ్ బై భగవాన్ హింసెల్ఫ్. ఇది అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఆ విద్యార్థుల్లో ఒక వాళ్ళు దే బిలాంగ్ టు ఏ పర్టికులర్ సిస్టమ్, బట్ అవుట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా మేధావులు లేకపోలేదు. విద్యార్థుల్లో చాలా మంచి మేధావులు ఉన్నారు. వాళ్ళు బయట వాళ్ళు మాట్లాడుతున్నది కూడా సత్యసాయి సంస్థలో ఉన్నటువంటి విద్యార్థుల ప్రతి ఒక్కడూ మాట్లాడగలిగితే దానిలో కొంతమంది మాట్లాడగలిగినటువంటి వారు జంప్స్లు అటు వాళ్ళు బయట కూడా ఉన్నారు. అయితే బయట ఏమిటంటే బయట ఉన్నటువంటి ఆకర్షణలన్నీ వాళ్ళ మీద పడతాయి. ఇవాళ యువతని పెడమార్గం పట్టించడానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నటువంటి సంస్థలు సమాజంలో పుట్టుకొస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే మాస్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్, లాభం ఎంత ఉన్నదో నష్టాన్ని కూడా అంతే ఉన్నది. ది రోడ్ టు హెల్ ఈజ్ ఆల్వేస్ వైడ్ ఓపెన్ అండ్ రోడ్ టు హెవెన్ ఈజ్ నారో. ఆ పద్ధతిలో ఉన్నారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు స్వామిని గురించి విన్నప్పుడు, ఆ ఎగ్జాంపుల్స్ వాళ్లలో ఉన్నప్పుడు సైంటిఫిక్ టెంపర్ అని అంటున్నారా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్ స్వామి దగ్గరకు వచ్చారని ఆ పేర్లు చెప్పినప్పుడు, ఆ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు పరవశించిపోతున్నారు. ఒక ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. విజయవాడలో, గుంటూరులో రెండు చోట్ల వెళ్లాను. విజయవాడలో స్టూడెంట్ యూత్ ని పిలుచుకొచ్చారు. సత్యసాయి యూత్ తో పాటు స్టూడెంట్ యూత్ ని పెట్టుకొచ్చి స్టూడెంట్ హైదరాబాద్ యూత్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. దానిలో దే ఇన్వైటెడ్ మీ టు గుంటూర్ అండ్ విజయవాడ. విజయవాడలో మరీ కాలేజీ స్టూడెంట్స్ ని ప్రత్యేకంగా పిలిపించి వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు. లైలా కాలేజ్ ప్రిన్సిపాల్ బాబా భగవంతుడు అని చెప్పడానికి వరే నువ్వు ప్రయత్నం చేస్తే మాత్రం పంపను అన్నాడు వాళ్ళ కాలేజీ పూర్వ అధ్యాపకుడికి. అలా కాదు పంపించండి అని చెప్పారు. విలువల గురించి ఏమో మాట్లాడతారు, బాబా అనే కాదు పంపించండి అని వచ్చారు. అట్లా మిగిలిన కాలేజీల నుంచి తెచ్చారు. కిక్కిరిసి ఒక పెద్ద లారీ ఓనర్స్ హాల్ ఉంటే పెద్ద హాల్ అందులో పెట్టారు. పెట్టి తాళమేశారు గేట్ వెళ్ళిపోకుండా. వీళ్ళు మొదలు పెట్టారు మాట్లాడడం. స్వామి గురించి ఏవో కొన్ని ప్రింట్ చేసినటువంటివి అవి ఇచ్చారు. అవాళ్ళు చింపేశారు. వాళ్ళు నేను అందులో స్పీకర్. వీళ్ళు ఖాళీ చేసి నన్ను అడిగితే కదా మాట్లాడడం. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు గాలి చేస్తున్నారు, కొంతమంది వెళ్ళిపోతా ఉంటున్నారు, కింద తలుపులు తీయమని గాలి చేస్తున్నారట. నాకు తెలియదు, నేను కూర్చున్నా. నా దగ్గరికి యూత్ నుంచి ఒక లీటర్ పరిగెట్టుకొచ్చి, అంకుల్ మీరు మాట్లాడకపోతే కానీ ఇప్పుడు పరిస్థితి బాగుండదు, నేనట మాట్లాడతాను, మీరు కదా ఏర్పాటు చేసుకున్నారు, మీరు నన్ను పిలిచినప్పుడు వస్తాను కానీ నా అంతా నేను వచ్చి మాట్లాడతానంటారా, అసలు సభ్యతా సంస్కారం స్వామి దాంట్లో ఉంటుందా అలా ఎక్కడైనా అని నేను చెప్పాను. ఆగాను. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ధోరణి న్యాచురల్లీ ఇప్పుడు మీరు చెప్పే విధానంలో ఉంటుందన్న దాంట్లో, నువ్వు భగవంతుడు అని నమ్మేవు, నిజమైన స్వామిని ఎన్నాళ్ళకి నమ్మేవు, మొదట్లో నువ్వు భక్తుడు పుట్టడమే భక్తుడుగా పుట్టేవా, నీకెన్ని ఆలోచనలు, నువ్వు ఇవాళ వచ్చావు, నువ్వు మాకు డైరెక్ట్ గా ఇవాళ చెప్పాలంటే కొంత టైం పడుతుంది కదా, చెప్పే విధానం ఉంది కదా అన్నది వాళ్ల వాదన, నాతో వాదం చెప్పి సరే అయిపోయిందండి అని పిలిచారు. వెళ్ళాను నేను డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు అడ్రస్ చేస్తున్నప్పుడు స్వామి మీద ఆ ప్రేరణ అయినా తలుపులు తీయించండి అని చెప్పాను. తలుపులు వేయద్దు, మనం తలుపులు తీయించండి, నిర్బంధ శ్రోత వద్దు మనకి, మనం చెప్పినటువంటి అంశాన్ని వినడానికి, ఏ అంశమైనా వినడానికి సిద్ధంగా ఉండాలి. సూక్ష్మగ్రాహి అన్నవాడు ఒక నాగరిక సమాజానికి చెందినవాడు, ఒక సంస్కారం సంస్కృతికి చెందినవాడు, చెప్పిన మాట వినాలి, నచ్చింది నచ్చలేదు అన్నది బేరీజ్ తర్వాత వేసుకోవాలి, నేను వినను అన్నటువంటి అంశమే అసలు ఈ సమాజంలో, భారతీయ సమాజంలో ఉండడానికి వీల్లేదు. సహనమే సంస్కృతి అని నేర్పింది మనకి. పంచపాండవులు పిల్లల్ని చంపేసినప్పుడు ఏం చేయమంటావు, వాళ్ళ తల తీసుకొచ్చి అశ్వత్థామ తల తీసుకొచ్చి పల్లెల్లో పెడతానని చెప్తే అజనుడితో నేను ఎలాగూ ఏడుస్తున్నాను పిల్లలు లేక, అలాగే అశ్వత్థామ తల్లి కూడా ఏడవడం అన్నది సమంజసం కాదని చెప్పి సహనమే సంస్కృతి అని నేర్పినటువంటి సంఘటన సన్నివేశం భారతదేశంలో, భారతంలో ఉన్నటువంటి అంశము భాగవతంలోనే. అని ఆ రోజు చెప్పి వాళ్ళకి చెప్పి అంచేత మనం అంశం చెప్పాలి, అంశం చెప్పి కన్విన్స్ చేయాలి వాళ్ళని. వాళ్ళు ఎందుకంటే నువ్వు నిన్నటి మొన్నటి వరకు ఉన్నావు, నువ్వు తర్వాత అన్ని సాగు చెప్పి నువ్వు ఆచరిస్తున్నావా? కొన్ని ప్రశ్నలు అడుగుతారు, సమాధానం చెప్పగలవా? ఏవి నువ్వు సరిదిద్దుకోవాలని, అన్ని స్వామి చెప్పిన మనం చేయడం లేదు కదా అని చేత వాడిని కూడా అలా చేస్తాడు, ఆ మార్గంలోకి వచ్చేటట్టు చేయాలని చెప్పి తీసేవాడు. అంత తలుపులు తీసేసిన తర్వాత జనరల్ స్టూడెంట్స్ ని అడ్రస్ చేశాను, మామూలు గారిని అడ్రస్ చేసిన తర్వాత అందులో ఉండేటువంటి అంశాల్లో ఉండేటువంటివన్నీ తీసుకొచ్చి చెప్తున్నప్పుడు ఆ భారతదేశాన్ని పునీతం చేసినటువంటి వ్యక్తులు, అలాగే ఒక జీవితాన్ని అంకితం చేసిన హెలెన్ కెల్లర్, ఒక మదర్ థెరీసా, ఇలాంటి వీళ్ళందరి గురించి ఒక పావుగంట చెప్పాను. 50 మినిట్స్ టైము, పావుగంట వాళ్ళ గురించి చెప్పాను. అలా చెప్పిన తర్వాత వచ్చి గాంధీజీ గురించి చెప్పినప్పుడు గాంధీజీ కాళ్ళకి నమస్కారం పెడుతున్నాడు ఒక హరిజనుడు, ఆ హరిజనుడితో గాంధీజీ అన్నాడు, నా కాళ్ళకి నమస్కారం కాదు నీ కాళ్ళకి నమస్కారం చేసుకునే స్థాయికి రా, ఈ బానిసత్వ ఆలోచన చేయకు, నమస్కారం అక్కడే మామూలుగా పెట్టు, నా పాదాల మీద పడవలసిన పని లేదని చెప్పాడు. అని అంతా విన్న తర్వాత వాడు ఆ హరిజనుడు కాణి, ఆ రోజుల్లో ఓ కాణి గాంధీ చేతుల్లో పెట్టాడు. ఏం చేయమంటావు ఈ కాణితో అని అడిగారు. నాకన్నా పెద్దవాడు, నాకన్నా ఇంకా సహాయం పొందవలసిన వాడు ఎవరైతే ఉంటాడో వాడి కోసం ఇది ఉపయోగించు అని చెప్పాడు. మదర్ థెరిసా ఆరోగ్యం బాగుండక గుండె జబ్బుతో ఉండి తగ్గిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న టైంలో ఒక బెగ్గరు వాడు రోజుల్లో అక్కడ కలకత్తా వీధుల్లో యాచన చేసుకుని తీసుకొచ్చినటువంటి డబ్బుని మొత్తం అందులో ఉండేటువంటిది మదర్ థెరిసాకి సమర్పించడానికి ఆ సేవ కోసం వచ్చాడు. వాడు కింద ఉన్నాడు, ఈ వార్త ఆమెకి చెప్పారు. చెబితే ఆమె వెళ్లడానికి వీలు లేదని, డాక్టర్లది అంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు, కానీ వెళ్లకపోతే వాడు వెళితే వెళ్ళకపోతే రెండు ఉన్నాయి. వెళ్ళాననుకో ఆ డబ్బంతా ఇచ్చేస్తాడు, వాడు తిండి లేకుండా వాడు తీసుకొచ్చి ఇచ్చాడని. వెళ్ళకపోతే అరే మదర్ రాగిరి రాలేదు, ఇంత శ్రమ పడ్డా నేను బాధపడతాడు అని చెప్పి వెళ్ళింది. వెళ్ళి అది తీసుకుని నాకు భారతరత్న కన్నా నాకు నోబెల్ పీస్ బహుమతి కన్నా ఇవాళ నువ్వు తీసుకొచ్చి నీ సర్వస్వాన్ని నాకు అర్పించే, నువ్వు సంపాదించిన దాంట్లో పైస ఉంచుకోకుండా మొత్తం ది హోల్ యూ హ్యావ్ సరెండర్డ్ యువర్ యు హ్యావ్ ఆఫర్డ్ యువర్ ఓన్ సెల్ఫ్ అని, ఇఫ్ ఐ గివ్ మై సెల్ఫ్ అని వాల్ట్ విట్మన్ అన్నట్టుగా ఆత్మార్పణ చేసుకున్నటువంటి అదే ఈ భిక్షాటనం చేసి తీసుకొచ్చినటువంటిది నాకు చాలా గొప్పదండి. స్వామి ఒక ప్రైమరీ స్కూల్ స్టూడెంట్ 100 రూపాయలు వాడు ఇస్త్రీ కూడా చేసుకోకుండా ఐస్ క్రీములు తినకుండా దాచుకున్న 100 రూపాయలు ఇస్తూ, స్వామి ఇది హాస్పిటల్లో ఒక ఇటుక నిర్మాణానికి ఉపయోగపడితే దీన్ని వాడమని చెప్పి వాడు రాసి లెటర్ రాసి చదివితే చదవమంటావా అని వరండాలో చదివి, నీ ఇష్టం స్వామి అంటే చదివిన తర్వాత నాకు ఈ 100 రూపాయలు హాస్పిటల్ నిర్మాణానికి 400 కోట్లు 200 కోట్లు 100 కోట్లు ఇచ్చినటువంటి అనేక మంది దానికన్నా కూడా ఇది నాకు చాలా ప్రధానమని అన్నారు. ఇవి ఈ అంశాలు ఇలా వరుసలో వచ్చి స్వామి దగ్గరికి చెప్పినప్పుడు ఇలాంటి ఉదంతాలెన్నో అని చెప్పినప్పుడు చప్పట్లు మారుమోగిపోయి భగవాన్ బాబా జిందాబాద్ అని అరిచే అవకాశం దగ్గరికి వచ్చారనంటే ఎవరు తీసుకొచ్చారు స్వామి? పలికించేవు అలా పలికించాలని. అంచేత స్వామిని గురించి మీరు మాట్లాడాలని డైరెక్ట్ గా ఏదో చెప్పి సత్యధర్మ శాంతి ప్రేమలను ఊరకనే ఈ పెదవులకి పంచదార అద్ది మాట్లాడితే వినరు. హృదయాంతరాలలోంచి రావాలి. దే షుడ్ కమ్ ఫ్రమ్ ది ఇంటీరియర్స్ ఆఫ్ ది హార్ట్ అండ్ డాన్స్ ఆన్ ది టిప్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టంగ్. హృదయాన్ని చేరుకుంటుంది, వెంటనే వాళ్ళు ఆ స్పందన వాళ్ళలో కలుగుతుంది. ఇది యూత్లో నేను చూసినటువంటిది. అది అండి. తర్వాత అమెరికా అనుభవాలు కొన్ని చెప్తాను. 2004లో మొదటిసారి అమెరికా వెళ్ళడానికి స్వామికి లెటర్ ఇచ్చాను, తీసుకున్నారు. వీసా అదంతా అని చూసుకున్నాం. ప్రతి వాళ్ళు ఫస్ట్ టైం మేము వెళ్ళడం కదా, కనబడ్డ ప్రతి వాళ్ళు వాళ్ళకి తోచిన సలహాలు నేను చెప్తూ ఉండడం. సరే ఏదైతే అయిందని చెప్పారు. నేను నాకు నరసింహమూర్తి గారు, బిఎన్ నరసింహమూర్తి గారు అప్పుడే సత్యసాయి దివ్య కృపాశ్రయ పుస్తకం రాశారు, ఆ బుక్ నాకు ప్రజెంట్ చేశారు. ఇంకొక ఫ్రెండ్ వింగ్స్ ఆన్ ఫైర్ అని అబ్దుల్ కలాం అది ఇచ్చాడు. ఈ రెండు చదివాయాలని నేను అమెరికా చేరుకునే లోపల జర్నీలో. సరే దివ్య సత్యసాయి దివ్య కృపాసాయి మొదలెట్టాను. లండన్ ఎయిర్పోర్ట్ లో హీత్రూ వచ్చాక అందరు దిగారు, విమానం అంతా ఏదో క్లీన్ చేయడం, తర్వాత డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తారు ఏదో. మేము దిగలేదు, ఈ పుస్తకం చదువుకుందాం, హీత్రూ ఏం చూస్తాను, ఐ కెన్ త్రో అన్నట్టు. ఏమిటి హీత్రూ ఏం చూస్తామని మానేశాను. మానేసి బుక్ చదువుతున్నాను, ఎయిర్పోర్ట్ ఆఫీసర్ వచ్చాడు, మిగిలిపోయిన వాళ్ళు నలుగురు ఐదుగురు ఉంటే ఐదుగురిని చెక్ చేయడానికి వచ్చాడు. వచ్చి నా ట్రావెల్ డాక్యుమెంట్స్ తీసి ముందు వాడు రాగానే ట్రావెల్ డాక్యుమెంట్స్ చేతితో పట్టుకుని ఇది ముందు చూడండి అనే ఉద్దేశంతో, ఎందుకంటే భగవంతం గారు అలా అవుతుందేమో అని భయం. ఆయనకైతే స్వామి వెంటనే చేశారు, మాడకే అలా చేస్తారా నమ్మకంతో అలా చేస్తే కష్టం అని ఇస్తే ఆయన డాక్యుమెంట్స్ తీసుకోకుండా మీరు చదువుతున్నది ఏంటని అడిగాడు. స్వామి ఫోటో ఉంది కదా దాని మీద చూశాడు, ఆర్యే డివోటీ అన్నాడు. ఇంతవరకు స్వామి ఆ మాట నన్ను అనలేదండి, అందువల్ల నేను ఐ కెనాట్ డేర్ టు కాల్ మైసెల్ఫ్ ఎ డివోటీ, అట్ బెస్ట్ ఐ కెన్ సే ఐఎమ్ ఎన్ ఆశ్రిత ఆఫ్ స్వామి అన్నా, బట్ ఐఎమ్ ఎ డివోటీ అండి అన్నాడు. వెరీ హ్యాపీ అండి, నిజంగా మీరు డివోటీని మీట్ అవుతారు, చాలా సంతోషంగా ఉందన్న. ఆ పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు, చూశాడు, తిరగేశాడు, అయిపోయింది. నేనేమో ఆయన నేను స్వామి దగ్గర వెళ్ళాలనుకున్నాను, ఇప్పుడు వెళ్ళలేకపోతున్నానండి, నిజంగా మీరు వెళ్ళాలనుకుంటే డెఫినెట్ గా వెళ్ళగలరండి, ఇలా మమ్మల్ని విమానంలో ఈ డాక్యుమెంట్లు చెక్ చేసినంతకన్నా సులభం అది వెళ్ళడం మీకు సంకల్పం ఉంటే అని ఏదో చెప్పాను. మాట్లాడుతుండే నా ఆందోళన ఇవన్నీ మాటలు ఇవిగా నా సర్టిఫికేట్లు చూసి నాకు ఇచ్చేస్తే డాక్యుమెంట్లు దాచుకుందామని. సరే డాక్యుమెంట్లు ఇస్తే ఆయన అన్నాడు, ది డివోటీస్ ఆఫ్ బాబా నీడ్ నాట్ బి చెక్డ్, దే విల్ బి చెక్డ్ అండ్ కౌంటర్ చెక్డ్ బై బాబా కాన్స్టెంట్లీ అండ్ కంటిన్యూస్లీ అన్నాడు. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. దాటి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత అనిల్ కుమార్ కూతురు అల్లుడు మేము ఉంటున్న దగ్గరలోనే 100 మైల్స్ దూరంలో ఉన్నారు. వాళ్ళకి మా అమ్మాయి ఫోన్ చేసింది, వచ్చారని తెలిసింది. వాళ్ళు దే ఇన్వైటెడ్ అస్, రమ్మన్నారు. ఓసారి వెళ్ళాము, నేను మిస్సెస్ వెళ్ళాము, అందరికి పరిచయం చేశారు. మహాశివరాత్రి వచ్చింది, శివరాత్రి నాడు మాట్లాడమన్నారు. అంతమంది కొంచెం పెద్ద యూనిట్ సెంటర్ది. సరే ఆ రోజు స్వామి అనుగ్రహంతో మాట్లాడాను. ఫస్ట్ సెంటెన్స్, వీ హ్యావ్ క్రాస్డ్ ది ఓషన్స్ విత్ డివోషన్ అండ్ ఇమోషన్ ఫర్ ది ప్రమోషన్ అండ్ ప్రొమల్గేషన్ ఆఫ్ మోడిఫికేషన్ కోడిఫికేషన్ ప్యూరిఫికేషన్ ఎడిఫికేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలా దాంట్లో చెప్పి మహాశివరాత్రిలో కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పి ఒక గూటి పక్షులం, ఒక జాతి పౌరులం, ఒక తల్లి బిడ్డలో ఇట్లా ఉండేటువంటి స్వామి చెప్పిన అన్ని చెప్పి, అంటే హృదయానికి హత్తుకునే కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని హాస్యరస ప్రధానమైనవి చెప్పాము. సో ఇట్ బాగా హత్తుకుంది. హత్తుకున్న తర్వాత వారం రోజుల్లో మినీ రిట్రీట్ పెట్టారు. మినీ రిట్రీట్కి ఇన్వైట్ చేశారు, దానికి డబ్బులు అది కట్టాలి, కొన్ని డాలర్ లేదు, వాళ్లే పే చేశారు. పే చేస్తే మొత్తం మీద అక్కడికి తీసుకుని వెళ్లారు వాళ్ళు. తీసుకుని వెళ్తే కూర్చొని వింటాం రాత్రి. స్వామి స్టూడెంట్ ఇక్కడ, అతను శ్రీనివాస్ అని, అతను పాటలు నా పరిచయం, ఇక్కడ పాటలు పాడాడు. వాళ్ళు ఏంటంటే ఒక 6 మాట్లాడతారు, 3 నెలల ముందు 4 నెలల ముందు ఫిక్స్ చేస్తారు. రిహార్సల్స్ వేసి స్పీచ్ అంతా తయారు చేసుకుని ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ దాంట్లో ఏం చేశారంటే, శివరాత్రి స్పీచ్ విన్నాక మనకి అంకుల్ పుట్టపత్రి నుంచి వచ్చారు, అదే ఇండియా నుంచి వచ్చారు, ఆయన మాట్లాడిద్దాం, మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా అని, మరి ఆయనకు టైం ఇవ్వాలి ఎలాగా అని అడిగారు. అడిగితే దానికేముంది, మేము ఉన్నాం కదా, అందులో ఒక ఆయన నేను మాట్లాడనన్నాడు, మిగిలిన వాళ్ళు 5 నిమిషాలు తగ్గించుకుంటామన్నారు, వాళ్ళందరికీ 30 నిమిషాలు వస్తే నాకు 45 నిమిషాలు వచ్చింది. వండుకునేవాడు కన్నా ఏదో సాగు చెప్తారా అట్లా. అది అవి మాత్రం ఎక్స్పీరియన్సెస్ అన్ని హ్యూమరస్. దీనిలోనే రాత్రి 9 గంట కదా మాట్లాడాను. అవి అక్కడ ఈ పాత్వే టు గాడ్ అని బుక్ 2 రాశాడు, పేరు మర్చిపోయాను నేను. అతను చీఫ్ గెస్ట్. అతను విని దగ్గరకు వచ్చి కాదలించుకుంటే, నేను మిమ్మల్ని విని ఆశ్చర్య పొందవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది, మీరు స్టడీ సర్కిల్కి ఇంటర్నేషనల్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు అని చెప్పాము. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అక్కడైంది. తర్వాత ఒకటింట్లో రాత్రి 9 నుంచి 12 వరకు అది ఉపన్యాసం. నాకు మా మిసెస్ ఏంటంటే, మీకు హార్ట్ బైపాస్ అయింది, ఇట్లా మీరు మాట్లాడితే కష్టం అని చెప్పి ఇక్కడి నుంచి టైం వాచ్ చూపిస్తూ చేస్తున్నారు, ఆపేశాను సడన్ గా. ఆపేస్తే ఏంటంటే ఆపేశారు, మాకు నెక్స్ట్ డే సండే, మాకంతా రెస్ట్ డే కదా, మీరు 4 గంటల వరకు మాట్లాడినా పర్వాలేదని. నీకు పర్వాలేదు కానీ పర్వా నాకుంది అని చెప్పి ఆనందం అయింది. మేజర్ ఇన్సిడెంట్ అక్కడెక్కడ వచ్చిందంటే, ఆ సోషల్ ఆ సర్వీస్ యాక్టివిటీ ఉన్నాయన కృష్ణస్వామి, ఆయన వచ్చి మనం రేపు వెళ్దామా డౌన్ టౌన్కి వెళ్దామా, అక్కడ సర్వీస్ చేస్తున్నాం మా వాళ్ళు చూద్దరు కానీ, సిలన్ నుంచి ఒక ఆయన పాటల కోసం రీసెర్చ్ చేయడానికి ఒక యూత్ అక్కడికి వచ్చి ఆ సమయం పాటల కోసం స్పెండ్ చేసిన టైం అయిపోయి మిగిలిన వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రివిలేజెస్ అవన్నీ కూడా స్వామి సేవకు ఉపయోగిస్తున్నాడు. అతను కూడా ఫాలో అయ్యాడు. ఫాలో అయ్యి వెళ్ళాము. వెళ్తే అట్టలతో ఇల్లు కట్టుకుంటారు, మన ఫ్రిడ్జ్ ఉంటాయో అట్లా అట్టలతో ఇల్లు కట్టుకుంటారు. మేము వెళ్తున్నప్పుడు ఇట్లా తీసుకెళ్లి కారు డైరెక్ట్ గా తీసుకెళ్లకుండా మొదట తీసుకెళ్లినప్పుడు డైరెక్ట్ తీసుకెళ్లాడు. ఏవో షర్ట్లు ఇచ్చారు వాళ్ళ దగ్గర, ముందు వారం రాసుకుంటారు, రాసుకున్నవన్నీ తీసుకెళ్లి నెక్స్ట్ వీక్ ఇస్తారు. అది బాగానే ఉంది. ఈసారి తీసుకెళ్తున్నప్పుడు ఇంకో దగ్గర తీసుకెళ్తున్నప్పుడు కారు టర్నింగ్ తిప్పి అక్కడ ఆపాడు. ఏంటి అట్లా ఆపావు అన్నాను. అటుపక్క చూడండి అన్నాడు. వాడు రివాల్వర్ చేతితో పట్టుకుని హీజ్ ఎయిమింగ్ అట్ అస్. ఉగాది ఆ రోజు ఇలా చూస్తుంటే మరి ఎట్లాగని చెప్పి మేము వాడు చూస్తున్నాం, వాడు ఇలా చూస్తున్నాడు తిరిగేసి. ఏమిటని అడిగా, ఏం లేదు డ్రగ్స్ అవన్నీ దీంట్లో ఉంటాయి, దానిలో ఏమో మనం ఏదో దీనికోసం వచ్చామని ఎఫ్బిఐ దానికి సంబంధించిన వాళ్ళు వచ్చారనుకుంటారు అని చెప్పాడు. చెప్పి చూస్తే వాళ్ళందరూ మూగు ఉన్నారంతాను. ఈ లోపల కారు అలాగా ఒక ఆరు కార్లు ఉన్నాయి వరుస వెనకాల మనకి. ఎప్పుడైతే వీళ్లు మొట్టమొదట ఆ బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళ కారును ముందును పెట్టి ఈ డ్రింకింగ్ చాక్లెట్ ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన సామాగ్రి తీసుకువెళ్తుంటారు వీళ్ళు ప్రతి ఆదివారం. ఇలా ఎప్పుడైతే చూశారో, చూసిన వెంటనే ఆ రివాల్వర్ తీసి జేబులో పెట్టాడు. పెట్టి ఆ ముందుకెళ్లారు, కారులోంచి దిగారు. దిగితే వాళ్ళందరూ ఆరుడుగురు పొడుగున్నాడు ఒక్కొక్కడు, ఇలా కబందుడటారే అలా ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరూ చూసి వచ్చి సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క ఇంకా ఇంకా సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క అని అరుస్తున్నారు. అయితే అందరూ వచ్చారు, 50-60 మంది ఉన్నారు. 50-60 మంది ఉంటే అప్పుడు నాకు సౌఖ్యం చేసి మీరు కారులో దిగండి అన్నారు. ముందు నాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు సఫారీ గిఫారీ వేసుకున్నారు, ఇది చూశారు అనుకోండి వాళ్ళు ఎఫ్బిఐ అనుకోండి మిమ్మల్ని వేసి పారేస్తారు అని చెప్పి మీరు జాగ్రత్తగా దిగండి అని దిగాను. దిగిన వెంటనేనండి వాడు షేక్ అండ్ ఇచ్చాడు. 3 రోజుల వరకు చేతికి కాపడం పెట్టుకున్నా,
0: గట్టిగా ఉంటాయి
1: గట్టిగా అయింది. అవన్నీ ఇచ్చారు. ఆ ఇన్సిడెంట్ చాలా, స్వామి గురించి 15 నిమిషాలు మాట్లాడే, 15 నిమిషాలు ఓ ఐసి సాయి బాబా ఐసి వాట్లా వాట్లా వాటి. ఇంకొక ఇన్సిడెంట్, ఇది ఒక ఇన్సిడెంట్ డేంజరస్ దీనిలో ఉన్నట్టు. ఇంకొక ఇన్సిడెంట్ కి ఈ వారం అంతా టోకెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వీక్ ఏమో బెడ్షీట్లు తీసుకెళ్లి పంచాలి, నేను కూడా ఉన్నాను. బెడ్షీట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒక ఆయన సడన్ గా వచ్చాడు, ఒకడు వచ్చి నాకు కావాలి బెడ్షీట్ అన్నాడు. నెక్స్ట్ వీక్ ఇస్తామన్నారు. వణికిపోతున్నాడు చలితో అని. ఇప్పుడు నాకు చలి, నెక్స్ట్ వీక్ మీరు ఇస్తా ఉంటున్నారు, అప్పుడు నేను బతుకుంటాను నేను చెప్పలేను అని చెప్పి, ఇప్పుడు కావాలంటే నెక్స్ట్ వీక్ ఇస్తారంటారేంటన్నాడు. మరి వీళ్ళు టోకెన్స్ ప్రకారం లిస్టు ప్రకారం రాసుకుని సర్వే చేసి తీసుకుని జాగ్రత్త ఇచ్చారు కదా అని చేత వీళ్ళ దగ్గర లేవు, తేవడానికి అవకాశం లేదు, సండే అది ఉండదు అని చేత ఏం చేశారని నన్ను అడిగారు. అడిగితే ఏముంది మార్గం, సాయి గాయత్రి గాని భజన గాని ఏదో రెండు అవేగా మనకి ఆప్షన్లు, ఆ రెండిట్లోనే ఎక్కడ నా నామం స్మరించబడుతుందో అక్కడ నేను ఉంటానన్నారు, ఎక్కడ నా సేవ చేస్తారో అక్కడ నేను ఉన్నానన్నారు. ఈ ఏ రకంగా చూసినా కూడా స్వామి ఉండాలి, స్వామి చేయాలి మనం కామని చెప్పి భజన ప్రారంభించారండి. 4 పాటలు పాడారండి. అయిపోయాక భజన ఆపారు. 4 పాటలు ఆపి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రతి వాడి చేతిలోనే. అక్కడే అందరు చేయాలి కదా, అందరినీ అక్కడ పెట్టుకుంటాను నేను చెప్పలేను అని చెప్పి, ఇప్పుడు కావాలంటే నెక్స్ట్ వీక్ ఇస్తారంటారేంటన్నాడు. మరి వీళ్ళు టోకెన్స్ ప్రకారం లిస్టు ప్రకారం రాసుకుని సర్వే చేసి తీసుకుని జాగ్రత్త ఇచ్చారు కదా.

0: పాటలు పాడారండి. అయిపోయాక భజన ఆపారు, 4 పాటలు ఆపి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రతి వాడి చేతిలోనే. అక్కడే అందరు చేయాలి కదా, అందరినీ అక్కడ పెట్టి, సో ది పార్టిసిపేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ కోసమని ఒక్కొక్కరు ఒక్కొక్క బెడ్షీట్ రెండు షీట్లు ఎవరో పెట్టుకున్నారు. పెట్టుకుని చివరి వాడి దగ్గరికి వచ్చేసరికి ఉంది, చివరి వాడికి ఇచ్చేయాలి కదా, ఇచ్చేసి అయిపోయి అంతే లెక్క పెట్టినా అలాగేనే. ఆఖరి వాడి చేతిలో ఒక బెడ్షీట్, ఆ బెడ్షీట్ ఇస్తే అయిపోయింది ఆ డిస్ట్రిబ్యూషన్ అని అందరికీ ఇచ్చేశారు. బెడ్షీట్లు అని అయిపోయాయి, ఒక మనిషి ఒక బెడ్షీట్ ఉన్నాయి. ఆ నాకు ఇవ్వండి అని అడిగాడే వాడు మిగిలాడు, ఈ దీనిలో బెడ్షీట్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది
1: స్వామి?
0: ఇంకొక యూత్ అనుభవంలో, బాగా క్లోజ్ గా ఉండేవారు యూత్. అతను కారు డ్రైవ్ చేసుకు వస్తున్నాడు, కారు గుద్దేసింది, పల్టీలు కొట్టింది. పల్టీలు కొడితే దెబ్బ తగిలిందో అపస్మారక స్థితికి వచ్చాడు. వెంటనే ఈ టేకన్ టు ది హాస్పిటల్, అడ్మిట్ అండి. కండిషన్ న్యూరలాజికల్ కండిషన్ చెప్పలేరు, 24 అవర్స్ వరకు చెప్పలేమన్నారు. 24 అవర్స్ అయిన తర్వాత వాడికి తెలివి వచ్చింది, ఏం జరిగింది నాకు, నేను ఇక్కడికి వచ్చానంటి అని చెప్పి వాడు కారులో ఉన్నానని నేను స్వామిలా పట్టుకుని పైకి ఎత్తారన్నాడు వాడు. నేను అతనితో మాట్లాడాను, హౌ స్వామి లిఫ్టెడ్ మీ అన్నాడు. వాడు నిరంతరం సేవలో ఉంటాడు, స్వామి సేవలో. 3 పల్టీలు అమెరికాలో కాలు కారు 3 పల్టీలు కొట్టడం అంటే 3 జన్మల తర్వాత మళ్లీ ఇక్కడ రావాలి వాడు. మా 2వ అమ్మాయి పిల్లడేమో కారులో ఉంటాడు, లోపల పెడతారు పెట్టి. 2వ అమ్మాయి భర్త ఉన్నారు, కారు అక్కడ ఆపి అవతల నించుని ఉన్నారు, పిల్లడు ఉన్నాడు లోపల, వాళ్ళిద్దరు బయట ఉన్నారు. వెనక నుంచి వచ్చి కారు గుద్దింది, కారు పిప్పి పిప్పి అయిపోయింది. కుర్రాడు కెవ్వమని అరిచాడు, వాడికేం కాలేదు. లోపల ఉన్న పిల్లవాడు అరిచాడు భయం కొద్దీ, వాడికేం కాలేదు, కారు పోయింది తప్ప ఏం ప్రమాదం లేకుండా బయటపడ్డారు. నేను అప్పుడు సాయంత్రం వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు, వెంటనే స్వామికి ఇచ్చారు లెటరు. అంటే నిరంతరం నేను నీ వెంట జంట ఇంట ఉండి కంటికి రెప్పలా కాపాడతానన్న మాటని నువ్వు మరుస్తావేమో కానీ స్వామి మరవుడు అనేటువంటిది ప్రత్యక్షంగా అమెరికాలో నేను చూశాను. హ్యూస్టన్ వెళ్లాం, హ్యూస్టన్ వెళ్తున్నప్పుడు కల్లో కనపడి స్వామి, నేను మిస్సెస్ వెళ్తే ఐఎమ్ సెండింగ్ యూ టు హ్యూస్టన్, యువర్ వైఫ్ ఈజ్ ఫాలోయింగ్ యూ, దే విల్ లివ్ ఇన్ లవ్ అన్నారు. వాళ్ళ రిట్రీట్ సబ్జెక్టు లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్. మేము వెళ్లిన విమానం ఎయిర్పోర్ట్ పేరు లవ్ ఫీల్డ్. మేము అక్కడ దిగాము, మమ్మల్ని రిసీవ్ చేసుకుందుకు వచ్చాడు ఆయన, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది కూడా ఉంది అతనికి. వచ్చన్నాడు, అంకుల్ మీరు వస్తున్నారు, ఏమిటో మరి వెదర్ రిపోర్టు హెవీ రెయిన్స్ అని ఇచ్చాడు మాకన్నాడు. నో రెయిన్ విల్ బి దేర్ టిల్ అవర్ ఫంక్షన్ ఈజ్ ఓవర్, బాబా విల్ సీ దట్ ది రెయిన్ ఆఫ్ హిస్ గ్రేస్ ఓన్లీ సర్వైవ్స్ అండ్ సస్టైన్స్ దేర్, ఓన్లీ దట్ విల్ బి సీన్ అండ్ నాట్ యువర్ ఫిజికల్ రెయిన్ అన్నాను. ఏదో క్యాజువల్ గా నేను మామూలుగా అంటున్నటువంటి పద్ధతిలో అది ఇద్దరన్నారు. అయిపోయిందండి, అక్కడికి వెళ్ళాము, మాట్లాడుతుంది దీంట్లో చెప్తూ ఉంటే, ఎవ్రీవన్ దట్ కమ్స్ ఓవర్ హియర్ స్టన్స్, యూ స్టన్, ఐ స్టన్, హీ స్టన్స్, దట్ ఈజ్ యూ స్టన్. తర్వాత ఈ అంశాలు ఏవో చెప్పాము, చెప్పాను అయ్యే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 3 సార్లు మాట్లాడాల్సి వచ్చింది, 3 సార్లు మాట్లాడడం అయిపోయింది. అయిపోయిన తర్వాత అన్ని అయ్యాయి సాయంత్రం, హెవీయెస్ట్ రెయిన్, హెవీ రెయిన్
1: అయిపోయాక
0: ఇది, దిస్ ఈజ్ అనదర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వాళ్ళు జాయ్ ఫర్ సాయ్ అని ఓ మినీ రిట్రీట్ పెట్టుకున్నారు, అందులో మాట్లాడాను ఏదో కొంచెం. అయిపోయిన తర్వాత రివ్యూ చేయమన్నారు చివరిలో, జాయ్ ఫర్ సాయ్ అని మంచి పాట్లక్ డిన్నర్ అని అంటారు వాళ్ళు. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కటి తయారు చేసి అవన్నీ రిప్యూటేషన్ లేకుండా ముందే అనుకుని అవన్నీ తెస్తారు, బాగున్నాయి అన్ని ఐటమ్స్. మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాము, ఏ గుంటూరు విజయవాడలో బాగా ఉండేటువంటి రుచులు మరి ఉన్నట్టుగా అనిపించింది. అది చివరిలో చెప్పమంటే, నేను హ్యూమరస్ గా ఉంటుంది కదా అని, ఎట్టి ఆహారమో అట్టి తలంపులు, ఎట్టి తలంపులో అట్టి మనస్సు, ఎట్టి మనస్సు అట్టి మనిషి, ఎట్టి మనిషిలో అట్టి ప్రవర్తన, ఎట్టి ప్రవర్తనో అట్టి కర్మ, ఎట్టి కర్మో అట్టి కర్మఫలము, ఎట్టి కర్మఫలమో అట్టి స్థితి, ఎట్టి స్థితో అట్టి గతి, ఎట్టి గతిలో అట్టి మతి, ఎట్టి మతిలో అట్టి స్థాయి, ఎట్టి స్థాయో అట్టి హాయి, ఆ హాయే సాయి. జాయ్ ఫర్ సాయ్ అన్నారు కదా, అంటే ఎంజాయ్ చేయడానికని. స్వామి వాక్యాలనే చెప్పాలి, అవి కొంచెం మరీ సీరియస్ వేదాంతం అయితే అప్పుడు విండు. అలాగే వచ్చే అంకుల్, మాకేదైనా అవుట్ సోర్స్ గురించి చెప్పండి అంటే, వాట్ ఈజ్ దేర్ ఇన్ గోయింగ్ అవుట్ సోర్స్ లో వచ్చిన ఇబ్బంది ఏముంది, వెన్ యూ గో యు ఆర్ గోయింగ్ టు ది సోర్స్, యు కమ్ ఫ్రమ్ ది సోర్స్ యు ఆర్ గోయింగ్ టు ది యు ఆర్ అవుట్ అండ్ యూ therefore you are going to the source, out source lo out ayindi, you are out, the source remains and you are going to the source from which you have come ani. Tarvata ivala kavalsindi software, hardware, televeru, aa veru, ee veru kadu, aware kavali, you must be aware.

0: స్వామి చెప్పారు. దానికి సంబంధించినవి ఇలాంటి అంశాలతో వెళ్ళామన్నమాట. అవి ఎక్కువగా జరిగింది మొదటిసారి. ఫ్లారిడాలో కూడా బాగా అనుభవాలు ఇలాగే, క్లియర్ వాటర్ సిటీలో కూడా అట్లాగే జరిగాయి. కష్టం అక్కడ ఏంటంటే, గోడకు ఒకటి చేరబడి ఉన్నాడు, చేరబడి అని ఉదయం సాయంత్రం వరకు విన్నాడు, విని కళ్ళెంటి ధారలు కారుస్తున్నాడు స్వామి గురించి చెప్తూ ఉంటే, అన్ని అయ్యాక ఏమిటా ఇంతసేపు నేనే మాట్లాడుతున్నాను, నన్ను ప్రశ్నలు వేశారు అని నేను ప్రశ్న అడిగాను. అడిగితే వాడు అన్నాడు, అవును నాకు భగవంతుడి మీద పెద్ద జీసస్ మీద కూడా నమ్మకం లేదు, నేను రూమ్ లో కూర్చుని లాక్ చేసి చదువుకుంటున్నాను, ఓ బుక్ చదువుతూ ఉండగా సడన్ గా చప్పుడు వినపడింది, వినపడితే ఏమిటని చూశాను, తలుపు వేసే ఉంది, నా ఎదురుగుండా ఈ కాషాయ బట్టలు వేసుకుని ఉన్నటువంటి క్రౌన్ ఆఫ్ ఎయిత్ ఆయన ఉన్నాడు. ఆయన హూ ఆర్ యూ అన్నా, నేను భయపడి తుళ్లుపడి అడిగాడు. ఐఎమ్ సాయిబాబా ఫ్రమ్ పుట్టపర్తి ఆఫ్ ఇండియా, కమ్ టు పుట్టపర్తి అని నడిపాడు ఆయన. అలాగే తలుపులున్నాయి, నేను కళ్ళు తిరిగి పడ్డాను. అయిపోయిన కొద్ది రోజులకి నా ఫ్రెండ్ గెట్టగొత్త రమ్మన్నాడు. రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ పెద్ద ఫోటో పెట్టుంది. ఇదేంటి ఫోటో అని అడిగాను, అతనే ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, హీఈస్ ఎన్ హ్యూమన్ ఫామ్, పుట్టపర్తిలో ఇండియాలో ఉంటాడని చెప్పాడు అని చెప్తే నేను ఆశ్చర్య, ఈ కేమ్ టు మై రూమ్ అని చెప్పాను. నా దగ్గరకు వచ్చాడని ఈ విషయం రెండు చెప్పే వాళ్ళకి చెప్తే వాళ్ళు మహా ఆనందపడ్డారు. మేము ఎంత చేస్తున్నాం, మాకు డైరెక్ట్ గా కనపడింది, ఈ డైరెక్ట్ కనపడ్డారు కదా అన్నారు. ఏదో అయిన తర్వాత యు కమ్ టు ఇండియా అని అన్నారు కదా స్వామి, వెళ్లేవా అన్నాను. వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మీ టు గో టు ఇండియా, స్వామి ఇస్ హియర్, పుట్టపర్తి దట్ ఈస్ పుట్టపర్తి అన్నాడు. వాళ్ళు తర్వాత ఆ అనుభవం అలా చెప్పాడు. అనేక ప్రశ్నలు వేశారు, అవన్నీ అయిపోయినాయి. ఫైనల్ గా నేను నమ్మిన యువతకు మార్గదర్శకంగా అనేక సార్లు స్వామి బోధలతో పాటు చెప్తున్నటువంటి రాజమా డగ్లస్ మ్యాలక్ హోమ్ అని అమెరికా దేశానికి చెందినటువంటి నోబెల్ లారియట్, రాజమార్గము వే విరాజిల్లకున్న కాలిబాటకు నీవు కావు ప్రయత్నించు, భానుబింబము వే విభాషించకున్న తారవై వెలుగున్న ఎత్తమ్ము కావించు, గిరికూటమున మహాతరువు కాకుండా మైదానమున చిన్న మల్లెపదవు, పరిమాణమే కాదు ప్రజ్ఞకు కొలత, ఉన్నంతలో నీవు ఉన్నతిని గడుము. మోక్షకుండి విశ్వేశ్వరయ్య గారు రైల్వే లెవెల్ క్రాసింగ్ ఓడ్చడం అంటూ నీకు ఒక అవకాశం ఇస్తే ప్రపంచంలో ఏ ఒక్కడూ చేయలేనంత అద్భుతంగా నువ్వు చేయగలిగి ఉండాలి, అదే సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ అన్నారు స్వామి. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. చీకటిని తరిమేందుకు మినుగులు పులుగు చేసే ప్రయత్నం కూడా విజయాన్ని కాంక్షించే వారికి స్ఫూర్తిగా నిలుస్తుంది అన్నాడు మిల్టన్ మహాశయుడు. అట్లాగే మట్టి బిడ్డల్ని మత్తాండబింబాలుగా మార్చగలిగేది, తుపాకీ గుండను పూలచెండ్లుగా చేయగలిగేది, విశ్వాన్ని గదిలోకి పంపే వెంటిలేషన్ భాష, వేయి పడగరెత్తి నర్తించే ఇన్స్పిరేషన్ భాష, ఆ భాషే సాయి భాష, హృదయ భాష, సజీవ భాష. నిజమైన భక్తులుగా మన నుండి స్వామి ఏమి ఆశిస్తున్నారు, అంతర్గత శాంతి సాధించడానికి ఏం చేయాలి, ఉత్తమ ఉపకరణంగా నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవంలో పాల్గొనడానికి మనం ఏం చేయాలి, స్వామి ఆశించినట్టు మనం మన పాత్ర నిర్వహిస్తున్నామా, రాబో తరాలకు మనం ఏమి అందించగలం, చుట్టుపక్కల వారికి మనం ఏం చేయగలం అనేటువంటి ఆలోచనల రీతులతో ఉండి పేదవాని పెదవుపై చిరునవ్వు చిందించగలిగితే కోటి స్వర్గాలు నీ ముందు నిలుస్తాయి అని బుద్ధుడన్నాడు. నీవు నిజంగా స్వర్గాన్ని కావాలని కోరుకుంటే పొరుగువాడికి సాయపడమన్నాడు మహమ్మద్. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పక్కవాడిని ఎలా ప్రేమించమన్నాడు జీసస్. నువ్వు ఒక్కడుగు నా పక్క వేస్తే 100 అడుగులు నీ పక్క వేస్తాను, ఒక కన్నీటి పొట్టు తుడిస్తే 100 కన్నీటి పొట్టు తుడుస్తాను, నువ్వు ఉత్త చేతులతో నా దగ్గరికి రండి, నేను అన్ని నింపి పంపుతాను. ది లైఫ్ ఆఫ్ సాయి, ది మెసేజ్ ఆఫ్ సాయి, ది లెసన్స్ దట్ సాయి సెట్ ఫోర్త్, ది ఐడియాస్ దట్ సాయి హెస్ సెట్, అవన్నీ ఎన్షైన్డ్ ఇన్ వన్ వర్డ్ ఎల్ఓవిఈ, అదే స్వామి మనకు అందిస్తున్నటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి నిశ్చల నిర్మల నిస్వార్థతో కూడినటువంటి ప్రేమ మతం, ప్రేమయోగం. స్వామి నామస్మరణ చేస్తూ స్వామి దివ్యమైనటువంటి రూపాన్ని అవలోకిస్తూ స్వామి బోధనని నిత్య జీవితంలో నిరంతరం ఆచరిస్తూ మనం మన దివ్యమైన లక్ష్యాన్ని సాయి అండ్ వీఆర్ వన్ చేరుకోవాలి. ఇతరులకు మేలు చేయి ఔషధం, ఎవరికి అపకారం తలపెట్టకు పథ్యం, సంసారం అనే రోగానికి సేవే చికిత్స, నీవెక్కడున్నా సేవ చేస్తూ ఉండు, నీవెక్కడున్నా ఏం చేస్తున్నా సాధనను వదులుకోవద్దు, వాయిదా వేయవద్దు. ముఖ్యమైనది మూడవది, నీవెక్కడున్నా ఏం చేస్తున్నా ఏ వేళైనా స్వామి నీతోనే ఉన్నాడని మరువద్దు. ఇది ప్రధానంగా మనకి స్వామి అందించినటువంటి ఈ సంపదలో మనం అనుక్షణం మునిగి తేలుతూ, ప్రత్యేకంగా నాకు నేను లౌకిక జీవితంలో అన్నీ సాధించానని అనుకుంటూ ఒక నిరాశ, నిస్పృహ, ఒక నిర్లిప్తతకు లోనైనప్పుడు స్వామి సంకల్పంతో, అనిల్ కుమార్ ప్రేరణతో ఇందులోకి తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ స్వామితో పాటుగా అనిల్ కుమార్ యొక్క ఆ స్వామి ప్రబోధనల్ని విని ఉవ్వళ్ళూరుతూ పరవశం పొందుతున్నటువంటి అనేక మంది వక్తల్ని, అనేక మంది వ్యక్తుల్ని నేను అమెరికా దేశంలో అనేక చోట్ల చూశాను. అలాగే నాకు అనుక్షణం స్వామి దగ్గర ఎలా ఉండాలో నేర్పినటువంటి బివి రమణ్ రావు గారు, స్వామి వినయాన్ని, భక్తిని, నిజాయితీని, నీతిని ఎలా ఆయన స్పందిస్తారో, వాళ్ళని ప్రేమిస్తారో నాకు చూపించినటువంటి కొమారెడ్డి భాస్కర్రావు గారిని, దేశంలో జాతీయ స్థాయిలో కల్చర్లో సంగీతంలో ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి, రాష్ట్ర స్థాయిలో ఒక ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ, సినిమా రంగంలో ఒక ఎంఎస్ విశ్వనాథన్, అగ్రికల్చర్లో ఒక ఎంఎస్ వైద్యనాథన్, అలాగే మన సత్యసాయి సంస్థకు కూడా ఒక ఎంఎస్ కావాలి స్వామి అని అనుకుంటున్నప్పుడు ఎంఎస్ ప్రకాష్ రావు మనకు కనిపించారు. తల్లిదండ్రులు ఆయన్ని సూర్యప్రకాశం అంటే సంస్థలో చేరాక ఆయన సత్యప్రకాశమై, సర్వప్రకాశమై, సాయి ప్రకాశమై అనేక మందిని ముందుకు నడిపిస్తున్నటువంటి అతడు నాకు స్నేహితుడు కావడం, నేషనల్ స్థాయిలో ఎడ్యుకేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ ప్రవేశపెట్టినప్పుడు మణిమ్మ గారిని నేషనల్ కోఆర్డినేటర్ చేస్తే, మణిమ్మ గారు విజయవాడకు చెందిన ఆమె, ఆమె ఏ వ్యక్తినైనా సరే సంస్థకు ఉపయోగపడతాడు, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ వ్యక్తిలో ఉండేటువంటి సామర్థ్యాన్ని, ఆ వ్యక్తిలో ఉండేటువంటి ఆ ట్రెజర్ని, స్కిల్స్ని అన్నింటినీ కూడా సంస్థాపర చేయడం ఎలాగో తెలిసినటువంటి వారే లీడర్ అనేటువంటి దానికి ప్రతీకగా నిలిచినటువంటి ఆమె. వీరందరితో పరిచయం కావడం వల్ల వీరందరినీ స్వామి వీరందరి దగ్గరికి పంపించి ఏ రకంగా మనం ఈ సమాజంలో మిగిలిన వాళ్ళకి ఇది అందించాలి, నువ్వు ఏదైతే పొందావో నీవు అనుభవించినటువంటిది షేరింగ్, కేరింగ్, అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్టింగ్ అన్నారు. నీ ఆనందాన్ని ఇతరులతో పంచుకోమన్నారు స్వామి. తాజ్మహల్పై కురిసే వెన్నెల పూరి గుడిసుపై కురియదా, బృందావనుడు విరిసే మల్లియ పేద ముంగిటే విరియదా, అంతరాలు మంచితనం పంచేవారికి అంతరాలతో పని ఉందా అని అంతరాలు మరచి, అంతరంగాలు మరచి, అందరూ స్వామిని తలచి, కొలిచి, పిలిచి, స్వామి వీఆర్ వన్ విత్ యూ అనేటువంటి అభిలాషణ అభిప్రాయాలతో నువ్వు ముందుకు నడవాలి అని తెలియజేస్తూ, లెమ్మిక మేలుకొమ్ము కదలింపము క్రాంతిరథం శాంతి మార్గమున కాంతిపుంజములఖండములై నవజీవన ప్రభాతములు నింప సర్వసమత సుముఖముల మానవాంతరంగముల ప్రేమసూత్రమున కట్టుము మంగళ తోరణములన్ జై సాయిరాం.
1: స్వామివారి దివ్య కృపతో, అనంతమైనటువంటి ప్రేమ తరంగాలతో ఆనందలహరులు మనందరి హృదయాల్లో ప్రవహింపజేసినటువంటి జిఎన్ మూర్తిగారికి ఈ అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి వచ్చి మన స్టూడియోలోకి ఎడతెరిపి లేకుండా ఈ ఎండలో, ఇంత మండు వేసవిలో కూడా తమ శ్రమ కోర్చి రేడియో సాయి స్టూడియోకి వచ్చి శ్రోతలందరూ స్వామివారి ఆ ప్రేమ రసాన్ని, ప్రేమ సారాన్ని అనుభవించే రీతిలో తమ అనుభవాల్ని మనందరికీ పంచినందుకు కృతజ్ఞతలు సార్.
0: తప్పకుండానండి, నేను రేడియో సాయి వారికి, రేడియో సాయి శ్రోతలకు నా సుమనస్సు నమస్సుల సాయిరం. మీరు నాకు ఇచ్చినటువంటి ఈ మహత్తర దివ్య అవకాశంలో స్వామి యొక్క సంకల్పంతో నాకు స్వామి ప్రసాదించిందిగా భావిస్తూ, స్వామి నీ హృదయ స్పందనలో నందనం నవ్వింది, మందాకిని పొంగింది, పుట్టపర్తి పిలిచింది, బృందావనం నిలిచింది, భక్తి మకరందం కురిసింది, భక్తి మందారం విరిసింది, నీ అనుగ్రహ మకరందం కురిసింది స్వామి. ఇట్లాగే నీ యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు సర్వ మానవాళి మీద ప్రసరింపజేసి ది హోల్ వరల్డ్ షల్ బికమ్ సచ్ సాయి సేవా ఆర్గనైజేషన్, సాయి షల్ బి ఇన్స్టాల్డ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ అని మీరు చెప్పినటువంటి మాటని మేము నిరంతరం గుర్తుపెట్టుకునేటట్టుగా ఈ అవకాశాన్ని విశ్వవ్యాప్తంగా కల్పించినటువంటి రేడియో సాయి వారికి మరొకసారి నా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై సాయిరాం.
1: జై సాయిరాం. ఇంతవరకు మీరు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని 13వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు, మనోభావాలు listener@radiosai.org కి వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని ప్రసారం చేస్తున్నాం.

వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను వెతుకుచుంటి నాటి నేటి వెతుకుచుంటి నాడు నేడు నిజమానవ ధర్మపరుణి

0: స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నవిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, రూపు చూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపం వెతుకుచునేయున్నాను, నే వెతుకుచున్నాను, నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచుంటి నాడు నేడు నిజ రూపము మానవుని వెతుకుచున్నాను.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇదే మాట స్వామి షిరిడి అవతారంలో చెప్పారు. మామిడి పూతను ఉదాహరణంగా చెబుతూ, అన్ని పూలు కాయలు కానట్లే నిజమైన భక్తులు కోటికొక్కరుంటారన్నారు. సర్వస్య శరణాగతితో తన వద్దకు వచ్చే భక్తుని కోసం భగవంతుడు ఎంతగా ఎదురు చూస్తాడో ఈ పద్యం వివరిస్తోంది. భగవంతుడే మన మధ్య నడయాడుతున్నా ఐహికమైన కోర్కెలతో చేరేవారే కాని, ఆముష్మిక చింతనతో తనలో దైవత్వాన్ని గుర్తించి దైవాన్ని చేరుకోవాలనే ఉత్కృష్టమైన మానవ జీవన లక్ష్యాన్ని అందుకునేవారు అరుదు. మానవ జీవిత లక్ష్యాన్ని తెలిపి మనని హెచ్చరించే స్వామి సందేశాన్ని అనవతరం వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్న రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రణామాలు అర్పిస్తూ ప్రియమైన మా రేడియో సాయి శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయిరాం సాయి ప్రసాద్, నీకు కూడా ఈ ఆనందకరమైన శుభవేళలో నా శుభాకాంక్షలు.
2: సాయిరాం గణేష్, నిజంగా మన రేడియో సాయి కుటుంబానికి అంతటికీ ఈరోజు పర్వదినం. నేను కూడా నీకు మన శ్రోతలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, మనం ఇక కార్యక్రమాలు ప్రారంభిద్దాం.
1: ఒక్క క్షణం ప్రసాద్, ఈనాటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించే ముందు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ఎప్పుడు ఏ విధంగా ప్రారంభమయ్యాయో క్లుప్తంగా గుర్తు చేసుకుందాం.
2: బాగా గుర్తు చేశావు గణేష్. మన శ్రోతలకు ఆ విషయాలు తెలియజేయడం మన బాధ్యత కూడా. అలాగే చేద్దాం.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో 2001లో రేడియో సాయి ప్రసారాలు ప్రారంభమైన సంగతి మా ప్రియమైన శ్రోతలకు తెలిసిన విషయమే. 2011 ఫిబ్రవరిలో రేడియో సాయి సంచాలకులు శ్రీ వెంకట్రామన్ స్వామివారి మాతృభాష తేట తెల్లని తెలుగులో కూడా 24 గంటల తెలుగు ప్రసారాలు ఉంటే బాగుంటుందని స్వామివారికి విన్నవించారు. భగవాన్ మనపై కరుణతో వారి అభ్యర్థనను మన్నించారు. పవిత్రమైన గురు పూర్ణిమ రోజున అంటే 2011 జూలై 15వ తేదీన మన రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి.
2: మహాభినిష్క్రమణకు కొద్ది రోజుల ముందే భగవాన్ మనకి మహదవకాశాన్ని ప్రసాదించారు. సాయిమాత ముద్దు బిడ్డ అయిన తెలుగు స్ట్రీమ్ నిర్విరామంగా వారి స్వామివారి ఆదర్శాలను వాణిని విశ్వవ్యాప్తం చేస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతోంది.
1: ఆ క్రమంలోనే 2వ ఏడాదిని పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈరోజు మా శ్రోతలకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి అందిస్తున్నాం. నేటి కార్యక్రమాల ప్రత్యేకత ఏమిటంటే, ఇవన్నీ ప్రశాంత నిలయంలోని రేడియో సాయి స్టూడియో నుండి ప్రత్యక్ష ప్రసారమవుతున్నాయి.
2: మరో విశేషం కూడా ఉంది. పుట్టపర్తి స్టూడియోతో పాటు ఈ కార్యక్రమాల రూపకల్పనలో విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి పట్టణాల్లోని రేడియో సాయి బృందాలు, శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ విద్యార్థులు పాలు పంచుకున్నారు.
1: నేటి ఈ విశేష కార్యక్రమాలను స్వామివారి దివ్యవాణితో ప్రారంభిస్తున్నాం.
0: ఎట్టి విద్యను జగతిని ఎరుగనట్టి

0: ప్రేమ స్వరూపులారా. క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం. అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. క్రమశిక్షణ లేకుండినా మానవ జాతియే నిర్మూలమవుతుంది. క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము. ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలచటకు వీలు కాదు. ఈ నియమము కూడా ఒక పరిమితమై ఉంటున్నది. నశ్రేయో నియమం వినా, ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే ఈ శ్రేయస్సు. ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు, లేక అధ్యాపకుల చేత వినేటువంటిది కాదు. ఇది నిత్య జీవితంలో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది అన్ని వేళల యందు తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతీయకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం. ఈ క్రమశిక్షణే లేకుండినా అది సమాజమే కాదు. ఈ క్రమశిక్షణే లేకుండినా అది ఒక రాజకీయమే కాదు. క్రమశిక్షణే లేకుండినా అది ఒక సంఘమే కాదు. క్రమశిక్షణే లేకుండినా అది ఒక జాతియే కాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజమునకు మధ్య, సమాజమునకు సమాజమునకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది. కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం. ఆటల యందు, పాటల యందు, మాటల యందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి. భజన చేస్తున్నారు, కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి. ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు. కనుకనే పాటల యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ. ఇంకా ఆటల యందు, ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు. కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి. ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతుంటారు. కానీ మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజిల్ ఊపుతాడు. అప్పటికప్పుడు అందరికి నిలిచిపోవాలి. ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి. ఈ విజిల్ను కూడా కేర్ చేయకుండా ఆటలు ఆడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే. కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ లోపించడం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారంను చేపుచ్చుకుంటారు, ఒక వ్యాపారం నందు కానీ, లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కానీ, అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరం. నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నాలుక ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి. మానవుడు ఏ మాట మాట్లాడవాలన్నను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి. ఈ వ్రాత కోతలు ఎందుకు ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు. ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదట యోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి. అధికారములు ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి. క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది. నడక ఎందు కాని, కూర్చోవటం ఎందు కాని, నవ్వటమునందు కాని ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు, 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు. కానీ ట్రాఫిక్ ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి. ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడుపు కలిగినటువంటి వారం అవుతాం. ఎవరికి ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి. కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి. కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండి ఈ క్రమశిక్షణ అత్యవసరం. కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను, అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం. పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి, ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి, ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి. చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు, ఒక విధమైనటువంటి యారో మాదిరి కూర్చుంటారు. అనగా ఈ విధంగా కూర్చోకూడదు, చక్కగా కూర్చోవాలి. ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రెయిట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది. కనుక అతి స్వల్ప కాలం లోపలనే మనం ఏకాగ్రతను పొందవచ్చు. ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి. ఈ స్పైనల్ కాలంలో 33 రింగ్స్ ఉంటుండాయి, 33 రింగులు. ఇందులో 9 to between 9 and 12 ఈ రెండింటి మధ్యలో సుషుమ్నానాడి అని, అక్కడ సక్రమమైన రీతిగా ఇది పోయినట్టే కుండలిని శక్తి ఈ యొక్క సహస్రార పద్మమునకు స్ట్రెయిట్ గా పోయి చేరిపోతుంది. ఈ కుండలిని శక్తి అంటే ఏమిటి అనగా చాలా మంది మూలాధారమైనటువంటి స్థానంలో కుండలిని శక్తి అనేటువంటి సర్పము ఉంటుందని, క్రమక్రమేణా అది పైకి పెళ్లుతూ సహస్రార పద్మమును చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిసిన వాళ్ళు ఈ విధమైనటువంటి మాటలతో ఉచ్చరిస్తుంటారు. ఈ కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటుంది. యోగాభ్యాస సమయమునందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది. ఈ ప్రాణాయామం అని చాలా మంది చేస్తుంటారు. ఈ ప్రాణాయామ సమయమునందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు. అనగా ఈ గాలి నిలిచిపోవటం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవటం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తుంది. ఇది ఒక సర్పము కాదు, ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క విండ్ గాలి. అది కేవలము ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణా తిరుగుతూ వస్తుంది. కనుక మనం ఈ యొక్క కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి. అందుకోసమని యోగాభ్యాసం చేసేటుంటారు, స్ట్రెయిట్ గా కూర్చుంటారు. అది చాలా మంచిది, మెమరీ పవర్ ను కూడా అందిస్తుంది, జ్ఞాపశక్తిని కూడా ఇస్తుంది, ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది. కనుక మనం కూర్చోవటం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే. ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి. మొట్టమొదట మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. ఏమిటి ఈ పరిశుద్ధము? నీటితో, సోపుతో, ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని పరిశుద్ధం చేసుకోవటం. దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి. సత్కర్మల వల్లనే దేహం పరిశుద్ధం అవుతుంది. కర్మస్య వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది. మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి. ఈ రెండింటినీ మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. కనుక ఇక్కడ దేహంలో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి? అహం అహం అహం, నేను నేను అనేటువంటిది. ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది? ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది. ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది, మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది. కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుక అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు. ఇంకా అహంకు పుట్టినటువంటిది మైండ్ కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్. మైండ్ నుంచి పుట్టినటువంటిది వాక్కు, వాక్కు ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్. కాబట్టి వాక్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్ ఫర్ ఆత్మ. ఇంకా మైండ్ అనేటువంటిది గ్రాండ్ సన్, ఇంకా అహం అనేటువంటి సన్. కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ వీళ్ళంతకున్న ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే. ఆత్మ, మైండ్, అహం, వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని. ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి. మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి యొక్క దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా ఉండాలి. కనుక ఈ మైండ్ కు, అహం కు, వాక్కు ఒక విధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధం అనేది కలగాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఈ కుటుంబం అంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి. ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాము. ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు. బలిచక్రవర్తి చెప్పాడు, పలికి బొంకుట కంటే పాపము, పలికి దాన్ని తప్పిపోవటం కంటే మరొక పాపం లేదు. కనుకనే వాక్కును మనము పవిత్రంగా మనం కాపాడుకోవాలి. షిరిడీలో ఉండినప్పుడు అనేక మంది భక్తులంతా కూడాను షిరిడీకి వచ్చేటువంటి వారు. అక్కడ తార్కాడ్ అనేటువంటి ఒక చిరిస్దారు ఉండేటువంటి వాడు. అతనికి భార్య కుమారుడు, 16 సంవత్సరాల కుమారుడు. భార్య కుమారునికి బాబా అంటే చాలా విశ్వాసము. కనుక వారికి ఏ విధమైనటువంటి అడ్డు చెప్పేటువంటి వాడు కాదు తార్కాడ్. ఒక దినము మేము షిరిడీకి వెళ్ళాలి అన్నారు భార్య కుమారుడు. తప్పక వెళ్లి రాండి అన్నారు. ఇతను కేవలము బ్రహ్మ సమాజము. ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు. కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు. అది కూడాను ఒక వీక్నెస్సే. ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి, సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని పవరిస్తుంటారు. కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండేటువంటి యొక్క తార్కాడు నేను రాను, మీరు వెళ్ళండి అన్నారు. ఆ 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు, నాన్న నేను వెళ్ళను అన్నాడు. ఎందుకోసం వెళ్ళకూడదు అంటే, నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారి ముందు సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను. నేను నైవేద్యం ఇంత కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను. ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదమని నేను స్వీకరిస్తున్నాను. కనుక ఈ పద్ధతి నేను వదలటం నాకు ఇష్టం లేదు. కనుక నేను షిరిడీకి వెళ్లను అన్నాడు. కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి. అప్పుడు చెప్పాడు, కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను, నీవు వెళ్ళు అన్నాడు. నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు. బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా, బాబాకు నైవేద్యం పెడతావా, ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తావా, నాకు మాటి నేను పోతాను షిరిడీకి, లేకపోతే నేను పోనన్నాడు. ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనస్సు కరిగింది. ఇంత క్రమశిక్షణను పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు. కుమారునికి మాట ఇచ్చాడు, నేను చేస్తాను అని ఇచ్చాడు. కుమారుడు తల్లి వెళ్లినారు. కుమారునికి మాట ఇచ్చిన ప్రకారము 2 దినములు 3 దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ. కుమారుడు పెట్టినట్టుగానే కండ చక్కెర అక్కడ పెట్టటమును, తిరిగి భోంచేసే ముందుగా ఆ కండ చక్కెరను తాను భుజించటము, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. 3వ దినము గురువారం వచ్చింది. కాని ఆ కోర్టు లోపల చాలా అవసరమైన పని పడింది. తిరిగి స్నానం చేశాడు, పూజ చేశాడు, ఇంత టిఫిన్ తిన్నాడు, తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్కి వెళ్లాడు. తిరిగి భోజనానికి వచ్చాడు. భోజనానికి కూర్చున్న తర్వాత వంట వాడిని అడిగాడు, హే ఆ ప్రసాదం తీసుకుని పెట్టు అన్నాడు. వంట వాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు అన్నారు. చాలా బాధపడ్డాడు. కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని, బాబాకు నైవేద్యం పెట్టలేదనే బాధ లేదు, కొడుకుకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తప్పినాననే బాధ. 2వ దినము షిరిడీ లోపల తార్కాడ్ వైఫ్ కుమారుడు నమస్కారం చేయడానికి వచ్చారు. బాబు నేను నిన్నంతా నేను బాగ్రాకపోయి వచ్చాను, కానీ అక్కడ నాకెవరు భోజనం పెట్టలేదు, నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు, చాలా ఆకలిగా వచ్చాను తిరిగి, ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా. తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది. విడిది ఇంటికి వెళ్లాడు. తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు. తండ్రి నాకు మాట ఇచ్చాడు కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు. తనుకనే బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి. అమ్మా నేను ఇంక ఇక్కడనే ఉండను, నా క్రమశిక్షణ నేను తప్పను, నేను తిరిగి వెళుతాను బాగ్రా అనేటప్పటికీ బాబా చెప్పి పంపించాడు. ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు. బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్ పిల్లవాడికి చెప్పి పంపించాడు. నీవు ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు, నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు, కాబట్టి నా అనుగ్రహం దండిగా ఉంది, నీ వెళ్ళమక్కర్లేదు బాబు, నీకెంతకాలం ఇష్టమో అంతకాలం ఉండు అన్నాడు. కానీ అంతకాలం కూడా కొంచెం నిరాశగానే అసంతృప్తిగానే ఆ షిరిడీలో జీవిస్తూ వచ్చాడు. 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు. పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని ఎక్స్క్యూజ్ మీ అన్నాడు, నీవు చిన్నవాడు నేను పెద్దవాడు, కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను అంటే, అప్పుడు పిల్లవాడు చెప్పాడు, క్షమాపణ నాకు కాదు బాబాకు చెప్పు అన్నాడు. ఏ సమాజంలో ఉండినప్పటికీ, ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ, మాట మాత్రం ఒక్కటే, ఇది బ్రహ్మ సమాజం కావచ్చును,
1: బ్రహ్మ సమాజం,
0: నాది ఆర్య సమాజం కావచ్చును, నాది దైవ సమాజం కావచ్చు, కానీ ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే, సత్యం ఒక్కటే, సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము. నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు, ఈలో సత్యమే లేకపోతే ఎన్ని జీవులు ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి. కనుక తండ్రి నీవు లా చదివావు, మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు, కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంత విరుద్ధము అన్నాడు. ఆనాడే ఆ పిల్లవాడు చెప్పాడు, తండ్రి లాయర్ కా లయర్ కావద్దు అన్నాడు. ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది. కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి, అది మొట్టమొదటి డిసిప్లైన్. తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండునంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి. నిద్దు

ప్రీతిగా యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక. పొట్టకు కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి. ఎంతవరకు అది పట్టుతుందో అంతవరకు మనం తీసుకోవాలి. అంటే అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరు. కానీ ఒక్కొక్క తూరి మనము దానిని పాటించటం లేదు. ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించటం లేదు. మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము బ్రహ్మ.

అదినా ఏం చెప్తున్నా, అహం వైశ్వానరో భూత్వ, దీనికి రిప్లై వస్తా ఉంది, బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను, ఎంత అవసరం వందించు, ఎక్కువ రుచిగా ఉంది కానీ ఎక్కువ తీసుకుంటాం మనం, అప్పుడు స్టమక్ విశ్వ వైశ్వానరుడు జాగ్రత్త పడతాడు, బీ కేర్ఫుల్, ఇంకా పంపద్దు లోపల, పంపద్దు లోపల, పంపద్దు లోపల అని చెప్తాడు. కానీ దీని మాటలు ఏమాత్రం వినడు. ఈ చక్కని గారెలు, ఈ చక్కని పాయసము తిరిగి చిక్కుతుందని తిరిగి లోపల వేస్తూనే ఉంటాడు. కానీ కడపటికి తాను అలసిపోతాడు, ఆయాసంతో కొంత బాధపడతాడు. కనుకనే మనం ఆహారాన్ని కూడా ఒక క్రమశిక్షణలో ఉంటుండాలి. ఈ ఆహారం నందు కూడా ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది. అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం. నిజంగా సర్వ వ్యాధులకు కూడా కేంద్రమే మూల కారణము. సమక్లో ఏ విధమైనటువంటి ఒక చెడు జరిగినా శరీరంలో అన్ని రకమైనటువంటి రోగములు బయలుదేరుతుంది. కనుకనే మూడు భాగములు దీన్ని ఆహారం పెట్టుకుని ఒక భాగం ఖాళీగా వదిలి పెట్టాలి. ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అది ఒక క్రమశిక్షణగా ఉంటుంటాయి. నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేమి చేసి అవన్నీ క్రమశిక్షణను అనుసరించే పోవాలి. పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి. అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉంటాలి. ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము. కర్మని ఈ కర్మయోగమే కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది. మానవుడు కర్మాధికారి. మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు, కర్మణ్యేవాధికారస్య అని. కర్మాధికారులుగా మనం ఉండాలి. ఈ కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి? పరిమితమైనటువంటి కర్మగా ఉంటుండాలి. భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. మూట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి. అప్పుడే మనము ఒక విద్యావంతులుగా మారవచ్చు. శిక్షణగా ఏమిటి? జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానము పొందేటువంటి ఒక మార్గము ఇది. పుస్తకముల్ పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేళ నీ హస్తయుగంబు మోర్చి పరమాత్ముని

పూర్తిగా చూచితి సర్వశాస్త్రము నిష్ఠులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల. ఏదో పుస్తకాలు చదివినాము, బుకిష్ నాలెడ్జ్ నాకు చాలా తెలుసునని నీవు గర్వపడకూడదు. నీ

0: ಧಾತ್ರಿ ನಿರರ್ಥಕ ಮುಲ್ಕದ ಮಾನವ ಮಾನವ కనుకనే మనము హస్తయుగము మోర్చాలి. ఇది ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం. ఏమిటి ఈ హస్తయుగం మోర్చడం? నమస్కారము. ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు దశేంద్రియములుగా ఉండేటువంటి దాన్ని ఏకంగా చేయటమే నమస్కారము. యూనిటీ డైవర్సిటీ. కనుకనే యూనిటీ డైవర్సిటీ అన్నింటినీ ఏకంగా చేయటమే నమస్కారం. ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. కనుకనే ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది. కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి. నా మమ నేను కాదు. నమస్కారం అంటే నేను కాదు, అహంకారం నిర్మూలమే. మమ అంటే అంతా నాదే, నమమ అంటే ఏది నాది కాదు. కనుక అంతా నీదే స్వామి అని అర్పితం గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థము. కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకును ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి. కాని ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు. ఇంద్రియే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమో పూర్తి తెలియదు. ఈ సెన్సెస్ కంట్రోల్ చెయ్యాలి. కన్నులు చూస్తున్నాయి ఎక్కడో, కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి. ఓ నేత్రమా, నీవు దేనిని చూస్తున్నావు? నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు. సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్, టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్, థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్, డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. కనుక నీవు మంచిని చెయ్యి, మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు. కనుకనే మనము మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి. ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికీ నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి. విద్యార్థులారా, ఈనాడు మృగములు పక్షులు కూడాను కొన్ని క్రమశిక్షణను పాటిస్తున్నాయి. కాని ఇంత చదువులు చదివి, ఇంత మేధాశక్తి ఉండి, ఇంత తెలివితేటలు ఉండి కూడాను మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు. మీరు చక్కగా మీరు బాగా వాచ్ చేయండి. ఈ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులంతా ఉంటాయి. అవి దినములకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి. ఒక దినములకు 1 అవర్ మౌనం. పక్షులు కూడా అంతే, ఒక్క గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది. కానీ ఈనాటి మానవుడు ఒక నిమిషం కూడాను విశ్రాంతి తీసుకోడు. పాపం ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటాది నోరు. సైలెన్స్ అనేటువంటిదే లేదు. ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు. రేచ్చా, అతను సైలెన్స్ ని ఫాలో చేస్తున్నాడు, మనము ఫాలో చేస్తాం అని ఎంత ఉత్సాహంగా ముందుకు రావాలి. కనుకనే బ్రహ్మ అంటే ఎవరు? నిశ్శబ్దం బ్రహ్మ. సైలెన్స్ ఈజ్ ద గాడ్. అది నిశ్శబ్దంలోని శబ్దమే బ్రహ్మ. చూసారా, అంత గొప్పతనం ఉంటుండాలి ఈ యొక్క మాటల యొక్క అదుపు లోపల. కనుక టాక్ ను కంట్రోల్ చేస్తున్నట్టుంటే అంతా మనకు కంట్రోల్ అయిపోతుంది. ఎందుకోసం దీనికి ఇంత పవర్ ఇచ్చారు? కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండాలి, రెండో పవర్ లేదు. చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుండాలి, ఇంకొక పవర్ లేదు. ముక్కుకు వాసన చూచే పవర్ ఉంది, కానీ రెండవ పవర్ లేదు. కానీ టంగ్ కు డబుల్ ప్రమోషన్, రెండు పవర్స్ ఉన్నాయి. ఒకటి టెస్ట్ చేస్తుంది, ఇంకోటి మాటలు మాట్లాడుతుంది. కాబట్టి రెండు శక్తులు ఉంది కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండేటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి, అదుపులో పెట్టాలి. కనుక ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి. చాలా మందికి తెలుసు, పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును, కార్ల లోపల 4 టైర్స్ ఉంటాయి. ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది, వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది. అసలు ఒక్కొక్కరి తెలియనటువంటి వాడు 4 టైర్స్ కు ఈక్వల్ గా పంపు కొట్టేస్తారు, అది మంచిది కాదు. ఎక్కువగా ఉన్నదాన్ని తగ్గించాలి, కొంచెం తక్కువగా ఉన్నదాన్ని ఎక్కించాలి. ఇదియే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు, కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు. అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు. అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడా మత్స్యం అనగా చేపలు తింటుంటారు. వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు. వాళ్ళు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి కలుచుకుంటాయి చేపలు. అట్టి చేతిలో పట్టుకుంటారు, చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు. కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి. చిన్నవారినందరినీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీతీయంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు. కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యము చేయటము. ఏమిరా చిన్న వయసు లోపల ఇప్పుడే నీకెందుకురా ఇంత భక్తి, ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉందనుకో, ఇప్పటి నుంచి నీకెందుకు ఈ భక్తి? యువకులను కూడా తల్లిదండ్రులు కూడా దూషిస్తుంటారు, విమర్శిస్తుంటారు. ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు. ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ, పలాన దినం నీవు అనగా ఎన్ని సిటీకి పోవటము చేపలు తీసుకుని రావాలి. ఒకనాడు బ్రహ్మానందము వెళ్లాడు బోట్లో. ఈ బ్రహ్మానందం వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాలను చూచారు ఈ పడవాళ్లు. ఇంకా మొదలు పెట్టారు దూషణ. ఆ పిచ్చివాడికి ఒక పని లేదు, ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు, అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకుని ఈ విధంగా చెడగొడుతున్నాడు. అతను దొంగ అట్టవాడి ఇట్టవాడి రామకృష్ణుని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చారు. రామకృష్ణుని పిచ్చివాడిగా చూచేటువంటి వారు, కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు. కానీ ఏం చేయగలడు, మెత్తనివాడు. నోరు మూసుకున్నాడు, వెళ్లాడు, చేపలు తీసుకున్నాడు. తిరిగి పడవలేక రావాలంటే మరి భయం, తిరిగి ఏమి విమర్శిస్తారో ఏమిటో అని భయం. తిరిగి వచ్చాడు, బ్రహ్మానంద రామన్నాడు. వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు, ఏడ్చుకుంటూ. ఎందుకోసం ఏడుస్తున్నావు స్వామి?
1: స్వామి,
0: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు, చాలా కఠినమైనటువంటి వాక్కులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మమ్మల్ని విమర్శించినా పర్వాలేదు, మిమ్మల్ని విమర్శించుతున్నారు నేను వినలేను, చాలా దుఃఖంగా ఉంది అన్నాడు. కోపం వచ్చింది రామకృష్ణకు. గురుదూషణ వినేటువంటి ఒక శిష్యుడు నీ ఒక శిష్యుడా? నీవు ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ అన్నాడు. ఎంత నువ్వు వింటూ వచ్చావు? గురుదూషణ వినటం నీకు పాపం కాదా? దూషణ చేయడం వారికే పాపము, వినటం నీకు పాపమే అన్నాడు. కానీ ఏం చేయగలడు? తిరిగి ఏడ్చాడు, కూర్చున్నాడు. సెకండ్ డే నరేంద్ర ఛాన్స్ వచ్చింది. ఇది వివేకానంద. ఇతను పోతూ పోయాడు. ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు. అందరూ పోర్ట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చాడు. పడవ ఎక్కాడు, టికెట్ తీసుకున్నాడు. ఏ నోరు మూయి, ఎవరు తిడుతున్నారు వారు నోరు మూయి అన్నాడు. కానీ వాళ్ళు ఇంకా తిడుతూ వచ్చాడు. బాగా తన శక్తి కొద్దీ కొట్టాడు వాళ్ళని. పోటీ ఒకరిని ఎత్తుకున్నాడు, అన్ని గంగలు వేసేస్తాను. భయపడిపోయారు ఎవరు, ఇంకా తిరిగి నోరెత్తలేదు. తిరిగి పోయాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇతను వస్తుండగానే అందరికీ భయం, ఎవరు మాట్లాడలేదు. వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు. ఏం జరిగింది?
1: వాట్ హ్యాపెండ్?
0: నిన్న బ్రహ్మానందకు జరిగిందే జరిగింది అన్నాడు. నేనేం చేశావన్నాను? నేను ఊరుకుంటానా? నా గురువును దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక నెత్తి గంగలు వేయడానికి ప్రయత్నించానన్నాడు రామకృష్ణ. చీ చీ చీ చీ చీ, వేసింది ఏది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకింత మాత్రం కోపం నేను నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి? అప్పుడు చెప్పాడు నరేంద్రుడు. ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే. స్వామి, నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు. అరే పిచ్చివాడా, టైర్ లోపల గాలి ఎక్కువగా ఉన్నదని తీసేసేయాలా, తక్కువగా ఉన్నదని కొట్టాలి. ఆ బ్రహ్మాండంలో గాలి తక్కువగా ఉంటుందని కనుక నేను బాగా ఊదాను. టెంపర్ చాలా షార్ట్ టెంపర్, దీన్ని తగ్గించాలి. కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఏ ప్రబోధనలు జరపాలి. కనుకనే ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటి కాదు. ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఏ విధంగా ఉంటుందో అంతవరకు ఇది నిండుతూ ఉంటాడు. గంగా నదిలో కావలసినంత జలం ఉంటుండాలి. ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది. అందరికీ సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు. కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను ఈ విధమైనటువంటి వారి వారి శక్త్యానుసారంగా క్రమశిక్షణను అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుండాలి భగవంతుడు. కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.
2: క్రమశిక్షణ, ఇది లేకుండా ఎంత గొప్ప పని చేసినా వ్యర్థమే. మన నిత్య జీవితంలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, దాన్ని మనం ఎలా అలవర్చుకోవాలో భగవాన్ దివ్యవాణి నుండి తెలుసుకున్నాం. ఈ దివ్యోపన్యాసం స్వామి 1996 జూన్ 19వ తేదీనాడు భక్తులకు అనుగ్రహించారు.
0: శక్తిని అందిస్తుంటాలి భగవంతుడు. కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.

0: 19వ తేదీనాడు భక్తులకు అనుగ్రహించారు. దాదాపు 6-7 దశాబ్దాల పాటు భగవాన్ బాబావారు నిర్విరామంగా మనకెన్నో అనుగ్రహ భాషణాలు అందించారు. అవతార పరిసమాప్తి అనంతరం కూడా స్వామి బోధనలు ప్రజలకు అందేందుకు రేడియో సాయి అనే మాధ్యమాన్ని మనకు ప్రసాదించారు. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా మనందరి తరపున స్వామివారికి శతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాం. 24 గంటల తెలుగు ప్రసారాలు ఉండాలని స్వామికి విన్నవించి బాబా ఆశీస్సులు పొంది ఆ విధంగా రేడియో సాయి తెలుగు ప్రసారాలు ప్రారంభం కావడానికి సూత్రధారులైన శ్రీ వెంకట్రామన్ గారికి ముందుగా రేడియో సాయి బృందం కృతజ్ఞతలు తెలియజేస్తోంది. వెనుతిరిగి చూస్తే స్మృతి పథంలో రేడియో సాయి అందించిన శ్రోతలు మెచ్చిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని కార్యక్రమాల గురించి ఇప్పుడు ముచ్చటించుకుందాం. వాటిలో ప్రథమ తాంబూలం నిస్సందేహంగా స్వామివారి దివ్యోపన్యాసాలకే చెందుతుంది.
1: జ్ఞానములకు మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు. ఎట్టి జ్ఞానం? భౌతిక జ్ఞానమా, నైతిక జ్ఞానమా, ఆధ్యాత్మిక జ్ఞానమా, ఏ జ్ఞానం? అన్నియూ జ్ఞానములే. అయితే సర్వజ్ఞాన సమ్మిళితమైనటువంటి జ్ఞానము బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అనగా ఏమిటి? సమస్త విశ్వం యొక్క స్వరూపమును కూడాను ఏకత్వంగా విశ్వసించడమే బ్రహ్మజ్ఞానం.
0: మరోపక్క స్వామి అవతార వైభవాన్ని, ప్రబోధన సారాంశాన్ని ప్రజలకు అందిస్తూ బాబా భక్తులలో ప్రముఖులు చేసిన ఉపన్యాసాలు కూడా శ్రోతలని అలరించాయి.
2: యువతి యువకులు బాబావారి సందేశాన్ని ప్రముఖంగా దేశభక్తి ప్రధానాంశముగా వారి ప్రవచనాలను ఆలకించాలి. అందులో ఉండే అంతరార్థాన్ని అవగాహన చేసుకోవాలి. ఒక్కసారి పులకాంకితులైపోతారు, దిగ్భ్రాంతి చెందుతారు. భారతీయులు అని మీరు గర్విస్తారు. ఈ భారత జాతికి చెందినటువంటి వాళ్ళం మేము, దీన్ని ఔన్నత్యాన్ని మనం కాపాడాలి అని దీక్ష పూనేటువంటి అవకాశాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందువల్ల దేశభక్తి గురించి బాబావారు చెప్పిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నోసార్లు స్వామి చెప్పారు, ఈ దేశంలో లేనిది మరే దేశంలో లేదు. పైగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి నిరూపించి ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నది భారతదేశం. వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి, యోగభూమి, భరత భూమి అని స్వామి దివ్యోపన్యాసాలు తెలియజేశారు. వారి కంఠం నుండి అమృతోపమానమైన ఆ వాక్కులు దేశ ప్రశస్తిని వివరిస్తూ ఉంటే అబ్బా కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి నిలబడి వందే మాత్రం అందామనిపిస్తుంది మనకి.
3: ఆధ్యాత్మిక పరంగా స్వామి ఏం చెప్పారు? ఆ తత్వం ఏమిటి?
4: ఏను దైవంబు తద్భిన్నమేమి కాను.
3: ఇంత అద్భుతంగా డిక్లేర్ చేసిన వాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో సత్యసాయి భగవానుడు మాత్రమే. ఏను దైవంబు తద్భిన్నమేమి కాను. సచ్చిదానందుడా, నేను సత్యసాయి విభుడా. సచ్చిత్ ఆనంద స్వరూపన్నాది. పాంచభౌతికమైన ఐదడుగుల మూడంగుళాల శరీరానికి నన్ను పరిమితి చేసి చూడకండి అని కొన్ని వందల సార్లు స్వామి చెప్పారు. కాని జీవుడు ఆ రూపం చేత సమ్మోహనం చెంది రూపమే స్వామి అనుకున్నారు. రూపం కూడా అరూపమవుతుంది, అది పరిణామ దశ. నామం మిగులుతుంది, రూపం ఉండదు. ఉండేది రూపం కాదు, ఏది కనపడుతున్నదో అది పోవటానికొచ్చింది. ఏది పోవలసి ఉన్నదో అది కనపడుతున్నది. ఇది బ్రహ్మసూత్ర విచారణ. తదనుగుణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చిన అన్ని అవతారాలు దేహమెత్తి వచ్చినటువంటి అవతారాలని ఆ దేహాన్ని వదిలిపెట్టవలసిందే. కనుక స్వామి తనలో ఉన్న దివ్యత్వాన్ని గమనించమన్నారు ఒకటి. రెండవది, బాబా మీరు దేవుడేనా అని ప్రశ్నించినప్పుడు నేను దేవుణ్ణి, నాది ఎరుకే, నీవు కూడా దేవుడివి, నీలో ఉన్న దివ్యత్వాన్ని నీవు గమనించుకో బంగారు, నీ వచ్చింది కేవలము అందుకోసమేనన్నారు.
0: భక్తులు లేనిదే తాము లేవన్నారు బాబా. ఆ భక్తుల అనుభవాలే సాయి భాగవతంగా రేడియో సాయి ఎందరో భక్తులతో ఇంటర్వ్యూలు ప్రసారం చేసింది. వారిలో కీర్తిశేషులు పాపారావు గారు, ముకుందరావు గారు, డిఎస్ఎన్ మూర్తిగారు, నాగమణి గారు వంటి హేమాహేమీలు ఉన్నారు.

0: పాపారావు గారు సత్యసాయి సేవా సంస్థల ఆవిర్భావానికి ముందే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సత్యసాయి వైభవాన్ని, అవతార కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకు చేరువ చేశారు. ప్రధానంగా సేవాదళ్ నిర్మాణంలోనూ, వేలాది యువకులను సాయి పథంలో నడిపించడంలోనూ ధర్మబద్ధంగా, నిబద్ధతతో వ్యవహరించి సాయి సంస్థలకి బలమైన పునాది వేశారు. ఈనాటికి ఆనాటి ఆచరణాత్మక సూత్రాలే అనుసరణీయంగా మిగిలిపోయాయి. మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారి అనుభవాలను, అనుభూతులను రికార్డు చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఎంతో స్ఫూర్తిదాయకం. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రేమపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తోంది.
1: అది 65 ఫిబ్రవరి. అప్పటికింకా సత్యసాయి సేవా సంస్థలు లేవు. ఇప్పుడు సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి సత్యసాయి బాబా గారు ఏంటంటే, ముందర సత్యసాయి బాబా గారు, ఎక్కడైనా ముందర సంస్థ ఉంటుంది, దానికి ఒక అధినాయకుడు ఉంటాడు, దానికి ఒక రూల్స్ ఉంటాయి, అవి జరుగుతాయి. భారతదేశంలో అది లేనిది సత్యసాయి దగ్గర మాత్రమే, ప్రభువు దగ్గర. ముందర సత్యసాయి వారిని చూసి అందరూ ఆకర్షితులై వచ్చి వారి ప్రేమవాహిని చెప్పలేము. అనుభవించిన వాడికే తెలుసు, ఎంత జడుడైనా, ఎంత మూర్ఖుడైనా, ఎంత ఆయన్ని విమర్శించిన వాడైనా అప్పుడు చూసిన తర్వాత వాడు మారక తప్పడు ఆ ప్రేమ. అది ఇచ్చేసిన తర్వాత ఫిబ్రవరిలో శివరాత్రి అయింది, సమస్య లేదని చెప్పాను కదా. మార్చిలో స్వామి మొట్టమొదట ఎలమంచిలో వచ్చారు, మార్చ్ 1965. అప్పుడు ఈస్ట్ గోదావరిలో ఒక ఆయన శ్రీరామ్మూర్తి గారు నుండి ఒకప్పుడు చాలా పెద్ద కుటుంబీకుడు, ధనవంతుడు, స్వామి అంటే అపరిమితమైన ఇది ఉన్నవాడు. ఆయన అక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు నాకు ఫిబ్రవరిలోనే వెళ్లాను కదా, నాకు బాగా ఇంప్రెస్ అయి ఉన్నాను. నేను వచ్చిన తర్వాత మా ఫాదర్ అడిగారు, ఎవరా నువ్వు వెళ్ళావు కదా, ఆయన ఏంటి ఇది
2: పరిస్థితి
1: అంటే, నా అన్న నాకు ఇది అనిపించింది, ముఖ్యంగా భగవంతుడు పేరు చెప్పి భారతదేశంలో ప్రపంచంలో నాకు తెలియదు కానీ ఒక నయా పైస కూడా ఇయ్యక్కర్ లేకుండా అంత ప్రశాంతంగా, అంత ప్రేమతో ఆదరించి, ప్రేమించి, లాలించి, పాలించి అన్న వ్యక్తి మానవ రూపంలో ఒక చేశారు. నేను దైవాన్నని చెప్పారు కానీ నన్ను కొలవమని చెప్పలేదు. మీ ఇష్టం వచ్చిన రూపనామాల్లో దైవాన్ని మాత్రం నమ్మండి, దేవుడు అన్నవాడు ఉన్నాడు అని స్పెసిఫిక్గా ఇచ్చేస్తారు.
0: వీరితో పాటు విశాఖ జిల్లా అధ్యక్షులుగా చిరకాలం సత్యసాయి సేవా సంస్థలను అనుపమానంగా నడిపి సత్యసాయి భగవానుని అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా ఎన్నో మార్లు అనుభవించి నిస్వార్థమైన సేవకు, దక్షతకు, ప్రేమకు ఉదాహరణగా నిలిచి సాధనాంతంలో అనాయాస మరణాన్ని పొంది సాయి సాయుధ్యాన్ని అందుకున్న భాగ్యశాలి శ్రీ జీకేపీ ముకుందరావు గారు. మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారి అనుభవాలను, అనుభూతులను రికార్డు చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ వారి వినమ్రతకు, శరణాగతికి ఒక తీపి గుర్తు. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ఒక ఘన నివాళి సమర్పిస్తుంది.
3: ఎవరితో అయినా సరే గట్టిగా, కోపంగా ఇరికి చేయకుండా వాళ్ళని పిలిచి, ముఖ్యంగా మీరు ఇతను చేయలేదు, అందరి దగ్గర అతనితోనే ఎందుకు చేయలేదని ఎప్పుడు అడిగేవాడిని కాదు. అతను వేరేగా పిలిచి ఇది ఎలా చేయకూడదు, ఇది ఎలా చెయ్యాలి, ఇది కాదు అని చెప్పేసి అని చెప్తే అది జరిగేది. ఆ విధంగా జరిగేది ప్రతిదీ కూడాను. ఆ విధంగా పరిష్కారం చేసుకుని అంతా కూడాను ఒక దీంట్లో వెళ్లేటట్టుగాను చేసుకునేదానికి ప్రయత్నం అంతా జరిగింది. దానికి నా యొక్క, నేను పర్సనల్ గా కాకుండా స్వామి వారి యొక్క సహకారంతోనే అదంతా కూడా అలా జరిగింది
2: కార్యకలాపాలని.
4: ఇప్పుడు భగవాన్ దేహంలో ఉండగా కార్యకలాపాలు, ఆయన మీద భారం మనం ఎక్కువ వేసేసేవాళ్ళం, అంతా ఆయన స్వామి చూసుకుంటారు. ఇప్పుడు దేహంగా లేరు స్వామి, పరమాత్మగా, సర్వవ్యాపిగా, విశ్వవ్యాపిగా, సర్వ అణువుల్లోనూ సాయి తన శక్తిని నింపి ఉన్నారు. ఇవాళ మా ఈ కార్యకలాపాలన్నీ కూడా ఎట్లా, ఏ డైరెక్షన్ లో వీటిని తీసుకుని వెళ్ళాలి, మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ కార్యకలాపాలు ఎలా చేయాలో కష్ట చెప్పండి.
3: స్వామి మన హృదయంలోనే ఉన్నారు, ఆయన హృదయవాసి. ఎలాగైతే నేను పర్సనల్ గా ఆయన అనుభవిస్తున్నానో, ఏదైనా కావాలనుకుంటే ఏదైనా ఇది ఉంటే స్వామితో నచ్చి ఆ ఫోటోకి ఎదురకుండా స్వామి ఏం చేయమంటారు అనగానే ఏదో ఒకటి మనకు అనిపిస్తుంది. ఆ విధంగా చేసేయడమే అది నా పర్సనల్ గా నేను. అదే విధంగా ఇప్పుడు రాబోయేటువంటి వారు యూత్ కూడాను, ముఖ్యంగా యూత్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి డివోషన్ డిసిప్లిన్ అండ్ డ్యూటీ, డివోషన్ డిసిప్లిన్ ఈ మూడు పెట్టుకుని వాళ్ళు కార్యక్రమాలన్నీ స్వామి వారు చేయిస్తున్నారు, నేను చేసేటువంటి వాడిని పనిముట్టిన మాత్రమే, ఆయన యొక్క సపోర్ట్ తోనే ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తోనే ఇది జరుగుతుంది అన్నటువంటిది అందరికి కూడాను ఆ విధంగా ఉండాలి. ఆ ఉంటేనే అవుతుంది స్వామి కార్యక్రమాలు. స్వామి చెప్పిందంతా కూడాను అందరిని లవ్ ఆల్ సర్వ్ ఆల్
4: హెల్ప్
3: హెల్ప్ అవర్.
0: ప్రముఖ విద్యావేత్త, విశాఖపట్నం నగర సత్యసాయి సేవా సంస్థల కన్వీనర్ గా, స్పిరిచువల్ కోఆర్డినేటర్ గా శ్రీ డిఎస్ఎన్ మూర్తి గారు నిత్య స్మరణీయులు. ఉత్తరాంధ్ర సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ వారు వేసిన ముద్ర బలమైనది, శాశ్వతమైనది. అమరిన ప్రేమకు, మానవ సంబంధాలకు ఆయన జీవితం ఒక పతాక. వారు అనుభవించిన సాయి సాయుధ్యమే ఆయన జీవించిన జీవితానికి ఒక గుర్తు. మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఒక చర్చా కార్యక్రమంలో ఒక విషయంలో స్వామి ఆశయాలకు అనుగుణంగా వారు చెప్పిన విషయాలు ఒక ఆదర్శంగా నిలుస్తాయి మనందరికీ. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ శ్రద్దాపూర్వక ప్రేమాంజలి సమర్పిస్తోంది.
5: పాపము అన్నది దేనివల్ల వస్తుంది అంటే, మనకు రెండు రకాల గుణాలు ఉంటాయంటారు. ఒకటి దైవీ గుణాలు, రెండవది రాక్షస గుణాలు. ఈ రాక్షస గుణాలు అంటే ఏమి ఏమిటి? బాగా ద్వేషము, అసూయ, ఇవన్నీ కూడా రాక్షస గుణాలు. మనం సమాజంలో నేను చూస్తున్నాంటాం, ఎటువంటి కారణం లేకుండా పైశాచిక ఆనందం కోసం వాళ్ళు చెడు పనులు చేస్తూ ఉంటారు. మనకి ఎంత బాధ కలుగుతుంటుంది వాళ్ళకి. అది పాపమని కాని పుణ్యం కాని వాళ్ళకి ఏముండదు. ఈ రోజులో జరిగేటువంటి ఈ టెర్రరిజం ఉన్నది, దాని తాలూకు పరాకాష్ట అంతా కూడా రాక్షస గుణాలు ప్రబలం ఉండడం వల్లే కదా. అంత అదో ఆనందం. ఇప్పుడు దాన్ని తగ్గించి ఈ దైవీ గుణాలైనటువంటి ప్రేమ, సేవ ఇవి కానీ పెంచుతూ వెళ్తుంటే అప్పుడు సమాజం అనేది శాంతియుతంగా ఉంటుంది.
0: ప్రముఖ వైద్యులు వైద్య సంస్కరణలో సత్యసాయి భగవానుని తొలి సంకల్పంలో తమను తాము సమర్పించుకున్న శ్రీ సీతారామయ్య గారి మనుమరాలు శ్రీమతి నాగమణి. రేడియో సాయి ప్రశాంత్ నిలయంలో రికార్డు చేసిన ఇంటర్వ్యూ ఆమె సేవా తత్పరతకు ప్రతిబింబం. నిజాయితీ, నిబద్ధత, సమర్థత, సమగ్రత, సమర్పణ, శరణాగతి, సేవాభావం కలబోసుకున్న మూర్తిమత్తం ఆమెది. ఆమెకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ఘన నివాళి సమర్పిస్తోంది.
6: తర్వాత ప్రశాంత్ విద్వన్ మహాసభలు అని చెప్పి మూడు రోజులు జరిగినాయి అనంతపురంలో. అప్పుడు ఆ మొదటి రోజు ఆ ప్రశాంత్ విద్వన్ మహాసభలకి అందరూ కూర్చుండగా పెద్ద వర్షం వచ్చేసింది. స్వామి స్టేజ్ మీదకి వచ్చాక వాళ్ళు మామూలుగా ఏదో క్లాత్ తో షామియానా వేశారు, అందువల్ల ఆ నీళ్లు స్వామి మీద పడతా ఉంటే రాజారెడ్డి గారు ఇలా చేయిపెట్టి ఇట్లా పాపము ఇది చేశారు. మేమందరం అలాగే కూర్చుని తడిచిపోయాము. ఆ తర్వాత ఒక పావుగంట ఎంతో బాగా వర్షం వచ్చేసింది. ఆ తర్వాత ఆగిపోయింది. తర్వాత స్వామి అన్నారు, చాలా మంది గలాటా చేయటానికి అక్కడ చెట్ల మీద అది కూర్చున్నారు, పొల్లంతా పోయింది, ఇది మంచివే గింజలే నిలిచాయి అని చెప్పి స్వామి స్పీచ్ ఇచ్చారు. మూడు రోజులు ప్రశాంత్ వేదవన్ మహాసభలు జరిగినాయి. ఆ రష్ణదేవం గారు ఆ స్కూల్లో లంచ్ ఏర్పాటు చేశారు. మేము కూడా వెళ్ళాము స్వామితో పాటు. లంచ్ అయిపోయాక స్వామి ఇక్కడ ఫస్ట్ కాలేజ్ ఓపెన్ చేస్తాము, తర్వాత మళ్ళీ కాలేజ్ బిల్డింగ్ కట్టాక దాన్ని మార్చొచ్చు అని చెప్పి 68లో కాలేజ్ ఓపెనింగ్ కి కావాల్సిన ఏర్పాట్లు మొదలుపెట్టారు. లేడీస్ అక్కడ హై స్కూల్ గ్రౌండ్స్ లోనే మొదలు పెట్టాలని చెప్పి అనుకున్నారన్నమాట.
0: ఇది ఒకవైపైతే రాష్ట్ర వ్యాప్తంగా సాయి సంస్థలు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటి ద్వారా ఎంతో మందికి స్వామితోనూ స్వామి బోధనలతోనూ సేవా కార్యక్రమాలతోనూ పరిచయం కలుగుతోంది. ఆ సేవా కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాలలో స్థానికులతోనూ లబ్ధిదారులతోనూ సేవలందిస్తున్న సాయి భక్తులతోనూ ఇంటర్వ్యూలు జరిపి రూపొందించిన డాక్యుమెంటరీలను రేడియో సాయి మీకందించింది.
7: పద్మావతి అండి, నిజామాబాద్ మాది. మా బాబు ఇక్కడ ఎంసెట్ రాయడానికి వచ్చాడు, తార్నాక ఇది. ఈ తార్నాకలో పెద్ద ప్లేస్ లేకపోయినా రోడ్డు దగ్గరైనా కానీ మీరు సత్యసాయిబాబా బృందం వాళ్ళు మీరు, మీ ఏజ్ ఇంత ఎండ అని కూడా చూడకుండా అసలు ఈ కాలంలో మెయిన్ ఫస్ట్ మంచినీళ్ళు ఇవ్వడం చాలా గొప్ప అన్నం పెట్టింది అనుకన్నా. చల్లటి మంచినీళ్ళు ఇచ్చారు, అది మంచి ప్యాకెట్ ఇచ్చారు, మంచి కంపెనీది. ఇంకొకటి మజ్జిగ ఇవ్వడం కూడా అసలు చెప్తున్న పెద్ద పెద్ద భోజనాలు పెట్టిన దానికన్నా మజ్జిగ ఇవ్వడం వేసవి కాలం చాలా అంటే చాలా అది కృతజ్ఞతలు. నేనైతే ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను, ఈ మా బాబు ఎంసెట్ అనగానే ఇది గుర్తు పెట్టుకుంటాను మీరు చేసింది. మీ ఏజ్ కి ఈ వేసవి కాలంకి ఇంత ఎండకి మీరు మార్నింగ్ నుంచి, నేను అనుకున్నా మార్నింగ్ ఇంజనీరింగ్ ఎంసెట్ గానీ ఇప్పుడు బైపీసీ గానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మీరు చేయడం నిజంగా మీరు చాలా పుణ్యం అని నేను అనుకున్నాను. నేను చేయలేకపోయాను ఇలాంటి సేవ అని నాకు అనిపించింది. ఇక్కడ అడిగాను నేను ఏమైనా హెల్ప్ చేయనండి అంటే అవసరం లేదండి అన్నారు వాళ్ళు. నేను డెఫినెట్ గా చేస్తానండి. నాకు ఒకవేళ అలాంటి అవకాశం వస్తే, నేను జాబ్ చేస్తున్నా, నాకు ఒకవేళ అవకాశం వస్తే నేను ఇలాంటి నేను ఖచ్చితంగా నాకు చేయాలని ఉంది, చేస్తాను కూడా. థ్యాంక్ యూ అండి.
0: ఇది ఎంసెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మన సేవా సంస్థలు అందించిన సేవలు, తరువాత గిరిజనులకు అందించిన వైద్య సేవలు.
8: సరం సార్, మీ పేరేంటండి?
9: మా పేరు అప్పారావు అండి.
8: అప్పారావు గారు, మీకు ఎలా తెలిసింది మెడికల్ క్యాంప్ ఇక్కడ జరుగుతున్నది అని?
9: మాకు పంపించరు కదండి, కాకతీయ పంపించరు కదండి, దండి పెట్టి ఓలా వస్తారని తెలుసుకుని మేము వచ్చాం.
8: మీది ఏ ఊరు సార్?
9: మాది బెంబ్ సార్.
8: ఇక్కడ నుంచి ఎంత దూరం అది?
9: ఇక్కడ నుంచి మాకు 2 కిలోమీటర్ల దూరం ఉంది.
8: మీరు ఎలా వచ్చారు? బస్సులో వచ్చారా, నడిచి వచ్చారా, ఎలా వచ్చారు?
9: నడిచి వచ్చాం సార్. మాకు అందుబాటు సార్, మాది అంతా డౌన్, అప్పు డౌన్ దిగి వచ్చాం సార్.
8: మీరు ఇక్కడ ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు సార్?
9: మాకు కడుపు నొప్పిలో తలబాధ, కడుపులో మంట వచ్చి, ఎండ్లో నొప్పి వచ్చి, దీని గురించి చూపించుకుందామని మేము వచ్చాం సార్.
8: ఇక్కడ డాక్టర్లందరూ చూసి మీకు పరీక్షించి మందులు గట్రా ఇచ్చారు కదా సార్?
9: మందులు ఇచ్చారు సార్.
8: ఇలాంటి మెడికల్ క్యాంప్ జరిగింది కదా, మీరు ఎలా స్పందిస్తున్నారు దానికి?
9: చాలా మంచిది అనుకుంటున్నాను సార్.
8: సరే అండి. సాయిరామ్. సాయిరామ్ తాత, మీ పేరేంటి?
10: నా పేరు సీతందర్ అండి.
8: ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతున్నదని మీకు ఎలా తెలిసింది?
10: కుర్రోడు అయితే చెప్పలేదు, మాత్రలు గట్ర మందులు గట్ర ఇస్తాను రండి అని చెప్పినానండి.
8: డాక్టర్ దగ్గరికి వచ్చారు కదా, మీకు ఏమైందండి?
10: మాకేంటంటే ఇలా తల్లి నొప్పులండి, ఇప్పుడు మటు బాగున్నది.
8: మందులు ఇచ్చారా అండి?
10: మందులు ఇచ్చారు.
8: ఎలా ఉంది మీకు ఇప్పుడు అంటే?
10: ఆరోగ్యంగా ఉన్నదండి.
8: మీ పేరేంటి సార్?
10: నా పేరు మురళ సల్లయ్య అండి.
8: మీ సమస్య ఏంటండి?
10: నాకు ఒళ్ళు సలుపులు అని చెప్పానండి, ఒళ్ళు సలుపులు మాత్రలు ఇచ్చారు ఈ మెడికల్ క్యాంప్ కు రంగ. మా ఏటైతే కంటిలో మసకలు వచ్చాయి అన్నాను, మరి వచ్చి క్యాంప్ కి నీకు కంటద్దలు ఇస్తాం అని తాతయ్య అని చెప్పారు డాక్టర్ గారు. అయితే ఈ క్యాంపు బాగుంది, నాకు నచ్చింది కాబట్టి ఆ 2 మాటలు తెలిసింది చెప్తున్నారు.
0: ఒరిస్సా జాలరుల కోసం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు.
11: టొబాక్స్ పెళ్లి మా తాతగారు ఊరు, నేను ఆ ఊరు పుట్టేవాడిని. మా తాతగారు ఊరు చిన్నప్పుడు ఆ ఊర్లో ఉండేవాళ్ళం. మా స్టేట్ ప్రెసిడెంట్, మా స్టేట్ కోఆర్డినేటర్ అప్పుడు బరంపురం సమితిలో వాళ్ళు సెక్రటరీలో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి భజన సత్యంగాలు చేసినప్పుడు మేము అక్కడ ఉండేవాళ్ళం. మేము కూడా ఆ ఊర్లో భజనలు నేర్చుకున్నాం.
12: మీ చిన్నప్పుడే మీరు స్వామి భజన నేర్చుకున్నారు?
11: వయసు 14 సంవత్సరాల నుంచి, 14-15 సంవత్సరాల వయసులో మేము ఆ భజన నేర్చుకున్నాం. కొత్త బాక్స్ వెల్లులతో నేర్చుకుని అలాగా పాటలు పాడుకొని, అయితే ఇది సాయిరామ్ అనే భజని అప్పుడు మాకు తెలియదు, స్వామి అంటే తెలియదు, భజనే అన్నాం, స్వామి రూపము కూడా తెలియదు. బరంబరం వాళ్ళు వచ్చి, సమితి వాళ్ళు వచ్చి ఆ పుట్టా పిలిస్తే ఇది సత్యసాయి పుట్టపు అని తెలుసుకున్నాం. అప్పుడులో మేము అదే పాటలని అదే ఫోటో పెట్టుకుని మార్కండే గ్రామ సొంతూరు కదా అక్కడికి వచ్చేసాము. వచ్చి ఈ చిన్న చిన్న పిల్లలకల్లా పెట్టుకుని ఇది చక్కగా భజనలు సాయిరాం భజనలు ఇవి చాలా బాగుంటాయి బాక్స్ పిల్లలు చేస్తున్నారు మనమే చేయొచ్చు కదా అని అప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలతో మేము భజన ఆరంభం చేశాం.
0: రేడియో సాయి శ్రోతలకు ఆధ్యాత్మిక విషయాలపైనే కాదు ఆరోగ్యం విద్య తదితర అంశాలపై ఆలోచనలు రేకెత్తించే ఎన్నో చర్చాగోష్ఠులు నిర్వహించింది. స్వామి ప్రబోధాలపై వివిధ దృష్టికోణాల్లో విభిన్న వర్గాల శ్రోతలను ఆకట్టుకునే చర్చాగోష్ఠులు నిర్వహించింది. వీటిలో ప్రముఖ వైద్యులు విద్యావేత్తలు గృహిణులు విద్యార్థులు పాల్గొన్నారు.
13: తల్లిపాల వల్ల లాభాలేంటి? ఒక రకంగా చెప్పాలంటే భగవంతుని యొక్క గుణగణాలు ఎలా వర్ణించలేమో తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను కూడా మనము ఒక మాటలో చెప్పలేం. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది బిడ్డకి అమృతంతో సమానం అన్నమాట. దీంతో చాలా లాభాలున్నాయి. సో స్పెసిఫికల్ గా మనం బిడ్డకి తీసుకుంటే ప్రతి బిడ్డకి డెలివరీ అయిన తర్వాత దాని మనుగడకి కావలసినటువంటిది మొట్టమొదట ఆహారము భద్రత, అది తల్లి నుంచి లభిస్తుంది. సో అది తల్లి పాల ద్వారా మనకి దాని యొక్క ఆహారం అనేది లభించడం జరుగుతుంది. అది నేచర్ ద్వారా ఏర్పరచబడింది.
0: మనసు దాని మర్మము అంశంపై విద్యార్థుల చర్చ.
14: యువతకి ముఖ్యంగా ఉన్న మానసికమైన ఇబ్బందులు ఏమిటంటే, నేను ముందుగా చెప్పినట్టుగా సామాజికమైన ఒత్తిడి. వాడు చదువుతూ ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, లేక రకరకాల వేరే విధాన ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు. వారందరికీ ముఖ్యంగా సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి ఎలాంటిదంటే, ఎంత వాళ్ళు ముందుకు దూసుకువెళ్ళాలి ఎప్పుడు ప్రతి క్షణం, ఎంతో చాలా కాంపిటీషన్ బయట, ఎంతో ఎన్నో రకాలైన ప్రెషర్స్ ఉంటున్నాయి వాళ్ళ మీద, ఎన్నో రకాలైన ఒత్తిడులు ఉంటున్నాయి. ఇవన్నీ సామాజికంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు. అలాగే మానసికంగా వాళ్ళ బంధవ్యాలు బంధుత్వాలు, ఇంట్లో తండ్రి తల్లి ఇతర స్నేహితుల దగ్గర నుంచి వచ్చే ఒత్తిళ్లు, ఇలాంటి రకరకాలు ఉన్నాయి.
0: చక్కెర పలుకుల వంటి మాటలతో అసాధారణమైన విషయాలను అలవోకగా వివరిస్తూ స్వామి ఎన్నో పద్యాలు చెప్పారు. అది దృష్టిలో ఉంచుకుని ఇటీవలనే రేడియో సాయి హైదరాబాద్ కోటి సమితి వారి సహకారంతో శ్రీ సత్యసాయి పద్య మకరందమనే కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.

0: సాధనమున పనులు సమకూరు ధరణిలోన అన్నారు బాబా. నడవటానికి ప్రయత్నం చేస్తే చీమైనా కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఎగరడానికి ప్రయత్నం చేయకపోతే గ్రద్ద ఒక గజం దూరమైనా ప్రయాణం చేయలేదు.
1: త్యాగరాజస్వామి వారి కీర్తనలలోని భావాలతో స్వామి ప్రబోధాలను సమన్వయం చేస్తూ స్వామి పూర్వ విద్యార్థి శ్రీ కోటా శివకుమార్ రూపొందించిన త్యాగోపనిషత్తు అనే ధారావాహికను మేం ప్రసారం చేస్తున్నాం.
2: ఇంతకుముందు పంచరత్న కృతులు ఇందువల్ల రచించడమైనది, వీటి వెనకాల ఉన్న చిన్న చిన్న ఉదాంతాలు ఏమిటి, వాటిలోని విశిష్టత ఏమిటి, ఇటువంటి విషయాలు మనము చర్చించుకోవడం జరిగింది. అందువల్ల తిరిగి ఆ విషయాలు మళ్లీ మనము మాట్లాడుకోకుండా కృతిలోకి దాని భావం గురించి డైరెక్ట్ గా మాట్లాడుకుందామని. కీర్తనలో మనము పల్లవి అనుపల్లవి చరణాలు చెప్పుకుంటున్నప్పుడు ఆ పాట మొట్టమొదట మనం విని, అంటే పల్లవి మొదట విని ఆ పల్లవి తర్వాత దానిలోని భావం మాట్లాడుకుంటూ ఈ విధంగా సాగుదాం. మొట్టమొదట పాట విందాము.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ప్రారంభమైన రోజు నుంచి నిరాఘాటంగా ప్రసారమవుతున్న కార్యక్రమం అందరికీ నచ్చిన మెచ్చిన సాయి సంకీర్తనారవళి. భక్తుల హృదయాలను చూరగొన్న ఈ కార్యక్రమ రూపశిల్పి కుమారి దీపికకు రేడియో సాయి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తోంది.
1: స్వామిని వెంట పెట్టుకుని బెంగళూరు వెళ్లడానికి సిద్దమవుతుండగా అరసు కుటుంబం వారు తీసుకొచ్చిన జీపులోనూ కారులోనూ పెట్రోల్ అయిపోయిందని డ్రైవర్లు చెప్పారు. పుట్టపర్తిలో పెట్రోల్ దొరకదు, ఎవరినైనా పెనుకొండ పంపి పెట్రోల్ తెప్పించుకోవాలి అని ఆలోచిస్తుండగా స్వామికి తెలిసి, రెండింటిల్లోనూ నీళ్లు నిండా పోసేయండి అని స్వామి అంటే, స్వామి ఎగతాళి చేస్తున్నారనుకున్నారు. మళ్లీ అన్నారు స్వామి. ఈసారి విస్తుపోయి, స్వామి ట్యాంకుల్లో నీళ్లు పోస్తే తుప్పు పడతాయి కాని ప్రయోజనమేమిటి అన్నాడు ఒక అరసు అతిథి. నేను చెప్పినట్లు చేయండి అన్న స్వామి స్వరంలో తీవ్రత గమనించి వెంటనే ట్యాంకులు నీటితో నింపారు. డ్రైవర్లను స్టార్ట్ చేయమని స్వామి కారులో కూర్చున్నారు. కారు జీపు బయలుదేరి నిరాఘాటంగా బెంగళూరు వెళ్లాయి.
0: బాలల కోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలకు శ్రోతల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. పుట్టపర్తి, హైదరాబాదు, తిరుపతి, విశాఖపట్నాలకు చెందిన ఎంతో మంది బాల వికాస్ చిన్నారులు ఈ కార్యక్రమాలలో పాల్గొని శ్రోతలను మెప్పించారు. ఈ చిన్నారులను ప్రోత్సహించి తల్లిదండ్రులకు, బాల వికాస్ గురువులకు రేడియో సాయి ధన్యవాదాలు తెలియజేస్తోంది.

గత రెండేళ్లుగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రసారం చేసిన కార్యక్రమాలను సింహావలోకనం చేసిన తర్వాత నేటి మన ప్రత్యేక కార్యక్రమాలలోకి అడుగుపెడదాం. అజ్ఞానమనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మానవాళి జీవితాల్లో వెలుగును ప్రసాదించే జ్ఞాన భాస్కరుడై భగవాన్ లీలామానుష వేషధార్యై అవతరించారు. స్వామి దివ్య ప్రబోధంతో ఉషోదయమైన మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలోని వివిధ దశలను ప్రతిబింబిస్తూ శ్రీ కోట శివకుమార్ సమర్పిస్తున్న ప్రభాతవేళ కార్యక్రమం విందాం.

రేడియో సాయి శ్రోతలందరికీ, రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 24 గంటల ప్రసారముల 2వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే మనం స్వామి మీద చెప్పుకున్న గురుస్తవనంలోని పద్యాల్లాగా నమః అంటే మనం చేయగలిగినది ఏమీ లేదు కాబట్టి నేను చేసేది కాదు అంతా స్వామి నీదే అన్న ఒక తలంపుతో మొదలు పెడదాము. చిత్రావతి తట తీరంలో ప్రశాంతి నిలయంలో స్వామి పొద్దున్న సుప్రభాత దర్శనం మనకిచ్చినప్పుడు, అంటే మన సుప్రభాతానికి అక్కడ కూర్చున్నప్పుడు మన సుప్రభాతం చెప్పుకుంటుంటే ప్రతి భక్తుని హృదయంలో ఎటువంటి తలంపులు కలుగుతాయో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. చిత్రావతి తట విశాల సుశాంత సౌధే. ఏమిటి చిత్రావతి అంటే? స్వామి చెప్తారు కాల ప్రవాహమే చిత్రావతి. ఎందుకంటే అండి, కాల ప్రవాహం చాలా చిత్ర విచిత్ర గతుల్లో నడుస్తూ ఉంటుంది. అది అంతము ఆది ఈ రెండూ కూడా మనకు అర్థం కానటువంటి విషయం. కాబట్టి మనకు అర్థం కాని విషయం మనకి చిత్రమే కదండి, అది చిత్రావతి. ఆ చిత్రావతిలో కొట్టుకుపోతున్నాం అందరం కాల ప్రవాహంలో ఎన్నో జన్మలుగా అని అంటున్నారు స్వామి. అలా కొట్టుకుపోతున్న మనందరికి అవతారము ఒక ఒడ్డున నిలబడి కొంతసేపు మన సేద తీర్చడానికి మన్ని కాస్త ఒడ్డుకి లాగి ఆయనకి సుప్రభాతం మన హృదయాల్లో చెప్పుకునే అవకాశం కలిగిస్తే ఆ ప్రశాంతి నిలయ సౌధంలో భక్తులందరూ కూచుని ఉన్నప్పుడు వారందరూ ఈ విధంగా అనుకుంటుంటే ఎంత బ్రహ్మాండమైన భావం మనకు కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. చిత్రావతి తట విశాల సుశాంత సౌధే, తిష్టంతి సేవక జనాః తవ దర్శనార్థం. అక్కడ కూచున్న 10,000, 20,000, 30,000 ఎంతమంది జనం, వారందరి హృదయాల్లో ఒక్కటే ఒక భావం, స్వామి రావాలి, స్వామి దర్శనం కావాలి అని. ఎందువల్ల అండి అంటే, అక్కడ ఉన్న అంబియన్స్, అక్కడ ఉన్న ప్రశాంతత, అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా స్వామి రాకకే ఎదురు చూస్తోందిట. చూడండి, మీరు పొద్దున్న సుప్రభాత దర్శనం వెళ్ళినప్పుడు పక్షుల కిలకిల రావాలు అవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయేమో తమలో తాము, ఏంటంటే స్వామి వస్తారు స్వామి వస్తారు. మనం ఒక్క సెకండ్ కూడా అది మనం పోకుండా మిస్ కాకుండా చూడాలి స్వామిని అన్ని మాట్లాడుకుంటూ వెళ్తున్నాయా అనిపిస్తాయి. అందుకనే ఆ కిలకిల రావాలు. అంతా నిశ్శబ్ద బ్రహ్మ స్వామి చెప్పినట్టు, కాని అందులో అక్కడక్కడ చిన్న చిన్న శబ్దాలు, ఆ శబ్దం కూడా బ్రహ్మమే. అటువంటి చక్కని ప్రశాంతత నిండిన ఒక వాతావరణంలో భక్తులందరూ కూర్చుని స్వామి కిరణాల కోసం, స్వామి దయాకిరణాలు కరుణాకిరణాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కిరణాలు ముందు సూర్యకాంతి కిరణాలు కూడా ఏమాత్రం ఎందుకు పనికిరావండి? అయితే ప్రకృతిని మాత్రము సూర్యకాంతి కిరణాలు స్పృశించాయి కాబట్టి ఆదిత్యకాంతి, ఆ ప్రకృతి ఆ అనుభవం పొందుతోంది. కాకపోతే భక్తుల హృదయాలు మాత్రము ఈ సూర్యకిరణాలు, సాయి సూర్యకిరణాల వల్లే ఇవి జాగృతం అవుతున్నాయి అని కవి భావన. స్వామికి సూర్యుడికి ఏమిటండి సామ్యము? మనం సామ్యం చూడొచ్చా అంటే ఒక్క భావన మనసులో వస్తుంది, అది చెప్తాను మీతో.

ఈరోజు ఈ జగతి, ఈ నవ్య జగతిని ఒక నవ్యమైన విధంగా, ఒక దివ్యమైన విధంగా దీన్ని మార్చడానికి మనకి ఒక్క సూర్యుడు సరిపోడండి. ఆకాశంలో, ఈ చిదాకాశంలో కోటి సూర్యుల ప్రభావం కలిగిన ఒక అవతారమూర్తి కావాలి మనకి. అటువంటి అవతారం స్వామి. ఆయన ఎటువంటి వారండి? దివ్య భాను తేజుడై, మామూలు భానుడు కాదండి, దివ్య భాను తేజుడై. దివి భువి, మనకనుకునే భువి ఇది అని అనుకుంటున్నాము. మనకు కనబడిన దివి ఎంతో ఉన్నది. ఎంతో మంది, ఎన్నో గొప్ప గొప్ప మహా ఆత్మలు స్వామి దర్శనం కోసం చూసుకుంటున్నాయి. అటువంటి సర్వేశ్వరుడు గనక మన దగ్గరికి వచ్చి ఆయన ఈ జగతిని మార్చడానికి ఒక నవ్యమైన విధంగా, ఒక గోల్డెన్ ఏజ్ వచ్చేట్టు మార్చడానికి ఆయన రూపుదిద్దుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందండి? అటువంటి సాయి సూర్యుడు మన స్వామి. ఇంకా ముందరికి వెళ్తే

0: మొత్తం పుట్టపర్తిని ఒక గుడిగా ఆయన మార్చేశారండి. చూడండి, పుట్టపర్తిలో మీరు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ రూమ్లో మేలుకొన్నా ఏం చేస్తున్నా కూడా ఎక్కడో వేదనాదం వినబడుతూ ఉంటుంది. ఎవరో ఆ రుద్రము ప్రాక్టీస్ చేస్తున్నారు, అభ్యసిస్తున్నారు. ఎక్కడో ఒక చక్కని భజన వినబడుతూ ఉంటుంది. ఆ ఎంత గొప్ప వాతావరణం అండి. మీరు ఏ సిటీలో కానీ ఎక్కడన్నా ఇది ఊహించగలరా అసలు? అటువంటి గొప్ప ఒక ఉత్తేజకరమైన వాతావరణము, ప్రకృతి మనలో ఉందని గుర్తు చేయడానికి అన్నట్టు స్వామి మన కోసం ప్రశాంతి నిలయం పెట్టారనిపిస్తుంది. కాబట్టి అటువంటి గుడి ప్రశాంతి నిలయము పుట్టపర్తి, దాన్ని గుడిగా ఆయన మలుచుకుని, దీనంతా ఈ విధంగా మలుచుకున్న స్వామి తన అవతార ఉద్యమంలో ఆ మలుచుకుని అక్కడగాను కొలువుతానే ఉన్నారండి. ఎక్కడికి వెళ్లలేదు, ఇక్కడే కొలువుగా ఉన్నారాయన.
1: విడమరచి వేదాంత సారమెల్ల బోధించే.
0: పాపం మహానుభావులు ఎన్నో యుగాల్లో తపస్సులు చేశారు, జ్ఞానయజ్ఞాలు చేశారు, జ్ఞానం సంపాదించారండి. వారందరూ వేదాలు వేదాంతము వారే మాకే అర్థం కాదు అన్నప్పుడు, ఈ రోజుల్లో మనం మిడిమిడి జ్ఞానంతోనూ అసలు జ్ఞానం అనేది ఉచ్చరించడానికి కూడా అర్హత లేని మనము ఉపనిషత్తులు లేక స్వామి చెప్పిన బ్రహ్మసూత్రాలు అర్థమవుతాయనుకోవడం ఎంత తప్పండి. కాబట్టి అది మన వల్ల కాదు. కాబట్టి వాటిని అంతా అర్థమంతా తీసుకొచ్చి మనకి అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న పదాల్లో స్వామి మనకిస్తున్నప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. వీడమరచి వేదాంత సారము, ఇంకా వేదాంతం మనకి ఎందుకండి? ఎందుకంటే స్వామి చెప్పిన మాటే, స్వామి మాటే వేదాంతము, అది వేదానికి అంతము, ఇక మనకి వేరేదేమీ అవసరం లేదు. అటువంటి స్వామి వీడకుండ వేడువారి నీడ తాననియే.
1: వీడకుండ వేడువారి నీడ తాననియే దివ్య భాను తేజుడై.
0: వీడకుండ వేడువారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, స్వామి దగ్గరికి స్వామి మహిమ చూసో లేక స్వామి ప్రభావం చూసో స్వామి దగ్గరికి రావడం చాలా సులువు అండి. అది స్వామి అనుగ్రహం వల్ల అవుతుంది. కానీ వచ్చిన వారు వీడకుండా నిలిచి ఉండడం అనేది ఇక్కడ భక్తుడి ఎఫర్ట్ కూడా ఉందని స్వామి చెప్తున్నారు. ఆ విధంగా వీడకుండా యుగ యుగాలు నిలిచి ఉన్నవారు ఎటువంటి వారంటే, చారస్వామి ఆయన పొద్దున్న మార్నింగ్ రాగంలో తలుచుకుంటూ ఉంటారండి. రోజు ఆయన తలుచుకునేవారట. ఈ విధంగా

నిజంగా ఆలోచించండి, స్వామి గనక కుల్వంతరాయ్ హాల్లో దర్శనానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు మనకందరికీ మన నేత్రాలతో కనబడేది, చక్షువులతో కనబడేది ఏమిటి అంటే, అక్కడ ఉన్న అన్ని కనబడే దృశ్యాలన్నిట్లోకి గొప్ప దృశ్యం, మహామహిమోన్నతమైన దృశ్యం ఏమిటి అంటే స్వామి మాత్రమే. స్వామి నడుచుకుంటూ వస్తారంత ఫ్రెష్ గా స్వామి వస్తున్నప్పుడు అది చూసి ఆనందించడానికి మన మనస్సులు ఉవ్విళ్ళూరుతాయి. అయితే ఆ దృశ్యం మనకి కనబడుతోంది, కానీ స్వామికి కనబడే దృశ్యం అతి వేరేగా ఉంటుంది, అది చాలా వేరేగా ఉంటుందని స్వామి చెప్తున్నారు. స్వామి ఈ లోకమే చూడట్లేదు, స్వామిని చూడడానికి ఎన్నో లోకాల నుంచి ఎన్నో ఫ్రీక్వెన్సీస్ లో ఉన్న ఎంతో మంది స్పిరిట్స్ బీయింగ్స్ వాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి వారందరూ అట్లా వచ్చిన వారిలో అనాదిగా వస్తున్న మహాభక్తులు, నారదుడున్నట్టండి, తుమ్మురుడున్నట్టండి, గంధర్వులున్నారట, వారందరూ మీరు ఊహించుకోండి. అదే ప్రదేశంలో గనక ఆ కులవంతరాయ హాల్లో స్వామి అట్లా వస్తున్నప్పుడు ఆ లేడీస్ సైడ్ నుంచి అటువైపు అటువైపు ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్కళ్ళు నుంచుని స్వామి మీద గనక కీర్తనలు పాడుతుంటే, పాటలు పాడుతుంటే, స్వామిని గనక స్మరిస్తూ భజిస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఇక మనం పాడే పాటలు స్వామికి ఏమిటండి వారి ముందర? వారు పాడే పాటలకి మన పాటలు ఏమైనా సరిపోతాయా? మన సంగీతం అంటాం అసలు. అటువంటి మహానుభావులందరూ కూడా వారిగా, వారంటే వారిగా అంటే మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ అంటే ఎప్పుడూ కూడా, ఏ ప్రతి యుగంలోనూ కూడా ఇప్పటికీ కూడా అవతారానికి పాటలు వారు వినిపిస్తూనే ఉన్నారు, ఆ సుప్రభాత ప్రభాత సేవ వారు చేస్తూనే ఉన్నారు. కాబట్టి అట్లా వచ్చే వారందరూ ఎందువల్ల వారు చేయగలుగుతున్నారు అంటే, చారస్వామి అంటారండి, వారిగా పాడుచున్నారు ఇప్పుడు.

శ్రీరామ నవనీత క్షీరములు ఆరగించడానికి రావయ్యా అని చారస్వామి చెప్తున్నారు. ఏమిటి క్షీరము, ఏమిటి నవనీతము అంటే, పవిత్రమైన మనసు క్షీరం అండి. క్షీరము అంటే పారేది, నవనీతం పారదండి, క్షీరం పారుతుంది. క్షీరము అంటే పారేది, తెల్లగా ఉన్నది. ఆ పారే క్షీరము ఏంటంటే పవిత్రమైన మనస్సు. అపవిత్రంగా ఉన్న మనస్సు క్షారము అండి, పవిత్రమైన మనస్సు క్షీరమవుతుంది. ఆ పవిత్రమైన మనస్సు అర్పించాలట. అర్పించినప్పుడు ఆయన దాన్ని మలుచుకుంటారు, ఆ హృదయం నిర్మలంగా చేస్తారు తను ఉండడానికి. ఆయన చేసేదే చూడండి, రోజు పాలను తోడుబెట్టినప్పుడు, పాలలో తోడుబెట్టినప్పుడు పెరుగు కావడానికి మనం ఏమైనా చేస్తున్నామా? అదేదో మనం కలిపితే, కొంచెం పెరుగు కలిపితే అది పెరుగు అవడం అనేది భగవంతుడి చర్య కదా. అది నానంటూ ఏముంది అక్కడ చేసింది, అది చేసి చూసని అర్థం చేసుకోవాలి నేను. కాబట్టి నా మనస్సు పవిత్రంగా చేసుకోవడానికి ప్రయత్నించేది స్వామికి అర్పించిన తర్వాత దాన్ని నవనీతము చేయడము అంటే పెరుగు చేయడము, దాంట్లో నుంచి వెన్న చేయడము. చూడండి, మహానుభావులు ఎవరు చెప్పారు, అయ్యా పాలు ఒక లీటర్ కొన్నామంటే కొంత విలువ ఉంటుంది దానికి, అదే గనక దాన్ని పెరుగు చేస్తే దాని విలువ కొంచెం పెరుగుతుంది, అదే గనక నవనీతం చేస్తే, బటర్ చేస్తే దాని విలువ ఇంకా పెరుగుతుంది, దాన్ని గనక నెయ్యి చేస్తే అతిగా పెరిగిపోతుంది. అంటే ప్రతిసారి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ కి చేంజ్ కి ఇది చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉందని చెప్తారండి. అంటే ఒకసారి జరిగితే మళ్లీ వెనకాలకి తిరిగి వెళ్లనటువంటి తత్వము ట్రాన్స్ఫర్మేషన్. ఇలా వెళ్లి మళ్లీ వెనకాలకి వస్తూ ఉండడం రోజు మనం చేసే చేంజెస్. స్వామి ఇట్లా చేస్తాను స్వామి అని అనుకోవడం మళ్లీ ఉన్నాడు పొద్దున్న ఒకటే చరామామూలు. కాబట్టి అటువంటి తత్వం కాకుండా నిర్మల్ హృదయం ఎవరు చేసుకున్నారో అటువంటి భక్తులందరూ కూడా ఈ ప్రభాత సేవ చేయాలని అనుకుంటున్నారట. ప్రభాత వేళ ఒక్కసారి ఊహించుకుంటేనే ఎంత చక్కగా ఉంటుంది చూడండి. స్వామికి మనం అనుకునే ప్రపంచం మనదే గాని స్వామికి అన్ని స్వామి ప్రపంచమే. ఒక అక్కడ నడుస్తున్న చీమ దగ్గర నుంచి అటు వెళ్తున్న బ్రహ్మ వరకు, అందుకనే చారస్వామి అనగలిగారు ఆయన, చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అని. అటువంటి ఉదయభానుడు గనక మనముందరికీ నడిచి వస్తుంటే మనకి ఇంకా ఎటువంటి గొప్ప గొప్ప భావాలు కలుగుతాయి, మనం ఎటువంటి ప్రార్థన చేసుకోవచ్చు, అటువంటి దర్శన యోగము గనక మనకి నిజంగా చేజెక్కితే మన అభ్యాసం ఎలా ఉండాలి, కృషి ఎలా ఉండాలి, సాధన ఎలా ఉండాలి అనే విషయాల గురించి కొంత చర్చించుకుందామండి. ఉదయభానుడు స్వామి ఇందాక మనం అనుకున్నట్టు పొద్దున పూట స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కాస్త మనము మన మనోనేత్రాలు తీసి మరొకసారి ఆలోచిద్దామండి. చూడండి, లేత కిరణాలు ఏ విధంగా ఉంటాయో స్వామి దర్శనం కూడా అదే విధంగా ఉంటుంది. పొద్దున తన చండ ప్రచండమైన జ్ఞానము, తన చండ ప్రచండమైన విశ్వరూపము ఇదంతా కూడా అందరికీ చూపెట్టక, తాను మాత్రం ఒక లేత గులాబీ రేకులాగా అంత ఫైన్ గా, అంత డెలికేట్ గా ఆయన పొద్దున వస్తారు దర్శనానికి. వచ్చినప్పుడు ఆ ఒక్కొక్క అడుగు పెడుతున్నప్పుడు అడుగులు పడుతున్నాయా అని చూడండి. ఆ మాతృ భూమి, ఆ తల్లి అమ్మ అంటే ఆ భూమాత, ఆ పాదాలు కావాలి, తన మీద పడాలి అనుకుని ఆవిడే తొందరపడుతోందిట. కానీ ఆ పాదాలు మాత్రము నింగి ఆకాశం కూడా నాకు కావాలనుకుంటోందిట. ఇప్పుడు ఆయన ఎవరి మీద పాదాలు పెట్టాలి, ఎక్కడ నడవాలి? అన్ని ఆయనవే. త్రివిక్రమ అవతారంలో ఈ భూమి మీదో పాదం పెట్టారు, అక్కడ పైన ఆకాశం మీదో పాదం పెట్టారు. అది అప్పుడు చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారా అనిపిస్తుందండి. ఎందుకంటే స్వామి నడుస్తుంటే అది నడుస్తున్నట్టు అనిపించదు, తేలుతున్నారా అనిపిస్తుంది. అంతలో తేలుతున్నారా అంటుంటే పాదం చూపెడతారు, అక్కడ నడుస్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా స్వామి అడుగుల్లో అడుగులు చిన్న చిన్నగా వేసుకుంటూ, చిన్న చిన్నగా ఎందుకు వేసుకుంటారండి అంటే ఆయనకున్న అసలు ఉద్యమం ఎటువంటిది ఆయనకుందో మన వారికి అర్థం కూడా కాదు. అంత ఉద్యమం ఉండి ఏం చేయాలో తెలిసిన ఆయన కూడా హీఈస్ ఎవర్ రిలాక్స్డ్. కాబట్టి అంత చిన్న చిన్నగా ఆయన నడవడంలో అర్థం ఏమిటంటే మనకి దర్శనం ఇవ్వడానికి, మనకి సంభాషణ కలిగజేయడానికి. కాబట్టి ఆ నడుస్తూ వస్తున్నప్పుడు ఆయన ముందరికి రాగారాగా ఆ మనందరి హృదయాలు ఆయన పాదాలు, పాదస్పర్శన ఒకసారి కావాలి అనుకుని మరొక్కసారి స్వామిని ఇంకోసారి దర్శనం చేయాలి, స్వామి మనతో మాట్లాడితే బాగుండు, ఒక ఉత్తరం ఏదో స్వామికి ఇద్దాము అని అనుకుంటున్నప్పుడు ఈ లోపల ఏదో ఆలోచన, ఏదో ఒక కోరిక, ఏదో వచ్చి అడ్డుపడుతూ ఉంటుంటండి. అది అడ్డుపడి ఆ స్వామి దర్శనం యొక్క సౌరభం, ఆ మొత్తం సౌందర్యాన్ని అది ఆపేస్తూ ఉంటుందండి. ఇది అసలు జరగకూడని విషయం, కానీ ఇది జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. అందుకని చాగరాజస్వామి తెరతీయగరాదా అని ఆయన ఒక కృతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్లారట చాగరాజస్వామి. ఆయన శ్రీరామ
లక్ష్మణ, ఆయన అర్చన విగ్రహాలు ఎప్పుడైతే పోయాయో ఆ విగ్రహాలని వెతుక్కుంటూ ఆయన పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నట్టు, ఆ దర్శనాలు చేసుకుంటున్నప్పుడు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఎక్కడికి వెళ్లారో అక్కడ అన్ని చోట్ల కూడా ఆ స్వామి మీద ఆ మూర్తి పైన ఆయన కృతులు రచించారు. ఆ విధంగా తిరుపతి వచ్చారు. తిరుపతి వచ్చేసరికి ఆ రోజుల్లో ఆ స్వామికి ఆయనకి మధ్యలో ఒక తెర కట్టుంచారటండి. అంటే అప్పుడప్పుడు తెరకడుతూ తెర వేస్తూ ఉంటారు స్వామికి, ఏ భోగమో ఏదో పెడుతూ ఉంటారు, నైవేద్యం పెడతారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెర తీస్తూ ఉంటారు. అయితే త్యాగరాజస్వామి నడుచుకుంటూ నడుచుకుంటూ తిరుపతి స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను అంత పైకి ఆతృతతో వెళ్ళి అక్కడ తెర కట్టేసరికి చాలా ఆయన పాపం నిరుత్సాహపడ్డారటండి. మహాభక్తుడు, ఆ దివ్యమంగళ స్వరూపం చూడాలి, దాని గురించి అంత విన్నారు. ఆ రోజుల్లో ఈ రోజులంతా సులభం కాదండి ప్రయాణాలు అవన్నీ చేయడం. ఒక్కొక్క ప్రదేశానికి వెళ్లాలి అంటే నడిచి వెళ్లాలి, ఎన్నో రోజులు ప్రయాసపడాలి. ఇవన్నీ ఉన్నప్పుడు వారికి ఏంటంటే వారు ఏవి బయట తినరు, ఇటువంటి ఎన్నో అడ్డంకులు కలిగి ఉండేవి ఆ రోజుల్లో ప్రయాణాలు. అందువల్ల ఆయన ఆ విధంగా ప్రయాణం చేసి తిరుపతి వెళ్లి స్వామిని చూడాలి అని ఇంత ఉత్సాహంతో అక్కడి వరకు వచ్చేసరికి అక్కడ తెరగట్టారు. తెరకట్టేసరికి ఆయనకు చాలా నిరుత్సాహం బాధ కలిగి ఆయన నోట్లోంచి సునాయాసంగా వచ్చిన కృతి తెరతీయగరాదా అని. అయితే మనందరికీ తెలుసు, భక్తులందరికీ తెలుసు ఏంటంటే ఈ తెర బయట కట్టిన తెర గురించి త్యాగరాజస్వామి మాట్లాడట్లేదు, మన లోపల ఉన్న తెర గురించి. ఏమిటి అంటే ఆయన అంటారండి, ఆయన మత్స్యము ఆకలి కొని గాలముచే మగ్నమైన రీతి ఉన్నది. ఒక చేప ఆకలి వల్ల అది వెళ్లి గాలానికి చిక్కుకుంటుందండి. ఆ గాలానికి చిక్కుకుని ఏమైపోయింది, దానికి అతుక్కుపోయి ఎందుకు, ఆ గాలానికి పెట్టి ఉన్న చిన్న ఒక ఎర్త్ వామో ఏదో ఏదో పెడతారండి. ఆ చిన్న వామ్ ని చూసి అదేమనుకుంటుందంటే, ఓహో నాకు తినడానికి వచ్చింది అని ఆ చుట్టూర దానికి అంటి పట్టుకునే ఉన్న డేంజర్ ని చూడలేకపోతుంది. ఆ ప్రమాదం, ప్రమోదం కోసం ప్రమాదం మర్చిపోయే ప్రకృతి మన మానవుడిది. కాబట్టి మత్స్యము అని అడ్డు పెట్టుకుని మనకి మన విషయాలు చెప్తున్నారండి త్యాగరాజస్వామి. మత్స్యము ఆకలి కొని గాలముచే మగ్నమైన రీతి ఉన్నది, అచ్చమైన దీప సన్నిధి మరుగడ్డుపడి చెరచినట్లున్నది. అలా అదే విధంగా మనకి దీపపు ల్యాంటర్న్స్ అని వచ్చేవి కదండి, ఆ లాంతర్ లో లోపల దీపం వెలుగు ఉన్నప్పుడు బయట ఒక గ్లాస్ కవరింగ్ ఉంటుందండి. ఆ గ్లాస్ ఏదైతే ఉందో దానికి గనక మరుగడ్డుపడి, దాని గనక అది వాడి ఆ నల్లదనం ఏదైతే వచ్చిందో, పొగ ఏదైతే చూరు పట్టిందో, దాన్ని గనక మనం శుభ్రం చేసుకోకుండా ఉంటే ఆ లోపల వెలుతురు ఎప్పుడు కూడా తక్కువే బయటకు వస్తూ ఉంటుందండి. లోపల వెలుతురు అలాగే ఉన్నా బయట తక్కువ వస్తూ ఉంటుంది. అదేవిధంగా త్యాగరాజస్వామి అన్నారు ఈ కీర్తనలో, స్వామి నీ ప్రభావానికి ఎక్కడ తక్కువ లేదు, నువ్వు నా లోపల ఉన్నావు, ఉన్నవాడివి అంతా నిండి ఉన్నవాడివి. ఆ ప్రభావం లోపల దీపంలాగా అదేవిధంగా ఉన్నా కూడా నా ఇంప్యూరిటీస్ అవన్నీ మధ్యలో వచ్చి, నా కోరికలు ఇవన్నీ వచ్చేసి అది మరుగడ్డుపడి ఏ విధంగా ఈ దీపం బయటికి ప్రస్ఫుటం కాకుండా ప్రభావితం కాకుండా చెరుస్తోందో అదేవిధంగా ఉంది స్వామి నా విషయము అని త్యాగరాజస్వామి అన్నప్పుడు అది గుర్తుకు వస్తుంది మనకిక్కడ ఒక ఏదో కోరిక. ఆ ఉదయభానుడు వచ్చి ఆ లేత కిరణాల్లో మనందరం సోక్ అయ్యి, అవన్నీ మనకి సోకినప్పుడు సోక్ అయ్యి అటువంటి ఒక గొప్ప ఆనందం తీసుకోకుండా స్వామిని ఈరోజు ఏమన్నా అడిగితే ఎంత బాగుండు, స్వామిని ఈరోజు ఏమన్నా ఒక ఇంటర్వ్యూ అడిగితే ఎంత బాగుండు. ఏదో కోరిక వచ్చేసి ఆ కోరిక మొత్తాన్ని చెరుస్తుందండి. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్వామి దగ్గర 93లో అనుకుంటే జరిగింది. ఒకరోజు స్వామిని సాయంత్రం దర్శనం అప్పుడు అడిగానమాట, స్వామి నేను నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి అన్నాను. అనేసరికి మరి ఏమిటో స్వామి, ఏమి నాకు బోధించాలనుకున్నారో స్వామి అన్నారు. అయితే రేపొద్దున రా అన్నారు, నాతో అన్నారు రేపొద్దున రా ఇంటర్వ్యూకి అన్నారు. మొన్నాడు పొద్దున్న అనేసరికి నాకు ఎంత ఆనందం ఇస్తుంది, నీకేమీ ఆలోచించలేదు నేను, మనస్సు అసలు ఆనందం ఎక్కడ ఎగురుతోందో ఏమిటి తెలియదు. ఆ విధంగా ఆనందంతో హాస్టల్కి వెళ్లాను. మొన్నాడు వర్కింగ్ డే అనే సంగతి మర్చిపోయాను నేను. వర్కింగ్ డే అయ్యేసరికి స్టూడెంట్స్ ఎవరూ కూడా దర్శనానికి రారు, పొద్దున్న సాయంత్రం మాత్రమే వస్తారు. నేను వెళ్లి మాత్రం అయ్యో స్వామి చెప్పారు కదా, కానీ అందువల్ల వార్డెన్ పర్మిషన్ తీసుకుంటే నేను వచ్చేసేయచ్చు అనుకుని వార్డెన్ దగ్గరికి వెళ్లాను. వెళ్లి అడిగానమాట, సార్ స్వామి దర్శనం రేపొద్దున ఇంటర్వ్యూ ఇస్తాన్నారు కాబట్టి రేపొద్దున నేను వెళ్లాలి ఇన్స్టిట్యూట్ కి, ఇది అయిపోయిన తర్వాత వెళ్తాను అంటే ఆయన ఒప్పుకోలేదు. ఆయన అన్నారు, స్వామి ఏమన్నా చెప్పారా ఎవరికైనా, నన్ను పిలిచైతే ఏమీ చెప్పలేదు, నీకేమన్నా చెప్పారా, నీకు చెప్తే కనుక మరి నాకు చెప్పుండాలి కదా, నాకు చెప్పనంత వరకు నేను పంపించడానికి వీల్లేదు, నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్లవలసిందే అన్నారు. నా దుఃఖం చూసుకోండి. ఇంకా ఆలోచించండి, స్వామి ఇంటర్వ్యూకి పిలిచి మనం వెళ్లలేకపోతున్నాము అంటే ఎటువంటి దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖం నేను అనుభవించాను ఆ రోజు. నేను పొద్దున వెళ్లి ఇన్స్టిట్యూట్ లో కూర్చున్నానన్న మాటే తప్ప
అక్కడ ఒక్క ఏం మాట్లాడారు లెక్చరర్, ఎవరేం చెప్తున్నారు, ఒక్క మాట కూడా నాకు ఒక్క ఎక్కట్లేదు, స్పృహే ఉండట్లేదు. అటువంటి పరిస్థితి మొత్తానికి సాయంత్రం 3 అయింది. ఇంక పరిగెత్తుకుంటూ వెళ్లి రెడీ అయ్యి లైన్లలో వచ్చి సాయంత్రం దర్శనానికి కూర్చున్నప్పుడు స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు అంత దూరం నుంచి వస్తూనే స్వామి నన్ను అక్కడి నుంచి చూసి ఇట్లా చెయ్యి వేలు ఇట్లా ఇట్లా అంటూ వచ్చి, ఏరా దున్నపోద పొద్దున నీకోసం వెతికాను ఎక్కడున్నావు అన్నారు. అనేసరికి నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక పక్కనేమో వార్డెన్ పంపిలేదు స్వామి అని అనమంటారా, అది తప్పు కదా, అది ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు. కానీ అట్లా నా మనసులో భావం ఆ విధంగానే ఉంది అన్నప్పుడు స్వామి నన్ను కొంతసేపట్లా చూసి దీక్షణంగా అంతలోనే మొత్తం ఎగిరిపోయింది. నవ్వుతూ ఆయన అన్నారు, పర్వాలేదు వార్డెన్ పంపిలేదా, అది కరెక్టే, నేను చెప్తాను వార్డెన్కి ఇవాళ, రేపు పొద్దునొద్దు గాని అని నన్ను సంధాయించారు. నాకు కళ్ళలో నీళ్లు తిరిగి ఆయన పాదాల మీద వాలాను. దీనివల్ల నాకు అర్థమైనది ఏమిటి అంటే, స్వామి మనకి ప్రతి చర్య ద్వారా మనకేదో నేర్పిస్తారు కాబట్టి దీనివల్ల నాకు అర్థమైనది ఏమిటి, ఇందులో జ్ఞానబోధం ఏమిటి అంటే డిసిప్లిన్. ఇందాకే క్రమశిక్షణ గురించి ఈ సుప్రభాత వేళ అయిన తర్వాత మనం స్వామి గొంతులోనే విన్నాం. క్రమశిక్షణలో స్వామి తాను పెట్టిన రూల్ తీరు తానే ఎప్పుడు ఆయన బ్రేక్ చేయరు. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ గనక పొద్దున పూట ఇన్స్టిట్యూట్కి వెళ్లాలి అంటే తాను గనక ఒకవేళ ఆ స్టూడెంట్ రావాలి ఎవరన్నా అంటే తానే ఒక మాట చెప్తారా వార్డెన్కి. అంతేకాని తనంతటి తాను స్టూడెంట్ ను వచ్చేసాయని చెప్పి కాబట్టి వారు వచ్చేసేయడము, ఈ విధంగా స్వామి పద్ధతి ఎప్పుడూ ఉండదు. ఆ విధమైన పద్ధతికి మనకు అలవాటు చేయడానికి మనము రూల్ ఎప్పుడు బ్రేక్ చేయడానికి వీల్లేదని నేర్పించడానికి అన్నట్టు ఇటువంటి విషయాలు స్వామికి బోధిస్తారనిపిస్తుంది. ఈ విషయం నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే అండి, స్వామి దర్శనం మనం ఎదురుకుండా జరుగుతూ ఉన్న ఆ ఉదయభానుడు వస్తున్నా కూడా మన హృదయంలో జరిగే సంఘర్షణలు, మనకొచ్చే కోరికలు, దానివల్ల అపోహలు, దానివల్ల అర్థం కాని విషయాలు, వీటితో అదెక్కడో పాడు చేసుకుంటున్నామేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రభాత వేళలో మనము స్వామిని హృదయంలో తిష్ట చేసుకుని అక్కడ మాత్రం మనం కోరికలతో కాకుండా అడుగకువే ఓ మనస, అడిగిన కొలది అడుగున పడదు అంటారు స్వామి చైరస్వామి. కాబట్టి అది భావనలో పెట్టుకుని స్వామిని ఎంజాయ్ చేయాలి ఉదయభానులాగా. ఇక ఆ రోజు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యాహ్నం అయ్యేసరికి మనకు తెలుసండి, ఆకాశంలో సూర్యుడు ప్రచండంగా ఆయన, మరి ఇంకా సమ్మర్స్ అయితే ఇంకా 47 డిగ్రీలు 48 డిగ్రీలు కూడా వెళ్తూ ఉంటుంది అక్కడక్కడ. కాబట్టి అంత ప్రచండమైన సూర్యుడు ఆకాశంలో నడి నెత్తిపైన ఆయన అక్కడ నుంచునున్నప్పుడు ఆ సూర్యుడు సర్వకర్మలు, ప్రపంచంలో ఉన్న సర్వకర్మలు ఆయన మీద వేసుకుని చేస్తున్నారు. ఆయన చేయవలసిన కర్మ ఎంతో ఉంది ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఎంతో ఉంది ఆయన చేసే కర్మ. ఒకరోజు పొద్దున వచ్చి వెళ్తున్నప్పుడు నా కోసం వస్తున్నాడు అనుకోవడం చాలా సెల్ఫిష్ భావన అండి. సూర్యుడు నా కోసం రావట్లేదు, ఆయన వస్తున్నప్పుడు, సూర్యుడు వస్తున్నప్పుడు ఇన్ని జరుగుతున్నాయి, ఈ ప్రాణకోట్లు, ఈ పక్షులు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఇవన్నీ కూడా ఆ సూర్యుడి వల్ల నిలుస్తున్నాయి, ఆ సూర్యుడి వల్ల జీవించగలుగుతున్నాయి. ఇంతమందికి తన ప్రత్యక్ష దర్శనంతో ఆయన ఇవ్వగలుగుతున్నారు. అందుకనే ఆయన ప్రత్యక్ష దైవం ఉన్నారు భూమి మీద సూర్యుడికి. అందువల్లనే మనం పొద్దున లేచి అర్ఘ్యం ఇచ్చి సూర్యుడికి నమస్కారం చేసుకోవాలని స్వామి చెప్పారు. ఎందుకు చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రత్యక్ష దైవం మన ఎదుర్కొండా ఉన్నది, ఇంతమంది ప్రాణం నిలుపుతోంది. అటువంటి సూర్యుడు మధ్యాహ్నానికి నడినెత్తి మీదకి వెళ్లి అక్కడ ఆకాశంలో ప్రచండంగా ఉన్నప్పుడు, ఆయన కర్మలో ఆయన ఉన్నప్పుడు ఎంతమంది ఆయన చూడగలరండి? తలెత్తి చూడగలం ఆ సూర్యుడిని? చూడలేం కదా. ఎక్కువసేపు చూడడానికి ప్రయత్నించినా మన కళ్ళు పాడవుతాయి తప్ప అది ఆ ప్రక్రియ మనం చేయలేము. అదేవిధంగా ఆ స్వామి పొద్దున ఉదయభానుల్లాగా లేత కిరణాలతో వచ్చి మనందరినీ స్పృశించి వెళ్లిపోయిన తర్వాత ఇక తన కార్యంలోకి ఆయన దిగుతారండి. ఆయన కార్యంలో ఆయన దిగినప్పుడు రోజురా అందరికీ కనబడరు, ఎందుకంటే అందరు చూడలేరు ఆయన్ని. అయితే ఎవరో కొత్త మంది మాత్రము ఆయన ఎన్నుకున్నవారు. ఆయన కార్యకలాపాల్లో ఎవరైతే వారికి స్థానం ఉందో, ఎవరు ఎటువంటి పని చేయాలి అటువంటి వారిని మాత్రం పిలిచి వారితో మాట్లాడుతూ ఉంటారు, వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు, సంరక్షిస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు, వారిని సరైన మార్గంలో పెడుతూ ఉంటారు. ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఆయన చేయగలిగారు కాబట్టి తన జీవిత కార్యక్రమంలో ఇక్కడ ఇన్ని గొప్ప పనులు, ఇన్ని మహామహా కర్మలు ఆయన మనతో చేయించారండి స్వామి. అటువంటి సూర్యుడు, మనం చూడలేని సూర్యుడు ఎవరైతే ఉన్నారో అటువంటి సూర్యుని తన నడి వయస్సులో ఉన్నప్పుడు చారస్వామి అన్నారట ఆయన, నగుమోము గనలేని నా జాలి తెలిసి స్వామి నాకు చర్మచక్షువులను ఇచ్చావు, ఈ చర్మచక్షువులు నేను నిన్ను తలెత్తి కూడా చూడలేను, కళ్ళు విప్పి చూడలేను చర్మచక్షువులతో, ఎందుకంటే వాటికి అంత స్తోమతలే శక్తి లేదు. కాబట్టి ఆ ఇటువంటి లిమిటేషన్స్ ఉన్న నాకు నువ్వు ఏ విధంగా గోచరిస్తావు ఈ సమయంలో ఆయన అన్నారండి. ఇంకా

నీ నగుమము నేను చూడలేకపోవడానికి కారణం నువ్వు నన్ను చేరుకోలేకపోతున్నావు, నువ్వు నా దగ్గరికి రావట్లేదు స్వామి అని జగరాజస్వామి చెప్తూ ఆయన అంటున్నారు. నీ చుట్టుపక్కన వాళ్ళందరూ నీకు బోధ చేస్తున్నారేమో. ఏమని బోధ చేస్తున్నారు స్వామి? ఇంతమంది మహానుభావ భక్తులు, ఇంతమంది నీ జ్ఞానం కోసం అర్హతతో కూర్చున్న వారందరూ, వారందరినీ వదిలేసి నువ్వు ఎవరో త్యాగరాజు అంటూ ఆయన దగ్గరికి ఏమి వెళ్తావులేండి స్వామి, ఈ రోజు వద్దులేండి స్వామి, తర్వాత చూసుకోవచ్చు అని చెప్తున్నారా అని చాలా చమత్కారంగా త్యాగరాజస్వామి అక్కడ చెప్తున్నారన్నమాట. అందువల్ల రావట్లేదేమో స్వామి. అంతేకాదండి, ఇంకా వేరే వేరే కారణాలు కూడా ఉండొచ్చు అని ఆయన అంటున్నారు.

ఆ ఖగరాజు ఎవరైతే ఉన్నారో గరుత్మంతుడు, ఆయన ఈయన ఆన తెచ్చినా కూడా వెళ్ళేటండి. చూడండి, అప్పుడప్పుడు మనం కూడా స్వామిని పిలిచి ఇది చెయ్యండి అంటే చెయ్యం. మన సొంత తల్లి ఉపయోగిస్తాం. ఒక చిన్న మాట గుర్తొస్తుంది, కొడైకెనాల్లో అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు డిన్నర్ జరుగుతున్నప్పుడు స్వామి స్టూడెంట్స్ కి ఆపర్చునిటీ ఛాన్స్ ఇచ్చేవారు అక్కడ సర్వింగ్ చేయడానికి. ఆ రోజు నా ఛాన్స్ వంతు వచ్చినప్పుడు అక్కడ చెన్నారెడ్డి గారు మాజీ ఆయన గవర్నర్ గా ఉండేవారు తమిళనాడుకి, ఆయన భార్యామణి చాలా గొప్ప భక్తురాలు, ఆవిడ స్వామి దగ్గరికి అక్కడికి రావడము సాయంత్రము స్వామి వారిని డిన్నర్ కి ఉండమని చెప్పడము జరిగింది. ఒక మనవడు కూడా వచ్చాడు ఆవిడతో. వారు తిని భోజనం అయిపోయిన తర్వాత వెనకాలకు వెళ్తూ స్వామి దగ్గర సెలవు తీసుకుంటూ వారు ఆవిడ ఒక కోరిక కోరారు స్వామిని. చాలా గొప్ప భక్తురాలు, చాలా చనువుతో ఉండేవారు ఆమె స్వామితో. ఆవిడ అడిగారు, స్వామి ఇంట్లో ఇంకో మనవడు ఉన్నాడు, వాడు రాలేకపోయాడు, కాబట్టి ఒక స్వీట్ ఇప్పిస్తే వాడికి కూడా తీసుకెళ్తాను మీ ప్రసాదాలలాగా అని. సరికి ఇది అడగడానికి, స్వామిని అడగడానికి చాలా ధైర్యం ఉండాలండి ఈ విధంగా. అలా అడిగేసరికి స్వామి సరే అని ఇటువైపు తిరిగితే నేనున్నాను అక్కడ. నేను ఉంచున్నప్పుడు స్వామి నన్ను పిలిచారు. పిలిచి ఒక స్వీట్ పట్టరా అన్నారు. ఒక స్వీట్ పట్టరా అంటే ఇప్పుడు నేను వెనకాలకి తిరిగి వెళ్లి అక్కడ స్వీట్ డబ్బా ఉంటే అది పట్టుకొస్తున్నాను. ఎందుకంటే అండి, నా తెలివి ఎట్లా ఆలోచించింది అంటే అడిగేవారు విఐపీస్ వివిఐపీస్. స్వామి చెప్పారు ఈ విధంగా ఇవ్వమని చెప్పడానికి, ఒక్క స్వీట్ తీసుకెళ్లి ఇవ్వగలవాండి. కాబట్టి స్వీట్ డబ్బా తీసుకెళ్తుంటే తీసుకెళ్లబోతున్నాను, రెండు అడుగులు వేశాను. అంత దూరం నుంచి స్వామి మళ్లీ వచ్చేసారు నా దగ్గరికి. వచ్చేసి నా ముఖం దగ్గర ముఖం పెట్టి ఆయన కళ్ళు పెద్దవి చేసి చెప్పారు, ఒక్కటంటే ఒక్కటి తీసుకురావాలి అన్నారు అని. ఆ ఒక స్వీట్ మళ్లీ నాతో తీసుకున్న తర్వాత అక్కడ స్వామి తన చేతితో వారికి ఇచ్చారు. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటి అంటే, స్వామి ఒక ఇన్స్ట్రక్షన్ మనకి ఇచ్చినప్పుడు అండి, ఆ ఇన్స్ట్రక్షన్ ని మనం ఎన్నో విధాలు మన తెలివి ఉపయోగించి వాడతాం. ఆయనకు అర్థమయ్యేది మనకేమర్థమవుతుంది? ఆయనకు తెలిసింది మనకేమన్నా తెలుస్తుందా? తెలియదు కదా. ఆయన ఎన్ని ప్లేన్స్ లో ఆలోచిస్తారో, ఏ విధంగా ఆయన చూసి చెప్తారో మనకు తెలియదు. ఎవరి ప్రాప్తం వారిది, ఆ ప్రాప్తం ఆయన ఇవ్వవలసిందే. కర్మఫల ప్రదాత ఆయన. కాబట్టి నా సొంత తెలివి ఉపయోగించకూడదు. అందువల్ల ఇక్కడ గరుత్మంతుడు అటువంటి పని ఏమన్నా చేస్తున్నాడా అని ఆ చారస్వామి అంటున్నట్టుంది నగుమ. ఖగరాజు నీ ఆనతి విని వేగజనలేదు లేక

స్వామి ఏం చెప్పమంటారండి, మీరు గగనా నుంచి ఆ భూమి మీదకి ఓ గజేంద్రుడు పిలిచినా ఏ భక్తుడు పిలిచినా కూడా అలా వెళ్లిపోతూ ఉంటారు, మీరేమో వచ్చేసేమంటూ ఉంటారు, ఇదేమో తక్కువ దూరం వైకుంఠం నుంచి భూమి మీదకి రావాలంటే. అందువల్ల ఇంత ఎగురుకుంటూ వెళ్లాలిగా స్వామి, కొంచెం మొన్ననే వచ్చాను స్వామి, కొంచెం మనం సేద తీసుకుని మళ్లీ వెళ్దాము అన్నట్టు ఆయన ఏమన్నా ఆయన ప్రవర్తన ఉందా? గగనానికి ఇలగు బహుదు ఎంత చమత్కారంగా అంటున్నారు చూడండి. చైరసభ ఎందుకు ఇంత చమత్కారంగా అనగలిగారు అంటే, ఆ భక్తులు, ఆ భక్తుల పరంపరలో స్వామికి చుట్టూరా దగ్గరగా అతి చేరువుగా ఉన్న భక్తులు తాను ఒకడు అనుకున్నారు కాబట్టి ఆ విధంగా ఆయన మాట్లాడగలిగారు. కాని అవన్నీ కాకుండా ఆయన తన మనసులో మాట చెప్తారన్నమాట.

ఓ జగమేలే పరమాత్మ. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ సూర్యుడి ఒక్క జగత్తుని మాత్రము, ఈ లోకాన్ని మాత్రము ఆయన పాలించడానికి వస్తుంటే సర్వ జగములు, సర్వలోకాలు చూడండి. ఈ రోజుల్లో సైంటిస్టులు ఆయన వాళ్ళు కనుక్కుంటున్నారు, ఒక్క లోకం కాదు, ఒక్క జగం కాదు, ఒక్క గెలాక్సీ కాదు, ఈ యూనివర్స్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంది, వీరికి అంతుపట్టట్లేదు సైంటిస్టులకి. అటువంటి మరి ఏ విధంగా ఒక యాటంలోకి వెళ్లి చూద్దామంటే అక్కడ దాని ఓన్లీ క్వార్క్స్ అంటున్నారు, బోసాన్స్ అంటున్నారు, ఇంకా పార్టికల్స్, అందులో కూడా పార్టికల్ కన్నా కూడా ఒక యాటంలో స్పేస్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలండి ఈ క్రియేషన్, సృష్టిని? ఇంత సృష్టికి సృష్టికర్త జగమేలే పరమాత్మ అంటే ఈ సృష్టికర్త ఎవరితోనే మొరలేడుదు. ఇంకెవరితో చెప్పుకోమంటారు స్వామి? మీరే గనక రాకపోతే నేను పిలిచినప్పుడు ఒక చక్కని కథ చెప్పారు స్వామి, చిన్న కథ, అందరికీ తెలిసినదే, కానీ మళ్లీ మనం చెప్పుకోవడం చాలా అందంగా ఉంటుంది. రాముడు ధనుర్ధారి అయి యుద్ధానికి ఆయన నుంచుని ఉన్నప్పుడు ఆ సముద్ర తీరంలో వారు వారధి కడుతున్నారు. ఆ సముద్రంలో ఆయన నుంచుని ఉన్నప్పుడు ఆయన ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేశారండి. ఎందుకంటే వారధి కట్టే ముందర అక్కడ సముద్రుణ్ణి ఆయన 3 రోజులు 3 రాత్రులు ఆయన తపస్సు చేసి ఆయన ప్రార్థించారనమాట దారివ్వమని. సముద్రుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఎటువంటి సైన్ రావట్లేదని చెప్పి ఆయన ఇక రామ బాణము తీసి ఎక్కుపెట్టడానికి ఆయన ఉద్యుక్తమయ్యారు. ఆయన రామబాణం ఎక్కువ పెడుతుంటే ఇంక సముద్రుడు తట్టుకోలేకపోయాటండి, తట్టుకోలేకపోయాట. అందుకని జినికి ఒక కవి బిందూజీ అని అంటారు ఆయన, జినికి బ్రుకుట్టు ముడి, ఆ బ్రుకుట్టు గనక ముడిలాగా పడేసరికి అదే కోదండంలాగా మారి దాన్ని చూసి సముద్రుడు ఉడికిపోయాట. ఈ ప్రపంచంలో ఉన్న సప్త సముద్రాలు కూడా జలాలన్నీ కూడా పొంగడం మొదలు పెట్టాయి ఎందుకు ఆయన పాదాలు అంటుకోవడానికి. అటువంటి గొప్ప పరాక్రమవంతుడు అవతారమూర్తి రాముడు. ఆ రాముడు ఆ ఎక్కుపెట్టిన బాణం వల్ల సముద్రుడు మళ్లీ గడగడ మనకడము రావడము, ఇక్కడ మీరు వారిది కట్టుకోవచ్చండి అని చెప్పడము, నేను ప్రతి రాయిని కూడా మీ నామంతో వేసినప్పుడు దాన్ని నేను తేలేట్టే చేస్తాను గాని మునిగేట్టు చేయను అని ఆయన అనడము, ఇవన్నీ జరిగి తర్వాత రాముడు పట్టుకున్న బాణాన్ని, ఆయన ఎక్కుపెట్టలేక బాణాన్ని కిందకి దించినప్పుడు ఒక విషయం జరిగింది, చిన్న కథ అది స్వామి చెప్పారు మనకి. ఆ బాణం కిందకి దించినప్పుడు ఆ సముద్ర తీరంలో అక్కడ ఉన్న ఒక కప్ప, ఆ కప్పకి గుచ్చుకుందిటండి అది బాణం. ఎందుకంటే ఆ బాణం రామబాణం కిందకి పెట్టినప్పుడు ఆ కప్పకి గుచ్చుకుందిట బాణం ఇవ్వడానికి. అటువంటి గొప్ప పరాక్రమవంతుడు అవతారమూర్తి రాముడు. ఆ రాముడు ఆ ఎక్కుపెట్టిన బాణం వల్ల సముద్రుడు మళ్లీ గడగడ మనకడము రావడం

ఆ కప్పకి గుచ్చుకుందిటండి అది బాణం. ఎందుకంటే ఆ బాణం రామబాణం కిందకి పెట్టినప్పుడు ఆ కప్పకి గుచ్చుకుందిట బాణం. ఇక్కడ మనం ఆలోచించాలండి, ఇది రామునికి తెలియకుండా జరిగిన విషయమా అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే అన్ని విషయాలు అన్ని సందర్భాల్లోనూ తెలిసిన తత్వం పరమాత్మది, కాబట్టి ఆయనకు తెలియకపోవడం ఏమిటండి, తెలిసి జరిగే విషయమే. అయితే రాముడికి ఒక గొప్ప ఇది ఉంది, ఒక డిసిప్లిన్. ఏమిటి ఆ డిసిప్లిన్ అంటే, ఎక్కువ పెట్టిన బాణం ఆయన ఎప్పుడూ కూడా దాన్ని వ్యర్థం కాకూడదు, దాన్ని ఏదో ఒక పని చేయాలన్నమాట అది. ఎందుకంటే అది సంకల్పం, భగవంతుడి సంకల్పం. అందువల్ల ఎక్కువ పెట్టిన బాణం ఇక్కడ ప్రయోగించలేదు, కాబట్టి కింద పెట్టినప్పుడు అది ఆ కప్పకి గుచ్చుకోవడంలో అర్థం ఏమిటి అంటే, ఆ కప్ప ఒక గొప్ప భక్తురాలు. అది రాముడంటే ఎంత భక్తి అంటే, దానికి మోక్షం రావాల్సింది ఉందేమో. అందువల్ల ఇది జరిగినప్పుడు సముద్రం మీద కాకుండా కప్ప మీద ప్రయోగించడం జరిగిందా అన్నట్టు అనిపిస్తుంది మనకి. చిన్నగా అది గుచ్చుకునేసరికి దానికి రక్తం శ్రవిస్తోందిట, కానీ అది ఏమీ అరవట్లేదు కూడా, అది ఉండిపోయింది. కొంతసేపు ఆ విధంగా జరిగిన తర్వాత రాముడు కిందకి చూడడము, అక్కడ కప్ప ఉండడం చూసి ఆ బాణం లాగేసి ఆ కప్పను చేతిలోకి తీసుకుని ఆయన అన్నట్ట శ్రీరాముడు, ఏమమ్మా నువ్వు, నీకు గుచ్చుకుని నీకు బాధగా ఉన్నప్పుడు నొప్పి పుట్టినప్పుడు నువ్వు నన్ను పిలవచ్చు కదా, ఇది అరుస్తే నేను తీసేసేవాడిని కదా అంటే, అది కంటిలోంచి నీరు కారుస్తూ ఆ కప్ప పరమాత్మ వైపు చూస్తూ అందిట, స్వామి ఈ ప్రపంచంలో ప్రపంచానికి సంబంధించిన బాధలన్నీ నన్ను గుచ్చి గుచ్చి నన్ను బాధిస్తున్నప్పుడు నాకు ఆ బాధల నుంచి తట్టుకోవడానికి ఆ బాధలకి తాళలేక రామారామ అని నేను నోరు తెరిచి అరుస్తాను, రాముడి బాణమే గనక నన్ను గుచ్చుకుంటే ఇంక నేను ఎవరిని పిలవను, ఎందుకు పిలవాలి స్వామి అంటే, ఎంత గొప్ప భావంతుడిని, ఎంత సంపూర్ణ శరణాగతి చూడండి ఆ కప్పది. ఆ కప్పతత్వం మనకు వస్తే ఎంత బాగుండు, కొంతన్నా కొంత. ఆ కప్ప అందిట, ఇక రాముడి నుంచి ఆ బాణం గుచ్చుకుని నాకు ఎటువంటి బాధ కలుగుతూ ఉంటే, రక్తం స్రవిస్తే ఏమిటి, ఈ శరీరంలో ఉన్న రక్తం మొత్తం స్రవించి వెళ్లిపోనండి, ఇంప్యూర్ బ్లడ్, ఏం పర్వాలేదు స్వామి, మీరు ఇచ్చారంటే మీరు మోక్షం కోసమే నాకు ఇచ్చారు అని ఆ కప్ప గ్రహించగలిగింది అంటే, ఇటువంటి గొప్ప విషయము రామ బాణంకి చెందింది. అందుకని జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు, నేను ఇంకెవరితో చెప్పుకోవాలి, తిట్టినా అది స్వామి అర్హత, మన కొట్టినా అది స్వామి పనే, మనకి మన్ని సన్మానించినా అది స్వామి చేసే పనే, దూషణ భూషణ అన్ని స్వామిచ్చేవే, కాబట్టి ఏ విషయం మన జీవితంలో జరిగినా స్వామిది కాబట్టి జగమేలే ఓ పరమాత్మ అని ఇంకెవరితో నేను మొరలు, కానీ స్వామి నాకు కూడా వయస్సు మీరుతోంది, ఈ నడి వయస్సులో ఆ పైన ఉన్న సూర్యుడిని నేను చూడలేకపోతున్నాను, మీ మొహం కూడా చూడలేకపోతున్నాను, నగుమోము నీ మీ నవ్వు ఉన్న మొహం చూడలేకపోతున్నాను నేను, కాబట్టి అటువంటి నాలో ఉన్న ఈ నిస్సహాయత వల్ల మీరు ఇంకా నన్ను పరీక్షించకుండా మీ దయతో నన్ను బ్రోచండి స్వామి అని కోరుకుంటాట భక్తుడు. అటువంటి భక్తుడు కోరుకునేసరికి ఈ లోపల క్రమంగా ఆ సూర్యుడు అస్తమయం సమయానికి వెళ్తూ సాయంత్రానికి చాలా చాలా చాలా మళ్ళీ లేత కిరణాలు వచ్చేసి నింగి అంతా నీలంగా తయారైనప్పుడు అటువంటి సమయంలో ఒక గొప్ప అనుభూతి అండి అది. చాలా సంధ్యా సమయం సాయంత్రం ఊహించుకుంటే సూర్యుడు అస్తమయం అవుతున్నప్పుడు, అప్పుడు మంత్రపఠనం చేసినా ఏం చేసినా కూడా మనం చాలా డిసిప్లిన్ తో ఉండాలని పెద్దలు చెప్తారు, శాస్త్రం చెప్తుంది. అందువల్ల సాయంత్ర సంధ్యా సమయంలో ఎటువంటి వ్యర్థ కార్యక్రమాలు కలాపాలు ఉండకూడదు అని పెద్దలు చెప్తారు. మనము అటువంటి సంధ్యా సమయాల్లో తిండి కూడా తినకూడదని, అటువంటి సంధ్యా సమయాల్లో నిద్ర లాంటివి అసలు చేయకూడదని, ఇటువంటివన్నీ మన పెద్దలు శాస్త్రంలో చెప్తారు. అది మనం గమనించాలి. సంధ్యా సమయానికి చాలా చాలా చాలా ప్రాముఖ్యత ఉంది సూర్యుడు అస్తమయం అవుతున్నప్పుడు. అటువంటి సంధ్యా సమయంలో సాయంత్రము స్వామి దర్శనంకి వచ్చినప్పుడు చూడండి, చక్కని సునాదమైన ఒక నాదంతో ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు స్వామి దర్శనానికి వచ్చి నడిచి వెళ్తున్నప్పుడు, పొద్దున్న తాను ఎంత లేత కిరణాలు మన మీద ప్రసరించారో సాయంత్రము అంత మనకి కరుణతో మన చూస్తూ, అయ్యా ఈ రోజుకి ఒక రోజు అయిపోయింది, ఈ రోజు కన్నా మీరు ఏమైనా రియలైజ్ చేశారా అని మనం ప్రశ్న అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈవినింగ్ ఈజ్ ఆల్వేస్ సింబాలిక్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఎ హ్యూమన్ లైఫ్. కాబట్టి ఆ విజ్డమ్ స్వామి మనకి, అందుకని చూడండి స్వామి డిస్కోర్స్ అవన్నీ కూడా ఎక్కువ సాయంత్రాలే ఉంటాయి. మన భజన కార్యక్రమాలు కూడా స్వామి సాయంత్రం చేయమన్నారు. జ్ఞానానికి సంబంధించిన ఖాండం ఇది మన జీవితంలో. మనిషి సీజన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని ఒక గొప్ప కవి చెప్పినట్టు, కీట్స్ చెప్పినట్టు, ఈ పొద్దున్నీ చూసుకుంటే గనక బాల్యం గనక పొద్దున్న కి మనము చూసుకుంటే పోల్చుకుంటే, ఇక కాస్త యువకులైనప్పుడు వయస్సు ఉన్నప్పుడు అటువంటిది గనక మనము సూర్యుడు పైకి వెళ్ళడం ఏ 11 ఇంటికి అట్లా అనుభవించుకుంటే, మళ్ళీ 1-2 గంటలకి పైన ఉన్నప్పుడు అది మన నడి వయస్సులాగా అనుకుంటే, ఇక చివరికి సాయంత్రం ఈవినింగ్ ఆఫ్ లైఫ్ అంటారు. అటువంటి సూర్యాస్తమానికి సంబంధించిన విషయం అంటే నిద్రకు ఉపక్రమించే ముందర, అంటే ఈ శరీరం వదిలేసి వెళ్లే ముందర అది జరిగే విషయం.

అటువంటి సమయంలో మనందరము మన స్వామి ఏం చేయమంటున్నారంటే, అప్పటికి ఈ పంచేంద్రియాల మీద ఒక విధమైన కంట్రోల్ వచ్చి హర్షడ్వర్గాల్ని పక్కకు పెట్టి జయించి స్వామి గురించి మాత్రము ఆలోచిస్తూ వేరే వారి అందరిలో కూడా స్వామిని చూస్తూ అటువంటి ఒక దివ్యమైన జీవితము, డివైన్ లైఫ్ మనము అందరం కూడా గడపాలి అని స్వామి మనకి చెప్పారు. అటువంటి ఒక సమయం వచ్చినప్పుడు జాగరస్వామి అన్నారటండి, రామాని ఇంతమందిలో నిన్ను చూడాలని చూస్తూ ఉన్నా కూడా ఎందుకు నువ్వు కనబడకుండా దాక్కుంటున్నావు అని అడిగారటండి. ఆ సమయంలో ఆయన అన్నట్ట, మరుగేలరా ఓ రాఘవ, ఎందుకు స్వామి నువ్వు ఉన్నావు అని తెలిసినా కూడా కనబడకుండా ఏ విధంగా ఉన్నావు, ఎందుకు వెళ్ళున్నావు? పాలల్లో వెన్న ఉందా అంటే చిలుకుతే వస్తుందంటారు, అది కనబడదు కంటికి, కాబట్టి ఎందుకు ఆ విధంగా ఉన్నావు అని చాగరస్వామి అడుగుతారట. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నావు అని మాత్రం అనే దాంట్లో అసలు డౌటే లేదు.

చేన సూర్యుడు, సుధాకరుడు వీరందరూ కూడా ఆయన కన్నుల్లాగా ఉండి అంత విశ్వరూపాన్ని చెప్తున్నారాయన. ఆ విశ్వరూపంలో అంతా కూడా ఆయన నిండి ఉన్నప్పుడు అటువంటి అంతా నిండిపోయినా నువ్వు ఎందుకు నాకు మాత్రం కనబడట్లేదు మరుగేలరా? అయితే తెలిసింది స్వామి, ఇది చిన్నప్పటి నుంచి నేను గమనించిన భావం ఏంటంటే నేను బయట చూడలేదు, లోపల చూసుకున్నాను అద్వైత దృష్టితో అని చెప్తూ ఆయన అన్నారు.

తిన్నగా వెదకి నేను తెలుసుకున్నది ఏమిటి అంటే అన్నిట్లో ఉన్నది నీవే స్వామి అని ఆయన మనకు చెప్తున్నారు. అయితే నిన్నే గాని మదిని ఎన్నజాల నోరుల అన్నారు. అంతలోనే చాలా ఆశ్చర్యంగా చేరేస్తామన్నారు. ఇంతమంది కనబడుతున్నా నాకు రూపాలు వేరే వేరే కనబడుతున్నాయి, నామాలు వేరే వేరే కనబడుతున్నాయి, సుబ్బారావు అని ఎవరినో కలుస్తాను, అప్పారావు అని ఎవరినో కలుస్తాను, ఇవన్నీ కలుస్తున్నా కూడా నా దృష్టి సుబ్బారావు అప్పారావు మీద ఉండిపోతుందా, దాని వెనకాల ఉన్న స్వామి వారిలో ఉన్న స్వామి మీద ఉందే అన్నప్పుడు స్వామి ఇచ్చిన మహామంత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇది మై బాబా అండ్ ఐ అని జాన్ ఇస్లాప్ గారు రాసిన పుస్తకంలో స్వామి ఒక చాప్టర్ డివైన్ సైట్ డివైన్ విజన్ అని ఆయన ఒక చాప్టర్ రాశారు. చాలా చిన్న చాప్టర్, 2 పేజీలు 3 పేజీలో ఉంది. అందులో స్వామి ఆయనకి ఇచ్చిన ఒక అఖండమైన మంత్రం ఆయన చెప్పారు. ఏమిటి ఆ మంత్రం అంటే, ఈయన అడిగారు, స్వామి ఇన్ని విషయాలు మీరు చెప్తారు, మాకు అర్థం కాదేది, మేము ఇవన్నీ చేయలే మీరు చెప్పేది, ఏదన్నా ఒక సాధనా పద్ధతి మాకు సులభమైంది చెప్తే అందరికీ భక్తులకు చెప్తాను స్వామి అన్నారట ఆయన. అంటే స్వామి నవ్వి చెప్పారట, ఏం పర్వాలేదు, ఇవన్నీ మీరు చేయలేకపోయినా ఒక్క పని చేయి చాలు నువ్వు. ఏమిటంటే పొద్దున లేచినప్పటి నుంచి ప్రభాత వేళ రాత్రి అస్తమయం అయ్యేంత వరకు కూడా నువ్వేం చేయాలంటే, ఎవరిని కలిసినా ఎవరిని చూసినా ఫస్ట్ నువ్వు నీ మనస్సులోనే ఒక్కసారి స్వామిని వారిలో ఊహించుకుని స్వామి ఉన్నారు అని నిర్ధారణగా అనుకుని గుడ్ మార్నింగ్ స్వామి అనుకో. తర్వాత వారితో మాట్లాడుతున్నప్పుడు స్వామితోనే మాట్లాడుతున్నాను సరే స్వామి అనుకుంటూ ఉండు, బయట కనకపోయినా లోపల అనుకుంటూ ఉండు పర్వాలేదు. నీకు ఎప్పుడన్నా ఒకవేళ ఆ మనిషి మీద కోపం లాంటిది కలుగుతుందంటే చెప్పు స్వామికి, లోపల స్వామికి చెప్పు, స్వామి నాకు ఇప్పుడు కోపం వస్తుంది స్వామి ఈ మనిషి మీద అని అనుకో. ఈ విధంగా స్వామితో సంభాషణ జరుపుతున్నట్టు చెయ్యి. అదేవిధంగా వారిని వార్తకి బై చెప్పేసి వెళ్తున్నప్పుడు స్వామి గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపో. ఈ విధంగా చేయడం వల్ల క్రమక్రమంగా అది అలవాటు పడి ఆ సాధన మననము నిధిధ్యాసనము వరకు మనకు వెళ్లి అది గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తుందని స్వామి చెప్పారు. ఇది చాలా సులభంగా అనిపించినా కూడా అంత సులభం కాదండి. ఏది ఎంత సులభం కాదు, అయితే స్వామి దయ ఉంటే అన్ని సులభం అవుతాయి. ఈ కార్యక్రమంలో మనము స్వామిని సూర్యుడిగా ఊహించుకుని ప్రభాత వేళ మన జీవితాల్లో స్వామి ఉదయించినప్పుడే అయిందన్న ఒక భావంతో ఆ సూర్యుడు పొద్దున ఉదయించినప్పటి నుంచి అస్తమయం అయ్యేంత వరకు మనతో పాటు ఏ విధంగా ఉన్నది, దానివల్ల మన జీవితాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాల గురించి మనము ముచ్చటించుకున్నాము. ముఖ్యంగా తెలుగు రేడియో సాయి తెలుగు స్ట్రీము 24 గంటలు జరిగే ఈ 2వ వార్షికోత్సవంలో ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఇటువంటి గొప్ప అవకాశం కలగడం అనేది అది స్వామి అనుగ్రహం. మనందరికీ స్వామి ఇస్తున్న 24 గంటల అనుగ్రహం అంటే ప్రతి నిమిషం కూడా నన్ను గురించి ఆలోచించుకుంటూ ఉండండిరా, నా భజన చేసుకుంటూ ఉండండిరా, నా గురించి చర్చించుకుంటూ ఉండండిరా అని స్వామికి ఇచ్చిన ఈ అనుగ్రహాన్ని మనం ఎక్కడికి పోగొట్టుకోకుండా మన మనసుల్లో పెట్టుకుని ఈ విధంగానే తలుస్తూ ఇంకా మిగతా ఈ రోజులో జరిగే చక్కని కార్యక్రమాలు ఏమిటో అన్ని వినడానికి ఉద్యుక్తమవుదామండి. సాయిరామ్.

ప్రభాత వేళ శ్రీ కోట శివకుమార్ సమర్పించిన కార్యక్రమం విన్నారు. మరికొద్దిసేపట్లో సాయి కుల్వం సభామండపం నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయ్యుండండి.

ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. స్త్రీలు కుటుంబంలో, సమాజంలో, ప్రపంచంలో తమ జీవితాలలో విభిన్న భూమికలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇహపర జీవిత సుఖశాంతులకు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. విశ్వాసమే మీ శ్వాసగా ఉండాలి అంటారు స్వామి. ఆ మాటను త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తూ, అక్షరాలా పాటిస్తూ తమ జీవన ప్రయాణాన్ని స్వామివారి బాటలో సాగిస్తున్న కొంతమంది మహిళల అనుభవాలను, వారు నేర్చుకున్న జీవిత పాఠాలను వారి మాటల్లోనే వింటూ స్ఫూర్తిని అందుకోవటానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే మా ఈ కార్యక్రమం సాయి పథంలో మహిళ.
1: జీవితం కష్టసుఖాల కలయిక అంటారు. కాని సుఖమన్నది ఎరుగక కష్టాల కడలిలో గమ్యం తెలియక కొట్టుకునిపోతున్న జీవితం అది. మోడువారిన ఆ జీవితంపై సత్యసాయినాథుని అనుగ్రహ వర్షం కురిసింది. ఆశలు చిగురించి ఆశయాలుగా విస్తరించాయి. దిక్కులేని ఎందరినో అక్కును చేర్చుకుని ఆదరించే అమృతహస్తంగా మారింది. గెలుపొందిన ఆ జీవితానికి మలుపేదనే అనుకుంటున్నారా? అయితే నెల్లూరు వాస్తవ్యులైన శ్రీమతి లతగారి జీవితగాథను తెలుసుకోండి. రండి, ఈనాటి సాయి పథంలో మహిళ అందిస్తున్న పరిచయ కార్యక్రమాన్ని విని ఆనందించండి. పరిచయకర్త శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి.
0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీమతి బత్తల లత ఈవిడ నెల్లూరులో ఉంటున్నారు. మరి ఈరోజు వారు మన వద్దకు వచ్చి మనతో స్వామితో తమకున్న అనుబంధాన్ని, స్వామి దగ్గరకు అసలు వారు ఎలా వచ్చారు, వారి జీవన ప్రయాణం ఎటువంటి మలుపులు తిరిగింది, ప్రస్తుతం వారు సాయి పథంలో ఎలా ప్రయాణం చేస్తున్నారు, ఇటువంటి విషయాలన్నింటినీ మనతో పంచుకుంటారు. మరి వారితో పరిచయ కార్యక్రమం మొదలు పెడదామా? సాయిరామమ్మా.
2: సాయిరామ్
0: అమ్మా, మన శ్రోతలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా?
2: ఓం శ్రీ సాయిరా. నా పేరు బీలత. నేను అల్లూరు వాస్తవురాల్ని. నెల్లూరుకి స్థిరపడి ఉన్నాము. మా తల్లిదండ్రులు లేగుంటపాడు, ఇనమడుగు గ్రామం లేగుంటపాడులో ఉంటారు. నాకు 14 సంవత్సరాల వయసులో మ్యారేజ్ చేశారు. 18 సంవత్సరాలకు ఒక బాబు పుట్టారు. 24 సంవత్సరాలకి నా భర్త చనిపోయారు. అప్పుడు అన్నయ్య వాళ్ల ఇంటికి నెల్లూరుకు వచ్చేసాము బాబు నేను. ప్రస్తుతం నేను నెల్లూరులో సాయి హృదయ అనే సాయి పదంలో సేవాదండగా చేస్తున్నాను. దీన జనావర్ధన పథకంలో కేర్ టేకర్గా ఉన్నాను నేను. పిల్లలకి ఒక సుగంధ వనంలో ఉన్నానని చెప్పాలా? స్వామితో అని.
0: చాలా బాగుందమ్మా. స్వామివారికి చాలా ఇష్టమైన ఒక ప్రాజెక్టులో మీరు సేవ చేసుకుంటున్నారు. అసలు స్వామి గురించి మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎలా తెలుసుకున్నారు? స్వామివారి ప్రథమ దర్శనం ఎప్పుడు జరిగింది? ఈ విశేషాలు చెప్తారా?
2: తప్పకుండా సైరా. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానండి 2000 సంవత్సరంలో. అక్కడ అన్నయ్య వాళ్ళకి మురళీకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ పరిచయం అయింది, స్వామి ఫ్యామిలీ. అయినా అన్నయ్య వాళ్ళు వెళ్లేవాళ్ళు కానీ నేను వెళ్లేదాన్ని కాదు. తర్వాత 2009లో మురళీకృష్ణ గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న పనిచేస్తున్నారు స్వామి దగ్గర. సేవలకు వెళ్ళాలి, మీ అక్కని ఖాళీగా ఉన్నారు కదా పంపిస్తామంటే తప్పకుండా అంకులు అన్నారంట. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. సాయంత్రం 5:40 కల్లా పుట్టపర్తి బస్సు ఉంది తీసుకెళ్లాలని. ఉతికిన బట్టలు తీగ మీద ఉంటే వాడే బ్యాగ్లో పెట్టేసి బైక్ మీద తీసుకొచ్చాడు. అప్పుడే బస్సు బయలుదేరుతుంది, ఎక్కడికి ఏంటి అనేది కూడా చెప్పలేదు నాకు. బస్సు ఆపి ఎక్కిచ్చేసి పక్క వాళ్ళకి చెప్పారు, మా అక్క టిఫిన్ తెచ్చుకోలేదు, మీరే అన్నీ చూడండి, మీకు తర్వాత నేను ఫోన్లో మాట్లాడతానన్నారు. సరే బస్సు ఎక్కి అని కూర్చున్నాను. ఎవ్వరూ తెలియదు నాకు, అందరూ కొరతే. నా భర్త చనిపోయినాక మొదట వెళ్ళిన ఊరు అదే, అమ్మగారు వాళ్ళ ఇంటి. తర్వాత ఊరు వెళ్ళానంటే అదే ఊరు అనమాట. పుట్టపర్తి ఎంత దూరము ఇవి అడుగుతున్నాను పక్క వాళ్ళని. ఏం పర్వాలేదు, మేమందరం ఉన్నామండి, మేమంతా స్వామి సేవాదళమే అని చెప్తున్నారు. అయినా నాకు అర్థం కాలేదు. టిఫిన్ పెట్టారు మర్రిపాడు గ్రామం దగ్గర, బస్ ఆపారు, టిఫిన్ తిన్నాము, నిద్రపోయాను నేను. తెల్లారి 5 గంటలకల్లా పుట్టపర్తి బస్టాండ్లో దిగారు. మురళీకృష్ణ గారు వాళ్ళ రూమ్ ఉంది, అక్కడికి వెళ్లాలందరూ అన్నారు. సరే అక్కడికే వెళ్ళాము. స్నానం చేసి స్వామి దగ్గరికి వెళ్తే అక్కడ క్యాంటీన్లో కాఫీ టిఫిన్ అన్నీ పెట్టారు, బాగున్నాయి అనుకున్నాను. సేవలకి రావాలంటే మధ్యాహ్నం 2 రండి, అప్పుడు దాకా రెస్ట్ తీసుకోండి అన్నారు. ఓ ఇది కూడా ఏదో బాగుంది అనుకుని రూమ్కి వెళ్ళాము. కొంతమంది షాపింగ్ అవన్నీ చేసుకున్నారు, నేను రూమ్లోనే ఉన్నా. 2 ఆ కూపన్స్ ఇస్తారు కదా, అక్కడికి వెళ్ళండి అంటే వెళ్ళాము. అక్కడ వసుమతి ఆంటీ, ఇప్పుడు పేరు తెలుసు నాకు, అప్పుడు పేరు తెలియదు, అందరిని సేవలకు పంపించే వాళ్ళని లైన్ లైన్ గా వరుసలు కూర్చోబెట్టారు. అందరినీ మీరేం చదువుకున్నారు, నీ పేరేంటి అని అడుగుతుంది. బో ఇది మనకి వర్తించేది కాదే, నన్ను ఎందుకు పంపించారు, నేనేం చదువుకోలేదు కదా. ఆవిడేమో అందరినీ ఏం చదువుకున్నారని మొదలు పెడుతుంది. ఇలా ఎలా అనుకుంటున్నాను అంటే, నాకు అప్పుడు నా ఇష్ట దైవం సిరిడీ బాబా, ఆయన్ని తలుచుకుంటా ఉన్నాను. మీ పిల్లలు ఏం తెలుసుకోకుండా నన్ను పంపిస్తున్నారు, ఏం చెప్పాలా ఇక్కడ, మళ్ళా వెనక్కి పంపిస్తారేమోనని ఆలోచనలో ఉన్నాను. 5 అయిపోయినాక 6 వచ్చేలేక మీ పేరేంటి అన్నారు. నన్ను లతా అండి అన్నాను. మరి మీరు జనరల్ హాస్పిటల్ ఉన్నది కదా, అక్కడ ఇంజెక్షన్ రూమ్కి వెళ్ళండి అన్నారు. అయ్య బాబు ఇదేంటి, చదువు అడగలేదు ఏం అడగలేదు అని చెమటిల్లా పట్టిపోయింది నాకు. మాకు ఒక లీడర్ని ఇచ్చారు కదా, ఆ లీడర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. సరే వెళ్ళాను. రేపు ఉదయం నుంచి అందరూ సేవకి వెళ్ళాలా అన్నారు. సరే ఉదయాన్నే నగర సంకీర్తన, అప్పుడు అవి తెలీదు, వాళ్ళకి తెలుసు కాబట్టి ముందు వచ్చిన వాళ్ళకి వాళ్ళు తీసుకెళ్లారు. బాగుంది భజన అంతా, నగర సంకీర్తన అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళాక అందరూ సాయిరామ్ సాయిరామ్ అనేది మొదట విన్నానమాట నేను. సాయిరామ్ అనేది ఇంకేమి మాటలు ఏముండవు, ఓ పేరుతో పిలవకూడదు కావాలా ఈ ఊర్లో, సాయిరామ్ అనే పిలవాలి కావాలని సాయిరామ్ సాయిరామ్ అన్నారు. సరే అన్న. ఆవిడ డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు అనే ఇదిలో కూడా లేరు, వాళ్ళు మామూలుగా అసలు మన ఇంట్లో సిస్టర్స్ లాగో అలాగో ఉన్నారు. టీటీ అని రాసుంటది, ఇంజెక్షన్ తీసుకురావా సాయిరామ్ అన్నారు. అమ్మో ఇంగ్లీష్ పదంలో చెప్పింది, ఎన్ని టీలు ఉంటాయో తెలీదు, ఏం చెయ్యాలా అని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే మెడిసిన్ అంతా చాలా ఉంది, ఏం అర్థం కాలేదు. ఇలా ఇలా చూస్తే 2 చూస్తే కనపడలేదు, మళ్ళా 3 చూడంగానే ఆ టీటీ అని రాసి ఉండేది. ఓహో ఇదే ఇంగ్లీష్ అక్షరాల్లో టీటీ అని పిల్లలకి ABCDలు చెప్పేటప్పుడు కొద్ది విన్నానని పట్టుకొచ్చాను. సాయిరామ్ అని చెప్పి ఆవిడ ఇది కాదని కూడా ఏమనలేదు, తీసుకున్నది. అది కుక్క కరిచిన వాళ్ళు వచ్చారు, వాళ్ళకి చేసిందనమాట. అలా 5 అయిపోయిందండి. 5 అయిపోయినాక 5వ రోజు ఏమో అడిగింది ఆవిడ, అందరూ దర్శనానికి వెళ్తున్నారు, మీరెందుకు వెళ్ళట్లేదు, మీరు అడగట్లేదేంటి, ముందే వెళ్ళొచ్చు కదా, ఇక్కడేం వర్క్ తక్కువే కదా మీకు అని. నేను వెళ్ళనండి, నేను దర్శనం కోసం రాలేదు, నాకేదో సేవ అన్నారు, ఆ సేవ కోసం వచ్చాను. అయినా నేను సిరిడీ బాబా భక్తురాలని, నాకు ఈ కాషాయ రంగు సాధువులు ఇవల్లంతా నాకు నచ్చరండి అన్నాను. ఆవిడ నిజంగా కొట్టాల్సిందనమాట, కానీ ఆవిడ అంత గొప్ప వ్యక్తి అని ఇప్పుడు తెలుసుకుంటున్నాను నేను. ఆవిడ ఇలాగా నవ్వింది, చిన్నగా నవ్వి ఆహా అనింది. సరే తెల్లవారి నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించారన్నావు అన్నది, సేవ చేయటానికి అన్నారు. మరి నేను చెప్పిందల్లా నువ్వు చేయాలి కదా అనింది. చేస్తానండి అన్నాను. మరి ఈరోజు నిన్ను నేను ఇంకో సేవాదాలను ఇచ్చి దర్శనానికి పంపించాలనుకుంటున్నానంటే కుదరదండి, ఆ ఒక్కటి మాత్రం అనకండి, నేను వెళ్ళను, నా దైవం తప్ప వేరే దైవం లేదని మొండికేసాను. నేనేది చెప్పినా నువ్వు చేస్తానన్నావు కదా, నేను ఈరోజు నీకు చెప్పే సేవ అదేను అన్న. అప్పటికే చాలా మంది జనం రోజు చూస్తున్నాను, భక్తులు లోపల వెళ్ళప అంతా నిండిపోయి ఉంటారు. సరే ఆవిడని కాదనలేక ఆవిడ తోడిచ్చి VIPలు వెళ్ళే దగ్గర నుంచి తీసుకెళ్లారు. ఆవిడ తీసుకెళ్లంగానే అక్కడ నెల్లూరు ఆవిడ ప్రశాంత నిలయంలో ఇన్ఛార్జిగా చేస్తున్నారని, ఆవిడ లత నువ్వా రారా, నువ్వు మీలాంటి వాళ్లే స్వామిని చూడాల్సింది, యూత్ పనికొస్తారు, నువ్వు సేవలకు తీసుకొచ్చే టాలెంట్ ఉంది నీకు, రారా అని చెప్పి 3వ వరుసలో కూర్చోబెట్టి, మనకు అయ్యేం పట్టలేదు, తీసుకొచ్చారు కూర్చోబెట్టారు. సరే ఇంకా 2 అయినాయి, స్వామి వస్తున్నారు అని అందరూ సాయిరామ్ సాయిరామ్ అంట వాళ్ళు మనసుల్లోనే అనుకుంటా అందరూ నమస్కారం చేసుకుంటూ. వీళ్ళకి పిచ్చి పట్టింది, గుడుల్లో ఉండే దేవుణ్ణి మొక్కడం లేదు, ఈ వస్త్రాలు కట్టుకున్న వాళ్ళని మొక్కుతున్నాను, నేను అనుకుంటా ఉన్నాను. స్వామి వచ్చింది కూడా చూడలేదు నేను. ఇంకా అటువైపు నాకు పడలేదు చూపు కూడా. మళ్ళా రెండోసారి ఇలా దగ్గరికి వచ్చి స్వామి వెనక్కి వెళ్లేటప్పుడు చూశాను నేను. స్వామి ఇలా తిప్పుకొని చేరు వెనక్కి తీసుకెళ్తున్నారు. వెనక్కి వెళ్ళిన స్వామి ఒక వాలుగా ఇలా తిరిగారండి. అప్పుడు నా కళ్ళు స్వామిని చూడడం జరిగింది. అంతే, నేనేమైపోయానో నాకే తెలియదు. నేను శిరిడి బాబా భక్తురాలని ఇది లేదు, స్వామి వైపు అలాగ చూస్తున్నాను, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, స్వామి నా కోసమే చూస్తున్నారు అన్నట్టుంది. స్వామి ఎందుకు చూశారో స్వామికి తెలుసు, కానీ నా వైపు చూడంగానే నేను ఇంకా నా వల్లే తెలియలేదు. ఇంకా ఆ క్షణం నుంచి నేను స్వామి స్వామి అనే తపనలోకి వచ్చేసాను. కానీ తెలుసుకోవాలా స్వామి ఎందుకు ఇంత వైబ్రేషన్ పడింది నా పైన, స్వామి ఎవరు ఏంటనేది పెద్ద పెద్ద ఈ ఆలోచనలు వచ్చినాయి. కానీ నేను ఎవరిని అడగాలో కూడా తెలియలేదు. సేవ లాస్ట్ రోజు తెల్లారి హాస్పిటల్కి వెళ్ళాను కదా, దర్శనమైందా అని అడిగారు ఆ డాక్టర్ గారు. బాగా నేనేం చెప్పబోతున్నా ఆవిడ పక్కకి వెళ్ళిపోతున్నారు. అంటే నిన్న వెళ్ళనన్నాను, ఇవాళ నేను గొప్పగా చెప్తుంటే తను తప్పించుకుంటున్నారనమాట. తర్వాత లాస్ట్ రోజు ఆవిడే కూర్చోబెట్టి అడిగారు, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు. స్వామి నాకెందుకో తెలియట్లేదు, నాకు స్వామిని చూసిన కాడి నుంచి నేను ప్రశాంత నిలయంలోనే ఉండిపోవాలన్నంత ఇది అనిపిస్తుందని అంటే, మొన్న ఏదో చెప్పావుగా అనింది ఆవిడ. లేదు అన్నాను, అదే స్వామి మహిమ అంటే అనింది. ఎందుకు అలా బాధపడి ఎందుకు అలా అంటున్నావంటే, నాకు ఎవ్వరూ తోడులేరండి, నా జీవితం అంతా చాలా కష్టాలు పడ్డాను, నాకు శిరిడి బాబా దేవుడు అని ఒక్కటే తెలుసు అన్నాను. ఆ అవతారం ఈ అవతారం అంతా ఒకటేనని ఆవిడ చెప్పారు. అయినా అవతారాలు ఒకటేలా అవుతాయని అంత నమ్మకం కూడా రాలేదు అప్పుడు. సరే, తెల్లవారి సేవలు అయిపోతాయి, పూర్ణచంద్ర అక్కడికి రమ్మన్నారు. అప్పుడు స్వామి ఉన్నారు ఆ హాల్లోకి వస్తారనమాట. అక్కడ కూడా నాలుగో లైను ఐదో లైన్లో కూర్చోబెట్టారు. స్వామి శారీస్ ఇలా తీసుకొని ఇలా అన్నారనమాట. అప్పుడు ఒకటి ఒళ్ళో అంటే పూర్తిగా పడలేదు, ఈ కాలు మీద పడింది. అందరూ శారీకి నమస్కారం చేస్తున్నారు. స్వామి శారీ నా ఒళ్ళో పడింది, అందరూ నమస్కారం చేస్తున్నారు. ఓ శారీ కూడా దండం పెట్టుకుంటున్నారు వీళ్ళు, ఎంత భక్తులు అనుకుంటున్నాను. నాకేనా అని అడిగాను. మీకే మీకే అని చెప్పారు. ఆ శారీ తీసుకున్నాను, పట్టుకున్నాను. ఇంకందరూ ఆ శారీనే నమస్కారం చేస్తారు. చాలాసేపు నాకు ఇవ్వలేదు, అది పైన పెట్టుకున్నాను. చాలా అనుభూతి చాలా. అంటే ఫస్ట్ టైం వచ్చి స్వామి దర్శనం వద్దనుకున్నా కానీ పిలిచి మరీ స్వామి దర్శనం ఇచ్చాడు అనేది ఇంకా నాకు తెలియకుండానే నేను స్వామి లైన్లోకి వచ్చాను. తర్వాత ఇంటికి వచ్చేసినాక కూడా ఇంకా ఎమ్మటే ఏం సర్వీస్ ఉందా, నేను ప్రతి దాంట్లో నా పేరు ఇవ్వండి అని నేనే అడిగేదాన్ని అనమాట. సరే అలాగే పంపించారు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు సూపర్ హాస్పిటల్కి పంపించారు. అక్కడ డాక్టర్ గారు గది క్లీనింగ్కే ఇచ్చారు. అంటే ఎక్కడ చదువు అనే టచ్ లేకుండానే నాకు సేవలు ఇచ్చారనమాట. ఇంత పెద్ద హాస్పిటల్లో నేనెందుకు పనికి వస్తానా అనే ఆలోచన లేకుండా ఇచ్చారు. అక్కడ స్వామి ఫోటో ఇలా ఉంటుంది, అడ్డంగా ఇలా హాఫ్ ఫోటోలాగా పెద్దది ఉంటుంది, అది తుడవాలి. రోజు తుడిసేదానికి క్లాతులు అవి ఇచ్చారు. ఆ మెత్తటి క్లాత్ పెట్టి ఇలా అంటుంటే శిరిడి బాబా కనిపిస్తున్నాడు, ఇలా అంటుంటే సత్యసాయి బాబా కనిపిస్తున్నాడు. ఏంటిది నా కళ్ళు మసక, ఏంటి ఒక్క ఫోటోలో ఇద్దరు కనిపిస్తున్నారంటే. మళ్ళా పక్కన ఉండే సేవాదళం తీసుకొచ్చాను. ఏమంటే నాకు ఇలా కనిపిస్తున్నారు అని అంటే, నువ్వు శిరిడి బాబా అనే ఇదిలో ఉన్నావు కదా, స్వామి నీకు ఇలా దర్శనమిస్తున్నారు, ఇద్దరు ఒకటే అని రుజువు చేయడం. మళ్ళీ వాళ్ల ముందు తుడిచాను నేను. అంటే నాకు ఇంకా ఇదనమాట, మళ్ళా చూద్దాం మళ్ళా చూద్దాం. ఎన్నిసార్లు తుడిచినా గానీ నాకు శిరిడి బాబా కనిపిస్తున్నాడు, ఆపేస్తే సత్యబాబా కనిపిస్తున్నావు. ఓ స్వామి, ఇంకా నాకు నువ్వేను, శిరిడి బాబా అనే పేరు కూడా రానివ్వను నేను, అంతా నువ్వేను అనుకుని సూపర్ హాస్పిటల్లో దండం పెట్టుకుని వచ్చాను. ఆ సేవలు అయిపోయింది. మూడో సేవకి ఇంకా మా జీవితంలోకి వస్తున్నాను. తర్వాత నాకు ఒక్క బాబు, అది చెప్పలేదు ముందు మీకు. భర్త చనిపోయినాక మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఒక ఏంటంటే అడవిలో జంతువుల మధ్య ఒక మనిషి ఎలా బతుకుతాడు అనేది నా జీవితంలో అది చెప్పుకోవాలి. అలా ఉండేను నేను, ప్రపంచం ఏంటో తెలియదు. ఎంతసేపు ఇంట్లో వర్క్ చేసుకునేది, వర్క్ కూడా వంట ఇవన్నీ తెలియదు. బట్టలు ఉతకడం, ఇల్లు తుడవడం ఇది తప్ప ఇంకేం లేదు. మనుషుల మధ్యకి వచ్చేదాన్ని కాదు. నాకింకా జీవితం లేదు, నాకెవ్వరు ఇంకా అక్కర్లేదు అన్నట్టుగా ఏదో టైంకి అంత తినడము అలా ఉండడం అంతే. వీళ్ళు మురళీ సారు, నాగలక్ష్మి అక్క వాళ్ళు భజన్స్ ఇవన్నీ పెట్టేవాళ్ళు. భజనలోకి కూడా వచ్చేదాన్ని కాదు, సేవకి వెళ్లేదాన్ని, ఇంకా అంత రాలేదన్నమాట భజనలో కూర్చునేదాన్ని. సరే, నాకు ఒక బాబు అండి, ఆ బాబు ఇంటర్ దాకా నేను చదివించాను. ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చేలేకే బ్రేక్ అయింది, నా వల్ల కాలేదు. ఇంకా ఏం చేయాలా, ఫీజులు కట్టలేను, నేను ఏ వర్క్ చేయలేను ఏంటి అనేది. అంటే అన్నయ్య వాళ్ళ పరిస్థితి కూడా నన్ను మోసే అంత శక్తి లేదన్నమాట. ఏదో ఇంట్లో ఉంటే తిండి గుడ్డ పెట్టగలుగుతారు, కానీ బాధ్యత అనేది వాళ్లను మించిపోతుందన్నమాట. దీని గురించే నేను స్వామిని ప్రార్థించేదాన్ని, నువ్వు నిజంగా దేవుడివైతే నాకు న్యాయం చేయి అలాగా అనేదాన్ని. అప్పుడు మురళీ సార్ వాళ్ళు బాబు హేమంత్ సాయి అని అక్కడ స్వామి దగ్గర చదువుతున్నారు. ఆ బాబు పుట్టపర్తిలో అవకాశం ఉంటుందేమో నానా, వీడిని అక్కడ తీసుకెళ్తాను అని చెప్పారు. సరే వెళ్ళాము ఇద్దరం. కొంచెం ఏదో బుక్స్ ప్రిపేర్ చేసి అది ఉంచారు మమ్మల్ని కొద్ది రోజులు. ఎగ్జామ్ కూడా పెట్టారు, రాశారు. రాశాక ఒక మార్కు పోయింది, రాలేదు సీటు అన్నారు. ఇంకా ఆ రోజు సాయంత్రం అండి, అదే నా జీవితంలో టర్నింగ్ అయిన ఇదంటే దర్శనానికి వెళ్ళాను. ఆయన ఇవ్వకపోయినా వెళ్ళాలి కదా, ఆయనతో మాట్లాడి రావాలి, నాకు న్యాయం చేయకపోయినా కానీ నేను ఆయన్ని అడిగేసి రావాలని వెళ్ళాను. లోపలికి వెళ్ళలేదు, వాళ్ళు మనల్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. నేను రానండి లోపలికని, స్వామి వచ్చే ఇంటి వైపు గ్రిల్స్ ఉంటాయి కదా, అక్కడ పట్టుకొని అలాగే ఉన్నాను. అక్కడ ఉండకూడదు సాయిరామ్, మీరు లోపలికి వెళ్ళాలి, నేను కూర్చుంటాను, నేనేం చేయను, ఇక్కడే ఉంటానని చెప్పి కూర్చోలేదు. కూర్చుంటానని చెప్పాను కానీ నిలబడుకొనే ఉన్నాను. ఈ స్టూడెంట్ భజన ఏ అనాథనాథ ఆవో అనే పాట చాలా బాగుంటుంది. ఇంకా స్వామి వస్తారనే మూమెంట్ మనకు అందరికీ తెలిసిపోతుంటది. అప్పుడు నేనేమంటున్నానంటే, అనాథనాథ అని భజన చేస్తున్నారు వీళ్ళు, నువ్వు అనాథులకి నాథుడు అంటున్నారు, నేను నా బిడ్డ తప్ప నీకు అనాథులుగా కనిపించే వాళ్ళు ఇంకెక్కడున్నారయ్యా, నాకు తల్లిదండ్రులు లేరు, భర్త లేడు, నా బిడ్డకు తండ్రి లేడు, నిజమైన అనాథులం మేమే కదా, మరి నువ్వు అనాథనాథ అని పలికించుకుంటున్నావు, ఇది న్యాయం కాదు నీకు, మాకు నువ్వు ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఎన్ని నాళ్లు పెడతావు ఈ కష్టాలు మాకు, నిజంగా నీకు ఆ పాట సూటి కాలేదు, నువ్వు నిజమైతే మాకు న్యాయం చేయమని నేను స్వామిని గట్టిగా అడుగుతున్నాను, పెద్దగా మాట్లాడకూడదండి సాయిరాం ప్లీజ్ అండి అంటున్నారు. నేను దేవుడితో మాట్లాడుతున్నానండి, మీతో కాదు కదా, దేవుడు అన్నారు కదా, నేను ఆయనతోనే మాట్లాడుతున్నాను. స్వామి వచ్చారు, స్వామి పాటికి అలా వెళ్ళిపోయారు, ఏం లేదు. అప్పుడు శ్యామల అమ్మ ఆంటీ అని క్యాంటీన్లో ఉంటారు ఆవిడ, పెద్ద ఆవిడ, ఆవిడ ఆ వరుసలో కూర్చొని ఉంటారు. ఆవిడ వచ్చి అంటే రోజు పరిచయం అన్నమాట. ఆవిడ ఇలా వెనక భుజం తట్టి, స్వామి వచ్చారు అప్పుడు దర్శనానికి వచ్చేశాక, ఆవిడ అటువైపు లోపల వైపు ఉంది, నేను బయట వైపు ఉన్నాను, తట్టి నీకు ఇక్కడ ఇవ్వలేదంటే స్వామి ఎక్కడో ఇస్తారు, నువ్వెందుకు అలాగా బాధపడుతున్నావు, తప్పకుండా ఇస్తారు, నీ ఆర్తి కనపడుతుంది, స్వామి నిన్నే మొదలని చెప్పిందే. ఓహో భలే చెప్తారులే, ఇక్కడే ఇవ్వక ఇంకెక్కడ ఇస్తారు, అందరు చెప్పేవాళ్లే, కానీ చేసేవాడే చేయలేకపోతే ఇంకా మాటలు ఏం చేస్తాయి, ఇదంతా గొప్పలు పుట్టపడితే గాని మాలాంటి వాళ్ళకి కాదు అనేది కూడా మాట్లాడేశాను. సరే ఇంకక్కడి నుంచి మా బాబు తీసుకొని వచ్చేశారు. వచ్చేసాక మేము ఇంటికి రాగానే మురళీ సార్ వాళ్ళ అడ్రస్సే ఇచ్చామన్నమాట, ఎక్కువ అక్కడే ఉండేవాడు బాబు. రావుస్ కాలేజ్ అని నెల్లూరులో ఉంది, వాళ్ళు మీ బాబును మేము ప్రీ సీట్గా చేర్చుకుంటున్నాం అని చెప్పి అడిగారంట. ఇంకా అక్కడ లేదంటే ఇక్కడ అది ఇచ్చారంటే, ఎవరికీ డబ్బులు అనేది ఇబ్బంది పెట్టకూడదని నేను దేవుణ్ణి అడిగింది, మేమెవరికి భారం కాకూడదు, ఆ భారాన్ని మీరు తీసుకోవాలి అని అడిగాను. ఎలాగో చదువుకి ఇచ్చారు. తర్వాత నుంచి సత్యసాయి సంస్థ వారు, సాయి హృదయ వాళ్లే మమ్మల్ని మోస్తున్నారు. తర్వాత ఈ సేవలు అయిపోయినాక మెయిన్ ఏంటంటే, మళ్ళా ఖాళీ అయిపోయాను కదా, సేవలు అయిపోయినా మళ్ళా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సారే ఉంటే ఈ దీనచిన ఉద్ధరణ పథకం పెడుతున్నాము, మీది పల్లెటూరు కదా, అక్కడ ఎవరన్నా వర్క్ చేసేదానికి ఉంటారేమోనని అడుగుమన్నారంట మా బాబుని. ఎవరో ఎందుకు అంకుల్, మా అమ్మాయి ఉంటారు, అంటే వర్క్ చేసద్దో లేదోరా అడిగి తెలుసుకో ఒక మాట అన్నారు. లేదు తప్పకుండా మా అమ్మమ్మ మీద నమ్మకం నాకు, నేను మాటిస్తున్నాను. అంతే చెప్పుకున్నారు. నన్ను తీసుకొచ్చి ఒక్క బాబుతో మొదలు పెట్టాం బాలాజీ నగర్లో రెంట్కి తీసుకొని. చాలా మంది ఇది కష్టము చేయలేరు. నేను చాలా సన్నగా ఉండేదాన్ని అనమాట. ఈ గాలికి పడిపోయి అమ్మాయి సేవలేం చేస్తుంది, మురళీకృష్ణ గారు ఆలోచించుకొని పెట్టాలి కదా, కేర్ టేకర్ అంటే ఎలా ఉండాలి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళా భయం వేస్తా ఉండేది. అప్పుడు నుంచండి నేను స్వామిని, మీరు ప్రేమపుత్రులే గొప్ప అని చెప్తుంటారు, బుక్స్ చదివేదాన్ని అండి. చదవడం వచ్చు, రాయడం రాదన్నమాట. స్వామి అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్పాను కదా ఇంతకుముందు, తెలుసుకుందాం కొంచెం అన్నా అని తపోవనం కానీ పెద్ద బోటమ్మ అది కానీ కొన్ని చదవడం వల్ల నాలో మార్పు వచ్చిందన్నమాట. స్వామిని నేను సొంతంగా డైరెక్ట్గానే పిలవడం మొదలు పెట్టేదాన్ని. నాకు భయం వేసినా ఆపదొచ్చినా ఏదొచ్చినా కానీ మీరే, మిమ్మల్ని నేను విశ్వాసంగా నమ్ముతున్నాను. కామపుత్రుల కంటే ప్రేమపుత్రులకి మీరు గౌరవం ఇచ్చారు కదా, మరి నా బిడ్డను ఈ రోజు నుంచి మీకు అప్పచెప్తున్నాను. మీరిచ్చిన ఈ ప్రేమపుత్రులకి నేను నిజంగా జీవించే తల్లిని అవుతాను, మీరు నమ్మితే నేను మిమ్మల్ని నమ్ముతాను అని. ఎన్నో అవమానాలు కూడా చేశారు, ఈ బోర్డులు వేస్ట్, ఒక నెలే చేస్తారు, ఇక్కడ డీజేపీ నడవడం చాలా కష్టము అన్నారు. అయినా అన్నిటినీ నవ్వులు ఫాల్ చేయకుండా కాపాడిన ఆయన, మా ప్రేమ గొప్పదైతే, సేవ నిజమైతే నువ్వు మాకు తోడుండాలి. ప్రతి దాంట్లో మేమేసే ప్రతి అడుగులో నువ్వు మాకు తోడుంటే ఎటువంటి లోపం లేకుండా చేయటానికి మీ అండతో నేను చేస్తాను, అది ఎంత కష్టమైనా పోరాడతాను నేను, మీరు నాకు తోడుండాల అని గట్టిగా అడిగేదాన్ని. అలాగే ప్రతి నగర సంకీర్తనం కానీ ఎవరు హెల్ప్ ఉండేవాళ్ళు కాదు. నైట్ 11 నుంచి అయినా ఇంకా అంత ఆనందం అనమాట, స్వామి ప్రోగ్రాము అంటే చెయ్యాలని. అలాగైపోయింది. ఒక ఐదుగురు పిల్లలు వచ్చారు, ఒకరితో మొదలు పెట్టాం, ఐదుగురు అయ్యారు. తర్వాత ఒక అంకులు ప్రియానందం గారని ఈ స్థలం ఇచ్చారు. స్థలం ఇవ్వడమే గొప్పతనం కదని మురళీ సారు బిల్డింగ్ నిర్ణయించారు. ఇంకెక్కడికి రావాలి పిల్లలు, నేను రానని మొండికేశాను. మరి నీకు సేవ ఇష్టం అన్నావు, స్వామి మీద అన్ని చెప్పావు, నువ్వు ఇలా రివర్స్ అవుతున్నావే, నువ్వు మోసం చేస్తున్నావు కదా మమ్మల్ని అని అడిగారు. నేను స్వామిని మోసం చేయట్లేదు, సేవను మోసం చేయట్లేదు. నేను ఒంటరిగా పిల్లల్ని పెట్టుకొని అక్కడ ఉండడం నాకు భయం అండి. అప్పటికి ఈ ప్రదేశం కూడా నేను చూడలేదు. నాకెందుకో మనసులో ఆలోచన వస్తుంది అక్కడ ఉండలేనని, నేను ఉండను అని వేశాను. వాళ్ళు ఉండాలని గొడవ పెట్టారు. అయినా కానీ అలా 3 రోజులు గడిచిపోయాక ఆ నైటు తెల్లవారుజామున 2:30 ఏమో టైం బాగా గుర్తులేదు, స్వామి అంగి ఇలా పెట్టుకుని, నాకు మొదటి కళలో దర్శనం ఇచ్చింది ఆ రోజండి, అంగి ఇలా పట్టుకొని నడుస్తూ నా వైపు వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు వెళ్తున్నారు. స్వామి చూపేమో నా వైపు ఉన్నది. స్వామి ఇలాగా ఈ సాయి హృదయం చూసింది కూడా కళ్ళలోనే స్వామి చూపించారు నాకు. ఆ పూలున్నాయి కస్తూరి పూలు, ఆ చెట్లు ఇలా కొమ్మలు ఊగుతా ఉన్నాయి అటు ఇటు స్వామి నడుస్తుంటే. ముందు మందిరంలోకి వెళ్ళిపోయారు, నేను వెళ్తా ఉన్నాను, తెలియకుండానే వెళ్తా ఉన్నాను. ఇంక తెల్లవారిపోయింది. తెల్లవారు వెళ్ళి, సార్ నేను అర్జెంటుగా నేను అక్కడికి వెళ్తాను, నాకేమి తీసి వద్దు మీరు, కొన్ని పప్పులు పోసుకునే దానికి డబ్బాలు, కొంచెం డబ్బులు ఇవ్వండి, నేను పిల్లల్ని తీసుకొని 5వ తారీఖు వెళ్తాను అంటే 6 వెళ్దువులే అన్నారు. సరే 5 ఆగిపోయాము, 6వ తారీఖు వచ్చాను. ఆ రోజే స్కూలు ఓపెనింగ్, 6 జూన్. పిల్లల్ని పంపించేశాను. అప్పుడు ఎవరు తోడు కూడా రాలేదు, మరి ఎందుకనో ఎక్కడికన్నా వెళ్ళారో ఏంటో సరిగా తెలీదు. ఆ రోజు నైట్ నుంచి మళ్ళా భయం వేసింది. ఈ పసిపిల్లల్ని పెట్టుకొని నేను ఒంటరిగా ఎక్కడెక్కడ, మందిరం ఒక్కటే, వెనకాల ఒక చిన్న గోడ అడ్డం ఉండింది, ఇప్పుడు అది తీసేసాము. అది ఎలాగా నేను ధైర్యం చేసి మిమ్మల్ని నమ్మి వచ్చాను స్వామి, నేను మీరు కల్లో కనిపించకపోతే నేను వచ్చుండేదాన్ని కాదు. ఇంకా కష్టాలు పెట్టాలనుకుంటున్నావా మీరు? మీరు ఏమైనా చేస్తారు భగవంతుడు, నేను చేయలేను కదా, మరి ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నారు మీరు? నా భయానికి కారణమేంటో మీకు తెలుసు, నాకు ధైర్యాన్ని మీరు ఎలా ఇస్తారో ఇస్తే నేను ఉండగలుగుతాను, వాళ్ళకేం మాట చెప్పాను కదా అని అలా స్వామినాడు. నేను వస్తాను బంగారు, నేను తోడుంటాను అనే ఒక ఇది నాకు ఎవరో చెప్పినట్టుగా మైండ్కి వస్తాను. సరే ఎవరికి చెప్పుకోవాలి, అలాంటివన్నీ నమ్ముతారో నమ్మరో తెలియదు. మీరు వస్తే నాకు ఎలా గ్యారంటీ, మీరు వచ్చారనే గ్యారంటీ ఏంటి అని అడిగేదాన్ని. నేను మీకు భయం వేసినప్పుడల్లా నేను కర్ర పట్టుకొని తిరుగుతుంటాను, ఆ సౌండ్ నీకు వినిపిస్తాను అన్నారు. అప్పుడు నాకు ఒళ్ళంతా చెమటల్లాగా వచ్చేసింది. చూద్దాం దేవుడు నమ్మకమా కాదా అనేది ఒక మళ్ళీ అక్కడ ఇదన్నమాట. సరే పనుకుంటే పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు, అంటే చెప్పిన వెంటనే రాలేదు స్వామి, మేము మాకు ఆపద ఉన్నప్పుడే కదా వస్తానన్నారు. ఒక బాబుకి జ్వరం వచ్చిందనమాట. నైట్ టైం అయిపోయింది, ఇంట్లో ఎప్పుడు మెడిసిన్ తెచ్చి పెడతారు పిల్లలకని, అవి వేసాను. అయినా కానీ తగ్గలేదు, ఎర్రగా అయిపోతున్నాడు బాబు. ఏంటి స్వామి ఈ బాబు పరిస్థితి, నా బిడ్డనైతే నా వాళ్ళ బంధువులకి అందరికి ఫోన్లు చేసుకునేదాన్ని కదా, ఇప్పుడు ఎవరికి చేయాలా, ఆ తేడా ఎందుకు రాణిస్తున్నావు, నా బిడ్డ అనే కదా నేను చూస్తున్నాను ఏంటి అంటే, అప్పుడు ఒక తెల్లటి వస్త్రాన్ని బాబు పైనుంచి ఇలా పైనుంచి కింద దాకా కింద నుంచి పైదాకా మూడు సార్లు అలా పంచి కనిపించింది. పంచి కనిపిస్తుంది స్వామి నాకు, ఎవరు ముసుగేస్తున్నారో తీస్తున్నారో మరి ఇసురుతున్నారో తెలియట్లేదు అని దండం పెట్టుకున్నాను. అప్పుడు ఈ కర్ర సౌండ్ బాగా స్వామి వచ్చారని చెప్పి లైట్లు ఆరిపోవడము ఎలగడము అలాంటివి. పిల్లలేంటే లూజ్ కలెక్షన్ మా ఇది, షాక్ కొట్టద్దేమో నువ్వేమంటే అయ్యే బాకాన్ని చెప్తున్నారు. కాదు ఇది స్వామి వచ్చారనే ఇది నాకు తెలుస్తుంది, అంటే చెప్పారు కదా నేను కర్ర ఓటు వేస్తాను అని. తెల్లవారికి ఆ బాబుకి జ్వరం లేదు, అంటే ఆ వస్త్రముతో తీసేశారనమాట స్వామి. ఆ దర్శనం నాకు ఆ బాగలేని బాబుకే తెలుసు. అలాగ చాలా జరిగినాయి. తర్వాత నేను పుట్టపర్తిలో భ్రమరామ్మ ఆంటీ వాళ్ళ ఇంట్లో స్వామి కళ్ళజోడు పెట్టుకున్న ఫోటో, హాఫ్ ఫోటో ఒకటి ఉండింది. ఆ ఫోటో నాకు కావాలమ్మా అని అడిగాను. ఆవిడన్నారు స్వామి నాకు నా స్నేహితులకి స్వామి చేతులతో ఇచ్చిన గిఫ్ట్, ఇది ఇవ్వను కానీ నీకు ఇంకొకటి తెచ్చిస్తాను అన్నారు. కానీ 5 సంవత్సరాలు అయిపోయినా ఆవిడ మళ్ళా ఆలోచన రాలేదు, నేను అడగలేదు. తర్వాత ఈ సాయి హృదయకి ఒక 5 అడుగుల పెద్ద ఆవిడ వచ్చింది, అంతే హైట్ ఉంటారు. గ్రీన్ శారీ మెరూన్ కలర్ జాకెట్ వేసుకున్నారు. ఆ ముందు రోజు గురువారం సెయింట్ జార్జులతో నేను మాల వేరేగా అల్లిస్తాను స్వామికి, కట్టిని కాకుండా డబల్ అల్లకం వేస్తాను. అలా కట్టించుకోవడం అలవాటు నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి. అవే పూలు అలాగే అల్లిన అల్లకము ఆ జుట్టు పైన కొంచెం అంత పెట్టుకోనున్నారు, బొట్టు పెట్టుకోనున్నారు. హైట్ తక్కువ, 5 అడుగులే ఉంటారు, అంటే మనకు కొలతలు తెలియదు కాబట్టి. తెల్ల జిల్లేడు పువ్వులను దవనం అంటారంట అది, అది కవర్లో తెచ్చారు. అప్పటికి ఒక ఆవిడ వృద్ధురాలకి బాగలేక సేవ చేయమని ఉన్నారు. దీనికంటే ముందు బాలాజీ నగర్లో ఒక ఆవిడ్ని నేను సేవ చేశాను, ఓల్డ్ ఏజ్ హోమ్ కారణం అందుకని అక్కడ బ్రేక్ ఇచ్చి చెప్తున్నాను. నేను వాళ్ళు మీ అమ్మగారిని నేను చూస్తాను అని అడిగి తెచ్చుకున్నాను, వాళ్ళు ఇవ్వకపోయినా కానీ తెచ్చుకుంటే ఆ సేవ నేను చాలా బాగా చేశాననేది నాకు కూడా అనిపించింది. అప్పుడు నుంచి నాకు స్వామి కనపడ్డం, ఆ సేవ స్వామికి నచ్చిందా లేదా అని అడిగేదాన్ని. అలాగే అప్పుడు అలవాటైంది కదా, మా అమ్మగారికి కూడా బాగలేదు, కొద్ది రోజులు సాయి హృదయలో పెడతామని వేరే అతను అడిగారు. అప్పుడు సార్ని అడిగితే సార్ వాళ్ళకి ఇబ్బంది అంట, ఒక వారం రోజులు జ్వరం దగ్గరకు వెళ్తారంటే సేవ నువ్వు చేస్తానంటే మాదే ఉంది అన్నారు. అప్పుడు మందిరంలోనే బెడ్డేసి ఆవిడ్ని చూసి స్నానం చేయిద్దామని చెప్పి ముందు తల దువ్వి ముడేస్తున్నాను. అప్పుడు ఈవిడ వచ్చారనమాట, ఈ గ్రీన్ శారీ కట్టుకుని మెరూన్ కలర్ జాకెట్ పొడుగ్గా వేసుకుని ముడి పెట్టుకుని ఆ సెంటు జాజులు, నేనేవైతే స్వామికి మాల వేస్తున్నానో అవే పూలు సేమ్ వేసుకొని వస్తే సాయిరామ్ అన్నాము. ఆవిడ మాకు సాయిరామ్ ఏం చెప్పలేదు, ఇలా స్వామి దగ్గరికి వెళ్ళి అందరికి వెళ్ళి ఆ జిల్లేడు పూలు ఈ ఆకు అన్నీ పెట్టి తను మాట్లాడుకుంటా ఉంది. మాట్లాడుకుంటా ఉంటే నేను అంత దూరం నుంచి వచ్చాను, ఆకలేస్తుంది, వాకిట్లోకి వస్తే ఏం తింటారని అడగవా అన్నారు. అవును నిజమే కదా, మనం కూర్చోమనలేదు, టిఫిన్ తిన్నారని అడగలేదు అని చెప్పి పెడతానమ్మా అని చెప్పి కూర్చోమని కూడా మాట రాలేదు నాకు. ఈవిడ జడ కట్టేసి అమ్మ నీకు మళ్ళా స్నానం చేయిస్తాను అని చెప్పి చేతులు కడుక్కొని వెళ్తే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక ఒక్క బౌల్ పిండే ఉంది, అవి 3 దోశలే వచ్చినాయి. వేసి ఏదో కారం వేసుకుని వచ్చేసాను. చట్నీ కూడా లేదు. ఆవిడేమన్నారంటే, తింటా నేను నెల క్రితము పండు మిరపకాయలు పచ్చడి పంపించాను, చట్నీ పండు మిరపకాయల చట్నీ పంపించాను, అందలేదా నీకు అన్నారు. అవును, గుంటూరు నుంచి వేరే వాళ్ళు ఆ బాటిలు భ్రమరామ్మ ఆంటీ చేత పిల్లలకి అందజేయమని ఇచ్చారు. నిజమే వచ్చింది. ఇంకా భయం వేసి పరుగులు ఎత్తాను చేశాలో తెచ్చి. అందిందిగా అన్నది. అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. సరే తిన్నాను. మళ్ళా వచ్చి మా చుట్టూ అలా అలా మందిరమంతా తిరిగారు. తిరిగితే అప్పుడు పైన ఈ పిల్లలకు డీజేపీ కడుతున్నారు. ఆ వర్కర్స్ కూడా ఉన్నారు. బామ్మ మీదే ఊరు అన్నారు. అనంతపురం నుంచి వచ్చాను అన్నారు ఆవిడ. మాకు తెలీదు, మమ్మల్ని తీసుకెళ్తావా అన్నారు. రాండి, వరలక్ష్మి వ్రతానికి రాండి అని అన్నారు. మరి అమ్మని పిలవలేదు అంటే అమ్మ దగ్గరికే నేను వచ్చాను అన్నారు. అంటే ఎంత మూర్ఖత్వంలో ఉంటామో మనం ఒక్కోసారి తెలియదన్నమాట. ఆవిడ అంతా తిరిగేసి, ఇది చాలా నిత్య అన్నదాన క్యాంటీన్ అవద్ది అన్నారు. అప్పుడు ఆ మేస్త్రి అనే అబ్బాయి అన్నాడు, క్యాంటీన్ ఇక్కడ కాదు బామ్మ, రోడ్లో ఉంటుంది అన్నారు. ఆహా, నాకు తెలీదా అని అబ్బాయి సాయి ఒక్క చూపు చూసింది. మళ్ళా తిరిగి మళ్ళా నాకు ఎదురుగ్గా వచ్చి, ఇదిగో 5 సంవత్సరాల క్రితం అడిగా గుర్తుందా నీకు, సంవత్సరాలతో సహా చెప్పిండు. ఆ స్పెడ్స్ ఇక్కడ పైన కింద ఉన్నాయి, అవి అద్దాలన్నమాట. అవి చూడంగానే ఏడ్ చేశాను నేనైతే, నేను అడిగింది కరెక్టే కదా అని. అప్పుడు కూడా నాకు ఎవరు వచ్చారు అనేది తెలియట్లేదు. అని ఇలా ఊపాను. ఆవిడ చేతులు, మరి నేను ఇవి ఇక్కడ పెట్టుకోవచ్చా అని అడిగాను. ఇక్కడే ఉంచు అన్నారు ఆవిడ. మరి ఇక్కడ ఉంచుతారో ఉంచరో, ఇది 10 మందిది కదా, అద్దాలు పెట్టుకోనిస్తారో లేదంటే వాళ్ళు పడి మొక్కతారు వాటిల్ని అన్నారు. అప్పుడు కూడా అర్థం కాలేదు నాకు. సరే అని చెప్పి చేతిలో పట్టుకోనున్నాను. పట్టుకోనున్నాక సరే అయితే వెనక చేతులు పట్టుకొని నడిచారు. ఇక్కడ చాలా మందికి అన్నం పెడతావులే నువ్వు, నన్ను 3 రకాల కోరికలు కోరారు. ఒకరు చదువు కావాలని అడిగారు, ఇచ్చాను. ఒకరు బంగారు ఐశ్వర్యాలు కావాలన్నాను, ఇచ్చాను. మరి నువ్వు సేవ అడిగావుగా, ఇచ్చాను, అది తరింపు చేసుకో అన్నారు. అసలు ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాను కానండి, అప్పుడు నాకు అసలు అర్థమే కాలేదు. ఆవిడ వెళ్ళాక ఒక గంట సేపు కూర్చొని, అయ్యో స్వామి వచ్చారా, నేను ఎంత మూర్ఖురాలని, స్వామి అప్పుడు పలకలేదని బాధపడితే నన్ను ఎత్తుక్కుంటా వచ్చారే అని అప్పుడు ఏడ్చుకున్నాను. ఏం లాభం అప్పుడు ఏడ్చుకుంటే, తర్వాత ఇది బాగవుతుంది, నీకు అన్ని సమకూరుతాయి. నేను రైస్ బ్యాగ్ లేకపోయినా స్వామి దగ్గర కూర్చొని ప్రార్థన చేసేదాన్ని. ఈ రోజుకే అంటే చాలా క్రిటికల్ కూడా ఉండింది ఈ సేవ. ఇప్పుడు అందరూ కలుసుకొని చేస్తున్నారు. అయ్యో రేపటికి భీమ ఉన్నాయే, ఈ రోజు లేవే, రేపు పిల్లల క్యారేజీలకి ఏం పెట్టాలా, మురళీ సార్ డ్యూటీకి వెళ్ళున్నారో ఇంట్లో ఉన్నారో అడిగితే మిమ్మల్ని చాకటమేనా పని అంటారేమోనని అన్ని నేనే ఊహించుకునేదాన్ని. అలా కాదని స్వామికి గంధం పెట్టి, మీరు రావాలా, నాకేం అర్థం కావట్లేదు, బియ్యం లేవు, పిల్లలను తీసుకున్నాము, వీళ్ళకి పస్తులు పెట్టడం నాకు ఇష్టం లేదు, నేను అసలు పస్తుండలేను, నన్ను కొట్టినా గానీ పస్తుండు, నాకు అన్నం కావాలా, నేను తినాలంటే నా బిడ్డలకు పెట్టాలి కదా, ఎలా అనేదాన్ని. అంతేనండి, అరగంట టైంలో ఎవరో ఒకరు మా బాబు బర్త్డే అని రైస్ బ్యాగ్ ఇచ్చేవాళ్ళు. అరగంట టైం పుచ్చకాయ తినాలని ఉంది అని అడిగారు పిల్లలు. అప్పుడు 200 అమ్ముతున్నాయి కాయ, సీజన్ కానీ ఇదన్నమాట. సార్ నాకు ఒక్క దబ్బైనా కొనివ్వండి, అది కట్ చేసుకొని అందరం తింటాము అంటే, 200 సాయిలత అనే పేరు కూడా ఉందండి నాకు, చాలా స్టోరీ అది. ఒక బామ్మను మొదట్లో చూశానని చెప్పాను కదా, ఆ బామ్మ లత ఏంటి, సాయి సేవ చేస్తా, సాయిలత అని పిలవండి అనింది. అప్పటి నుంచి సాయిలత అయ్యానమాట. సాయిలత 200 పెట్టి కొనాలంటే మనకు ఒక సేవకు వస్తాయి ఆ 200, అందుకని నేను ఇప్పుడు కొనివ్వలేను. దెబ్బ అడిగావు కదా, రేపు ఎక్కడన్నా అమ్ముతుంటే తెస్తానని. నిజంగా అండి ఇది గొప్పగా చెప్పుకుంటున్నాం అనుకుంటారు, ఎవరు చూడలేదు కాబట్టి. మురళీ సారు, నేను, పిల్లలు ఉన్నారు. కారు వచ్చి ఆగింది. కారు వచ్చి ఆగి వాళ్ళు పాత డివోటీస్ అంట, సారకు తెలుసు. 6 పుచ్చకాయలు, తెల్లటి కాయలు, ఇంతెంత పొడుగున ఉండయి, తీసుకొచ్చి అమ్మ పిల్లలకి వేటు స్వామి దగ్గర పెట్టి ఫస్ట్, తర్వాత మీరు తీసుకోండి అన్నారు. అసలు ఏంటంటే మురళీ సార్ కాళ్ళు పట్టుకొని ఏడ్చే అంత ఏడుపు వచ్చిందనమాట నాకు. అంటే అనుక్షణం మనం ఏమి మాట్లాడతామో స్వామి ప్రత్యక్షంగా మనతోనే ఉంటాడనే దానికి చాలా నిదర్శనాలు జరిగాయి. సాయి హృదయం మహిమ అంటే అలా ఉందన్నమాట. ఏది అడిగితే అంటే మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు మనకు కరెక్ట్ గా భగవంతుడు అందించడానికి అనే ధైర్యం నాకు స్వామే ఇచ్చారు. నాకు ఎవరు ఇచ్చిందేం కాదు, అది మాత్రం నేనెంత విశ్వాసంగా నమ్మేనో నన్ను అంత ఇదిగా స్వామి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ప్రతీది అంతే, నేను 100 మందికి చేస్తావా వంట అంటే ఆ అనేదాన్ని. నాకేమి రాదు, అసలు వంట చేయడం రాదు. వదినలో తోడికోడల్లో వండి పెడితే ముందు ఫస్ట్ తినేసేదాన్ని, అంతేగాని అసలు రాదు. ఈ మిగతా పనులన్నీ చేస్తాను. 100 మందికంటే బుర్ర ఊపేసానే ఏం చేయాలనేది రాదు, ఒప్పుకున్నాను చేస్తానని. అప్పుడు కూడా స్వామి దగ్గరికి వెళ్ళి సేవా సేవా సేవా అన్నావు కదా నువ్వు, ఆ సేవ చేసే వాళ్ళకి నువ్వు సహాయం రాకపోతే మేమేం చేస్తాము, నువ్వు రా, నువ్వు గరిటె తిప్పు, నేను తిప్పలేను, నువ్వే చేయాలి ఈ వంట, నేను మాట ఇచ్చానని ఇలాగ పల్లెటూరు భాషలో మాట్లాడేదాన్ని అనమాట. మాకు నువ్వు ధైర్యము, నువ్వే రావాలా, ఇంటా జంట కంటా కనిపెట్టి ఉంటాననే మాట నిజం చెయ్యి, మా ఎంట నువ్వు ఉండు, మా జంట నువ్వు ఉండు అని చెప్పి చేసేదాన్ని. అలా 500 మందికి కూడా ఉడత సహాయం, పిల్లల్లాగా, పిల్లలంతా ఉడతలే చిన్న చిన్న వయసు అప్పుడు, 500 మందికి అయినా గాని ఆ దెబ్బలు ఎలా తిప్పాననేది నేనైతే కాదు, స్వామిని పిలుచుకోవడం నాకు అలవాటు. ప్రతి పనిలో నాకు సేవకి స్వామి వస్తారనే నమ్మకం. ఎంతటి 40 కేజీల గిన్నె అయినా 80 కేజీల గిన్నె అయినా అది అవలేలుగా దించి అక్కడ పెట్టేస్తాను, వేరే మనిషి హెల్ప్ ఏ ఉండదు. ఇది ఎలా దించావు, నీకెలా సాధ్యం అంటారు వచ్చాక. నేను కాదు దించింది, నా స్వామి దించారు అని చెప్పి, అంత గొప్ప ఇదన్నమాట స్వామి. నిజంగా కష్టాలనేది ప్రతి ఒక్కరికి రావచ్చు, కానీ నేను నా కష్టాలను కూడా మర్చిపోయి ఇప్పుడు ఏడుపు రావట్లేదన్నమాట. నాకు ఒక మంచి సుగంధ వనంలో ఉన్నాను నేను చెప్పాలంటే, స్వామి సేవలకి ఎలా చేయాలంటే ఇంకా చేయాలనే తపన. స్వామి చెప్పిన ఆచరించాలా, అన్నీ ఆచరించలేము, కొన్నైనా మనం మర్చిపోకుండా పట్టుకోవాలంటే స్వామి చెప్పిన స్పెయింగ్ క్యాసెట్ల ద్వారా విన్నాను నేను. అంటే సంభాషణలో చాలా తక్కువ కదా, మనం వెళ్ళింది లాస్ట్ టైంలో స్వామికి. కుష్టి రోగుల్ని చూసి అసహించుకోకండి, కళ్ళు లేని వాళ్ళని చూసి మీరు పక్కకెళ్ళిపోకండి, ఆకలి అయ్యేవాడిని దరిద్రుడు అని అనుకోకండి, మీకు చేతులనిచ్చాను కదా ఆ కుష్టి రోగుల్ని దగ్గరికి తీయండి, మీకు చూపునిచ్చాను కదా ఆ కళ్ళు లేని వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి, మీకు అన్నం పెడుతున్నాను కదా ఆ దరిద్రాన్ని వాళ్ళకి తీసేయండి, ఆకలి అయ్యేవాడు. ఇవి మూడు నాకు బాగా నచ్చినాయండి. చాలా పెద్ద సేవలుంటాయి ఇవన్నీ కాకపోయినా గాని, నిజంగా మనం ఈరోజు చాలా మంది కుష్టి రోగి కనిపిస్తే మనం మౌత్కి అడ్డం పెట్టుకుని పక్కకెళ్ళిపోతున్నాం, కళ్ళు లేని వాడు వేస్తే మా వాళ్ళు కాదు కదా అన్నట్టుగా పోయేవాళ్ళు సమాజంలో. అది మార్చాలనే తపన నాకు. నేను సొంతంగా కొంచెం ఒక అడుగేసి వాళ్ళకి మనం చేసే సహాయం ఈ పెద్దల తరఫున స్వామిని అడిగి పెద్దలతోటే సహాయం తీసుకుని, అంగవైకల్యం ఉండే వాళ్ళకి వాళ్ళకి ఏంటి స్టిక్ కావాలా, చైర్ లాంటిది కావాలా, అది కళ్ళు లేని వాళ్ళకి చదువుకునేదానికి కొన్ని సంబంధించిన చాలా మంది అడుగుతున్నారు, అలాంటి సేవలు అందించాలని స్వామి చెప్పిన మార్గంలో నడవాలని కొంచెం ఇష్టం నాకు. కానీ ఆయన సొంతంగా ఎప్పుడు చేయిస్తాడో లేకపోతే అందరితో చేయిస్తారో కూడా స్వామికి వదిలేను. అనుక్షణం సేవలోనే ఉండాలి, నా జీవితం సేవతోనే మొదలవ్వకపోయినా కానీ మధ్యలో మొదలైనా కానీ నా ఊపిరి సేవతోనే ఆగిపోవాలని నా కోరిక. స్వామి ఏం చేస్తారో తెలియాలి. అది అప్పటి నుంచి కూడా నాకు సాయి హృదయంలో మహిమలంటే చాలా మంది నమ్మకపోవచ్చు, వాళ్ళందరినీ నమ్మించే అంత శక్తి నాకు లేదు, ఎందుకంటే నేను ఒకప్పుడు నమ్మలేదు. నాకు జరిగే ఇదిని బట్టి నేను నమ్మకాన్ని పెంచుకున్నాను. నాకు స్వామి కనిపించాడు మాట్లాడడం అనేది, నాకు 1 గంట 40 నిమిషాలకి మధ్యాహ్నం హారతి ఇమ్మని చెప్తాడు స్వామి. ఇలాంటివన్నీ నేను ఎవరిని నమ్మించాలి? ఓ ఇవి సత్యసాయి భక్తురాలు పెద్ద గొప్పగా చెప్తున్నది, ఈవిడికి చెప్తాడా స్వామి అనుకుంటారు మామూలుగా. కానీ నిజంగా నన్ను 1 గంట 40 నిమిషాలు అవుతుంది బంగారు హారతి అంటారు. నాకు ఒక్కోసారి హారతి ఇచ్చేది కూడా కనపడదు, ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్లో హారతి ఇస్తాను. అప్పుడు ఈ ఊదా వస్తుంటది, ఈ రేడియో సాయి వాళ్ళు, ఆ బాబు పేరు సాయి ప్రసాద్ గారు వచ్చారు, ఆ బాబు వచ్చి స్వామికి నమస్కారం చేసుకుని మళ్ళీ ఈ గదిలోకి వచ్చారనమాట. ఆ రోజు నుంచి ఈ ఊది మహిమ మాకు స్వామి ఎందుకు ఇస్తున్నారనేది ఆయనకి తెలుసు, కానీ మేము ఏ రోజు నుంచి తీసుకుంటున్నాం అనేది మాకు తెలుసు. రేడియో సాయి వాళ్ళంటే స్వామికి ఎంత ఇష్టం అనేది నా ఆలోచన. ఆ రోజు నుంచి వస్తానే ఉంది. మహిమలంటే చాలా ఉంటాయి మహిమలు. అందరూ డబ్బు కోసమే చేయగలుగుతారు, డబ్బు లేకపోతే ఇలాంటి సంస్థలు నడవడం కష్టము, డబ్బు ఉండాలి కదా అని అంటారు. కానీ నాకైతే డబ్బు అవసరమే కావచ్చు, కానీ సత్యసాయి దేవుళ్ళు నమ్మకం గాని ఉంటే ప్రతి వ్యక్తి సేవ చేస్తాడనేది ఆ విశ్వాసం గెలిపిస్తుంది. ఏది డబ్బుతో పని లేదు, ఆ సంకల్పం గొప్పది. సంకల్పించుకొని నేను ఈ పేదవాడికి ఈరోజు 10 మందికి అన్నం పెట్టాలనుకుంటే బియ్యం నీకు తెలియనంతటే వస్తాయి. అలాంటి రోజులు నేను గడిపాను కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, స్వామి సేవలు ఇదిగా ప్రేమతో చెయ్యండి, ఆ భాగ్యాన్ని పొందండి అనేదే నేను చెప్పేది. అంతకాడికి నేను ఏం చెప్పలేను. ఇంకా స్వామితో అనుభవాలు అవే చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ కొన్నిటితో ఇస్తున్నాను. సాయిరా,
3: స్వామి మనందరి మనసులో ఉంటారు అనేది మనకు తెలిసిందే అమ్మా. నాకు ఎవరున్నారు అని మనసు కష్టపెట్టుకునే వాళ్ల కోసం స్వామి సాయి హృదయంలోనే మిమ్మల్ని అందరినీ ఉంచుకున్నారు, తన హృదయంలో మిమ్మల్ని ఉంచుకున్నారు.
2: హృదయాన్ని పేరులోనే మమ్మల్ని ఉంచుకున్నాడు, సాయి హృదయంలోనే మమ్మల్ని ఉంచుకున్నారనే దానికి నిదర్శనం. అందుకని లేరు అనే మాట అనకూడదు అనే దానికి స్వామి చెప్పిన సూచనలు కానీ, స్వామి దర్శనం ఇచ్చిన ఇది కానీ, ఆ మహిమల్ని కానీ మాకు మనోధైర్యాన్ని ఇస్తున్నాయంటే ఈ రోజుకి కూడా నేను చేయగలుగుతాను. నాకు స్వామి ఉన్నారు, మీరేంటి రేపు నిన్ను ఎవరు చూస్తారు, ఇప్పుడు నువ్వు చేయగలుగుతున్నావు కాబట్టి మేము చేయించుకుంటున్నాము, రేపు వయసు అయిపోయాక నీకెవరు చూస్తారని పెద్దవాళ్ళు అంటుంటారు మీటింగ్ వచ్చిన వాళ్ళంతా. వయసు ఏముంది, వయసు అయిపోయినా స్వామి చూస్తారు, వయసు అయిపోకపోయినా స్వామి చూస్తారు. ఎలా పుట్టిచ్చాడో అలా తీసుకెళ్లే వరకు కూడా ఆయన బాధ్యత, కానీ మీ అందరి బాధ్యత కాదు. మీ దగ్గర ఉన్నారంటే సాయి కుటుంబాన్ని నాకు ఇచ్చారు కొంతమందిని, ఆ కుటుంబం లెస్ చేశాను, ఈ కుటుంబాన్ని నీకు ఇస్తున్నాను. ఇంత పెద్ద కుటుంబానికి నేను ఒక చైర్మన్ లాంటి దాన్ని చేశాడు. నిజం చెప్పాలంటే ఇంకా నాకు వేరే ఆఫీసులు వేరే ఇవన్నీ కలలన్నీ కూడా చదువు లేకపోయినా కానీ నాకు నిజంగా ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి అందులో మంచి వ్యక్తుల్ని ఇచ్చాడు. ఈ సంస్థ పెద్దదైతే ఈ సంస్థలో ఉన్నవారు చాలా గొప్పవారు. నా గొప్పతనానికంటే వాళ్ళ గొప్పతనం చెప్పుకోవాలి. ఒక సురేష్ గారు కానీ, మురళీకృష్ణ గారు కానీ, శేషు గారు కానీ, నాగలక్ష్మి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, అప్పుడప్పుడు నన్ను భరించే శక్తి కూడా స్వామి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ అనుబంధాలు నన్ను ముడేసే తట్టు చేసే వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై సాయిరా.
3: సరే,
1: నిర్మలమైన ప్రేమ, నిస్వార్థమైన సేవ ద్వారానే భగవంతుని అనుగ్రహానికి పాత్రులం కాగలమని శ్రీమతి లతగారి జీవితం మనకు నేర్పుతున్నది.

0: ప్రేమ ప్రతిరూపం
1: హృదయవాసి అయిన సాయిరామచంద్రుని పాదాల విందములకు శతకోటి నమస్సుమాంజలులు మేము సమర్పించుకుంటూ, సోదర సోదరిమణులారా, మహారాష్ట్ర ప్రాంతంలో కృష్ణానది తీరమున కరహాడ్ అనే గ్రామంలో ఆ త్రిభువన మోహనుడు హృదయ నివాసి అయిన ఆ పరమాత్మని కృష్ణ విఠల అనే మధురమైన నామంతో నిరంతరం కీర్తిస్తూ ఉండే భక్త శిఖామణి మన సక్కుబాయి. ఇప్పుడు సక్కుబాయి యొక్క జీవిత చరిత్రను హరికథా గానరూపకంలో మనం చెప్పుకుందాం.

లీలా నాటక సూత్రధారి ఏంటిని అసలు కిట్టిన వ్యక్తి మన సక్కు అత్తగారు. నిరంతరం సక్కుని బాధించటమే సాధనగా సరిపెట్టుకున్న ఆ గయ్యాళి 10 మంది పలు దినాలు పనిచేస్తే గాని తరగనన్ని గోధుమలను ఒక్క రాతిలో పిండిగా ఆణించమని సక్కుని ఆజ్ఞాపించింది. అత్తగారి వైఖరి ఏ విధంగా ఉన్నా ప్రతి పని ఆ పాండురంగని ప్రీతి కొరకెనని అంతరంగంలో భావించే సక్కుబాయి దీనిని కూడా ప్రేమతోనే స్వీకరించింది. తన హృదయనాథుని స్మరించుకుంటూ తన కార్యక్రమాన్ని ప్రారంభించింది పరమసాధ్య సక్కుబాయి. కాని అలా ఎంతకాలమని కొనసాగించగలుగుతుంది? ఆమె మృదువైన హస్తాలు ఎర్రగా కందిపోయి కదలనంటున్నాయి. పగలంతా అత్తగారు చేయించిన చాకరీతో అలసిపోయిన దేహం ఏమాత్రం తన ఆధీనంలో లేదు. ఏం చేస్తుంది పాపం? తన హృదయనాథుని ఆదుకొనమని వేడుకుంటుంది.

ఆ వేదన పూర్త హృదయంతో అశ్రుపూత నయనాలతో ఆ పాండురంగని పదే పదే ప్రార్థిస్తూ ఆ తిరుగులి పక్కనే సొమ్మసిల్లి పడిపోయింది సక్కుబాయి. సర్వదా సర్వత్రా తననే తలుచుకుంటూ తన కొరకై జీవించే భక్తుల నమ్మకాలను వమ్ము చేస్తాడా ఆ పాండురంగడు? దైవాన్ని నమ్మక చెడిన వారున్నారేమో, కాని నమ్మి చెడినవారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? పాండురంగడు సక్కుబాయి యొక్క హృదయ పవిత్రతను భక్తి తీవ్రతను లోకానికి చాటాలని నిశ్చయించుకున్నాడు. తన సంకల్ప మాత్రంచే గోధుమలన్నింటినీ క్షణంలో పిండిగా మార్చేసి ప్రేమతో సక్కుబాయిని ఆశీర్వదించాడు. ఆ పాండురంగని కరుణా కటాక్ష వీక్షణంతో ఆమె పడిన అలసట అంతా అంతరించిపోయింది. ఒక్కసారిగా మేలుకుని ఆ పాండురంగడు చేసిన పనిని చూసింది సక్కుబాయి. తన హృదయనాథుడు ఇంకా ఉన్నాడా అంటూ అటు ఇటు అంతా కలయి చూసింది. అప్పుడే అదృశ్యమైపోతున్న ఆ రంగనాథుని కొంచెంసేపు నిలువని ప్రార్థిస్తూ అతన్ని వెంటపడింది సక్కుబాయి.

ఒక రోజున కృష్ణానదికి నీళ్లు తీసుకురావాలని సక్కుబాయి అక్కడ ఆ విఠలని నామాన్ని సంకీర్తిస్తూ పండరియాత్రకే వెళ్తున్న భక్తుల గుంపులను చూసింది సక్కుబాయి. ఆ దృశ్యం చూసిన మరుక్షణం ఆమె హృదయంలో ఆనంద సాగరం పొంగి పొరలింది. భావోద్వేగంతో తనను తానే మరిచి తాను శుద్ధ మధురమైన భగవన్నామ సంకీర్తన చేస్తూ పండరీపురం వైపు వెళ్లసాగాను. ఈ విషయం తెలిసిన అత్తగారు భరించలేని కోపంతో సక్కును పట్టితెమ్మని తన కొడుకును పంపెను. సక్కుబాయి భర్త పరిగెడుతూ ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఇంటికి లాక్కుని వెళ్ళిను. నిర్దయులైన అత్త మామ భర్తలు ముగ్గురు కలిసి ఆమెను ఒక స్తంభానికి కట్టిపడేసి ఆహార పానీయములు ఇయ్యకుండా ఉంచారు. సక్కుబాయి శరీరం కట్టబడి ఉన్నా ఆమె మనస్సును కట్టివేయడం సాధ్యమా? ఆమె మనస్సు అన్ని బంధములను వీడి ఆ పాండురంగని చరణాలను చేరింది.

హే పుణ్యరేఖాక్ష, పాండురంగ అనాథరక్షగా కరుణాంతరంగ నీ దివ్య మంగళ రూపాన్ని కనులారా దర్శించి కృతార్థ చెందాలనుకుంటున్నాను. కాని నా ఈ శరీరం ఇక్కడ కట్టివేయబడినది. నీ చరణాల విందములను ప్రేమ పాశంతో కట్టివేశాను. నా కోరిక ఫలించదా స్వామి? ఓ జగన్నాథ, పండరీనాథ, విఠల, నా తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా నీవే. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నా మరణాలకించి నీ దివ్య దర్శన భాగ్యమునందించి నన్ను కృతార్థురాలిగా చేయవా కృష్ణ అంటూ సక్కుబాయి ప్రార్థించింది. భక్తుల హృదయవేదన, హృదయపూర్వక పిలుపులు ఎన్నటికీ వ్యర్థం కావు. సక్కు ఆర్తనాదం త్రిభువనాలను ఛేదించుకుని ఆ పాండురంగని హృదయాన్ని కరిగించింది. హరి సర్వత్రా వ్యాపించి ఉన్నా ప్రేమ ఉన్న చోటే ప్రత్యక్షమవుతాడు. ప్రేమతో పిలిచిన భక్తులని ఆదుకున్నటకే స్వయాన ఆ శ్రీకృష్ణుడు సక్కు భర్త రూపంలో ఆమె ఎదురుగా వచ్చి, సక్కు, నీ దయభక్తిని అర్థం చేసుకోలేక నిన్ను బంధించి అనవసరంగా హింసించాను. నీలో ఆ పాండురంగని దర్శనాకాంక్ష అంతగా ఉండడం చేత నీవు తప్పక పండరీపురంకి వెళ్లి ఆ పుండరీకాక్షిని దర్శించుకునిరా అని అనుమతినిచ్చి ఆమెను బంధనిమిత్రాలుగా చేశాడు. సక్కుబాయి ఆనందానికి హద్దు లేదు. ఆమె తక్షణమే బయలుదేరింది పండరీపురమునకు.

భక్తుల ప్రేమకు మాత్రమే కట్టుబడే ఆ పాండురంగుడు తక్కువ రూపాన్ని ధరించి ఆమె స్థానంలో బందీ అయ్యాడు. సర్వకాలం నందు తనే చింతిస్తున్న తన భక్తుల జీవితాలను సురక్షితంగా కాపాడే ఆ పాండురంగుడు సక్కుబా యొక్క భర్త స్వభావం మార్చి వాళ్ళ ముగ్గురి మనసులను, సక్కుబాయి అత్తగారిని మామగారిని కూడా వాళ్ళ మనసును మార్చి అందరినీ తనవారిగా తీర్చిదిద్దాడు. ఇక్కడ అసలు సక్కుబాయి ఆ పుండరీకాశుని దర్శనానికై పండరీపురమున చంద్రభాగ నదీ తీరమునకు చేరింది. ఆ విఠల ధ్యానంలో దేహాభిమానమర్చిన సక్కుకు అసలు ఆకలి దప్పికల బాధ కాని బహుదూరం నడిచి వచ్చిన అలసటగాని తెలియలేదు. ఆ నదీ తీరం నుండి పండరీపురం గోపురం కనబడగానే ఆమె హృదయంలో ఆనంద సాగరం పొంగి పొరలింది.

సంసార సాగర నుండి దరిచేరిన సక్కుకు ఆ శ్రీకృష్ణుడు స్వయంగా నావికుడి వల్లే పడవలో వచ్చి నది దాటించి దరిచేర్చినాడు. సర్వకాలమునందు తనపై భారం మోపి తమ జీవితాలు గడుపుతున్న ఆ భక్తుల జీవితాలను భయంకరమైన సంసార సాగర నుండి సులభంగా దాటించి సురక్షితంగా దరిచేర్చేవాడు ఆ భక్త వస్త్రుడైన భగవంతుడు. సంసార సాగర నుండి దరిచేరిన సక్కుబాయి విఠోబ మందిరం వైపు వెళ్లసాగిను. అక్కడ భక్తగణమంతా తమ చేతులతో తాళ మృదంగాలు వాయిస్తూ ఆనంద పారవశ్యంతో నాట్యం చేస్తున్నారు. ఇక్కడ చిన్న పెద్ద, ధనికుడు పేద అనే తేడా లేకుండా అందరూ భక్తిలో మునిగిపోతున్నారు. సక్కుబాయి మందిరంలో ప్రవేశించి ఆ విఠుని దర్శనం చేసుకుని ఆనందాంబుధిలో లీనమైపోయింది. ఆ పాండురంగని మనోహరమైన విగ్రహం పట్టు వస్త్రాలతో, చెవులు మకర కుండలాలతో, సుగంధ భరితమైన వక్షస్థలం తులసీమాలతో అలంకరింపబడి ఉన్నది. ఈ సుందర రూప మాధుర్యాన్ని చూసి ముగ్ధురాలైన సక్కు యొక్క తాపం పూర్తిగా తగ్గిపోయి ఆమె దేహస్మృతిని కూడా మరిచిపోయింది. భగవంతుని ముందు ప్రతిజ్ఞ చేస్తూ, ఈ శరీరం ఉన్నంత వరకు పండరిపురం విడిచి వెళ్ళను అని అనుకున్నది.

తన జీవన పరమార్థాన్ని సాధించుకున్న సక్కుబాయి ప్రేమావేశంతో ఆ శ్రీకృష్ణుని సంకీర్తిస్తూ అతని పాదపద్మాల వద్ద తన పంచ ప్రాణములను ఐక్యం చేసింది. సక్కుబాయికి పునర్జన్మను ప్రసాదించాడు ఆ పాండురంగుడు. కంటికి రెప్పవలే కాపాడుతూ ఆమెను తన ఇంటికి చేర్చి తాను అదృశ్యమైనాడు. పాండురంగుని దర్శన స్పర్శన సంభాషణలు పుణ్యపనించి పూర్తిగా పరివర్తన చెందిన సక్కుబాయి అత్త మామ భర్తలు ముగ్గురు కలిసి ఆమెను అతి ప్రేమతో ఆదరించారు. వాళ్లు పాండురంగుని సేవలో పాల్గొని తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఈ సదావకాశాన్ని మాకు కల్పించిన ఈ సాయికృష్ణునికి శతకోటి నమస్కృతులు సమర్పించుకుంటూ మనందరమూ కలిసి ఈ సాయి విఠలని కీర్తిద్దాం.

0: ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామివారి అనంతపురం కళాశాలలో చదువు ముగించుకున్న విద్యార్థినులు పట్టభద్రులై ఈ విశాల ప్రపంచంలో అన్ని రంగాల్లో చక్కగా రాణిస్తున్నారు. ప్రపంచంలోకి వెళ్లి స్వామి చెప్పినవి వారి జీవితాల్లో ఆచరించేవాళ్లు వీరైతే, స్వామి పాదాల చెందే ప్రశాంతి నిలయంలో ఉండి వారి జీవితాలను స్వామి సేవకు అంకితం చేశారు మరికొందరు. ఈనాటి భాగంలో మనం ప్రశాంతి నిలయం మందిరంలో ఎన్నో సంవత్సరాల నుండి సెక్యూరిటీ సేవను చేస్తున్న 3 అనంతపురం కళాశాల పూర్వ విద్యార్థినులతో రేడియో సాయి బృందం చేసిన సంభాషణను మీకిప్పుడు అందిస్తున్నాం. వినండి అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లోని 7వ ఆఖరి భాగం.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి నమస్కారములు చేసుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంటోంది. అది మనందరికీ పెద్ద పండగ. ఈ సందర్భంగా స్వామి కళాశాలలో చదువుకుని ఆ తరువాత కూడా స్వామి కోసమే సేవ చేసుకుంటూ పుట్టపర్తిలోని ఉండి వారి జీవితాలను తరింపజేసుకుంటున్న కొంతమంది పూర్వ విద్యార్థినులతో మాట్లాడదాం, వారి అనుభవాలని తెలుసుకుందాం. ఈరోజు మనతో మాట్లాడడానికి ఉమగారు, గీతగారు, విశాలగారు వచ్చారు. సాయిరాం అండి. ఉమగారు, ముందుగా మీకు స్వామి గురించి ఎప్పుడు ఎలా తెలిసింది, స్వామి ఫోల్డ్లోకి ఎలా వచ్చారో ఆ విషయాలు చెప్తారా?
2: మా పేరెంట్స్ ముందు నుంచి నా చిన్నప్పటి నుంచి స్వామి తెలుసు. అంటే అమ్మ చిన్నప్పటి నుంచి స్వామి తెలుసు. నాన్నగారు అంత బిలీవ్ చేసేవాళ్ళు కాదు. బట్ నేను చిన్నప్పటి నుంచి బాల్వికాస్ అన్ని పంపించి బాల్వికాస్ పంపించేవాళ్ళు. అమ్మ చాలా డివోటెడ్ ముందు నుంచి.
1: మరి మీరు స్వామి కళాశాలలో చదువుకున్నారా, ఎలా వచ్చారు స్వామి దగ్గరికి?
2: నేను 82లో స్వామి అమ్మ నాన్నకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు చెప్పారు నెక్స్ట్ ఇయర్ నా స్కూల్లో పెట్టేస్తే ఇక్కడ, ఎందుకంటే మా నాన్నగారికి చాలా బాగాలేదు అప్పుడు. సో ఎప్పుడు హాస్పిటల్కి వెళ్లి వచ్చేది అలా ఉండింది, నా ఎడ్యుకేషన్ అంతా పాడైపోతుంది అనేసి స్వామి చెప్పారు. నెక్స్ట్ ఇయర్ మా స్కూల్లో పెట్టేస్తే నేను అన్ని చూసుకుంటాను తన్ని అని. అందుకే 83లో ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయ్యాను 8th స్టాండర్డ్కి. ఆ ఇయరే స్వామి ఓపెన్ చేశారు 8th స్టాండర్డ్, అప్పుడు జాయిన్ అయ్యాను, ఆ రోజు జాయిన్ అయ్యాను.
1: మరి విశాల గారు, మీరు స్వామి దగ్గరికి ఎప్పుడు ఎలా వచ్చారు?
3: స్వామి దగ్గరికి అంటే మా తాతగారు ఇక్కడే, తను ఒక 55-60లో వచ్చారు. తను ఆయన ఇక్కడే ఉండేవాళ్ళు.
1: ఏ ఊరు నుంచి వచ్చారు?
3: మాది కొల్లాది, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, అది కొల్లాపూర్ తాలూకా, అక్కడి నుంచి వచ్చాను. నేను రావడం మాత్రం 8th క్లాస్లో వచ్చాను. ఓకే, దసరాకు మాత్రం వచ్చేసి 2 డేస్ ఉండేసి వెళ్ళిపోయాను. అప్పటికే మా తాతగారు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ తర్వాత 10th తర్వాత నాకు 1 ఇయర్ గ్యాప్ ఉండింది ఇంటర్ చేరడానికి. అప్పుడు మా తాతగారికి బాగా చాలా అంటే పెరాలసిస్ వచ్చి కొంచెం చాలా ఇదైపోతే, అప్పుడు మా నాన్నగారు ఉండేసి తాతగారికి కొంచెం సేవ చేయొచ్చు కదా, ఇక్కడ ఉండేసి అని చెప్పేసి అన్నారు. సరే అని నాన్నగారు పిలుసుకొచ్చారు. ఇక్కడే తాతగారికి సేవ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఇట్లా ఆడిటోరియం అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
1: ఏ సంవత్సరంలో అండి?
3: అది 70-72 అనుకుంటున్నా, అంటే 69 ఏమో, 69 అట్లా ఉంటుంది అనుకుంటానండి. అంటే నాకు ఏజ్ అంత అది పర్ఫెక్ట్ తెలియదు. అప్పుడు ఆడిటోరియం కన్స్ట్రక్షన్ అక్కడ ఇసుక మోసేదానికి దానికి దీనికి వెళ్లేదని, తర్వాత చెట్లకి శాంతి వేదిక ఉండేది అప్పుడు, అక్కడ నీళ్లు పోసేదానికి పొద్దున్నే అంటే వాళ్ళు పిలిచేవాళ్ళు. అంటే షెడ్ లో ఉన్న తాతగారు షెడ్ లో ఉంటే తనతో పాటు ఉన్నాను కదా, పిలుస్తా ఉంటే ఊడ్చేదానికి అన్నిటికీ అట్లా పిలుస్తా ఉంటే సేవలు చేసుకుంటా ఉన్నాను. వీళ్ళు అనంతపురం వాళ్ళు, అప్పుడు హాలిడేస్ కి ఫంక్షన్ ఉంటే వస్తా ఉంటు కదా, వాళ్ళ చూసేసి నాకు అయ్యో నేను కూడా స్వామి దాంట్లో చేరాలి అన్న ఒక ఆశ పుట్టేసిందన్నమాట. సరే అని చెప్పి ఇంకా తాతగా ఇక్కడి నుంచి ఇంకా ఇంటికి వెళ్ళాక నాన్నగారికి చెప్పాను ఇట్లా. అప్పటికి అంటే నేను 10th అయిపోయాక ఇంకా 1 ఇయర్ ఊరికేనే ఉన్నాను. అక్కడ మా ఊళ్ళో పల్లెటూరు కదా, అక్కడ కాలేజీ లేదు, నాన్నకి ఇష్టం లేదు, నాన్న ఇట్లా అనంతపూర్లో ఉంది కదా అక్కడ చేరుతాను అన్న, సరే ప్రయత్నం చేద్దాం అన్నారు. అప్లై చేశాము, వచ్చింది ఇంటర్ కార్డు, అట్లా జాయిన్ అయ్యాను. అక్కడ స్వామి అంటే నేను ఒక ఇంటర్మీడియట్ చదివాను, ఒక ఆ టైంలో స్వామి 3 టైమ్స్ వచ్చారు.
1: ఏ సంవత్సరంలో చదివారండి?
3: నేను 73-74 స్వామి వచ్చి 3 టైమ్స్ వచ్చారు. అప్పుడు స్వామికి అంటే ఫుడ్ కమిటీ అని ఒక మాకు ఒక ఈ 6 మెంబర్స్ ని జయమా మేడంకి హెల్ప్ చేసానికి మమ్మల్ని తీసుకున్నారు. సరే అని స్వామికి అంటే భోజనం తీసుకెళ్లడం, మేడం అందరికి స్వామికి పెట్టాక వాళ్ళు తీసుకొచ్చి వాటిని కడగడం చేయడం అట్లా చేస్తాం. ఒకరోజు 3 డేస్, ఒకసారి 3 డేస్ ఉన్నారు, ఎప్పుడు 2 సార్లు ఏమో ఒక్కొక్క రోజే ఉన్నారు. అప్పుడు ఒకరోజు మేడం అంటే స్వామి పైన టెరస్ పైన కూర్చున్నారు చల్ల గాలికి, మేడం పిలిచారు. మేడం ఒక్కరు మమ్మల్ని కూడా, మేము అక్కడ ఉంటే మమ్మల్ని కూడా రమ్మంటే మేము వెళ్ళాము. మేడంతో అది అప్పుడు సంగీతం, మేడంతో ఒక పాట పాడించారు, పాట పేరు గుర్తులేదు, పాట తనతో మేడంతో పాటు స్వామి కూడా పాడారు. ఇంకప్పుడు మేము మమ్మల్ని చూసేసి ఒక్కొక్కరిని ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటి అని అట్లా అందరిని అడిగేసి వచ్చారు. అట్లా ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత పెళ్ళయింది నాది. పెళ్ళేసరికి ఇంకా మా అత్త మామకి ఇష్టం లేదు ఇంకా చదివించాలని, మా వారికి ఏమో ఇష్టం ఉంది. తర్వాత మే ఇది 77లో ఒకటి అభ్యుదయ ట్రైనింగ్ అని స్వామి అంటే అన్ని స్టేట్ అప్పుడు ఈయన మర్రి చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్, ఆయన ట్రైనింగ్ పెట్టించాడు మన ఇక్కడ బెంగళూరులో. స్వామి అంటే స్వామికి చెప్తే 10 రోజులు అన్ని స్టేట్స్ నుంచి టీచర్స్ రమ్మని పెట్టారు. అప్పుడు ఎక్స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఇష్టం ఉంటే రావచ్చు అన్నారు. మా హస్బెండ్ హైదరాబాద్కి ఏమో వెళ్తే అక్కడ తెలిసింది స్వామి ఇట్లా ట్రైనింగ్ పెడుతున్నారంటే ఎక్స్టూడెంట్స్ కూడా రమ్మన్నారంట పంపిస్తానంటే, అప్పుడు అదే అత్త మామగారు సరే పంపించన్నారు. వెళ్ళాము, అక్కడ ట్రైనింగ్ అయిపోయాక ఇక్కడ వచ్చేసి ఉన్నాము. స్వామి అంటే కొన్ని రోజులు ఉండమన్నారు, ఉండిపోయాము. ఒకసారి ఇంటర్వ్యూ పిలిచారు, పిలిచేసి అందరినీ అప్పుడు మేము 30-32 మంది దాకా వెళ్ళాము. ఇంటర్వ్యూ పిలిచారు, పిలిచేసి స్వామి ఒక్కొక్కళ్ళు మీ అంటే మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా మరి ఇక్కడ అంటే స్వామి ఎట్లా అంటే టీచర్స్ వీళ్ళు ఎక్స్టూడెంట్స్ ని అంత పల్లెలకు పంపించేసి చిన్నపిల్లలకి వాళ్ళకి అంత తెలియదు పల్లెలు అంటే పేరే వాళ్ళ పేరెంట్స్కు అందరు అమాయకులు కదా, వాళ్ళు కొంచెం వాళ్లకు ఏ క్రమశిక్షణ నేర్పించేదానికి పంపాలని అనుకుని అది మాకు ట్రైనింగ్ ఇప్పించారు. అక్కడ ఇక్కడ ఉన్నాము. ఒకసారి ఇంటర్వ్యూ అందరిని అడిగారు, నన్ను అడిగేసరికి స్వామి నాది పెళ్ళైంది హస్బెండ్ ఒప్పుకున్నారంటున్నాను. అట్లెట్లా ఒప్పుకున్నారు అంటే మరి అక్కడెవరు ఉంటారు అన్నారు. అనే ఒప్పుకున్నారు స్వామి అంటే ఏమి ఇద్దరు సెటప్ అన్నారు, తమాష చేశారు. తర్వాత లేదులే తను కూడా ఇక్కడ రావచ్చులే అన్నారు. అట్లా ఒకసారి మా హస్బెండ్ కి డిగ్రీ అయిపోయిన డిగ్రీ చదువుతుంటేనే తనకు స్వామి దగ్గరికే వచ్చేయాలి, నాకు నేను ఉండలేను అని చెప్పేసి అక్కడ కాలేజీలో చెప్పకుండానే స్వామి బెంగళూరులో ఉంటే బెంగళూరుకు వచ్చేసారు. వాళ్ళ పేరెంట్స్ కి మరి అది ప్రిన్సిపాల్ లెటర్ రాశాడో టెలిగ్రామ్ ఏదో ఇచ్చారు. పేరెంట్స్ ఇంకెక్కడ పోతాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో మీ అబ్బాయి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఎక్కడికి వెళ్తారు స్వామి దగ్గరికి తప్పితే ఎక్కడ పోడు అని చెప్పేసి వాళ్ళు కూడా స్వామి బెంగళూరులో ఉంటే వాళ్ళు వచ్చారు. అక్కడే ఉన్నాడు, రమ్మని పిలిస్తే నేను రాను, నేను స్వామి దగ్గరే ఉంటాను అన్నారు. అప్పుడు స్వామి అన్నారు నీ వెళ్ళు చదువైపోయినాక వస్తూ గాని అన్నారు. అట్లా ఆ విధంగా మళ్ళా స్వామి అంటే ఇంటర్వ్యూ ఇచ్చి అందరినీ మాకు చెప్పిన తర్వాత ఇంకా ఆయన మరిచెన్నారెడ్డి ఆయన చనిపోయారు. ఈ లోగంగా అది స్టాప్ అయిపోయింది. కొంతమంది టీచర్లను బీఎడ్కి పంపించారు, కొంతమంది ఈశ్వరమ్మ స్కూల్లో చేర్చారు. అట్లా అందరు డివైడ్ అయిపోయి మేము ఇంకా ఇంటర్ చదివిన వాళ్ళు మేమేం చేయలేము, ఊరికనే ఉన్నాము. మా హస్బెండ్ అప్పుడు సరే స్వామి చెప్పారు కదా తనకు కలలో కూడా స్వామి నేను పిలుచుకుంటాను అన్నారు. అట్లా మూడు ఇద్దరుగా స్వామికి తన దగ్గర స్వామి ఇంకా బాగా ప్రే చేసుకున్నారు స్వామి దగ్గరికి రావాలని. స్వామికి ఇంకా లెటర్లు ఇవ్వంగా సరే ఇంకా అప్పుడు జూనియర్ కాలేజ్ స్టార్ట్ అయింది. స్వామి ఇంటర్వ్యూకి పిలిచేసి తనకు అదే అకౌంట్స్ చూసేదానికి ఇచ్చారు. అట్లా మేము ఇక్కడికి వచ్చేసినాం.
1: మీరు ఆ రావడం ఇక్కడ ఇంకా పుట్టపర్తిలోనే ఉండి
3: ఇక్కడ 79th అప్పటి నుంచి ఇక్కడ.
1: చాలా బాగుందండి. గీత గారు మరి మీ సంగతి చెప్పండి.
4: 60s మా అమ్మ వాళ్ళు ట్రైన్ లో ట్రావెల్ చేసేప్పుడు 64 అరౌండ్ ఎవరు అన్నారంటే ఇట్లా పుట్టపర్తిని ఒక ఊరుంది, వాళ్ళు వాయల్పాడు చిత్తూరు జిల్లా వాయల్పాడు కాట్పాడిలో మా నాన్న జాబ్ చేసేవాళ్ళు అప్పుడు, అంటే తమిళనాడు వేలూరు రైల్వే స్టేషన్. అప్పుడు ట్రైన్ లో వెళ్ళేప్పుడు ఎవరు అన్నారంట పుట్టపర్తిలో ఇట్లా ఎవరో బాబా ఉన్నారంట, ఆయన ఏవో మహత్యాలు చేస్తా ఉన్నారంట. అంటే ఇంకా అప్పుడు ఏం పెద్ద పట్టించుకోలేదు. ఇంటికి వచ్చాక మళ్ళీ మా అమ్మ దాని గురించి ఆలోచించింది, ఇట ఎవరో ఉన్నారు అంటా అన్నారు, మనం వెళ్ళి చూద్దామా ఒకసారి అంటే సరేలే చూద్దామన్నారు. కానీ అప్పట్లో మా అమ్మ ప్రెగ్నెంట్, కల్లో వచ్చి స్వామి చెప్పారంట నీకు గురువారము అబ్బాయి పుడతాడు అనేసి. అంటే సెకండ్ బ్రదర్, నాకు ఎల్డర్ బ్రదర్, ఫస్ట్ అన్న పుట్టేశాడు, తర్వాత సెకండ్ స్వామి చెప్పాక అలాగే గురువారము అన్న మగపిల్లాడు పుట్టిన. అప్పుడు వీళ్ళకు కొంచెం నమ్మకం వచ్చేసి మనం ఒకసారి వెళ్దామని స్టార్ట్ చేసిన రావడం. ఇంకా అప్పటి నుంచి వచ్చేవాళ్ళు అనమాట. నెక్స్ట్ పాకాలకు వచ్చారు చిత్తూరు జిల్లాని, అక్కడి నుంచి ప్రతి దసరాకు వచ్చేవాళ్ళు. నేను కూడా అక్కడే పుట్టాను కాట్పాడిలో ఉన్నప్పుడు 65 అప్పటి నుంచి ముగ్గురిని తీసుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు రూమ్స్ ఏం లేవు, షెడ్ కూడా లేదు కనీసం. ఇప్పుడు వినాయకుడి ఉన్నారు కదా పెద్ద వినాయకుడు, దాని పక్కన అన్ని సామాన్ పెట్టుకుని బెడ్షీట్ కప్పేసి దర్శనాలకు వెళ్ళిపోయి వచ్చి అట్లా 10 దసరా టైంలో ఇయర్లీ వన్స్ వచ్చి ఉండేవాళ్ళు. దాని తర్వాత ధర్మవరంకి ట్రాన్స్ఫర్ అయింది. మా నాన్న రైల్వేస్ లో ఇంజనీర్ గా చేసేవాళ్ళు. ధర్మవరం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది రావడం పోవడం. అప్పుడు మా అన్న 80 డిగ్రీకి వచ్చాడనమాట. ధర్మవరంలో కాలేజ్ లేదు అప్పుడు డిగ్రీలో, డిగ్రీ కాలేజ్ కొత్తగా పుట్టపర్తిలో స్టార్ట్ చేస్తారన్నారు. అప్లై చేసినాడు, సీట్ వచ్చింది, స్వామి చేరమన్నారు. మా అన్నకు ఒకడికే ఇంటర్వ్యూ ఇచ్చారనమాట అప్పుడు ఇంటర్ అడ్మిషన్కి, డిగ్రీకి అడ్మిషన్కి వచ్చినప్పుడే. అడ్మిషన్కి వస్తే ఇంకా సీట్ ఇచ్చారు, జాయిన్ అయిపోయినాడు ఫస్ట్ బ్యాచ్ డిగ్రీ. తర్వాత 80 నేను 10th. తర్వాత ఇంటర్మీడియట్ కి మా అన్న అప్పటికి కొంచెం ఫామ్ లోకి వచ్చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి బాగా దగ్గర తీసి కూర్చోపెట్టి ఒక ప్లేస్ అంటూ ఇచ్చి, రాకపోతే చెప్పంపించి అడిగి అట్లంతా ఎక్కువ ఇది చేసుకుంది. అప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియట్ కి వచ్చాను. ఫస్ట్ ఇయర్ కి చేరాలంటే పుట్టవర్తిలో అనంతపూర్లో చేర్పించిందని మా స్వామి మా అన్నకే చెప్పారనమాట. మా అమ్మ వాళ్ళని తరచూ ఇంటర్వ్యూలు పిలిచేవాళ్ళు ధర్మవరమే కాబట్టి. అప్పుడు ఇంటర్మీడియట్ కి ఇంకా నన్ను ఇక్కడ జాయిన్ చేయాలని చెప్పి చేసేసారు. వీళ్ళు హాస్టల్ సీట్ ఇవ్వమన్నారు. మళ్ళీ మా అమ్మ చూడండి స్వామి హాస్టల్ సీట్ ఇవ్వరంట వీళ్ళు, మనలాగా మాట్లాడేసి ఇవ్వరంట, మా అమ్మ ఎక్కడ ఉంటుంది ఏం తెలియదు దీనికి అంటే, మళ్ళీ జయమ మేడంకు హేమలత మేడంకు చెప్పి హాస్టల్లో సీట్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చినారు. ఇంకా 2 అయిపోయింది, 82 ఇంటర్ అయిపోయింది, 83 స్వామి మ్యారేజ్ చేసేసినారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో చేసేస్తాము, మీరు అబ్బాయిని చూడండి అంటే అడిగినారు స్వామి ఏజ్, అంటే మైనరా ఇంకా మేజర్ అయిందా అని అంటే 18 స్వామి అంటే అయితే పెళ్లి చేసేద్దాం ఇంకా అబ్బాయిని చూడండి మీరు అని చెప్పి చూశారు. ఇక్కడ పెద్ద కళ్యాణ మండపంలో పెళ్లి చేసేసినారు, అయిపోయింది. మా నాన్న ధర్మవరంలో రైల్వేస్ లో అప్పుడు నవంబర్ బర్త్డేకి దసరాకు అన్ని అందరికీ భోజనాలు ట్రైన్ లో వచ్చేవాళ్ళకి. అప్పుడు పుట్టవర్తి స్టేషన్ లేదు ఇంకా.
1: మీ నాన్నగారు పేరండి?
4: శ్రీనివాసులు. ఇప్పుడు ప్రస్తుతానికి వరండా ఇన్ఛార్జ్ గా చేస్తా ఉన్నారన్నమాట డ్యూటీ. ఫస్ట్ అకామిడేషన్ లో చేశారు 6 ఇయర్స్, తర్వాత 2002 నుంచి వరండా ఇన్ఛార్జ్ శ్రీనివాసులు గా ఉన్నారు. ఇప్పుడు ఇంకా వరండా ఏం పెద్ద లేదు కదా, అయినా ఊరికే దర్శనం అయితే వచ్చి వెళ్తూ ఉంటారు. అలాగా మా అన్న ద్వారా స్వామి మమ్మల్ని అంతా మా అన్నతో చెప్పారనమాట. మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా, వీడు దారము మీరంతా పూలు, పూలు డైరెక్ట్ గా వచ్చి పడకుండా వీడి ద్వారము వీడి ద్వారా మీ అందరినీ నేను లాక్కుంటాను అని చెప్పారు. అలాగ వచ్చాము. ఇంకా తర్వాత నాన్న రిటైర్డ్ అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడికే వచ్చే శ్రీనివాసులు అన్నారు. సరే వచ్చేస్తామని.
1: మీరు వివాహం అయిన తర్వాత ఏ ఊరికి వెళ్లారు?
4: నాకు వివాహం కడప, కడపలో ఇచ్చారు. తర్వాత నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద బాబు పుట్టినప్పుడు స్వామి పేరు పెట్టారనమాట, తీసుకొని రండి ఇంటర్వ్యూకి అని చెప్పి పిలిచి పేరు పెట్టారు. ఆదిత్య అని చెప్పి పేరు పెట్టి ఒళ్ళో కూర్చోపెట్టుకుని మా అమ్మని పలకమన్నారు. పేరు చెప్పి 3 సార్లు పలు ఏమి తెలుసా అర్థమో అన్నారు. తెలియ స్వామి అన్నాము. అని అంటే సూర్యుడు ఉదయించే టైము 6:30 పుట్టాడనమాట వీడు. కార్తీక సోమవారం రోజు సూర్యుడు ఉదయించే టైంలో పుట్టినాడు కాబట్టి వీడి పేరు ఆదిత్య అని చెప్పి చెప్పారు. ఒక అప్పుడు స్వామి బూంది క్రియేట్ చేసి నా చేతులు పట్టమన్నారు, 2 చేతులు. ఇంకా పట్టాక క్రియేట్ చేసి నా చేతుల నిండా బూంది వేశారు. వేసి మళ్ళీ నా చేతిలోంచి తీసి అందరికీ పంచి వీడి కొడుకు నామకరణం ఈరోజు, వీడిది అందరూ నోరు తీపి చేసుకోండి అని చెప్పి ఇంటర్వ్యూ రూమ్ లో అందరికీ పంచి అది అయిపోయింది. ఇంకా దసరాకు, దసరా టైంలో 10 డేస్ మా ఇంట్లోనే వంటలు చేసేవాళ్ళనమాట రైల్వే క్వార్టర్స్ లో. అప్పుడు ఎక్కువ తరచుగా వచ్చి నా స్వామి దగ్గర మాట్లాడి అన్ని మేనేజ్మెంట్ అంతా నాన్న చేసేవాళ్ళు. వచ్చి చేసేటప్పుడు మీరు రిటైర్ అయితేనే ఇక్కడికి వచ్చేయండి అన్నారు స్వామి. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ రోజే వచ్చేయాలని చెప్పి అనుకున్నారు. నేను ఇల్లు ఇస్తాను సేవ ఇస్తాను అన్నారు. స్వామిని పూర్తిగా ఇంకా నమ్మితే నమ్మేసేయాలి కదా, అట్లా లేకుండా వీళ్ళు స్వామి గమనిస్తారో మర్చిపోయింటారో అని చెప్పేసి బయట ఒక ఇల్లు రెంట్కి తీసుకుని అడ్వాన్స్ ఇచ్చేసినారు 1 మంత్ ముందే. రిటైర్డ్ అయ్యి వచ్చినాక స్వామి రిటైర్డ్ అయినాము వచ్చినాము అని చెప్తే బయట అడ్వాన్స్ ఇచ్చినారు కదా ఇంటికి, అక్కడ ఉండండి మీరు కొన్ని రోజులు అని చెప్పినారు. సరే అని ఇంకా అక్కడే దిగేశాము. లోపల లేదనమాట. అక్కడే 18 ఇయర్స్ ఉన్న తర్వాత ఇప్పుడు రీసెంట్ గా 2009 మళ్ళీ లోపల ఇల్లు ఇచ్చి ఇక్కడ పెట్టుకున్నారు సౌత్రికిలో.
1: మరి మీరు ఆ తర్వాత స్వామి దగ్గరికి ఇలా సేవకి ఎప్పుడు వచ్చారు?
4: సేవకి నాకు 18 ఇయర్స్ లో పెళ్లి అయింది. తర్వాత 18 ఇయర్స్ కి మా ఆయన చనిపోయారనమాట హార్ట్ అటాక్ తోటి. ఫస్ట్ మ్యాసివ్ అటాక్ 2002 పోయారు. అప్పటికి మా చిన్నబ్బాయి 10th వచ్చాడు, 9th అయిపోయి. పెద్దబ్బాయి 11th అయిపోయి 12th వచ్చాడు. ఇద్దరు స్టేట్ సిలబస్, ఇక్కడ జాయిన్ చేయడం అంత ఈజీ కాదు అందులో ఇటు మధ్యలో కాబట్టి ఇంకా ఇద్దరు అక్కడే కంటిన్యూ చేశారు. నేను 2002 ఇక్కడికి వచ్చేసాను. అంటే పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు ఆల్రెడీ, 94 నా రిటైర్డ్ అయిపోయారు, ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చేసినాను పేరెంట్స్ దగ్గర. పిల్లల్ని ఇద్దరిని అక్కడ ఒకరిని హాస్టల్లో, ఇంకొకరిని మా అత్తగారి ఇంట్లో కడపలో ఉంచేశాను. ఇంకా అయ్యర్ అయిపోయింది. అమ్మ లైన్లో కూర్చొని స్వామి పిల్లలు ఇద్దరికి సీటు కావాలా అని అంటే చేర్పించండి అన్నారు స్వామి. అదే వాకే, వీళ్ళు స్టేట్ సిలబస్ చదివినా కూడా అప్పుడు చాలా టఫ్ గా ఉండేది, ఎప్పటికీ టఫే కదా ఇక్కడ ఎంట్రన్స్. నాకైతే కొంచెం టెన్షన్ భయంగా ఉండేదన్నమాట. అంటే స్వామి చేర్పించండి అన్నారు. ఆ వాకే మాకు ఫలించింది. ఇద్దరికి అడ్మిషన్స్, 11th చిన్న అబ్బాయికి, పెద్ద అబ్బాయికి డిగ్రీకి అడ్మిషన్స్ వచ్చేసినాయి. మా ఆయన చనిపోయి వచ్చిన కొత్తలో స్వామి దగ్గరికి నేను మా అమ్మ కూర్చున్నాం అనమాట. అడిగితే స్వామి ఇట్లా మా అల్లుడు అంటే నాకు తెలుసు తెలుసు పోయాడు, నేను చూసుకుంటాను మీకేమి పర్వాలేదులే అని చెప్పి మళ్ళీ జెంట్స్ సైడ్ వెళ్ళి స్వామి మర్చిపోయింటారు మా నన్ను అని నేను ఏదో మూర్ఖంగా అంటే జెంట్స్ సైడ్ వెళ్ళి నాన్న దగ్గరికి అల్లుడు పోయినాడు కదా పాపం అని అంటే నేను పలానా ఆయన కూతురు అని
1: స్వామి తెలుసు మనకు తెలియజేయాలి
4: తెలియజేయడానికి అంటే నేను అనుకున్నా కదా నా ఇది పోగొట్టడానికి. నాన్న దగ్గరికి వెళ్ళి అల్లుడు పోయినాడు కదా పాపం నేను చూసుకుంటాలి అని నాన్నతో నాన్న వరండాలు ఉంటే చెప్పి ఇంకా అప్పటి నుంచి మా పిల్లలు ఇద్దరికి అడ్మిషన్స్ వచ్చినాయి. పెద్ద బాబు ఎంటెక్ అయిపోయింది, చిన్నోడు ఎంబీఏ అయిపోయింది. దానికి కూడా ఏం తీసుకోవాలి స్వామి సబ్జెక్ట్ అంటే పెద్ద బాబు మ్యాథమెటిక్స్ తీసుకోమను అన్నారు. చిన్నోడికి మ్యాథ్స్ అంటే భయము, వాడు ఏదైనా పర్వాలేదులే అని చెప్పారు. వాడు ఎంబీఏ తీసుకుని అయిపోయింది వాడికి. ఇప్పుడు ఇద్దరు జాబ్స్ చేసుకుంటూ పెళ్లిళ్ళు కూడా అయిపోయినాయి, పిల్లలు సెటిల్ అయిపోయాయి. నేను ఇంకా అమ్మాయిల దగ్గరనే కంటిన్యూ అయిపోయినాను అని అంటే నేను పలానా ఆయన కూతురు అని
1: స్వామి తెలుసు, మనకు తెలియజేయాలి
4: తెలియజేయడానికి. అంటే నేను అనుకున్నా కదా నా ఇది పోగొట్టడానికి, నాన్న దగ్గరికి వెళ్ళి అల్లుడు పోయినాడు కదా.

0: ఉమాగారు, మీరు 8th క్లాస్లోని స్వామి దగ్గర జాయిన్ అయ్యారు, ఆ తర్వాత మీరు ఇక్కడ ఇంకా ఎలా కొనసాగారు, ఎంతవరకు చదువుకున్నారు?
1: 8th స్టాండర్డ్ లో యాక్చువల్ గా నేను ఎంట్రన్స్ రాసినప్పుడు బాగా రాయలేదు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు ఇక్కడ జాయిన్ అయ్యేకి. స్వామి చెప్పారు, బట్ అమ్మ నాన్న బాగాలేదనేసి నేను ఎలా ఇక్కడ ఉండేది అనేసి నేను బాగా రాయలేదు. హిందీ పేపర్ అస్సలు రాయలేదు, తెలుసు బట్ రాయలేదు. మ్యాథ్స్ కూడా బాగా చేయలేదు. అయితే కూడా స్వామి నా పేరే ఫస్ట్ టిక్ చేశారు. అప్పుడంతా స్వామి టిక్ చేసేవాళ్ళు. 8th స్టాండర్డ్ కి జాయిన్ అయ్యాను. వచ్చిన ఆ వారమే స్వామి థర్స్డే దర్శన్కి వచ్చినప్పుడు స్వామి వచ్చి, జ్వరం పోయిందా నీకు అని అడిగారు. అంటే నాకు స్వామి జ్వరం లేదు అంటే ఉన్నింది ఇప్పుడు పోయింది అనేసి దర్శన్లో మళ్ళీ ఆ స్వీట్ బౌల్ తెప్పించి ఒక స్వీట్ లడ్డు ఇచ్చారు బౌల్ నుంచి, నాకు ఇచ్చేసి జ్వరం పోయిందిలే అని. నాకప్పుడు అర్థం అవ్వలేదు ఏం జ్వరము అనేసి, ఇప్పుడు అర్థమవుతుంది. అంటే అవన్నీ అటాచ్మెంట్, నేను బెంగళూరు వదిలి ఎక్కడ వెళ్ళను అని చిన్నప్పటి నుంచి అలా ఉన్నింది అది, ఆ జ్వరం అది పోయింది స్వామి చెప్పింది. దాని తర్వాత ఇక్కడే కంటిన్యూ చేశాను. అప్పుడు 11th అండ్ 12th లేదు ప్రైమరీ స్కూల్లో, అందుకే అనంతపూర్ లో జూనియర్ కాలేజ్ కి 11th 10th తర్వాత జూనియర్ కాలేజ్ కి జాయిన్ అయ్యాను. అక్కడ స్వామి ఆరుసారి వచ్చారు 11th అండ్ 12th, అంటే ఇంటర్మీడియట్ లో, జూనియర్ ఇంటర్లో 3 సారి, సీనియర్ ఇంటర్లో 3 సారి స్వామి అనంతపూర్కి వచ్చారు. చాలా మంచి ఛాన్సెస్ ఉన్నింది. ప్రైమరీ స్కూల్లో కూడా చాలా సరి స్వామి వచ్చారు.
0: అనుభవాలు కొన్ని పంచుకోండి మాతో.
1: ప్రైమరీ స్కూల్లో అంటే మేము క్లాస్ రూమ్ లో ఉండేటప్పుడు సడన్ గా స్వామి లోపల వచ్చేసేవాళ్ళు. వచ్చేసి మ్యాప్ ఒక్కసారి, సోషల్ స్టడీస్ క్లాస్ జరుగుతుండింది, అందుకే డోర్ క్లోజ్ చేసి ఆ లాచ్ కి మ్యాప్ వేశాము. ఎవరో వచ్చి కొట్టారు, అందుకే నేను ఫస్ట్ రోలో కూర్చున్నాను. మేడం టీచర్ చెప్పారు, వెళ్లి దగ్గర డోర్ దగ్గర వెళ్లి ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దండి, క్లాస్ జరుగుతుంది అని చెప్పేసి. సో దగ్గర వెళ్లి ఆ హోల్ నుంచి క్లాస్ జరుగుతుంది అని చూస్తే ఆరెంజ్ కలర్ ఏమో కనిపించింది, అందుకే ఇమీడియట్ గా డోర్ తీస్తే స్వామి నిలబడ్డారు. నాకు షాక్ అయిపోయింది. అక్కడ మేడం కి కనిపించదు, ఎందుకంటే షీస్ ఫేసింగ్ ఈ పక్కన ఫేస్ చేస్తున్నారు కదా, అందుకే ఎవరు మా ఎవరు అంటే జస్ట్ ఫోల్డ్ చేసుకుని స్వామి అని చెప్తే తనకి చాలా భయం వేసింది. ఇమీడియట్ గా కింద దిగేసి వచ్చి చూస్తే స్వామి లోపల వచ్చారు. అప్పుడు బషరుద్దీన్ సార్ అంబాసిడర్ గా ఉన్నారు, వాళ్ళు కూతురు నా క్లాస్మేట్ రుక్సానా అనేసి లోపల వచ్చి చెప్పారు. రుక్సానా వాళ్ళ నాన్నగారు బషరుద్దీన్ అంబాసిడర్ అంత, జీబా మేడం అనేసి మా కాలేజ్ లో చేసేవాళ్ళు, వాళ్ళ హస్బెండ్ వచ్చి అవన్నీ చెప్పి మళ్ళీ మ్యాప్ దగ్గర వెళ్లి చూపించారు. ఢిల్లీ చూపించేసి ఇది ఏ ప్లేస్, క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నాడు స్వామి ఢిల్లీ అని చెప్తే చాలా సంతోషం, చాలా మంచిది. అలా మధ్యలో అంతా వెళ్ళి అలా చాలా సరి స్వామి స్కూల్ లోపల వచ్చేవాళ్ళు. మరి స్వామి 60th బర్త్డేకి హిల్వ్యూ స్టేడియం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో రోజు స్వామి వచ్చే ట్రాక్టర్స్ బుల్డోజర్స్ అన్ని పని చేస్తుంది. స్వామి రోజు వచ్చి స్కూల్ నుంచే వెళ్లేది, వాపస్ వచ్చేది, మంచి దర్శనం. క్లాస్ రూమ్ నుంచి చాలా సరి వేవ్ చేసేవాళ్ళు, విండో నుంచి చూస్తే స్వామి కార్ నుంచి అలా. మళ్ళీ 60th బర్త్డే కూడా మేము 5 మంది మాత్రం స్కూల్లో ఉన్నాము, అందరూ హాలిడేస్ కు వెళ్ళిపోయారు, బట్ 5 మంది 60th బర్త్డే టైంలో స్కూల్లో ఉన్నా. సో రోజు స్వామి మాట్లాడేది అంతా, మేము ఫుల్ స్కూల్ నుంచి స్వామి వెళ్లేటప్పుడు రంగోలే అవన్నీ రంగోలే అంతా వేసి స్వామి మాట్లాడేవాళ్ళు. మళ్ళీ స్కూల్లో ఒకసారి నాకు అబ్సెస్ వచ్చింది, సో డార్మిటరీలో ఉన్నాను. స్వామి కింద క్లాస్ రూమ్స్ అన్ని వచ్చారు. వస్తే స్వామి వార్డన్ ఆంటీని అడిగారు, ఒక పాపకి బాగాలేదు, ఎక్కడుంది తను అంటే స్వామి పైన ఉంది. సో స్వామి పైకి వచ్చారు. స్వామి వచ్చినప్పుడు పక్కన నాకు కర్డ్ రైస్ పెట్టారు, నేను తినలేదు, చాలా హోమ్ సిక్ నేను, బాగాలేదంటే ఇంకా ఏడుస్తూ అందుకే స్వామి పైన వచ్చి ఎందుకు తినలేదు, స్వామి బాగాలేదు, అమ్మ నాన్న గుర్తొస్తున్నా, నేనే కదా అమ్మ

0: ఇంకేం నీకు, ఇంకేం కావాలి తిను అనేసి ఆ స్పూన్ తీసుకొని తిను అని స్వామి అక్కడ నిలబడారు. నేను చాలా స్వెల్లింగ్ ఉన్నింది కాల్లో, లేసే కవ్వలేదు. స్వామి నిలబడి తిను అనేసి స్వామి ముందే స్టార్ట్ చేశాను తినేకి. తర్వాత పాద నమస్కారం ఇచ్చేసి వెళ్లారు. అలా చాలా సరి స్కూల్లో వచ్చేవాళ్ళు. మళ్ళీ అనంతపూర్కి వెళ్లిన తర్వాత మంచి ఛాన్సెస్, 3 times జూనియర్ ఇంటర్లో, 3 times సీనియర్ ఇంటర్లో స్వామి వచ్చారు. అప్పుడు అన్ని 6 times నేను వేదాలో ఉన్నాను. సో అన్ని ఇన్నాగ్రేషన్స్ ఆ టైంలో అయింది. న్యూ హాస్టల్, న్యూ కాలేజ్ బిల్డింగ్, కంప్యూటర్ రూమ్, అప్పుడే కొత్తగా కంప్యూటర్స్ వచ్చింది, న్యూ డైనింగ్ హాల్, మరి గెస్ట్ హౌస్ ఇనాగ్రేషన్, అన్ని ఆ టైంలోనే అయింది. సో మంచి ఛాన్సెస్ అన్ని వేదాస్ లో. స్వామి ఒక్కరోజు మాత్రం న్యూ కాలేజ్ ఇనాగ్రేషన్ లో స్వామి ప్రిన్సిపల్ మేడం తో కామన్ రూమ్ లో మాట్లాడుతున్నారు, మేమందరూ ఆడిటోరియం లో ఉన్నాం. సో నేను వేదాస్ లో ఉన్నాను, అందుకే పైన స్టేజ్ మీద వేద ఆ రోజు చెప్పాలి. సార్ జస్ట్ బయట వచ్చాను నీళ్లు తాగేకి, అప్పుడు స్వామి ప్రిన్సిపల్ మేడంతో కాలేజ్ నుంచి ఆడిటోరియంకి వస్తున్నారు. అక్కడి నుంచి చూసేసి నన్ను పిలిచారు. పిలిస్తే సరే స్వామి పిలుస్తున్నారు, ఏదేనుకొని పరిగెట్టుకుని వెళ్తే స్వామి స్టార్ట్ అని చెప్పారు. ఏం స్టార్ట్ చేయాలి అంటే హేమలత మేడం, స్వామి ఇద్దరే నడుస్తున్నారు. ఏం స్వామి ఏమి అంటే శ్రీ సూక్తం అని చెప్పారు. సరే ఇమీడియట్ గా నేను ఒక్కటే శ్రీ సూక్తం అంటే స్వామి సాక్షాత్ దేవి స్వరూపం, స్వామి ముందన నేను ఒకటే చెయ్యి ఫోల్డ్ చేసుకుని శ్రీ సూక్తం చెప్పుకొని స్వామి పక్కన ఫుల్ ఇది కాలేజ్ నుంచి ఆడిటోరియం వరకు అలాగే వెళ్ళ ఫుల్ అయిపోయింది. మెల్లగా స్వామి నడుస్తున్నారు. సో ఫుల్ శ్రీ సూక్తం రిసైట్ చేశాను. అక్కడ వెళ్లిన తర్వాత నాకు తెలీదు కంప్యూటర్ రూమ్ ఇనాగ్రేషన్ ఉంది అని. సో స్వామి ఇది ఆడిటోరియంకి స్టెప్స్ ఎక్కి వస్తారు అని అక్కడే నిలబడితే స్వామి కొంచెం పక్కన ఇలా నన్ను జరిపారు. జరిపేసి స్వామి లోపల వెళ్లి అక్కడ కంప్యూటర్ రూమ్. యాక్చువల్గా నాకు రైట్ హిప్ బోన్ లో ప్రాబ్లం ఉన్నింది చిన్నప్పటి నుంచి. అన్ని డాక్టర్స్ కి చూపిస్తే పర్వాలేదు, చూస్తాము, ఆపరేషన్ చేస్తాము పెద్దదైన తర్వాత అని స్వామి డాక్టర్స్ చెప్పారు. చూస్తే స్వామి అలా మూవ్ చేశారు కదా, దాని నుంచి నా రైట్ హిప్ బోన్ సరిపోయింది. అది ఎక్స్ట్రా గ్రోత్ ఉన్నింది, పోయింది. ఏమి చెప్పకుండా, ఏమి లేకుండా క్యూర్ చేసేసారు ఆ ప్రాబ్లం. మళ్ళీ అంత 6 times బాగా ఛాన్సెస్. ఇంకొక న్యూ డైనింగ్ హాల్ ఇనాగ్రేషన్ కు వచ్చినప్పుడు సడన్ గా చాలా మంది గెస్ట్ వచ్చేసారు భోజనానికి. జోగారావు గారు వాళ్ళతో చాలా మంది వచ్చారు. సో ప్లేట్స్ లేదు గెస్ట్ కి. సో మేము ఫస్ట్ లో కూర్చున్న వాళ్ళు 4 ప్లేట్స్ ఇచ్చేసాము. సో మాకు ప్లేట్ లేదు. స్వామి వచ్చి మధ్యలో ఏమీ ప్లేట్ లేకుండా ఎలా తింటారు, లేదు స్వామి తర్వాత తింటాము అంటే ఆ తర్వాత తినండి అనేసి ఇప్పుడు పాద నమస్కారం తీసుకోండి అనేసి అది బోనస్ పాద నమస్కారం ఇచ్చారు. అలా మహిషాసురమర్దిని స్తోత్రం చాలా మంచిది. అందుకే న్యూ హాస్టల్ ఇనాగ్రేషన్ లో స్వామినే చెప్పారు మహిషాసురమర్దిని స్తోత్రం చెప్పండి అనేసి. ఐగిరి నందిని అది చెప్పాము. అలా మంచి ఛాన్సెస్ దొరికింది. దాని తర్వాత నాది 94 బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ హోమ్ సైన్స్ అయిపోయింది. 94 జనవరి 1 సెక్యూరిటీ స్టార్ట్ అయింది. నాది 94 ఏప్రిల్లో ఫినిష్ అయింది స్టడీస్. ఇమీడియట్ గా స్వామిని అడిగితే ఇప్పుడు డ్యూటీ చేయి, పెళ్లి చేసే వరకు నువ్వు డ్యూటీ సెక్యూరిటీ డ్యూటీ చేయి. సో ఇమీడియట్ గా ఎంఎస్సీ తర్వాత జాయిన్ అయిపోయాను సెక్యూరిటీకి.
1: మరి అసలు ఈ సెక్యూరిటీ సేవలు ఎప్పుడు మొదలయ్యాయి, ఎవరు చేస్తుంటారు, ఆ విషయాలు చెప్తారా?
0: 94 యాక్చువల్ గా టీచర్స్ అంటే కొంతమంది పెద్ద టీచర్స్, సీనియర్ టీచర్స్ అడిగారు స్వామి ఏమన్నా సేవ చేయాలి, ఇలా సెక్యూరిటీ డ్యూటీ చేయొచ్చా మందిరంలో అంటే కంట్రోల్ చేసేది, క్రౌడ్ అంతా కంట్రోల్ చేసేది, సేవాదల్స్ మాత్రం చేసేవాళ్ళు. సో అది మళ్ళీ అది కొత్తగా ఈ డిటెక్టర్ పెట్టేసి చెకింగ్ అంతా స్టార్ట్ చేశారు. చేయాలి అనేది. అందుకే స్వామి ఇది చేయొచ్చా అంటే స్వామి తప్పకుండా చాలా సంతోషం అనేసి మళ్ళీ విశాలక్క కంటిన్యూ చేయండి.
2: సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ నాకు, నేనే మీకు సెక్యూరిటీ, మీరు నాకు సెక్యూరిటీ ఏంటి అన్నారు తమాషా అనేసి స్వామి తప్పకుండా చేసుకోండి అన్నారు. తర్వాత 2 డేస్ ఆడిటోరియం లో ట్రైనింగ్ పెట్టించారు. కొంత డిఎస్పీ, కొంతమంది మిలిటరీ వాళ్ళు, వాళ్ళందరూ వచ్చేసి అంటే ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ వస్తుంటారు అంటే అది స్వామి స్వామి కోసం అని కాదు మన సేవ కోసమే స్వామి పెట్టించారు, మనకు ఒక అవకాశం ఇచ్చారు. అట్లా రెండు విధాలుగా మనకు స్వామి చేయించారు. మీరు ఎట్లెట్లా చెక్ చేయాలి పబ్లిక్ ను అట్లా వల్ల చెప్పుకుంటూ వచ్చారు. ముందు కొంచెం మాకు అంటే ప్రాబ్లం అనిపించింది, అబ్బా ఇంతమందిని ఎట్లా చెక్ చేయాలి అన్నట్టుగా కొంచెం చేస్తూ చేస్తూ ఉంటే అలవాటు అయిపోయింది. ఇంకా చేసేసి మేము ఊరికి అక్కడ స్వామి వచ్చినప్పుడు అప్పుడు ఇది ఆర్చెస్ ఉండేది కదా, ఆర్చెస్ లో కూర్చున్న వాళ్ళు. అప్పుడు సడన్ గా ఎవరో ఒక అమ్మాయి వెనక నుంచి లేచి వచ్చేసి ముందరికి స్వామి ఇట్లా వెళుతూ ఉంటే పోయేసి నమస్కారం చేసుకుని లెటర్ ఇచ్చింది. అప్పుడు స్వామి అన్నారు సెక్యూరిటీ పిల్లలు అక్కడ అంటే ఇంకా ఇది డ్యూటీ, మాకు ట్రైనింగ్ అయినప్పుడే జాయిన్ కాండి చేసుకోండి అన్నారు. అట్లా పరిగెత్తేసరికి స్వామి సెక్యూరిటీ పిల్లలు ఎక్కడా అన్నారు. అనేసరికి శౌర్య అంటే దగ్గరికి వచ్చారు. ఏంటి స్వామి అంటే సెక్యూరిటీ పిల్లలు ఎక్కడ ఉన్నారు అన్నారు. అంటే అక్కడ కూర్చున్నారు స్వామి అంటే వాళ్ళు అక్కడ కూర్చుంటే ఎట్లా చేస్తారు అక్కడక్కడ ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టు ముందర అన్నారు. అట్లా మమ్మల్ని కూర్చోబెడతా స్వామి అంటే స్వామి అట్లా చెప్పేసి అట్లా తీసుకున్నారు.
1: ముందు స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారండి?
2: ట్రైనింగ్ కి అంటే ఇక్కడ పర్మనెంట్ గా ఉండేవాళ్ళు మరి ఒక 50-60 మంది ఉండారేమో తెలియదు, అట్లా అంతమంది తీసుకున్నాం. చేయడం మాత్రం మేము అప్పుడు 20 మంది అట్లా చేసేవాళ్ళం. ఫస్ట్ బ్యాచ్ వైజ్ గా మార్చుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళు ఇంకా అట్లా స్టార్ట్ చేసాం.
1: అంటే సెక్యూరిటీకి ఎవరు వస్తుంటారు సేవ కోసం?
2: ఎక్స్టూడెంట్స్ మాత్రమే.
0: అంటే అనంతపూర్ కాలేజ్ లో జూనియర్ కాలేజ్, మళ్ళీ డిగ్రీ కాలేజ్ లో చదివిన వాళ్ళు, మళ్ళీ ప్రైమరీ స్కూల్లో 12th స్టాండర్డ్ ఫినిష్ చేసే పిల్లల్ని కూడా తీసుకుంటాం సెక్యూరిటీ డ్యూటీకి. ఎవరెవరు చదివారో అప్లై చేయవచ్చు, చేసి రావచ్చు సెక్యూరిటీకి.
1: అంటే వాళ్ళు ఇలాగ ఇంత పీరియడ్ అని ఉంటుందా ఇన్నాళ్ళు వచ్చి వెళ్ళడం?
0: ఏదైనా నేర్చుకోవాలంటే ఇప్పుడు సేవాదల్స్ కూడా 1 వారం కోసం వస్తారు కదా, లేకపోతే ఏం నేర్చుకోరు. అలా 1 వీక్ కంపల్సరీగా తీసుకుని రావచ్చు.
1: అలా స్టూడెంట్స్ వచ్చి వెళ్తూ ఉంటారు బ్యాచెస్. మరి మీరు పర్మనెంట్ గా ఇక్కడే ఉండి సేవ చేసుకోవాలని ఎలా అనుకున్నారు ఉమ్మగారు?
0: నేను స్వామి ఇక్కడే ఉండి సెక్యూరిటీ డ్యూటీ చేయమని చెప్పారు. యాక్చువల్ గా నేను ఎంఎస్సీ హోమ్ సైన్స్ చదివాను కదా, హాస్పిటల్లో అప్లై చేశాను. హాస్పిటల్లో ఆ రోజు జాయిన్ అయ్యే డైటీషియన్ గా జాయిన్ అవ్వాలి. పొద్దున స్వామికి లెటర్ ఇస్తే ఏమో చాలా కోపం చేసుకుని ఆ లెటర్ నా ముఖం మీద పడేశారు. పడేసి వద్దు, ఏమీ పని వద్దు అని చెప్పారు. సరే అంతే, స్వామి చెప్పింది పాటించాలి అంతే, దానిపైన ఇంకేమీ ఆలోచన లేదు. ఇమీడియట్ గా సరే ఇదే కంటిన్యూ చేస్తాను అనేసి మళ్ళీ 98 లో కూడా స్వామి నువ్వు చేస్తూ ఉండు నేను చెప్పే వరకు అని చెప్పా. సో అప్పటి నుంచి అలాగే కంటిన్యూ అయిపోయా. పేరెంట్స్ కూడా ఏమీ నాకు ఇది చెప్పలేదు, స్వామి ఏం చెప్తారో అదే చేయాలి అంతే. ఇంకా మా నాన్నగారు నేనన్నా ఎప్పుడన్నా బెంగళూరుకి వెళ్ళాలంటే మా నాన్నగారు లేదు స్వామి డ్యూటీ చాలా ఇంపార్టెంట్, అది వదిలి ఏమి చేయకూడదు అనేది ఏమి, అందుకే ఇక్కడ అప్లై చేయలేదు, ఏమి చేయలేదు. స్వామి ఎప్పుడు వద్దు అని చెప్పేశారు సెక్యూరిటీ డ్యూటీ, అది నాకు స్వామి పెట్టింది సేవ అనేసి చాలా సంతోషంగా చేస్తున్నాను.
1: చాలా బాగుంది.
2: అంటే నాకు కూడా అంటే నేను మేము ఇక్కడికి వచ్చిన అంటే కొంతమంది స్టూడెంట్స్ వెయిటింగ్ లో అంటే స్వామి ఇంకా వాళ్ళ వాళ్ళ కోర్సులు అయిపోయాక స్వామి దగ్గర స్వామి ఏం చెప్తే అది చేద్దాం అన్నట్లు అట్లా కొంతమంది కూర్చున్న వాళ్ళు. మాకు ఒక బ్లాక్ ఇచ్చేవాళ్ళు, ఎక్స్ స్టూడెంట్ బ్లాక్. ఒకసారి ఇట్లే కూర్చుంటే ఏం ఊరికే కూర్చుంటారు, పోయి గోకులంలో విభూతి ప్యాకెట్ చేయండి అని చెప్పేసి అన్నారు. సరే అని విభూతి ప్యాకెట్లు చేసేదానికి పోతా ఉంటాం. కొంతకాలం అక్కడ చేశాక తర్వాత మళ్ళీ మందిరంలో చేస్తా ఉండే, మందిరంలో చేస్తూ ఉంటే మధ్యాహ్నం పూట్ల చేస్తా ఉంటే స్వామి ఇట్లా కిటికీలోకి వెళ్ళి వచ్చి చూస్తా వెళ్ళేవాళ్ళు. అవి అంటే బాగా అప్పుడు ప్యాకింగ్ అంటే బాగా ఇట్లా కొట్టేసి చేసేవాళ్ళం. అప్పుడు ఏంటి రొట్టెలు కొడుతున్నారు అన్నారు. అట్లా ఆ తర్వాత మళ్ళా ఇంకా అంటే మళ్ళీ ఇంకోసారి ఇట్లే క్యాంటీన్ కూడా, క్యాంటీన్ లో ఏదో తక్కువ ఉన్నారు క్యాంటీన్ కూడా పొండి కొంచెం సహాయం చేయండి అన్నారు. అట్లా స్వామి ఏదో విధంగా ఒక్కొక్కసారి అట్లా సేవ చేసుకుంటూ చేసుకుంటా ఎప్పుడైతే ఈ సెక్యూరిటీ డ్యూటీ స్టార్ట్ అయ్యో ఇంకా వెళ్ళం అనేసి దీనికి వచ్చినాము.
1: అంటే మీరు సెక్యూరిటీ సేవ చేస్తున్నప్పుడు స్వామిని ఎంత దగ్గరగా చూడడం అవుతుంది, అట్ ద సేమ్ టైం డ్యూటీలో
3: టైం మాకు మళ్ళీ టెన్షన్స్ కూడా ఉంటాయి. స్వామిని చూడాలని ఉంటుంది, ఇంత దగ్గరకు వచ్చినారు స్వామిని చూడాలి, కాకపోతే డ్యూటీ ముఖ్యం. డ్యూటీ చూస్తే ఇంకా అస్సలు స్వామిని చూడకూడదు, చుట్టూనే చూసుకోవాలి, వెనుక సైడ్స్ మొత్తం రౌండ్. అది అందులో ఒక సంతోషము ఉండేది మాకు, తృప్తి ఉండేది, ఒక అన్ని అన్ని విధాలా బాగా అవకాశంగా అదృష్టంగా కూడా భావించినాం మేము.
2: ఎవరినన్నా పిలిచేదానికి కూడా మాకు చెప్పేవాళ్ళు. అట్లా ఇంకా ఒక్కొక్కసారి ప్రసాదాలు ఇచ్చేదానికి అందరినీ గ్రూపులను లైన్లో కూర్చోబెట్టండి చేయండి అని ఇట్లా అన్ని స్వామి కొన్ని కొన్ని చెప్పి మాత్రం చేయించేవాళ్ళు.
0: ఒకసారి అదే డ్యూటీ చేసేటప్పుడు అంటే స్వామి ముందునే కూర్చునేది కాదు, వెనకాల రైట్ ఎండ్ లో ఉంటే కూడా హాల్ కుల్వంత్ హాల్లో వెనకాల ఉంటే కూడా స్వామికి తెలుసు అని ఒకరోజు నాకు చెప్పారు స్వామి. నా ఫోటో ఉండే ఇద్దరిని చెవుల్లో ఫోటో పెట్టుకున్నారు, ఇద్దరిని ఇంటర్వ్యూకి పిలుచుకున్నారా. సో కుల్వంత్ హాల్లో ఎండ్ లో క్యాంటీన్ సైడ్ ఎండ్ లో ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళ చిన్న ఫొటోస్ ఉన్నింది వాళ్ళ ఇయర్ రింగ్స్ లో స్వామిది, అంటే ఫోటో ఉన్నింది అదే ఇయర్ రింగ్స్ లో. వాళ్ళిద్దరిని మళ్ళీ తీసుకొస్తే స్వామి అస్సలు వాళ్ళు ముందుని రాలేదు, స్వామి చూడలేదు, బట్ ఇక్కడ కూర్చుంటే కూడా స్వామికి అంత కనిపిస్తుంది, వాళ్ళిద్దరిని పిలుచుకొని రా అనేసి చెప్పారు. అంటే నేను చెక్ చేసేటప్పుడు వాళ్ళని చూశాను, బైచాన్స్ నాకు తెలుసు వాళ్ళ ఇయర్ రింగ్స్ లో స్వామి ఫోటో ఉంది, ఇమీడియట్ గా వెళ్ళి పిలుచుకొని వచ్చా. అలా చాలా తెలుస్తుంది స్వామి డ్యూటీ చేసేటప్పుడు, అంటే ఇలా స్వామికి అన్నీ తెలుసు, స్వామి అందరూ ముందునే కూర్చోవాలి అని ఏం లేదు, బట్ ఆఫ్ కోర్స్ సర్టెన్ డిసిప్లిన్ ఫాలో చేయాలి, బ్లాక్స్ అన్ని అందరికీ ఛాన్స్ ఇవ్వాలి అనేసి మేము స్టాఫ్ కి ఒక బ్లాక్, హాస్పిటల్ స్టాఫ్ కి, స్టోర్ స్టాఫ్, వేరే స్టాఫ్, పూల్ సేవ చేసేవాళ్ళు, మళ్ళీ యూనివర్సిటీలో వాళ్ళ హస్బెండ్స్ పనిచేసేవాళ్ళు వాళ్ళకి ఒక బ్లాక్ అవన్నీ చేశాము. బట్ అల్టిమేట్లీ అంతా స్వామి, ఎక్కడ కూర్చుంటే కూడా స్వామికి అన్ని తెలుసు.
1: మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొంటారు, అంత సులభం కాదు. అలాగే వచ్చే జనాల్లోని చాలా మందికి ఇక్కడ డిసిప్లిన్ గాని రూల్స్ రెగ్యులేషన్స్ తెలియవు, అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేస్తున్నారు?
2: వీలైనంత మేము అంటే పేషెన్స్ గా చెప్తూ ఉంటాము. ఒక్కొక్కసారి చెప్పినా కూడా వాళ్ళు వినకపోతే కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది, అట్లా మాట్లాడుతుంటాము చేస్తుంటాము. తర్వాత మళ్ళీ వాళ్లే తెలుసుకుంటారు, తెలుసుకొని వచ్చేసి ఒక్కొక్కసారి సారీ అండి మాకు తెలియలేదు రూల్స్ అని ఒక్కొక్కసారి వచ్చి చెప్తూ ఉంటారు, అట్లా చూస్తుంటారు.
0: అంటే నేనేం నోటీస్ చేశానంటే ఫస్ట్ ఎవరైనా మా మాటలు వినకపోతే మేము వద్దు అని దాంతో స్టార్ట్ చేయకూడదు, ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది లేదండి, ఇది ఈ బ్లాక్ ఇక్కడ కూర్చోకూడదు లేకపోతే ఇక్కడ నిలబడకూడదు ఎందుకు అని ఫస్ట్ వాళ్ళు చెప్తే, వద్దు అని ఫస్ట్ చెప్పేస్తే వాళ్ళు వినరు. ఎందుకు కూర్చోకూడదు, ఇది వీల్చి కూర్చోనే చోట లేకపోతే ఇక్కడ ప్యాసేజ్ ఇది అలా చెప్పి సో ఇక్కడ మీరు నిలబడకూడదు కూర్చోకూడదు అని మేము నెగటివ్ దీంతో స్టార్ట్ చేస్తే వాళ్ళు అసలు వినరు. మేం పాజిటివ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఇక్కడ వద్దు అవన్నీ చెప్తే వాళ్ళు షూర్ గా వింటారు. సో పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళకి ఇస్తే ఫస్ట్ వాళ్ళు మా మాటలు వింటారు. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ అలాగే ఒక్కొక్కసారి విన్నారు, బట్ పాజిటివ్ యాటిట్యూడ్ తో చెప్తే వింటారు.
3: ఇంకా డ్రెస్ కోడ్ ఉంటుంది, కొంతమంది స్లీవ్లెస్, ఇప్పుడు చాలా మటుకు డ్రెస్సెస్ స్లీవ్లెస్ వస్తున్నాయి కదా, చెప్పామంటే వాళ్ళు కొంచెం ఇరిటేట్ అవుతారు. మళ్ళీ దానికోసం మేము మళ్ళీ షాల్స్ పెట్టుకుని వాళ్ళకి ఇచ్చి బాధ పెట్టకుండా వాళ్ళని ఇరిటేట్ అవ్వకుండా షాల్స్. ఇంకా కొంతమంది శ్రీకాకుళం వాళ్ళు వస్తారు బ్లౌజ్ కూడా ఉండదు, వాళ్ళకి బ్లౌజెస్ కూడా పెట్టుకున్నాం రెడీగా వాళ్ళకు ఇచ్చి లోపల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము వీలైనంత వాళ్ళకి సహాయం చేస్తూ సేవకు ఇది దర్శన్కి అవకాశం కల్పిస్తా ఉన్నాము. ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లం, రష్యన్స్ వస్తారు వాళ్ళకి క్లోక్ రూమ్ ఫోన్ తీసుకొస్తారు, క్లోక్ రూమ్ ఎక్కడుందో తెలియదు చెప్పాలా. ఇంకా డ్రెస్సెస్ ట్రాన్స్పరెంట్ వేసుకొస్తారు, కొంచెం డ్రెస్ కోడ్లో కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి కదా, అది స్వామి చెప్పింది కాబట్టి. కొన్ని కొన్ని వర్డ్స్ చిన్న చిన్న సెంటెన్సెస్ రష్యన్ లో ఒక పేపర్లో రాసుకొని రష్యన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని అడిగి వాళ్ళకి అర్థమయ్యేటట్లు మేము చెప్తే ఇంకా అర్థం అయిపోతుంది అనమాట వాళ్ళకి. అలాగా కూడా చేసి కొంచెం మేము ట్రై చేస్తానమాట, వచ్చిన డివోటీస్ ని ఇబ్బంది పెట్టకూడదు అనే విధంగా.
1: మరి ఈ దీనికోసం స్వామి స్వయంగా సెక్యూరిటీ గర్ల్స్ చెప్పిన సూచనలు గాని ఏమైనా ఉన్నాయా?
0: అంటే స్వామి ఒకసారి వైట్ ఫీల్డ్ త్రై బృందావన్ లో పిలిచి మాకందరికి చీరలన్నీ ఇచ్చారు. అప్పుడు స్వామి చెప్పారు గట్టిగా మాట్లాడొద్దండి, డివోటీస్ వచ్చిన వాళ్ళు చాలా స్వామితో స్వామికి ప్రేమతో వస్తారు, వాళ్ళకి ఎలా మా ఇంటికి ఎవరైనా వస్తే మేమెలా వేరే వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఎవరినైనా ఇంట్లో చూసేకి వస్తే చిన్నవాళ్ళు ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారో అలా మీరు రిసీవ్ చేసుకోవాలి, అందుకే చాలా పేషెన్స్ తో చేయాలి, ఇది డ్యూటీ చాలా కష్టమే బట్ ప్రేమతో చేయాలి అని స్వామి చెప్పారు.
1: మరి వాళ్ళు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి స్వామిని చూడాలనే ఆతృతతో గాని ముందు వెళ్లి దర్శనం చేసుకోవాలని దీనికి మిమ్మల్ని కోపగించుకోవడం మీ మీద అరవడం లాంటి చేసినప్పుడు
3: బాగా అరుస్తారు, శాపాలు పెడతారు, ఏమేమో చేస్తారు. కానీ మాకన్నిటికీ స్వామి వెనుక మాకు అర్థమైపోయింది, స్వామి సేవలో ఇన్ని రోజులుండి స్వామి స్పీచెస్ విని అన్ని దానివల్ల మాకు దానివల్ల కోపం రాదు, మేము ఏమీ అనుకోమన్నమాట. అవన్నీ నార్మల్ గా తీసుకుంటాము, తిట్లుగా గాని కోపంగా గాని భావించుకోము, మా వరకు మేము నవ్వుకుంటూనే ఉంటాము, అంటే వాళ్ళిద్దరు కాదు మేము తప్పుగా తీసుకోమన్నమాట. వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు కదా, మమ్మల్ని ఏదో తిట్టడం కాదు అని వాళ్ళని బాగా అర్థం చేసుకునే చేయగలుగుతాన్నాం మేము.
0: ఒక్కసారి స్వామి ముందునే ఒక లేడీ ఇది స్వామిని పట్టుకొని వెళ్ళింది, నేను తన్ని పట్టుకొని లాగితే అప్పుడు కొరికేసింది నా చెయ్యి, స్వామి ముందునే రక్తం కూడా వచ్చింది. స్వామి తను చూసి ఏమి కుక్కలాగా కొరుస్తున్నావు అని స్వామి చెప్పేసి ముందుని వెళ్లారు. అంటే చాలాసారి అది కూడా అయింది, స్వామి ఎవరైనా లేస్తే మేము పట్టుకుంటే ఎందుకు వాళ్ళ మాటలు వినట్లేదు అని గట్టిగా కూడా చెప్పారు. మళ్ళీ కొంతమంది ఎవరు లోపల రాకూడదో వాళ్ళని బయట తీసుకొని వెళ్ళి, అంటే చూసిన వాళ్ళకి ఏమో వీళ్ళు బయట తీసుకో వెళ్ళిపోతున్నారు, బట్ స్వామికి తెలుసు వాళ్ళు ఏం చేశారు ఎందుకు స్వామి బయట పంపిస్తున్నారు అనేసి, అది మాకు తెలీదు, అది ఆ డివో భక్తుడు స్వామిలో మధ్యలో ఉండే ఇది స్వామి ఎందుకు చెప్తారు మాకు తెలీదు, బట్ స్వామి చాలా మందిని అలా లోపల అలౌ చేయొద్దండి అని. అవన్నీ కొంచెం కష్టమే, మేము అంటే జనం చూసిన వాళ్ళు ఏమో వీళ్ళు చేసేస్తున్నారు, బట్ స్వామి ఏం చెప్తారో అది చేయాలి, బట్ స్వామి అన్నిటికీ చాలా కోఆపరేట్ చేసి వాళ్ళు వాళ్ళు ఏమైనా వినకపోతే వినండి అని చాలా మందికి చెప్పారు స్వామి.
1: అలాగే మరి మీరు వాళ్ళు వినకపోతే గట్టిగా చెప్పాల్సి వస్తుంది, అలా మీరు గట్టిగా చెప్పినప్పుడు అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? అయ్యి ఇక్కడ మనం ఉన్నది స్వామి కోసం, మనం ఆధ్యాత్మికంగా ఇలా ర్యాష్ గా మాట్లాడకూడదు అనిపిస్తుంది, కానీ అలా మాట్లాడితే తప్ప సిచ్యువేషన్ సాల్వ్ చేయలేరు, అలాంటప్పుడు మీ మనోభావం ఎలా ఉంటుంది?
3: మనోభావం అంటే మాకు తెలుసు కదా, ఇంకా మేము వాళ్ళని పర్పస్ గా తిట్టడం లేదు, వాళ్ళ మీద మాకేం కోపం లేదు అనేసి మేమేం పెద్దగా అంటే మా డ్యూటీ మేము చేస్తున్నాం అంతవరకే ఆలోచిస్తాం, తర్వాత కూడా వాళ్ళని ర్యాష్ గా అంత మాట్లాడే సందర్భాలు అయితే మాకు ఎక్కువ కలగలేదన్నమాట. మేము ఒకరేమైనా చెప్పేటప్పుడు మాకు ఇంకొకరు కూడా మాలాగా సేవ చేసేవాళ్ళు మా కొలీగ్స్ వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళకి నచ్చ చెప్తే ఒక ఇద్దరం చెప్పినామంటే సేమ్ ఇది వాళ్ళు వినేస్తారనమాట. చాలా మటుకు మాకు అంత కోపం వచ్చే సందర్భాలు అయితే లేవు.
1: మరి ఇలా రూల్స్
3: ఇలా బాగా నచ్చ చెప్తాం వాళ్ళకి, అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అమ్మా ఇవి, మేము మా సొంతంగా పెట్టిన రూల్స్ కాదు, మేము ఫాలో కావాలి కదా, మీరు అర్థం చేసుకోండి అని మోస్ట్లీ వాళ్ళని కన్విన్స్ చేస్తాం. కోపగించుకునే అవకాశాలు అయితే తక్కువే మా సందర్భాలు.
1: ఒక్కసారి మనం అవుట్ ఆఫ్ ద వే వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేయడం గానీ అలాగా చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
2: అవుట్ ఆఫ్ వే అంటే మాకు వీలైనంత వరకు వాళ్ళకి ఎంతవరకు మేము హెల్ప్ చేయాలో అంతవరకు చేస్తాం. అంటే గేట్ వరకు చేయాలంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు వాళ్లకు మరి కొంతమంది ముసలోళ్ళు నడవలేకపోతారు, కొంచెం సేవాదల్ని కొంచెం హెల్ప్ చేసి చేయండి అని చెప్పేసి పంపిస్తాం. మేము హెల్ప్ చేసి దానికి పోతే ఇక్కడ డ్యూటీ మేము మానేయాల్సి వస్తుంది, అందుకే వాళ్ళకు చెప్పేసి కొంచెం అట్లా సహాయం చేసేదానికి కూడా మేము సేవాదల్ని హెల్ప్ చేయడమో లేకపోతే ఇంకెవరన్నా పక్కన ఇంకెవరన్నా ఉంటే ఆ లైన్లో అక్కడ ఎవరైనా పోయే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పడం చేయడం అట్లా చేస్తూ ఉంటాం.
1: అంటే జనరల్ గా లైన్ లో వెళ్ళాలి కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందిని అంటే వాళ్ళ పరిస్థితి అని
0: అంటే చూసి ఇప్పుడు ఏమైనా మ్యారేజ్ బ్లెస్సింగ్స్ కి అలా వస్తారో మళ్ళీ లేకపోతే ఏదైనా చిన్న పాప బ్లెస్సింగ్స్ తీసుకువస్తారు అలాంటి ఏదైనా ఇన్విటేషన్స్ ఏమైనా తీసుకువస్తే ముందునే చూసేసి వాళ్ళని ముందున్న పంపిస్తాము.
3: వాళ్ళు కోరుకున్న దగ్గరికి వాళ్ళకు తృప్తి అయిన చోటుకి పంపించి వాళ్ళని సాటిస్ఫై చేస్తాము.
2: కొంతమంది ట్రైన్కి వెళ్ళాలి అంటారు, మేము ఇప్పుడు వెళ్ళాలంటే అట్లాంటి వాళ్ళని కొంచెం చూసేసి పంపిస్తుంటాం. కొంచెం నడవలేని వాళ్ళను మేము ఒకటే ఫస్ట్ టైం వచ్చాము అంటే అప్పుడు కొంచెం వాళ్ళని లైన్లో కొంచెం ముందరికి జాయిన్ చేసి పంపించడం చేస్తాం.
1: మరి అలాగే సెక్యూరిటీ సేవ చేసుకోవడానికి ఎంతో మంది స్వామి స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళు పొందిన అనుభవాలు ఏమైనా అంటే సేవ చేసుకోవడం ద్వారా వాళ్ళు పొందిన అనుభవాలు ఏమైనా చెప్తారా?
0: చాలా మంది ఇక్కడ వస్తారు, వాళ్ళ పిల్లలకి అడ్మిషన్స్ అన్ని దొరుకుతుంది, సేవ చేస్తా వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు పిల్లల్ని చూసేకి. ఫెస్టివల్స్ కన్ని పిల్లలు ఎప్పుడు విజిటింగ్ ఉంటుందో అవన్నీ వస్తారు, డ్యూటీ చేస్తారు. దాని తర్వాత ఇంకా కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మ చెప్పారు నువ్వు వెళ్ళి సెక్యూరిటీ డ్యూటీ చేయి నీకు పెళ్లి అవుతుంది, అలా కూడా చాలా మంది వచ్చి చేస్తారు, వాళ్ళకి నిజంగా పెళ్లి సెటిల్ అయిపోతుంది. మళ్ళీ ఎవరికైనా పిల్లలు లేదంటే ఒక ఇద్దరు ముగ్గురు గర్ల్స్ అలా వచ్చారు, అక్క మాకు పిల్లలు లేరు మా అమ్మ చెప్పారు సో డ్యూటీ చేయి అంటే వాళ్ళకి పిల్లలు పుట్టింది. సో అవన్నీ
3: వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతూ వచ్చినాయి అన్నమాట. వాళ్ళు చెప్పుకుంటారు మాకు ఏవైనా పెళ్లిళ్ళు కానీ ఏవైనా వాళ్ళ కోరికలు ఉంటాయి, జాబ్ కావాలో ట్రాన్స్ఫర్ కావాలో ఏవైనా సరే డ్యూటీ చేసుకున్నాము మాకు ఇట్లా అయింది అని చెప్తూ ఉంటారు.
0: ఇంకొక అమ్మాయికి స్వామి కళ్ళలో వచ్చి తనకి చాలా సీరియస్ గా ఉన్నింది, స్వామి కళ్ళలో వచ్చి నువ్వు వెళ్ళి డ్యూటీ చేయి నీకు సరిపోతుంది, అంత సీరియస్ కండిషన్ లో కూడా వచ్చి డ్యూటీ చేసింది రికవర్ అయిపోయింది. ఇంకొక ఇప్పుడే రీసెంట్ గా అంటే ఎప్పుడో కాదు స్వామి మహాసమాధి తర్వాత ఈ 1 ఇయర్ లోపల ఒక అమ్మాయికి స్ట్రోక్ అయింది, ఇంట్లో చాలా బాధపడింది, 4-6 అవర్స్ ఏమీ రెస్ట్ ఎవరు రాలేదు హెల్ప్ చేయలేదు, అంత సీరియస్ పేషెంట్ రికవర్ అయింది. ఇప్పుడు స్వామికి కృతజ్ఞత చూపించాలి అనేసి 6 సరి డ్యూటీకి వచ్చింది, వచ్చినప్పుడంతా కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అంటే ఒక సైడ్ ఫుల్ పని చేయట్లేదు తనకి, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం మూవ్మెంట్ అంతా వస్తుంది. రెగ్యులర్ గా ఆల్మోస్ట్ 2 మంత్స్ కి ఒకసారి అలా డ్యూటీకి వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది, చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఎవ్రీ టైం కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది తనకి.
1: అంటే ఇలా వచ్చిన వాళ్ళు వారంకో 10 రోజులకు వచ్చి వెళ్ళిపోతారు కానీ ఎప్పటికీ ఇక్కడే ఉండి చేస్తున్న మీరు అంటే ఇప్పుడు స్వామి భౌతికంగా లేనప్పుడు కూడా అదే స్ఫూర్తితో అదే మోటివేషన్ తోటి ఎలా చేయగలుగుతున్నారు?
3: మేము ఇంకా అసలు సేవ చేయకుండా సెక్యూరిటీ డ్యూటీ చేయకుండా మేము ఉండలేమేమో అనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఎక్కడైనా కొడుకుల దగ్గరికి ఎక్కడైనా వెళ్ళినా కూడా ఉండాలనిపించదు, ఏది ఇది రొటీన్ తినడం పడుకోవడం ఇదేనా ఇది ఒక లైఫా అనిపించేటట్లు అయిపోయిందనమాట. ఎప్పుడెప్పుడు వచ్చేద్దాం పుట్టవర్తికి, ఎప్పుడెప్పుడు జాయిన్ అయిపోదాం డ్యూటీలో, అలాగుంటుంది
2: మాకు. అంటే స్వామి లేరు అన్న ఫీలింగ్ అయితే ఇప్పటికీ లేదండి, మేము గేట్ దగ్గర చేస్తూ ఉంటాం కాబట్టి స్వామి లోపల అక్కడ ఉన్నారు అన్న ఫీలింగే ఉంటుంది కానీ మాకు ఎప్పుడూ లేదు. ఇంట్లో ఊరికే ఉండాలంటే కూడా ఉండలేము మేము, ఇప్పుడు సర్వీస్ వదిలేసి ఇంట్లో కూర్చొని ఏం చేయాలన్నట్టు ఫీలింగ్ ఉంటుంది, ఎప్పటికీ చేయాలని స్వామి సర్వీస్ చేసుకోవాలనే వచ్చామంత.
0: స్వామి లేదు అంట ఆ ఫీలింగే లేదు, రోజు స్వామి ఎలా అన్ని భజన వేద అన్ని అవుతూ ఉంటుంది మాకు ఆ ఇది లేదు. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఫెస్టివల్ టైంలో అప్పుడు ఫ్రీగా కొంచెం కూర్చుంటే ప్రోగ్రామ్స్ అయినప్పుడు అప్పుడు కొంచెం స్వామి లేదని అనేసి కళ్ళలో నీళ్ళు వస్తుంది, లేకపోతే స్వామి ఎప్పుడు అక్కడే ఉన్నారు, మాకు ఫీలింగ్ అదే స్వామి ఉన్నారు. అండ్ డ్యూటీ చేసేటప్పుడు కూడా కొంతమంది అంటే చిన్నపిల్లలు చాలా ఇన్నోసెంట్, ఒక రెండు మూడు పిల్లలు సమాధి దర్శనంకి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మకు చెప్తున్నారు, అమ్మ చూడు స్వామి కూర్చున్నారు అలా, అంటే వాళ్ళకి కనిపిస్తున్నారు ఇప్పుడు కూడా స్వామి కనిపిస్తున్నారు. సో అవన్నీ మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది అవన్నీ.
1: మరి స్వామి అంటారు కదా, మీరు నా పని చెయ్యండి, మీ పనులు మీ అన్ని నేను చూసుకుంటాను, అది మీ జీవితంలోని ఎలా నిరూపణ?
0: చాలా నిజమే అది. మా అమ్మ నాన్న ఇద్దరు హెల్త్ చాలా బాగాలేదు. మా నాన్నగారికి 4 డేస్ యాక్చువల్ గా టైం ఇచ్చారు 80లో, చాలా సీరియస్ గా ఉన్నారు. బట్ స్వామి చూసుకున్నారు, ఏమీ లేదు నేను చూసుకుంటాను, ఆపరేషన్ వద్దు ఏమీ వద్దు అని విభూతి ఇచ్చారు. ఇంకా నేను సెక్యూరిటీ డ్యూటీ స్టార్ట్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, ఇద్దరు పట్టుకొని వచ్చేవాళ్ళు మా నాన్నగారిని. ఇప్పుడు మా నాన్నగారు ఒక్కటే దర్శన్ కని వెళ్తున్నారు, అంత ఫుల్ రికవర్ అయ్యారు. అమ్మ కూడా కాళ్ళ నిండు ఆపరేషన్ అయింది, నీ రీప్లేస్మెంట్ అయింది. నెక్స్ట్ డేనే నేను 1 వీక్ లోపల డ్యూటీకి రావాలి అంటే నెక్స్ట్ డే నుంచే నడిచే కూడా స్టార్ట్ చేసేసింది. సో స్వామి అన్ని చూసుకుంటున్నారు, అంటే నేను స్వామి డ్యూటీ చేస్తున్నా, స్వామి మా ఇంట్లో వాళ్ళిద్దరిని చాలా బాగా చూసుకుంటున్నా, ఏమీ ప్రాబ్లం లేకుండా. ఎప్పుడన్నా రాత్రి నాన్నగారికి బాగాలేదంటే పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి, ఎలా చేసేది, ఎలా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలా అంటే పొద్దున్న లేస్తే బాగుంటారు. సో డ్యూటీకి మాత్రం టైంలో వెళ్ళి నాకు అదొక్కటే ఇది, డిసిప్లిన్ గా లేట్ వెళ్లకుండా టైంలో అవన్నీ స్వామి ముందు నుంచి చాలా స్వామి చెప్పింది, డిసిప్లిన్ డిసిప్లిన్ అంత అది స్వామి హెల్ప్ చేస్తున్నారు. అది రెగ్యులర్ గా వెళ్లేది స్వామి చూసుకుంటున్నారు. అని
2: సార్ అంటే నేను స్వామి అంటే స్వామికి లెటర్ రాసుకోకుండా ఎట్లా ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అవుతాయి అట్లా ఆ ఫీలింగ్ ఉండేది. కాకపోతే ఇట్లే డ్యూటీ చేస్తా నేను ఊరికే మనసులో అనుకునేదాన్ని, స్వామి మా అబ్బాయికి అంటే వాడిని మా వారేమో ఫారిన్ పంపాలని అనుకున్నారు, నాకు ఇష్టం లేదు, స్వామి చెప్తే పంపిద్దాం అనుకున్నా. ఇట్లా డ్యూటీ చేస్తూనే స్వామిని ప్రే చేసుకున్నాను, స్వామి అది ఏం చేయాలి అన్నట్టుగా. స్వామి అంటే పోతే మంచిది అనుకుంటేనేమో నన్ను చూడండి, లేకపోతే నన్ను చూడొద్దు అనుకున్నా. అట్లా అనుకుంటే స్వామి దగ్గరకు వచ్చేసి చూసి మంచిది మంచిది అన్నారు. అట్లా అంటే మనం అడగకున్నా స్వామి తనే అన్ని చూసుకుంటున్నారు అనేది ఒకటి బాబు. ఇంకోసారి వీసా వచ్చే ముందర వాడు మా మద్రాసు వెళ్ళాడు వీసా కోసమని, స్వామి వాడు అక్కడ పోవాలంటే మీరే వీసా ఇప్పించాలి అని, ఆ రోజు నాకు మీరు ఖర్చు తీసుకుంటే వాడికి వీసా ఇస్తారు, మీరే ఇప్పించినట్టు అని ఫీలింగ్ ఉంటుంది అనుకున్నా. సరిగ్గా అంతే ఎవరికో విభూతి ఇచ్చేసి నా ఖర్చు తీసుకున్నాను, సరే ఇవల్ల స్వామి చూసుకుంటున్నారు అని ఒక మనసులో అనిపిస్తుంది. మనం అడగకుండా అంటే ఊరికి ప్రే చేసుకుంటే స్వామి చూసుకుంటున్నారు.
3: ఇంకా నాకు పేరెంట్స్ ఓల్డ్, వాళ్ళు ఇద్దరు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కాకపోతే నాకు డ్యూటీకి ఆటంకం కలిగేంత ప్రాబ్లమ్స్ అయితే నాకు ఉండటం లేదు. వాళ్ళు ఓకే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ నా మీద ఆధారపడే అవసరం లేకుండా ఉన్నారు. ఆపరేషన్లు అయినా కూడా ఇంకా మళ్లీ వాళ్ళకి స్ట్రెంగ్త్ ఎట్లా వస్తుందో, డాక్టర్స్ ఆపరేషన్స్ చేసిన వాళ్లే మళ్ళీ నాన్న వరండాలు చూస్తే ఓ ఈయన ఇంకా బాగానే ఉన్నారు, ఆయన పనులు ఆయన చేసి స్కూటర్ కూడా 2-వీలర్ కూడా రైడ్ చేసేంత శక్తిలోనే ఉన్నారనమాట. ఇంకా అంటే నాకు ఏం ఆటంకం లేదు, నేను చెప్పాను బాధ్యతలు ఆటంకాలని, బాధ్యతలు ఇట్లా స్వామి తీసేసి నన్ను ఇట్లా ఫ్రీగా పెట్టేసేసి సేవకు చూసుకుంటున్నారు, సేవకు ఆటంకం కలగకుండా. ఇంకా పిల్లలు అంటే వాళ్ళు సెటిల్ అయిపోయినారు, పెళ్లిళ్ళు అయిపోయినాయి కాబట్టి వాళ్ళది నేను చూసేదేం లేదు, అలాగా నేను స్వామి సేవకి అంకితం అయిపోయేలాగా అవకాశం ఉంది.
1: అన్ని స్వామి సమకూర్చి చేసుకునే భాగ్యం కల్పించారు. మరి ఆఖరిగా ఒక ప్రశ్న అమ్మా, ఇప్పుడు కొత్త తరం స్వామిని చూడని వాళ్ళు విద్యార్థులుగా చేరి తర్వాత సేవకు కూడా పాల్గొంటున్నారు వచ్చి, అలాంటి వాళ్లకి సేవ గురించి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి?
2: సజెషన్స్ అంటే ఇక్కడ అంటే వాళ్ళు ఏమేమి చేయాలి అనేది డిసిప్లిన్, అంటే చెక్కింగ్ లో ఎట్లా చేయాలి, మీ అక్కడ కూర్చున్న పబ్లిక్ ని కూర్చోబెట్టేటప్పుడు ఎట్లా చూసుకోవాలి, వాళ్ళ చెప్తూ ఉంటాం చేస్తూ ఉంటారు అంతే. వాళ్ళు మేమేం చెప్తే అది చేస్తూ ఉంటారు.
0: అంటే కొత్త పిల్లలు వాళ్ళు కూడా కొన్ని రోజులు వచ్చి ఇక్కడ ఉంటే, అంటే సెక్యూరిటీ డ్యూటీకి వస్తే బాగుంటుంది. అంటే చాలా మంది వాళ్ళకి తెలీదు ఏమిది అనేసి, సో వాళ్ళు వచ్చి చేస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా ఇది తెలుస్తుంది ఇక్కడ ఏం ఎలా ఉంది. మళ్ళీ
3: అలా వచ్చి చేసి వెళ్లే వాళ్ళు కొత్త పిల్లలు ఫస్ట్ టైం వస్తే వెళ్ళిపోయేప్పుడు చాలా మంది బాధపడతారు మా దగ్గర, అయ్యో అక్క మాకు వెళ్లాలనే లేదు కానీ వెళ్లాలి, ఎందుకు ఇక్కడే మాకు చాలా బాగుంది సేవ చేసుకుంటుంటే అదొక ఆనందము చెప్పలేం మేము, వెళ్లాలని లేదు లేదు అంటారు, ఏడుపు ఇంకా అంతే, ఏడుపు ఒకటి తక్కువ, అట్లా బాధపడుతూనే వెళ్తారనమాట. మేము మళ్ళీ వీలైనంత తొందరగా వస్తాము, వీలు చేసుకొని వస్తాము, ఇప్పుడైతే వెళ్లాలని లేదు, బాధ అయితే బాధపడతారు, చాలా బాధపడతారు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా.
2: అంటే ఈ గోల్డెన్ జూబ్లీ అంటే స్వామి అంటే కాలేజీ కట్టి 50 ఇయర్స్ అయింది కదా మాకు, అంటే ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ జరుగుతున్నకు చాలా సంతోషంగా స్వామికి ఒక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి.
3: అందులో మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది మాకు, మేము కూడా పార్టిసిపేట్ చేసి ఇంకా వేరే ఎక్కడికో వెళ్ళిపోయే పని అవసరము పడలేదు, ఇక్కడే ఉన్నాము, పాల్గొనే అవకాశం వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకు.
2: అప్పుడు మా అప్పుడు చదివిన ఫ్రెండ్స్ అంతా వస్తారు కదా అని ఒక హ్యాపీ అన్నట్టు,
3: ఒక బంధువుల్ని చూసినట్టు అనిపిస్తుంది, సిస్టర్స్ లాగా, ఓన్ సిస్టర్స్ లాగా, అది ఏదో ఒక ఎగ్జైట్మెంట్, వాళ్ళని చూస్తే భలే సంతోషం అనిపిస్తుంది అప్పట్లో చదివిన వాళ్ళని. ఇప్పుడు ఆ అవకాశం కలుగుతుంది మాకు అందరినీ చూడడానికి.
0: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఓపెన్ అయిన కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నేను బెంగళూరులో చదువుతున్నాను, అప్పుడు 2 మంత్స్ వచ్చి మా నాన్న అమ్మ నాన్నతో ఇక్కడే ఉన్నాం. అప్పుడు స్వామి డివోటీస్ అందరికి ఇది బ్రిక్స్ అవన్నీ కింద నుంచి పైకి తీసుకువెళ్లేకి సేవ ఇచ్చారు స్వామి, నేను కూడా అప్పుడు చేసేది. అప్పుడు అనుకున్నాను స్వామి నేను కూడా ఈ కాలేజ్లో చదవాలి, అంటే ఇంకా 8th స్టాండర్డ్ లో కూడా జాయిన్ అవ్వలేదు, బెంగళూరులో ఉన్నాను, నాకు కూడా ఛాన్స్ దొరకాలి స్వామి, ఇక్కడ అడ్మిషన్ దొరకాలి, నేను ఇక్కడ చదవాలి అని. సరే స్వామి తర్వాత ఇచ్చారు. ఇంకొకటి నేను షేర్ చేసుకోవాలి అనుకున్నా, నా డిగ్రీ అప్లికేషన్ బ్లెస్ చేయించుకొని స్వామికి పంపించాలి అంత అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కి పంపించాలి అనుకుంటే, స్వామి వైట్ ఫీల్డ్ లో వచ్చినప్పుడు నా అప్లికేషన్ తీసుకొని వెళ్ళిపోయారు. నేను స్వామి స్వామి నర్చి స్వామి నా అప్లికేషన్ వాపస్ కావాలి, నాకు అప్లై చేయాలి అంటే స్వామి ఇవ్వలేదు, వినకుండా వెళ్ళిపోయారు, తీసుకువెళ్ళిపోయారు. లోపల కృష్ణన్ అంకుల్ అప్పుడు ఇన్ఛార్జ్ బెంగళూరులో, అంకుల్ వెళ్లి స్వామి ఆ అమ్మాయి ఏడుస్తుంది, ఏమీ తినలేదు, భోజనం చేయలేదు, ఏడుస్తుంది, అప్లికేషన్ ఇవ్వండి స్వామి అంటే స్వామి ఏమి మాట్లాడలేదు. సాయంత్రం 4:30 వరకు ఏడ్చి అక్కడే కూర్చొని ఇది చేశాను, ప్రే చేసుకున్నాను, స్వామి నాకు అడ్మిషన్ దొరకదు ఇక్కడ చదివేకి అని. అప్పుడు 4:30 తర్వాత జస్ట్ దర్శన్ కి సాయంత్రం బయట వచ్చే ముందున స్వామి కృష్ణన్ అంకుల్ ని పిలిచి అప్లికేషన్ ఇచ్చేసి, నువ్వు వెళ్లి చెప్పు, నేను పంపిస్తాను కదా, నేనే అడ్మిషన్ ఇస్తాను, తనకి ఎందుకు అంత బాధ, సరే వెళ్లి విభూతి ప్యాకెట్స్ తో పాటు అప్లికేషన్ వాపస్ పంపించారు. ఇక్కడ అడ్మిషన్ టైంలో అప్పుడు చక్రవర్తి గారు రిజిస్ట్రార్ ఇంటర్వ్యూ లోపల వెళ్తే ఇంకేం అడగలేదు, కే ఉమా లోపల రా, ఎందుకు నీకు స్వామి మీద నమ్మకం లేదా అని అడిగారు. అంటే నాకు భయం వేసింది, ఎందుకు అలా అడుగుతా, చూడు స్వామి చెప్పారు నీకు అడ్మిషన్ ఇవ్వాలి, నేను ఎందుకు ఏడ్చావు, అప్లికేషన్ స్వామి తీసేసుకున్నారు, స్వామినే పంపిస్తారు కదా, అది ఇంకా ఇంకేం అడగలేదు నన్ను ఇంటర్వ్యూలో, సరే నీకు అడ్మిషన్ దొరికింది అనేసి పంపించేశారు. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కాలేజీలో చదివి, ఇప్పుడు 50 ఇయర్స్ అయింది ఈ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో. చాలా బాగా అనంతపూర్ లో ప్రోగ్రామ్స్ చాలా బాగా చేశారు పిల్లలు, ఇప్పుడు ఇక్కడ మేము ఇనిషియేటివ్ తీసుకొని మా ప్రోగ్రామ్ బాగా స్వామికి సంతోషంగా ఉండాలి అనేసి ప్రోగ్రామ్ చేసి అందరికీ హ్యాపీనెస్ ఉండాలి. అందరు వచ్చిన కొత్త కొత్త పిల్లలు, రీసెంట్ పాస్డ్ అవుట్ పిల్లలు, మళ్ళీ చాలా సీనియర్ బ్యాచెస్ నుంచి అందరు వస్తున్నారు, వాళ్ళందరికీ స్వామి దగ్గర వచ్చి ఎలా సంతోషం అవుతుందో, వాళ్ళ అమ్మ ఇంటికి ఎలా వస్తారో అలా వచ్చి మేం వాళ్ళని బాగా చూసుకోవాలి. ఇప్పుడు స్వామి ఫిజికల్ గా లేరు, అందుకే మేమందరూ వాళ్ళకి బాగా చూసుకొని వాళ్ళకి చాలా సంతోషం కలిగించాలి అనేసి ఇది ట్రై చేస్తున్నాము. అండ్ మళ్ళీ స్వామికి సంతోషం కలగాలి, ఇది 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. స్వామి ప్రే చేస్తున్నాం, స్వామి బాగా ప్రోగ్రామ్ చాలా బాగా అవ్వాలి అనేసి.
1: మీతో మాట్లాడుతుంటే చాలా బాగుంది, ఇంకా ఇంకా స్వామి విషయాలు వినాలనున్నది. ఇలా వచ్చి మీ అనుభవాల్ని మాతోని మా శ్రోతలందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. సాయిరాం.
3: సాయిరాం.
1: సాయిరాం.
4: ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 7వ ఆఖరి భాగంలో అనంతపురం మహిళా కళాశాల పూర్వ విద్యార్థినులు స్వామి దివ్య సన్నిధిలో సెక్యూరిటీ సేవలను అందిస్తూ తమ జీవితాలను ఎలా ధన్యం చేసుకుంటున్నారో విన్నారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి ఆదివారం రేడియో సాయిలో అందించబడుతున్న సమర్పణ కార్యక్రమ ఉపన్యాసాలకి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ఏప్రిల్ నెల 2013 హైదరాబాద్లోని శివం మందిర ప్రాంగణంలో అందించబడిన శ్రీ కె. అరుణ్ గారి ఉపన్యాసంలో మొదటి భాగాన్ని మీరు వింటారు.

0: సమర్పణ్ అని స్వామికి శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయాలకి చెందిన విద్యార్థులు సమర్పించే ఒక చాలా చక్కటి ప్రోగ్రాం. ప్రతి నెల 4వ ఆదివారం మనం ఒక గెస్ట్ స్పీకర్ని, ఎవరైతే స్వామికి అత్యంత సన్నిహితంగా మెలిగారో, స్వామి దగ్గర ఎన్నో చక్కటి విషయాలు నేర్చుకునే మహత్తరమైన అవకాశం కలిగిన విద్యార్థులని మనం ఆహ్వానించి, వాళ్ల దగ్గర వాళ్ళు నేర్చుకున్న విషయాలు మనం కూడా తెలుసుకుని కృతార్థులు అయ్యే మంచి అవకాశం ఇది. అయితే ఈ 4వ సమర్పణ ప్రోగ్రాం, శివంలో జరపబడే 4వ సమర్పణ ప్రోగ్రాంకి స్వామి మన వద్దకు, ఆయనకి అత్యంత సన్నిహితుడైన ఎంతో ప్రీతిపాత్రుడైనటువంటి శ్రీ అరుణ్ ఖర్దేహాల్ ని మన వద్దకు పంపించారు. శ్రీ అరుణ్ ఖర్దేహాల్ స్వామి దగ్గర MBA చదువుకున్నారు. చూడమణి అని ఆదిశంకరాచార్య రచించిన అద్భుతమైన ఒక స్పిరిచువల్ టెక్స్ట్, అందులో ఆయన అంటారు, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ, చాలా కఠినంగా చాలా దుర్లభంగా లభించే 3 థింగ్స్, మూడు విషయాలు. మొట్టమొదటిది మనుష్యత్వం, అంటే మానవ జన్మ కలగడం అనేది చాలా చాలా అదృష్టమైన విషయం, చాలా రేర్ థింగ్ అది. అలాంటిది మనుష్యత్వం, దాంట్లో మళ్ళీ ముముక్షత్వం, అంటే మానవ జన్మ కలిగిన వాళ్ళు చాలా ఉన్నా మానవ జన్మ కలిగి మోక్షము కోరి భగవంతుడిలో చేరాలని అనే కోరిక పుట్టడం అనేది ఇంకా చాలా రేర్, చాలా చాలా చాలా రేర్ థింగ్, చాలా చాలా అదృష్టమైన విషయం కూడా. అయితే ఈ 2 కూడా కాకుండా దానికంటే చాలా గొప్ప విషయం ఏంటంటే మహాపురుష సంశయ, అంటే ఒక మహాపురుషుని దగ్గర, ఒక సద్గురు దగ్గరికి వెళ్ళగలగడం అనేది ఇంకా చాలా రేర్ థింగ్. ఇది ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడమణిలో ఇది చెప్తారు. దీనికంటే కూడా చాలా చాలా చాలా రేర్ థింగ్, చాలా చాలా మనకి తెలియనటువంటి అదృష్టమైన విషయం, ఎన్ని జన్మలైనా ఎత్తినా, ఎన్ని జన్మల తపఫలం అయినా పొందినా కలగడం చాలా కష్టమైన విషయం ఏంటంటే ఒక అవతార పురుషుని దగ్గర మెలగలగడం, ఒక అవతార పురుషుని వద్దకు చేరగలగడం, అవతార పురుషుణ్ణి దర్శించగలగడం, వారితో సంభాషించగలగడం, వారి దర్శన స్పర్శన సంభాషణలు పొందగలగడం. అందులో కూడా మళ్ళీ ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండి, ఎంతో మంది తప్పించి ఒక దర్శన భాగ్యం కోసం తప్పించిపోతున్న ఆ తరుణంలో స్వామి దర్శనాలు ఇచ్చే రోజుల్లో ఆయన రూమ్ లో ఉండి, ఆయన ఉండే రెసిడెన్స్ లో ఉండి ఆయన్ని సేవించే మహాభాగ్యం కలగడం చాలా తక్కువ మంది, చాలా అరుదు, హార్డ్లీ వేళ మీద లెక్కెట్టచ్చు అలాంటి వాళ్ళని. అలాంటి మహత్తరమైన అవకాశం కలిగినటువంటి వారు శ్రీ అరుణ్ ఖర్దేహాల్ గారు, ఈనాడు మన మధ్యకి విచ్చేశారు. వారి స్టే, వారు ఉన్న సంవత్సరాల్లో, స్వామి దగ్గర గడిపిన సంవత్సరాల్లో ఎన్నో అద్భుతమైన లీలలు, అద్భుతమైన అనుభవాలు, మధురానుభూతులు, తల్లిగా తండ్రిగా గురువుగా దైవంగా మిత్రుడిగా స్వామి ఎలా ఆయనతో మెలిగేవారు, ఎలా ఆయనకి ఎన్నో విషయాలు ఆయనకి నేర్పారు, ఇవన్నీ మనతో ఈరోజు పంచుకోవడానికని ఆయన మన వద్దకు వచ్చారు. అయితే అరుణ్ గారి గురించి చెప్పాలంటే, నాకు పర్సనల్ గా కూడా అరుణ్ గారు పరిచయం ఎలా అయ్యారంటే, స్వామి ఆయనతో పాటు ఒక కాన్వొకేషన్ డ్రామాకి నాకు కూడా అవకాశం ఇచ్చారు ఆయనతో పాటు యాక్టింగ్ చేయడానికి. అయితే ఆ రోజుల్లో స్వామి కాన్వొకేషన్ డ్రామా అంటే చాలా ఇంట్రెస్ట్ గా, చాలా చాలా ఇన్వాల్వ్ అయ్యి స్వామి పర్సనల్ గా గైడ్ చేసేవారు. ఒకరోజు స్వామి అరుణ్ తో పాటు నన్ను కూడా పిలిచారు ఇంటర్వ్యూ రూమ్ కి. పిలిచినప్పుడు స్వామి అరుణ్ని నాకు పరిచయం చేస్తున్నారు. పరిచయం చేస్తున్నప్పుడు స్వామి అన్నారు, ఈ అబ్బాయి తెలుసా, IIT చదివాడు, IIT చదివి స్వామి దగ్గరికి MBA చదవాలని స్వామి దగ్గరికి వచ్చేశాడు. బయట ఎన్నో కోట్లు ఎన్నో లక్షలు ఇచ్చి ఉద్యోగం ఇస్తారన్నా స్వామి దగ్గరికి వచ్చాడు. చాలా ఇంటెలిజెంట్ బాయ్, చాలా మంచివాడు అని నాకు అప్పుడు ఎందుకు చెప్తున్నారో అర్థం కాలేదు. కానీ తర్వాత ఆ కొద్ది రోజుల్లో డ్రామా అప్పుడు అతనితోటి పరిచయం పెరిగి నిజంగా స్వామి చెప్పింది ముమ్మాటికి నిజం, ఇతను ఎంతో డౌన్ టు ఎర్త్, ఎంతో హంబుల్, ఎంతో సింపుల్ గా ఉన్నాడు అనే విషయం నాకు తర్వాత తెలిసింది. అయితే అరుణ్ గురించి కొంచెం ఆయన చదువుకున్నది, ఆయన బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తాను. 1998లో ఐఐటి ఖడగ్పూర్ నుంచి బీటెక్ సివిల్ చేశారు. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ లో ఐఐటి నుంచి ఆ రోజుల్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ ఏ అమెరికా ప్రయాణమో అనుకునేవారు. కానీ ఆయన స్వామి దగ్గర నేను చదువుకోవాలి, స్వామి దగ్గర కాలం గడిపే అదృష్టం నాకు కూడా కలగాలి అనే తపనతో స్వామి దగ్గర 99లో ఎంబీఏకి చేరారు. 1999 అంటే 1999 నుంచి 2001 వరకు ఎంబీఏ డిగ్రీ చేసుకున్నారు స్వామి దగ్గర. చేసుకున్న ఆ రోజుల్లో కూడా స్వామి ఎన్నో అవకాశాలు ఆయనకి, స్వామి ముందు నాటకాల్లో పాత్ర వేసే అవకాశాలు, ఎన్నోసార్లు స్వామి సమక్షంలో మాట్లాడే టాక్స్ ఇచ్చే అవకాశాలు, ఇంకా ఎన్నో చక్కటి సంభాషణ అవకాశాలు ఇచ్చారు. ఇవే కాకుండా 2001 అంటే 2001 నుంచి 2005 దాదాపు 2005 చివరి వరకు స్వామి ఆయనకి చాలా గొప్ప అవకాశం ఇచ్చింది. ఏమిటంటే స్వామి వెనకాలే దర్శన్లో నడుచుకుంటూ వచ్చే అవకాశం. స్వామి అదొక అవకాశంగా, ఒక ఛాన్స్ గా కొంతమంది పిల్లలకి, కొంతమంది విద్యార్థులకు ఇచ్చారు. అందులో అరుణ్ ఒకరు, పృష్టి ఇంకా అరుణ్, వీళ్ళిద్దరూ స్వామి వెనకాలే నడుచుకుంటూ వచ్చేవారు ఆ రోజుల్లో. ఆ సంవత్సరాల్లో కూడా స్వామి ఎన్నో అవకాశాలు, ఎన్నో మంచి, స్వామితో కారులో ప్రయాణం చేసే అవకాశాలు, స్వామి రూమ్ లోపలికి పిలుచుకునే అవకాశాలు, ఇలా చాలా చాలా మంచి అనుభవాలు, అవకాశాలు ఇచ్చారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీలో స్వామి ఉద్యోగం ఇచ్చారు. అప్పుడే దాదాపు అదే ప్రాంతంలో అదే టైంలో మొదలైంది రేడియో సాయి. ఫస్ట్ ఫ్యూ ఎంప్లాయీస్ లో అరుణ్ గారు ఒకరు. 2001 నుంచి 2005 సంవత్సరం వరకు ఆయన రేడియో సాయి గ్లోబల్ హార్మనీలో పనిచేశారు. 2005లో స్వామి నిర్దేశం ప్రకారం ఆయన పుట్టపర్తి నుంచి బయటకు వచ్చి ఉద్యోగం చేయడం అది జరిగింది. అయితే 2005 సంవత్సరం నుంచి 2010 వరకు శంకర్ నేత్రాలయ అని ఒక ఆసుపత్రికి సీఈఓగా, అడ్మినిస్ట్రేషన్ లో సీఈఓగా పనిచేశారు. తర్వాత తదనంతరం ఆయన సాజిక్స్ సాఫ్ట్వేర్ అని హాస్పిటల్స్ కి సాఫ్ట్వేర్ తయారు చేసే ఒక కంపెనీకి ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. శ్రీ అరుణ్ కర్దేహాల్ గారి దివ్య మధుర అనుభూతుల మాలిక మన ముందు ఆయన పెట్టడానికి వచ్చారు సార్.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి సాయి సోదర సోదరీమణులందరికీ, అనేకానేక పెద్దలున్నారు ఇక్కడ, వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఇక్కడికి రావడం, మాట్లాడడానికి అవకాశం కల్పించబడడం కేవలం స్వామి అనుగ్రహంగా భావిస్తున్నాను. స్వామి సంచరించి నడయాడిన ఈ దివ్య క్షేత్రం, ఇక్కడికి వస్తూనే స్వామి ఇక్కడే ఉన్నారు అన్న గొప్ప అనుభూతి కలిగింది. అందులోనూ మన భజన బృందం పాటలు వింటూ మైమరచిపోయాను. అద్భుతమైనటువంటి భావముతో, భక్తితో స్వామి దగ్గరే ఉన్నట్టుగా ఆనాటి మరచిపోలేని స్మృతులన్నీ నా మదిలో మెదిలాయి. వేణుగోపాల్ చెప్పినట్టుగా మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం అన్నటువంటిది అతి దుర్లభం. అటువంటిది అవతార పురుషుడైనటువంటి స్వామి సన్నిధికి చేరడము, వారు నాకు కల్పించిన అవకాశాలు తలుచుకుంటే ఎందుకు ఇంత కరుణకు దయకు స్వామి నన్ను పాత్రుడిని చేశారో నాకైతే ఇంతవరకు అవగాహన లేదు. గాని బహుశా నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది చేతలు చేసేవారుంటారు, ఇక్కడ అందరూ చేతలు చేసేవారే. స్వామి కార్యక్రమంలో ముందుకు దూకి మన భజన బృందం పాడినట్టు దిన దుఃఖియో కో ప్రేమ్ కరో సాయి ప్రసన్న హోగా అని అనేక మంది నాకు తెలుసు ఇక్కడ మీరు ఈ కార్యక్రమాలు చేస్తూ స్వామి కృపకు పాత్రులు అవ్వడం నాకు తెలుసు. అందులో హైదరాబాద్ యూత్ అంటే స్వామికి అమితమైనటువంటి ప్రేమ. కాకపోతే కొంతమంది చేతలు కాక మాటలు బాగా మాట్లాడతారు. పుట్టపర్తిలో సరదాగా అనుకుంటుండేవాళ్ళం ఇతను మైకాసురుడురా అని, అంటే మైక్ ఇస్తే అసురుడి కింద మారిపోతాడని. మాటలు మాట్లాడడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. ఎక్కడైనా ఎప్పుడైనా నిర్భయంగా మాట్లాడే శక్తిని స్వామి ప్రసాదించారు. కాబట్టి స్వామి అనుకుంటారు, వీడు ఎలాగూ చేతలకు పనికిరాడు కాబట్టి మాటలకు వాడుకుందాము సరే అని చెప్పి అవకాశం ఇచ్చి, ఈ అనుభూతులన్నీ కూడా స్వామి యొక్క అత్యంత ప్రియమైన మీ అందరితోనూ కూడా పంచుకోవడానికే కేవలము ఇచ్చారు అన్నది నా యొక్క నమ్మకం. ఒక్కొక్కప్పుడు అనిపిస్తూ ఉంటుంది, బహుశా సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని. కానీ మా బ్రదర్ వేణుగోపాల్ నన్ను వదిలిపెట్టడు. సప్త సముద్రాల అవతల ఎక్కడున్నా కూడా నన్ను పట్టుకుని ఏదో ఒక విధంగా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తుంటాడు. అప్పుడు నాకు అనిపించింది, స్వామి యొక్క కథ చెప్పారు, పూర్వం రామానుజాచార్యుల వారికి వారి గురువు గారు మోక్షాన్ని సాధించడానికి మంత్రం ఉపదేశించారట, ఓం నమో నారాయణాయ నమః అని అతని చెవిలో చెప్పి, ఈ మంత్రం చదివితే నీకు మోక్షం వస్తుంది కాబట్టి నువ్వు ఇది నీలోపల నువ్వే ఉచ్చారణ చేసుకో, ఎవ్వరితోనూ దీనిని నువ్వు పంచుకోవద్దు, పంచుకుంటే నువ్వు తిన్నగా నరకానికి పోతావు అని చెప్పేసి చెప్పారట. సరే గురువుగారు, నాకు ఈ మంత్రాన్ని ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞుణ్ణి అని గబగబా వెళ్లి ధ్వజస్తంభం, ఆలయ గోపురం ధ్వజస్తంభం ఎక్కి ఊరంతా వినిపించేటట్టు ఓం నమో నారాయణాయ నమః అని గట్టిగా అరిచాట. అందరూ కూడా విని ఆయనతో పాటు ఓం నమో నారాయణాయ నమః అని. గురువుగారు వచ్చి, ఒరి విశ్వాసఘాత కూడా, నీకు చెప్పాను కదా ఇది అందరితో పంచుకోవలసిన మంత్రం కాదని, నువ్వు నరకానికి పోతావని చెప్పాను కదా అని చెప్పి మందలిస్తే, స్వామి క్షమించండి, నేనొక్కడిని నరకానికి పోయినా ఇంతమంది నారాయణ సాహిత్యం పొందుతారు కాబట్టి పర్వాలేదు గురువుగారు అంటే, గురువుగారు నాయన నేను మాత్రం ఎందుకు చెప్తాను నరకానికి పోతారని, భగవంతుడి విషయాలను నలుగురితో పంచుకోవాలి, ఆ ఉద్దేశంతోనే నీకు ఈ పరీక్ష పెట్టాను, నిస్వార్థంగా భగవత్ విషయాలను అందరితోనూ పంచుకోవడమే అంతకంటే కూడా సులువైన ఆనందదాయకమైన మోక్ష మార్గం ఇంకేమీ లేదు నాయన అని చెప్పేసి చెప్తారు. రామానుజుడంతటి వాడిని కాకపోయినా కేవలం ఆయన మంత్రం విన్నారు, అన్ని మంత్రములకు మూలమైనటువంటి అవతార పురుషుడి అద్భుతమైనటువంటి లీలలను చూడడానికి అవకాశం కలిగిన నేను ఎన్ని మార్లైనా మీతో నా అనుభవాలను, నాకు తెలిసిన వారి అనుభవాలను పంచుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటాను. మీ అనుభవాలను కూడా, ఇక్కడ ఎంతో మంది పెద్దలున్నారు, కొంతమంది చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా క్లాస్మేట్ పార్థివ ఫాదర్ సత్యమూర్తి గారు ఉన్నారు, బహుశా ఆయనకి నేను తెలిసి ఉండకపోవచ్చు, వీరందరి అనుభవాల మాలిక వింటే చంద్రుడికో నూలుపోగులాగా ఉంటుంది నేను మాట్లాడేది. అయినప్పటికీ ఇది నాకు భగవంతుడు తనను గుర్తు చేసుకునే అవకాశంగా నేను భావిస్తూ ఇవాళ మీతో ఇన్ఫార్మల్గా హాయిగా స్వామి ముచ్చట్లు చెప్పుకోవాలని వచ్చాను. స్వామి గురించి చెప్పుకోవడమే ఒక సందేశం, స్వామి గురించి వినడం, స్వామి గురించి ముచ్చటించుకోవడం ఇంతకంటా ఆనందదాయకం, ఇంతకంటా మోక్షదాయకం ఇంకొకటి లేదనేది నా దృఢ విశ్వాసం. ఎందుకంటే ఎక్కడో నిరాకార స్వరూపంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడనుకున్న భగవంతుడు అందరికీ ఆప్తుడై ప్రీతిపాత్రుడై స్వామి నావాడు అని ఇన్ని కోట్ల మందికి అనిపించే విధంగా ఇవాళ భగవంతుడు ఎక్కడో లేడు, భగవంతుడిని హృదయ నివాసి అయిన మనకందరికీ కూడా అర్థమయ్యేటట్లు అవగతమయ్యేటట్లు స్వామి చేశారు. ఏమాత్రం కూడా భగవంతుడు భక్తుడు ఒక మెట్టు పైన ఒక మెట్టు కిందన అనే భావాన్ని కూడా కల్పించకుండా నేను నీవాడిని, ఇఫ్ యు నీడ్ మీ యు డిజర్వ్ మీ, నీకు నా అవసరం అయితే నన్ను పొందే అర్హత ఉన్నది అని చెప్పి తనను తాను పూర్తిగా మనకి మన కుటుంబ సభ్యుల్లో వేణు చెప్పినట్టు తల్లిగా తండ్రిగా గురువుగా దైవముగా మిత్రునిగా స్వామి మన దైనందిన జీవితంలో అల్లుకుపోయారు. అంత అల్లుకుపోయిన పెనవేసుకున్న స్వామి ఒకసారి నేను ఈ విధంగా నేను MBA చేస్తున్నప్పుడు ఒక పాట రాసుకున్నాను స్వామి మీద. అది నేను ఆ పాట బాగా పాత తెలుగు సినిమా పాట, మంచి మధురమైనటువంటి ట్యూన్ ఉంటుంది దానికి. దానికి నా వర్డ్స్ నేను జత చేసుకుని స్వామి మీద రాసుకుని పాడుకుంటుండేవాడిని. ఒకరోజు ఒకసారి దసరాకి స్వామి నన్ను మాట్లాడమన్నప్పుడు ధైర్యం చేసి ఆ పాట స్వామి సమక్షంలో పాడాను. అదృష్టవశాత్తు స్వామికి ఆ రోజు నా సంభాషణ చాలా నచ్చింది. మాట్లాడాక పిలిచి చాలా బాగా మాట్లాడేవని నాకు విభూ సృష్టించి ఇచ్చారు. ఆ పాట ఇలా ఉంటుంది, ఇది మనందరి మనసులోనూ ఉండే భావమని నేను తలుస్తున్నాను.

0: స్వామి అడను.
1: అదృష్టవశాత్తు స్వామికి ఆ రోజున సంభాషణ చాలా నచ్చింది. మాట్లాడాక పిలిచి చాలా బాగా మాట్లాడేవని నాకు విభూ సృష్టించి ఇచ్చారు.

చేటి స్వామి మనస్వామి. ఏమండి, అందరి మనసులోనూ ఉండే భావం ఇదే కదా. ఈ పాట పాడుతూ నేను నా ఉపన్యాసాన్ని ప్రారంభించి దాన్ని ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేస్తున్నాను. చిన్న పెద్ద బీదా గొప్ప అందరి ప్రియ బంధువు స్వామి అన్న చరణాన్ని, స్వామి ఈజ్ డియర్ టు రిచ్ అండ్ పూర్ అని చెప్పి, అంటే స్వామి నన్ను ఆపారు. నాట్ ఓన్లీ రిచ్ అండ్ పూర్, యంగ్ అండ్ ఓల్డ్ ఆల్సో అన్నారు. అంటే ఆ లైన్ నేను మిస్ అయ్యాను. చిన్న పెద్ద బీదా గొప్ప అంటే చిన్నవారికి, పెద్దవారికి, బీదవారికి, గొప్పవారికి, నాకు కూడా తెలియనంత అటెన్షన్ పే చేసి స్వామి చాలా ఎంజాయ్ చేశారు ఈ పాట. నేనైతే స్వామి ముందరికి వచ్చే వరకు స్వామి దగ్గర ఓ సినిమా పాట అనువదించి పాడగలను అని మాత్రం అనుకోలేదు. అంత అందేటువంటి వాడు మనకి స్వామి. మన భావాన్ని బట్టి స్వామి మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. చందమామ నవ్వు స్వామి, కన్న తల్లి ప్రేమ స్వామి, స్వామి దరహాసం, ఎంత సుమధురమైన దరహాసం. అదేవిధంగా కన్న తల్లి ప్రేమ, అందరూ కూడా స్వామి యొక్క ప్రేమని మనం చవిచూశాం. కొన్ని అనుభూతులు స్వామి యొక్క ప్రేమని ఏ విధంగా నాకు అందించారు అన్నటువంటిది మీతో కొన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను MBA పూర్తి చేశాక, అందరికీ చాలా తెలిసిన విషయం ఏంటంటే, చాలామంది బాయ్స్ వెయిట్ చేస్తుంటారు స్వామి దగ్గర ఏదైనా ఉద్యోగం చేయాలని. సో నేను కూడా ఆ ఉన్నటువంటి వారిలో ఉన్నాను. ఉండి కోర్స్ అయిపోయిన తర్వాత స్వామి బృందావనంలో ఉన్నారు, మేము కూడా బృందావనం వెళ్ళాం. తర్వాత స్వామి పుట్టపర్తి వచ్చారు. బృందావనంలో ఒకటి రెండు సార్లు అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ బాయ్ అని. స్వామి మీరు ఏం చెప్తే అది, గో హోమ్ సర్వ్ మదర్ అండ్ ఫాదర్ అన్నారు. సరే స్వామి. సో పుట్టపర్తి స్వామి వచ్చారు, నేను కూడా పుట్టపర్తి వచ్చాను. ఒకసారి ఫైనల్గా స్వామి మనకేమైనా చెప్తారేమో, ఎన్నాళ్ళని మనం వెయిట్ చేయగలమో, ఆల్రెడీ ఓ నెల నెలన్నర అయిపోయింది, ఇంట్లో వాళ్ళు కూడా పిలుస్తున్నారు అని చెప్పేసి నేను కొంతవరకు వెయిట్ చేసి స్వామికి ఒక ఉత్తరం రాశాను. స్వామి, నేను ఈ విధంగా మీ దగ్గర MBA పూర్తి చేశాను, నేను ఇప్పుడు నా సొంత ఊరు వెళ్లాలనుకుంటున్నాను, మీరేమైనా అవకాశం కల్పిస్తాను అంటే నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నానని చెప్పేసి ఒక ఉత్తరం రాసేసి అది కొరియర్లో వేశాను. రోజుకి కొన్ని, తర్వాత నాకు తెలిసిన రోజుకి కొన్ని

వేల ఉత్తరాలు వస్తాయి స్వామికి. ఆ వేల ఉత్తరాల్లో అన్ని స్వామికి చదివే భౌతికంగా చదివే అవకాశం ఉండదు, కానీ అన్ని ఆయనకి అవగతం అన్నది తర్వాత నాకు తెలిసిన విషయం. సో నేను కూడా ఆ విధంగా వేశాను. వేసి రైల్వే టికెట్ కొనుక్కున్నాను ఇంటికి వెళ్ళడానికి. ఒక స్వామి పుస్తకం పెద్దది, మన మై లైఫ్ ఇస్ మై మెసేజ్, ఆ బుక్ కొనుక్కున్నాను. స్వామి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి సిద్ధంగా బట్టలు అన్ని సర్దుకుని ఆ రోజు మందిరంలో కూర్చున్నాను. స్వామి కారు తీసుకుని బయట విద్యాగిరి స్టేడియంకి రౌండ్కి వెళ్ళారు. ఇంకా భజనకి 9 గంటల భజనకి కొంచెం టైం ఉంది. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే వెళ్ళిపోతున్నాను అన్నాడు. అయితే నువ్వు ఈ మందిర ద్వారం దగ్గర కూర్చో, అన్న అవకాశం ఉంటే స్వామికి చెప్పి వెళ్ళొచ్చు కదా అంటే సరే దాందే ఉందని చెప్పేసి నేను ఆ భజన హాల్ దగ్గర, స్వామి ఇంటర్వ్యూ రూమ్ దగ్గర డోర్ ఉంటుంది, ఆ వెయిటింగ్ బాయ్స్కి ఏంటంటే మార్నింగ్ అక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇన్స్టిట్యూట్ బాయ్స్ ఎవరు ఉండరు. సో ఆ ఏరియానంతా మేము ఆక్రమించుకుని స్వామి కోసం ఎదురు చూస్తుండేవాళ్ళం. సో అక్కడ కూర్చున్నాం, నేను ద్వారం దగ్గర కూర్చున్నాను. స్వామి భజనకి ఇంకా కొద్ది సమయం ఉందనగా కారులో వచ్చారు. వచ్చి కొల్వంత హాల్లో దిగి ఆ స్టేజ్ మెట్లు ఎక్కుతున్నారు ఇంటర్వ్యూ రూమ్ వైపు వస్తూ. దిగుతానే నన్ను ద్వారం దగ్గర చూశారు. చూసి ఏమిరా పోతున్నావా అన్నారు. ఇది నా వెనకాల ఎవరితోనో మాట్లాడుతున్నారేమో అని చూశాను. చూస్తే ఎవరు లేరు. అంటే కొంచెం ముందరికి వెళ్ళాను. ముందరికి వెళ్తే స్వామి, అవును స్వామి, కానీ నాకు వెళ్ళాలని లేదు స్వామి. అవునా, సరే సరే, పోని కొన్ని దినములకు పోయి ఇంట్లో వాళ్లతో అమ్మ నాన్నతో గడిపి ఆ తర్వాత రా అన్నారు. అంటే అట్లాగే స్వామి, ఎన్ని అలాగే స్వామి అని చెప్పి వెనక్కి కూర్చున్నాను. ఇప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ ఇంటర్వ్యూ రూమ్ గది తలుపు తెరిచి నా వైపు చూసి లోపలికి రా అన్నారు. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే స్వామి నా షర్ట్ జేబులో తన చేయి పెట్టారు. పెడితే ఏమో నాకు అర్థం కాల. ఇప్పుడు స్వామి, నువ్వు కొన్ని దినములకు వెళ్ళి అమ్మా నాన్నతో గడిపి మళ్ళీ తిరిగిరా, ఓ 2-3 దినములైనా గడిపి తిరిగిరా అన్నారు. అని నా జేబు వైపు చూపిస్తూ, ఇదిగో డబ్బులు రిటర్న్ టికెట్కు అన్నారు. అంటే ఆయనకి నా మైండ్ సెట్ బాగా అర్థమైంది. సో చిన్న బ్రైబ్ ఇచ్చారు. టికెట్ కొనుక్కు, టికెట్లు దొరకలేదు లేదా డబ్బులు లేవు అని అనడానికి కూడా లేదు అని ఆ విధంగా డబ్బులు ఇచ్చి విభూది ఇచ్చి పాద నమస్కారం చేసుకోమని వెళ్ళిరా అన్నారు. నేను బయటకు వచ్చాను. బాయ్స్ అందరూ, అబ్బా ఏం జరిగిందిరా అంటే నన్ను వెళ్ళి రమ్మన్నారు స్వామి. ఆనందంతో ఒబ్బి తబ్బి భయపోతున్నాను. సరే ఇంటికి వెళ్ళాను. మా సొంత ఊరు విశాఖపట్నం, మా తల్లిదండ్రులకు చెప్పాను ఇలా స్వామి రమ్మన్నారు నేను వెళ్తానంటే. వాళ్ళు స్వామి రమ్మంటే మేమెవరము, అది నీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అనుకున్నట్టే నేను 2-3 రోజులు వాళ్ళతో గడిపి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చాను. ఆల్రెడీ స్వామి నాతో మాట్లాడి ఉన్నారు, రమ్మన్నారు. రాగానే ఏం బంగారు ఎప్పుడొచ్చావు అని చెప్పి కుశల ప్రశ్నలు వేస్తారు అన్న ధీమాతో వచ్చి ప్రశాంత నిలయం మన భజన మందిరంలో కూర్చోవడం, స్వామి మామూలుగా రావడం, ఏదో కొత్త మనిషిని చూసినట్టుగా నన్ను చూసేవారు, ఎప్పుడూ చూడనట్టుగా. కనీసం నాతో మాట్లాడినట్టుగా కూడా ఆయనకి గుర్తులేదేమో అన్నంతగా చూస్తుండేవారు. ఇటువంటి వెళ్తుండేవారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా మాట్లాడేవారు కాదు. అలా వెయిట్ చేశాను వెయిట్ చేశాను, ఒక నెలలాళ్ళు వెయిట్ చేశాను. నేనంటూ ఒకడిని ఉన్నాను అని, ఉన్నానా అని నాకే డౌట్ వచ్చేలాగా స్వామి ప్రవర్తించేవారు. ఈలోపు ఇంకొక దీని సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే, ఆ బుడగని పెద్దది చేసి ఇంటికి వెళ్ళి రా అన్ని ఆశీర్వదించిన మా తోటి విద్యార్థులు ముందర చిన్నపోయి వారి ముందు నా పరువు పోయిందేమో, ఇప్పుడు ఎలాగా స్వామి పలకరించలేదన్న బాధ కంట వీరి దగ్గర నా ఇమేజ్ ఏమవుతుందో అని ఆ బాధ, ఇవన్నీ ఒక విచిత్రమైన స్థితిని, మనస్థితిని మనకి సృష్టించాయి.
సరే వెయిట్ చేశాను వెయిట్ చేశాను వెయిట్ చేసి ఒకరోజు బాగా విసుగొచ్చేసింది. ఇంకెన్నాళ్ళు నీకు ఇష్టం ఉంటే ఉండమను లేదంటే పొమ్మను అని చెప్పేసి ఒక ఉత్తరం రాశాను మళ్ళీ. స్వామి నేను ఈ విధంగా వెయిట్ చేస్తున్నాను, ఎన్నాళ్ళైనా పలకరించట్లేదు మీరు, మీకు ఉండాలంటే ఉండమని చెప్పండి, భక్తి లేదు అనుకుంటే పొమ్మని చెప్పండి అని చెప్పి చాలా నిష్కర్షగా కోపంతో రాశాను ఉత్తరం. ఆ ఉత్తరం ఏ రోజైతే వేశానో ఆ రోజు సాయంత్రం స్వామి భజనకి దర్శనానికి వచ్చి నేను వెనకాల కూర్చున్నాను, ఎక్కడో ఒక అబ్బాయి పరిగెట్టుకుని వచ్చి స్వామి పిలుస్తున్నారన్నారు. ఓ మన ఉత్తరం పనిచేసింది కావాలని అనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళాను భజన మందిరం దగ్గరికి. వెళ్తే స్వామి నన్ను చూస్తూనే, అంటే నేను ఎప్పుడూ ఒక కోరిక కోరుకునేవాణ్ణి, సత్యం సింహ సుందరంలో చదివాను స్వామి ఎవరికో దశావతారాలు చూపించారు అని, ఆహా మనకు కూడా ఎప్పుడైనా చూపెడితే బాగుండు అని అనుకుంటుండేవాణ్ణి. అన్ని అవతారాలు చూపించలేదు కానీ ఆ రోజు ఉగ్ర నరసింహ అవతారం మాత్రం చూపించారు. నన్ను చూస్తానే దొంగ దొంగ అన్నారు. స్వామి ఏమైంది, ఏమిరా ఏమి, ఒకసారి ఉంటానంటావు ఒకసారి పోతానంటావు, ఛే అన్నారు. స్వామి అన్నాను, సరే లోపలికి పో అన్నారు. ఎంట్రీ రూమ్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి అక్కడున్న ఫారినర్స్ అందరికీ పరిచయం చేసి వెరీ గుడ్ బాయ్ దిస్ బాయ్ అని పరిచయం చేశారు. నన్ను లోపలికి పిలిచారు, పిలిచి విభూది ఇచ్చి నమస్కారం చేసుకో వెళ్ళిపో అన్నారు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అయ్యో నాకు వెళ్ళిపోవాలని లేదు అని. అప్పుడు నేను స్వామికి చెప్పాను, స్వామి తప్పదా వెళ్ళిపోవాలా, పొరపాటు జరిగిపోయింది స్వామి అన్నాను. లేదు నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని. అది కాదు స్వామి, ఇంకొకసారి ఆలోచించండి, నేను నువ్వు వెళ్ళిపోవాల్సిందే అన్నాను. ఎప్పుడు వెళ్ళమంటారు స్వామి అని. తక్షణమే వెళ్ళిపో అన్నారు. స్వామి తక్షణమే అంటే నా దగ్గర రైలు టికెట్ కూడా లేదు స్వామి అని. అవునా, సరే కృష్ణాష్టమి వస్తుంది అది చూసుకుని వెళ్ళిపో అన్నారు. బయటకు వచ్చి దిస్ బాయ్ ఇస్ వెరీ గుడ్ బట్ హీ డస్ నాట్ వాంట్ టు స్టే విత్ స్వామి అన్నారు ఫారినర్స్తో చూసి. వాళ్ళు ఎవరి కీటకము, హూ ఇస్ దిస్ బాయ్ హూ డస్ నాట్ వాంట్ టు స్టే విత్ స్వామి. నన్ను బయటికి పంపించారు. మళ్ళీ చెప్పాను ఈ విధంగా స్వామి కృష్ణాష్టమి తర్వాత వెళ్ళిపోమంటున్నారని. సరే ఉన్నాను, 15 రోజులైంది, కృష్ణాష్టమి కూడా వచ్చింది, చక్కగా అంగరంగ వైభవంగా స్వామి కృష్ణాష్టమి జరుపుకున్నారు. కృష్ణాష్టమి అయిపోయింది, 4-5 రోజులు కావస్తుంది. మళ్ళీ నాలో ఇప్పుడు ఏమిటి, కృష్ణాష్టమి వచ్చేసింది, ఉండాలా వెళ్ళిపోవాలా, వెళ్ళిపోవాలంటే చెప్పి వెళ్ళాలి, వెళ్ళకుండా ఉండాలంటే స్వామి వెళ్ళమన్నారు అని చెప్పేసి ఒకరోజు ధైర్యం చేసి స్వామి నడుస్తుంటే కొంచెం ముందుకు దూకాను. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా, స్వామి పిల్లల్ని దూరంగా పెట్టడము, పిల్లలు స్వామి యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ ముందుకు దూకడము, ఇటువంటివన్నీ సహజంగా స్వామి ఫ్రీడమ్ ఇస్తుంటారు. సో కొంచెం ముందుకు దూకి స్వామి అన్నానంటే ఏమి అన్నారు. స్వామి కృష్ణాష్టమి వచ్చింది, మీరు నన్ను వెళ్ళమన్నారు కదా స్వామి అన్నట్టు. అవును, నాకు వెళ్ళాలని లేదు స్వామి అన్న. లేదు లేదు వెళ్లాల్సిందే అంటే, లేదు స్వామి నాకు వెళ్ళాలని లేదు స్వామి అంటే. అవునా, అట్లయితే ఓణం చూసుకుని వెళ్ళిపో అన్నారు. సరే స్వామి అని. 1 ఆగస్ట్ అయిపోయింది, ఓణం సెప్టెంబర్లో వస్తుంది, ఓణం అయిపోయింది, కేరళ వాళ్ళు వచ్చారు వెళ్ళారు, అన్నీ యథావిధిగా జరుగుతున్నాయి, నా జీవితం మాత్రం ఎక్కడ ఆగింది, రైలు బండి అక్కడే ఉన్నట్టు అనిపిస్తుండేది. సరే ఓణం కూడా అయిపోయింది, 15 రోజులు అయిపోయింది. ఒక పక్క స్వామి ఎక్కడ అనుగ్రహం కలిగే సూచనలు కనిపించట్లేదు. అప్పుడు ఒకరోజు రాత్రి బాగా ఆలోచించాను. ఆలోచించి ఏమి జరిగినా సరే, నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు, ఇంక నాకు నీ సంభాషణతో కానీ నీతో నాకు జరిగే కాన్వర్సేషన్స్తో కానీ నాకు సంబంధం లేదు, నేను ఇక్కడే ఉంటాను అని ఎవరికి తెలియకుండా మనసులో అనుకున్నాను. మన్నాడు నుంచి దర్శనానికి వచ్చి కూర్చున్నాను, భజన హాల్లో కూడా కూర్చోలేదు, బయట కూర్చున్నాను. అలా కొన్ని రోజులు జరిగింది. జరిగితే అదే టైంలో స్వామి ఈ పాద నమస్కారం ఇప్పుడు మనం ఆపాలి
అని ఒక నిర్ణయానికి వచ్చారు.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శివం మందిర ప్రాంగణంలో 2013 ఏప్రిల్ నెలలో జరిగిన సమర్పణ కార్యక్రమంలో స్వామి విద్యార్థి శ్రీ కె అరుణ్ గారిచే అందించబడిన ఉపన్యాసంలో మొదటి భాగాన్ని విన్నారు. వచ్చే వారం ఇదే సమయానికి మిగిలిన భాగాన్ని వింటారు. సాయిరాం.

0: గ్రామీణ జనజీవన పునర్నిర్మాణోద్యమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాయి యువత సేవలు. 2003 అక్టోబర్ 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి సాయి సేవకులు, ముఖ్యంగా సాయి యోజనులు వేలాది సంఖ్యలో ప్రశాంతిధామని పదసన్నిధికి చేరుకున్నారు. ఇంతకాలం మీరు గ్రామాలకు వెళ్లి తాత్కాలిక సేవలు చేసి వస్తున్నారు. ఇలాంటి తాత్కాలిక సేవల వల్ల గ్రామస్తులకు ఏమీ ప్రయోజనం కలగదు. గ్రామాలలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న శాశ్వత సమస్యలకు పరిష్కారం అందించే సేవల్ని మీరు చేపట్టండి. ఎక్కువ కాలం మనగలిగే గ్రామీణాభివృద్ధి సేవలు, భవిష్యత్తులో సుదీర్ఘకాలం పాటు గ్రామీణులకు ప్రయోజనకరంగా ఉండే సేవలపై మీ దృష్టి కేంద్రీకరించండి అని సెలవిస్తూ తమ అపార కృపను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సంస్థలపై ప్రసరింపజేస్తూ స్వామి ఇంకా ఇలా అన్నారు. ఆ విధంగా దీర్ఘకాల మన్నిక గల శాశ్వత సేవా కార్యక్రమాల్ని మీరు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించడానికి, మీకు అనుకూలం కలగజేయడానికి శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్ట్ పేరిట ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని నేను సంకల్పించాను అనటమే కాదు, తక్షణమే ఆ ట్రస్టు ఏర్పరచడానికి అవసరమయ్యే మూలధనం మొత్తాన్ని చెక్కుగా వ్రాసి సభ్యులకు అందజేశారు ఆదర్శమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఇప్పుడు శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు చేపట్టిన 4 సేవా కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఇందులో మొదటిది
1: శోక భాష్పాల నుంచి ఆనంద భాష్పాల వరకు.
0: అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని చోళేమర్రి గ్రామంలో దీర్ఘకాలంగా కరువు కాటకాలకు గురైన పేదరైతులు తమ వ్యవసాయానికి పెద్ద ఆధారంగా ఉన్న పశువులకు మేత వెయ్యలేక వాటిని కబేళాలకు అప్పగించటం, తమకు తిండికి గడవక అవసరార్థం డబ్బు కోసం తమ పశువులను అయినికాడికి అమ్ముకోవటం అనే ప్రధాన సమస్య తీర్చాలంటే ఏం చెయ్యాలి? శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు సభ్యులు మరియు సాయి యోజన సభ్యులు, అనంతపురం జిల్లా సాయి సంస్థల పెద్దలు, స్థానిక గ్రామ పెద్దలు మొదలైన వారందరితో సుదీర్ఘ చర్చలు జరిగాయి. అలా యోచిస్తున్న వారి దృష్టి చోళేమర్రి గ్రామంలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒకప్పటి చెరువు మీద పడింది. ఆ చెరువులో పశుగ్రాసం పండించాలంటే స్థానిక జిల్లా ప్రభుత్వాధికారుల అనుమతి కావాలి. పైగా ఆ చెరువుపై ఆ పరిసరాల్లోని 5 గ్రామాల వారికి ఉమ్మడి హక్కులున్నాయి. వాటిలో చోళేమర్రియే అతిపెద్ద గ్రామం. మంచి పనిలో జాగు జాప్యం కూడదు అన్న భగవానుని ఆదేశానుసారం మనుక్షణం మన సాయి యువకులు అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి వాస్తవ పరిస్థితులు, తమ సేవా లక్ష్యాలను వివరించారు. వారి సేవాస్ఫూర్తికి, భగవానుని దివ్యోద్యమ వైభవానికి ప్రభావితురాలైన కలెక్టర్ భగవానుని సేవా కార్యక్రమానికి తమ సంపూర్ణ అంగీకారం, మద్దత్తు, పూర్తి సంసిద్ధతలను వ్యక్తం చేశారు. ఆమె భగవానుని దివ్యసన్నిధికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. భగవానుడు ఆమెకు ఆంతరంగిక సంభాషణ సౌభాగ్యాన్ని ప్రసాదించారు. ఆమెతో ఇంటర్వ్యూ పూర్తికాగానే తమ గది నుండి బయటకొస్తూ, మంచి పనికి ఆలస్యం పనికిరాదు, మీరు వెంటనే పని ప్రారంభించండి అని శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు వారికి స్వామి ఆదేశించారు. ఇక సాయి యువజన సభ్యుల సేవోత్సాహానికి పట్టపగ్గాలు లేకుండా పోయే వాడి దృఢ సంకల్పశక్తి, భగవాని అనుగ్రహ బలం, వారు ఆ పరిసర 5 గ్రామాల ప్రజలతో మాట్లాడటం, వారందరి మధ్య సయోధ్య సాధించటం, వారందరికీ ఉమ్మడి క్షేత్ర వ్యవసాయానికి ఉద్యుక్తులు గావించటం అంతా ఒక కలలో జరిగిపోయింది. జిల్లా కలెక్టర్ మేలుజాతి పశుగ్రాస వంగడాల్ని, అనావృష్టిని తట్టుకుని పెరిగే ఆఫ్రికన్ గ్రాస్ సుడాన్ జాతి విత్తనాల్ని ఆ గ్రామ సముదాయాల వారికి ఈ ప్రణాళికై పూర్తిగా ఉచితంగా అందజేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలైన లబ్ధిదారులైన గ్రామస్తుల విశ్వాసం చూరగొనటం, వారిలో నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని, కార్యశీలతను, కార్యోన్ముఖతను జాగృతపరచడం సాయి సేవకులకు ఎంతో కష్టతరమైన పని అయితే, అప్పటికే సాయి యువత అక్కడ భజన మండలులు, వైద్య శిబిరాలు నిర్వహించి ఉండటం చేత గ్రామీణుల విశ్వాసం, ఆదరాభిమానులు చూరగొన్నారు. ఆ గ్రామస్తులు సాయి యువత చేసే ప్రేమపూర్వక నిస్వార్థ సేవలను అప్పటికే చూసుకున్నారు. అందుచేత వారిలో ఐక్యమత్యం సాధించడం సులభమైంది. ఆ కారణంగా గ్రామస్తులు ఆ గ్రామాలలోని హరిజనులతో కూడా కలిసి పనిచేయటానికి సిద్ధమయ్యారు. ఈ రోజున కులమత వ్యత్యాసాలకు అతీతంగా ఎలాంటి సంకోచం లేకుండా మానవులంతా ఒకటే అన్న భావంతో హరిజన సోదరులతో చేయి కలిపి కదం కలిపి పనిచేయటం, అది ఈ కొద్దికాలంలో సాధ్యమైందంటే అది ఆ అద్భుత దివ్యమూర్తి సాయిబాబా దైవల్ని అంటారు ఆ గ్రామ ప్రజలు. 5 గ్రామాల నుండి 500 మంది రైతులు 150 నాగళ్లతో 300 పైగా పశువులతో రోజుల తరబడి శ్రమించి ఆ పాత చెరువుని కొత్త వ్యవసాయ క్షేత్రంగా దుక్కిదున్ని తమ పశువులకై పశుగ్రాసం పండించుకోటానికి ఐకమత్యంతో కలిసిరావటం అనే అద్భుత సన్నివేశం అన్యథా సాధ్యమేనా? 2003 నవంబర్ నెలాఖరులో చోళేమర్రిలో సాయి యువత సభ్యులు అడుగిండిన 2 నెలలకు ఈ సామూహిక వ్యవసాయం ప్రారంభం కాగా 2004 సంవత్సరం మధ్యకాలానికి మేలుజాతి వంగడాల పశుగ్రాసపు పంట 400 ఎకరాల చెరువులో ఏపుగా 5-6 అడుగుల ఎత్తుకు పెరిగి ఆ శ్రమజీవుల అందరి వదనాలలో ఆవేదన స్థానే ఆనందరేఖలను వెలిగించింది. 500 ఎద్దుబండ్లు రాసులుగా పశుగ్రాసం 3 నెలల్లో ఆ గ్రామస్తుల ముంగిళ్లకు చేరింది. నాకు 3 బండ్ల మేత వచ్చింది అని ఆనందంతో పొంగిపోయాడు గోవిందప్ప. 2004 జనవరి నెలలో అతడు అతని సహకర్షకులు చేసిన కొద్ది రోజుల శ్రమ ఫలితం వారినెంతో ఆనందపరిచింది. ఈ పశుగ్రాసం నాకు బంగారు నిధి వంటిది అని ఎంతో ఆనందోత్సాహాల పారవిశ్యంతో పొంగిపోయాడు మరొక గ్రామవాసి. ఈ పశుగ్రాసాన్ని నేనెంతో జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటాను. ముందు ముందు కరువు నెలల్లో ఈ గడ్డి నిల్వ నా పశువులను ఆదుకుంటుంది. నా మిగిలిన పశువులను నేను ఇక మీదట అమ్ముకోనవసరం లేదు. అంతేకాదు, ఈ దాణా వల్ల నా పశువులిచ్చే పాలు కూడా నాకు ప్రతిదినం ఎంతో కొంత ఆదాయం తెచ్చిపెడతాయి. 2004 నుండి పలుసార్లు ఈ 5 గ్రామాల రైతులు కలిసిమెలిసి ఎంతో ఆనందోత్సాహాలతో పశుగ్రాసం పండించుకుంటూనే ఉన్నారు. సాయిబాబా మమ్మల్ని రక్షించారు, లేకుంటే మేము జీవనోపాధి కోసం గ్రామం వదిలిపెట్టిపోయేవాళ్లమే. సాయిబాబా తీసుకువచ్చిన ఈ పథకం వల్ల మేమంతా చల్లగా హాయిగా బతుకుతున్నాం అని కృతజ్ఞతతో ఆ 5 గ్రామాల సముదాయంలోని ఒక గ్రామీణుడు తన భావాన్ని వ్యక్తపరిచాడు. మా ఊరి వాతావరణమే మారిపోయింది. ఈ సాయి యువకులు ప్రవేశించి మా గ్రామస్తులకు జీవనోపాధి చూపించటంతో పాటు మా గ్రామంలో అన్ని వర్గాల మధ్య ఐకమత్యం ఏర్పడి అందరం ఒక్కతాటిపై నడుస్తున్నాం. మేం మళ్లీ ఈ పశుగ్రాసం పంట పండిస్తూనే ఉంటాం అని అన్నాడు ఆ ఊరి సర్పంచ్. ఈ ప్రణాళిక ద్వారా ఆ గ్రామస్తుల పశువులకు గ్రాసం లభ్యమైంది. ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇంకా ఇలాంటి అనేక ఇతర గ్రామీణ సమస్యలు ప్రశ్నార్థకంగా సాయి యువత ముందు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. భగవాను అనుగ్రహంతో స్వామి మార్గదర్శకత్వంలో ఒక్కొక్క సమస్యకు పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు సాగుతూనే ఉంది సాయి యువత. చేనేతలో స్వయం ఉపాధికి స్వర్ణ సోపానాలు. చోళేమర్రి గ్రామ సముదాయంలో నల్లూరుకు చెందిన యువకుడు బి రామకృష్ణకు తల్లిదండ్రులు లేరు. తన జీవితం తనే నిర్ణయించుకుందామనే ఉత్సాహంతో 15 ఏళ్లైన నిండకముందే గ్రామాన్ని వదిలిపోయి హిందూపురం పట్టణానికి జీవనోపాధికే వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. అక్కడ ఒక చేనేతకారుని వద్ద సహాయకునిగా పనిచేశాడు. అయితే త్వరలోనే పట్టణ జీవితం తాను ఊహించినట్టుగా సుఖదాయకం కాదని గ్రహించి రామకృష్ణ తన స్వగ్రామానికి తిరిగి వచ్చి చేసేదేమీ లేక రోజుకూలీగా తన ఊర్లో పనిచేయసాగాడు. అలా 2 ఏళ్లుగా రోజుకూలీ చేస్తున్న రామకృష్ణ కలలు ఆశలు అడియాసలే అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో సాయి యువత సభ్యులు రామకృష్ణను కలిసి అతన్ని హిందూపురంలోని అనంతపురం జిల్లా వృత్తి విద్యా శిక్షణా కేంద్రంలో 2 నెలలపాటు చేనేతలో శిక్షణ పొందమని ప్రోత్సహించారు. ఆ శిక్షణ తర్వాత ప్రభుత్వ సర్టిఫికేట్ కూడా వస్తుందని చెప్పారు. అదే రామకృష్ణ జీవితంలో కీలక మలుపుగా మారింది. రామకృష్ణలాగానే మరో 20 మంది గ్రామీణ యువకులను ఆ వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలో చేర్పించారు సాయి యువత సభ్యులు. అంతేకాదు, శిక్షణ 2 నెలల కాలం పాటు వారందరికీ వసతి భోజన సదుపాయాలన్నింటినీ శ్రీ సత్యసాయి గ్రామ ట్రస్టు వారే భరించారు. 2 నెలల్లోనే ఆ యువకులంతా స్వయంగా చేనేత మగ్గాలను పెట్టుకుని నడపగల స్థితికి చేరుకున్నారు. ఈలోగా సాయి యువత సోదరులు అనంత గ్రామీణ బ్యాంకు వారిని సంప్రదించారు. స్వయం ఉపాధి కల్పనా పథకం కింద గ్రామీణ యువకులకు రుణ సహాయం అందించాలని బ్యాంకు వారిని కోరారు. అయితే ఈ గ్రామీణ యువకులంతా నిరుపేదలు. వారు బ్యాంకు రుణాలు ఎలా తీర్చగలరు? వారికి ఆస్తులు కూడా ఏమీ లేవు. బ్యాంకు వారిని ఆ గ్రామీణులకు చేతిమగ్గాలు రుణంపై మంజూరు చేయమని ఒప్పించడానికి గ్రామసేవా ట్రస్టు సభ్యులు గ్రామీణ బ్యాంకు చైర్మన్ గారిని ఆ గ్రామానికి తోడుకుని వెళ్లి అక్కడ తాము గ్రామీణుల జీవితాలలో అభివృద్ధికై చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల ఫలితాలను ప్రత్యక్షంగా చూపించారు. సాయి యువజనుల సేవాతత్పరత, లక్ష్యశుద్ధి, నిజాయితీ, త్యాగశీలతలను గుర్తించిన అనంత గ్రామీణ బ్యాంకు చైర్మన్ ఆ 20 మంది గ్రామీణ యువకులకు చేనేత మగ్గాలు సమకూర్చుకోవటానికి 2 లక్షల రూపాయల రుణం మంజూరు చేయటానికి అంగీకరించారు. శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు వారు ఆ గ్రామీణ యువకుల తరఫున బ్యాంకుకు షూరిటీ ఇచ్చారు. ఇక తర్వాత పరిణామాలన్నీ ఒక చరిత్రే. ఇది నాకు కలలా తోస్తోంది అంటాడు రామకృష్ణ. ఇప్పుడు అతను ఒక చేనేతకారుడు, స్వయం ఉపాధి కలవాడు. ఇంకొక సంవత్సరం కష్టపడితే బ్యాంకు వారి అప్పు తీరిపోతుంది. అప్పుడు ఈ మగ్గం నాకు సొంతం అవుతుంది. సాయి యువత నాలో ఎంతో ఆత్మవిశ్వాసం కలిగించారు. నాలో ఉన్న సృజనాత్మక శక్తికి ప్రోత్సాహమిచ్చి నాలో ఉన్న హస్తకళా నైపుణ్యాన్ని వెలికితీశారు. నేనింకా కష్టపడి పనిచేస్తాను, ఎంతో నాణ్యత గల వస్త్రాలు తయారు చేస్తాను, నా గ్రామాన్ని వదిలి వెళ్లను, నా జీవితానికో కొత్త అర్థం, పరమార్థం ఇప్పుడు నాకు కనబడుతున్నాయి అంటూ చెమర్చిన కళ్లతో చెప్తున్నాడు రామకృష్ణ. రామకృష్ణ ఒక్కడే కాదు, అతనితో పాటు శిక్షణ పొందిన 20 మంది యువకులు కథలు కూడా ఇలాంటివే. అయితే వీటి వెనక గ్రామసేవా ట్రస్టు సభ్యులు, సాయి యువత సోదరులు పడిన ఆరాటం, చేసిన అదృశ్య కృషి అద్భుతం, అమోఘం. ఎందుకంటే మగ్గం కొనటంతో జీవితం సాగదు కదా. నూలు, రంగులు, ఇతరత్రా వస్తువులు నిరంతరం సప్లై ఉండాలి. తీరా చేసి నేసిన వస్త్రాలకు తగిన కొనుగోలుదారులుండాలి, వాటికి న్యాయమైన ధర లభించాలి. మరి ఇవన్నీ ఆ గ్రామీణ యువకులకు సాధ్యమేనా? ఇది ముందే తెలిసిన మన యువజన సాయి సోదరులు అనంతపురం, ధర్మవరం పట్టణాల్లోని చీరల వ్యాపారాలను కలిసి కొనుగోలు సదుపాయాలను ఏర్పాటు చేశారు. అదృష్టవశాత్తు ఆ వ్యాపారంలో భగవాన్ బాబావారి భక్తులొకరు తటస్థపడి మన గ్రామీణ యువకుల నేత ఉత్పత్తులను కొనడానికి, అంతేకాక వారికి అవసరమయ్యే ముడి పదార్థాలు లాభాపేక్ష లేకుండా అసలు ధరకే సప్లై చేయటానికి సంతోషంగా ముందుకొచ్చాడు. ఈ ఉత్పత్తి అమ్మకాల చరిత్ర పూర్తయింది. ఆ యువకులు నేసిన మొదటి చీరలు కొన్ని ప్రథమంగా యువజన సాయి సోదరులే కొనుక్కున్నారు. ఇది యువ చేనేత కళాకారులు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. వారి చీరలు కూడా చాలా అందంగా, మంచి నాణ్యతతో కూడా ఉన్నాయి. నా తల్లిదండ్రులు జీవించుంటే ఈనాడు నా మొదటి చేనేత వస్త్రాలను వారికి సమర్పించి ఉండేవాణ్ణి. మీరు నా తల్లిదండ్రులు వంటివారు, అందుకే మీకు నా మొదటి చేనేత వస్త్రాలను ప్రేమతో ఇస్తున్నాను. వీటికి మీరు డబ్బివ్వకూడదు, నేను తీసుకోకూడదు అని ఒక యువకుడు గ్రామసేవా ట్రస్టు సభ్యులొకరికి తన మొదటి ఉత్పత్తులను ప్రేమగా సమర్పించటం వారిలో వచ్చిన ఆలోచన పరిణితికి తార్కాణం. భాష అనే మరొక యువకుడు, నా జీవితాశయం నా స్వంత మగ్గం ఏర్పరచుకోవాలని, అది మీ వల్లే తీరింది, మీ వలనే సాధ్యమైంది, కాబట్టి నా ఈ మొదటి చేనేత చీరను మీరు బహుమతిగా అంగీకరించి నన్ను ఆనందింపచేయండి అని కృతజ్ఞతలు తెలిపాడు. ఆర్థికాభివృద్ధి అవసరమే అయినా అదే ప్రధానం కాదు. అందున శ్రీ సత్యసాయి సేవా ప్రణాళికలో లబ్ధిదారునికి కలిగే భౌతిక పదార్థ లబ్ధి కన్నా అతని వ్యక్తిత్వంలోనే వచ్చే పరివర్తన, సంస్కార పరిణితులే అతని అసలైన లబ్ధి. అతనొక్కడికే కాదు, సమాజానికి కూడా. ఈ మగ్గాలను మాకు ఇప్పించినందుకు మా అప్పు వాయిదాల క్రమంగా తప్పకుండా తీరుస్తాం. మాలో మేమే ఒక సంస్థగా ఏర్పడి ఒకవేళ మాలో ఎవరైనా ఏ పరిస్థితుల్లోనైనా అప్పు వాయిదా సరిగ్గా కట్టలేకపోతే సంస్థ నుండే ఆ వాయిదా చెల్లిస్తాం, మీ నమ్మకాన్ని ఏనాటికి వమ్ము చేయం అని ఎల్లయ్య అనే యువకుడు ఎంతో భావోద్వేగంతో తమ కృతజ్ఞతను శ్రీ సత్యసాయి యువతకు తెలియజేశాడు. నాకు చేతనైన విద్యను వీలైనంతమంది యువజనులకు నేను నేర్పుతాను, వారు కూడా నాలాగే విరక్తితో ఊరు విడిచిపోకూడదు, గ్రామంలోనే సుఖశాంతులతో ఆనందమయ జీవితం గడపాలి అన్నాడు ఈ పథకంలో లబ్ధి పొందిన రామకృష్ణ.
1: ఓం శ్రీ సాయిరాం. పేదలకు గృహ నిర్మాణం, జీవితాల పునర్నిర్మాణం. ప్రభుత్వం కూడా చొరలేని ప్రాంతాలలోకి సాయి సంస్థలు చొచ్చుకుపోగలవు. శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు సభ్యులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో రోడ్డు రవాణా సౌకర్యాలకు కూడా నోచుకొని మారుమూల కుగ్రామాలనేకములను సర్వే చేసి కనీస వసతి కూడా లేని చిన్న పల్లెలను కొన్నిటిని ఎంపిక చేసుకున్నారు. అట్టి గ్రామాలలో ఒకటి ప్రకాశం జిల్లాలోని గుంతపల్లి. గుంతపల్లి గ్రామం మారుమూల విసిరేసినట్లుగా ఉండి సాధారణ జనజీవనముతో ఎట్టి సంబంధం లేకుండా ఉన్నది. ఈ గ్రామమునకు సమీప రోడ్డు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లే దారి రాళ్లూ రప్పలమయమై ఎట్లాంటి వాహనమైనా సరే వళ్ళూ బండి హూనమైపోవలసిందే. ఆ గ్రామంలోని ఇళ్ళు పూర్తిగా శిథిలమైన పాకలు మాత్రమే. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆ గ్రామాన్ని కనిపెట్టకముందు ఆ గ్రామస్థితి అది. గ్రామ పరిస్థితులను పరిశీలించి ఆ గ్రామస్థులతో స్థానిక అధికారులతో దీర్ఘ చర్చలు జరిపిన అనంతరం గ్రామసేవా ట్రస్టు సభ్యులు ఆ గ్రామంలో నివాసయోగ్య గృహాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వెంటనే సాయి యువత సభ్యులు ప్రకాశం జిల్లా కలెక్టర్ను కలిసి తమ ఉద్దేశ్యాన్ని వారికి తెలియజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారు ప్రభుత్వ పథకాలలో గృహ నిర్మాణ పథకం ఒకటి వివరించారు. అంతేకాదు ఆ యువజనుల సేవా తత్పరత అంకిత అకుంఠిత దీక్షకు సంతసించి పూర్తి సహాయ సహకారములను అందజేయుటకు ముందుకు వచ్చారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గృహ నిర్మాణ రుణం లభించాలంటే లబ్ధిదారులు తమ వంతు సొమ్మును ముందుగా కట్టి ఇంటిని బేస్మెంట్ వరకు నిర్మించి చూపాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం ఇంటి నిర్మాణం పూర్తి చేయటానికి అవసరమైన మిగిలిన సొమ్మును విడుదల చేస్తుంది. అయితే ఆ గ్రామస్తులెవ్వరూ ఏమాత్రం సొమ్ము కట్టే పరిస్థితిలో లేరు. అందువల్ల ఆ లబ్ధిదారుల తరఫున ముందుగా సొమ్మును శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు వారే చెల్లించే బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్న తరుణంలో ఎంతటి పెద్ద వాణిజ్య సంస్థ అయినా సరే సమాజం పట్ల కొంత బాధ్యత కలిగి ఉండాలనే నైతిక స్ఫూర్తితో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద టెలికాం కంపెనీ నోకియా వారు ఈ పథకంలో శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టుకి పూర్తిగా ఆర్థిక మద్దతును ప్రకటించారు. అవసరమైన నిధులు లభ్యం కాగానే ప్రకాశం జిల్లా సాయి యువత సభ్యులు కార్యరంగంలోకి దిగి మరికొద్ది రోజుల్లోనే అవసరమైన ప్రభుత్వ అనుమతులు సంపాదించగలిగారు. స్థానిక శాసనసభ్యులు కూడా ఎంతగానో సహకరించారు. 3 నెలల పాటు అవిశ్రాంత పరిశ్రమ ఫలితంగా ఆ గ్రామంలో మొదటి దశ 28 గృహాల నిర్మాణం పూర్తి అయినది. 2006 జూన్ 11వ తేదీని ప్రారంభోత్సవ వేడుకకు తగిన రోజుగా నిర్ణయించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సవ వేడుకల్లాగా ఆనందోత్సాహాలతో నిండింది. సాయి సంస్థ కార్యవర్గ సభ్యులు, నోకియా కంపెనీ అధికారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. 3 నెలల్లో ఇంతటి బృహత్తర పరిణామాలను కళ్లారా కాంచిన స్థానిక ఎమ్మెల్యే నూతన గ్రహాలకు ప్రారంభోత్సవం చేస్తూ ఆనందం పట్టలేక ఆ ఊరికి అప్రోచ్ రోడ్డుకు నిధులు మంజూరు అయినవని, త్వరలోనే ఆ ఊరికి రోడ్డు బస్సుల సౌకర్యం కూడా ఏర్పాటవుతుందని ప్రకటించి తమ ఆనందాన్ని తెలియచేశారు. నూతన గృహప్రవేశాలు చేసే లబ్ధిదారులైన దంపతులందరికీ సాయి సంస్థల వారు నూతన వస్త్రాలను బహుకరించారు. ఆ నూతన దుస్తులు ధరించిన దంపతులు ముందుగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య పాదుకలను నూతన గృహంలో ప్రవేశపెట్టి అనంతరం తాము ఆ ఇళ్లలో ప్రవేశించారు. వారికి స్వామిపై ఏర్పడే ప్రేమ అట్టిది. 3 నెలల క్రితం వారిలో చాలామందికి సాయిబాబా అంటే ఎవరో కూడా తెలీదు. మేము సాయిబాబాను దర్శించలేదు కాని ఇప్పుడు మేము బాబావారిని చూడాలని తపిస్తున్నాము. ఆయన ఎవరో కాని ఇంతమంది యువజనులకు ఇంత సేవాస్ఫూర్తి కలిగించి తమకు ఏమాత్రం పరిచయం లేని ఈ మారుమూల గ్రామంలో మాకోసం ఇన్ని ఇళ్లు కష్టపడి కట్టేలా ప్రభావితం చేయగలిగారంటే ఆయన నిజంగా మహానుభావుడే అయుండాలి. ఈ ఇళ్లన్నీ నిర్మాణం పూర్తి కాగానే మేమందరం కలిసి వెళ్లి భగవాన్ బాబావారి దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాం అని వారు అన్నారు. స్వయంగా ప్రభువే దిగివచ్చి పేదలకు కూడు గుడ్డ ఏర్పరిచాడని బైబిల్ గ్రంథంలో చదివాము. కాని ఈరోజు మా జీవితాల్లో ఆ దృశ్యాలు సజీవంగా అనుభవిస్తున్నాం. మీ ప్రేమ అంత గొప్పది అంటున్నారు ఆ గ్రామస్తులలో నూతన గృహ లబ్ధిదారులైన ఒక క్రైస్తవ మహిళ. ప్రస్తుతం సాయి యువత శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు తరఫున గుంతపల్లి గ్రామంలో 2వ దశ 32 గృహాల నిర్మాణం పూర్తి చేయటంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. గురుకుల సేవా మహాయజ్ఞం. గ్రామాలలో తటస్థపడే మరొక దీర్ఘకాలిక సమస్య పిల్లలకు సరైన విద్యా సదుపాయాలు లేకపోవటం. ఇది గమనించిన శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా గల సాయి సేవ సంస్థల వారితో చర్చించి నిరుపేద పిల్లలకు సరైన ప్రాథమిక విద్యనివ్వగలిగే వాతావరణం, పరిస్థితులు, మౌలిక సదుపాయాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఏర్పరచాలని సంకల్పించారు. ఈ పథకంలో భాగంగా శిథిలావస్థలోనున్న సుమారు 100 ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరించటం, వాటిలో చదివే పిల్లలకు అన్ని మౌలిక సదుపాయాలు మన సంస్థల సభ్యులు గ్రామసేవా ట్రస్టు వారి ద్వారా సమకూర్చాలని నిర్ణయించారు. సంస్థలోని పెద్దలతో చర్చించి కొన్ని ప్రణాళికల నమూనాలు రూపకల్పన చేశారు. అందులో సాయి యువత సభ్యులు చురుకైన పాత్ర వహించారు. గురుకుల సేవాయజ్ఞం పేరిట నిర్వహించిన ఈ ప్రణాళికలో శిథిలావస్థలో ఉన్న భవనాల పునరుద్ధరణ, పిల్లల ఆరోగ్య పారిశుద్ధ్యాలకు అనువైన ఏర్పాట్లు, మరుగుదొడ్ల సదుపాయం, తరగతి గదుల్లో బెంచీలు, కుర్చీల మరమ్మతులు చేయించాలని సంకల్పించారు. పిల్లల వికాస విజ్ఞాన వినోదాల కోసం ఆటవస్తువులు, బొమ్మలు, చార్టులు సమకూర్చాలని, తద్వారా పాఠశాల పిల్లలు మరియు ఉపాధ్యాయులలో ఒక చక్కటి మానసిక విజ్ఞానం, వికాసం, పరిసరాల సంబంధమైన పరిజ్ఞానం పెంపొందించాలని కూడా సంకల్పించారు. ఈ విధంగా రాష్ట్రంలోని 23 జిల్లాలలో మొత్తం 110 పాఠశాలల్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నూతన భవనాల నిర్మాణం, అదనపు తరగతి గదులు నిర్మాణం మొదలగు సదుపాయాలను కల్పించారు. మురుగునీటి కాల్వల పూడికి తీతలు చేయించారు. బోధనా ఉపకరణములైన చార్టులు, బ్లాక్బోర్డులు, మ్యాప్లు సరఫరా చేశారు. వీటిలో భాగంగా 48 పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించి ఇవ్వటం అయింది. పలు స్కూళ్లను ఆయా అధికారులకు అప్పచెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి వారి మనోభావాలను, వృత్తిలో వారి కష్టసుఖాలను, వారి అభిప్రాయాలను స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చించడమైంది. పాఠశాలల మరియు ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకుని వెళ్లి మార్గాలను సూచించటమైంది. 175 మంది ఉపాధ్యాయులను ప్రశాంతి నిలయానికి భగవానుని దర్శనార్థం పర్తియాత్రగా తీసుకుని కూడా వచ్చారు. సాయి యువత పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను నేరుగా కలిసి వారికి సక్రమ విద్యా వ్యవస్థ యొక్క ఆవశ్యకత గురించి వివరించారు. వివిధ పాఠశాలల పిల్లలకు ప్రేమబంధం పేరుతో వారి శరీర శుభ్రతకు కావలసిన టూత్పేస్టు, సబ్బులు మొదలగునవి అన్నీ ఒక కిట్గా తయారు చేసి అందరికీ పంచారు. సాయి సేవా సభ్యులందరూ విద్యార్థులతో ప్రతి ఆదివారం ప్రేమగా కలిసి కథలు చెప్పి వారి మనసులలో స్వచ్ఛమైన ప్రేమబీజాలు నాటుతున్నారు. పల్లెల్లో నిర్లక్ష్యానికి గురైన స్కూళ్లలోని పిల్లల కోసం పట్నంలోని శ్రీ సత్యసాయి విద్యావిహార్ పిల్లలు తమ స్వంత బొమ్మలు, ఆటవస్తువులు, వాడిన పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, దుస్తులు అన్నీ అప్పటికప్పుడే విరాళాలుగా ఇచ్చారు. గురుకుల సేవాయజ్ఞ ప్రణాళికలో సేవా కార్యక్రమాలు చేపట్టిన పాఠశాలలన్నింటిలోనూ బాల వికాస తరగతులు ప్రారంభించి పిల్లలకు మానవతా విలువలను బోధిస్తున్నారు. 2004 సంవత్సరంలో గురుకుల సేవాయజ్ఞమును ఆనందప్రదంగా నిర్వహించుకుని దసరా సమయానికి ప్రశాంతి నిలయానికి భగవానుని దివ్య సన్నిధిలో రాష్ట్రమందలి 8,000 మంది యువజనులు సమావేశమై లక్షల లక్ష్యాల అనే నృత్య సంగీత రూపకాన్ని ప్రదర్శించి భగవాని ఆశీస్సులు దండిగా అందుకున్నారు. రాజు ఒక సాయి యువజన సభ్యుడు. అతనొకనాడు పళ్లబజారులో పళ్లు బేరం చేస్తున్నాడు. అతని తెల్లదుస్తులు చూసి ఆ పండ్లు అమ్మే వ్యక్తి, "మీరు సాయిబాబా వాళ్లా సార్?" అని అడిగాడు. "అవును" అన్న రాజుతో ఆ పండ్లు అమ్మే వ్యక్తి, "సార్, ఈ బుట్టలోని మొత్తం పళ్లన్నీ ఫ్రీగా మీరే తీసేసుకోండి, నాకు ఒక్క పైసా కూడా వద్దు" అన్నాడు. విషయం అర్థం కాని రాజు అతనిని కారణం అడగగా, "సార్, మా గ్రామంలో మీ సాయిబాబా వాళ్లు కొత్త స్కూలు కట్టించిచ్చారు, అందువల్ల నా పిల్లలు ఆ స్కూల్లో చదువుకుంటున్నారు. అంతటి గొప్ప సేవ చేసిన మీ నుండి నేను డబ్బు ఎలా తీసుకోను?" అని సజల నేత్రాలతో ప్రేమ తుణికిసలాడే కంఠం జీరపోగా చెప్పాడు. "ఆహా, ఎంతటి మధురమైనవి ఈ పండ్లు! గురుకుల సేవాయజ్ఞానికి నిజమైన ఫలములు ఈ ప్రేమాభిమానములే కదా" అని ఆశ్చర్యచకితుడైనాడు. ఆ సాయి యువకుడు రాజు.
0: విశాఖపట్నం మెంటల్ ఆసుపత్రిలో సాయి యువత చేపట్టి నిర్వహిస్తున్న విశిష్టమైన సేవలు. స్వామి అనుగ్రహంతో 10 సంవత్సరాల నుండి సాయి యువత చేపట్టిన అద్భుతమైన సేవలతో రోగులే కాకుండా హాస్పిటల్ యాజమాన్యం మరియు రోగుల బంధువులచే కూడా ప్రశంసలు పొందింది. సహజంగా ప్రజలు మెంటల్ ఆసుపత్రి అంటే పిచ్చివాళ్ల ఆసుపత్రి అంటారు. నిజానికి ఈ రోగులందరూ సమాజం నుండి, కుటుంబం నుండి సరైన ఆదరణ ఆప్యాయతలు లేక నిర్లక్ష్యంతో మానసిక వికలాంగులుగా తయారు కాబడ్డవారు మాత్రమే. కొందరు పళ్ళు తినుబండారాలు ఇచ్చి సేవ చేశామని తృప్తిపడతారు. కాని సాయి యువత నిర్మాణాత్మకమైన సేవను చేయాలని సంకల్పించారు. ఎవ్వరూ ఏ విధమైన సహాయం చేయలేని దీనమైన స్థితిలో ఉన్నారని మన సాయి యువత గుర్తించి వారికి ఆరోగ్యమైన వాతావరణంలో వారి స్వంత అవసరాలను తీర్చడానికై నడుం కట్టారు. 10 సంవత్సరాల క్రితం సేవ మొదలుపెట్టినప్పుడు ఆసుపత్రికి సరైన నిధులు లేవు. దానివల్ల వారికి మంచి ఆహారం ఉండేది కాదు. వార్డులు కూడా చాలా అపరిశుభ్రంగా ఉండేవి. మొట్టమొదట సాయి యువత రోగులపై దృష్టి సారించి వారికి ప్రతివారం శుభ్రంగా తలస్నానం చేయించడం, తలదొవ్వడం చేసేవారు. ప్రత్యేకంగా మహిళా యువత స్త్రీ రోగులకు తల్లో పేలితీసి దువ్వి శుభ్రంగా వస్త్రధారణ కూడా చేయించేవారు. వారి బట్టలు ఉతికి ఆరవేసేవారు. పాత్రలు కడగడం లాంటివి చేసేవారు. చర్మవ్యాధులు ఉన్నవారికి ఆయింట్మెంట్లు పూసి రోగులను పరిశుభ్రంగా ఉంచేవారు. నెమ్మదిగా సాయి యువత భజనలు నేర్పించి వారిచే పాడించేవారు. వారికి భజనలపై ఆసక్తి పెరిగింది. ఈ విధమైన నిస్వార్థ ప్రేమపూర్వక సేవ వలన సాయి యువత వారి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఇదే కాకుండా వర్షాకాలంలో మొక్కలు నాటడం వంటి తోట పనులను వారితో కలిసి చేసేవారు. వారికి సాయి యువత మంచి ఆహారాన్నిచ్చేవారు. పండగ దినాల్లో ప్రత్యేకమైనటువంటి పిండి వంటలు చేయించి వారికి పంచేవారు. వీటన్నింటినీ మించి సాయి యువత వారికి ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలను అందించారు. ఇప్పుడు మనం ఒక రోగి అనుభవాన్ని తెలుసుకుందాం. ఆయన పేరు ఆలూరి నాగేంద్రరాజు. వయస్సు 25 సంవత్సరాలు. ఆయన ఈ విధంగా తన అనుభవాన్ని వివరిస్తున్నారు. సాయి యువత నన్ను ప్రతి ఆదివారం కలిసేవారు. వారు మాకు స్నానం చేయించి మంచి రుచికరమైన ఆహారం ఇవ్వటం కాకుండా మా బట్టలు ఉతికేవారు. వారు మాతో పాటు భజనలు పాడేవాళ్లు. వారితో కలిసి పాడటం నాకు చాలా సంతోషంగా ఉండేది. రోజూ 1 గంట భజన చేస్తే బావుండేదని అనిపించేది. సాయి యువత మాతో ప్రేమగా ఆదరణతో మాట్లాడటం, మమ్మల్ని ఆదరంగా చూడటం వల్ల నా హృదయం శాంతంగా తేలిగ్గా ఉండి మంచి నిద్ర పట్టేది. వారితో కలిసి భజన చేయటం వల్ల, వారితో మాట్లాడటం మూలాన నాకు స్వంత అన్నదమ్ముల్లాగా ప్రేమ ఆప్యాయత కలిగేవి. అప్పుడు నాకు ఉద్వేగంతో కూడిన సంతోషం కలిగి ఈ బాధ నుండి నేను తొందరగా విముక్తుణ్ణి అవుతాననే నమ్మకం కలిగింది. ఇక్కడి నుండి వెళ్లిన తర్వాత నేను MBA పూర్తి చేస్తాను. నేను ఇంట్లో భజన చేయడమే కాకుండా ఎక్కడైతే పూర్తి సహకారం అవకాశం వస్తుందో అక్కడ భజనలు నిర్వహిస్తాను. ఈ సంతోషాన్నంతా నాకందించిన సాయిబాబాను చూడటానికి పుట్టపర్తి వెళ్తాను. నా వెంట నా తల్లిదండ్రులు కూడా రమ్మంటాను. శ్రీమతి రమణమ్మ అనుభవం. ఈమె వయస్సు 45 సంవత్సరాలు. నా భర్త తాగుబోతు. ఆయన నన్ను ఎప్పుడూ సరిగ్గా చూసేవారు కాదు. దానివల్ల నాకు మానసికంగా బాగులేకపోవటం వల్ల ఆయనే నన్నిక్కడ చేర్పించారు. ఆయన ఎప్పుడూ నన్ను చూడటానికి రాలేదు. ఆయనే కాదు, నా తల్లిదండ్రులు కూడా రాలేదు. అందరూ నన్ను ఒంటరిగా వదిలేశారు. అప్పుడు సాయి యువత, అమ్మా, భగవంతుని నమ్మి ప్రార్థన చెయ్యి, గుండె చేజార్చుకోకు అని ఓదార్చారు. మీరు చెప్పింది నిజం. మీ సత్యసాయి భక్తులే నా పిల్లలు. వారు ప్రతివారం నా ఆరోగ్యం గురించి ఎలా ఉన్నారో తెలుసుకునేవారు. దానివల్లనే నేనిలా ఉన్నాను. ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పి నన్ను బాగా చూడమని చెప్పండి. ఈ సహాయం నాకు చెయ్యండి అని అర్థిస్తుంది. నమస్కారం సార్. సాయిబాబా చాలా గొప్పవారు. ఆయన నామాన్నే జపిస్తాను. ఆయన ఒక్కరే నన్ను రక్షించగలరు. మన సాయి యువత ఈ మెంటల్ హాస్పిటల్లో చేసిన ఇలాంటి సేవలకు రోగులే కాకుండా ఆసుపత్రి సిబ్బంది కూడా స్పందించారు. నర్సు శ్రీమతి తెరేసా అభిప్రాయం. 6 సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో నేను నర్సుగా పనిచేస్తున్నాను. నేను చేరినప్పటి నుంచి సాయి యువత చాలా ఇష్టంతో సేవలు చేస్తున్నారని నాకు తెలుసు. వారు ప్రతి ఆదివారం రోగులకు సబ్బులు, బిస్కట్లు, ఆహార పదార్థాలు, పళ్ళాలు, కొబ్బరి నూనె, గోళ్లకత్తెర, దువ్వెన్లు తెచ్చేవారు. రోగులకు స్నానం చేయించి చర్మవ్యాధి ఉన్నవారికి ఆయింట్మెంట్లు పూసేవారు. అవసరమైనప్పుడు రోగుల గోళ్లను కత్తిరించేవారు. తలకి నూనె రాయటమే కాకుండా వారికి రుచికరమైన ఆహారం కూడా, ఉదాహరణకి పులిహార, పులావ్, పెరుగన్నం తెచ్చి ఇచ్చేవారు. వారు రోగులతో కలిసి భజన చేయటమే కాకుండా బాబా ఫోటోలు, విభూతి పంచేవారు. అంతేకాకుండా అవసరమైనప్పుడు మాకు కూడా వార్డ్లు, మరుగుదొడ్లు శుభ్రం చేయటంలో సహాయం చేసేవారు. సాయి యువత వారితో కలిసి భజనలు చేసినప్పుడు వారు ఎంతో సంతోషపడేవారు. నేను నా హృదయపూర్వకంగానే చెప్తున్నాను, సాయి యువత చేసిన సేవ చాలా గొప్పది, ఎంతో అత్యున్నతమైనది. రోగులు కూడా వారితో కలిసి భజన చేయటానికి ఉత్సాహంగా, సంతోషంగా వెళ్లేవారు. యువత వెళ్లిన తర్వాత, సాయిబాబాలు మళ్లీ రేపు వస్తారా అని మరీ మరీ అడిగేవారు. సాయి యువత వలన రోగులు చాలా లబ్ధి పొందారు. కొన్ని కేసుల్లో వీరి వల్ల రోగులకు తొందరగా నయం అయ్యేది. కొందరు బాగై వారి ఇంటికి వెళ్లటానికి బంధువుల కోసం ఎదురు చూసేవారు. కాని కొన్ని కేసుల్లో వారి బంధువులు తీసుకువెళ్లటానికి రానప్పుడు వారు చాలా బాధతో ఎదురుచూసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయి యువత వారిని డిశ్చార్జ్ చేయించి ప్రత్యేకమైన శ్రద్ధతో వారి స్వస్థానానికి చేర్చేవారు. వారిని జాగ్రత్తగా వారి బంధువులకి సొంత ఖర్చులు భరించి అప్పచెప్పేవారు. ఇది హృదయాన్ని కదిలించే సంఘటన. డాక్టర్ భాగ్యరావు గారి అభిప్రాయం. గత 7 సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో నేను డాక్టర్గా పనిచేస్తున్నాను. సాయి యువత చేసిన సేవ వల్ల రోగులు చాలా సంతోషంగా ఉన్నారు. వారు చేసిన సేవా ఫలితం చాలా బాగుంది. ఇంత గొప్ప సేవ చేయటం ఆశ్చర్యకరమైన విషయం. ఇది చూసి జీతం కోసం పనిచేసే మాకు ఇంకా బాగా సేవ చేయాలనే ఆలోచన, మార్పు వచ్చాయి. రోగులు మేం పనికిరాని వారమనే అభిప్రాయం కలిగి ఉండేవారు. ఇప్పుడు ఆ అభిప్రాయం పోయి దానిస్థానే మా గురించి కూడా ఆలోచించేవారు ఉన్నారనే భావంతో సంతోషంగా ఉన్నారు. ఇది చాలా గొప్ప మార్పు. మామూలుగా సేవంటే మనకు తోచింది ఇవ్వటం, చేయటం. ఇలా కాకుండా సాయి యువత రోగుల అవసరాలను గుర్తించి, ఏవేవి అవసరమో గమనించి అలాంటి సేవ వారికి అందించడం వల్ల రోగులే కాకుండా సాయి యువత కూడా ఆనందాన్ని పొందారు. ఇదే శ్రీ సత్యసాయి సేవలో ఉన్న గొప్పతనం. విశాఖ శ్రీ సత్యసాయి యువత అసమాన సేవానిరతి. విజయనగరం జిల్లా బాణాది గ్రామంలో విశాఖపట్నం శ్రీ సత్యసాయి యువత 1997 నుండి గ్రామసేవ ప్రారంభించారు. వారు ప్రతి ఆదివారం గ్రామసేవా కార్యక్రమాలు, నగర సంకీర్తన, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేవారు. ప్రప్రథమ ప్రపంచ యువజన మహాసభల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ సందేశంలో తాత్కాలికంగా లాభించే సేవల కన్నా గ్రామ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే సేవలు చేపట్టాలని పేర్కొన్నారు. బాబావారి ఈ మహత్తర సందేశాన్ని ఆచరణలో పెట్టడానికి శ్రీ సత్యసాయి యువత కంకణబద్ధులయ్యారు. బాణాది గ్రామంలో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యకు పరిష్కారం చూపించాలనుకున్నారు. మంచినీటి బావిని తవ్వించాలని శ్రీ సత్యసాయి యువత నిర్ణయించుకుని స్వామివారి ఆశీస్సుల కోసం ఆ ప్రతిపాదనతో ప్రశాంతి నిలయం వచ్చారు. ఆ గ్రామంలోని నీటిలో ఫ్లోరైడ్ శాతం చాలా ఎక్కువ అని చెప్పి స్వామి వారితో, మీరు బావి తవ్వించండి, మంచినీరు తప్పక లభిస్తుంది అని చెప్పారు. ఆ గ్రామ ప్రజలు లాభం లేదని చెప్పినా సాయి యువత స్వామి ఆశీస్సులతో తమ పని మొదలుపెట్టారు. స్వామి ఆదేశానుసారం సాయి గాయత్రి పారాయణం చేసి సాయినామస్మరణం చేస్తూ బోర్వెల్ తవ్వించారు. ప్రత్యక్ష సత్యాలైన స్వామి పలుకులు వృధాగా పోతాయా? ఈ బావిలోని నీరు విశాఖ కింగ్జార్జి ఆసుపత్రిలో ప్రయోగశాలకు పరీక్షకు పంపించారు. అంతకుముందు ఆ గ్రామంలో ఫ్లోరైడ్ 3% ఉండగా స్వామి ఆదేశానుసారం తవ్వించిన బావిలో కేవలం 0.2% మాత్రమే ఫ్లోరైడ్ ఉండి అందరికీ తాగటానికి ఈ నీరు ఉపయుక్తంగా మారింది. ఆ నీరు ఆ ప్రజలు తాగవచ్చని అందరూ దిగ్భ్రాంతి చెందే విధంగా ప్రయోగ ఫలితం వచ్చింది. స్వామివారి ఈ దివ్య లీలను ఆ గ్రామ ప్రజలు ఒక దివ్యగాథగా చెప్పుకుంటూ ఉంటారు. శ్రీ సత్యసాయి యువత బాణాది గ్రామంలో ఆ బావి నీటిని నిల్వ చేసే ట్యాంకును కూడా నిర్మించి కొడాయిల ద్వారా నీరందిస్తున్నారు. గ్రామీణ సేవా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సేవా కేంద్రం సుమారు 30 మంది అనాథ బాలలకు అనాథ శరణాలయంగా నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి యువత కలిగించిన స్ఫూర్తితో ఆ గ్రామస్థులు కూడా ఈ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. నిరుద్యోగ యువతకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ. భాగ్యనగర సాయి యువత సభ్యులు పట్టణంలో ఉన్న నిరుపేద నిరుద్యోగ యువతకు చేయూతనివ్వాలన్న ఆసక్తితో వారి ఉద్యోగ వేళల తర్వాత నగరంలోని బిజినెస్ సెంటర్స్, కంపెనీస్లను సందర్శిస్తూ 3 నెలల పాటు ప్రాథమిక పరిశీలనలు జరిపారు. 10వ తరగతి, ఇంటరు, డిగ్రీ పాస్ కాలేక చదువులు మధ్యలో వదిలేసి ఏ విధంగా బతకాలో తెలియకుండా తిరుగుతున్న వారికి కంప్యూటర్లో శిక్షణ ఇవ్వగలిగితే వారికి వారి జీవితానికి ఉపాధిని అందించగలమన్న అభిప్రాయాన్ని యువ సభ్యులందరూ వ్యక్తపరిచారు. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రమైన హైదరాబాద్లో ఇలాంటి కార్యక్రమాన్ని మన సాయి సంస్థ ద్వారా నిర్వహించాలని అందరూ భావించారు. సేవలలో జీవితాలను సార్థకం చేసుకోవాలన్న స్వామి మాటలు మనసులో మంత్రాలుగా పనిచేస్తుంటే యువకులందరూ ఈ కార్యక్రమానికి యంత్రాలుగా పనిచేశారు. ఇలాంటి సరికొత్త కార్యక్రమానికి శివం పవిత్ర ప్రాంగణాన్నే వేదికగా చేసుకోగలిగారు. నగరంలోని చాలా కోడళ్లలో బ్యానర్స్ కట్టారు, ప్రతి పత్రికలో ప్రకటనలు ఇచ్చారు, ప్రభుత్వ సంస్థలలో ప్రత్యేకంగా తయారు చేసిన పోస్టర్స్ ప్రకటించారు, ఈమెయిల్ ద్వారా సర్కులర్ పంపించారు. కేవలం 48 గంటలలో సుమారు 400 మంది నిరుద్యోగ యువకులు ఈ కంప్యూటర్ కోర్సులో చేరేందుకై పేర్లను నమోదు చేసుకున్నారు. సాయి సంస్థలు చేపట్టిన ఇట్టి మహత్కార్యాన్ని గురించిన విషయం తెలిసి స్ఫూర్తి చెందిన ప్రఖ్యాత జిఈ మరియు నోకియా సంస్థల వారు ముందుకొచ్చి ఈ సేవకై కావాల్సిన కంప్యూటర్సు మరియు ఫర్నిచర్ ఉచితంగా అందించారు. దానితో రాత్రికి రాత్రి శివం భజన మందిరం మేడపై ఉన్న హాల్ కంప్యూటర్ ల్యాబ్గా మారిపోయింది. ఇంకా కంప్యూటర్స్ కావాలన్న ఒక్క మాటను తీసుకుని మన యువకులు వారి ఇళ్లలో సౌలభ్యం నిమిత్తమై వాడుకుంటున్న కంప్యూటర్స్ను కూడా తెచ్చి శివంలో పెట్టారు. నగరంలో ప్రఖ్యాత సంస్థలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న ఎంతో మంది సోదరులు వారి ఉద్యోగ సమయం తర్వాత పూర్తి సమయాన్ని ఈ సేవలో వినియోగించేందుకై ముందుకొచ్చారు. మనం వారికి నిజంగా అందించాల్సింది జీవితంలో ఉన్నత విలువలే కదా అన్న ఆలోచనతో ఉత్తమ విలువలతో కూడిన ఉన్నత జీవితాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 400 మంది ఉత్సాహంగా ముందుకొచ్చినా నిజంగా అవసరమున్న అత్యంత నిరుపేద యువకులను ఎన్నిక చేసేందుకై కొంత శ్రమపడాల్సి వచ్చింది. 3 రోజుల పాటు 400 మంది ఔత్సాహిక విద్యార్థులతో శివం కళకళలాడింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ యువకులు ఎంతో కుతూహలంగా వచ్చిచేరారు. ఉపోద్ఘాతంగా కొంత బోధన చేసి సర్వీసింగ్ టెస్ట్ ఏర్పాటు చేసి అందులో ఉత్తీర్ణత పొందిన మొత్తం 60 మందిని ఈ డిప్లొమాలో చేర్చుకున్నారు. ఇందులో 1 ముగ్గురు మూగ చెవిటి పిల్లలు కూడా ఉండటం, వారికి మన సేవల ద్వారా కొంతైనా ప్రయోజనం చేకూరుతూ ఉండటం వారికెంతో మహదానందం కలిగించింది. ఇలా మొదలైన ఉచిత కంప్యూటర్ శిక్షణా తరగతులు అప్రతిహతంగా 54 రోజుల పాటు రోజుకు 12 గంటల పాటు జరిగాయి. ఇదో మహాయజ్ఞంగా ఎంచి ఎందరో సోదరులు, సేవాదల సభ్యులు తమవంతుగా సేవలందించారు. ఒక సోదరుడు కంప్యూటర్ ల్యాబ్ కావలసిన ఎయిర్ కండిషన్స్ చేశాడు. 3 సోదరులు 60 రోజుల పాటు శివంలోనే ఉండి ల్యాబ్కు రక్షకులుగా ఉండిపోయారు. ఉద్యోగాలు చేస్తున్నవారు సాయం సమయాలలో 3 గంటల పాటు విద్యార్థులకు స్వామివారి సూచనలను అనుసరించి మానవతా విలువల గురించి బోధించేవారు. కొద్దిమంది పిల్లలు ఇంట్లో పనిచేసుకుని చదువుకుంటూ తీరిక వేళల్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ విద్యార్థులకు వారికి ప్రాక్టికల్ క్లాసుల్లో చేదోడువాదోడుగా ఉండేవారు. కంప్యూటర్స్లో సమస్యలొస్తే వెంటనే వాటిని బాగుచేయటానికి కొంతమంది సోదరులు సిద్ధంగా ఉండేవారు. శివంలో డ్యూటీలో ఉన్న సేవాదళ సభ్యులు తాను క్రమశిక్షణతో ఈ కొత్త విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచేవారు. శివం అంటే కేవలం ఆలయమన్న భావనలో ఉన్న వందలాది మందికి ఇది జీవితాలను ఉద్ధరించే దేవాలయంలా తోచింది. కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, సాయి సంస్థల విశేషాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మొదలైన అంశాల మీద నిపుణులైన మన సోదరులే విద్యార్థులతో సంభాషించేవారు. చూస్తుండగానే 60 రోజులు గడిచిపోయాయి. 2006 జూన్ 25 ఆదివారం నాడు శివంలో ఈ కోర్సులలో పాల్గొన్న విద్యార్థులందరికీ డిప్లొమా అందించగలిగారు. వారు సత్యసాయి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పకపోయినా ప్రతి విద్యార్థి నోట సాయిరాం అన్నమాటే, ప్రతి విద్యార్థి మాటల్లో స్వామివారి పట్ల కృతజ్ఞతాభావమే, ప్రతి విద్యార్థి కళ్లల్లో అలౌకికమైన ఆనందమే వెల్లివిరిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్న ఫస్ట్ ఇండియన్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ప్రేరణ చెంది సుమారు 12 మంది విద్యార్థులను ఇంటి సంస్థల విశేషాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మొదలైన అంశాల మీద నిపుణులైన మన సోదరులే విద్యార్థులతో సంభాషించేవారు. చూస్తుండగానే 60 రోజులు గడిచిపోయాయి. 2006

0: ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్న ఫస్ట్ ఇండియన్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ప్రేరణ చెంది సుమారు 12 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి మొదటి దశలో 5 మందికి ఉద్యోగాలిచ్చారు. చురుకైన మరో 10 మంది నిరుద్యోగులకు మన సోదరులు ఉద్యోగాలిప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ సెరిమనీకి నగరంలోని అన్ని సాయి కేంద్రాల పెద్దలు ఇచ్చేశారు. యువకులందరూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా వీక్షించారు. ఎందరో పెద్దలు ఈ కార్యక్రమంలో భాగం వహించి అందర్నీ ఉత్సాహపరిచారు. విద్యార్థుల తల్లిదండ్రులు శ్రేయోభిలాషులతో శివం ప్రాంగణం నిండిపోయింది. అందరికీ ప్రేమతో విందుభోజనం అందించారు మన సేవాదళ సభ్యులు.
1: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సాయి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమం. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు 1995 నుండి నిస్వార్థంగా ప్రేమతో అంకితభావంతో నిరంతరం పుట్టపర్తి పరిసర గ్రామాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం అప్పట్నుంచి సేవను కొనసాగిస్తున్న విద్యార్థులలో ఒకరు వారి అనుభవ మాలికలను వివరిస్తున్నారు. ఇందులో ఆ పల్లె ప్రజలెలా లబ్ధిని పొందారో, ఆ సేవలలో శ్రీ స్వామివారి అంతర్యామిత్వం మరియు సాక్షీభూత స్థితులను కూడా మనకు మనసులు పులకించేటట్లు వివరిస్తారు.
2: విలక్షణమైన సేవా కార్యక్రమాలు. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య భవ్య పాదపద్మాలకు ప్రేమపూర్వకంగా నమస్కరిస్తున్నాను. స్వామి విద్యార్థులు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం కలిగిన వారిలో నేను ఒకడిని. మేము చేపట్టిన అటువంటి కొన్ని కార్యక్రమాల వివరాలు ఇప్పుడు మీకు ఉదహరిస్తాను. చిత్రావతి నది ఆవలి తీరంలో పుట్టపర్తికి మన నక్షత్రశాలకు అతి సమీపంగా ఉన్న కోవెలగుట్ట పల్లెలో మా కార్యక్రమాలకు పోయే ముందు స్వామి ఎన్నో సమావేశాలలో చేసిన కొన్ని అమోఘ సూచనలు మనసున ఉంచుకుని వెళ్లాము. మనమేదో బీదవారికి సాయం చేస్తున్నామనే సానుభూతి భావంతో అక్కడికి వెళ్లకండి. ప్రేమతో వారిని చేరి మీ సేవలను వారు ఆమోదించేటట్లు మీరు ఎట్టి ఆధిక్యభావాన్ని చూపకుండా వారు మీతో సహకరించేటట్లు వారికి నైపుణ్యాలను, వనరులను సృష్టించే కార్యక్రమాలను చిత్తశుద్ధితో చేయండి అని ఆజ్ఞాపించారు. 150 కుటుంబాలు కల ఆ చిన్న పల్లెలో మా కార్యక్రమాలకు స్వామి అనుగ్రహంతో శ్రీకారం చుట్టాము. మొదట బడిపిల్లలను ఒకచోట చేర్చి స్వామి స్వయంగా వ్రాసి పాడిన భజనలను పాడటం నేర్పాము. శుభ్రతను గురించి బోధించి వారికి ఆహార పానీయాలను అందించి అలరించాము. ఇలా వదలకుండా క్రమంగా చేయటం వల్ల ఎంతో మార్పు వారిలో మేము గమనించాము. పెద్దలను చేరి పరిసరాల శుభ్రతను గురించి చైతన్యపరిచి కంపోస్ట్ ఎరువులను ఎలా తయారు చేయాలో వారికి నేర్పించి వారికి మా సహకారాన్ని క్రమంగా నిరంతరాయంగా అందించాము. అందువల్ల వారు చాలా ఆనందించారు. ఆ ఆనందం, వారి అభివృద్ధి మాకెంతో తృప్తిని కలిగించాయి. ఇంతేగాక కొవ్వొత్తుల తయారీలో మహిళలకు నైపుణ్యాన్ని కలిగించి దానికి కావలసిన సరంజామా సమకూర్చి అవి తయారైన తరువాత పుట్టపర్తిలోని షాపింగ్ కాంప్లెక్స్లో వాటిని అమ్మి దానిపై వచ్చిన ఆదాయాన్ని వారికి అందించాము. ఆ తర్వాత మహిళలలో పొదుపు చేయించడం కూడా మా కార్యక్రమాల్లో ఒకటి. రోజుకి 1 రూపాయి ప్రకారం వారు పొదుపు చేయమని ఆ డబ్బును బ్యాంకులో వారి పేరున అకౌంట్ ప్రారంభించి జమ చేశాం. ఇలా వారి ఆర్థికాభివృద్ధికి దారిని కల్పించాం. ఇక్కడ మాకొక సంఘటన ఎదురైంది. ఒక రైతు ఇంటగల పాడియావు అకస్మాత్తుగా చనిపోయింది. వైద్యులు సరియైన కారణాన్ని వివరించలేకపోయారు. ఆ రైతు అనుమతితో దానిని శవపంచనామా చేసి చూడగా దాని గర్భంలో నిండుగా ప్లాస్టిక్ సంచులున్నాయి. ఈ సంఘటన ఆధారంగా ప్లాస్టిక్ సంచుల వాడకం యొక్క దుష్పరిణామాలను గ్రామవాసులకు తెలియజేశారు.

వారికి పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం నేర్పించాము. వాటిని కూడా అమ్మి వారికి ఆదాయాన్ని చేకూర్చాము. 1995 సెప్టెంబర్ నుండి ఇంతవరకు 4 నెలలకొకమారు మొత్తం 30 వైద్య శిబిరాలను ఇప్పటివరకు పెద్ద ఎత్తున నిర్వహించాము. ఒక్కొక్క శిబిరము సుమారు 1 వారం రోజులు జరుగుతుంది. ముందుగా ఒక పెద్ద గ్రామాన్ని ఎంచుకుని ఆ గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్న సుమారు 6-7 గ్రామములను కలుపుకుని ఒక పెద్ద వైద్య శిబిరము నిర్వహిస్తుంటాము. ఆ వైద్య శిబిరం కార్యక్రమంలో భాగంగా బాలవికాస్, మొక్కలు నాటటం, వస్త్రదానం, పారిశుద్ధ్య సేవ, పశు వైద్య శిబిరం, పల్లకీ సేవ, నారాయణ సేవ మొదలగు కార్యక్రమములు నిర్వహిస్తుంటాం. ఈ వైద్య శిబిరాలకు విశిష్ట వైద్యులు హైదరాబాద్, ముంబై, విశాఖపట్నం, బెంగుళూరు తదితర ప్రాంతాల నుండి వచ్చి పాల్గొంటున్నారు. కన్ను, గుండె, ఎముకలు మొదలగు విభాగములకు చెందిన ఆపరేషన్ కేసెస్ శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించెదము. ఈ విధముగా చేసిన వైద్య శిబిరము యొక్క రిపోర్టును స్వామివారి పాదపద్మములకు సమర్పించుకుంటాము. ప్రతి సంవత్సరము భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి పుట్టు పండుగ సందర్భముగా నవంబర్ నెలలో పెనుగొండ, ధర్మవరం, కొత్త చెరువు, అనంతపురం పరిసర ప్రాంతములకు పుట్టపర్తి నుండి రాత్రి 9 గంటలకు ఒక వ్యాన్లో బయలుదేరి తెల్లవారుజాము 3 గంటల వరకు రోడ్డు పక్కన, గుడి గోపురముల వద్ద, మార్కెట్ల వద్ద, రైల్వే స్టేషన్ వద్ద, బస్టాండ్ వద్ద దుప్పట్లు లేకుండా చలికి వణుకుతూ పడుకున్న చిన్నపిల్లలకు, స్త్రీలకు, ముసలివాళ్లకు, సాధువులకు భగవానిచ్చిన దుప్పట్లను వారికి కప్పి విభూతి ప్రసాదమును, శ్రీవారి చిత్రమును ఇచ్చి పుట్టపర్తి తిరిగి వస్తాము. అన్ని గ్రామాల్లో వెతికి ఎన్నుకున్న 60 మంది పోలియో బాధితులను శల్యచికిత్సలో అపార నైపుణ్యం గల ప్రముఖ వైద్యులు డాక్టర్ కైలాసరావు గారి వద్దకు పంపి శస్త్రచికిత్సలు చేయించాము. ఇప్పుడు వారంతా సహాయం అవసరం లేకుండా తిరగగలుగుతున్నారు. పుట్టపర్తి పరిసర గ్రామాల్లో దొరికే తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ కాబట్టి నీటిలో ఉన్న ఫ్లోరైడ్ పోవుటకు చిటికెడు సున్నము, స్ఫటిక గుండను నిండుగా ఉన్న నీటి బిందెలో ముందు రోజు రాత్రి వేసినచో ఆ నీటిలో ఉన్న ఫ్లోరైడ్ ఆ బిందె క్రింది భాగంనకు చేరుకుంటుంది. ఆ బిందె పైభాగంలో ఉన్న 3 వంతుల నీటి తీసుకుని వేరే బిందెలో వేయుటగాని లేదా జాగ్రత్తగా పై 3 వంతుల నీరు వాడుటగాని చేయాలి. బిందెలో క్రింది భాగంలో ఉన్న 4వ వంతున నీటిని పారవేయవలను. ఈ విధముగా చేసినచో నీటిలో ఫ్లోరైడును నివారించి మంచి నీటిని త్రాగవచ్చును. ఈ విషయము స్వామి తన విద్యార్థులకు చెప్పి గ్రామస్థులకు చెప్పమన్నారు. స్వామివారి సేవగా మేము సున్నము, స్ఫటికను వైద్య శిబిరం నాడు గ్రామసేవలో పంచుదుము. స్వామి అనుక్షణం మా వెంట జంట ఉంటారనడానికి పలు తార్కాణాలు మాకు ఈ కార్యక్రమాల్లో ఎదురయ్యాయి. అది 2004 సంవత్సరం. మేము నంద్యాలలో 200 పూరిపాకలు కాలిపోయాయని తెలిసి స్వామివారి అనుమతితో బట్టలు, వంట సామాగ్రి, బియ్యం బస్తాలు, రగ్గులు, ఇంటిని కట్టుకునే సామాగ్రిని తీసుకుని వెళ్లాం. ఆ గుడిసెలన్నీ ముస్లిం సోదరులవి. వారికి అవన్నీ అందించి స్వామి చిత్రపటం ఇస్తే వారు దానిని చూసి కళ్లనీళ్లు పెట్టుకుని నిన్ననే తెల్లటి బట్టలతో మాకు కనిపించారని మేము అల్లాగా భావించామని చెప్పగా ఆశ్చర్యపోవడం మావంతయింది. అలాగే కదిరి దగ్గర తలుపుల మండలంలో ఎలుకల చేలు అనే కుగ్రామం ఉంది. అక్కడ 32 పూరిపాకల్లున్నాయి. అక్కడికి స్వామివారి అనుమతితో 32 బియ్యం బస్తాలు తీసుకుని వెళ్లి ఇంటికొకటి ప్రకారం పంచాం. ఇంతలో ఒక దీనురాలు తనకు ఇల్లు లేదని, తానిక్కడనే నివసిస్తున్నానని, తనకు బియ్యం బస్తా ఇచ్చి పుణ్యం కట్టుకోండని ప్రార్థించింది. మాకు ఏమి చేయుటకు పాలుపోలేదు. తెచ్చిన 32 బస్తాలు పంచివేశాం. ఏమీ మిగులలేదు. ఎలా ఈమెకు ఇవ్వాలి అని అన్ని బస్తాల నుండి 2 కేజీల వంతున తీసి ఆమెకు ఇద్దామని అనుకుంటుంటే ఒక మిత్రుడు లారీలో 1 బస్తా ఉందని కేకవేశాడు. దానితో ఆశ్చర్యపడ్డాం. ఇది స్వామివారి చమత్కారం. అది
వారి సాక్షిభూత స్థితి. అలా మా సమస్య పరిష్కరింపబడింది. స్వామివారి దయ వలన ప్రతి వైద్య శిబిరం ప్రారంభించే ముందు అనంతరము స్వామివారికి ఒక రిపోర్టును అర్పించుకుంటాము. క్యాంప్ అయిన తరువాత రిపోర్టు ఆ రోజు రాత్రి రఫ్గా వ్రాసి టీపాయిపై పెట్టి మరునాడు ఉదయం 5 గంటలకు లేచి మంచి కార్డుపై వ్రాసుకుంటాము. ఉదయం భజన హాల్లో కూర్చుని ఉండగా స్వామి ఇంటర్వ్యూ గది నుండి వచ్చి మమ్మల్ని పిలువగా మేము రిపోర్టును చూపించాము. స్వామి కార్డును చూసి, నేను నిన్న రాత్రే మీరు రాసిన రిపోర్టు చదివాను అని చెప్పారు. వైద్య శిబిరం ప్రారంభించకముందు స్వామివారి చిత్రపటమును గ్రామం మధ్య రచ్చబండపై ఒక చెట్టు క్రింద కుర్చీలో పెట్టి శ్రీవారు కూర్చోవడానికి ఒక సింహాసనము ఏర్పాటు చేశాం. వైద్య శిబిరంలో భాగంగా ఆ చెట్టు క్రిందనే వాతావరణ కాలుష్యం తగ్గించడానికి, స్త్రీల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి, వంట చెరుకు ఖర్చు తగ్గించడానికి పొగ తగ్గించే పొయ్యిని మట్టితో తయారు చేసి చక్కటి కాఫీ చేసి గ్రామస్తులకు ఇచ్చి మేము కూడా త్రాగి మరునాడు స్వామితో వైద్య శిబిరంలో తక్కువ పొగ వచ్చే పొయ్యి చేసిన విధానం తెలియజేస్తిమి. స్వామి అంతా విని, మీరు తక్కువ పొగ వచ్చే పొయ్యి తయారు చేశారు, కాఫీ తాగారు, కాని ఆ పొగను నేను కూర్చున్న సింహాసనంపైకి చిత్రంపైకి వదిలారు అని అన్నారు. మా అందరికీ చాలా ఆశ్చర్యం కలిగి స్వామిని క్షమించమని అన్నాము. స్వామిని ప్రత్యక్షముగా మేము చూడలేకపోయినా స్వామి అక్కడే ఉన్నారని స్వామి మాకు ఈ విధముగా తెలియజేశారు. స్వామి చిత్రము అని అనుకుంటాము, లేదా స్వామి సింహాసనమే కదా అని భావిస్తాము, కాని స్వామి చిత్రములలో సింహాసనములో కూర్చొని ఉంటారని మనం గ్రహించాలి. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 మే 6వ తేదీన మాతృశ్రీ ఈశ్వరమ్మ వర్ధంతి దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రసారించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.

सर्वतो विदुषिच्चित्तम् फलकुत्रु

0: ప్రేమ స్వరూపుల చూచున్నది, వినున్నది, సంకల్పించుకున్నది, ఆచరించున్నది సర్వం బ్రహ్మమయం యొక్క ప్రభావమే. నేను నాది అనే అభిమాన మమకారములు అనేక విధములైన అనర్థములకు దారితీస్తున్నది. సర్వం దైవమయం అనేటువంటి ప్రభావమని మానవుడు తనయందు విశ్వసించినప్పుడే దివ్యత్వమైన ఆనందమును అనుభవించగలడు మానవుడు. నిత్య జీవితము కేవలము భౌతికంగా, నైతికంగా, ప్రాకృతికంగా, స్థూలంగా మాత్రమే తన యొక్క కార్యకలాపమునకు పాల్గొంటున్నాడు. దీనికి మాత్రమే మానవ జీవితము పరిమితము కాకూడదు. భౌతిక జీవితము అంతర్జీవితం పైన ఆధారపడి ఉంటున్నది. ఒకటి భౌతికము, రెండవది అంతర్యము. కానీ ఈ భౌతిక ప్రపంచము అంతర్యమైనటువంటి ఈ ప్రపంచం పైన ఆధారపడి ఉంటున్నది. భౌతిక జగత్తు ఒక విశాలమైన, అగాధమైన, అనంతమైన భవనం. కానీ భవనమునకు పునాది ఎంత భద్రంగా ఉండవలనో అంత భద్రంగా ఉండవలసి వస్తుంది. పునాది ఏ భద్రంగా లేకుండా భవనము కూలిపోతుంది. కనుకని బాహ్యమైన, బహిర్ముఖమైన, ప్రాకృతమైన, స్థూలమైన ఈ జగత్ భవనమునకు అత్యంత సూక్ష్మమైన, అనంత శక్తివంతమైన మనస్సే దీనికి పునాది. కనుక మనస్సు అనేటువంటిది శక్తివంతముగా అయినప్పుడే మనిషి కూడాను మహా శక్తివంతుడగా అభివృద్ధి కాగలడు. కేవలం మానవుడు మాత్రమే కాదు, మానవుని వల్ల సమాజం కూడాను శక్తివంతంగా రూపొందుతుంది. కేవలము సాంఘికం మాత్రమే కాదు, సొసైటీ మాత్రమే కాదు, జాతీయత కూడాను భద్రంగా నిలచగలుగుతుంది. కనుక ఈ జాతీయతం భద్రత సమాజం పైన ఆధారపడి ఉన్నది. మనస్సు సరి అయినదిగా ఉండినప్పుడే మనస్సు మనిషి దివ్యమైనటువంటి వాడిగా రూపొందుతాడు. మనస్సు కలవాడే మనిషి, మనస్సే లేకుండిన మనిషే లేడు. కనుక అంతర్భూతమై అగోచరమైనటువంటి ఈ యొక్క మనస్సు అనే పునాది సరి అయినటువంటి స్థితిలో ఉండినప్పుడే మనిషి అని గోచరించేటువంటి ఈ స్వరూపము సరి అయినటువంటి యొక్క స్థితిని అందుకోగలడు. ఈనాటి ఆధునిక యుగమునందు అనేక విధములైనటువంటి మార్పులు కలుగుతూ వచ్చాయి. సిరి సంపదలక లోటు లేదు, భోగ భాగ్యములక ఏ విధమైనటువంటి యొక్క లోటు లేదు, విలాస విహారములక తక్కువ లేదు. కానీ ఈనాటి మానవుడు నిరంతరము నిరాశచే, నిస్పృహలచే, నిష్ఠూరములచే కుంగిపోతున్నాడు. దీనికి కారణమేమిటి? దీనికి మనస్సు అనేటువంటి యొక్క దివ్యశక్తిని సరైనటువంటి విధంలో వినియోగించుకోలేకపోవటమే ఈ అశాంతికి, నిరాశకు, నిస్పృహకు కారణమవుతున్నది. మనిషికి మనిషికి మధ్యలో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు పెరిగిపోతున్నది. ఈ సమస్యల యొక్క ప్రభావం చేతనే అనేక విధములైనటువంటి ప్రమాదములు కూడాను సంభవిస్తున్నవి. కనుక మనశ్శక్తిని సరైనటువంటి విధంలో మనము వినియోగించుకోవటానికి తగిన కృషి చేయాలి. ఈనాటి మానవుని యొక్క మనస్సు కేవలము ఒక ఉన్మత్తంగా మారిపోతుండాలి. కారణమేమనగా ఈ మానవ మనస్సు ఇంద్రియములకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తూ వస్తుండాలి. ఈ యొక్క ఇంద్రియముల యొక్క మితిమీరిన స్వేచ్ఛనే మానవుని మతిని ఉన్మత్తునిగా మారుస్తుండాలి. ఈనాటి ప్రపంచమంతా కూడాను రెండు విధములైనటువంటి ఉన్మత్తముతో కాలమును గడుపుతూ ఉండదు. ఒకటి ధనోన్మత్తము, రెండవది అధికార ఉన్మత్త. ఇవి రెండు వేరు వేరుగా మనకు కనిపిస్తున్నవి కానీ రెండు వేరు కాదు, ఒక్కటే. విత్తనమునకు రెండు బద్దలు ఉన్నట్టుగా ధనోన్మాదము అధికార ఉన్మాదము ఈ యొక్క రెండు బద్దలుగా ఉంటున్నవి. ధనముతో అధికారాన్ని కొంటున్నాడు, అధికారంచే ధనమును ఆర్జిస్తున్నాడు. అందుకు ధనోన్మాదము అధికారోన్మాదము ఒక విత్తనము యొక్క రెండు బద్దలే. ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా కూడాను ఈ రెండింటిపైననే ఆధారపడి కాలమును గడుపుతూ ఉన్నాడు. ధనము లేక అధికారము ఈ రెండింటిలో ఏదో ఒక్కటి ఉండినప్పుడే మానవుడి యొక్క అహంకారము అమితంగా పెరిగిపోతుంది. ఇక రెండూ చేరినటువంటి వారి గతి చెప్పనక్కర్లేదు. మానవత్వాన్ని విస్మరించి పశుత్వం విశ్వసించి కేవలము రాక్షసత్వాన్ని అనుభవిస్తున్నారు. మానవుని యొక్క మనస్సు అనేటువంటిది మధురమైనదని, మనస్సే మానవునికి ప్రాణమని, మనస్సే మానవత్వానికి సరైనటువంటి దివ్యత్వమని మానవుడు ఈనాడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు. ఈనాటి మానవుడు మనస్సును విస్మరించి కేవలం భౌతికమైనటువంటి జీవితమునే తన హృదయమునందు నింపుకొని తద్వారా తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు, ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా, తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతం నింపనగునా. ఈనాటి మానవుని హృదయము హృదయ అనగా దయామయమైనటువంటిదే మానవుని యొక్క హృదయము. అట్టి దయామయమైనటువంటి మానవుని హృదయము ఈనాడు కేవలము మృగస్వరూపాన్ని ధరించి ఒక విధమైనటువంటి దయాదాక్షిణ్య రహితమై మానవత్వము క్రూరత్వంగా అనుభవిస్తూ వస్తున్నాడు. ఈనాటి చదువు సంజల లోపల మానవుడు మహా అధికుడిగా మారిపోతున్నాడు. ఆయన విద్యా విధానములో తాను హీరోగా కనిపిస్తున్నాడు కాని ఆచరణ విధానము లోపల జీరోగా మారుతున్నాడు. కేవలం మానవత్వాన్నిగా గుర్తించలేనటువంటి ఒక విద్య మానవునికి వ్యర్థమే. తదుపరితో పాటు సంస్కారం కూడాను అత్యవసరమనేటువంటి సత్యాన్ని ఈనాటి విద్యా విధానంలో గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. రావణాసురుడు కాని దుర్యోధనుడు కాని శక్తి సామర్థ్యముల లోపల ఏమాత్రము ఎవరికి తీసిపోనటువంటి వారు. ఈ యొక్క విద్యా సమస్త శక్తులు కూడాను అనంతమైనటువంటివి, గొప్ప విద్యావంతులు. కాని మనసులో మాలిన్యము చేరినప్పుడు సర్వం కూడాను శూన్యంగా మారిపోయినది. మానవత్వాన్నే మర్చిపోయారు. మానవత్వాన్ని మరిపించేటువంటి విద్యలు విద్యలవుతాయా? మానవత్వాన్ని ప్రకాశింపజేసేటువంటివి, వికసింపజేసేటువంటివి, ప్రకటింపజేసేటువంటివే విద్యలు. ఏదో పొట్ట నింపుకునే నిమిత్తమే విద్యలను ఆర్జిస్తున్నాము. పొట్టలు నింపుకోవటానికి మానవుడిగా పుట్టాలా? కుక్కలు నక్కలు కోతులు కూడాను పొట్టలు నింపుకోవటం లేదా? కాదు కాదు, హృదయాన్ని పండించుకునే నిమిత్తమే విద్యలు కావాలి. ఏమని నిందించుకునే నిమిత్తమే విద్యలు కావాలి. విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానమును ప్రకటింపజేసే నిమిత్తమై విద్యలు కావాలి. కేవలం జానుడు పొట్ట నింపుకున్న చిక్కులు నుంచి కోటి విద్యలను పూనిగా నేర్చి పరిపూర్ణ సుఖమును నొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేలా? శ్రీపతి నామచింతనమే చేకూర చేయు సుఖము మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడుదాకా ఇంతకాయ హద్దును పద్దులేక ప్రేమందగజేయుచు జీవితంబు. వీరిద్దుల ధార ఓసి యుద్ధ దళాక్షను విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురు విరితికి తెలుపుము మానవా. ఏమి అనుభవించారు మీరు? భగవంతుని విస్మరించి లోకాన్ని విశ్వసించి విద్యను అభ్యసించి అధికారమును చేపట్టి ఏ సుఖం పొందారు మీరు? అందులో ఏమైనా సుఖమున్నదా? ఉన్నదనే భావిస్తున్నారు. ఏమిటి ఈ సుఖము? క్షణికమైన సుఖము కాదు, ఇది కాదు మానవుని యొక్క సుఖము. క్షణికమైనటువంటి సుఖము పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. ఇంకా ఎందుకు జంతువునాం నరజన్మ దుర్లభం? ఈ మానవ జన్మం యొక్క దుర్లభత ఏమిటి? నిత్యమైన సత్యమైన స్థిరమైన ఆనందమును అనుభవించే నిమిత్తము మానవుడు తగినటువంటి కృషి చేయాలి. కనుక లేట వయస్సు నుండే, నిర్మలమైనటువంటి యొక్క స్థితి అందే, నిస్వార్థమైన భావము నుండే, నిష్కళంకమైనటువంటి హృదయము నుండే ఈ దివ్యమైనటువంటి భావాలు ప్రవేశించాలి. పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచి సర్వశాస్త్రములు అతులమైన విద్యలను నేర్చి తినంచును గర్వమేలా. హస్తయుగంబు మోర్చి పరమాత్మని చింత చేయని ఈ ప్రస్తుత జీవితంబు వ్యర్థము కదా మానవ. నీవు నీ స్వార్థ నిమిత్తమై స్వప్రయోజన నిమిత్తమై కేవలం విలువలేనిటువంటి వ్యక్తులకు నమస్కరిస్తున్నావు. నమస్కారం యొక్క విలువను కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు. నిత్య సత్యమైనటువంటి దైవత్వానికి నమస్కరించుటకు కేవలం వెనుకంజ వేస్తున్నాడు మానవుడు. ఈ పాప ఫలం యొక్క చిహ్నమే. దివ్యత్వాన్ని నిరంతరం కూడాను మనము విశ్వసించాలి. ఉన్నది ఒక్కటే, రెండవది లేదు. ఇలాంటి దివ్యత్వాన్ని లేత వయస్సులందే మాతాపితరులు దీనికి తగినటువంటి యొక్క కృషి చేయాలి. ఋతుజ్జుడు మదాలస ఇరువురు కూడాను ఎంతో భగవత్తు యొక్క విశ్వాసం కలవారు. మదాలస మహాసాధ్వీమణురాలు. ఈమె త్యాగ జ్ఞాన వైరాగ్యములలో ఈమెకు సాటి మరొకటి లేరు. ఈమెకు దివ్యత్వం అనేటువంటిది పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు. వీరిరువురికి మొట్టమొదట పుత్రుడు పుట్టాడు. ఈనాటి మానవులలో పుత్రుని పేరు పెట్టాలని అనేక రకములైనటువంటి యొక్క పరిశోధనలు సలుపుతుంటారు. పేరుగా ఉండాలి, ఆధునికమైనటువంటి పేరుగా ఉండాలి, అత్రహితమైనా పర్వాలేదు, అట్రాక్షన్ గా ఉంటుండాలి. ఈ పేరును సెలెక్షన్ చేసే కోసమని కాలములు కూడా అధికంగా తీసుకుంటుంటారు తల్లిదండ్రులు. పెట్టిన పేరుకున్న విలువ ఏమిటింది? పుట్టిన బిడ్డకేనప్పుడు పెట్టిన పేరుకు మాత్రం విలువ వస్తుందా? కానీ ఈ ఋతుద్విజుడు పేరు కోసం చాలా ప్లాకులాడాడు. కాబట్టి రాజు క్షత్రియుడు అయినటువంటి వానికి తగిన పేరుగా ఉంటుండాలని విక్రాంతుడు అని పేరు పెట్టాడు. విక్రాంత్ అనే పేరు పెట్టేటప్పటికీ మదాలస పక్కున నవ్వింది, చాలా వెగటుగా చూచింది. ఏమిటి మహారాజుకు ఈ విధమైనటువంటి యొక్క పేర్లపైన ఇంత ప్రాకులాడటం, ఇంత ప్రేమను వెదజల్లటం, ఇది సరైనటువంటి కాదనుకుంది లోపల. ప్రాకృతమైనటువంటి శరీరమునకు ఒక భౌతికమైనటువంటి పేరు కావాలి. అంతేకాని ఈ యొక్క మలమూత్ర దుర్గంధ మాంసరక్తములతో కూడినటువంటి ఈ దేహమునకు పేరు కోసం ప్రాకులాడటము ఇది కాలం వ్యర్థమనుకుంది. తర్వాత రెండవ కుమారుడు పుట్టాడు, వాణి సుబాహుడు అని పేరు పెట్టి, సుబాహుడు అనగా మంచి హస్తములు కలవాడు. అప్పుడు కూడాను మదాలస పక్కున నవ్వింది. కాని రాజుకు చాలా అవమానంగా కనిపించింది. తాను పెట్టిన పేర్లకు ఏమాత్రము విలువలేదని మదాలస హాస్యం చేస్తున్నట్టుగా భావించాడు. మరి కొంతకాలమునకు మూడవ పుత్రుడు పుట్టాడు. ఈ యొక్క ఋషిత్రుడు, మదాలస నా పేరు నీకంత ఇష్టంగా లేదు, నీవే ఈ పిల్లవాడికి పేరు పెట్టుకోమని చెప్పని ఆమెకే వదిలిపెట్టాడు. కాని ఈ ప్రపంచమునకు ఏదో ఒక పేరు ఉండాలి కదా, ఆ పేరు పిలిచినప్పుడే ఈ జగత్తుకు ఒక అర్థం అవుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. కనుక ఆమె చెప్పింది లోక సంబంధమైనటువంటి రీతిగా అలర్కుడు అని పేరు పెట్టింది. రాజుకు కోపం వచ్చింది, ఛీ, మేము క్షత్రియులము, రాజపుత్రులము, పవిత్రమైనటువంటి యొక్క ధీరులము, వీరులము, శౌర్యులము, ఇలాంటి మానవులకు, ఇలాంటి నా రాజకుమారులకు అలర్కుడని పేరు పెట్టడం ఎంత అవమానం, ఛీ, ఆ పేరు నేను పిలవనన్నాడు. అలర్కుడు అనగా పిచ్చి కుక్క అని పేరు. ఏమిటి నా కుమారుడికి పిచ్చి కుక్క అని పేరు పెట్టటమా? మదాలస వచ్చి, మహారాజా, తన స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేనటువంటి వాడు, తన దివ్యత్వాన్ని తాను అర్థం చేసుకోలేనటువంటి వాడు, ఏకత్వాన్ని భావించలేనటువంటి వాడు పిచ్చి కుక్క కంటే హీనమేను అన్నాడు అన్నది ఈ మదాలస. కనుక తన స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేనటువంటి మానవులకు పేర్లు ప్రయోజనమేమిటి? ఏకత్వాన్ని భావించలేనటువంటి వారి మానవులకు ఈ పేర్లు ఎందుకు? దివ్యత్వాన్ని చింతించలేనటువంటి మూర్ఖులకు ఈ పేర్లు ఎందుకు? ఇది దేహం, మానవ దేహం, కానీ వీరు మానవులు కాదు, ఆత్మస్వరూపులే, పరస్వరూపులే, నిర్గుణ నిరాకార తత్వములే, నిర్మల స్వరూపులే, నిష్కళంక స్వరూపులే. ఇలాంటి ఆత్మకు పేర్లు పెట్టడము ఇది ఎంత అజ్ఞానము అని ఆ పుట్టిన పిల్లలకు అందరికి కూడాను ప్రప్రథములోనే, నాయన నీవు మానవుడు కాదు, నీవు దేహము కాదు, ప్రతి వ్యక్తి కూడాను నా దేహము, నా మనస్సు, నా బుద్ధి అంటారు. నా దేహము అనేటువంటి పదంలో ఉన్నటువంటి అంత అర్థమేమిటి? నా కాదు,
1: దేహము దేహము కాదు అని దాని అర్థం. నా మనసు మనసు కాదు, నా బుద్ధి బుద్ధి కాదు, మరింకెవరు? అహం అహం, నేను నేనే. ఈ నేను అనేటువంటి ఉనికి ఒక బ్రహ్మకు, ఒక పరమాత్మకు, ఒక దైవత్వానికి, దివ్యత్వానికి మాత్రమే సంబంధించినటువంటిది. కనుక ప్రతి జీవుడు కూడాను ఆత్మస్వరూపుడే. మలమూత్ర దుర్గంధములతో కూడినటువంటి దేహం కాదు తాను. నిమిష నిమిషములకు నీచురూరిని కాదు, పురుగు జవ్వాదీలు పుట్టబో, క్షణములకు మార్పు చెందినదే కాని ఈ దేహము స్థిరంగా ఉండేటువంటిది కాదు. ఇలాంటి భౌతికమైన, అనిత్యమైన, అశాశ్వతమైన, అసత్యమైనటువంటి ఒక స్వరూపాన్ని నేనుగా భావించుకోవటం ఇది ఎంత పిచ్చి కుక్క గుణం కాదా? నాయన, నీవు దేహముగా నీవు భావించవద్దు. దేహము క్షణభంగురమైనటువంటిది, దేహము నీటి బుడగ వంటిది. ఇలాంటి దేహాన్ని నీవుగా భావించవద్దు అని ఈ లేత వయస్సునందునే పిల్లలకు ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆత్మబోధన సలుపుతూ వచ్చింది మదాలస. కనుక ఈనాటి పిల్లల యొక్క మంచి చర్యలకు మూల కారణము మాతృమూర్తులే. నా కుమారుడు సరిలేడు అని చెప్పుకోవటం కూడా ఒక పెద్ద అవమానమే. కుమారుడు నా మాట వినడు అని చెప్పుకోవటం కూడా ఒక అసహ్యమే. ప్రారంభంలోనే సరైనటువంటి బుద్ధులు బోధించుకుంటే పిల్లవాడు చెడిపోయి ఉండేటువంటి వాడు కాదు. పొట్లకాయ పుట్టిన తక్షణమే ఒక పెద్ద రాయి కట్టారు. పెరిగే కొలది కూడా రాయి యొక్క ప్రమాణం కూడా పెరుగుతూ వస్తుంది. రాయి కట్టకపోతే ఆ పొట్లకాయ వంకర టింకరిగా మారిపోతుంది. పుట్టిన తక్షణమే పిల్లవాడికి క్రమశిక్షణ ఆత్మతత్వము అనేటువంటి ఒక రాయిని దానికి ఒక డిసిప్లిన్ గా కట్టాలి. ఆ విధమైనటువంటి డిసిప్లిన్ లేత వయస్సునందు నేర్పలేకపోవటం చేతనే తల్లులు ఈ విధమైనటువంటి కుమారుల యొక్క దుఃఖములకు గురి అవుతున్నారు. అదాలస ప్రప్రథమంలోనే తాను బోధిస్తూ వచ్చింది, నాయనా నీవు కుమారుడు కాదు, నేను తల్లిని కాదు, మన ఇరువురు కూడాను సచ్చిదానందం యొక్క స్వరూపులం లేదు. సముద్రం లోపల అనేక అలలు పుడుతున్నాయి. ఒక అల తర్వాత మరొక అల ప్రారంభమవుతుంది. అది కాని అన్ని అలలు కూడాను సముద్రంతో సంబంధించినవే కాని అలలు ప్రత్యేకమైనటువంటివి కాదు. కనుక నీవు నేను రాజు ప్రజలు సర్వులు కూడాను ఈ సచ్చిదానందం అనేటువంటి సాగరం లోపల అలలమే కాని మరొకరం కాదు. ఎందుకు నీవు కుమార భావాన్ని చింతిస్తున్నావు? ఎందుకు నేను తల్లి భావాన్ని చింతించాలి? ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రధాన సూత్రము. ఇది అజ్ఞానమే కాదు, కేవలం మూర్ఖత్వం కూడా చెప్పవచ్చు. మానవుడు ప్రజ్ఞానవంతుడై మూర్ఖుడిగా ప్రవర్తించడము సరైనటువంటిది కాదు. దివ్యత్వాన్ని కించిత్ పరిచినటువంటి వారం అవుతాం నాయన అని తొట్టల్లో వేసి ఓంకారమని ఏటి ఒక తొట్లలోనూ తత్వం

0: రోజు ఓంకారమైనటువంటి తొట్టలో తత్ త్వం అసి అనేటువంటి పరుపు వేసి ఎరుకు అనేటువంటి బాలుణ్ణి ఏమనక ఉనిచి చైల్డ్ పేరు ఎరుక. ఎరుక అనగా ఆత్మ, ఎరుక అనగా ప్రజ్ఞానము, ఎరుక అనగా చైతన్యము, ఎరుక అనగా బ్రహ్మ. కనుక ఇలాంటి బాలుణ్ణి నేను కేవలము నా కుమారుడుగా భావించుకోవటము నేనంత అజ్ఞానము. ఈ విధమైనటువంటి తల్లులు ఆ కాలము లోపల అనేక విధములైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి పిల్లలకు బోధించి వారికి పరిశీలన సరిపించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అనేక రకములుగా నూరి త్రాపించారు. కనుకనే ప్రాచీన కాలమునందలి పవిత్రమైనటువంటి చరిత్రలు ఈ బాలబాలికల యందు అనేక విధములుగా ప్రతిబింబించేటువంటివి. తల్లి తండ్రులు అంటే వారిని ఎంతో గౌరవించి ప్రేమించేటువంటి వారు. పెద్దలను గౌరవించని, తల్లిదండ్రులను ప్రేమించని, గురువులను విశ్వసించని మానవ జీవితం ఇది ఒక జీవితమా? బాల్యములో బంధువులను, కౌమారంలో గురువును, యవ్వనంలో పెద్దలను, వార్ధక్యంలో ఋషులను సంతోష పెట్టలేని మానవ జీవితము కేవలం ఒక పశు జీవితమనే చెప్పవచ్చును. బాల్యములో బంధువులను సంతోష పెట్టాలి, కౌమారంలో గురువులు సంతోష పెట్టాలి, యవ్వనంలో పెద్దలను ఆనందపరచాలి, ఉచితమైన మార్గంలో ప్రవేశించకూడదు, వార్ధక్యంలో ఋషులను సంతృప్తిపరచాలి. బాల్య కౌమార యవ్వన వార్ధక్యముల యొక్క ప్రభావము కదిలిపోయేటువంటి మేఘముల వంటి ఈ యవనత్వాన్ని మురిచిపోయి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము ఒక విధమైనటువంటి యొక్క అహంకార మమకారముల చేత జగత్తునే తూలనాడుతున్నారు ఈనాటి బాలబాలికలు. ఇలాంటిది కాదు మానవత్వానికి సరైనటువంటి మణి. మానవత్వం మహాఘనమైనటువంటి మణి వంటిది. ఇది ఆత్మస్వరూపమైనటువంటిది. విలువ తెలియనటువంటి వారికి దీన్ని ఎంత బోధించినప్పటికీ అర్థం చేసుకోలేరు. కేవలము తులసిదాస్ చెప్పాడు, నామ నిరూపణ మూల రతనతి. రత్నం యొక్క విలువను తెలిసినటువంటి వాడే దీన్ని బందోబస్తు చేసి సరైన భద్రమైనటువంటి పెట్టెలో పెట్టి తాళం వేస్తాడు. రత్నం యొక్క విలువను తెలియనటువంటి మూర్ఖులే ఏదో టేబుల్ పైన పేపర్ వెయిట్ గా పెట్టి దాన్ని అలక్ష్యం చేసుకుంటారు.
1: అదే
0: మానవత్వం అనేటువంటి విలువను తెలిసినటువంటి వాడు దీనిని బజార్లో మసిబొగ్గులు కమ్ముకోవడానికి ప్రయత్నించడు. కనుక మొట్టమొదట మానవత్వం అంటే ఏమిటి, దీని విలువ ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. ఏమి నేర్పగలరు? వారికే లేదు ఆ గుణములు, పిల్లలకి ఏమి నేర్పగలరు? కనుక మొట్టమొదట తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. ట్యాంకు లో పరిశుద్ధమైనటువంటి నీరు నింపినప్పుడే ట్యాప్ లో పరిశుద్ధమైన నీరు కూడా వస్తుంది. ట్యాంక్ లో మలినమైన నీరు నింపినప్పుడు ట్యాప్స్ లో మలినమైన నీరు వస్తుంది. ప్రభావం తద్భవతి, యథా రాజా తదా ప్రజా, యథా తండ్రి తదా కుమారుడు. తండ్రి ఎటువంటి వాడో తల్లి ఎటువంటిదో బిడ్డలు అలాంటి వారిగా తయారవుతున్నారు. మాతృమూర్తులు ఆధారమైనటువంటి దివ్యమైనటువంటి ప్రపంచమునకు ఏకమైనటువంటి ఒక తత్వాన్ని బోధించేటువంటి దైవత్వాన్ని విశ్వసించుకుంటూ రావాలి. ఈనాడు దైవ ప్రీతి కాని పాప భీతి కాని లేకపోవటం చేతనే సంఘ నీతి కూడాను లేకపోతున్నారు. సంఘంలో కించిత్తైనా మనము గౌరవాన్ని నిలుపుకోగలుగుతున్నామా? అతను నన్ను గౌరవిస్తారని భావిస్తున్నాడు, ఇది చాలా పెరితనం. అయ్యా నమస్కారం అంటే ఓ నన్ను గౌరవించారా అనుకుంటున్నారు. లోకరీతిగా ఆర్టిఫిషియల్ గా నమస్కారం అంటున్నారు కానీ లోపల వాడురా అని అలక్ష్యం చేస్తుంటారు. నమస్కారం చేయకపోయినా పర్వాలేదు, హృదయంలో చాలా గుణవంతుడు అనేటువంటి మంచి పేరు తెచ్చుకుంటే చాలు. కనుకని ఈ భౌతికమైన ప్రాకృతమైన లౌకికమైన స్థూలమైన ఈ జగత్తులోనూ కేవలం స్థూలమైన భౌతికమైనటువంటి మర్యాదల్ని ఆశిస్తున్నారు కానీ, ఈ పదవుల్ని ఆశిస్తున్నారు కానీ, కేవలం ఘనతల్ని ఆశిస్తున్నారు కానీ, ధనమని ఆశిస్తున్నారు కానీ, దీనికి అన్నిటికీ ఆధారమైనటువంటి మన మనోబలాన్ని ఏమాత్రం కూడా మనం ఆశించడం ఎంతకాలం నిలవగలదు? కనుక మన ఏవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవో, మనసే మన జీవితానికి పునాది. మనసు మహా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. మనసు చాలా ఉత్తమమైనటువంటిదిగా ఉంటుంది. మనసు చాలా నిర్మలమైన, మనసు నిస్వార్థమైన. మనసు స్వార్థమైనప్పుడే మనిషి స్వార్థుడైపోతాడు. మనసు మాలిన్యమైనప్పుడే మనిషి కూడా మాలిన్యమవుతాడు. అతి మలినమైనటువంటి మనిషి ఎందు అన్ని చూపులు మలినమే, శ్రవణము మలినమే, తాకు మలినమే, చేతులు మలినమే, సర్వం మలినమైపోతుంది.
1: In a dirty man, looks are dirty, talk is dirty, listening is dirty, everything is dirty.
0: కనుక మొట్టమొదట మనసు పరిశుద్ధమైనటువంటిగా ఉంటే పరులన్నీ పరిశుద్ధమైనవి, చూపులన్నీ పరిశుద్ధమైనటువంటివి, మనసులంతా పరిశుద్ధమైనటువంటివిగానే ఉంటాయి. మన హృదయం అనేటువంటి ఒక పెద్ద పాత్ర. దీంట్లో పరిశుద్ధమైనటువంటి మనసును మనం నింపుకున్నప్పుడు దీనికి దశేంద్రియమైనటువంటి రంధ్రములు ఉంటున్నాయి. ఏ రంధ్రం నుంచి వచ్చినప్పుడు కూడా పరిశుద్ధమే వస్తుంది కానీ మరొకటి రాదు. కనుక మనం ఏమి చెయ్యాలి? ఉన్నది ఒక్కటే, ఏకం సత్ప్రాహోదావదంతి. ఒక జ్యోతిని పెట్టాం, ఒక్కటే అది. 10 రంధ్రములు పెట్టినటువంటి కుండలు దానిపైన బోల్డించాం. ఆ 10 హోల్స్ నుంచి కూడాను 10 జ్యోతులుగా కనిపిస్తుండాలి. దానిపైన దట్టమైనటువంటి ఒక బట్టని కప్పాం, ఆ జ్యోతులు కూడా కనిపించడం లేదు. ఎప్పుడు ఆ దట్టమైన వస్త్రాన్ని మనం తీసివేస్తామో అక్కడే 10 జ్యోతులు వలె కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కుండను మనం పగలకూడదుమో అప్పుడు ఒక జ్యోతి ఏమైనా కనిపిస్తుంది. కనుక ఆత్మ అనేటువంటి ఏక జ్యోతి పైన దశేంద్రియముల యొక్క చింద్రములు కలిగినటువంటి ఈ దేహం అనే కుండను బోల్డించాము. దీనిపైన అభిమాన మమకారమైనటువంటి దట్టమైనటువంటి వస్త్రాన్ని కప్పినాము. ఈ ఆత్మజ్యోతిని మనం చూడలేకపోతున్నాము. అభిమాన మమకారమైనటువంటి బట్టను తీసివేయి, 10 జ్యోతులైనా కనిపిస్తాయి, కానీ ఈ దేహప్రాంతి కూడా నీకు వదిలిపెట్టు. ఒకే జ్యోతి, ఏకాత్మభావము, ఏకం సత్విప్రాహోదావదంతి, ఆ యొక్క మంత్రములకు తగినంత ఆధారంగా ఉంటాయి. ఈనాడు భగవంతుని మనం చింతిస్తున్నాము, హరిస్తున్నాము, శ్లోకాలు ఉచ్చరిస్తున్నాము, పాటలు పాడుతున్నాము, భజనలు చేస్తున్నాము, కానీ భగవత్ అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాము. కారణమేమిటి? బాయ్ చెప్పాడు, విక్రమాదిత్యుడు మారువేషంతో తన రాజ్యం యొక్క స్థితిగతులను కనుక్కోవాలని ప్రపంచమంతా తిరుగుతూ వచ్చాడు. కానీ ఒక చోటు పోయేటప్పటికీ ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ ఆశ్రమానికి ప్రక్కలోపల గుట్టలు గుట్టలుగా భస్మం ఉంటా ఉంటున్నది. చూచాడు, లోపలి ప్రవేశించాడు విక్రమాదిత్యుడు. స్వామీజీ, ఏమిటి మీరు చేస్తున్నారు? ఆయన, నేడు కాదు నిన్న కాదు 60 సంవత్సరం నుంచి కూడాను భగవంతునికి యజ్ఞం ఆచరిస్తున్నానన్నాడు. ఈ యొక్క భస్మపు యొక్క పర్వతములు ఏమిటి అన్నాడు. ఈ యజ్ఞం యొక్క భస్మమే, ఇంత యజ్ఞం చేశాను నేను, చెమితలంతా ఇందులో వేసినాను, అనేక విధమైనటువంటి డబ్బాలు డబ్బాలు నెయ్యి పోసినాను, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క సుగంధ ద్రవ్యాలంతా వేసినాను, లారీస్ లారీస్ గంధపు కట్టెలంతా కాల్చినాను ఈ పర్వతములు, ఈ భస్మ యొక్క పర్వతాలన్నాడు. మరి ఏమైనా మీరు భగవంతుని యొక్క అనుగ్రహానికి గురి అయినారా, పాత్రులైనారా అని ప్రశ్నించాడు. అది నాలో ఉన్నటువంటి ఆవేదన. ఒకనాడైనా భగవంతుడు నాకు దర్శనం ఇవ్వలేదు, స్వప్నములందైనా కనిపించలేదు, ఒక దివ్యమైనటువంటి యొక్క విజన్స్, ఒక విధమైనటువంటి చిహ్నములైనా కనిపించలేదు అన్నాడు. ఇక్కడ మనసు కరిగింది. ఆశ్రమం లోపలే కూర్చున్నాడు, భగవంతుని ధ్యానించాడు. చిత్తశుద్దితో భగవంతుడు అతనికి ప్రత్యక్షమై, రాజా ఏం కావాలి నీకు, కోరుకోమన్నాడు. నాకేమీ అక్కర్లేదు, నా రాజ్యం లోపల ఇలాంటి మహాప్రభువులు, ఇలాంటి బ్రాహ్మణులు, ఇలాంటి పండితులు, ఇలాంటి యజ్ఞ పురుషులు ఉంటున్నారు. కానీ ఇతను వృద్ధుడైనాడు, 60 సంవత్సరం నుంచి కూడాను తమ యజ్ఞం ఆచరిస్తున్నాడు. అతనికి ఎందుకు మీరు దర్శనమివ్వలేదు? అతనిపైన ఎందుకు నీ అనుగ్రహ వర్షాన్ని కురిపించలేదు? పక్కున నవ్వాడు పరమాత్మ. రాజా, యజ్ఞం చేసేది చూస్తున్నావు, గుట్టలనంతా చూస్తున్నావు, నేను భావప్రియుణ్ణే కాని బాహ్యప్రియుణ్ణి కాదు. ఎంత నువ్వు సమారాజం చేస్తున్నావు, ఎంతమందికి భోజనం పెట్టావు, ఎంతమందికి గుడ్డలిచ్చావు, ఆ లెక్క నాకు అక్కర్లేదు. ఆ అకౌంట్స్ ఆ ఇదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి ఇచ్చుకో, నాకు కావాల్సింది భావమే. భావశుద్ధితో చేసినటువంటి వాడే నాకు పరమ భక్తుడు. పరమ భక్తులకు నేను దాసాను దాసుడను. ఏ విధంగా పాడుతుంటాం మనము? దాసాను దాసుడను కావలను రా, దాసులకు సేవనే చేయమలరా, దాసాను దాసుడను కావలను రా. కోరుతుంటాం, ఏం సేవ చేస్తున్నావు? దాసులకు సేవనే చేయమలరా అంటున్నావు, ఏం చేస్తున్నావు? ఈ బ్రాహ్మణుడు నిరంతరము కూడాను మంత్రాలు ఉచ్చరిస్తున్నాడు. మంత్రం తర్వాత మరొక మంత్రం ఏమిటి, మరొక మంత్రం తర్వాత మరొక మంత్రం ఏమిటి అనేటువంటి మంత్రాలపైనే లక్ష్యం పెట్టుకుంటున్నాడు. కానీ మాధవుని పైన లక్ష్యం లేదు. ఇది కేవలము గ్రౌండ్ ఫోన్ ప్లేట్ మాదిరి ఉంటుంది, టేప్ రికార్డ్ మాదిరి ఉంటుంది. టేప్ రికార్డుకి ఎంత ఫలితము, వీనికి అంతే ఫలితము. మనసును నా పైన పెట్టి ఒక్కతూరి మాధవా అని పిలిస్తే చాలు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, మసూదుల, ఇవే నాకు కావాల్సింది, ఇవి కాదు, నాకు హృదయం నుంచి రావాలి. ఇది కేవలం డ్రై మంత్రాలు, ఇందులో కాదు, ఇది ఫ్రెష్. దీంతో ఒక విధమైనటువంటి ప్రాణ సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వం ఉండాలి. ఎండ మేఘాలు చాలా ఉంటుంటాయి, ఎండమావులు మిరాజ్, కానీ ఎంత దూరం పోయినప్పటికీ ఒక్క చుక్కైన మనకు నీళ్ళని అందించాయి. నీళ్ళవలే, కానీ అవి నీళ్లు కాదు. నీవు చూస్తున్నారు కేవలం భక్తితో యజ్ఞం చేసినట్టుగా కాదు, కేవలం తన యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రకటించుకుంటున్నాడు. అలాంటివి నాకు అక్కర్లేదు. భజన చేస్తున్నామంటే ఈ భజన తర్వాత ఇంకో భజన ఏమిటి, ఈ పాట తర్వాత మరొక పాట ఏమిటి, తాళమేమిటి, రాగమేమిటి, దీనిపైన పోతున్నారే కానీ భావాన్ని ఏమైనా కించిత్ అయిన కూడా భగవంతుని పైన నియమిస్తున్నారా? అలాంటి వారికి ఎలాంటి ఫలితం వస్తుంది?
2: ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నేను.
0: ఎంత పాత్రం తీసుకుని పోతారో ఆ పాత్ర నిండికే వస్తుంది జలం.
3: గంగలో
0: కావలసినంత జలం ఉంటుండాలి, కానీ పాత్ర చిన్నదిగా ఉంటుంది. ఈ హృదయమునందు దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి, ఈ ప్రకాంతిని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈ దివ్యత్వాన్ని చింతించాలి, దివ్యత్వాన్ని అనుభవించాలి, అనుభవించిన దాన్ని ఆనందించాలి, ఆనందించిన దాన్ని అందరికీ పంచాలి. నిజమైనటువంటి భక్తి స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము ఈ రెండు ఉండినటువంటి వాడికి భగవంతుడు ఒక అరయించులో దగ్గర ఉండినా గాని అనేక మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. తల్లి కంటే మిగుల దైవం మీ దగ్గర, తల్లి కంటే చాలా దగ్గర దైవం. అలాంటి దగ్గర ఉన్నటువంటి దైవాన్ని విశ్వసించిగా ఎక్కడెక్కడో అరణ్యానికి పోయి తపస్సు చేస్తుంటారు. ఎంత మూర్ఖుడు, ఎక్కడున్నాడని భగవంతుడు అరణ్యానికి పోతున్నాడు. సర్వత పాణిపాదం తత్సర్వతో చేసి శిరోముఖము సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి వాడికి ఎక్కడెక్కడో వెతకటము ఇది మూర్ఖత్వం కాదా? ఎక్కడో పలాన్ చోట్ల పలాన్ రోడ్లో ఉన్నాడంటే ఏ ఇల్లు ఏ నంబరు అని అక్కడ వెతకవచ్చు. సర్వవ్యాప్త నారాయణ స్థిత ఇలాంటి తత్వాన్ని మదాలస పిల్లలకు బోధించింది. నాయన ఈ దేహము స్థిరమైనది కాదు, తొమ్మిది చిల్లుల తోడిట్టి కాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు. ఇది ఏమో నీవు వజ్రంగా భావిస్తున్నావేమో, కాదు కాదు. మల మూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పురుగు జవ్వాదీలు పుట్టబో. దేవుడనగా తేరు దేశమందుడేడు, దేవుడనగా తన దేహమందే ఈలోనే ఉన్నాడు. ఇదే దేవుడవు. ఈ సత్యాన్ని గుర్తించిన ఆయన, నువ్వు దేవుడని గుర్తించేస్తే నీకు ఎట్టి బాధలు ఉండవు. గుర్తించలేకపోవటం చేతనే ఇన్ని బాధలు మనకు వెంటాడుతున్నాయి. నమ్మి చెడినట్టి వారు ఈ లోకాన లేరు లేరు లేరు. నమ్మక చెడిన వారులున్నారు కానీ నమ్మి చెడినట్టి వారు లేరు, నమ్మకం లేరు. కానీ ఆ నమ్మకం కూడా నువ్వు పార్ట్ టైం నమ్మకం, క్షణములో వస్తుంది క్షణంలో పోతుంది. ఈ దుఃఖములంతా మనం వెంటాడుతూ వస్తుంది. మించు ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది కానీ తక్షణమే చీకటి క్రమ్ముకుని వస్తుంది. కనుక ఒక్క నిమిషంలో నమ్మకం వస్తుంది, మరొక నిమిషంలో డౌట్స్ వస్తుంటాయి. దీనికి సరి అయినటువంటి ప్రబోధలు ప్రచారములు ప్రతత్వములు లేకపోవటం చేతనే తల్లిదండ్రులు సరైనటువంటి టీచ్ చేయటం లేదు. పుట్టిన తక్షణమే మా పిల్లవాడికి మంచి విద్య రావాలి, తీసుకోవాలి, పదవి రావాలి, విదేశాలకు వెళ్లాలి, ప్రపంచమంతా చుట్టాలి. ఏమిటి ఇంత ప్రపంచము? ఎందుకోసం చుట్టున్నాడు? బజార్లంతా చుట్టున్నాయి కుక్కలు కూడాను, వాటికి ఏం చదువు ఉన్నాయి? చుట్టడం ఆ గొప్పతనము. కనుక తల్లిదండ్రులే పెద్ద మిస్టేక్. తల్లిదండ్రులు సరిగా ఉంటే కదా పిల్లలు బాగుంటుంటారు. కౌసల్య సుతీరు ఎందుకోసమని? కౌసల్య మహాసాధ్యమండరాలు కాబట్టి రాముడు దేవుడై ప్రకాశించాడు. మహాసాధ్యమండరాలు కాబట్టినే లవ కుశులు లోకానికంతా కూడా ఎంతో ఆదర్శమైనటువంటి యొక్క బిడ్డలుగా నిరూపించారు. ఆ సద్గుణములు సంపన్నతైన సచ్చీలత ఈ యొక్క తల్లిదండ్రుల్లో ఉండాలి. అది లోటు కలగటం చేతనే ఈ ప్రపంచం ఈనాడు ఈ దుఃఖాన్ని అనుభవిస్తుంటుంది. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము? ధనధాన్యములు కలిగి ధర్మగుణము నా ఉన్నతి లేదనే చింతయుండు. విద్యాధికారి అయి విర్రవీగుతున్నా ఉద్యోగములు లేక వ్యధలనందు. కూటికి లేఖను అల్లాడుతున్నట్టు నిరుపేదకెందరో బిడ్డలుందరు. ఏమిటిది కారణం? కేవలం మన అంతర్భావం సరైనటువంటిదిగా లేకపోవటమే దీనికి మూల కారణం. ప్రతి ఒక్కటి కూడా జగత్తంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. కాబట్టి ఈ పునాది పైన మనం ఆధారపడాలి, కానీ భవనాన్ని చూసి మనం సంతోషించకూడదు, ఆకర్షించకూడదు. పునాది మనసే. మనసు సరైనటువంటిగా ఉండినప్పుడే భవనం ఎంతకాలమైనా ఎంత భూకంపములు వచ్చినా కానీ కదలదు. కనుక మనసు అనేటువంటి విశ్వాసము దృఢమైనటువంటి యొక్క భక్తి శ్రద్ధలతో ఉండాలి. కనుక షిరిడి లోపల కూడా 2 రూపాయలు తీసుకోవటం అనేటువంటిది మా విద్యార్థి చెప్పాడు. ఆ 2 రూపాయలు దేనికోసమని? శ్రద్ధ భక్తి. శ్రద్ధ లేకపోతే భక్తి లేదు, భక్తి లేకపోతే శ్రద్ధ రాదు. నువ్వు ఒక విత్తనంలో 2 బద్దల వంటివి. 2 బద్దలు చేరినప్పుడే మొక్క ప్రారంభమవుతుంది, మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది, అనేక వేల ఫలములంతా కూడా మనకు లభ్యమవుతాయి. కనుక అజ్ఞానం అనేటువంటి యొక్క మొట్టమొదటి విత్తనం లోపల ఈ యొక్క అహంకారం మమకారం అనేటువంటి 2 మొక్కలు, దీంట్లో మమకార అభిమానం అనేటువంటి పువ్వులుగా పూస్తాయి. సుఖము దుఃఖం అనేటువంటి ఫలాలను అందిస్తున్నాయి. సుఖ దుఃఖములకంతా కూడా అజ్ఞానమే మూల కారణము. సుఖము లేదు దుఃఖము లేదు, నేను ఆనందమయుడను అనేటప్పుడే అజ్ఞానం అనేటువంటి దగ్గర కూడా ఉండదు. ఈనాడు పడేటువంటి సమస్త బాధలకు శారీరక మానసిక ఆధ్యాత్మిక బలములంతా కూడా కృంగిపోవడానికి మూల కారణము మన బలహీనమే. మనసు పిచ్చిపోతేనే తిరుగుతుండాలి. కనుక ఈ మనస్సును సరైనటువంటి స్థితిలో పెట్టుకోవాలి. అందువలకే అలర్కుడు అని పేరు పెట్టేసేసింది మదాలస. అంటే ఏమి? తన తత్వాన్ని తాను గుర్తించక, దైవత్వాన్ని ప్రేమించక, దైవత్వాన్ని విశ్వసించినటువంటి వాడు కుక్కతో సమానం అని. ఎవడైనా సరే చక్రవర్తి గారి వాడు పిచ్చి కుక్కరే, పిచ్చి కుక్క దగ్గరికి పోతే కరుస్తుందేమని అందరూ భయపడతారు. పిచ్చి కుక్క కరిస్తే దానికి ఇంకా మందే లేదు, చావటమే. కనుక అలాంటి అజ్ఞాని అనేటువంటి వాడు జగత్తులో అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతుంటాడు. కనుక తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణమును ప్రకటించే నిమిత్తమై ఈనాడు బాలబాలికల యొక్క దినముగా ఎన్నుకున్నారు. కనుక తల్లిదండ్రులు ఈనాడు దుఃఖపడుతున్నారంటే దీనికి కారణం వారదే కాని కారణము, పిల్లలది కాదు. తల్లిదండ్రులు ఆనందిస్తున్నారంటే అది వారదే కాని, పిల్లలది కాదు. కనుక వారు సరైనటువంటి పోషణ చేసుకుంటూ వస్తే వారు ఎంతైనా సుఖంగానే శాంతిని అనుభవించగలరు. పిల్లల యొక్క జీవితం కూడాను ప్రకాశవంతంగా కేవలం ఒక స్ట్రీట్ లైట్ మాదిరి కనిపిస్తారు. స్ట్రీట్ లైట్ ఏమిటి? బాటసారులకు వెలుతురునిస్తుంది, తన స్తంభాన్ని తాను చూపించుకుంటుంది. స్ట్రీట్ లైట్స్ గా ఉండటం లేదు, స్ట్రీట్ డాగ్స్ గా తయారవుతున్నారు. దీనికి మూల కారణం తల్లిదండ్రులే. పిల్లలని ప్రయోజనం లేదు. వారు ఏం చేసినా మంచి మంచి మంచి మంచి అని వర్ణిస్తుకుంటూ కూర్చుంటారు. సరైన తల్లిదండ్రులే కాదు వీరు. పిల్లవాడిని చెడిపోయేటువంటి వారు వీరు. తప్పును ఖండించాలి, మంచిని ప్రోత్సహించాలి, అప్పుడే తల్లిదండ్రులు సరైనటువంటి వారిగా ఉంటారు. తప్పును కూడా ఒప్పుగులుగా భావిస్తూ ఉంటుంటే తల్లిదండ్రులు వాడిని పాడు చేసినటువంటి వారు పరమ రాక్షసులనే చెప్పవచ్చు. తల్లిదండ్రులు అధికం కావటం చేతనే ఇలాంటి బిడ్డలు కూడా అధికమైపోతున్నారు. భగవంతుడు ఎప్పుడు భావప్రీడే. భావాన్ని పరిశుద్ధపరచుకో, అంతేకాని బాహ్యమైనటువంటి ఆడంబరాలకు నువ్వు ప్రయత్నించద్దు. ఈ ఆడంబరాలంతా కూడా అల్పతృప్తులే. దీనివల్ల ముక్తి కాని, మోక్షం కాని, ఇంకే విధమైన పవిత్రమైన అనుగ్రహం కాని ఏమాత్రమూ జరగదు.
1: You will not have real sacredness or anything whatsoever.
0: ఒకతూరి రాములు అరణ్యానికి పోయే ముందుగా తన సమస్త వస్తువులు కూడాను సర్వులకు దానం చేస్తూ వచ్చాడు. అయ్యో, రామచంద్రుడు అరణ్యానికి వెళుతూ కూడాను ఇంత దాన ధర్మాలు చేస్తున్నారని చెప్పి విని అనేక మంది బ్రాహ్మణులంతా వచ్చారు.
1: On hearing that Rama is sacrificing, passing on all his belongings, many Brahmins assembled there.
0: అందులో ఒక బ్రాహ్మణుడు నడవలేక నడవలేక వచ్చాడు. పాపం దూరంలో నడచలేక కూర్చోవటం రావటం కూర్చోవటం రావటం ఈ విధంగా చూచాడు రాముడు. కానీ దగ్గరకు వచ్చేటప్పటికి, నాయన దేనికోసం వచ్చావు, ఏం కావాలి విప్రోత్తమ అని పిలిచాడు. నాకు ఏమీ అక్కర్లేదు స్వామి, నాకు వయసు అయిపోయింది, ఈ దేహాన్ని ఏ నిమిషంలో నేను వదులుతానో ఏమిటో.
1: తాము
0: 14 సంవత్సరములు అరణ్యానికి పోతున్నారట.
1: రామా
0: తిరిగి అయోధ్యకు చేరేంత వరకు నేను బ్రతికి ఉంటానో లేదు, తూరి కన్నులారా మిమ్మల్ని చూచిపోవాలని వచ్చానన్నాడు. ఏ కోరిక లేదు పాపం. అలాంటి బ్రాహ్మణ్ చూసేటప్పటికీ రాముడు చాలా సంతోషించాడు. ఇలాంటి పరిశుద్ధమైన భావములు నా రాజ్యంలో అందరికీ ఉంటుంటే ఇంత విధముగా ఉండేటువంటి ఇలాంటి దుర్బుద్ధులు కాని, ఇలాంటి దురవస్థలు కాని ఏమాత్రం గురి అయ్యేటువంటి వారు కాదు. విప్రోత్తమ నీ యొక్క పవిత్రమైనటువంటి హృదయం నా హృదయాన్ని కరిగించింది, నా హృదయాన్ని కదిలించింది, ఏం కావాలో కోరుకో అన్నాడు. నాకేమీ అక్కర్లేదన్నాడు. త్రిజటుడు అని అతని పేరు పాపం. త్రిజటుడు అప్పుడు ఒక కర్రను అతని చేతికిచ్చి, దేకో చూడండి, ఇన్ని విధమైన సిరి సంపదలంతా ఉంటున్నాయి ఈ సరయు నది తీరం లోపల, ఈ కర్రను విసురు, అది ఎంత దూరం పోతుందో అంత ప్రమాణం రౌండ్ గా నీకు ఆ యొక్క స్థానం నిశ్చేసిస్తాను, అందులో ఉన్నటువంటి సమస్త సౌభాగ్యాలు కూడా నీకు అందిస్తానన్నాడు. రామ, నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తున్నాను. కోరిక లేనప్పటికీ భగవంతుని ఆజ్ఞ శిరసావహించాలి, అది ప్రధానమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము. కర్రను తీసుకున్నాడు, రామాని విసిరాడు. శక్తి చాలా తక్కువగా ఉంటుండాలి, కర్ర చాలా దూరం వెళ్లిపోయింది. మంచి బలవంతుడు కూడాను ఎవరుడు కూడాను అంత దూరం విసరలేడు. అప్పుడు అనుకున్నాడు, రామశక్తియే దీనికి మూల కారణం అనుకున్నాడు. అంత చుట్టి సిరి సంపదలంతా ఉంటున్నాయి ఈ సరయు నది తీరం లోపల, ఈ కర్రను విసురు, అది ఎంత దూరం పోతుందో అంత ప్రమాణం రౌండ్ గా నీకు ఆ యొక్క స్థానం నిశ్చేసిస్తాను, అందులో ఉన్నటువంటి సమస్త సౌభాగ్యాలు కూడా నీకు అందిస్తాను.

కూడాను యవనుడు కూడాను అంత దూరం విసరలేడు. అప్పుడు అనుకున్నాడు రామశక్తియే దీనికి మూల కారణం అనుకున్నాడు. అంత చుట్టి అందులో ఉన్నటువంటి సిరి సంపదలు భోగం అన్నింటినీ కూడా గోవులను సర్వమును కూడాను ఆ బ్రాహ్మణికి అందించాడు. రామాయణంలో కూడా రాయలేదు. త్రిజటుడు చెప్పాడు, స్వామి దీన్నంతా నేను ఎందుకు అనుభవించాలి? నేను ఈ స్థితిలో ఉండటం చేత నేను నిన్ను అనేక విధములుగా నేను స్మరిస్తూ కూర్చున్నాను. నా గతి, నా స్థితి, నా మతి, నా సంపత్తి శ్రీరామచంద్రుడే. నా స్థితి, మతి, గతి, సంపత్తి సర్వం కూడా నాకు శ్రీరామచంద్రుడే. ఇవన్నీ తమను చూడటానికి వచ్చాను. సుందర విగ్రహాన్ని చూస్తుంటే నేను నా సర్వస్వము మర్చిపోయినాను. ఈ ఆనందాన్ని నా జీవితం ఉండినంత వరకు నాకు అందించినాడు చాలున్నాను. అప్పుడు చెప్పాడు, ఇలాంటి విప్రులు దీనివల్లనే సాక్షాత్ దైవస్వరూపులుగా భావిస్తూ వచ్చాడు. అలాంటి మహావిప్రులు గాని, అలాంటి సద్గుణవంతులు కాని ఈనాడు కరువైపోయారు. చచ్చేవాడిని చూస్తే చచ్చేవాడు కూడా లేచి వస్తాడట. చచ్చేవాడు కూడా లేచి వస్తాడు, ఒక క్యాన్సిల్ చేసుకుంటాడు. ఇలాంటి పరిస్థితి ఈ కలియుగంలో ప్రారంభమైంది. మూల కారణం ఏమిటి? స్వార్థము, స్వార్థము, స్వార్థం, దురాశ, దురాశ, దురాశ. దురాశకు ఒక పరిమితమే లేదు. ఇంత ఉండినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దురాశే దుఃఖమునకు కారణము అని మనకు ఆశపడవలసింది ఏమిటి? ఆదర్శ మానవుడుగా తయారు కావాలి, ఆదర్శ పుత్రులుగా తయారు కావాలి, ఆదర్శమైనటువంటి జీవితాన్ని మనం అందించాలి. ఏ మానవత్వానికి సరైనటువంటి అర్థము. అనేక జన్మం నుంచి వస్తున్నాం మనము, పట్టవారు కాదు పాతవారమే. అందువల్లనే కృష్ణుడు చెప్పాడు, నమే పాత్రాస్తి కర్తవ్యం తిష్లో కేశకించిన నానవాప్తం అవాప్తయం వర్తయే వచ్చి కర్మని. నేను కర్మ చేయకపోతే ఎట్లవుతుంది? నీవు కూడా అనేక జన్మల నుంచి వస్తున్నావు అర్జున. దీనికి మానవ అనేటువంటి దాంట్లో పదంలోనే ఉంటుండాలి అర్థము. మా నవ, మా అనగా కాదు, నవ అంటే కొత్త, కొత్తవాడు కాదు నీవు, పాతవాడే. పాతవాడే నాయన, నీకు నాకు అనేక జన్మల నుంచి కూడా సంబంధం ఉంటుండాలి. ఈ సంబంధమే కాదు, నిన్న మొన్న వచ్చి కాలేజీలో చేరినంత మాత్రం మనకు ఏదో కొత్త సంబంధం ఏర్పడింది అనుకుంటున్నావు. అనేక జన్మల సంబంధం అంతా ఉంటుండాలి. కానీ క్షీణే పుణ్యే మధ్యలోకం విసంతి, ఆ పవిత్రమైనటువంటి ఒక కాలం దాటిపోయింది. దాని తర్వాత నీవు పవిత్రం చేయలేకపోతున్నావు, అందువల్ల నీకు నాకు ఎడబాటు జరిగింది. కనుక ఈ సంబంధంలో ఎప్పుడు ప్రాప్తి చిక్కిందో స్వామి సన్నిధి చిక్కింది. సన్నిధి చిక్కినప్పుడు దాన్ని మరింత ప్రాప్తిగా పోషించుకోవాలి. నీకు సరైన అధికమైనటువంటి జీవితం అభివృద్ధమవుతుంది. కానీ ఉన్నదాంతో అనుభవించావు కానీ మరి కొత్త సంపాదించలేదు. తిరిగి మరి నువ్వు సంపాదించుకోవాలి. ఎలక్షన్ లో నిలిచావు, 5 సంవత్సరం నీవు అసెంబ్లీ హాల్లో పోయి కూర్చున్నావు, ఒక సంవత్సరం తగ్గిపోతూ వచ్చింది. బయటకు రావాల్సిందే, కూర్చోడానికి అధికారం లేదు. తిరిగి కూర్చోవాలంటే తిరిగి నువ్వు ఎలక్షన్ నిలిచాల్సిందే. అదే రీతిగానే ఈ యొక్క క్షీణ పుణ్యం ఉన్నంత వరకు ఉండినావు సమీపంలో. పుణ్యం క్షీణించింది, క్షీణించడానికి నీ ప్రవర్తనే కారణము. కనుక ఆ ప్రవర్తన చేతనే క్షీణించిపోయింది ఈ పుణ్యము. తిరిగి దాన్ని సంపాదించుకోవాలి, తిరిగి పుణ్యం నువ్వు సంపాదించుకోవాలి. అది మనుషుల యొక్క ప్రవర్తనతో వచ్చేటువంటిదే కానీ భగవత్ యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది కాదు. ఈనాడంతా కూడా నెగిటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకున్నాం మనం, కానీ పాజిటివ్ పవర్ ను ఆశిస్తున్నాము. అదే పెద్ద తప్పు. నీ హృదయం నుంచి నెగిటివ్ థాట్స్ పోవాలి, ముందు పాజిటివ్ థాట్స్ రావాలి. కొనేది వంకాయలు, కోసరికేది గుమ్మడికాయలు. కనుక మనం లోపల మనం ఆ నెగిటివ్ ని మనం తీసివేయాలి. అంతా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్. కనుక నీకు పాజిటివ్ అయిన భగవంతుడు నీకు ఎట్లా లభిస్తాడు? మొట్టమొదటి ఈ నెగిటివ్ థాట్స్ కడిగి వేసేసి సరైనటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క భావం నీలో ప్రార్థిస్తుంది. దుస్సంగముల చేత దుర్బోధనలే వస్తుంటాయి, బోధన చేత దుశ్చర్యలే ఆచరిస్తాడు, దుఃఖముని అనుభవిస్తాడు. కనుక మొట్టమొదటి దుస్సంగాన్ని దూరం చేసుకోవాలి. రన్ అవే ఫ్రమ్ బాట్ కంపెనీ. గావపడతావు ఎంత కాలమైనప్పుడు కూడా ఈ దుస్సంగం ఉండినంత వరకు కూడాను భగవంతునికి అత్యంత దూరమే. ఈ దుఃఖము తప్పినది కాదు, ఎవరో ఇచ్చినది కాదు, నీకు నీవు సంపాదించుకున్నటువంటి. కనుక భగవంతుని భజన చేసినా, భగవంతుని కీర్తనలు పాడినా, భగవంతునికి నామస్మరణ చేసినా హృదయం నుండి రావాలి. కేవలం పెదవుల నుంచి వచ్చి ప్రయోజనం లేదు. పెదవుల నుంచి వచ్చేటువంటి నామస్మరణ కంటే చేతులతో చేసిన సేవ చాలా మేలు అన్నాడు. కనుక ఇవన్నీ కూడా కేవలం ఒక ఆడంబరంగా ప్రకటించేటువంటివి. ఇంత పప్పిషో కాదు, కాదు, కాదు. ప్రాణం పోయిన తర్వాత కూడా హార్ట్ లంగ్ మిషన్ పెడితే ఊగిరట్టుగా ఉంటుంటా దేహము. ఈ ఆడేది హార్ట్ లంగ్ మిషన్ యొక్క ప్రభావమే కాని నిజమైన ప్రాణం లేదు అక్కడ. రాగతాడడానికి వచ్చేటువంటి సౌండ్లే కాని ఈ పెదవులువి హార్ట్ నుంచి వచ్చినవి కాదు. హార్ట్ నుంచి వచ్చినటువంటివి అయితే హార్ట్ ను మర్చిపోతాడు. హార్ట్ ను చూస్తున్నాడు, హార్ట్ ను మర్చిపోతున్నాడు. ఈనాటి కలియుగ ప్రభావం. కనుక మనం హార్ట్ ను మర్చాలి, హార్ట్ ను పెంచాలి. సో భగవంతుని హార్ట్ లో పెట్టుకోవాలి. కనుక భగవంతుని యొక్క స్మరణ చేయాలంటే హృదయం నుంచి రావాలి, ఉప్పొంగాలి, ఉప్పొంగాలి, తాదాత్మ భావన పొందాలి. ఉన్నాము ఆశ్రమంలో 20 ఏళ్ల నుంచి ఉంటున్నాము, ఏమి స్వామి అనుగ్రహం రాలేదు. ఇది ఎక్కడ ఉందంటే 60 సంవత్సరం యజ్ఞం చేశాడు చూడు, ఆ ముసలివాడి వలె ఉంటుండాలి. 20 సంవత్సరాలు ఆశ్రమంలో ఉంటున్నాము 20 సంవత్సరం నుంచి, కానీ ఏం చేస్తున్నావు? లోకాభిరామాయణం అంతా వాడి చింతన, వీడి చింతన.

చేస్తున్నావు, దైవ చింతన ఎంత మాత్రం చేస్తున్నావు? ఆశ్రమంలో ఉండి కూడా అదొక శ్రమనే. ఆశ్రమం యొక్క ప్రభావాన్ని, ఆశ్రమం యొక్క నియమాన్ని, ఆశ్రమం యొక్క పద్ధతిని, ఆశ్రమం యొక్క స్థితిని మనం ఎంతవరకు పోషించుకుంటున్నాం? బాడీ ఆశ్రమంలో, బుద్ధి బజార్లో కాదు కాదు, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. అది కావాలి నాకు. హెడ్ లోపలికి ఎవరి చింతను చేర్చకూడదు, ఒక్క దైవ చింతన తప్ప. అది నిజమైనటువంటి స్మరణ.

ఇప్పటిదాకా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 మే 6వ తేదీన మాతృశ్రీ ఈశ్వరమ్మ వర్ధంతి దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

డిసిప్లిన్ ఇది చాలా అవసరము. మనము తెల్లవారి లేచిన తక్షణమే కాలకృత్యములు తీర్చుకుని భగవంతుని స్మరించి తదుపరి ఏదో మన కర్మలు ఆచరిస్తూ ఉంటాము. ఈ కర్మలు నిత్యము మార్పు చెందినటువంటివి, కూర్పు కలిగినటువంటివిగా మనం ఒక నియమాన్ని అనుసరించాలి. ఒక్కొక్కనాడు ఒక్కొక్క రకమైన మార్పు మనం తెచ్చుకోరాదు. ఈనాడు ఒక గంటకు లేవటము, రేపటి దినము మరొక పని చేయటము, ఈ విధమైన మార్పులు ఉండకూడదు. డిసిప్లిన్ అనేది సక్రమమైన మార్గంలో అనుసరించాలి. పనులు వేరువేరుగా ఉండవచ్చునుగాని పరమాత్మతత్వము ఒక్కటిగానే హృదయమనందుంచుకోవాలి. లేచిన తక్షణమే కాలకృత్యములు తీర్చుకుని ఒక ప్రశాంత వాతావరణమునందు పరమాత్మని కొన్ని నిమిషములైనా హృదయపూర్వకముగా స్మరించడానికి ప్రయత్నించాలి. నియమమే లేకపోతే మానవత్వము జీవించదు. మానవత్వమంతా నియమ నిష్ఠాదులపైనే ఆధారపడి ఉంటున్నది. నిత్య జీవితము లోపల ఈ నియమాన్ని పాటిస్తూ రావాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. చెన్నైలో ఒకనాడు మొదలియార్ వద్దకు ఒక అపరిచిత వ్యక్తి శిల్పిని తీసుకుని వచ్చి అక్కడ వదిలి మరుక్షణం అంతర్ధానమయ్యాడు. ఆ శిల్పికి కూడా మొదలియారు పరిచితులు కాదు. మధురాంతకం దగ్గర ఒక గ్రామానికి చెందినవారే ఈ శిల్పి. ఈయనకు ఒక ముస్లిం సాధువు కల్లో కనిపించి, నీవు గిండీకి వెళ్ళు, అక్కడ నీకోసమని ఒక కార్యం వేచి ఉంది అని చెప్పారట. ఆ ప్రకారం శిల్పి గిండీ స్టేషన్లో దిగాడు. తనకు ఇదివరకు ముఖపరిచయం కూడా లేని ఒక వ్యక్తి ఆ స్టేషన్లో తనను పేరు పెట్టి పిలిచి తిన్నగా లోకనాథం మొదలియారిగారి వద్ద దిగబెట్టి మరుక్షణం అంతర్ధానమయ్యాడు. షిరిడీబాబా స్వప్నంలో ఆదేశించినట్టు ఆ బాబా విగ్రహం చెక్కే బాధ్యత శిల్పిపై పడింది. తనకు స్వప్నంలో అగుపడిన మూర్తి అంతగా గుర్తులేనందువల్ల తిరువళ్లిక్కేణి పార్థసారథి ఆలయం వద్దనున్న కొట్లలో షిరిడీబాబా బొమ్మను కొని ఆ శిల్పికి ఇవ్వబడింది. అది చూసి ఆయన శిలావిగ్రహం చెక్కాలి. శిల్పి శిలను చెక్కాడు. జీవకళ ఉట్టిపడుతూ సాక్షాత్తు ఆ షిరిడీ సాయే ప్రత్యక్షంగా ఉన్నట్టు తయారైంది ఆ విగ్రహం. ఈ విధంగా జీవకళతో రూపొందటానికి ఆ పర్తినాథుని అనుగ్రహబలమే అని మనకు తోచక మానదు. 1949 ఫిబ్రవరి 3వ తేదీ గురువారం పుణ్యదినాన స్వయంగా మన స్వామే ఆ విగ్రహానికి గిండిలో ప్రతిష్ట జరిపించారు. హస్తచాలనంతో సంకల్ప సృష్టి ద్వారా ఒక చిన్న వినాయకుని ప్రతిమ, యంత్రము, నవరత్నాలు, అక్షంతలు మొదలైనవి రప్పించి పీఠానికి కింద ఉంచి దానిపై షిరిడీబాబా విగ్రహాన్ని స్థాపించి అష్టబంధనం చేశారు స్వామి. ఈ విగ్రహానికి నా జీవశక్తిని ప్రసాదిస్తున్నాను చూడండి అంటూ స్వామి ఒక్క క్షణం ఆ విగ్రహం వైపు తమ తీక్ష్ణ దృష్టిని సారించారు. అక్కడి వారందరూ వీక్షిస్తూ ఉండగా ఆ విగ్రహం ఒక్క మాట పైకి లేచి అంతరిక్షంలో కాసేపు నిలిచి తిరిగి యథాస్థానంకి వచ్చి చేరింది. వాస్తవికమైన ప్రాణప్రతిష్ఠ. నిజమే, ఆ విగ్రహము ఆకర్షించుకున్న సత్యమైన ప్రాణశక్తి వల్లనే ఆ శబ్దతరంగాలను గ్రహించగల నిజమైన భక్తులు, సాధకులు ఇప్పటికీ అక్కడ ఆత్మశాంతిని అనుభవింపగలుగుతున్నారు. అంతే, అటు పిమ్మట మొదలియారు స్వగృహానికి తిరిగి రాలేదు. కుటుంబ బంధాలను తుంచివేసి అతి తీవ్రమైన వైరాగ్యాన్ని పెంచుకున్నారు. కేవలం లౌకిక జీవితం మాత్రమేనా త్యజించారు? కాదు, చివరకు తమకు ఆత్మనాథుడైన సత్యసాయి తన స్వగృహానికి విచ్చి విడిది చేసినప్పటికీ ఆ సాకార రూపమందు కూడా మమకారాన్ని వీడి ఆ సాయినాథుడే కదా జీవశక్తితో ఈ శిలలో ప్రతిష్ఠితుడయ్యాడు అంటూ ఇక తన గృహానికే వెళ్లక ఆ గిండీ ఆలయంలోనే మొదలియారు కూడా ప్రతిష్ఠితులైపోయారు. బాబాను కేవలం ఒక మహేంద్రజాలకునిగా భావించేవారు స్వామి యొక్క అఖండ శక్తిని ఇక్కడ గుర్తించటానికి ఇది ఒక చక్కటి ఉదాహరణమే. అతి స్వల్పకాలంలోనే ఒకరికి అంతటి మానసిక పరిపక్వతను కలిగించి జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదించటం స్వామి ఆధ్యాత్మిక శక్తికి తార్కాణం. ఇంద్రజాలకులకు ఇది సాధ్యం కాదు. ఆ షిరిడీ సాయి విగ్రహమునే సదా సేవించుకుంటూ ఆ ఆలయానికి పక్కనే ఒక చిన్న గృహాన్ని నిర్మించుకుని అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు లోకనాథం గారు. గిండిలో షిరిడీ సాయినే సేవించుకుంటూ ఇక ఆ సత్యసాయిని పూర్తిగా వదిలిపెట్టారన్న అనవసరపు వదంతులు పుట్టకుండా ఉండేట్లో అన్నట్టు అప్పుడప్పుడు ఒక అయస్కాంతంలాగా పుట్టపర్తికి ఆకర్షించటం వల్ల తరచూ లోకనాథం గారు పుట్టపర్తికి వెళ్లి స్వామిని సందర్శించుకుని వస్తూ ఉండేవారు. 1962 దసరాలకు ప్రశాంతి నిలయం వెళ్లి తిరిగి వచ్చిన మొదలయ్యారు కొద్ది రోజుల్లోనే దివంగతులయ్యారు. లోకనాథం సాయి జగన్నాథునిలో ఐక్యమయ్యారు. 5 పూర్వమే ఒక గురువారం వేకువ ఘడియల్లో శ్రీమతి ధనమ్మగారు సుమంగళిగా కన్నుమూసి ఉన్నారు. అదే సమయంలో మరొక చోట స్వామి దంతధావనం చేసుకుంటూ, ధనమ్మ నా పాదసన్నిధి చేరుకుంది అన్నారట. గిండీలో బాబా మందిరంలో సాయి విగ్రహంతో పాటు మరో 2 దైవీక చిహ్నాలు కూడా ఉంటాయి. అందులో ఒకటి
ఒక వస్త్రం మీద షిరిడీబాబా పాదద్వయపు ఆనవాళ్లు. షిరిడీబాబా విగ్రహాన్ని గిండిలో ప్రతిష్ట చేసిన తర్వాత స్వామి తిరువళ్లిక్కేణిలోని మొదలియార్ స్వగృహానికి వెళ్లారు. అక్కడ ఒక చేతిరుమాలు తెమ్మని చెప్పి దానిపై నించున్నారు. స్త్రీ లావణ్యాన్ని ఒలకపోసే స్వామి చిట్టి పాదాలకు బదులు ఆ వస్త్రం మీద షిరిడీబాబా యొక్క పెద్దదైన పాదద్వయం ముద్రితమయ్యాయి. ఈ పాదద్వయం ముద్రితమైన వస్త్రము ఆ ఆలయంలోనే అమర్చబడి ఉంది. ఇంకా రెండవ చిహ్నము, శిలాప్రతిష్ట చేసిన నాలుగవ దినం స్వామి సంకల్ప సృష్టిచే రప్పించబడిన స్ఫటికలింగము. ఇది కూడా ఆలయంలోనే అమర్చబడి ఉంటుంది. ఒకనాడు గిండి ఆలయంలో అఖండ భజన జరుగుతోంది. అప్పుడు ఎవ్వరూ ఎదురుచూడని విధంగా స్వామి కూడా వచ్చి భజనలో పాల్గొని కార్యక్రమం ముగిసిన తర్వాత కదిలి వెళ్లిపోయారు. ఆ మహదానుభవాన్ని అమితానందంతో లోకనాథం గారి పుత్రిక తన పుట్టపర్తి స్నేహితురాలకి జాబులో రాసింది. దానికి ఆవిడ దగ్గర నుంచి వచ్చిన జవాబు అంతకన్నా ఆశ్చర్యమైనది. ఆ పైన చెప్పిన రోజు స్వామి పుట్టపర్తిలోనే ఉన్నారట. తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత స్వామి మళ్లీ ఒక చక్రము, నవరత్నాలు పీఠానికి దిగునము పెట్టి గిండి ఆలయాన్ని పునరుద్ధరించారు. 1973 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన ఆలయ రజతోత్సవం సందర్భంగా స్వామి గిండికి విజయం చేసి ఒక అద్భుత స్థూపాన్ని ఆవిష్కరించారు. ఆ స్థూపానికి నలుమూలలా గణేశుడు, షణ్ముఖుడు, కృష్ణుడు, దక్షిణామూర్తి రూపాలు, స్వామి ఉపదేశరత్నాలు కూడా చెక్కి పొదగబడి ఉంటాయి. ఆనాడు అశోక చక్రవర్తి ధర్మప్రచారం నిమిత్తం స్థూపాలను నాటినట్టు ఈనాడు ఈ సాయి స్థూపములు ఎన్నో మన దేశంలో పలుచోట్ల వెలిశాయి. పుట్టపర్తిలోనే స్వామి స్వర్ణ జయంత్యుత్సవ సమయంలో సర్వమత సమరసాన్ని సూచించే ఒక మహోన్నతమైన స్థూపం స్థాపింపబడింది. అయితే ఈ స్థూపాలు అన్నింటికన్నా ప్రప్రథమంగా వెలిసింది గిండి స్థూపమే అని తెలుసుకున్నప్పుడు అదొక ప్రత్యేకంగా అనిపిస్తుంది కదూ. గిండి ఆలయ రజతోత్సవం సందర్భంలో పర్తిబాబా సృష్టించిన పతకాల హారాన్ని ఇప్పటికీ ధరించి షిరిడీబాబా ఆ ఆలయంలో భక్తకోటికి దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తున్నారు. ఎక్కడో ఉన్న లోకనాథానికి అనుగ్రహ కటాక్షం లభించింది. ఆయన పట్ల స్వామి కారుణ్యము వరదలై ప్రవహించిందని చెప్పచ్చు. లోకనాథుడనైన నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను, నాకు దగ్గర దూరము అంటూ ఏదీ లేదు అంటారు స్వామి. సర్వులయందు సమానంగా వర్షించే ఆ ప్రేమ వృష్టి బెంగళూరులో చెప్పులు కొట్టుకుని జీవించే ఒక వృద్ధిని పట్ల ఏ విధంగా వ్యక్తమైందో కారుణ్యమూర్తి అయిన ఆ సాయి భగవానులు ఆ భక్తునిపైన తమ దివ్యానుగ్రహాన్ని ఏ విధంగా చూపారో ఈ ఉదంతంలో వింటే మన కావ్యమనే ఈ పూదోటలో ఒక చక్కటి కవితాకుసుమం విరిసి వికసించిందేమో అనిపిస్తుంది.

బెంగళూరు రైల్వే స్టేషన్ దగ్గర ఒక సందు మూల తన చెప్పుల దుకాణం పరుచుకున్నాడు ఒక వృద్ధుడు. అతని వృత్తి చెప్పులు కుట్టడం. తనున్న స్థలానికి ఎదురుగా ఉన్న బంగ్లాకు అనేక మంది వచ్చిపోతూ ఉండడం గమనించాడు. అవతారము, కృష్ణ పరమాత్మ, భగవాను, బాబా మొదలైన వార్తలు అన్నీ అతని చెవిలో పడుతున్నాయి. ఏ పూర్వజన్మ సుకృతమో ఆ వృద్ధునికి స్వామిని దర్శించాలని ఒకటే తహతహ పుట్టింది. మహామహులందరూ వెడుతున్న బంగ్లా కాంపౌండ్లో తాను మెల్లగా దూరి సరాసరి బంగ్లా దగ్గరకు చేరుకున్నాడు మన వృద్ధ భక్తుడు. హాల్లోకి కిటికీ గుండా తొంగి చూడటం మొదలుపెట్టాడు. అదే సమయంలో లోపల నుంచి దివ్యశక్తితో కూడిన స్వామి దృష్టి అతనిపై పడింది. నరహరులిద్దరి చూపులు కలుసుకున్నాయి. రా అని పిలవటానికి బదులు తానే ఆ వృద్ధిని చెంతకు వెళ్లి నిలబడ్డారు స్వామి. స్వామికి అందిద్దామా వద్దా అని సంకోచిస్తున్న ఆ వృద్ధిని చేతుల నుంచి ఎండి నలిగిపోయిన పూలహారాన్ని తానే లాక్కుని మెడలో వేసుకున్నారు స్వామి. కుచేలునికి ఆ కృష్ణ పరమాత్ముడు, గుహునికి శ్రీరామచంద్రమూర్తి చూపిన సమత్వ ప్రేమభావమునే ఇక్కడ స్వామి కూడా ఆ వృద్ధిని పట్ల చూపించారు. బంగారు, నీకేమి కావాలి, నేనేమి చేయాలో చెప్పు అని స్వామి అతనితో తమిళంలో సంభాషించారు. ఆ చెప్పులు కుట్టుకునే అతను స్వామి కరుణాంతరంగమూర్తి అని అవగాహన చేసుకున్న ఆ వృద్ధుడు ఏమాత్రం సంకోచించక అక్కడున్నవారి భయాందోళనలను లెక్కపెట్టక, స్వామి నా ఇంటికి నీవు రావాలా, నేనిచ్చేది కాదనక తీసుకోవాలా అని హృదయపూర్వకంగా నిండు ప్రేమతో బాబాను అర్థించాడు. ఓ అలాగే, తప్పకుండా వస్తాను అని అతి మధురంగా స్వామి జవాబిచ్చారు. ఆ వృద్ధిని భుజాలు తట్టి లోపలికి వెళ్లిపోయారు స్వామి. తిరిగి బయటకు వస్తారా అంటూ ఆ పేద ముదుసలి చాలాసేపు కాచుకుని కూర్చున్నాడు. కొంతసేపటికి మిగతా భక్తులంతా స్వామి దగ్గర సెలవు తీసుకుని ఇంటి ముఖం పట్టారు. ఆ రోజుకి ఇంక స్వామి బయటకు రారు అని భక్తులు చెప్పగానే మన చెప్పులు కుట్టుకునేవానికి తీరని ఆశాభంగం కలిగింది. అయ్యయ్యో, ఎంత పని చేశాను, స్వామికి నా ఇంటి అడ్రస్ కూడా నేను తెలుపలేదే, అందుకనే కదా ఇంతసేపు కాచుకుని ఉన్నాను అంటూ వాపోయి నిట్టూర్పులతో ఇంటివైపుకి నడిచాడు. మర్నాడు ఉదయం మళ్లీ తన కొట్టుపరుచుకున్నప్పుడు స్వామి బంగ్లా నుంచి బయలుదేరి వెళ్లిపోయారని ఆ చెప్పులు కుట్టుకునేవాడికి తెలిసింది. పాపం, నిరాశ చెందిన ఆ వృద్ధునికి తిండి తీర్థాలు కూడా వంట పట్టలేదు. అవును, అందని ఫలానికి అరులు చాచాను, ఇది కూడా ఒక పేరాసే కదా అంటూ తనకు తాను సమాధానపడి జీవనం సాగించటం మొదలుపెట్టాడు ఆ పేద భక్తుడు. కొన్ని రోజులయ్యాయి. ఒకనాడు ఒక పెద్ద కారు ఈ చెప్పులు కుట్టుకునేవాని కొట్టు ముందరకొచ్చాగింది. అది చూసి ఆదరా వాదరాగా తన పరికరాలన్నీ మూట కట్టుకుని పరుగుదీయబోయాడు ఆ వృద్ధుడు. తాను పేవ్మెంట్ మీద దుకాణం పెట్టిన నేరానికి పోలీసులే ఆ కారులో వచ్చారని భావించుకున్నాడు. కంగారు పడిపోయాడు. కారు లోపల నుంచి నాయనా అని మృదువైన కంఠత్వాన్ని వినపడింది. అప్పటికి కాస్త తేరుకుని ఆ ముదుసలి మెల్లిగా తిరిగి చూశాడు. ఆహా, సాక్షాత్తు ఆ స్వామి. తలుపు తెరిచి ఎక్కు అన్నారు స్వామి. దిగ్భ్రాంతుడై నోట మాట పెగలక ఎలాగూ ఆ పేదవాడు స్వామి పక్కన కారులో కూర్చోగలిగాడు. ఎవరి పాదాల రక్ష తమకు అనుగ్రహింపబడాలని మహనీయులంతా తపమాచరిస్తారో ఆ స్వామికే పాదరక్షలు తయారు చేసే ఆ చెప్పులు కుట్టేవాణ్ణి తమతో సరిసమానంగా పక్కనే కూర్చోపెట్టుకున్నారు ప్రపంచ సామ్రాజ్యాధిపతి అయిన పర్తిసాయి. ఆ వృద్ధ భక్తుడికి నోట మాట రాలేదు, స్తంభించిపోయాడు. స్వామి తానే కారు డ్రైవర్కి తోవ చూపిస్తూ వచ్చారు. ఒకచోట ఇంక కారు వెళ్లటానికి వీలు కాదు, ఇక్కడ ఆపు అన్నారు స్వామి డ్రైవర్తో. కారు ఆగింది. మెట్టు పల్లాలతో బురద నీటితో దుర్వాసన కొడుతూ దుర్భాషలు మిన్నంటగా సందులు గొంతులు దాటి వడివడిగా స్వామి ముందు నడుస్తుంటే వారి వెనుక నడవసాగాడు వృద్ధుడు. ఆ గూడెంలో సరిగ్గా ఆ చెప్పులు కుట్టేవాడి గుడిసె దగ్గరికి వెళ్లి స్వామి నిలబడ్డారు. అప్పటికి కాని తన మామూలు స్థితికి రాలేకపోయాడు ఆ ముసలి భక్తుడు. తన గుడిసె చేరుకున్నామని తెలియగానే ఆ భక్తుడు ఆనందావేశంతో, ఇదిగో మన ఈ పాడుపాకకు సాక్షాత్తు భగవంతుడే వచ్చినాడు, రాండి అందరూ వచ్చి ఆ స్వామి కాలు మొక్కండి అంటూ తన కుటుంబీకులను ఎలుగెత్తి పిలిచాడు.
స్వామిని పాకలోకి ఆహ్వానించి ఒక విరిగిపోయిన పీటను తీసుకుని వచ్చి వేశాడు ఆసీనులు కామ్మని. సర్వాలంకారభూషితములైన రత్నాసనము మీద కూర్చునే ఆ అమరేశ్వరుడు ఈనాడు ఈ దీనుని పూరిపాకలో ఒక విరిగిన పీటమీద అత్యంత తృప్తితో ఆనందంతో సుఖాసీనులై ఉన్నారు. ఒకమారు తమ చెయ్యిని కదిలించారు స్వామి. ఇంక మనం చెప్పాలా ఆ వింతలను? ఆ దీనులు కలలో కూడా ఊహించలేని తినుబండారాలెన్నో అక్కడ ప్రత్యక్షమయ్యాయి. ప్రేమతో వాటన్నింటినీ స్వామి వాళ్లకి పంచారు. ఆ వృద్ధుని కంటి నుండి కన్నీరు వరదలై ప్రవహించింది. అతను గద్గద కంఠంతో, స్వామి, నేను ప్రేమతో ఇచ్చేది నీవు తప్పక స్వీకరించాలా అని పదే పదే ప్రార్థించాడు. ఓ అన్నారు మన దీనబంధు. తన జీవనాధారమైన ఆ జగన్నాథునికే ప్రేమతో సమర్పించటానికి, అట్టిపళ్లు కొని తేవటానికి కొట్టుకు బయలుదేరాడా వృద్ధుడు. అతను వచ్చే వరకు ఆ ఇంటివారితో సల్లాపాలాడుతూ తన భక్తుని ప్రేమ కానుక కోసమై వేచి ఉన్నారు ఆ కారుణ్యమూర్తి. మహామహారాజాధిరాజులనే తన దర్శన భాగ్యమునికై పడిగాపులు పడవేసే ఆ మహాచక్రవర్తి, పంచభక్ష పరమాన్నములు కూడా లెక్క చేయని ఆ దీనబంధు ఈనాడు ఈ పూరి గుడిసెలో తమ భక్తుల ఆనందానికై అతను సమర్పించే ప్రేమ కానుకకై పడిగాపులు పడి ఉండి బంగారు బంగారు అంటూ అక్కడి బీదసాదలను ఆశీర్వదించి భక్తుడు సమర్పించిన ప్రేమ ఫలాన్ని తనివితీరా ఆరగించి తుదకు వారందరి దగ్గర వీడ్కోలు పొంది తిరిగి వెళ్లారు. ఆయన దీనజన శరణ్యమూర్తి అనటంలో ఇంతకన్నా ఉదాహరణ మరొకటుంటుందా? అయినప్పటికీ మనలో కొంతమంది ఇంకా బంగ్లావాళ్ల స్వాములారు, ధనవంతుల స్వాములారు అంటూ స్వామిని ఆడిపోసుకునేవాళ్లు కూడా ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం బొంబాయి మహానగరంలో స్వామి కోసమని పెద్ద భవనంలో ఒక విందొకటి ఏర్పాటు చేశారు. స్వామివారి రాకకై మహామహులంతా ఎంతో ఆతృతతో వేచి ఉన్నారు. అయితే స్వామి తన అనుంగు భక్తుడైన శ్రీ రాజారెడ్డిగారిని కారు మరొక దిశకు తిప్పమని ఆదేశించారు. చాలా వీధులను దాటి మారుమూల ఒక సందువైపు మళ్లమని అడుగడుగునా దారి చూపిస్తూ చివరకు సాల్ అనే ఒక సమూహ భవనం వద్ద కారు ఆపించారు స్వామి. ఈ భవనం ఎన్నో అంతస్తులు గలది. ఇది బీదజనం నివసించే నివాస స్థలం. నాలుగవ అంతస్తుకు వెళ్లి ఒక గది తలుపు తట్టారు స్వామి. తలుపు తీసిన వ్యక్తి సంభ్రమాశ్చర్యాలతో స్తంభించిపోయాడు. భగవాన్, ఇది వాస్తవమేనా? మీ పాదకమలములు నా గృహమును పావనం చేయాలని నే పడిన తపన నిజంగా ఫలించిందా? ఆ బొంబాయి మహానగరంలో ఎంతో మంది ఘనా పార్టీలు, ధనవంతులు మీ క్షణకాల దర్శనానికి పడిగాపులు పడుతుంటే ఈ దీనుని ఇంటికి నిజంగానే మీరు విజయం చేశారా స్వామి? హే దీనబంధో దయాసింధో అంటూ ఆనంద బాష్పాలు వరదలై పారుతుండగా స్వామి మ్రోల వ్రాలాడు. ఈయన ఒక ఏకాంతవాసి, పరమ భక్తుడు. రావటమే కాదు, భోజనం కూడా ఇక్కడే సుమా. నీ చేత్తో నాకు భోజనం తయారు చేయాలనే కదా నీ తపన. నాకు నీ హృదయాంతరంగమున పొంగే తపన ముఖ్యమా, లేక ఎక్కడో ఎవరో బహిరంగంగా ప్రదర్శించే ఆర్భాటం ముఖ్యమా అని ఆ ప్రశాంత వరదుడు అతి ప్రసన్నంగా ప్రశ్నించారు ఆ భక్తుణ్ణి. వంట తయారు చేసి వడ్డించేదాకా వేచి ఉండి భోజనమెంతో తృప్తికరంగా భుజించి ఆనందించారు ఆ భక్తజన హృదయ సాయి, శ్రీ సత్యసాయి. ఆ గదిలో ఉన్న ఒక పాత పరుపు మీద వయ్యారంగా వెన్నుమోపి చక్కగా తాంబూలం సేవించి అంతకన్నా ప్రేమతో అరుణార్ణవమైన తన హృదయ కవాటాన్ని తెరిచి ఆ దీనభక్తునితో సరస సల్లాపములు కావించి ముచ్చటించారు స్వామి.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిసనర్ ఎట్ radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జీఎన్ మూర్తి గారితో పరిచయం వింటారు. 13 భాగాల శీర్షికగా రేడియో సాయి మీకందిస్తున్న ఈ కార్యక్రమంలోని ఆఖరి భాగాన్ని

0: ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి. మీరు ఈ యువతని ఉద్దేశించి ప్రసంగిస్తుంటారు కదా, మరి బయట ఉన్న యువతకి ఇక్కడ స్వామి సంస్థలో ఆకర్షితులై స్వామి కార్యక్రమాల్లో ఉంటున్న యువతకి ఏమైనా వ్యత్యాసం మీకు కనిపించిందా?
1: డెఫినెట్ గా ఉంటుందండి, కనపడింది ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే, వీళ్ళు ఒక సిస్టమటైజ్డ్ ఒక డిసిప్లిన్డ్ వే ఆఫ్ లైఫ్ కి ప్రత్యక్ష పరమాత్మతో ఉండేటువంటి పద్ధతిలో ఉండి ఒక క్రమశిక్షణతో, అంటే డిసిప్లిన్ విత్ డిస్క్రిమినేషన్ డిటర్మినేషన్ అన్నారే, అట్లా ఉండేటువంటి దాంతో ఉంటుంది. డివోషన్ ఉంది, ఒక సిస్టమాటిక్ లైఫ్ ఈజ్ గవర్న్డ్, ఈజ్ రెగ్యులేటెడ్, ఈజ్ సూపర్వైజ్డ్, ఈజ్ గార్డెడ్ అండ్ గైడెడ్ బై భగవాన్ హింసెల్ఫ్. ఇది అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఆ విద్యార్థుల్లో ఒక వాళ్ళు దే బిలాంగ్ టు ఏ పర్టికులర్ సిస్టమ్, బట్ అవుట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా మేధావులు లేకపోలేదు. విద్యార్థులు చాలా మంచి మేధావులు ఉన్నారు, వాళ్ళు బయట వాళ్ళు మాట్లాడుతున్నది కూడా సత్యసాయి సంస్థలో ఉన్నటువంటి విద్యార్థుల ప్రతి ఒక్కడూ మాట్లాడగలిగితే, దానిలో కొంతమంది మాట్లాడగలిగినటువంటి వారు జంప్స్లు అటువంటి బయట కూడా ఉన్నారు. అయితే బయట ఏమిటంటే, బయట ఉన్నటువంటి ఆకర్షణలన్నీ వాళ్ళ మీద పడతాయి. ఇవాళ యువతని పెడమార్గం పట్టించడానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నటువంటి సంస్థలు సమాజంలో పుట్టుకొస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే మాస్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్, లాభం ఎంత ఉన్నదో నష్టాన్ని కూడా అంతే ఉన్నది. ది రోడ్ టు హెల్ ఈజ్ ఆల్వేస్ వైడ్ ఓపెన్ అండ్ రోడ్ టు హెవెన్ ఈజ్ నారో. ఆ పద్ధతిలో ఉన్నారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు స్వామిని గురించి విన్నప్పుడు, ఆ ఎగ్జాంపుల్స్ వాళ్లలో ఉన్నప్పుడు, సైంటిఫిక్ టెంపర్ అని అంటున్నారా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అవుట్ స్టాండింగ్ సైంటిస్టులు స్వామి దగ్గరకు వచ్చారని ఆ పేర్లు చెప్పినప్పుడు, ఆ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు పరవశించిపోతున్నారు. ఒక ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. విజయవాడలో, గుంటూరులో రెండు చోట్ల వెళ్లాను. విజయవాడలో స్టూడెంట్ యూత్ ని పిలుచుకొచ్చారు, సత్యసాయి యూత్ తో పాటు స్టూడెంట్ యూత్ పెట్టుకొచ్చి స్టూడెంట్ హైదరాబాద్ యూత్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. దానిలో దే ఇన్వైటెడ్ మీ టు గుంటూరు అండ్ విజయవాడ. విజయవాడలో మరీ కాలేజీ స్టూడెంట్స్ ని ప్రత్యేకంగా పిలిపించి వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు. లైలా కాలేజీ ప్రిన్సిపాల్ బాబా భగవంతుడు అని చెప్పడానికి వరే నువ్వు ప్రయత్నం చేస్తే మాత్రం పంపనన్నాడు వాళ్ళ కాలేజీ పూర్వ అధ్యాపకుడికి. అలా కాదు పంపించండి అని చెప్పారు. విలువల గురించి ఏవో మాట్లాడతారు, బాబా అనే కాదు పంపించండి అని వచ్చారు. అట్లా మిగిలిన కాలేజీల నుంచి తెచ్చారు. కిక్కిరిష్ ఒక పెద్ద లారీ ఓనర్స్ హాల్ ఉంటే పెద్ద హాల్ అందులో పెట్టారు, పెట్టి తాళం వేశారు గేట్ వెళ్ళిపోకుండా. వీళ్ళు మొదలు పెట్టారు మాట్లాడడం. స్వామి గురించి ఏవో కొన్ని ప్రింట్ చేసినటువంటివి అవి ఇచ్చారు, అవి చింపేశారు. వాళ్ళు, నేను అందులో స్పీకర్, వీళ్ళు ఖాళీ చేసి నన్ను అడిగితే కదా మాట్లాడడం. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు గాలి చేస్తున్నారు, కొంతమంది వెళ్ళిపోతా ఉంటున్నారు, కింద తలుపులు తీయమని గాలి చేస్తున్నారట. నాకు తెలియదు, నేను కూర్చున్నా. నా దగ్గరికి యూత్ నుంచి ఒక లీటర్ పరిగెట్టుకొచ్చి, అంకుల్ మీరు మాట్లాడకపోతే కానీ ఇప్పుడు పరిస్థితి బాగుండదు, నేనట మాట్లాడతాను, మీరు పెద్ద ఏర్పాటు చేసుకున్నారు, మీరు నన్ను పిలిచినప్పుడు వస్తాను కానీ నా అంతా నేను వచ్చి మాట్లాడతానంటారా, అసలు సభ్యతా సంస్కారం స్వామి దాంట్లో ఉంటుందా అలా ఎక్కడైనా అని నేను చెప్పాను. ఆగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ధోరణి న్యాచురల్లీ ఇప్పుడు మీరు చెప్పే విధానంలో ఉంటుందన్న దాంట్లో, నువ్వు భగవంతుడే నమ్మేవు, నిజమైన స్వామిని ఎన్నాళ్ళకి నమ్మేవు, మొదట్లో నువ్వు భక్తుడు పుట్టడమే భక్తుడుగా పుట్టేవా, నీకెన్ని ఆలోచనలు, నువ్వు ఇవాళ వచ్చావు, నువ్వు మాకు డైరెక్ట్ గా ఇవాళ చెప్పాలంటే కొంత టైం పడుతుంది కదా, చెప్పే విధానం ఉంది కదా అన్నది వాళ్ల వాదన. నాతో వాదు చెప్పి సరే అయిపోయిందండి అని పిలిచారు. వెళ్ళాను నేను డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు, అడ్రస్ చేస్తున్నప్పుడు స్వామి మీద ఆ ప్రేరణ అయినా తలుపులు తీయించండి అని చెప్పాను. తలుపులు వేయద్దు, మనం తలుపులు తీయించండి, నిర్బంధ శ్రోతవద్దు, మనకి మనం చెప్పినటువంటి అంశాన్ని వినడానికి, ఏ అంశమైనా వినడానికి సిద్ధంగా ఉండాలి. సూక్ష్మగ్రాహి అన్నవాడు ఒక నాగరిక సమాజానికి చెందినవాడు, ఒక సంస్కారం సంస్కృతికి చెందినవాడు, చెప్పిన మాట వినాలి. నచ్చింది నచ్చలేదు అన్నది వేరే తర్వాత వేసుకోవాలి. నేను వినను అన్నటువంటి అంశమే అసలు ఈ సమాజంలో, భారతీయ సమాజంలో ఉండడానికి వీల్లేదు. సహనమే సంస్కృతి అని నేర్పింది మనకి. పంచపాండవులు పిల్లల్ని చంపేసినప్పుడు ఏం చేయమంటావు, వాళ్ళ తల తీసుకొచ్చి, అశ్వత్థామ తల తీసుకొచ్చి పల్లెల్లో పెడతానని చెప్తే అజనుడితో నేను ఎలాగూ ఏడుస్తున్నాను పిల్లలు లేక, అలాగే అశ్వత్థామ తల్లి కూడా ఏడవడం అన్నది సమంజసం కాదని చెప్పి, సహనమే సంస్కృతి అని నేర్పినటువంటి సంఘటన సన్నివేశం భారతదేశంలో, భారతంలో ఉన్నటువంటి అంశము భాగవతంలోనే. అని ఆ రోజు చెప్పి వాళ్ళకి చెప్పి అంచేత మన అంశం చెప్పాలి, అంశం చెప్పి కన్విన్స్ చేయాలి వాళ్ళని. వాళ్ళు ఎందుకంటే నువ్వు నిన్నటి మొన్నటి వరకు ఉన్నావు, నువ్వు తర్వాత అన్ని సాగు చెప్పి నువ్వు ఆచరిస్తున్నావా? కొన్ని ప్రశ్నలు అడుగుతారు, సమాధానం చెప్పగలవా? ఏవి నువ్వు సరిదిద్దుకోవాలని, అన్ని స్వామి చెప్పినా మనం చేయడం లేదు కదా అని చేత వాడిని కూడా అలా చేస్తాడు, ఆ మార్గంలోకి వచ్చేటట్టు చేయాలని చెప్పి తీసేవాడు. అంత తలుపులు తీసేసిన తర్వాత జనరల్ స్టూడెంట్స్ ని అడ్రస్ చేశాను, మామూలు గారిని అడ్రస్ చేసిన తర్వాత అందులో ఉండేటువంటి అంశాల్లో ఉండేటువంటివన్నీ తీసుకొచ్చి చెప్తున్నప్పుడు ఆ భారతదేశాన్ని పునీతం చేసినటువంటి వ్యక్తులు, అలాగే ఒక జీవితాన్ని అంకితం చేసిన హెలెన్ కెల్లర్, ఒక మదర్ తెరీసా, ఇలాంటి వీళ్ళందరి గురించి ఒక పావుగంట చెప్పాను. 50 మినిట్స్ టైము, పావుగంట వాళ్ళ గురించి చెప్పాను. అలా చెప్పిన తర్వాత వచ్చి గాంధీజీ గురించి చెప్పినప్పుడు గాంధీజీ కాళ్ళకి నమస్కారం పెడుతున్నాడు ఒక హరిజనుడు. ఆ హరిజనుడితో గాంధీజీ అన్నాడు, నా కాళ్ళకి నమస్కారం కాదు, నీ కాళ్ళకి నమస్కారం చేసుకునే స్థాయికి రా, ఈ బానిసత్వ ఆలోచన చేయకు, నమస్కారం అక్కడే మామూలుగా పెట్టు, నా పాదాల మీద పడవలసిన పని లేదని చెప్పాడు. అని అంతా విన్న తర్వాత వాడు ఆ హరిజనుడు కాణి, ఆ రోజుల్లో ఓ కాణి గాంధీ చేతుల్లో పెట్టాడు. ఏం చేయమంటావు ఈ కాణితో అని అడిగారు. నాకన్నా పెద్దవాడు, నాకన్నా ఇంకా సహాయం పొందవలసిన వాడు ఎవరైతే ఉంటాడో వాడి కోసం ఇది ఉపయోగించు అని చెప్పాడు. మదర్ తెరిసా ఆరోగ్యం బాగుండక గుండె జబ్బుతో ఉండి తగ్గిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న టైంలో ఒక బెగ్గరు వాడు రోజుల్లో అక్కడ కలకత్తా వీధుల్లో యాచన చేసుకుని తీసుకొచ్చినటువంటి డబ్బుని మొత్తం అందులో ఉండేటువంటిది మదర్ తెరిసాకి సమర్పించడానికి ఆ సేవ కోసం వచ్చాడు. వాడు కిందనున్నాడు, ఈ వార్త ఆమెకి చెప్పారు. చెబితే ఆమె వెళ్లడానికి వీలు లేదని డాక్టర్లది, అంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు, కానీ వెళ్లకపోతే వాడు వెళితే వెళ్ళకపోతే రెండు ఉన్నాయి. వెళ్ళాననుకో ఆ డబ్బంతా ఇచ్చేస్తాడు, వాడి తిండి లేకుండా వాడు తీసుకొచ్చి ఇచ్చాడని. వెళ్ళకపోతే అరే మదర్ రాగిరి రాలేదు, ఇంత శ్రమ పడ్డా నేను బాధపడతాడు అని చెప్పి వెళ్ళింది. వెళ్ళి అది తీసుకుని నాకు భారతరత్న కన్నా, నాకు నోబెల్ పీస్ బహుమతి కన్నా ఇవాళ నువ్వు తీసుకొచ్చి నీ సర్వస్వాన్ని నాకు అర్పించే, నువ్వు సంపాదించిన దాంట్లో పైస ఉంచుకోకుండా మొత్తం ది హోల్ యూ హ్యావ్ సరెండర్డ్ యువర్ సెల్ఫ్, యు హ్యావ్ ఆఫర్డ్ యువర్ ఓన్ సెల్ఫ్ అని, ఇఫ్ ఐ గివ్ మై సెల్ఫ్ అని వాల్ట్ విట్మన్ అన్నట్టుగా ఆత్మార్పణ చేసుకున్నటువంటి, అదే ఈ భిక్షాటనం చేసి తీసుకొచ్చినటువంటిది నాకు చాలా గొప్పదండి. స్వామి ఒక ప్రైమరీ స్కూల్ స్టూడెంట్, 100 రూపాయలు వాడు ఇస్త్రీ కూడా చేసుకోకుండా ఐస్ క్రీములు తినకుండా దాచుకున్న 100 రూపాయలు ఇస్తూ, స్వామి ఇది హాస్పిటల్లో ఒక ఇటుక నిర్మాణానికి ఉపయోగపడితే దీన్ని వాడమని చెప్పి వాడు రాసి లెటర్ రాసి చెబితే చదవమంటావా అని వరండాలో చదివి, నీ ఇష్టం స్వామి అంటే చదివిన తర్వాత నాకు ఈ 100 రూపాయలు హాస్పిటల్ నిర్మాణానికి 400 కోట్లు 200 కోట్లు 100 కోట్లు ఇచ్చినటువంటి అనేక మంది దానికన్నా కూడా ఇది నాకు చాలా ప్రధానమని అన్నారు. ఇవి ఈ అంశాలు ఇలా వరుసలో వచ్చి స్వామి దగ్గరికి చెప్పినప్పుడు ఇలాంటి ఉదంతాలెన్నో అని చెప్పినప్పుడు చప్పట్లు మారుమోగిపోయి భగవాన్ బాబా జిందాబాద్ అరిచే అవకాశం దగ్గరికి వచ్చారనంటే ఎవరు తీసుకొచ్చారు స్వామి? పలికించేవు అలా పలికించాలని. అంచేత స్వామిని గురించి మీరు మాట్లాడాలని డైరెక్ట్ గా ఏదో చెప్పి సత్యధర్మ శాంతి ప్రేమలను ఊరకనే ఈ పెదవులకి పంచదార అద్దీ మాట్లాడితే వినరు. హృదయాంతరాల్లోంచి రావాలి. దే షుడ్ కమ్ ఫ్రమ్ ది ఇంటీరియర్స్ ఆఫ్ ది హార్ట్ అండ్ డాన్స్ ఆన్ ది టిప్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టంగ్. హృదయాన్ని చేరుకుంటుంది, వెంటనే వాళ్ళు ఆ స్పందన వాళ్ళలో కలుగుతుంది. ఇది యూత్లో నేను చూసినటువంటిది. అది అండి. తర్వాత అమెరికా అనుభవాలు కొన్ని చెప్తాను. 2004లో మొదటిసారి అమెరికా వెళ్ళడానికి స్వామికి ఎలక్ట్రిక్ చాన్ తీసుకున్నారు. వీసా అదంతా అని చూసుకున్నాం. ప్రతి వాళ్ళు ఫస్ట్ టైం మేము వెళ్ళడం కదా, కనబడ్డ ప్రతి వాళ్ళు వాళ్ళకి తోచిన సలహాలు అని చెప్తూ ఉండడం. సరే ఏదైతే అయిందని చెప్పారు. నేను నాకు నరసింహమూర్తి గారు, విఎన్ నరసింహమూర్తి గారు అప్పుడే సత్యసాయి దివ్య కృపాశ్రయ పుస్తకం రాశారు, ఆ బుక్ నాకు ప్రజెంట్ చేశారు. ఇంకొక ఫ్రెండ్ వింగ్స్ ఆన్ ఫైర్ అని అబ్దుల్ కలాం అది ఇచ్చాడు. ఈ రెండు చదివాయాలని నేను అమెరికా చేరుకునే లోపల జర్నీలో. సరే దివ్య సత్యసాయి దివ్య కృపాసాయి మొదలెట్టాను. లండన్ ఎయిర్పోర్ట్ లో హీత్రూ వచ్చాక అందరు దిగారు, విమానం అంతా ఏదో క్లీన్ చేయడం, తర్వాత డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తారు ఏదో. మేము దిగలేదు, ఈ పుస్తకం చదువుకుందాం, హీత్రూ ఏం చూస్తాను, ఐ కెన్ త్రో అన్నట్టు. ఏమిటి హీత్రూ ఏం చూస్తామని మానేశాను. మానేసి బుక్ చదువుతున్నాను, ఎయిర్పోర్ట్ ఆఫీసర్ వచ్చాడు, మిగిలిపోయిన వాళ్ళు నలుగురు ఐదుగురు ఉంటే ఐదుగురిని చెక్ చేయడానికి వచ్చాడు. వచ్చి నా ట్రావెల్ డాక్యుమెంట్స్ తీసి ముందు వాడు రాగానే ట్రావెల్ డాక్యుమెంట్స్ చేతితో పట్టుకుని ఇది ముందు చూడండి అనే ఉద్దేశంతో, ఎందుకంటే భగవంతం గారు అలా అవుతుందేమో అని భయం. ఆయనకైతే స్వామి వెంటనే చేశారు, వాడికే అలా చేస్తారా నమ్మకంతో అలా చేస్తే కష్టం అని ఇస్తే ఆయన డాక్యుమెంట్స్ తీసుకోకుండా మీరు చదువుతున్నది ఏంటని అడిగాడు. స్వామి ఫోటో ఉంది కదా దాని మీద చూశాడు, ఆర్యో డివోటీ అన్నాడు. ఇంతవరకు స్వామి ఆ మాట నన్ను అనలేదండి, అందువల్ల నేను ఐ కెనాట్ డేర్ టు కాల్ మైసెల్ఫ్ ఎ డివోటీ, అట్ బెస్ట్ ఐ కెన్ సే ఐఎమ్ అన్ ఆశ్రిత ఆఫ్ స్వామి అన్నా, బట్ ఐఎమ్ ఎ డివోటీ అని అన్నాడు. వెరీ హ్యాపీ అండి, నిజంగా మీరు డివోటీని మీట్ అవుతారు, చాలా సంతోషంగా ఉందన్న. ఆ పుస్తకం చేతిలో తీసుకున్నాడు, చూశాడు, తిరగేశాడు, అయిపోయింది. నేనేమో ఆయన నేను స్వామి దగ్గర వెళ్లాలనుకున్నాను, ఇప్పుడు వెళ్ళలేకపోతున్నానండి. నిజంగా మీరు వెళ్లాలనుకుంటే డెఫినెట్ గా వెళ్ళగలరండి, ఇలా మమ్మల్ని విమానంలో ఈ డాక్యుమెంట్లు చెక్ చేసినంతకన్నా సులభం అది వెళ్ళడం మీకు సంకల్పం ఉంటే అని ఏదో చెప్పాను. మాట్లాడుతుంది నా ఆందోళన ఇవన్నీ మాటలు ఇవి కావు, నా సర్టిఫికేట్లు చూసి నాకు ఇచ్చేస్తే డాక్యుమెంట్లు దాచుకుందామని. సరే డాక్యుమెంట్లు ఇస్తే ఆయన అన్నాడు, ది డివోటీస్ ఆఫ్ బాబా నీడ్ నాట్ బి చెక్డ్, దే విల్ బి చెక్డ్ అండ్ కౌంటర్ చెక్డ్ బై బాబా కాన్స్టెంట్లీ అండ్ కంటిన్యూస్లీ అన్నాడు. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. దాటి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత అనిల్ కుమార్ కూతురు అల్లుడు మేము ఉంటున్న దగ్గరలోనే 100 మైల్స్ దూరంలో ఉన్నారు. వాళ్ళకి మా అమ్మాయి ఫోన్ చేసింది, వచ్చారని తెలిసింది. వాళ్ళు దే ఇన్వైటెడ్ అస్, రమ్మన్నారు. ఓసారి వెళ్ళాం, నేను మిస్సెస్ వెళ్ళాం, అందరికి పరిచయం చేశారు. మహాశివరాత్రి వచ్చింది, శివరాత్రి నాడు మాట్లాడమన్నారు. అంతమంది కొంచెం పెద్ద యూనిట్ సెంటర్ది. సరే ఆ రోజు స్వామి అనుగ్రహంతో మాట్లాడాను. ఫస్ట్ సెంటెన్స్, వీ హ్యావ్ క్రాస్డ్ ది ఓషన్స్ విత్ డివోషన్ అండ్ ఇమోషన్ ఫర్ ది ప్రమోషన్ అండ్ ప్రొమల్గనేషన్ ఆఫ్ మోడిఫికేషన్, కోడిఫికేషన్, ప్యూరిఫికేషన్, ఎడిఫికేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలా దాంట్లో చెప్పి మహాశివరాత్రిలో కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పి ఒక గూటి పక్షులం, ఒక జాతి పౌరులం, ఒక తల్లి బిడ్డలో ఇట్లా ఉండేటువంటి స్వామి చెప్పినవన్నీ చెప్పి, అంటే హృదయానికి హత్తుకునే కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని హాస్యరస ప్రధానమైనవి చెప్పాం. సో ఇట్ వాడు బాగా హత్తుకుంది. హత్తుకున్న తర్వాత వారం రోజుల్లో ఓ మినీ రిట్రీట్ పెట్టారు. ఆ మినీ రిట్రీట్కి ఇన్వైట్ చేశారు, దానికి డబ్బులు అది కట్టాలి, కొన్ని డాలర్లు ఏదో వాళ్లే పే చేశారు. పే చేస్తే మొత్తం మీద అక్కడికి తీసుకుని వెళ్లారు. వాళ్ళు తీసుకుని వెళ్తే కూర్చొని వింటాం రాత్రి. స్వామి స్టూడెంటే ఇక్కడ, అతను అతను శ్రీనివాస్ అని, అతను పాటలు నా పరిచయం, ఇక్కడ పాటలు పాడాడు. వాళ్ళు ఏంటంటే ఒక 6 మాట్లాడతారు, 3 నెలల ముందు 4 నెలల ముందు ఫిక్స్ చేస్తారు. రిహార్సల్స్ వేసి స్పీచ్ అంతా తయారు చేసుకుని ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ దాంట్లో ఏం చేశారంటే, శివరాత్రి స్పీచ్ విన్నాక మనకి అంకుల్ పుట్టపత్రి నుంచి వచ్చారు, అదే ఇండియా నుంచి వచ్చారు, ఆయన మాట్లాడిద్దాం, మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా అని, మరి ఆయనకు టైం ఇవ్వాలి ఎలాగా అని అడిగారు. అడిగితే దానికేముంది, మేమున్నాం కదా, అందులో ఒక ఆయన నేను మాట్లాడనన్నాడు, మిగిలిన వాళ్ళు 5-10 నిమిషాలు తగ్గించుకుంటా ఉన్నారు, వాళ్ళందరికీ 30 నిమిషాలు వస్తే నాకు 45 నిమిషాలు వచ్చింది. ఇరే వండుకునేవాడు కన్నా ఏదో సాగు చెప్తారా అట్లా. అది అవి మాత్రం ఎక్స్పీరియన్సెస్ అన్ని హ్యూమరస్. దీనిలోనే రాత్రి 9 గంటలకు కదా మాట్లాడాను. అవి అక్కడ ఈ పాత్వే టు గాడ్ అని బుక్ 2 రాశాడు, పేరు మర్చిపోయాను నేను. అతను చీఫ్ గెస్ట్. అతను విని దగ్గరకు వచ్చి కాదలించుకుంటే, నేను మిమ్మల్ని విని ఆశ్చర్య పొందవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది, మీరు స్టడీ సర్కిల్కి ఇంటర్నేషనల్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు అని చెప్పాము. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అక్కడైంది. తర్వాత ఒకటింట్లో రాత్రి 9 నుంచి 12 వరకు అది ఉపన్యాసం. నాకు మా మిసెస్ ఏంటంటే మీకు హార్ట్ బైపాస్ అయింది, ఇట్లా మీరు మాట్లాడితే కష్టం అని చెప్పి ఇక్కడి నుంచి టైం వాచ్ చూపిస్తూ చేస్తున్నారు, ఆపేశాను సడన్ గా. ఆపేస్తే అదేంటంటే ఆపేశారు, మాకు నెక్స్ట్ డే సండే, మాకంతా రెస్ట్ డే కదా, మీరు 4 గంటల వరకు మాట్లాడినా పర్వాలేదని. నీకు పర్వాలేదు కానీ పర్వా నాకుంది అని చెప్పి ఆనందం అయింది. మేజర్ ఇన్సిడెంట్ అక్కడ ఎక్కడ వచ్చిందంటే, ఆ సోషల్ ఆ సర్వీస్ యాక్టివిటీ ఉన్నాయన కృష్ణస్వామి, ఆయన వచ్చి మనం రేపు వెళ్దామా డౌన్ టౌన్కి వెళ్దామా, అక్కడ సర్వీస్ చేస్తున్నామా చూద్దరు కానీ. సిలన్ నుంచి ఒక ఆయన పాటల కోసం రీసెర్చ్ చేయడానికి ఒక యూత్ అక్కడికి వచ్చి ఆ సమయం పాటల కోసం స్పెండ్ చేసిన టైం అయిపోయి మిగిలిన వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రివిలేజెస్ అవన్నీ కూడా స్వామి సేవకు ఉపయోగిస్తున్నాడు. అతను కూడా ఫాలో అయ్యాడు. ఫాలో అయ్యి వెళ్ళాము. వెళ్తే అట్టలతో ఇల్లు కట్టుకుంటారు, మన ఫ్రిడ్జ్ ఉంటాయో అట్లా అట్టలతో ఇల్లు కట్టుకుంటారు. మేము వెళ్తున్నప్పుడు ఇట్లా తీసుకెళ్లి కారు డైరెక్ట్ గా తీసుకెళ్లకుండా మొదట తీసుకెళ్లినప్పుడు డైరెక్ట్ గా తీసుకెళ్లాడు. ఏవో షర్ట్లు ఇచ్చారు వాళ్ళ దగ్గర, ముందు వారం రాసుకుంటారు, రాసుకున్నవన్నీ తీసుకెళ్లి నెక్స్ట్ వీక్ ఇస్తారు. అది బాగానే ఉంది. ఈసారి తీసుకెళ్తున్నప్పుడు ఇంకో దగ్గర తీసుకెళ్తున్నప్పుడు కారు టర్నింగ్ తిప్పి అక్కడ ఆపాడు. ఏంటి అట్లా ఆపావు అన్నాను. అటుపక్క చూడండి అన్నాడు. వాడు రివాల్వర్ చేతితో పట్టుకుని హీజ్ ఎయిమింగ్ అట్ అస్. ఉగాది ఆ రోజు. ఇలా చూస్తుంటే మరి ఎట్లాగని చెప్పి మేము వాడు చూస్తున్నాం, వాడు ఇలా చూస్తున్నాడు తిరిగేసి. ఏమిటని అడిగా, ఏం లేదు డ్రగ్స్ అవన్నీ దీంట్లో ఉంటాయి, దానిలో ఏమో మనం ఏదో దీనికోసం వచ్చామని ఎఫ్బిఐ దానికి సంబంధించిన వాళ్ళు వచ్చారనుకుంటారు అని చెప్పాడు. చెప్పి చూస్తే వాళ్ళందరూ మూగు ఉన్నారంతాను. ఈ లోపల కారు అలాగా ఒక ఆరు కార్లు ఉన్నాయి వరుస వెనకాల మనకి. ఎప్పుడైతే వీళ్లు మొట్టమొదట ఆ బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళ కారును ముందును పెట్టి ఈ డ్రింకింగ్ చాక్లెట్ ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన సామాగ్రి తీసుకువెళ్తుంటారు వీళ్ళు ప్రతి ఆదివారం. ఇలా ఎప్పుడైతే చూశారో, చూసిన వెంటనే రివాల్వర్ తీసి జేబులో పెట్టాడు. పెట్టి ఆ ముందుకెళ్లారు, కారులోంచి దిగారు. దిగితే వాళ్ళందరూ ఆరుడుగురు పొడుగున్నాడు ఒక్కొక్కడు, ఇలా కబందుడు అంటారే అలా ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరూ చూసి వచ్చి సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క అంకం కం సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క అని అరుస్తున్నారు. అసలు అందరూ వచ్చారు, 50-60 మంది ఉన్నారు. 50-60 మంది ఉంటే అప్పుడు నాకు సౌఖ్యం చేసి మీరు కారులో దిగండి అన్నారు. ముందు నాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు సఫారీ గిఫారీ వేసుకున్నారు, ఇది చూశారనుకోండి వాళ్ళు ఎఫ్బిఐ అనుకోండి మిమ్మల్ని వేసి పారేస్తారు అని చెప్పి మీరు జాగ్రత్తగా దిగండి అని దిగాను. దిగిన వెంటనేనండి వాడు షేక్ అండ్ ఇచ్చాడు. 3 రోజుల వరకు చేతికి కాపడం పెట్టుకున్నా ప్రతి ఆదివారం. ఇలా ఎప్పుడైతే చూశారో, చూసిన వెంటనే రివాల్వర్ తీసి జేబులో పెట్టాడు. పెట్టి ఆ ముందుకెళ్లారు, కారులోంచి దిగారు. దిగితే వాళ్ళందరూ ఆరుడుగురు

0: దిగిన వెంటనేనండి వాడు షేక్ అండ్ ఇచ్చాడు, 3 రోజుల వరకు చేతికి కాపడం పెట్టుకున్నా.
1: గట్టిగా ఉంటాయి,
0: గట్టిగా అయింది. అవన్నీ ఇచ్చారు. ఆ ఇన్సిడెంట్ చాలా, స్వామి గురించి 15 నిమిషాలు మాట్లాడే, 15 నిమిషాలు ఓ ఐసీ సాయి బాబా ఐసీ వాట్లా. ఇంకొక ఇన్సిడెంట్, ఇది ఒక ఇన్సిడెంట్ డేంజరస్ దీనిలో ఉన్నట్టు. ఇంకొక ఇన్సిడెంట్ కి ఈ వారం అంతా టోకెన్స్ ఇచ్చారు, నెక్స్ట్ వీక్ ఏమో బెడ్షీట్లు తీసుకెళ్లి పంచాలి, నేను కూడా ఉన్నాను, బెడ్షీట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒక ఆయన సడన్ గా వచ్చాడు, ఒకడు వచ్చి నాకు కావాలి బెడ్షీట్ అన్నాడు. నెక్స్ట్ వీక్ ఇస్తామన్నారు, వణికిపోతున్నాడు చలితో అని. ఇప్పుడు నాకు చలి, నెక్స్ట్ వీక్ మీరు ఇస్తా ఉంటున్నారు, అప్పుడు నేను బతుకుంటాను నేను చెప్పలేను అని చెప్పి, ఇప్పుడు కావాలంటే నెక్స్ట్ వీక్ ఇస్తారంటే ఏంటి అన్నాడు. మరి వీళ్ళు టోకెన్స్ ప్రకారం లిస్టు ప్రకారం రాసుకుని సర్వే చేసి తీసుకుని జాగ్రత్త ఇచ్చారు కదా, అంచేత వీళ్ళ దగ్గర లేవు, తేవడానికి అవకాశం లేదు, సండే అది ఉండదు. అంచేత ఏం చేశారని నన్ను అడిగారు. అడిగితే ఏముంది మార్గం, సాయి గాయత్రి కానీ భజన కానీ ఏదో రెండు అవేగా మనకి ఆప్షన్లు, ఆ రెండిట్లోనే ఎక్కడ నా నామం స్మరించబడుతుందో అక్కడ నేను ఉంటానన్నారు, ఎక్కడ నా సేవ చేస్తారో అక్కడ నేను ఉన్నానన్నారు. ఈ ఏ రకంగా చూసినా కూడా స్వామి ఉండాలి, స్వామి చేయాలి మనం కామని చెప్పి భజన ప్రారంభించారండి. 4 పాటలు పాడారండి, అయిపోయాక భజన ఆపారు, 4 పాటలు ఆపి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రతి వాడి చేతిలోనే. అక్కడే అందరు చేయాలి కదా, అందరినీ అక్కడ పెట్టి, సో ది పార్టిసిపేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ కోసమని ఒక్కొక్కరు ఒక్కొక్క బెడ్షీట్ 2 షీట్లు ఎవరో పెట్టుకున్నారు. పెట్టుకుని చివరి వాడి దగ్గరికి వచ్చేసరికి ఉంది, చివరి వాడికి ఇచ్చేయాలి కదా, ఇచ్చేసి అయిపోయి అంతే లెక్క పెట్టినా అలాగే ఆఖరి వాడి చేతిలో ఒక బెడ్షీట్, ఆ బెడ్షీట్ ఇస్తే అయిపోయింది ఆ డిస్ట్రిబ్యూషన్ అని అందరికీ ఇచ్చేశారు. బెడ్షీట్లు అని అయిపోయాయి, ఒక మనిషి ఒక బెడ్షీట్ ఉన్నాయి. ఆ నాకు ఇవ్వండి అని అడిగాడే వాడు మిగిలాడు, ఈ డీల్లో బెడ్షీట్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది
1: స్వామి?
0: ఇంకొక యూత్ అనుభవంలో, బాగా క్లోజ్ గా ఉండేవారు యూత్. అతను కారు డ్రైవ్ చేసుకు వస్తున్నాడు, కారు గుద్దేసింది, పల్టీలు కొట్టింది, పల్టీలు కొడితే దెబ్బ తగిలిందో అపస్మారక స్థితికి వచ్చాడు. వెంటనే ఈ వాజ్ టేకన్ టు ది హాస్పిటల్, అడ్మిట్ అండి. కండిషన్ న్యూరలాజికల్ కండిషన్ చెప్పలేరు, 24 అవర్స్ వరకు చెప్పలేమన్నారు. 24 అవర్స్ అయిన తర్వాత వాడికి తెలివి వచ్చింది, ఏం జరిగింది నాకు, నేను ఇక్కడికి వచ్చానంటే అని చెప్పి, వాడు కారులో ఉన్నానని నేను స్వామిలా పట్టుకుని పైకి ఎత్తారన్నాడు. వాడు నేను అతనితో మాట్లాడాను, హౌ స్వామి లిఫ్టెడ్ మీ అన్నాడు. వాడు నిరంతరం సేవలో ఉంటాడు, స్వామి సేవలో. 3 పల్టీలు అమెరికాలో కాలు కారు 3 పల్టీలు కొట్టడం అని అంటే 3 జన్మల తర్వాత మళ్లీ ఇక్కడ రావాలి వాడు. మా 2వ అమ్మాయి పిల్లడేమో కారులో ఉంటాడు, లోపల పెడతారు పెట్టి, 2వ అమ్మాయి భర్త ఉన్నారు, కారు అక్కడ ఆపి అవతల నించుని ఉన్నారు, పిల్లడు ఉన్నాడు లోపల, వాళ్ళిద్దరు బయట ఉన్నారు. వెనక నుంచి వచ్చి కారు గుద్దింది, కారు పిప్పి పిప్పి అయిపోయింది, కుర్రాడు కెవ్వమని అరిచాడు, వాడికేం కాలేదు. లోపల ఉన్న పిల్లవాడు అరిచాడు భయం కొద్దీ, వాడికేం కాలేదు, కారు పోయింది తప్ప ఏం ప్రమాదం లేకుండా బయటపడ్డారు. నేను అప్పుడు సాయంత్రం వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు, వెంటనే స్వామికి ఇచ్చారు లెటరు. అంటే నిరంతరం నేను నీ వెంట జంట ఇంట ఉండి కంటికి రెప్పలా కాపాడతానన్న మాటని నువ్వు మరుస్తావేమో కాని స్వామి మరవుడు అనేటువంటిది ప్రత్యక్షంగా అమెరికాలో నేను చూశాను. హ్యూస్టన్ వెళ్లాం, హ్యూస్టన్ వెళ్తున్నప్పుడు కల్లో కనపడి స్వామి, నేను మిస్సెస్ వెళ్తే ఐఎమ్ సెండింగ్ యూ టు హ్యూస్టన్, యువర్ వైఫ్ ఈజ్ ఫాలోయింగ్ యూ, దే విల్ లివ్ ఇన్ లవ్ అన్నారు. వాళ్ళ రిట్రీట్ సబ్జెక్టు లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్. మేము వెళ్లిన విమానం ఎయిర్పోర్ట్ పేరు లవ్ ఫీల్డ్. మేము అక్కడ దిగాము, మమ్మల్ని రిసీవ్ చేసుకుందుకు వచ్చాడు ఆయన, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది కూడా ఉంది అతనికి. వచ్చి అన్నాడు, అంకుల్ మీరు వస్తున్నారు, ఏమిటో మరి వెదర్ రిపోర్టు హెవీ రెయిన్స్ అని ఇచ్చాడు మాకు అన్నాడు. నో రెయిన్ విల్ బి దేర్ టిల్ అవర్ ఫంక్షన్ ఈజ్ ఓవర్, బాబా విల్ సీ దట్ ది రెయిన్ ఆఫ్ హిస్ గ్రేస్ ఓన్లీ సర్వైవ్స్ అండ్ సస్టైన్స్ దేర్, ఓన్లీ దట్ విల్ బి సీన్ అండ్ నాట్ యువర్ ఫిజికల్ రెయిన్ అన్నాను. ఏదో క్యాజువల్ గా నేను మామూలుగా అంటున్నటువంటి పద్ధతిలో అది ఇద్దరన్నారు. అయిపోయిందండి, అక్కడ వెళ్ళాము, మాట్లాడుతుంది ఇంట్లో అని చెప్తూ ఉంటే, ఎవ్రీవన్ దట్ కమ్స్ ఓవర్ హియర్ స్టన్స్, యూ స్టన్, ఐ స్టన్, హీ స్టన్స్, దట్ ఈజ్ యూ స్టన్. తర్వాత ఈ అంశాలు ఏవో చెప్పాము, చెప్పాను అయ్యే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 3 సార్లు మాట్లాడాల్సి వచ్చింది, 3 సార్లు మాట్లాడడం అయిపోయింది. అయిపోయిన తర్వాత అన్ని అయ్యాయి సాయంత్రం హెవీయెస్ట్ రెయిన్, హెవీ రెయిన్ అయిపోయాక ఇది, దిస్ ఈజ్ అనదర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వాళ్ళు జాయ్ ఫర్ సాయ్ అని ఓ మినీ రిట్రీట్ పెట్టుకున్నారు, అందులో మాట్లాడాను ఏదో కొంచెం. అయిపోయిన తర్వాత రివ్యూ చేయమన్నారు చివరిలో, జాయ్ఫర్ సాయ్ అని, మంచి పాట్లక్ డిన్నర్ అని అంటారు వాళ్ళు. ఒక్కొక్కరింట్లో

0: ఒకటి తయారు చేసి అవన్నీ రిప్యూటేషన్ లేకుండా ముందే అనుకుని అవన్నీ తెస్తారు. బాగున్నాయి అన్ని ఐటమ్స్. మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాము, ఏ గుంటూరు విజయవాడలో బాగా ఉండేటువంటి రుచులు మరి ఉన్నట్టుగా అనిపించింది. అది చివరిలో చెప్పమంటే నేను హ్యూమరస్ గా ఉంటుంది కదా అని, ఎట్టి ఆహారమో అట్టి తలంపులు, ఎట్టి తలంపులు అట్టి మనస్సు, ఎట్టి మనస్సు అట్టి మనిషి, ఎట్టి మనిషి అట్టి ప్రవర్తన, ఎట్టి ప్రవర్తన అట్టి కర్మ, ఎట్టి కర్మ అట్టి కర్మఫలము, ఎట్టి కర్మఫలము అట్టి స్థితి, ఎట్టి స్థితి అట్టి గతి, ఎట్టి గతి అట్టి మతి, ఎట్టి మతి అట్టి స్థాయి, ఎట్టి స్థాయో అట్టి హాయి, ఆ హాయే సాయి. జాయ్ ఫర్ సాయి అన్నారు కదా, అంటే ఎంజాయ్ చేయడానికని స్వామి వాక్యాలనే చెప్పాలి. అవి కొంచెం మరీ సీరియస్ వేదాంతం అయితే ఆవిడ విండు. అలాగే వచ్చి అంకుల్ మాకేదైనా అవుట్ సోర్స్ గురించి చెప్పానంటే, వాట్ ఈస్ దేర్ ఇన్ గోయింగ్ అవుట్ సోర్స్ లో వచ్చిన ఇబ్బంది ఏముంది, వెన్ యూ గో యు ఆర్ గోయింగ్ టు ది సోర్స్, యు కమ్ ఫ్రమ్ ది సోర్స్ యు ఆర్ గోయింగ్ టు ది యు ఆర్ అవుట్ అండ్ యూ therefore you are going to the source. Out source lo out ayindi, you are out, the source remains and you are going to the source from which you have come ani tarvata ivala kavalsindi software hardware televeru aa veru ee veru kadu aware kavali, you must be aware of and swami chepparu daniki sambandhinchindi ilati amshalato vellam anamata adi ekkuva jarigindi modar sari florida lo kuda baaga అనుభవాలు ఇలాగే క్లియర్ వాటర్ సిటీలో కూడా అట్లాగే జరిగాయి. కష్టం అక్కడ ఏంటంటే గోడకు ఒకటి చేరబడి ఉన్నాడు, చేరబడి అని ఉదయం సాయంత్రం వరకు విన్నాడు, విని కళ్ళెంటి ధారలు కారుస్తున్నాడు స్వామి గురించి చెప్తూ ఉంటే అన్ని అయ్యాక ఏమిట్రా ఇంతసేపు నేనే మాట్లాడుతున్నాను అన్ని ప్రశ్నలు వేశారు అని నేను ప్రశ్న అడిగాను. అడిగితే వాడన్నాడు, అవును నాకు భగవంతుడి మీద పెద్ద జీసస్ మీద కూడా నమ్మకం లేదు, నేను రూమ్ లో కూర్చుని లాక్ చేసి చదువుకుంటున్నాను, ఓ బుక్ చదువుతూ ఉండగా సడన్ గా చప్పుడు వినపడింది, వినపడితే ఏమిటని చూశాను, తలుపు వేసే ఉంది, నా ఎదురుగుండా ఈ కాషాయి బట్టలు వేసుకుని ఉన్నటువంటి క్రౌన్ ఆఫ్ ఎయిత్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన హూ ఆర్ యూ అన్నా, నేను భయపడి తుళ్లుపడి అడిగాడు, ఐఎమ్ సాయిబాబా ఫ్రమ్ పుట్టపర్తి ఆఫ్ ఇండియా కమ్ టు పుట్టపర్తి నడిపాడు ఆయన, అలాగే తలుపులు ఉన్నాయి, నేను కళ్ళు తిరిగి పడ్డాను, అయిపోయిన కొద్ది రోజులకి నా ఫ్రెండ్ గెట్టకు తొందర రమ్మన్నాడు, రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ పెద్ద ఫోటో పెట్టుంది, ఇదేంటి ఫోటో అని అడిగాను, అతనే ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, హీఈస్ ఇన్ హ్యూమన్ ఫామ్, పుట్టపర్తిలో ఇండియాలో ఉంటాడని చెప్పాడు అని చెప్తే నేను ఆశ్చర్య, ఈ కేమ్ టు మై రూమ్ అని చెప్పాను, నా దగ్గరకు వచ్చాడని ఈ విషయం రెండు చెప్పే వాళ్ళకి చెప్తే వాళ్ళు మహా ఆనందపడ్డారు, మేము ఎంత చేస్తున్నాం మాకు డైరెక్ట్ గా కనపడింది, ఈ డైరెక్ట్ కనపడ్డారు కదా అన్నారు. ఏదో అయిన తర్వాత యు కమ్ టు ఇండియా అని అన్నారు కదా స్వామి, వెళ్లేవా అన్నాను. వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మీ టు గో టు ఇండియా, స్వామి ఈజ్ హియర్, పుట్టపర్తి దట్ ఈస్ పుట్టపర్తి అన్నాడు. వాళ్ళు తర్వాత ఆ అనుభవం అలా చెప్పాడు, అనేక ప్రశ్నలు వేశారు, అవన్నీ అయిపోయినాయి. ఫైనల్ గా నేను నమ్మిన యువతకు మార్గదర్శకంగా అనేక సార్లు స్వామి బోధలతో పాటు చెప్తున్నటువంటి రాజమా డగ్లస్ మ్యాలక్ హోమ్ అని అమెరికా దేశానికి చెందినటువంటి నోబెల్ లారియట్, రాజమార్గము వై విరాజిల్లకున్న కాలిబాటకు నీవు కావు ప్రయత్నించు, భానుబింబము వై విభాషించుకున్న తరవై వెలుగున్న ఎత్తమ్ము కావించు, గిరికూటమున మహాతరువు కాకుండా మైదానమున చిన్న మల్లెపదవు, పరిమాణమే కాదు ప్రజ్ఞకు కొలత, ఉన్నంతలో నీవు ఉన్నతిని గరము, మోక్షకుండి విశ్వేశ్వరయ్య గారు రైల్వే లెవెల్ క్రాసింగ్ ఓడ్చడం అంటూ నీకు ఒక అవకాశం ఇస్తే ప్రపంచంలో ఏ ఒక్కడు చేయలేనంత అద్భుతంగా నువ్వు చేయగలిగి ఉండాలి, అదే సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ అన్నారు స్వామి. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. చీకటిని తరిమేందుకు మినుగులు పులుగు చేసే ప్రయత్నం కూడా విజయాన్ని కాంక్షించే వారికి స్ఫూర్తిగా నిలుస్తుంది అన్నాడు మిల్టన్ మహాశయుడు. అట్లాగే మట్టి బిడ్డల్ని మత్తాండబింబాలుగా మార్చగలిగేది, తుపాకీ గుండను పూలచెండ్లుగా చేయగలిగేది, విశ్వాన్ని గదిలోకి పంపే వెంటిలేషన్ భాష, వేయి పడగరెత్తి నర్తించే ఇన్స్పిరేషన్ భాష, ఆ భాషే సాయి భాష, హృదయ భాష, సజీవ భాష. నిజమైన భక్తులుగా మన నుండి స్వామి ఏమి ఆశిస్తున్నారు, అంతర్గత శాంతి సాధించడానికి ఏం చేయాలి, ఉత్తమ ఉపకరణంగా నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవంలో పాల్గొనడానికి మనం ఏం చేయాలి, స్వామి ఆశించినట్టు మనం మన పాత్ర నిర్వహిస్తున్నామా, రాబో తరాలకు మనం ఏమి అందించగలం, చుట్టుపక్కల వారికి మనం ఏం చేయగలం అనేటువంటి ఆలోచనల రీతులతో ఉండి పేదవాని పెదవుపై చిరునవ్వు చిందించగలిగితే కోటి స్వర్గాలు నీ ముందు నిలుస్తాయి అని బుద్ధుడన్నాడు. నీవు నిజంగా స్వర్గాన్ని కావాలని కోరుకుంటే పొరుగువాడికి సాయపడమన్నాడు మహమ్మద్. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పక్కవాడిని ఎలా ప్రేమించమన్నాడు జీసస్. నువ్వు ఒక్కడుగు నా పక్క వేస్తే 100 అడుగులు నీ పక్క వేస్తాను, ఒక కన్నీటి పొట్టు తుడిస్తే 100 కన్నీటి పొట్టు తుడుస్తాను. నువ్వు ఉత్త చేతులతో నా దగ్గరికి రండి, నేను అన్ని నింపి పంపుతాను. ది లైఫ్ ఆఫ్ సాయి, ది మెసేజ్ ఆఫ్ సాయి, ది లెసన్ దట్ సాయి సెట్ ఫోర్త్, ది ఐడియాస్ దట్ సాయి హెస్ సెట్, అవన్నీ ఎన్షైన్డ్ ఇన్ వన్ వర్డ్ ఎల్ఓవి. అదే స్వామి మనకు అందిస్తున్నటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి నిశ్చల నిర్మల నిస్వార్థతతో కూడినటువంటి ఆ ప్రేమ మతం, ప్రేమయోగం. స్వామి నామస్మరణ చేస్తూ స్వామి దివ్యమైనటువంటి రూపాన్ని అవలోకిస్తూ స్వామి బోధనని నిత్య జీవితంలో నిరంతరం ఆచరిస్తూ మనం మన దివ్యమైన లక్ష్యాన్ని సాయి అండ్ వీఆర్ వన్ చేరుకోవాలి. ఇతరులకు మేలు చేయి ఔషధం, ఎవరికి అపకారం తలపెట్టకు పథ్యం, సంసారం అనే రోగానికి సేవే చికిత్స. నీవెక్కడున్నా సేవ చేస్తూ ఉండు, నీవెక్కడున్నా ఏం చేస్తున్నా అని సాధనను వదులుకోవద్దు, వాయిదా వేయవద్దు. ముఖ్యమైనది మూడవది, నీవెక్కడున్నా ఏం చేస్తున్నా ఏ వేళైనా స్వామి నీతోనే ఉన్నాడని మరువద్దు. ఇది ప్రధానంగా మనకి స్వామి అందించినటువంటి ఈ సంపదలో మనం అనుక్షణం మునిగి తేలుతూ, ప్రత్యేకంగా నాకు నేను లౌకిక జీవితంలో అన్నీ సాధించానని అనుకుంటూ ఒక నిరాశ నిస్పృహ ఒక నిర్లిప్తతకు లోనైనప్పుడు స్వామి సంకల్పంతో అనిల్ కుమార్ ప్రేరణతో ఇందులోకి తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ స్వామితో పాటుగా అనిల్ కుమార్ యొక్క ఆ స్వామి ప్రబోధనల్ని విని ఉవ్వళ్ళూరుతూ పరవశం పొందుతున్నటువంటి అనేక మంది వక్తల్ని అనేక మంది వ్యక్తుల్ని నేను అమెరికా దేశంలో అనేక చోట్ల చూశాను. అలాగే నాకు అనుక్షణం స్వామి దగ్గర ఎలా ఉండాలో నేర్పినటువంటి బివి రమణ్ రావు గారు, స్వామి వినయాన్ని భక్తిని నిజాయితీని నీతిని ఎలా ఆయన స్పందిస్తారో వాళ్ళని ప్రేమిస్తారో నాకు చూపించినటువంటి కొమారెడ్డి భాస్కర్రావు గారిని, దేశంలో జాతీయ స్థాయిలో కల్చర్లో సంగీతంలో ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి, రాష్ట స్థాయిలో ఒక ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ, సినిమా రంగంలో ఒక ఎంఎస్ విశ్వనాథన్, అగ్రికల్చర్లో ఒక ఎంఎస్ వైద్యనాథన్, అలాగే మన సత్యసాయి సంస్థ కూడా ఒక ఎంఎస్ కావాలి స్వామి అని అనుకుంటున్నప్పుడు ఎంఎస్ ప్రకాష్ రావు మనకు అంచించారు. తల్లిదండ్రులు ఆయన్ని సూర్యప్రకాశం అంటే సంస్థలో చేరాక ఆయన సత్యప్రకాశమై సర్వప్రకాశమై సాయి ప్రకాశమై అనేక మందిని ముందుకు నడిపిస్తున్నటువంటి అతడు నాకు స్నేహితుడు కావడం, నేషనల్ స్థాయిలో ఎడ్యుకేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ ప్రవేశపెట్టినప్పుడు మణిమ్మ గారిని నేషనల్ కోఆర్డినేటర్ చేస్తే మణిమ్మ గారు విజయవాడకు చెందిన ఆమె, ఆమె ఏ వ్యక్తినైనా సరే సంస్థకు ఉపయోగపడతాడు, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ వ్యక్తిలో ఉండేటువంటి సామర్థ్యాన్ని ఆ వ్యక్తిలో ఉండేటువంటి ఆ ట్రెజర్ని స్కిల్స్ ని అన్నింటినీ కూడా సంస్థాపన చేయడం ఎలాగో తెలిసినటువంటి వారే లీడర్ అనేటువంటి దానికి ప్రతీకగా నిలిచినటువంటి ఆమె. వీరందరితో పరిచయం కావడం వల్ల వీరందరినీ స్వామి వీరందరి దగ్గరికి పంపించి ఏ రకంగా మనం ఈ సమాజంలో మిగిలిన వాళ్ళకి ఇది అందించాలి, నువ్వు ఏదైతే పొందావో నీవు అనుభవించినటువంటిది షేరింగ్ కేరింగ్ అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్టింగ్ అన్నారు, నీ ఆనందాన్ని ఇతరులతో పంచుకోమన్నారు స్వామి. తాజ్మహల్పై కురిసే వెన్నెల పూరి గుడిసుపై కురియదా, బృందావనుడు విరిసే మల్లి పేద ముంగిటే విరియదా, అంతరాలు మంచితనం పంచేవారికి అంతరాలతో పని ఉందా అని అంతరాలు మరచి అంతరంగాలు మరచి అందరూ స్వామిని తలచి కొలిచి పిలిచి స్వామి వీఆర్ వన్ విత్ యూ అనేటువంటి అభిలాషణ అభిప్రాయాలతో నువ్వు ముందుకు నడవాలి అని తెలియజేస్తూ, లెమ్మిక మేలుకొమ్ము కదలింపము క్రాంతిరథం శాంతి మార్గమున కాంతిపుంజములు అఖండములై నవజీవన ప్రభాతములు నింప, సర్వసమత సుముఖముల మానవాంతరంగముల ప్రేమసూత్రమున కట్టుము మంగళ తోరణములన్, జై సాయిరాం.
1: స్వామివారి దివ్య కృపతో అనంతమైనటువంటి ప్రేమ తరంగాలతో ఆనందలహరులు మనందరి హృదయాల్లో ప్రవహింపజేసినటువంటి జీఎన్ మూర్తి గారికి ఈ అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి వచ్చి మన స్టూడియోలోకి ఎడతెరిపి లేకుండా ఈ ఎండలో ఇంత మండు వేసవిలో కూడా తమ శ్రమ కోర్చి రేడియో సాయి స్టూడియోకు వచ్చి శ్రోతలందరూ స్వామివారి ఆ ప్రేమ రసాన్ని ప్రేమ సారాన్ని అనుభవించే రీతిలో తమ అనుభవాల్ని మనందరికీ పంచినందుకు కృతజ్ఞతలు సార్.
0: తప్పకుండానండి, నేను రేడియో సాయి వారికి రేడియో సాయి శ్రోతలకు నా సుమనస్సు నమస్సుల సాయిరం. మీరు నాకు ఇచ్చినటువంటి ఈ మహత్తర దివ్య అవకాశంలో స్వామి యొక్క సంకల్పంతో నాకు స్వామి ప్రసాదించిందిగా భావిస్తూ స్వామిని హృదయ స్పందనలో నందనం నవ్వింది, మందాకిని పొంగింది, పుట్టపర్తి పిలిచింది, బృందావనం నిలిచింది, భక్తి మకరందం కురిసింది, భక్తి మందారం విరిసింది, నీ అనుగ్రహ మకరందం కురిసింది స్వామి. ఇట్లాగే నీ యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు సర్వ మానవాళి మీద ప్రసరింపజేసి ది హోల్ వరల్డ్ షల్ బికమ్ సచ్ సాయి సేవా ఆర్గనైజేషన్, సాయి షల్ బి ఇన్స్టాల్డ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ అని మీరు చెప్పినటువంటి మాటని మేము నిరంతరం గుర్తుపెట్టుకునేటట్టుగా ఈ అవకాశాన్ని విశ్వవ్యాప్తంగా కల్పించినటువంటి రేడియో సాయి వారికి మరొకసారి నా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై సాయిరాం.
1: జై సాయిరాం. ఇంతవరకు మీరు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని 13వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు, మనోభావాలు listener@radiosai.org కి వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపచేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: సకల చరాచర సృష్టికి జీవితానికి జీవన విధానానికి ఆధారభూతమైనది సత్యం. సత్యాన్ని పాటిస్తేనే ధనానికి దానానికి సదాచారానికి యశస్సుకు సార్థకత. అందుకే సత్యం నాస్తి పరోధర్మ అన్నారు. ఈ సత్యాన్ని తెలియజేసే ఒక చక్కటి కథ ఇప్పుడు విందాం. సత్యం నాస్తి పరోధర్మ. పూర్వం సత్యవ్రతుడు అనే మహారాజు ఒకడుండేవాడు. అతడు సత్యాన్నే జీవిత ధర్మంగా లక్ష్యంగా భావించి ఆచరించి అందరికీ ఆదర్శంగా ఉండేవాడు. ఒకరోజు బ్రహ్మముహూర్తంలో ఆ రాజు నిద్రలేచాడు. ఆ రోజు పరమ పవిత్రమైనదవడం చేత నదిలో స్నానం చేయాలని బయలుదేరాడు. సింహద్వారం వద్దకు వెళ్లేటప్పటికీ ఒక అతి సుందరమైన స్త్రీ గబగబా బయటకు వెళ్తోంది. రాజుగారు ఆశ్చర్యంతో ఆమెను పిలిచి, అమ్మా, మీరెవరు? రాజభవనం నుండి ఎందుకు వెళ్లిపోతున్నారు? అని ఎంతో మర్యాదగా ప్రశ్నించాడు. అందుకామె, మహారాజా, నేను ధనలక్ష్మిని. నీ భవనాన్న చాలా కాలం నుండి ఉన్నాను. ఇప్పుడు వెళ్లిపోవాలని సంకల్పించాను. నాకు అనుమతి ఇవ్వండి అన్నది. మహారాజు ఆమెతో, మంచిది, తప్పక వెళ్లిరండి అన్నాడు. మరొక నిమిషంలో ఒక అతి సుందరమైన పురుషుడు బయటకు వెళ్తుండడం చూశాడు మహారాజు. అతనిని పిలిచి, మీరెవరు? ఎందుకు నా భవనం నుండి వెళ్లిపోతున్నారు? అని అడిగాడు. మహారాజా, నేను దానమును. ధనం వెళ్లిపోయింది. ధనం లేని చోట నేనెట్లుండగలను? నాకు అనుమతినివ్వండి అన్నాడు. మహారాజు ఆ పురుషునికి వెళ్ళుటకు అనుమతినిచ్చాడు. మరికొంతసేపటికి మరొక సుందర పురుషుడు కనపడ్డాడు. మహారాజు అతనితో, అయ్యా, మీరెవరు? ఎందుకు ఇక్కడి నుండి వెళ్లిపోతున్నారు? అని ప్రశ్నించాడు. మహారాజా, నా పేరు సదాచారము. ధనము దానము లేని చోట సదాచారం ఉండగలదా? అందుకనే నేను వెళ్లిపోతున్నాను అన్నాడు. రాజుగారు అతనిని, వెళ్లిరండి అన్నాడు. ఇంతలో ఇంకొక దివ్యపురుషుడు రావడం చూశాడు రాజు. అతనిని ప్రశ్నించాడు, మీరెవరు? ఎందుకు వెళ్లిపోతున్నారు? అని. మహారాజా, నా పేరు యశస్సు. ధనము దానము సదాచారము లేని చోట యశస్సు ఎట్లా ఉంటుంది? కాబట్టి నేను వెళ్తున్నాను. నాకు అనుమతినివ్వండి అన్నాడు. రాజు, సరే, వెళ్లిరండి అన్నాడు. ఇంకొంతసేపటికి మరింత ఆర్భాటంగా గంభీరంగా ఒక దివ్యపురుషుడు కనపడ్డాడు. అయ్యా, మీరెవరు? ఎందుకు వెళ్లిపోతున్నారు? అని రాజు ప్రశ్నించాడు. మహారాజా, ధనము దానము సదాచారము యశస్సు లేనప్పుడు నేను మాత్రం ఎందుకు? నా పేరు సత్యం. నాకు వెళ్లిపోవడానికి అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు. తక్షణమే మహారాజు ఆ దివ్యపురుషుని కాళ్లు పట్టుకుని, అయ్యా, మీరు వెళ్లుటకు నేను ఎంతమాత్రం అనుమతినివ్వను. మీరు లేనిదే నేను జీవించలేను. నాకు ధనము దానము సదాచారము యశస్సు ఏవి లేకపోయినా పర్వాలేదు. కాని మీరు లేకపోతే నా జీవితమే వ్యర్థం. మిమ్మల్ని నేను వదలను అన్నాడు. అప్పుడా దివ్యపురుషుడు, మహారాజా, నీ సత్యప్రీతికి చాలా సంతోషం. నాకు వెళ్లాలని లేదు అని రాజభవనంలోకి వెళ్లాడు. సత్యం రాజభవనంలోకి వెళ్లిపోయిన మరికొద్ది క్షణాలలో ధనలక్ష్మి దానము సదాచారము యశస్సు సత్యం ఎక్కడ, సత్యం ఎక్కడ అనుకుంటూ వచ్చారు. అప్పుడు మహారాజు, మీరందరూ మీ ఇష్టపూర్వకంగానే వెళ్లారు కదా, ఎందుకు మళ్ళా ఇటు వచ్చారు? అని ప్రశ్నించాడు. అప్పుడు ధనలక్ష్మి, మహారాజా, సత్యాన్ని అనుసరించక ఆశ్రయించకపోతే నేనుండి ప్రయోజనం లేదు. సత్యంతో పాటే లక్ష్మి ఉండాలి. నన్ను కూడా రాజభవనంలోకి రానివ్వండి అన్నది. మహారాజు సంతోషంగా ఆమెను ఆహ్వానించాడు. ఇంతలో దానం వచ్చి, సత్యంతో చేరితేనే దానానికి సార్థకత. సత్యాన్ని వీడిన దానం దేని నిమిత్తం? ఆడంబర నిమిత్తమా? నాకు ఆడంబరము లోకవిఖ్యాతితో పనిలేదు. సత్యమే నాకు ఆధారం. కాబట్టి నాకు రాజభవనంలోకి ప్రవేశించడానికి అనుమతినివ్వండి అని ప్రార్థించాడు. సరే అన్నాడు మహారాజు. అదేవిధంగా సదాచారం వచ్చి, మహారాజా, సత్యాన్ని దూరం చేసుకుంటే నాది దురాచారమవుతుంది, కనుక నాకు కూడా రాజభవనంలోకి ప్రవేశించడానికి అనుజ్ఞ ఇవ్వండి అని అడిగాడు. ఇంతలో యశస్సు పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా, ధనము, దానము, సదాచారము, సత్యము అనేవి యశస్సు అనే భవనానికి నాలుగు స్తంభాల వంటివి. అవి లేకపోతే నేను ఈ జగత్తులో ఉండలేను. నాకు కూడా రాజభవనంలోకి ప్రవేశించే అవకాశాన్ని ఇవ్వండి అని ప్రార్థించాడు. మహారాజు ఎంతో సంతోషించాడు. కాబట్టి మనం తెలుసుకోవలసింది, సత్యాన్ని పాటిస్తేనే ధనానికి, దానానికి, సదాచారానికి, యశస్సుకు సార్థకత. అందుకే సత్యం నాస్తి పరోధర్మ అన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని ప్రసారం చేస్తున్నాము.

ఉన్నాను. వెతుకుచుంటి నాడు నీవు నిజ మానవ ధర్మపరుణి, కొదువలేదు నరులకు కొదువలేదు.

0: స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, రూపు చూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపం. వెతుకుచునేయున్నాను నే, వెతుకుచున్నాను నేను, వెతుకుచునేయున్నాను. వెతుకుచుంటి నాడు నేడు నిజ రూపము మానవుని వెతుకుచున్నా.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇదే మాట స్వామి షిరిడి అవతారంలో చెప్పారు. మామిడి పూతను ఉదాహరణంగా చెబుతూ, అన్ని పూలు కాయలు కానట్లే నిజమైన భక్తులు కోటికొక్కరుంటారన్నారు. సర్వస్య శరణాగతితో తన వద్దకు వచ్చే భక్తుని కోసం భగవంతుడు ఎంతగా ఎదురు చూస్తాడో ఈ పద్యం వివరిస్తోంది. భగవంతుడే మన మధ్య నడయాడుతున్నా ఐహికమైన కోరికలతో చేరేవారే కాని, ఆముష్మిక చింతనతో తనలో దైవత్వాన్ని గుర్తించి దైవాన్ని చేరుకోవాలనే ఉత్కృష్టమైన మానవ జీవన లక్ష్యాన్ని అందుకునేవారు అరుదు. మానవ జీవిత లక్ష్యాన్ని తెలిపి మనని హెచ్చరించే స్వామి సందేశాన్ని అనవతరం వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్న రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రణామాలు అర్పిస్తూ ప్రియమైన మా రేడియో సాయి శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయిరాం సాయి ప్రసాద్, నీకు కూడా ఈ ఆనందకరమైన శుభవేళలో నా శుభాకాంక్షలు.
2: సాయిరాం గణేష్, నిజంగా మన రేడియో సాయి కుటుంబానికి అంతటికీ ఈరోజు పర్వదినం. నేను కూడా నీకు మన శ్రోతలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, మనం ఇక కార్యక్రమాలు ప్రారంభిద్దాం.
1: ఒక్క క్షణం ప్రసాద్, ఈనాటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించే ముందు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ఎప్పుడు ఏ విధంగా ప్రారంభమయ్యాయో క్లుప్తంగా గుర్తు చేసుకుందాం.
2: బాగా గుర్తు చేశావు గణేష్. మన శ్రోతలకు ఆ విషయాలు తెలియజేయడం మన బాధ్యత కూడా. అలాగే చేద్దాం.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో 2001లో రేడియో సాయి ప్రసారాలు ప్రారంభమైన సంగతి మా ప్రియమైన శ్రోతలకు తెలిసిన విషయమే. 2011 ఫిబ్రవరిలో రేడియో సాయి సంచాలకులు శ్రీ వెంకట్రామన్ స్వామివారి మాతృభాష తేట తెల్లని తెలుగులో కూడా 24 గంటల తెలుగు ప్రసారాలు ఉంటే బాగుంటుందని స్వామివారికి విన్నవించారు. భగవాన్ మనపై కరుణతో వారి అభ్యర్థనను మన్నించారు. పవిత్రమైన గురు పూర్ణిమ రోజున, అంటే 2011 జూలై 15వ తేదీన మన రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి.
2: మహాభినిష్క్రమణకు కొద్ది రోజుల ముందే భగవాన్ మనకి మహదవకాశాన్ని ప్రసాదించారు. సాయిమాత ముద్దు బిడ్డయైన తెలుగు స్ట్రీమ్ నిర్విరామంగా వారి స్వామివారి ఆదర్శాలను వాణిని విశ్వవ్యాప్తం చేస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతోంది.
1: ఆ క్రమంలోనే 2వ ఏడాదిని పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈరోజు మా శ్రోతలకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి అందిస్తున్నాం. నేటి కార్యక్రమాల ప్రత్యేకత ఏమిటంటే, ఇవన్నీ ప్రశాంత నిలయంలోని రేడియో సాయి స్టూడియో నుండి ప్రత్యక్ష ప్రసారమవుతున్నాయి.
2: మరో విశేషం కూడా ఉంది. పుట్టపర్తి స్టూడియోతో పాటు ఈ కార్యక్రమాల రూపకల్పనలో విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి పట్టణాల్లోని రేడియో సాయి బృందాలు, శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ విద్యార్థులు పాలు పంచుకున్నారు.
1: నేటి ఈ విశేష కార్యక్రమాలను స్వామివారి దివ్యవాణితో ప్రారంభిస్తున్నాం.
0: ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి

0: ప్రేమస్వరూపులారా, క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం. అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. క్రమశిక్షణ లేకుండినా మానవ జాతియే నిర్మూలమవుతుంది. క్రమశిక్షణ అనగా చక్కని నియమమేను నియమమును అనుసరించటము. ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలచటకు వీలు కాదు. ఈ నియమము కూడా ఒక పరిమితమై ఉంటున్నది. నశ్రేయో నియమం వినా, ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే ఈ శ్రేయస్సు. ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు, లేక అధ్యాపకుల చేత వినేటువంటిది కాదు. ఇది నిత్య జీవితంలో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది అన్ని వేళల యందు తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం. ఈ క్రమశిక్షణే లేకుండా అది సమాజమే కాదు. ఈ క్రమశిక్షణే లేకుండా అది ఒక రాజకీయమే కాదు. క్రమశిక్షణే లేకుండా అది ఒక సంఘమే కాదు. క్రమశిక్షణే లేకుండా అది ఒక జాతియే కాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజములకు మధ్య, సమాజమునకు సమాజములకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది. కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క లక్షణం. ఆటల యందు, పాటల యందు, మాటల యందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి. భజన చేస్తున్నారు, కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి. ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు. కనుకనే పాటల యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ. ఇంకా ఆటల యందు, ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు. కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి. ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతుంటారు. కానీ మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజిల్ ఊపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి. ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి. ఈ విజిల్ కూడా కేర్ చేయకుండా ఆటలు ఆడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే. కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ లోపించడం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారంను చేపుచ్చుకుంటారు, ఒక వ్యాపారం నందు కానీ, లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కానీ, అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరం. నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి. మానవుడు ఏ మాట మాట్లాడవాలన్నను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి. ఈ వ్రాత కోతలు ఎందుకూడను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు. ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదటి యోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి. అధికారములు ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి. క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది. నడక ఎందు కానీ, కూర్చోవటం ఎందు కానీ, నవ్వటమునందు కానీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు, 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు. కానీ ట్రాఫిక్ ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి. ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడుపు కలిగినటువంటి వారం అవుతాం. ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి. కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి. కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండి ఈ క్రమశిక్షణ అత్యవసరం. కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను, అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం. పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి, ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి, ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి. చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు, ఒక విధమైనటువంటి యారో మాదిరి కూర్చుంటారు. అనగా ఈ విధంగా కూర్చోకూడదు, చక్కగా కూర్చోవాలి. ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రెయిట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది. కనుక అతి స్వల్ప కాలం లోపలే మనం ఏకాగ్రతను పొందవచ్చు. ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి. ఈ స్పైనల్ కాలంలో 33 రింగ్స్ ఉంటుండాయి, 33 రింగులు. ఇందులో 9 to between 9 and 12 ఈ రెండింటి మధ్యలో సుషుమ్నానాడి అని, అక్కడ సక్రమమైన రీతిగా ఇది పోయినట్టే కుండలిని శక్తి ఈ యొక్క సహస్రాల పద్మమునకు స్ట్రెయిట్ గా పోయి చేరిపోతుంది. ఈ కుండలిని శక్తి అంటే ఏమిటి అనగా చాలా మంది మూలాధారమైనటువంటి స్థానంలో కుండలిని శక్తి అనేటువంటి సర్పము ఉంటుందని, క్రమక్రమేణా అది పైకి పెళ్లుతూ సహస్రార పద్మం చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిసిన వాళ్ళు ఈ విధమైనటువంటి మాటలతో ఉచ్చరిస్తుంటారు. ఈ కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటుంది. యోగాభ్యాస సమయం నందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది. ఈ ప్రాణాయామం చాలా మంది చేస్తుంటారు. ఈ ప్రాణాయామ సమయం నందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు. అనగా ఈ గాలి నిలిచిపోవడం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవడం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తుంది. ఇది ఒక సర్పము కాదు, ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క విండ్ గాలి. అది కేవలము ఈ 33 యొక్క గ్రంథముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ వస్తుంది. కనుక మనం ఈ యొక్క కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి. అందుకోసమని యోగాభ్యాసం చేసేటుంటారు, స్ట్రెయిట్ గా కూర్చుంటారు. అది చాలా మంచిది, మెమరీ పవర్ ను కూడా అందిస్తుంది, జ్ఞాపశక్తిని కూడా ఇస్తుంది, ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది. కనుక మనం కూర్చోవటం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే. ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి. మొట్టమొదట మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. ఏమిటి ఈ పరిశుద్ధము? నీటితో, సోపుతో, ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని పరిశుద్ధం చేసుకోవటం. దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి. సత్కర్మల వల్లనే దేహం పరిశుద్ధం అవుతుంది. కర్మశ్చ వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది. మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి. ఈ రెండింటినీ మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. కనుక ఇక్కడ దేహంలో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి? అహం అహం అహం, నేను నేను అనేటువంటిది. ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది? ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది. ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది, మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది. కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుక అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు. ఇంకా అహంకు పుట్టినటువంటిది మైండ్ కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్. మైండ్ నుంచి పుట్టినటువంటిది వాక్కు, వాక్కు ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్. కాబట్టి వాక్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్ ఫర్ ఆత్మ. ఇంకా మైండ్ అనేటువంటిది గ్రాండ్ సన్. ఇంకా అహం అనేటువంటి సన్. కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ వీళ్ళంతకున్న ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే. ఆత్మ, మైండ్, అహం, వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని. ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి. మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి యొక్క దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా ఉండాలి. కనుక ఈ మైండ్ కు, అహంకు, వాక్కు ఒక విధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధం అనేది కలగాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఈ కుటుంబం అంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి. ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాము. ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు. బలిచక్రవర్తి చెప్పాడు, పలికి బొంకుట కంటే పాపము, పలికి దాన్ని తప్పిపోవడం కంటే మరొక పాపం లేదు. కనుకనే వాక్కును మనము పవిత్రంగా మనం కాపాడుకోవాలి. షిరిడీలో ఉండినప్పుడు అనేక మంది భక్తులంతా కూడాను షిరిడీకి వచ్చేటువంటి వారు. అక్కడ తార్కాడ్ అనేటువంటి ఒక చిరుద్దారు ఉండేటువంటి వాడు. అతనికి భార్య కుమారుడు, 16 సంవత్సరములు కుమారుడు. భార్య కుమారునికి బాబా అంటే చాలా విశ్వాసము, కనుక వారికి ఏ విధమైనటువంటి అడ్డు చెప్పేటువంటి వాడు కాదు తార్కాడ్. ఒక దినము మేము షిరిడీకి వెళ్ళాలి అన్నారు భార్య కుమారుడు. తప్పక వెళ్లి రాండి అన్నారు. ఇతను కేవలము బ్రహ్మ సమాజము, ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు. కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు. అది కూడాను ఒక వీక్నెస్. ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి, సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని పవరిస్తుంటారు. కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండేటువంటి యొక్క తార్కాడు నేను రాను, మీరు వెళ్ళండి అన్నారు. 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు, నాన్న నేను వెళ్ళను అన్నాడు. ఎందుకోసం వెళ్ళకూడదు అంట, నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారి ముందు సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను. నేను నైవేద్యం ఇంత కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను. ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదమని నేను స్వీకరిస్తున్నాను. కనుక ఈ పద్ధతి నేను వదలటం నాకు ఇష్టం లేదు, కనుక నేను షిరిడీకి వెళ్ళను అన్నాడు. కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి. అప్పుడు చెప్పాడు, కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను నీవు వెళ్ళు అన్నాడు. నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు. బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా, బాబాకు నైవేద్యం పెడతావా, ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తావా, నాకు మాటి నేను పోతాను షిరిడీకి, లేకపోతే నేను పోనన్నాడు. ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనస్సు కరిగింది. ఇంత క్రమశిక్షణను పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు. కుమారునికి మాట ఇచ్చాడు నేను చేస్తాను అని ఇచ్చాడు. కుమారుడు తల్లి వెళ్లినారు. కుమారునికి మాట ఇచ్చిన ప్రకారము 2 దినములు 3 దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ. కుమారుడు పెట్టినట్టుగానే కండ చక్కెర అక్కడ పెట్టటమును, తిరిగి భోంచేసే ముందుగా ఆ కండ చక్కెరను తాను భుజించటము, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. 3వ దినము గురువారం వచ్చింది. కానీ ఆ కోర్టు లోపల చాలా అవసరమైన పని పడింది. తిరిగి స్నానం చేశాడు, పూజ చేశాడు, ఇంత టిఫిన్ తిన్నాడు, తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్కు వెళ్లాడు. తిరిగి భోజనానికి వచ్చాడు. భోజనానికి కూర్చున్న తర్వాత వంట వాడిని అడిగాడు, ఏయ్ ఆ ప్రసాదం తీసుకునిరా పెట్టు అన్నాడు. వంట వాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు ఈనాడు అన్నారు. చాలా బాధపడ్డాడు. కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని, బాబాకు నైవేద్యం పెట్టలేదనే బాధ లేదు, కొడుకుకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తప్పినాననే బాధ. 2వ దినము షిరిడీ లోపల తార్కాడ్ వైఫ్ కుమారుడు నమస్కారం చేయడానికి వచ్చారు. బాబు నేను నిన్నంతా నేను బాగ్రాకపోయి వచ్చాను, కానీ అక్కడ నాకెవరు భోజనం పెట్టలేదు, నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు, చాలా ఆకలిగా వచ్చాను తిరిగి, ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా. తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది. విడిది ఇంటికి వెళ్లాడు. తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు. తండ్రి నాకు మాట ఇచ్చాడు కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు, కనుకనే బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి. అమ్మా నేను ఇంక ఇక్కడనే ఉండను, నా క్రమశిక్షణ నేను తప్పను, నేను తిరిగి వెళ్తాను బాగ్రా అనేటప్పటికీ బాబా చెప్పి పంపించాడు. ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు. బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్ పిల్లవాడికి చెప్పి పంపించాడు. నీవు ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు, నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు, కాబట్టి నా అనుగ్రహం దండిగా ఉంది, నీ వెళ్ళం అక్కర్లేదు బాబు, నీకు ఎంతకాలం ఇష్టమో అంతకాలం ఉండు అన్నాడు. కానీ అంతకాలం కూడా కొంచెం నిరాశగానే అసంతృప్తిగానే ఆ షిరిడీలో జీవిస్తూ వచ్చాడు. 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు. పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని ఎక్స్క్యూజ్ మీ అన్నాడు, నీవు చిన్నవాడు నేను పెద్దవాడు, కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను అంటే, అప్పుడు పిల్లవాడు చెప్పాడు, క్షమాపణ నాకు కాదు బాబాకు చెప్పు అన్నాడు. ఏ సమాజంలో ఉండినప్పటికీ, ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ, మాట మాత్రం ఒక్కటే, ఇది బ్రహ్మ సమాజం కావచ్చు,
1: బ్రహ్మ సమాజం,
0: నాది ఆర్య సమాజం కావచ్చు, నాది దైవ సమాజం కావచ్చు, కానీ ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే, సత్యం ఒక్కటే, సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము. నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు, నీలో సత్యమే లేకపోతే ఎన్ని జీవులు ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యర్థమైపోతాయి, కనుక తండ్రి నీవు లా చదివావు, మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు, కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంతా విరుద్ధము అన్నాడు. ఆ పిల్లవాడు చెప్పాడు, తండ్రి లాయర్ కా లయర్ కావద్దు అన్నాడు. ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది. కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి, అది మొట్టమొదటి డిసిప్లైన్. తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండునంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి. నిద్దుర

ఏ పెద్ద సుఖంబు పొందితివో పీటిగా యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక. పొట్టకు కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి. ఎంతవరకు అది పట్టుతుందో అంతవరకు మనం తీసుకోవాలి. తీసుకుంటే అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరు. కానీ ఒక్కొక్కతూరి మనము దానిని పాటించటం లేదు. ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించటం లేదు. మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము బ్రహ్మ.

అదినా. ఏం చెప్తున్నా? అహం వైశ్వానరో భూత్వ, దీనికి రిప్లై వస్తా ఉంది, బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను, ఎంత అవసరం వందించు, ఎక్కువ రుచిగా ఉంది కానీ ఎక్కువ తీసుకుంటాం మనం, అప్పుడు స్టమక్ విశ్వ వైశ్వానరుడు జాగ్రత్త పడతాడు, బీ కేర్ఫుల్, ఇంకా పంపద్దు లోపల, పంపద్దు లోపల, పంపద్దు లోపల అని చెప్తాడు. కానీ దీని మాటలు ఏమాత్రం వినడు. ఈ చక్కని గారెలు, ఈ చక్కని పాయసము తిరిగి చిక్కుతుందని తిరిగి లోపల వేస్తూనే ఉంటాడు. కానీ కడపటికి తాను అలసిపోతాడు, ఆయాసంతో కొంత బాధపడతాడు. కనుకనే మనం ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉంటుండాలి. ఈ ఆహారం నందు కూడాను ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది. అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం. నిజంగా మన దేహంలో సర్వ వ్యాధులకు కూడాను కేంద్రమే మూల కారణము. సమక్లో ఏ విధమైనటువంటి ఒక చెడుపు జరిగినా శరీరంలో అన్ని రకమైనటువంటి రోగములు బయలుదేరుతుంది. కనుకనే మూడు భాగములు దీన్ని ఆహారం పెట్టుకుని ఒక భాగం ఖాళీగా వదిలి పెట్టాలి. ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అది ఒక క్రమశిక్షణగా ఉంటుంటాయి. నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేసి అవన్నీ క్రమశిక్షణ అనుసరించే పోవాలి. పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి. అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉంటాలి. ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము. కర్మని ఈ కర్మయోగమే కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది. మానవుడు కర్మాధికారి. మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు, కర్మణ్యేవాధికారస్య అని. కర్మాధికారులుగా మనం ఉండాలి. ఈ కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి? పరిమితమైనటువంటి కర్మగా ఉంటుండాలి. భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. మూట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి. అప్పుడే మనము ఒక విద్యావంతులుగా మారవచ్చు. శిక్షణగా ఏమిటి? జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానము పొందేటువంటి ఒక మార్గము ఇది. పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము నిస్తులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేళ నీ హస్తయుగంబు మోర్చి పరమాత్ముని

పూర్తిగా చూచితి సర్వశాస్త్రము, నిష్ఠులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల. ఏదో పుస్తకాలు చదివినాము, బుకిష్ నాలెడ్జ్ నాకు చాలా తెలుసునని నీవు గర్వపడకూడదు. నీ హస్త

0: ಗಾತ್ರಿ ನಿರರ್ಥಕ ಮುಲ್ಕದ ಮಾನವ ಮಾನವ
1: కనుకనే మనము అష్టయుగము మోర్చాలి. ఇదియే ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం. ఏమిటి ఈ అష్టయుగం మోర్చడం? నమస్కారము. ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు దశేంద్రియములుగా ఉండేటువంటి దాన్ని ఏకంగా చేయటమే నమస్కారము. యూనిటీ డైవర్సిటీ, కనుకనే యూనిటీ డైవర్సిటీ అన్నింటినీ ఏకంగా చేయటమే నమస్కారం. ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. కనుకనే ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది. కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి. నా మమ నేను కాదు. నమస్కారం అంటే నేను కాదు, అహంకారం నిర్మూలమే. మమ అంటే అంతా నాదే, నమమ అంటే ఏది నాది కాదు. కనుక అంతా నీదే స్వామి అని అర్పితం గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థము. కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకును ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి. కాని ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు. ఇంద్రియే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమో పూర్తి తెలియదు. ఈ సెన్సెస్ కంట్రోల్ చెయ్యాలి. కన్నులు చూస్తున్నాయి ఎక్కడో, కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి. ఓ నేత్రమా, నీవు దేనిని చూస్తున్నావు? నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు. సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్, టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్, థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్, డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. కనుక నీవు మంచిని చెయ్యి, మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు. కనుకనే మనము మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి. ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికీ నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి. విద్యార్థులారా, ఈనాడు మృగములు పక్షులు కూడాను కొన్ని క్రమశిక్షణను పాటిస్తున్నాయి. కాని ఇంత చదువులు చదివి, ఇంత మేధాశక్తి ఉండి, ఇంత తెలివితేటలు ఉండి కూడాను మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు. మీరు చక్కగా మీరు బాగా వాచ్ చేయండి. ఈ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులంతా ఉంటాయి. అవి దినములకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి. ఒక దినములకు 1 అవర్ మౌనం. పక్షులు కూడా అంతే, ఒక్క గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది. కానీ ఈనాటి మానవుడు ఒక నిమిషం కూడాను విశ్రాంతి తీసుకోడు. పాపం, ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటాది నోరు. సైలెన్స్ అనేటువంటిదే లేదు. ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు. అతను సైలెన్స్ ను ఫాలో చేస్తున్నాడు, మనము ఫాలో చేస్తాం అని ఎంత ఉత్సాహంగా ముందుకు రావాలి. కనుకనే బ్రహ్మ అంటే ఎవరు? నిశ్శబ్దం బ్రహ్మ. సైలెన్స్ ఈజ్ ద గాడ్. అది నిశ్శబ్దంలోని శబ్దమే బ్రహ్మ. చూసారా అంత గొప్పతనం ఉంటుండాలి ఈ యొక్క మాటల యొక్క అదుపు లోపల. కనుక టాక్ ను కంట్రోల్ చేస్తున్నట్టుంటే అంతా మనకు కంట్రోల్ అయిపోతుంది. ఎందుకోసం దీనికి ఇంత పవర్ ఇచ్చారు? కన్నును చూచే పవర్ మాత్రమే ఉంటుండాలి, రెండో పవర్ లేదు. చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుండాలి, ఇంకొక పవర్ లేదు. ముందుకు వాసన చూచే పవర్ ఉంది, కానీ రెండో పవర్ లేదు. కానీ టంగ్ కు డబుల్ ప్రమోషన్, రెండు పవర్స్ ఉన్నాయి. ఒకటి టెస్ట్ చేస్తుంది, ఇంకోటి మాటలు మాట్లాడుతుంది. కాబట్టి రెండు శక్తులుంది కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండేటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి, అదుపులో పెట్టాలి. కనుక ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి. చాలా మందికి తెలుసు, పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును, కార్ లోపల 4 టైర్స్ ఉంటాయి. ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది, వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే ఒక్కొక్కరి తెలియనటువంటి వాడు 4 టైర్స్ కు ఈక్వల్ గా పంపు కొట్టేస్తారు. అది మంచిది కాదు. ఎక్కువగా ఉన్నదాన్ని తగ్గించాలి, కొంచెం తక్కువగా ఉన్నదాన్ని ఎక్కించాలి. ఇదియే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు, కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు. అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు. అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడాను మత్స్యం అనగా చేపలు తింటుంటారు. వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు. వాళ్ళు స్నానాలు చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి కరుచుకుంటాయి చేపలు. అట్టే చేతిలో పట్టుకుంటారు, చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు. కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి. చిన్నవారినందరినీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీత్యంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు. కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము. ఏమిరా చిన్న వయసు లోపల ఇప్పుడే నీకు ఎందుకు ఇంత భక్తి, ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉందనుకో, ఇప్పటి నుంచి నీకు ఎందుకు ఈ భక్తి? యువకులను కూడా తల్లిదండ్రులు కూడా దూషిస్తుంటారు, విమర్శిస్తుంటారు. ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు. ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ, పలాను దినం నీవు, పలాను దినం నీవు, పలాను దినం నీవు అనగా ఏమి, సిటీకి పోవటము, చేపలు తీసుకుని రావాలి. ఒకనాడు బ్రహ్మానందము వెళ్లాడు బోట్లో. ఈ బ్రహ్మానందం వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాలను చూచారు ఈ పడవాళ్లు. ఇంకా మొదలు పెట్టారు దూషణ. ఆ పిచ్చివాడికి ఒక పని లేదు, ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు, అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకుని ఈ విధంగా చెడగొడుతున్నాడు. అతను దొంగ అట్టవాడి ఇట్టవాడి రామకృష్ణుని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చారు. రామకృష్ణుడు పిచ్చివాడిగా చూచేటువంటి వారు, కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు. కాని ఏం చేయగలడు, మెత్తనివాడు. నోరు మూసుకున్నాడు, వెళ్లాడు, చేపలు తీసుకున్నాడు. తిరిగి పడవలేక రావాలంటే మరి భయం, తిరిగి ఏమి విమర్శిస్తారో ఏమిటో అని భయం. తిరిగి వచ్చాడు, బ్రహ్మానంద రామన్నాడు. వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు, ఏడ్చుకుంటూ. ఎందుకోసం ఏడుస్తున్నావు స్వామి?
2: స్వామి,
1: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు, చాలా కఠినమైనటువంటి వాకులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మమ్మల్ని విమర్శించినా పర్వాలేదు, మిమ్మల్ని విమర్శించుతున్నారు నేను వినలేను, చాలా దుఃఖంగా ఉంది అన్నాడు. కోపం వచ్చింది రామకృష్ణకు. గురుదూషణ వినేటువంటి ఒక శిష్యుడు, ఈ ఒక శిష్యుడా, ఈ ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ అన్నాడు. ఎట్ట నువ్వు వింటూ వచ్చావు? గురుదూషణ వినటం నీకు పాపం కాదా? దూషణ చేయడం వారికే పాపము, వినటం నీకు పాపమే అన్నాడు. కానీ ఏం చేయగలడు? తిరిగి ఏడ్చాడు, కూర్చున్నాడు. సెకండ్ డే నరేంద్ర ఛాన్స్ వచ్చింది. ఇది వివేకానంద. ఇతను పోతూ పోయాడు. ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు. అందరూ పోర్ట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చి పడవ ఎక్కాడు. టికెట్ తీసుకున్నాడు. ఏయ్ నోరు మూయి, ఎవరు తిడుతున్నారు వారు నోరు మూయి అన్నాడు. కానీ వాడు ఇంకా తిడుతూ వచ్చాడు. బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాడు. కొట్టి ఒకరిని ఎత్తుకున్నాడు, అన్ని గంగల వేసేస్తానని భయపడిపోయారు. ఎవరు ఇంకా తిరిగి నోరెత్తలేదు. తిరిగి పోయాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇతను వస్తుండగానే అందరికీ భయం, ఎవరు మాట్లాడలేదు. వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు. ఏం జరిగింది?
2: వాట్ హ్యాపెండ్?
1: నిన్న బ్రహ్మానందకు జరిగిందే జరిగింది అన్నాడు. ఏం చేశావన్నాను? నేను ఊరుకుంటానా? నా గురువును దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక నెత్తి గంగలు వేయడానికి ప్రయత్నించానన్నాడు రామకృష్ణ. చీ చీ చీ చీ చీ, వేసిండేది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకింత మాత్రం కోపం నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి? అప్పుడు చెప్పాడు నరేంద్రుడు. ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే. స్వామి, నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు. అరే పిచ్చివాడా, టైర్ లోపల గాలి ఎక్కువగా ఉన్నదాన్ని తీసేసేయాలా, తక్కువగా ఉన్నదాన్ని కొట్టాలి. ఆ బ్రహ్మాండంలో గాలి తక్కువగా ఉంటుందని కనుక నేను బాగా ఊదాను. టెంపర్ చాలా షార్ట్ టెంపర్, దీన్ని తగ్గించాలి. కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఏ ప్రబోధనలు జరపాలి. కనుకనే ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటి కాదు. ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఏవింత ఉంటుందో అంతవరకు ఇది నిండుతుంటాడు. గంగానదిలో కావలసినంత జలం ఉంటుండాలి. ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది. అందరికీ సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు. కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను ఈ విధమైనటువంటి వారి వారి శక్త్యానుసారంగా క్రమశిక్షణను అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు. కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.
3: క్రమశిక్షణ, ఇది లేకుండా ఎంత గొప్ప పని చేసినా వ్యర్థమే. మన నిత్య జీవితంలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, దాన్ని మనం ఎలా అలవర్చుకోవాలో భగవాన్ దివ్యవాణి నుండి తెలుసుకున్నాం. ఈ దివ్యోపన్యాసం స్వామి 1996 జూన్ 19వ తేదీనాడు భక్తులకు అనుగ్రహించారు.
1: కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.

0: దాదాపు 6-7 దశాబ్దాల పాటు భగవాన్ బాబావారు నిర్విరామంగా మనకెన్నో అనుగ్రహ భాషణాలు అందించారు. అవతార పరిసమాప్తి అనంతరం కూడా స్వామి బోధనలు ప్రజలకు అందేందుకు రేడియో సాయి అనే మాధ్యమాన్ని మనకు ప్రసాదించారు. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా మనందరి తరపున స్వామివారికి శతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాం. 24 గంటల తెలుగు ప్రసారాలు ఉండాలని స్వామికి విన్నవించి బాబా ఆశీస్సులు పొంది ఆ విధంగా రేడియో సాయి తెలుగు ప్రసారాలు ప్రారంభం కావడానికి సూత్రధారులైన శ్రీ వెంకట్రామన్ గారికి ముందుగా రేడియో సాయి బృందం కృతజ్ఞతలు తెలియజేస్తోంది. వెనుతిరిగి చూస్తే స్మృతి పథంలో రేడియో సాయి అందించిన శ్రోతలు మెచ్చిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని కార్యక్రమాల గురించి ఇప్పుడు ముచ్చటించుకుందాం. వాటిలో ప్రథమ తాంబూలం నిస్సందేహంగా స్వామివారి దివ్యోపన్యాసాలకే చెందుతుంది.
1: జ్ఞానమునకు మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు. ఎట్టి జ్ఞానం? భౌతిక జ్ఞానమా, నైతిక జ్ఞానమా, ఆధ్యాత్మిక జ్ఞానమా, ఏ జ్ఞానం? అన్నియూ జ్ఞానములే. అయితే సర్వజ్ఞాన సమ్మిళితమైనటువంటి జ్ఞానము బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అనగా ఏమిటి? సమస్త విశ్వం యొక్క స్వరూపమును కూడాను ఏకత్వంగా విశ్వసించటమే బ్రహ్మజ్ఞానం.
0: మరోపక్క స్వామి అవతార వైభవాన్ని, ప్రబోధన సారాంశాన్ని ప్రజలకు అందిస్తూ బాబా భక్తులలో ప్రముఖులు చేసిన ఉపన్యాసాలు కూడా శ్రోతలని అలరించాయి.
2: యువతి యువకులు బాబావారి సందేశాన్ని ప్రముఖంగా దేశభక్తి ప్రధానాంశముగా వారి ప్రవచనాలను ఆలకించాలి. అందులో ఉండే అంతరార్థాన్ని అవగాహన చేసుకోవాలి. ఒక్కసారి పులకాంకితులైపోతారు, దిగ్భ్రాంతి చెందుతారు. భారతీయులు అని మీరు గర్విస్తారు. ఈ భారత జాతికి చెందినటువంటి వాళ్ళం మేము, దీన్ని ఔన్నత్యాన్ని మనం కాపాడాలి అని దీక్ష పూనేటువంటి అవకాశాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందువల్ల దేశభక్తి గురించి బాబావారు చెప్పిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నోసార్లు స్వామి చెప్పారు, ఈ దేశంలో లేనిది మరే దేశంలో లేదు. పైగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి నిరూపించి ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నది భారతదేశం. వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి, యోగ భూమి, భరత భూమి అని స్వామి దివ్యోపన్యాసాలు తెలియజేశారు. వారి కంఠం నుండి అమృతోపమానమైన ఆ వాక్కులు దేశ ప్రశస్తిని వివరిస్తూ ఉంటే అబ్బా కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి నిలబడి వందే మాత్రం అందామనిపిస్తుంది మనకి.
3: ఆధ్యాత్మిక పరంగా స్వామి ఏం చెప్పారు, ఆ తత్వం ఏమిటి?
4: ఏను దైవంబు తద్భిన్నమేమి కాను.
3: ఇంత అద్భుతంగా డిక్లేర్ చేసిన వాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో సత్యసాయి భగవానుడు మాత్రమే. ఏను దైవంబు తద్భిన్నమేమి కాను. సచ్చిదానందుడ, నేను సత్యసాయి విభుడా. సచ్చిత్ ఆనంద స్వరూపన్నది పాంచభౌతికమైన ఐదడుగుల మూడంగుళాల శరీరానికి నన్ను పరిమితి చేసి చూడకండి అని కొన్ని వందల సార్లు స్వామి చెప్పారు. కాని జీవుడు ఆ రూపంచేత సమ్మోహనం చెంది రూపమే స్వామి అనుకున్నారు. రూపం కూడా అరూపమవుతుంది, అది పరిణామ దశ. నామం మిగులుతుంది, రూపం ఉండదు. ఉండేది రూపం కాదు, ఏది కనపడుతున్నదో అది పోవటానికొచ్చింది, ఏది పోవలసి ఉన్నదో అది కనపడుతున్నది. ఇది బ్రహ్మసూత్ర విచారణ. తదనుగుణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చిన అన్ని అవతారాలు దేహమెత్తి వచ్చినటువంటి అవతారాలని ఆ దేహాన్ని వదిలిపెట్టవలసిందే. కనుక స్వామి తనలో ఉన్న దివ్యత్వాన్ని గమనించమన్నారు ఒకటి. రెండవది, బాబా మీరు దేవుడేనా అని ప్రశ్నించినప్పుడు నేను దేవుణ్ణి, నాది ఎరుకే, నీవు కూడా దేవుడివే, నీలో ఉన్న దివ్యత్వాన్ని నీవు గమనించుకో బంగారు, నీ వచ్చింది కేవలము అందుకోసమేనన్నారు.
0: భక్తులు లేనిదే తాము లేమన్నారు బాబా. ఆ భక్తుల అనుభవాలే సాయి భాగవతంగా రేడియో సాయి ఎందరో భక్తులతో ఇంటర్వ్యూలు ప్రసారం చేసింది. వారిలో కీర్తిశేషులు పాపారావు గారు, ముకుందరావు గారు, డిఎస్ఎన్ మూర్తి గారు, నాగమణి గారు వంటి హేమాహేమీలు ఉన్నారు. శ్రీ పాపారావు గారు సత్యసాయి సేవా సంస్థల ఆవిర్భావానికి ముందే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సత్యసాయి

0: వైభవాన్ని అవతార కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకు చేరువ చేశారు. ప్రధానంగా సేవాదళ్ నిర్మాణంలోనూ, వేలాది యువకులను సాయి పథంలో నడిపించడంలోనూ ధర్మబద్ధంగా నిబద్ధతతో వ్యవహరించి సాయి సంస్థలకి బలమైన పునాది వేశారు. ఈనాటికి ఆనాటి ఆచరణాత్మక సూత్రాలే అనుసరణీయంగా మిగిలిపోయాయి. మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారి అనుభవాలను, అనుభూతులను రికార్డు చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఎంతో స్ఫూర్తిదాయకం. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రేమపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తోంది.
1: అది 65 ఫిబ్రవరి. అప్పటికింకా సత్యసాయి సేవా సంస్థలు లేవు. ఇప్పుడు సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి సత్యసాయి బాబా గారు ఏంటంటే, ముందర సత్యసాయి బాబా గారు ఎక్కడైనా ముందర సంస్థ ఉంటుంది, దానికి ఒక అధినాయకుడు ఉంటాడు, దానికి ఒక రూల్స్ ఉంటాయి, అవి జరుగుతాయి. భారతదేశంలో అది లేనిది సత్యసాయి దగ్గర మాత్రమే, ప్రభువు దగ్గర. ముందర సత్యసాయి వారిని చూసి అందరూ ఆకర్షితులయ్యి వచ్చి వారి ప్రేమవాహిని చెప్పలేము, అనుభవించిన వాడికే తెలుసు. ఎంత జడుడైనా, ఎంత మూర్ఖుడైనా, ఎంత ఆయన్ని విమర్శించిన వాడైనా అప్పుడు చూసిన తర్వాత వాడు మారక తప్పడు ఆ ప్రేమ. అది ఇచ్చేసిన తర్వాత ఫిబ్రవరిలో శివరాత్రి అయింది, సమస్య లేదని చెప్పాను కదా. మార్చిలో స్వామి మొట్టమొదట ఎలమంచిలో వచ్చారు, మార్చ్ 1965. అప్పుడు ఈస్ట్ గోదావరిలో ఒక ఆయన శ్రీరామ్మూర్తి గారు నుండి ఒకప్పుడు చాలా పెద్ద కుటుంబీకుడు, ధనవంతుడు, స్వామి అంటే అపరిమితమైన ఇది ఉన్నవాడు. ఆయన అక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు నాకు ఫిబ్రవరిలోనే వెళ్లాను కదా, నాకు బాగా ఇంప్రెస్ అయి ఉన్నాను. నేను వచ్చిన తర్వాత మా ఫాదర్ అడిగారు, ఏమరా నువ్వు వెళ్ళావు కదా, ఆయన ఏంటి ఇది
2: పరిస్థితి
1: అంటే, నా అన్న నాకు ఇది అనిపించింది, ముఖ్యంగా భగవంతుడు పేరు చెప్పి భారతదేశంలో ప్రపంచంలో నాకు తెలియదు కానీ ఒక నయా పైసా కూడా ఇయ్యక్కర్ లేకుండా అంత ప్రశాంతంగా, అంత ప్రేమతో ఆదరించి, ప్రేమించి, లాలించి, పాలించి అన్న వ్యక్తి మానవ రూపంలో ఒక చేశారు. నేను దైవాన్నని చెప్పారు కానీ నన్ను కొలవమని చెప్పలేదు, మీ ఇష్టం వచ్చిన రూపనామాల్లో దైవాన్ని మాత్రం నమ్మండి, దేవుడు అన్నవాడు ఉన్నాడు అని స్పెసిఫిక్గా ఇచ్చేశారు.
0: వీరితో పాటు విశాఖ జిల్లా అధ్యక్షులుగా చిరకాలం సత్యసాయి సేవా సంస్థలను అనుపమానంగా నడిపి సత్యసాయి భగవానుని అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా ఎన్నో మార్లు అనుభవించి నిస్వార్థమైన సేవకు, దక్షతకు, ప్రేమకు ఉదాహరణగా నిలిచి సాధనాంతంలో అనాయాస మరణాన్ని పొంది సాయి సాయుధ్యాన్ని అందుకున్న భాగ్యశాలి శ్రీ జికేపి ముకుందరావు గారు. మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారి అనుభవాలను, అనుభూతులను రికార్డు చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ వారి వినమ్రతకు, శరణాగతికి ఒక తీపి గుర్తు. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ఒక ఘన నివాళి సమర్పిస్తుంది.
3: ఎవరితో అయినా సరే గట్టిగా, కోపంగా ఇరికి చేయకుండా వాళ్ళని పిలిచి, ముఖ్యంగా మీరు ఇతను చేయలేదు, అందరి దగ్గర అతనితోనే ఎందుకు చేయలేదని ఎప్పుడు అడిగేవాడిని కాదు. అతను వేరేగా పిలిచి ఇది ఎలా చేయకూడదు, ఇది ఎలా చేయాలి, ఇది కాదు అని చెప్పేసి అని చెప్తే అది జరిగేది. ఆ విధంగా జరిగేది. ప్రతిదీ కూడాను ఆ విధంగా పరిష్కారం చేసుకుని అంతా కూడాను ఒక దీంట్లో వెళ్లేటట్టుగాను చేసుకునేదానికి ప్రయత్నం అంతా జరిగింది. దానికి నా యొక్క, నేను పర్సనల్ గా కాకుండా స్వామి వారి యొక్క సహకారంతోనే అదంతా కూడా అలా జరిగింది
4: కార్యకలాపాలని. ఇప్పుడు భగవాన్ దేహంలో ఉండగా కార్యకలాపాలు ఆయన మీద భారం మనం ఎక్కువ వేసేసేవాళ్ళం, అంతా ఆయన స్వామి చూసుకుంటారు. ఇప్పుడు దేహంగా లేరు స్వామి, పరమాత్మగా, సర్వవ్యాపిగా, విశ్వవ్యాపిగా, సర్వ అణువుల్లోనూ సాయి తన శక్తిని నింపి ఉన్నారు. ఇవాళ మా ఈ కార్యకలాపాలన్నీ కూడా ఎట్లా, ఏ డైరెక్షన్ లో వీటిని తీసుకుని వెళ్ళాలి, మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ కార్యకలాపాలు ఎలా చేయాలో కాస్త చెప్పండి.
3: స్వామి మన హృదయంలోనే ఉన్నారు, ఆయన హృదయవాసి. ఎలాగైతే నేను పర్సనల్ గా అని అనుభవిస్తున్నానో, ఏదైనా కావాలనుకుంటే ఏదైనా ఇది ఉంటే స్వామితో నచ్చి ఆ ఫోటోకి ఎదురకుండా స్వామి ఏం చేయమంటారు అనగానే ఏదో ఒకటి మనకు అనిపిస్తుంది. ఆ విధంగా చేసేయడమే అది నా పర్సనల్ గా నేను. అదే విధంగా ఇప్పుడు రాబోయేటువంటి వారు యూత్ కూడాను, ముఖ్యంగా యూత్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి డివోషన్ డిసిప్లిన్ అండ్ డ్యూటీ, డివోషన్ డిసిప్లిన్ ఈ మూడు పెట్టుకుని వాళ్ళు కార్యక్రమాలన్నీ స్వామి వారు చేయిస్తున్నారు, నేను చేసేటువంటి వాడిని పనిముట్టిన మాత్రమే ఆయన యొక్క సపోర్ట్ తోనే ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తోనే ఇది జరుగుతుంది అన్నటువంటిది అందరూ కూడాను ఆ విధంగా ఉండాలి. ఆ ఉంటేనే అవుతుంది స్వామి కార్యక్రమాలు. స్వామి చెప్పిందంతా కూడాను అందరిని లవ్ ఆల్ సర్వ్ ఆల్
4: హెల్ప్ ఎవర్
3: హెల్ప్ ఎవర్
0: ప్రముఖ విద్యావేత్త విశాఖపట్నం నగర సత్యసాయి సేవా సంస్థల కన్వీనర్ గా స్పిరిచువల్ కోఆర్డినేటర్ గా శ్రీ డిఎస్ఎన్ మూర్తి గారు నిత్య స్మరణీయులు. ఉత్తరాంధ్ర సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ వారు వేసిన ముద్ర బలమైనది, శాశ్వతమైనది. అమరిన ప్రేమకు, మానవ సంబంధాలకు ఆయన జీవితం ఒక పతాక. వారు అనుభవించిన సాయి సాయుధ్యమే ఆయన జీవించిన జీవితానికి ఒక గుర్తు. మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఒక చర్చా కార్యక్రమంలో ఒక విషయంలో స్వామి ఆశయాలకు అనుగుణంగా వారు చెప్పిన విషయాలు ఒక ఆదర్శంగా నిలుస్తాయి మనందరికీ. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ శ్రద్దాపూర్వక ప్రేమాంజలి సమర్పిస్తోంది.
2: పాపము అన్నది దేనివల్ల వస్తుంది అంటే మనకు రెండు రకాల గుణాలు ఉంటాయంటారు. ఒకటి దైవీ గుణాలు, రెండవది రాక్షస గుణాలు. ఈ రాక్షస గుణాలు అంటే ఏమిటి? బాగా ద్వేషము, అసూయ, ఇవన్నీ కూడా రాక్షస గుణాలు. మనం సమాజంలో నేను చూస్తూ ఉంటాం, ఎటువంటి కారణం లేకుండా పైశాచిక ఆనందం కోసం వాళ్ళు చెడు పనులు చేస్తూ ఉంటారు. మనకెంత బాధ కలుగుతుంటుంది. వాళ్ళకి అది పాపమని కానీ పుణ్యం కానీ వాళ్ళకి ఏముండదు. ఈ రోజులో జరిగేటువంటి ఈ టెర్రరిజం ఉన్నది, దాని తాలూకు పరాకాష్ఠ అంతా కూడా రాక్షస గుణాలు ప్రబలం ఉండడం వల్లే కదా. అంత అదో ఆనందం. ఇప్పుడు దాన్ని తగ్గించి ఈ దైవీ గుణాలైనటువంటి ప్రేమ, సేవ ఇవి కానీ పెంచుతూ వెళ్తూ ఉంటే అప్పుడు సమాజం అనేది శాంతియుతంగా ఉంటుంది.
0: ప్రముఖ వైద్యులు వైద్య సంస్కరణలో సత్యసాయి భగవానుని తొలి సంకల్పంలో తమను తాము సమర్పించుకున్న శ్రీ సీతారామయ్య గారి మనుమరాలు శ్రీమతి నాగమణి. రేడియో సాయి ప్రశాంత్ నిలయంలో రికార్డు చేసిన ఇంటర్వ్యూ ఆమె సేవ తత్పరతకు ప్రతిబింబం. నిజాయితీ, నిబద్ధత, సమర్థత, సమగ్రత, సమర్పణ, శరణాగతి, సేవాభావం కలబోసుకున్న మూర్తిమత్తం ఆమెది. ఆమెకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ఘన నివాళి సమర్పిస్తోంది.
5: తర్వాత ప్రశాంత్ విద్వన్ మహాసభలు అని చెప్పి మూడు రోజులు జరిగినాయి అనంతపురంలో. అప్పుడు ఆ మొదటి రోజు ఆ ప్రశాంత్ విద్వన్ మహాసభలకి అందరూ కూర్చుండగా పెద్ద వర్షం వచ్చేసింది. స్వామి స్టేజ్ మీదకి వచ్చాక వాళ్ళు మామూలుగా ఏదో క్లాత్ తో షామియానా వేశారు, అందువల్ల ఆ నీళ్లు స్వామి మీద పడతా ఉంటే రాజారెడ్డి గారు ఇలా చేయిపెట్టి ఇట్లా పాపము ఇది చేశారు. మేమందరం అలాగే కూర్చుని తడిచిపోయాము. ఆ తర్వాత ఒక పావుగంట ఎంతో బాగా వర్షం వచ్చేసింది. ఆ తర్వాత ఆగిపోయింది. తర్వాత స్వామి అన్నారు, చాలా మంది గలాట చేయటానికి అక్కడ చెట్ల మీద అది కూర్చున్నారు, పొల్లంతా పోయింది, ఇది మంచిగా గింజలే నిలిచాయి అని చెప్పి స్వామి స్పీచ్ ఇచ్చారు. మూడు రోజులు ప్రశాంత్ వేద్వన్ మహాసభలు జరిగినాయి. లక్ష్మీదేవ్ గారు ఆ స్కూల్లో లంచ్ ఏర్పాటు చేశారు. మేము కూడా వెళ్ళాము స్వామితో పాటు. లంచ్ అయిపోయాక స్వామి ఇక్కడ ఫస్ట్ కాలేజ్ ఓపెన్ చేస్తాము, తర్వాత మళ్ళీ కాలేజ్ బిల్డింగ్ కట్టాక దాన్ని మార్చొచ్చు అని చెప్పి 68లో కాలేజ్ ఓపెనింగ్ కి కావాల్సిన ఏర్పాట్లు మొదలు పెట్టారు. లేడీస్ అక్కడ హై స్కూల్ గ్రౌండ్స్ లోనే మొదలు పెట్టాలని చెప్పి అనుకున్నారన్నమాట.
0: ఇది ఒకవైపు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సాయి సంస్థలు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటి ద్వారా ఎంతో మందికి స్వామితోనూ, స్వామి బోధనలతోనూ, సేవా కార్యక్రమాలతోనూ పరిచయం కలుగుతోంది. ఆ సేవా కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాలలో స్థానికులతోనూ, లబ్ధిదారులతోనూ, సేవలందిస్తున్న సాయి భక్తులతోనూ ఇంటర్వ్యూలు జరిపి రూపొందించిన డాక్యుమెంటరీలను రేడియో సాయి మీకందించింది.
6: పద్మావతి అండి, నిజామాబాద్ మాది. మా బాబు ఇక్కడ ఎంసెట్ రాయడానికి వచ్చాడు. తార్నాక ఇది. ఈ తార్నాకలో పెద్ద ప్లేస్ లేకపోయినా రోడ్డు దగ్గరైనా కానీ మీరు సత్యసాయిబాబా బృందం వాళ్ళు, మీరు మీ ఏజ్ ఈ ఇంత ఎండ అని కూడా చూడకుండా, అసలు ఈ కాలంలో మెయిన్ ఫస్ట్ మంచినీళ్ళు ఇవ్వడం చాలా గొప్ప అన్నం పెట్టింది అనుకన్నా. చల్లటి మంచినీళ్ళు ఇచ్చారు, అది మంచి ప్యాకెట్ ఇచ్చారు, మంచి కంపెనీది. ఇంకొకటి మజ్జిగ ఇవ్వడం కూడా, అసలు చెప్తున్న పెద్ద పెద్ద భోజనాలు పెట్టిన దానికన్నా మజ్జిగ ఇవ్వడం వేసవకాలం చాలా అంటే చాలా అది కృతజ్ఞతలు. నేనైతే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, ఈ మా బాబు ఎంసెట్ అనగానే ఇది గుర్తుపెట్టుకుంటాను. మీరు చేసింది మీ ఏజ్ కి, ఈ వేసవికాలంకి, ఇంత ఎండకి మీరు మార్నింగ్ నుంచి, నేను అనుకున్నా మార్నింగ్ ఇంజనీరింగ్ ఎంసెట్ గానీ ఇప్పుడు బైపీసీ గానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మీరు చేయడం నిజంగా మీరు చాలా పుణ్యం అని నేను అనుకున్నాను. నేను చేయలేకపోయాను ఇలాంటి సేవ అని నాకు అనిపించింది. ఇక్కడ అడిగాను నేను ఏమైనా హెల్ప్ చేయనండి అంటే అవసరం లేదండి అన్నారు వాళ్ళు. నేను డెఫినెట్ గా చేస్తానండి. నాకు ఒకవేళ అలాంటి అవకాశం వస్తే, నేను జాబ్ చేస్తున్నా, నాకు ఒకవేళ అవకాశం వస్తే నేను ఇలాంటి నేను ఖచ్చితంగా నాకు చేయాలని ఉంది, చేస్తాను కూడా. థ్యాంక్ యూ అండి.
0: ఇది ఎంసెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మన సేవా సంస్థలు అందించిన సేవలు. తరువాత గిరిజనులకు అందించిన వైద్య సేవలు.
7: సరం సార్, మీ పేరేంటండి?
8: మా పేరు అప్పారావు.
7: అప్పారావు గారు, నీకు ఎలా తెలిసింది మెడికల్ క్యాంప్ ఇక్కడ జరుగుతున్నది అని?
8: మాకు పంపించారు కదండి, కాకతీయ పంపించారు కదండి, దాన్ని పెట్టి ఓలా వస్తారని తెలుసుకుని మేము వచ్చాం.
7: మీది ఏ ఊరు సార్?
8: మాది బెంబి సార్.
7: ఇక్కడ నుంచి ఎంత దూరం అది?
8: ఇక్కడ నుంచి మాకు 2 కిలోమీటర్ల దూరం ఉంది.
7: మీరు ఎలా వచ్చారు? బస్సులో వచ్చారా, నడిచి వచ్చారా, ఎలా వచ్చారు సార్?
8: నడిచి వచ్చారు సార్. మాకు ఏమి అందుబాటు సార్, మాది అంతా డౌన్, అప్పుడు డౌన్ దిగి వచ్చాం సార్.
7: మీరు ఇక్కడ ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు సార్?
8: మాకు కడుపు నొప్పిలో, తలబాధ, కడుపులో మంట వచ్చి, ఎండ్లో నొప్పి వచ్చి, దీని గురించి చూపించుకుందామని మేము వచ్చాం సార్.
7: ఇక్కడ డాక్టర్లందరూ చూసి మీకు పరీక్షించి మందులు గట్రా ఇచ్చారు కదా సార్?
8: మందులు ఇచ్చారు సార్.
7: ఇలాంటి మెడికల్ క్యాంప్ జరిగింది కదా, మీరు ఎలా స్పందిస్తున్నారు దానికి?
8: చాలా మంచిది అనుకుంటున్నాను సార్.
7: సరే అండి. సాయిరామ్. సాయిరామ్ దత్తా, మీ పేరేంటి?
9: నా పేరు సీతందర్ అండి.
7: ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతున్నదని మీకు ఎలా తెలిసింది?
9: కుర్రోడు అయితే చెప్పాడు, మాత్రలు గట్రా మందులు గట్రా ఇస్తాను రండి అని చెప్పినానండి.
7: డాక్టర్ దగ్గరికి వచ్చారు కదా, మీకు ఏమైందండి?
9: మాకేంటంటే ఒళ్ళు ఇలా తల్లి నొప్పులండి, ఇప్పుడు మటు బాగున్నది.
7: మందులు ఇచ్చారా అండి?
9: మందులు ఇచ్చారు.
7: ఎలా ఉంది మీకు ఇప్పుడు అంటే?
9: ఆరోగ్యంగా ఉన్నదండి.
7: మీ పేరేంటి?
9: నా పేరు మురళసెల్లయ్య అండి.
7: మీ సమస్య ఏంటండి?
9: నాకు ఒళ్ళు సలుపులు అని చెప్పానండి. ఒళ్ళు సలుపులు మాత్రలు ఇచ్చారు ఈ మెడికల్ క్యాంప్ కు రాగా. మా ఏంటంటే కంటిలో మసకలు వచ్చాయి అన్నాను. మరి వచ్చి క్యాంప్ కి నీకు కంటద్దలు ఇస్తాం అని తాతయ్య అని చెప్పారు డాక్టర్ గారు. ఈ క్యాంపు బాగుంది, నాకు నచ్చింది కాబట్టి ఆ 2 మాటలు తెలిసిన చెప్తున్నాను.
0: ఒరిస్సా జాలరుల కోసం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు.
10: టొబాక్స్ పెళ్లి మా తాతగారు ఊరు. నేను ఆ ఊరు పుట్టేవాడిని. మా తాతగారు ఊరు చిన్నప్పుడు ఆ ఊరు ఉండేవాళ్ళం. మా స్టేట్ ప్రెసిడెంట్, మా స్టేట్ కోఆర్డినేటర్ అప్పుడు బరంపురం సమితిలో వాళ్ళు సెక్రటరీలో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి భజన సత్యంగాలు చేసినప్పుడు మేము అక్కడ ఉండేవాళ్ళం. మేము కూడా ఆ ఊరిలో భజనలు నేర్చుకున్నాం.
11: మీ చిన్నప్పుడే మీరు స్వామి భజన నేర్చుకున్నారు?
10: వయసు 14 సంవత్సరాల నుంచి, 14-15 సంవత్సరాల వయసులో మేము ఆ భజన నేర్చుకున్నాం. కొత్త బాక్స్ వెళ్ళతో నేర్చుకుని అలాగా పాటలు పాడుకొని, అయితే ఇది సాయిరామ్ అనే భజని అప్పుడు మాకు తెలియదు, స్వామి అంటే తెలియదు, భజనే అన్నాం, స్వామి రూపము కూడా తెలియదు. వరంవరం వాళ్ళు వచ్చి, సమితి వాళ్ళు వచ్చి ఆ పుట్టా పిలిస్తే ఇది సత్యసాయి పుట్టోపు అని తెలుసుకున్నాం. అప్పుడులో మేము అదే పాటలని అదే ఫోటో పెట్టుకుని మార్కండే గ్రామ సొంతూరు కదా అక్కడికి వచ్చేసాం. వచ్చి ఈ చిన్న చిన్న పిల్లలకల్లా పెట్టుకుని ఇది చక్కగా భజనలు, సాయిరాం భజనలు ఇవి చాలా బాగుంటాయి, బాక్స్ పిల్లలు చేస్తున్నారో మనమే చేయొచ్చు కదా అని అప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలతో మేము భజన ఆరంభం చేశాం.
0: రేడియో సాయి శ్రోతలకు ఆధ్యాత్మిక విషయాలపైనే కాదు ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఆలోచనలు రేకెత్తించే ఎన్నో చర్చాగోష్ఠులు నిర్వహించింది. స్వామి ప్రబోధాలపై వివిధ దృష్టికోణాల్లో విభిన్న వర్గాల శ్రోతలను ఆకట్టుకునే చర్చాగోష్ఠులు నిర్వహించింది. వీటిలో ప్రముఖ వైద్యులు, విద్యావేత్తలు, గృహిణులు, విద్యార్థులు పాల్గొన్నారు.
12: తల్లిపాల వల్ల లాభాలేంటి? ఒక రకంగా చెప్పాలంటే భగవంతుని యొక్క గుణగణాలు ఎలా వర్ణించలేమో తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను కూడా మనము ఒక మాటలో చెప్పలేం. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది బిడ్డకి అమృతంతో సమానం అన్నమాట. దీంతో చాలా లాభాలున్నాయి. సో స్పెసిఫికల్ గా మనం బిడ్డకి తీసుకుంటే ప్రతి బిడ్డకి డెలివరీ అయిన తర్వాత దాని మనుగడకి కావలసినటువంటిది మొట్టమొదట ఆహారము, భద్రత. అది తల్లి నుంచి లభిస్తుంది. సో అది తల్లి పాల ద్వారా మనకి దాని యొక్క ఆహారం అనేది లభించడం జరుగుతుంది. అది నేచర్ ద్వారా ఏర్పరచబడింది.
0: మనసు, దాని మర్మము అంశంపై విద్యార్థుల చర్చ.
13: యువతకి ముఖ్యంగా ఉన్న మానసికమైన ఇబ్బందులు ఏమిటంటే, నేను ముందుగా చెప్పినట్టుగా సామాజికమైన ఒత్తిడి. వారు చదువుతూ ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, లేక రకరకాల వేరే విధాన ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు. వారందరికీ ముఖ్యంగా సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి ఎలాంటిదంటే, ఎంత వాళ్ళు ముందుకు దూసుకువెళ్ళాలి, ఎప్పుడు ప్రతి క్షణం ఎంతో చాలా కాంపిటీషన్ బయట, ఎంతో ఎన్నో రకాలైన ప్రెషర్స్ ఉంటున్నాయి వాళ్ళ మీద, ఎన్నో రకాలైన ఒత్తిడులు ఉంటున్నాయి. ఇవన్నీ సామాజికంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు. అలాగే మానసికంగా వాళ్ళ బంధవ్యాలు, బంధుత్వాలు, ఇంట్లో తండ్రి, తల్లి, ఇతర స్నేహితుల దగ్గర నుంచి వచ్చే ఒత్తిళ్లు, ఇలాంటి రకరకాలు ఉన్నాయి.
0: చక్కెర పలుకుల వంటి మాటలతో అసాధారణమైన విషయాలను అలవోకగా వివరిస్తూ స్వామి ఎన్నో పద్యాలు చెప్పారు. అది దృష్టిలో ఉంచుకుని ఇటీవలనే రేడియో సాయి హైదరాబాద్ కోటి సమితి వారి సహకారంతో శ్రీ సత్యసాయి పద్య మకరందం అనే కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.

0: సాధనమున పనులు సమకూరు ధరణిలోన అన్నారు బాబా. నడవటానికి ప్రయత్నం చేస్తే చీమైనా కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఎగరడానికి ప్రయత్నం చేయకపోతే గ్రద్ద ఒక గజం దూరమైనా ప్రయాణం చేయలేదు.
1: త్యాగరాజస్వామి వారి కీర్తనలలోని భావాలతో స్వామి ప్రబోధాలను సమన్వయం చేస్తూ స్వామి పూర్వ విద్యార్థి శ్రీ కోటా శివకుమార్ రూపొందించిన త్యాగోపనిషత్తు అనే ధారావాహికను మేం ప్రసారం చేస్తున్నాం.
2: ఇంతకుముందు పంచరత్న కృతులు ఇందువల్ల రచించడమైనది, వీటి వెనకాల ఉన్న చిన్న చిన్న ఉదాంతాలు ఏమిటి, వాటిలోని విశిష్టత ఏమిటి, ఇటువంటి విషయాలు మనము చర్చించుకోవడం జరిగింది. అందువల్ల తిరిగి ఆ విషయాలు మళ్లీ మనము మాట్లాడుకోకుండా కృతిలోకి దాని భావం గురించి డైరెక్ట్ గా మాట్లాడుకుందామని. కీర్తనలో మనము పల్లవి అనుపల్లవి చరణాలు చెప్పుకుంటున్నప్పుడు ఆ పాట మొట్టమొదట మనం విని, అంటే పల్లవి మొదట విని, ఆ పల్లవి తర్వాత దానిలోని భావం మాట్లాడుకుంటూ ఈ విధంగా సాగుదాం. మొట్టమొదట పాట విందాము.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ప్రారంభమైన రోజు నుంచి నిరాఘాటంగా ప్రసారమవుతున్న కార్యక్రమం అందరికీ నచ్చిన మెచ్చిన సాయి సంకీర్తనారవళి. భక్తుల హృదయాలను చూరగొన్న ఈ కార్యక్రమ రూపశిల్పి కుమారి దీపికకు రేడియో సాయి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తోంది.
1: స్వామిని వెంట పెట్టుకుని బెంగళూరు వెళ్లడానికి సిద్దమవుతుండగా అరసు కుటుంబం వారు తీసుకొచ్చిన జీపులోనూ కారులోనూ పెట్రోల్ అయిపోయిందని డ్రైవర్లు చెప్పారు. పుట్టపర్తిలో పెట్రోల్ దొరకదు, ఎవరినైనా పెనుకొండ పంపి పెట్రోల్ తెప్పించుకోవాలి అని ఆలోచిస్తుండగా స్వామికి తెలిసి, రెండింటిల్లోనూ నీళ్లు నిండా పోసేయండి అని స్వామి అంటే, స్వామి ఎగతాళి చేస్తున్నారనుకున్నారు. మళ్లీ అన్నారు స్వామి, ఈసారి విస్తుపోయి, స్వామి ట్యాంకుల్లో నీళ్లు పోస్తే తుప్పు పడతాయి కాని ప్రయోజనం ఏమిటి అన్నాడు ఒక అరసు అతిథి. నేను చెప్పినట్లు చేయండి అన్న స్వామి స్వరంలో తీవ్రత గమనించి వెంటనే ట్యాంకులు నీటితో నింపారు. డ్రైవర్లను స్టార్ట్ చేయమని స్వామి కారులో కూర్చున్నారు. కారు జీపు బయలుదేరి నిరాఘాటంగా బెంగళూరు వెళ్లాయి.
0: బాలల కోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలకు శ్రోతల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. పుట్టపర్తి, హైదరాబాదు, తిరుపతి, విశాఖపట్నాలకు చెందిన ఎంతో మంది బాల వికాస్ చిన్నారులు ఈ కార్యక్రమాలలో పాల్గొని శ్రోతలను మెప్పించారు. ఈ చిన్నారులను ప్రోత్సహించి తల్లిదండ్రులకు, బాల వికాస్ గురువులకు రేడియో సాయి ధన్యవాదాలు తెలియజేస్తోంది.

గత రెండేళ్లుగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రసారం చేసిన కార్యక్రమాలను సింహావలోకనం చేసిన తరువాత నేటి మన ప్రత్యేక కార్యక్రమాలలోకి అడుగు పెడదాం. అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మానవాళి జీవితాల్లో వెలుగును ప్రసాదించే జ్ఞాన భాస్కరుడై భగవాన్ లీలామానుష వేషధారి అయి అవతరించారు. స్వామి దివ్య ప్రబోధంతో ఉషోదయమైన మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలోని వివిధ దశలను ప్రతిబింబిస్తూ శ్రీ కోట శివకుమార్ సమర్పిస్తున్న ప్రభాతవేళ కార్యక్రమం విందాం.

రేడియో సాయి శ్రోతలందరికీ, రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 24 గంటల ప్రసారముల 2వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే మనం స్వామి మీద చెప్పుకున్న గురుస్తవనంలోని పద్యాల్లాగా నమః అంటే మనం చేయగలిగినది ఏమీ లేదు కాబట్టి నేను చేసేది కాదు అంతా స్వామి నీదే అన్న ఒక తలంపుతో మొదలు పెడదాము. చిత్రావతి తట తీరంలో ప్రశాంతి నిలయంలో స్వామి పొద్దున్న సుప్రభాత దర్శనం మనకిచ్చినప్పుడు, అంటే మన సుప్రభాతానికి అక్కడ కూర్చున్నప్పుడు మన సుప్రభాతం చెప్పుకుంటుంటే ప్రతి భక్తుని హృదయంలో ఎటువంటి తలంపులు కలుగుతాయో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. చిత్రావతి తట విశాల సుశాంత సౌధే. ఏమిటి చిత్రావతి అంటే? స్వామి చెప్తారు కాల ప్రవాహమే చిత్రావతి. ఎందుకంటే అండి, కాల ప్రవాహం చాలా చిత్ర విచిత్ర గతుల్లో నడుస్తూ ఉంటుంది. అది అంతము ఆది ఈ రెండు కూడా మనకు అర్థం కానటువంటి విషయం. కాబట్టి మనకు అర్థం కాని విషయం మనకి చిత్రమే కదండి, అది చిత్రావతి. ఆ చిత్రావతిలో కొట్టుకుపోతున్నాం అందరం కాల ప్రవాహంలో, ఎన్నో జన్మలుగా అని అంటున్నారు స్వామి. అలా కొట్టుకుపోతున్న మనందరముకి అవతారము ఒక ఒడ్డున నిలబడి కొంతసేపు మన సేద తీర్చడానికి మన్ని కాస్త ఒడ్డుకి లాగి ఆయనకి సుప్రభాతం మన హృదయాల్లో చెప్పుకునే అవకాశం కలిగిస్తే, ఆ ప్రశాంతి నిలయ సౌధంలో భక్తులందరూ కూచుని ఉన్నప్పుడు వారందరూ ఈ విధంగా అనుకుంటుంటే ఎంత బ్రహ్మాండమైన భావం మనకు కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. చిత్రావతి తట విశాల సుశాంత సౌధే, తిష్టంతి సేవక జనాః తవ దర్శనార్థం. అక్కడ కూచున్న 10,000, 20,000, 30,000 ఎంతమంది జనం, వారందరి హృదయాల్లో ఒక్కటే ఒక భావం, స్వామి రావాలి, స్వామి దర్శనం కావాలి అని. ఎందువల్ల అండి అంటే, అక్కడ ఉన్న అంబియన్స్, అక్కడ ఉన్న ప్రశాంతత, అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా స్వామి రాకక ఎదురు చూస్తోందిట. చూడండి, మీరు పొద్దున్న సుప్రభాత దర్శనం వెళ్ళినప్పుడు ఆ పక్షులు కిలకిలరావాలు అవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయేమో తమలో తాము, ఏంటంటే స్వామి వస్తారు స్వామి వస్తారు. మనం ఒక్క సెకండ్ కూడా అది మనం పోకుండా మిస్ కాకుండా చూడాలి స్వామిని అని మాట్లాడుకుంటూ వెళ్తున్నాయా అనిపిస్తాయి. అందుకనే ఆ కిలకిలరావాలు అంతా నిశ్శబ్ద బ్రహ్మ స్వామి చెప్పినట్టు. కాని అందులో అక్కడక్కడ చిన్న చిన్న శబ్దాలు, ఆ శబ్దం కూడా బ్రహ్మమే. అటువంటి చక్కని ప్రశాంతత నిండిన ఒక వాతావరణంలో భక్తులందరూ కూర్చుని స్వామి కిరణాల కోసం, స్వామి దయాకిరణాలు కరుణాకిరణాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కిరణాలు ముందు సూర్యకాంతి కిరణాలు కూడా ఏమాత్రం ఎందుకు పనికిరావండి? అయితే ప్రకృతిని మాత్రము సూర్యకాంతి కిరణాలు స్పృశించాయి కాబట్టి ఆదిత్యకాంతి, ఆ ప్రకృతి ఆ అనుభవం పొందుతోంది. కాకపోతే భక్తుల హృదయాలు మాత్రము ఈ సూర్యకిరణాలు, సాయి సూర్యకిరణాల వల్లే ఇవి జాగృతం అవుతున్నాయి అని కవి భావన. స్వామికి సూర్యుడికి ఏమిటండి సామ్యము? మనం సామ్యం చూడొచ్చా అంటే ఒక్క భావన మనసులో వస్తుంది, అది చెప్తాను మీతో.

ఈ రోజు ఈ జగతి, ఈ నవ్య జగతిని ఒక నవ్యమైన విధంగా, ఒక దివ్యమైన విధంగా దీన్ని మార్చడానికి మనకి ఒక్క సూర్యుడు సరిపోడండి. ఆకాశంలో, ఈ చిదాకాశంలో కోటి సూర్యుల ప్రభావం కలిగిన ఒక అవతారమూర్తి కావాలి మనకి. అటువంటి అవతారం స్వామి. ఆయన ఎటువంటి వారండి? దివ్య భాను తేజుడై, మామూలు భానుడు కాదండి, దివ్య భాను తేజుడై. దివి భువి, మనకనుకునే భువి ఇది అని అనుకుంటున్నాము. మనకు కనబడిన దివి ఎంతో ఉన్నది. ఎంతో మంది, ఎన్నో గొప్ప గొప్ప మహా ఆత్మలు స్వామి దర్శనం కోసం చూసుకుంటున్నాయి. అటువంటి సర్వేశ్వరుడు గనక మన దగ్గరికి వచ్చి ఆయన ఈ జగతిని మార్చడానికి ఒక నవ్యమైన విధంగా, ఒక గోల్డెన్ ఏజ్ వచ్చేట్టు మార్చడానికి ఆయన రూపుదిద్దుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందండి? అటువంటి సాయి సూర్యుడు మన స్వామి. ఇంకా ముందరికి వెళ్తే

0: మొత్తం పుట్టపర్తిని ఒక గుడిగా ఆయన మార్చేశారండి. చూడండి, పుట్టపర్తిలో మీరు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ రూమ్లో మేలుకొన్నా ఏం చేస్తున్నా కూడా ఎక్కడో వేదనాదం వినబడుతూ ఉంటుంది. ఎవరో ఆ రుద్రము ప్రాక్టీస్ చేస్తున్నారు, అభ్యసిస్తున్నారు. ఎక్కడో ఒక చక్కని భజన వినబడుతూ ఉంటుంది. ఆ ఎంత గొప్ప వాతావరణం అండి. మీరు ఏ సిటీలో కానీ ఎక్కడన్నా ఇది ఊహించగలరా అసలు? అటువంటి గొప్ప ఒక ఉత్తేజకరమైన వాతావరణము ప్రకృతి మనలో ఉందని గుర్తు చేయడానికి అన్నట్టు స్వామి మన కోసం ప్రశాంతి నిలయం పెట్టారనిపిస్తుంది. కాబట్టి అటువంటి గుడి ప్రశాంతి నిలయము పుట్టపర్తి, దాన్ని గుడిగా ఆయన మలుచుకుని దీనంతా ఈ విధంగా మలుచుకున్న స్వామి తన అవతార ఉద్యమంలో ఆ మలుచుకుని అక్కడిదాను కొలువుతానే ఉన్నారండి. ఎక్కడికి వెళ్లలేదు, ఇక్కడే కొలువుగా ఉన్నారాయన.
1: విడమరచి వేదాంత సారమెల్ల బోధించే.
0: పాపం మహానుభావులు ఎన్నో యుగాల్లో తపస్సులు చేశారు, జ్ఞానయజ్ఞాలు చేశారు, జ్ఞానం సంపాదించారండి. వారందరూ వేదాలు వేదాంతము వారే మాకే అర్థం కాదు అన్నప్పుడు ఈ రోజుల్లో మనం మిడిమిడి జ్ఞానంతోనూ అసలు జ్ఞానం అనేది ఉచ్చరించడానికి కూడా అర్హత లేని మనము ఉపనిషత్తులు లేక స్వామి చెప్పిన బ్రహ్మసూత్రాలు అర్థమవుతాయనుకోవడం ఎంత తప్పండి. కాబట్టి అది మన వల్ల కాదు. కాబట్టి వాటిని అంత అర్థమంతా తీసుకొచ్చి మనకి అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న పదాల్లో స్వామి మనకిస్తున్నప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. వీడమరచి వేదాంత సారము, ఇంకా వేదాంతం మనకి ఎందుకండి? ఎందుకంటే స్వామి చెప్పిన మాటే, స్వామి మాటే వేదాంతము, అది వేదానికి అంతము, ఇక మనకి వేరేదేమీ అవసరం లేదు. అటువంటి స్వామి వీడకుండ వేడువారి నీడ తాననియే.
1: వీడకుండ వేడువారి నీడ తాననియే దివ్య భాను తేజుడై.
0: వీడకుండ వేడువారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, స్వామి దగ్గరికి, స్వామి మహిమ చూసో లేక స్వామి ప్రభావం చూసో స్వామి దగ్గరికి రావడం చాలా సులువు అండి. అది స్వామి అనుగ్రహం వల్ల అవుతుంది. కానీ వచ్చిన వారు వీడకుండా నిలిచి ఉండడం అనేది ఇక్కడ భక్తుడి ఎఫర్ట్ కూడా ఉందని స్వామి చెప్తున్నారు. ఆ విధంగా వీడకుండా యుగయుగాలు నిలిచి ఉన్నవారు ఎటువంటి వారంటే, చారస్వామి ఆయన పొద్దున్న మార్నింగ్ రాగంలో తలుచుకుంటూ ఉంటారండి. రోజు ఆయన తలుచుకునేవారట. ఈ విధంగా

నిజంగా ఆలోచించండి, స్వామి గనక కుల్వంతరా హాల్లో దర్శనానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు మనకందరికీ మన నేత్రాలతో కనబడేది, చక్షువులతో కనబడేది ఏమిటి అంటే, అక్కడ ఉన్న అన్ని కనబడే దృశ్యాలన్నిట్లోకి గొప్ప దృశ్యం, మహామహిమోన్నతమైన దృశ్యం ఏమిటి అంటే స్వామి మాత్రమే. స్వామి నడుచుకుంటూ వస్తారంత ఫ్రెష్ గా స్వామి వస్తున్నప్పుడు అది చూసి ఆనందించడానికి మన మనస్సులు ఉవ్విళ్ళూరుతాయి. అయితే ఆ దృశ్యం మనకి కనబడుతోంది, కానీ స్వామికి కనబడే దృశ్యం అతి వేరేగా ఉంటుంది, అది చాలా వేరేగా ఉంటుందని స్వామి చెప్తున్నారు. స్వామి ఈ ఒక్క ఈ లోకమే చూడట్లేదు, స్వామిని చూడడానికి ఎన్నో లోకాల నుంచి ఎన్నో ఫ్రీక్వెన్సీస్ లో ఉన్న ఎంతో మంది స్పిరిట్స్ బీయింగ్స్ వాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి వారందరూ అట్లా వచ్చిన వారిలో అనాదిగా వస్తున్న మహాభక్తులు, నారదుడున్నట్టండి, తుమ్మురుదున్నట్టండి, గంధర్వులున్నారట, వారందరూ మీరు ఊహించుకోండి. అదే ప్రదేశంలో గనక ఆ కులవంతరాయ హాల్లో స్వామి అట్లా వస్తున్నప్పుడు ఆ లేడీస్ సైడ్ నుంచి అటువైపు అటువైపు ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్కరు నుంచుని స్వామి మీద గనక కీర్తనలు పాడుతుంటే, పాటలు పాడుతుంటే, స్వామిని గనక స్మరిస్తూ భజిస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఇక మనం పాడే పాటలు స్వామికి ఏమిటండి వారి ముందర? వారు పాడే పాటలకి మన పాటలు ఏమైనా సరిపోతాయా? మన సంగీతం అంటాం అసలు. అటువంటి మహానుభావులందరూ కూడా వారిగా, వారంటే వారిగా అంటే మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ అంటే ఎప్పుడూ కూడా, ఏ ప్రతి యుగంలోనూ కూడా, ఇప్పటికీ కూడా అవతారానికి ఆ పాటలు వారు వినిపిస్తూనే ఉన్నారు. ఆ సుప్రభాత ప్రభాత సేవ వారు చేస్తూనే ఉన్నారు. కాబట్టి అట్లా వచ్చే వారందరూ ఎందువల్ల వారు చేయగలుగుతున్నారు అంటే, చారస్వామి అంటారంటే, వారిగా పాడుతున్నారు ఇప్పుడు.

శ్రీరామ నవనీత క్షీరము ఆరగించడానికి రావయ్యా అని చారస్వామి చెప్తున్నారు. ఏమిటి క్షీరము, ఏమిటి నవనీతము అంటే పవిత్రమైన మనసు క్షీరం అండి. క్షీరము అంటే పారేది, నవనీతం పారదండి, క్షీరం పారుతుంది. క్షీరము అంటే పారేది, తెల్లగా ఉన్నది. ఆ పారే క్షీరము ఏంటంటే పవిత్రమైన మనస్సు. అపవిత్రంగా ఉన్న మనస్సు క్షారము అండి, పవిత్రమైన మనస్సు క్షీరమవుతుంది. ఆ పవిత్రమైన మనస్సు అర్పించాలట. అర్పించినప్పుడు ఆయన దాన్ని మలుచుకుంటారు, ఆ హృదయం నిర్మలంగా చేస్తారు తను ఉండడానికి. ఆయన చేసేదే చూడండి, రోజు పాలను తోడుబెట్టినప్పుడు, పాలలో తోడుబెట్టినప్పుడు పెరుగు కావడానికి మనం ఏమైనా చేస్తున్నామా? అదేదో మనం కలిపితే, కొంచెం పెరుగు కలిపితే అది పెరుగు అవడం అనేది భగవంతుడి చర్య కదా. అది నానంటూ ఏముంది అక్కడ చేసింది, అది చేసి చూసని అర్థం చేసుకోవాలి నేను. కాబట్టి నా మనస్సు పవిత్రంగా చేసుకోవడానికి ప్రయత్నించేది స్వామికి అర్పించిన తర్వాత దాన్ని నవనీతము చేయడము అంటే పెరుగు చేయడము, దాంట్లో నుంచి వెన్న చేయడము. చూడండి, మహానుభావులు ఎవరు చెప్పారు, అయ్యా పాలు ఒక లీటర్ కొన్నామంటే కొంత విలువ ఉంటుంది దానికి, అదే గనక దాన్ని పెరుగు చేస్తే దాని విలువ కొంచెం పెరుగుతుంది, అదే గనక నవనీతం చేస్తే, బటర్ చేస్తే దాని విలువ ఇంకా పెరుగుతుంది, దాన్ని గనక నెయ్యి చేస్తే అదిగా పెరిగిపోతుంది. అంటే ప్రతిసారి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ కి చేంజ్ కి ఇది చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉందని చెప్తారండి. అంటే ఒకసారి జరిగితే మళ్లీ వెనకాలకి తిరిగి వెళ్లనటువంటి తత్వము ట్రాన్స్ఫర్మేషన్. ఇలా వెళ్లి మళ్లీ వెనకాలకి వస్తూ ఉండడం రోజు మనం చేసే చేంజెస్. స్వామి ఇట్లా చేస్తాను స్వామి అని అనుకోవడం మళ్లీ ఉన్నాడు పొద్దున్న ఒకటే చరామామూలు. కాబట్టి అటువంటి తత్వం కాకుండా నిర్మల్ హృదయం ఎవరు చేసుకున్నారో అటువంటి భక్తులందరూ కూడా ఈ ప్రభాత సేవ చేయాలని అనుకుంటున్నారట. ప్రభాత వేళ ఒక్కసారి ఊహించుకుంటేనే ఎంత చక్కగా ఉంటుంది చూడండి. స్వామికి మనం అనుకునే ప్రపంచం మనదే గాని స్వామికి అన్ని స్వామి ప్రపంచమే. ఒక అక్కడ నడుస్తున్న చీమ దగ్గర నుంచి అటు వెళ్తున్న బ్రహ్మ వరకు, అందుకనే చారస్వామి అనగలిగారు ఆయన, చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అని. అటువంటి ఉదయభానుడు గనక మనముందరికి నడిచి వస్తుంటే మనకి ఇంకా ఎటువంటి గొప్ప గొప్ప భావాలు కలుగుతాయి, మనం ఎటువంటి ప్రార్థన చేసుకోవచ్చు, అటువంటి దర్శన యోగము గనక మనకి నిజంగా చేజెక్కితే మన అభ్యాసం ఎలా ఉండాలి, కృషి ఎలా ఉండాలి, సాధన ఎలా ఉండాలి అనే విషయాల గురించి కొంత చర్చించుకుందామండి. ఉదయభానుడు స్వామి ఇందాక మనం అనుకున్నట్టు పొద్దున పూట స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కాస్త మనము మన మనోనేత్రాలు తీసి మరొకసారి ఆలోచిద్దామండి. చూడండి, లేత కిరణాలు ఏ విధంగా ఉంటాయో స్వామి దర్శనం కూడా అదే విధంగా ఉంటుంది. పొద్దున తన చండ ప్రచండమైన జ్ఞానము, తన చండ ప్రచండమైన విశ్వరూపము ఇదంతా కూడా అందరికీ చూపెట్టక, తాను మాత్రం ఒక లేత గులాబీ రేకులాగా అంత ఫైన్ గా, అంత డెలికేట్ గా ఆయన పొద్దున వస్తారు దర్శనానికి. వచ్చినప్పుడు ఆ ఒక్కొక్క అడుగు పెడుతున్నప్పుడు అడుగులు పడుతున్నాయా అని చూడండి. ఆ మాతృ భూమి, ఆ తల్లి అమ్మ అంటే భూమాత, ఆ పాదాలు కావాలి, తన మీద పడాలి అనుకుని ఆవిడ తొందరపడుతోందిట. కానీ ఆ పాదాలు మాత్రము నింగి ఆకాశం కూడా నాకు కావాలనుకుంటోందిట. ఇప్పుడు ఆయన ఎవరి మీద పాదాలు పెట్టాలి, ఎక్కడ నడవాలి? అన్ని ఆయనవే. త్రివిక్రమ అవతారంలో ఈ భూమి మీదో పాదం పెట్టారు, అక్కడ పైన ఆకాశం మీదో పాదం పెట్టారు. అది అప్పుడు చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారా అనిపిస్తుందండి. ఎందుకంటే స్వామి నడుస్తుంటే అది నడుస్తున్నట్టు అనిపించదు, తేలుతున్నారా అనిపిస్తుంది. అంతలో తేలుతున్నారా అంటుంటే పాదం చూపెడతారు, అక్కడ నడుస్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా స్వామి అడుగుల్లో అడుగులు చిన్న చిన్నగా వేసుకుంటూ, చిన్న చిన్నగా ఎందుకు వేసుకుంటారండి అంటే ఆయనకున్న అసలు ఉద్యమం ఎటువంటిది ఆయనకుందో మన వారికి అర్థం కూడా కాదు. అంత ఉద్యమం ఉండి ఏం చేయాలో తెలిసిన ఆయన కూడా హీఈస్ ఎవర్ రిలాక్స్డ్. కాబట్టి అంత చిన్న చిన్నగా ఆయన నడవడంలో అర్థం ఏమిటంటే మనకి దర్శనం ఇవ్వడానికి, మనకి సంభాషణ కలిగజేయడానికి. కాబట్టి ఆ నడుస్తూ వస్తున్నప్పుడు ఆయన ముందరికి రాగారాగా ఆ మనందరి హృదయాలు ఆయన పాదాలు, పాదస్పర్శన ఒకసారి కావాలి అనుకుని మరొక్కసారి స్వామిని ఇంకోసారి దర్శనం చేయాలి, స్వామి మనతో మాట్లాడితే బాగుండు, ఒక ఉత్తరం ఏదో స్వామికి ఇద్దాము అని అనుకుంటున్నప్పుడు ఈ లోపల ఏదో ఆలోచన, ఏదో ఒక కోరిక, ఏదో వచ్చి అడ్డుపడుతూ ఉంటుంటండి. అది అడ్డుపడి ఆ స్వామి దర్శనం యొక్క సౌరభం, ఆ మొత్తం సౌందర్యాన్ని అది ఆపేస్తూ ఉంటుందండి. ఇది అసలు జరగకూడని విషయం, కానీ ఇది జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. అందుకని జగరాజస్వామి తెరతీయగరాదా అని ఆయన ఒక కృతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్లారట జగరాజస్వామి. ఆయన శ్రీరామ
లక్ష్మణ, ఆయన అర్చన విగ్రహాలు ఎప్పుడైతే పోయాయో ఆ విగ్రహాలని వెతుక్కుంటూ ఆయన పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నట్టు, ఆ దర్శనాలు చేసుకుంటున్నప్పుడు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఎక్కడికి వెళ్లారో అక్కడ అన్ని చోట్ల కూడా ఆ స్వామి మీద ఆ మూర్తి పైన ఆయన కృతులు రచించారు. ఆ విధంగా తిరుపతి వచ్చారు. తిరుపతి వచ్చేసరికి ఆ రోజుల్లో ఆ స్వామికి ఆయనకి మధ్యలో ఒక తెరకట్టు ఉంచారటండి. అంటే అప్పుడప్పుడు తెర వేస్తూ ఉంటారు స్వామికి, ఏ భోగమో ఏదో పెడుతూ ఉంటారు, నైవేద్యం పెడతారు, అది అయిపోయిన తర్వాత మళ్లీ తెర తీస్తూ ఉంటారు. అయితే త్యాగరాజస్వామి నడుచుకుంటూ నడుచుకుంటూ తిరుపతి స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను అంత పైకి ఆతృతతో వెళ్ళి అక్కడ తెర కట్టేసరికి చాలా ఆయన పాపం నిరుత్సాహపడ్డారటండి. మహాభక్తుడు, ఆ దివ్యమంగళ స్వరూపం చూడాలి, దాని గురించి అంత విన్నారు. ఆ రోజుల్లో ఈ రోజులంతా సులభం కాదండి ప్రయాణాలు అవన్నీ చేయడం. ఒక్కొక్క ప్రదేశానికి వెళ్లాలి అంటే నడిచి వెళ్లాలి, ఎన్నో రోజులు ప్రయాసపడాలి. ఇవన్నీ ఉన్నప్పుడు వారికి ఏంటంటే వారు ఏవి బయట తినరు, ఇటువంటి ఎన్నో అడ్డంకులు కలిగి ఉండేవి ఆ రోజుల్లో ప్రయాణాలు. అందువల్ల ఆయన ఆ విధంగా ప్రయాణం చేసి తిరుపతి వెళ్లి స్వామిని చూడాలి అని ఇంత ఉత్సాహంతో అక్కడి వరకు వచ్చేసరికి అక్కడ తెరగట్టారు. తెరగట్టేసరికి ఆయనకు చాలా నిరుత్సాహం బాధ కలిగి ఆయన నోట్లోంచి సునాయాసంగా వచ్చిన కృతి తెరతీయగరాదా అని. అయితే మనందరికీ తెలుసు, భక్తులందరికీ తెలుసు ఏంటంటే ఈ తెర బయట కట్టిన తెర గురించి త్యాగరాజస్వామి మాట్లాడట్లేదు, మన లోపల ఉన్న తెర గురించి. ఏమిటి అంటే ఆయన అంటారండి, ఆయన మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతి ఉన్నది. ఒక చేప ఆకలి వల్ల అది వెళ్లి గాలాన్ని చిక్కుకుంటుందండి. ఆ గాలానికి చిక్కుకుని ఏమైపోయింది, దానికి అతుక్కుపోయి ఎందుకు ఆ గాలానికి పెట్టి ఉన్న చిన్న ఒక ఎర్త్ వామ్ ఏదో పెడతారండి. ఆ చిన్న వామ్ ని చూసి అదేమనుకుంటుందంటే, ఓహో నాకు తినడానికి వచ్చింది అని ఆ చుట్టూర దానికి అంటి పట్టుకునే ఉన్న డేంజర్ ని చూడలేకపోతుంది. ఆ ప్రమాదం, ప్రమోదం కోసం ప్రమాదం మర్చిపోయే ప్రకృతి మానవుడిది. కాబట్టి మత్స్యము అని అడ్డు పెట్టుకుని మనకి మన విషయాలు చెప్తున్నారండి త్యాగరాజస్వామి. మత్స్యము ఆకలి కొని గాలముచే మగ్నమైన రీతి ఉన్నది, అచ్చమైన దీప సన్నిధి మరుగడ్డు పడి చెరచినట్లున్నది. అలా అదే విధంగా మనకి దీపపు ల్యాంటర్న్స్ అని వచ్చేవి కదండి, ఆ లాంతర్లో లోపల దీపం వెలుగు ఉన్నప్పుడు బయట ఒక గ్లాస్ కవరింగ్ ఉంటుందండి. ఆ గ్లాస్ ఏదైతే ఉందో దానికి గనక మరుగడ్డుపడి, దానికి గనక అది వాడి ఆ నల్లధనం ఏదైతే వచ్చిందో, పొగ ఏదైతే చూరు పట్టిందో, దాన్ని గనక మనం శుభ్రం చేసుకోకుండా ఉంటే ఆ లోపల వెలుతురు ఎప్పుడు కూడా తక్కువే బయటకు వస్తూ ఉంటుందండి. లోపల వెలుతురు అలాగే ఉన్నా బయట తక్కువ వస్తూ ఉంటుంది. అదేవిధంగా త్యాగరాజస్వామి అన్నారు ఈ కీర్తనలో, స్వామి నీ ప్రభావానికి ఎక్కడ తక్కువ లేదు, నువ్వు నా లోపల ఉన్నావు, ఉన్నవాడివి అంతా నిండి ఉన్నవాడివి. ఆ ప్రభావం లోపల దీపంలాగా అదేవిధంగా ఉన్నా కూడా నా ఇంప్యూరిటీస్ అవన్నీ మధ్యలో వచ్చి, నా కోరికలు ఇవన్నీ వచ్చేసి అది మరుగడ్డుపడి ఏ విధంగా ఈ దీపం బయటికి ప్రస్ఫుటం కాకుండా ప్రభావితం కాకుండా చెరుస్తోందో అదే విధంగా ఉంది స్వామి నా విషయము అని త్యాగరాజస్వామి అన్నప్పుడు అది గుర్తుకు వస్తుంది మనకిక్కడ ఒక ఏదో కోరిక. ఆ ఉదయభానుడు వచ్చి ఆ లేత కిరణాల్లో మనందరం సోక్ అయ్యి, అవన్నీ మనకి సోకినప్పుడు సోక్ అయ్యి అటువంటి ఒక గొప్ప ఆనందం తీసుకోకుండా స్వామిని ఈరోజు ఏమన్నా అడిగితే ఎంత బాగుండు, స్వామిని ఈరోజు ఏమన్నా ఒక ఇంటర్వ్యూ అడిగితే ఎంత బాగుండు, ఏదో కోరిక వచ్చేసి ఆ కోరిక మొత్తాన్ని చెరుస్తుందండి. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్వామి దగ్గర 93లో అనుకుంటే జరిగింది. ఒకరోజు స్వామిని సాయంత్రం దర్శనం అప్పుడు అడిగానమాట, స్వామి నేను నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి అన్నాను. అనేసరికి మరి ఏమిటో స్వామి, ఏమి నాకు బోధించాలనుకున్నారు స్వామినారు, అయితే రేపు పొద్దున్న రా అన్నారు నాతో, అన్నారు రేపు పొద్దున్న రా ఇంటర్వ్యూకి అన్నారు. మొన్నాడు పొద్దున్న అనేసరికి నాకు ఎంత ఆనందం ఇస్తుంది, నీకేమీ ఆలోచించలేదు నేను, మనస్సు అసలు ఆనందం ఎక్కడ ఎగురుతోందో ఏమిటి తెలియదు. ఆ విధంగా ఆనందంతో హాస్టల్కి వెళ్లాను. మొన్నాడు వర్కింగ్ డే అనే సంగతి మర్చిపోయాను నేను. వర్కింగ్ డే అయ్యేసరికి స్టూడెంట్స్ ఎవరూ కూడా దర్శనానికి రారు, పొద్దున్న సాయంత్రం మాత్రమే వస్తారు. నేను వెళ్లి మాత్రం అయ్యో స్వామి చెప్పారు కదా, కానీ అందువల్ల వార్డెన్ పర్మిషన్ తీసుకుంటే నేను వచ్చేసేయచ్చు అనుకుని వార్డెన్ దగ్గరికి వెళ్లాను. వెళ్లి అడిగానమాట, సార్ స్వామి దర్శన రేపు పొద్దున్న ఇంటర్వ్యూ ఇస్తాన్నారు కాబట్టి రేపు పొద్దున్న నేను వెళ్లాలి ఇన్స్టిట్యూట్ కి, ఇది అయిపోయిన తర్వాత వెళ్తాను అంటే ఆయన ఒప్పుకోలేదు. ఆయన అన్నారు, స్వామి ఏమన్నా చెప్పారా ఎవరికైనా, నన్ను పిలిచైతే ఏమీ చెప్పలేదు, నీకేమన్నా చెప్పారా, నీకు చెప్తే గనక మరి నాకు చెప్పుండాలి కదా, నాకు చెప్పనంత వరకు నేను పంపించడానికి వీల్లేదు, నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్లవలసిందే అన్నారు. నా దుఃఖం చూసుకోండి ఇంకా
ఆలోచించండి, స్వామి ఇంటర్వ్యూకి పిలిచి మనం వెళ్లలేకపోతున్నాము అంటే ఎటువంటి దుఃఖం ఉంటుంది? ఆ దుఃఖం నేను అనుభవించాను ఆ రోజు. నేను పొద్దున వెళ్లి ఇన్స్టిట్యూట్లో కూర్చున్నానన్న మాటే తప్ప అక్కడ ఒక్క ఏం మాట్లాడారు లెక్చరర్, ఎవరేం చెప్తున్నారు ఒక్క మాట కూడా నాకు ఒక్క ఎక్కట్లేదు, స్పృహయే ఉండట్లేదు. అటువంటి పరిస్థితి మొత్తానికి సాయంత్రం 3 అయింది, ఇంక పరిగెత్తుకుంటూ వెళ్లి రెడీ అయ్యి లైన్లలో వచ్చి సాయంత్రం దర్శనానికి కూర్చున్నప్పుడు స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు అంత దూరం నుంచి వస్తూనే స్వామి నన్ను అక్కడి నుంచి చూసి ఇట్లా చెయ్యి వేలు ఇట్లా ఇట్లా అంటూ వచ్చి, ఏరా దున్నపోద పొద్దున నీ కోసం వెతికాను ఎక్కడున్నావు అన్నారు. అనేసరికి నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక పక్కనేమో వార్డెన్ పంపిలేదు స్వామి అని అనమంటారా, అది తప్పు కదా, అది ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు. కానీ అట్లా నా మనసులో భావం ఆ విధంగానే ఉంది అన్నప్పుడు స్వామి నన్ను కొంతసేపట్లా చూసి దీక్షణంగా అంతలోనే మొత్తం ఎగిరిపోయింది. నవ్వుతూ ఆయన అన్నారు, పర్వాలేదు వార్డెన్ పంపిలేదా, అది కరెక్టే, నేను చెప్తాను వార్డెన్కి ఇవాళ, రేపు పొద్దునొద్దు గాని అని నన్ను సంధాయించారు. నాకు కళ్ళలో నీళ్లు తిరిగి ఆయన పాదాల మీద వాలాను. దీనివల్ల నాకు అర్థమైనది ఏమిటి అంటే, స్వామి మనకి ప్రతి చర్య ద్వారా మనకేదో నేర్పిస్తారు కాబట్టి దీనివల్ల నాకు అర్థమైనది ఏమిటి, ఇందులో జ్ఞానబోధం ఏమిటి అంటే డిసిప్లిన్. ఇందాకే క్రమశిక్షణ గురించి ఈ సుప్రభాత వేళ అయిన తర్వాత మనం స్వామి గొంతులోనే విన్నాం. క్రమశిక్షణలో స్వామి తాను పెట్టిన రూల్ తీరు తానే ఎప్పుడూ ఆయన బ్రేక్ చేయరు. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ గనక పొద్దున పూట ఇన్స్టిట్యూట్కి వెళ్లాలి అంటే తాను గనక ఒకవేళ ఆ స్టూడెంట్ రావాలి ఎవరన్నా అంటే తానే ఒక మాట చెప్తారా వార్డెన్కి, అంతేకాని తనంతటి తాను స్టూడెంట్ నువ్వు వచ్చేసాయని చెప్పి కాబట్టి వారు వచ్చేసేయడము, ఈ విధంగా స్వామి పద్ధతి ఎప్పుడూ ఉండదు. ఆ విధమైన పద్ధతికి మనకు అలవాటు చేయడానికి మనము రూల్ ఎప్పుడు బ్రేక్ చేయడానికి వీల్లేదని నేర్పించడానికి అన్నట్టు ఇటువంటి విషయాలు స్వామి బోధిస్తారనిపిస్తుంది. ఈ విషయం నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే అండి, స్వామి దర్శనం మనం ఎదురుకుండా జరుగుతూ ఉన్న ఆ ఉదయభానుడు వస్తున్నా కూడా మన హృదయంలో జరిగే సంఘర్షణలు, మనకొచ్చే ఈ కోరికలు, దానివల్ల అపోహలు, దానివల్ల అర్థం కాని విషయాలు, వీటితో అదెక్కడో పాడు చేసుకుంటున్నామేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రభాత వేళలో మనము స్వామిని హృదయంలో తిష్ట చేసుకుని అక్కడ మాత్రం మనం కోరికలతో కాకుండా అడుగకువే ఓ మనస, అడిగిన కొలది అడుగున పడదు అంటారు స్వామి చైరస్వామి. కాబట్టి అది భావనలో పెట్టుకుని స్వామిని ఎంజాయ్ చేయాలి ఉదయభానులాగా. ఇక ఆ రోజు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యాహ్నం అయ్యేసరికి మనకు తెలుసండి, ఆకాశంలో సూర్యుడు ప్రచండంగా ఆయన, మరి ఇంకా సమ్మర్స్ అయితే ఇంకా 47 డిగ్రీలు 48 డిగ్రీలు కూడా వెళ్తూ ఉంటుంది అక్కడక్కడ. కాబట్టి అంత ప్రచండమైన సూర్యుడు ఆకాశంలో నడి నెత్తిపైన ఆయన అక్కడ నుంచునున్నప్పుడు ఆ సూర్యుడు సర్వకర్మలు, ప్రపంచంలో సర్వకర్మలు ఆయన మీద వేసుకుని చేస్తున్నారు. ఆయన చేయవలసిన కర్మ ఎంతో ఉంది ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఎంతో ఉంది ఆయన చేసే కర్మ. ఒకరోజు పొద్దున వచ్చి వెళ్తున్నప్పుడు నా కోసం వస్తున్నాడు అనుకోవడం చాలా సెల్ఫిష్ భావన అండి. సూర్యుడు నా కోసం రావట్లేదు, ఆయన వస్తున్నప్పుడు, సూర్యుడు వస్తున్నప్పుడు ఇన్ని జరుగుతున్నాయి, ఈ ప్రాణకోట్లు, ఈ పక్షులు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఇవన్నీ కూడా ఆ సూర్యుడి వల్ల నిలుస్తున్నాయి, ఆ సూర్యుడి వల్ల జీవించగలుగుతున్నాయి. ఇంతమందికి తన ప్రత్యక్ష దర్శనంతో ఆయన ఇవ్వగలుగుతున్నారు, అందుకనే ఆయన ప్రత్యక్ష దైవం ఉన్నారు భూమి మీద సూర్యుడికి. అందువల్లనే మనం పొద్దున లేచి అర్ఘ్యం ఇచ్చి సూర్యుడికి నమస్కారం చేసుకోవాలని స్వామి చెప్పారు. ఎందుకు చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రత్యక్ష దైవం మన ఎదురుకుండా ఉన్నది, ఇంతమంది ప్రాణం నిలుపుతోంది. అటువంటి సూర్యుడు మధ్యాహ్నానికి నడినెత్తి మీదకి వెళ్లి అక్కడ ఆకాశంలో ప్రచండంగా ఉన్నప్పుడు, ఆయన కర్మలో ఆయన ఉన్నప్పుడు ఎంతమంది ఆయన చూడగలరండి? తలెత్తి చూడగలం ఆ సూర్యుడిని? చూడలేం కదా. ఎక్కువసేపు చూడడానికి ప్రయత్నించినా మన కళ్ళు పాడవుతాయి తప్ప అది ఆ ప్రక్రియ మనం చేయలేము. అదేవిధంగా ఆ స్వామి పొద్దున ఉదయభానుల్లాగా లేత కిరణాలతో వచ్చి మనందరినీ స్పృశించి వెళ్లిపోయిన తర్వాత ఇక తన కార్యంలోకి ఆయన దిగుతారండి. ఆయన కార్యంలో ఆయన దిగినప్పుడు రోజురా అందరికీ కనబడరు, ఎందుకంటే అందరూ చూడలేరు ఆయన్ని. అయితే ఎవరో కొత్త మంది మాత్రము ఆయన ఎన్నుకున్నవారు, ఆయన కార్యకలాపాల్లో ఎవరైతే వారికి స్థానం ఉందో, ఎవరు ఎటువంటి పని చేయాలి అటువంటి వారిని మాత్రం పిలిచి వారితో మాట్లాడుతూ ఉంటారు, వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు, సంరక్షిస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు, వారిని సరైన మార్గంలో పెడుతూ ఉంటారు. ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఆయన చేయగలిగారు కాబట్టి తన జీవిత కార్యక్రమంలో ఇక్కడ ఇన్ని గొప్ప పనులు, ఇన్ని మహామహా కర్మలు ఆయన మనతో చేయించారండి స్వామి. అటువంటి సూర్యుడు, మనం చూడలేని సూర్యుడు ఎవరైతే ఉన్నారో అటువంటి సూర్యుని తన నడి వయస్సులో ఉన్నప్పుడు చారస్వామి అన్నారట ఆయన, నగుమోము గనలేని నా జాలి తెలిసి స్వామి నాకు చర్మచక్షువులు నువ్వు ఇచ్చావు, ఈ చర్మచక్షువులు నేను నిన్ను తలెత్తి కూడా చూడలేను, కళ్ళు విప్పి చూడలేను చర్మచక్షువులతో, ఎందుకంటే వాటికి అంత స్తోమతలే శక్తి లేదు.
కాబట్టి ఆ ఇటువంటి లిమిటేషన్స్ ఉన్న నాకు నువ్వు ఏ విధంగా గోచరిస్తావు ఈ సమయంలో? ఆయన అన్నారండి ఇంకా,

నీ నగుమము నేను చూడలేకపోవడానికి కారణం నువ్వు నన్ను చేరుకోలేకపోతున్నావు, నువ్వు నా దగ్గరికి రావట్లేదు స్వామి అని జగరాజస్వామి చెప్తూ ఆయన అంటున్నారు. నీ చుట్టుపక్కన వాళ్ళందరూ నీకు బోధ చేస్తున్నారేమో. ఏమని బోధ చేస్తున్నారు స్వామి? ఇంతమంది మహానుభావ భక్తులు, ఇంతమంది నీ జ్ఞానం కోసం అర్హతతో కూర్చున్న వారందరూ, వారందరినీ వదిలేసి నువ్వు ఎవరో త్యాగరాజు అంటూ ఆయన దగ్గరికి ఏమి వెళ్తావులేండి స్వామి, ఈ రోజు వద్దులేండి స్వామి, తర్వాత చూసుకోవచ్చు అని చెప్తున్నారా అని చాలా చమత్కారంగా త్యాగరాజస్వామి అక్కడ చెప్తున్నారన్నమాట. అందువల్ల రావట్లేదేమో స్వామి. అంతేకాదండి, ఇంకా వేరే వేరే కారణాలు కూడా ఉండొచ్చు అని ఆయన అంటున్నారు.

ఆ ఖగరాజు ఎవరైతే ఉన్నారో గరుత్మంతుడు, ఆయన ఈయన ఆన తెచ్చినా కూడా వినలేటండి. చూడండి, అప్పుడప్పుడు మనం కూడా స్వామి పిలిచి ఇది చెయ్యండి అంటే చెయ్యం, మన సొంత తెలివి ఉపయోగిస్తాం. ఒక చిన్న మాట గుర్తొస్తుంది, కొడైకెనాల్లో అక్కడ ఉన్నప్పుడు ఒక రోజు డిన్నర్ జరుగుతున్నప్పుడు స్వామి స్టూడెంట్స్ కి ఆపర్చునిటీ ఛాన్స్ ఇచ్చేవారు అక్కడ సర్వింగ్ చేయడానికి. ఆ రోజు నా ఛాన్స్ వంతు వచ్చినప్పుడు అక్కడ చెన్నారెడ్డి గారు, మాజీ ఆయన గవర్నర్ గా ఉండేవారు తమిళనాడుకి, ఆయన భార్యామణి చాలా గొప్ప భక్తురాలు, ఆవిడ స్వామి దగ్గరికి అక్కడికి రావడము సాయంత్రము స్వామి వారిని డిన్నర్ కి ఉండమని చెప్పడము జరిగింది. ఒక మనవడు కూడా వచ్చాడు ఆవిడతో. వారు తిని భోజనం అయిపోయిన తర్వాత వెనకాలకు వెళ్తూ స్వామి దగ్గర సెలవు తీసుకుంటూ వారు ఆవిడ ఒక కోరిక కోరారు స్వామిని. చాలా గొప్ప భక్తురాలు, చాలా చనువుతో ఉండేవారు ఆమె స్వామితో. ఆవిడ అడిగారు, స్వామి ఇంట్లో ఇంకో మనవడు ఉన్నాడు, వాడు రాలేకపోయాడు, కాబట్టి ఒక స్వీట్ ఇప్పిస్తే వాడికి కూడా తీసుకెళ్తాను మీ ప్రసాదాలలాగా అని. సరికి ఇది అడగడానికి, స్వామిని అడగడానికి చాలా ధైర్యం ఉండాలండి ఈ విధంగా. అలా అడిగేసరికి స్వామి సరే అని ఇటువైపు తిరిగితే నేనున్నాను అక్కడ. నేను ఉంచున్నప్పుడు స్వామి నన్ను పిలిచారు, పిలిచి ఒక స్వీట్ పట్టరా అన్నారు. ఒక స్వీట్ పట్టరా అంటే ఇప్పుడు నేను వెనకాలకి తిరిగి వెళ్లి అక్కడ స్వీట్ డబ్బా ఉంటే అది పట్టుకొస్తున్నాను. ఎందుకంటే అండి, నా తెలివి ఎట్లా ఆలోచించింది అంటే అడిగేవారు విఐపీస్ వివిఐపీస్, స్వామి చెప్పారు ఈ విధంగా ఇవ్వమని చెప్పడానికి. ఒక స్వీట్ తీసుకెళ్లి ఇవ్వగలవాండి, కాబట్టి స్వీట్ డబ్బా తీసుకెళ్తుంటే తీసుకెళ్లబోతున్నాను, రెండు అడుగులు వేశాను. అంత దూరం నుంచి స్వామి మళ్లీ వచ్చేసారు నా దగ్గరికి. వచ్చేసిన ముఖం దగ్గర ముఖం పెట్టి ఆయన కళ్ళు పెద్దవి చేసి చెప్పారు, ఒక్కటంటే ఒక్కటి తీసుకురావాలి అన్నారు అని. ఆ ఒక స్వీట్ మళ్లీ నాతో తీసుకున్న తర్వాత అక్కడ స్వామి తన చేతితో వారికి ఇచ్చారు. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటి అంటే, స్వామి ఒక ఇన్స్ట్రక్షన్ మనకి ఇచ్చినప్పుడండి, ఆ ఇన్స్ట్రక్షన్ ని మనం ఎన్నో విధాలు మన తెలివి ఉపయోగించి వాడతాం. ఆయనకు అర్థమయ్యేది మనకేమర్థమవుతుంది? ఆయనకు తెలిసింది మనకేమన్నా తెలుస్తుందా? తెలియదు కదా. ఆయన ఎన్ని ప్లేన్స్ లో ఆలోచిస్తారో, ఏ విధంగా ఆయన చూసి చెప్తారో మనకు తెలియదు. ఎవరి ప్రాప్తం వారిది, ఆ ప్రాప్తం ఆయన ఇవ్వవలసిందే. కర్మఫల ప్రదాత ఆయన. కాబట్టి నా సొంత తెలివి ఉపయోగించకూడదు. అందువల్ల ఇక్కడ గరుత్మంతుడు అటువంటి పని ఏమన్నా చేస్తున్నాడా అని చారస్వామి అంటున్నట్టుంది నగుమ. ఖగరాజు నీ ఆనతి విని వేగజనలేదు లేక

స్వామి ఏం చెప్పమంటారండి? మీరు గగనాన్ని నుంచి ఆ భూమి మీదకి ఓ గజేంద్రుడు పిలిచినా ఏ భక్తుడు పిలిచినా కూడా అలా వెళ్ళిపోతూ ఉంటారు. మీరేమో వచ్చేసేమంటూ ఉంటారు. ఇదేమో తక్కువ దూరం వైకుంఠం నుంచి భూమి మీదకి రావాలంటే. అందువల్ల ఇంత ఎగురుకుంటూ వెళ్లాలిగా స్వామి, కొంచెం మొన్ననే వచ్చాను స్వామి, కొంచెం మనం సేద తీసుకుని మళ్లీ వెళ్దాము అన్నట్టు ఆయన ఏమన్నా ఆయన ప్రవర్తన ఉందా? గగనానికి ఇలకు బహుదు ఎంత చమత్కారంగా అంటున్నారు చూడండి. చారసభ ఎందుకు ఇంత చమత్కారంగా అనగలిగారు అంటే, ఆ భక్తులు, ఆ భక్తుల పరంపరలో స్వామికి చుట్టూరా దగ్గరగా అతి చేరువుగా ఉన్న భక్తుల్లో తాను ఒకడు అనుకున్నారు కాబట్టి ఆ విధంగా ఆయన మాట్లాడగలిగారు. కానీ అవన్నీ కాకుండా ఆయన తన మనసులో మాట చెప్తారన్నమాట.

ప్రభు జగమేలే పరమాత్మ. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ సూర్యుడి ఒక్క జగత్తుని మాత్రము, ఈ లోకాన్ని మాత్రము ఆయన పాలించడానికి వస్తుంటే సర్వ జగములు, సర్వలోకాలు చూడండి. ఈ రోజుల్లో సైంటిస్టులు ఆయన వాళ్ళు కనుక్కుంటున్నారు, ఒక్క లోకం కాదు, ఒక్క జగం కాదు, ఒక్క గెలాక్సీ కాదు, ఈ యూనివర్స్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంది, వీరికి అంతుపట్టట్లేదు సైంటిస్టులకి. అటువంటి మరి ఏ విధంగా ఒక యాటంలోకి వెళ్లి చూద్దామంటే అక్కడ దాని ఉన్న క్వార్క్స్ అంటున్నారు, బోసాన్స్ అంటున్నారు, ఇంకా పార్టికల్స్, అందులో కూడా పార్టికల్ కన్నా కూడా ఒక యాటంలో స్పేస్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలండి క్రియేషన్, సృష్టిని? ఇంత సృష్టికి సృష్టికర్త జగమేలే పరమాత్మ అంటే సృష్టికర్త ఎవరితోనే మొరలేడుదు. ఇంకెవరితో చెప్పుకోమంటారు స్వామి? మీరే గనక రాకపోతే నేను పిలిచినప్పుడు ఒక చక్కని కథ చెప్పారు స్వామి, చిన్న కథ, అందరికీ తెలిసినదే. కానీ మళ్లీ మనం చెప్పుకోవడం చాలా అందంగా ఉంటుంది. రాముడు ధనుర్ధారి అయి యుద్ధానికి ఆయన నుంచుని ఉన్నప్పుడు ఆ సముద్ర తీరంలో వారు వారధి కడుతున్నారు. ఆ సముద్రంలో ఆయన నుంచుని ఉన్నప్పుడు ఆయన ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేశారండి. ఎందుకంటే వారధి కట్టే ముందర అక్కడ సముద్రుణ్ణి ఆయన 3 రోజులు 3 రాత్రులు ఆయన తపస్సు చేసి ఆయన ప్రార్థించారనమాట, దారివ్వమని. సముద్రుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఎటువంటి సైన్ రావట్లేదని చెప్పి ఆయన ఇక రామ బాణము తీసి ఎక్కుపెట్టడానికి ఆయన ఉద్యుక్తమయ్యారు. ఆయన రామబాణం ఎక్కువ పెడుతుంటే ఇంక సముద్రుడు తట్టుకోలేకపోయాటండి, తట్టుకోలేకపోయాట. అందుకని జినికి ఒక కవి బిందూజీ అని అంటారు ఆయన, జినికి బ్రుకుట్టు ముడి, ఆ బ్రుకుట్టు గనక ముడిలాగా పడేసరికి అదే కోదండంలాగా మారి దాన్ని చూసి సముద్రుడు ఉడికిపోయాట. ఈ ప్రపంచంలో ఉన్న సప్త సముద్రాలు కూడా జలాలన్నీ కూడా పొంగడం మొదలుపెట్టాయి ఎందుకు ఆయన పాదాలు అంటుకోవడానికి. అటువంటి గొప్ప పరాక్రమవంతుడు అవతారమూర్తి రాముడు. ఆ రాముడు ఆ ఎక్కుపెట్టిన బాణం వల్ల సముద్రుడు మళ్లీ గడగడ మొనకడము రావడము, ఇక్కడ మీరు వారిది కట్టుకోవచ్చండి అని చెప్పడము, నేను ప్రతి రాయిని కూడా మీ నామంతో వేసినప్పుడు దాన్ని నేను తేలేట్టే చేస్తాను గాని మునిగేట్టు చేయను అని ఆయన అనడము, ఇవన్నీ జరిగి తర్వాత రాముడు పట్టుకున్న బాణాన్ని, ఆయన ఎక్కుపెట్టలేక బాణాన్ని కిందకి దించినప్పుడు ఒక విషయం జరిగింది. ఒక చిన్న కథ అది, స్వామి చెప్పారు మనకి. ఆ బాణం కిందకి దించినప్పుడు ఆ సముద్ర తీరంలో అక్కడ ఉన్న ఒక కప్ప, ఆ కప్పకి గుచ్చుకుందిటండి అది బాణం. ఎందుకంటే ఆ బాణం రామబాణం కిందకి పెట్టినప్పుడు ఆ కప్పకి గుచ్చుకుందిట బాణం. ఇక్కడ మనం ఆలోచించాలండి, ఇది రామునికి తెలియకుండా జరిగిన విషయమా అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే అన్ని విషయాలు అన్ని సందర్భాల్లోనూ తెలిసి ఆ ఎక్కుపెట్టిన బాణం వల్ల సముద్రుడు మళ్లీ గడగడ మొనకడము రావడము, ఇక్కడ మీరు వారిది కట్టుకోవచ్చండి అని చెప్పడము, నేను ప్రతి రాయిని కూడా మీ నామంతో వేసినప్పుడు దాన్ని నేను తేలేట్టే చేస్తాను గాని మునిగి

లేకుండా జరిగిన విషయమా అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే అన్ని విషయాలు అన్ని సందర్భాల్లోనూ తెలిసిన తత్వం పరమాత్మది, కాబట్టి ఆయనకు తెలియకపోవడం ఏమిటండి, తెలిసి జరిగే విషయమే. అయితే రాముడికి ఒక గొప్ప ఇది ఉంది, ఒక డిసిప్లిన్. ఏమిటి ఆ డిసిప్లిన్ అంటే, ఎక్కువ పెట్టిన బాణం ఆయన ఎప్పుడూ కూడా దాన్ని వ్యర్థం కాకూడదు, దాన్ని ఏదో ఒక పని చేయాలన్నమాట అది. ఎందుకంటే అది సంకల్పం, భగవంతుడి సంకల్పం. అందువల్ల ఎక్కువ పెట్టిన బాణం ఇక్కడ ప్రయోగించలేదు, కాబట్టి కింద పెట్టినప్పుడు అది ఆ కప్పకి గుచ్చుకోవడంలో అర్థం ఏమిటి అంటే, ఆ కప్ప ఒక గొప్ప భక్తురాలు. అది రాముడంటే ఎంత భక్తి అంటే, దానికి మోక్షం రావాల్సింది ఉందేమో. అందువల్ల ఇది జరిగినప్పుడు సముద్రుడి మీద కాకుండా కప్ప మీద ప్రయోగించడం జరిగిందా అన్నట్టు అనిపిస్తుంది మనకి. చిన్నగా అది గుచ్చుకునేసరికి దానికి రక్తం స్రవిస్తోందిట, కానీ అది ఏమీ అరవట్లేదు కూడా, అది ఉండిపోయింది. కొంతసేపు ఆ విధంగా జరిగిన తర్వాత రాముడు కిందకి చూడడము, అక్కడ కప్ప ఉండడం చూసి ఆ బాణం లాగేసి ఆ కప్పను చేతిలోకి తీసుకుని ఆయన అన్నట్ట శ్రీరాముడు, ఏమమ్మా నువ్వు, నీకు గుచ్చుకుని నీకు బాధగా ఉన్నప్పుడు నొప్పి పుట్టినప్పుడు నువ్వు నన్ను పిలవచ్చు కదా, ఇది అరుస్తే నేను తీసేసేవాడిని కదా అంటే, అది కంటిలోంచి నీరు కారుస్తూ ఆ కప్ప పరమాత్మ వైపు చూస్తూ అందిట, స్వామి ఈ ప్రపంచంలో ప్రపంచానికి సంబంధించిన బాధలన్నీ నన్ను గుచ్చిగుచ్చి నన్ను బాధిస్తున్నప్పుడు నాకు ఆ బాధల నుంచి తట్టుకోవడానికి ఆ బాధలకి తాళలేక రామారామ అని నేను నోరు తెరిచి అరుస్తాను, రాముడి బాణమే గనక నన్ను గుచ్చుకుంటే ఇంక నేను ఎవరిని పిలవను, ఎందుకు పిలవాలి స్వామి అంటే, ఎంత గొప్ప భావంతుడిని, ఎంత సంపూర్ణ శరణాగతి చూడండి ఆ కప్పది. ఆ కప్పతత్వం మనకు వస్తే ఎంత బాగుండు, కొంతన్నా కొంత. ఆ కప్ప అందిట, ఇక రాముడి నుంచి ఆ బాణం గుచ్చుకుని నాకు ఇటువంటి బాధ కలుగుతూ ఉంటే రక్తం స్రవిస్తే ఏమిటి, ఈ శరీరంలో ఉన్న రక్తం మొత్తం స్రవించి వెళ్లిపోనండి, ఇంప్యూర్ బ్లడ్, ఏం పర్వాలేదు స్వామి, మీరు ఇచ్చారంటే మీరు మోక్షం కోసమే నాకు ఇచ్చారు అని ఆ కప్ప గ్రహించగలిగింది అంటే, ఇటువంటి గొప్ప విషయము రామ బాణంకి చెందింది. అందుకని జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు, నేను ఇంకెవరితో చెప్పుకోవాలి, తిట్టినా అది స్వామి అర్హత, మన కొట్టినా అది స్వామి పనే, మనకి మన్ని సన్మానించినా అది స్వామి చేసే పనే, దూషణ భూషణ అన్ని స్వామిచ్చేవే, కాబట్టి ఏ విషయం మన జీవితంలో జరిగినా స్వామిది కాబట్టి జగమేలే ఓ పరమాత్మ అని ఇంకెవరితో నేను మొరలు, కానీ స్వామి నాకు కూడా వయస్సు మీరుతోంది, ఈ నడి వయస్సులో ఆ పైన ఉన్న సూర్యుడిని నేను చూడలేకపోతున్నాను, మీ మొహం కూడా చూడలేకపోతున్నాను, నగుమోము నీ మీ నవ్వు ఉన్న మొహం చూడలేకపోతున్నాను నేను, కాబట్టి అటువంటి నాలో ఉన్న ఈ నిస్సహాయత వల్ల మీరు ఇంకా నన్ను పరీక్షించకుండా మీ దయతో నన్ను బ్రోచండి స్వామి అని కోరుకుంటాట భక్తుడు. అటువంటి భక్తుడు కోరుకునేసరికి ఈ లోపల క్రమంగా ఆ సూర్యుడు అస్తమయం సమయానికి వెళ్తూ సాయంత్రానికి చాలా చాలా చాలా మళ్ళీ లేత కిరణాలు వచ్చేసి నింగి అంతా నీలంగా తయారైనప్పుడు అటువంటి సమయంలో ఒక గొప్ప అనుభూతి అండి అది. చాలా సంధ్యా సమయం సాయంత్రం ఊహించుకుంటే సూర్యుడు అస్తమయం అవుతున్నప్పుడు, అప్పుడు మంత్రపఠనం చేసినా ఏం చేసినా కూడా మనం చాలా డిసిప్లిన్ తో ఉండాలని పెద్దలు చెప్తారు, శాస్త్రం చెప్తుంది. అందువల్ల సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి వ్యర్థ కార్యక్రమాలు కలాపాలు ఉండకూడదు అని పెద్దలు చెప్తారు. మనము అటువంటి సంధ్యా సమయాల్లో తిండి కూడా తినకూడదని, అటువంటి సంధ్యా సమయాల్లో నిద్ర లాంటివి అసలు చేయకూడదని, ఇటువంటివన్నీ మన పెద్దలు శాస్త్రంలో చెప్తారు. అది మనం గమనించాలి. సంధ్యా సమయానికి చాలా చాలా చాలా ప్రాముఖ్యత ఉంది సూర్యుడు అస్తమయం అవుతున్నప్పుడు. అటువంటి సంధ్యా సమయంలో సాయంత్రము స్వామి దర్శనంకి వచ్చినప్పుడు చూడండి, చక్కని సునాదమైన ఒక నాదంతో ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు స్వామి దర్శనానికి వచ్చి నడిచి వెళ్తున్నప్పుడు పొద్దున్న తాను ఎంత లేత కిరణాలు మన మీద ప్రసరించారో సాయంత్రము అంత మనకి కరుణతో మనం చూస్తూ, అయ్యా ఈ రోజుకి ఒక రోజు అయిపోయింది, ఈ రోజు కన్నా మీరు ఏమైనా రియలైజ్ చేశారా అని మనం ప్రశ్నే అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈవినింగ్ ఈజ్ ఆల్వేస్ సింబాలిక్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఎ హ్యూమన్ లైఫ్. కాబట్టి ఆ విజ్డమ్ స్వామి మనకి, అందుకని చూడండి స్వామి డిస్కోర్స్ అవన్నీ కూడా ఎక్కువ సాయంత్రాలే ఉంటాయి. మన భజన కార్యక్రమాలు కూడా స్వామి సాయంత్రం చేయమన్నారు. జ్ఞానానికి సంబంధించిన ఖాండం ఇది మన జీవితంలో. మనిషి సీజన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని ఒక గొప్ప కవి చెప్పినట్టు, కీట్స్ చెప్పినట్టు, ఈ పొద్దున్నీ చూసుకుంటే గనక బాల్యం గనక పొద్దున్న కి మనము చూసుకుంటే పోల్చుకుంటే, ఇక కాస్త యువకులైనప్పుడు వయస్సు ఉన్నప్పుడు అటువంటిది గనక మనము సూర్యుడు పైకి వెళ్ళడం ఏ 11 ఇంటికి అట్లా అనుభవించుకుంటే, మళ్ళీ 1-2 గంటలకి పైన ఉన్నప్పుడు అది మన నడి వయస్సులాగా అనుకుంటే, ఇక చివరికి సాయంత్రం ఈవినింగ్ ఆఫ్ లైఫ్ అంటారు. అటువంటి సూర్యాస్తమానికి సంబంధించిన విషయం అంటే నిద్రకు ఉపక్రమించే ముందర, అంటే ఈ శరీరం వదిలేసి వెళ్లే ముందర అది జరిగే విషయం. అటువంటి సమయంలో మనందరము మన స్వామి ఏం చేయమంటున్నారంటే, అప్పటికి ఈ పంచేంద్రియాల మీద ఒక విధమైన కంట్రోల్ వచ్చి

అర్షడ్వర్గాల్ని పక్కకు పెట్టి జయించి స్వామి గురించి మాత్రము ఆలోచిస్తూ వేరే వారి అందరిలో కూడా స్వామిని చూస్తూ అటువంటి ఒక దివ్యమైన జీవితము, డివైన్ లైఫ్ మనము అందరం కూడా గడపాలి అని స్వామి మనకి చెప్పారు. అటువంటి ఒక సమయం వచ్చినప్పుడు జాగరస్వామి అన్నారటండి, రామాని ఇంతమందిలో నిన్ను చూడాలని చూస్తూ ఉన్నా కూడా ఎందుకు నువ్వు కనబడకుండా దాక్కుంటున్నావు అని అడిగారటండి. ఆ సమయంలో ఆయన అన్నట్ట, మరుగేలరా ఓ రాఘవ, ఎందుకు స్వామి నువ్వు ఉన్నావు అని తెలిసినా కూడా కనబడకుండా ఏ విధంగా ఉన్నావు, ఎందుకు వెళ్ళున్నావు? పాలల్లో వెన్న ఉందా అంటే చిలుకుతే వస్తుందంటారు, అది కనబడదు కంటికి, కాబట్టి ఎందుకు ఆ విధంగా ఉన్నావు అని చాగరస్వామి అడుగుతారట. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నావు అని మాత్రం అనే దాంట్లో అసలు డౌటే లేదు.

చేన సూర్యుడు, సుధాకరుడు వీరందరూ కూడా ఆయన కన్నుల్లాగా ఉండి అంత విశ్వరూపాన్ని చెప్తున్నారాయన. ఆ విశ్వరూపంలో అంతా కూడా ఆయన నిండి ఉన్నప్పుడు అటువంటి అంతా నిండిపోయినా నువ్వు ఎందుకు నాకు మాత్రం కనబడట్లేదు మరుగేయలేరా? అయితే తెలిసింది స్వామి, ఇది చిన్నప్పటి నుంచి నేను గమనించిన భావం ఏంటంటే నేను బయట చూడలేదు, లోపల చూసుకున్నాను అద్వైత దృష్టితో అని చెప్తూ ఆయన అన్నారు.

తిన్నగా వెతికి నేను తెలుసుకున్నది ఏమిటి అంటే అన్నిట్లో ఉన్నది నీవే స్వామి అని ఆయన మనకు చెప్తున్నారు. అయితే నిన్నే గాని మదిని ఎన్నజాల నోరుల అన్నారు. అంతలోనే చాలా ఆశ్చర్యంగా చేరేస్తామన్నారు. ఇంతమంది కనబడుతున్నా, నాకు రూపాలు వేరే వేరే కనబడుతున్నాయి, నామాలు వేరే వేరే కనబడుతున్నాయి, సుబ్బారావు అని ఎవరినో కలుస్తాను, అప్పారావు అని ఎవరినో కలుస్తాను, ఇవన్నీ కలుస్తున్నా కూడా నా దృష్టి సుబ్బారావు అప్పారావు మీద ఉండిపోతుందా, దాని వెనకాల ఉన్న స్వామి వారిలో ఉన్న స్వామి మీద ఉందే అన్నప్పుడు స్వామి ఇచ్చిన మహామంత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇది మై బాబా అండ్ ఐ అని జాన్ ఇస్లాప్ గారు రాసిన పుస్తకంలో స్వామి ఒక చాప్టర్ డివైన్ సైట్ డివైన్ విజన్ అని ఆయన ఒక చాప్టర్ రాశారు. చాలా చిన్న చాప్టర్, 2 పేజీలు 3 పేజీలు ఉంది. అందులో స్వామి ఆయనకి ఇచ్చిన ఒక అఖండమైన మంత్రం ఆయన చెప్పారు. ఏమిటి ఆ మంత్రం అంటే, ఈయన అడిగారు, స్వామి ఇన్ని విషయాలు మీరు చెప్తారు, మాకు అర్థం కాదేది, మేము ఇవన్నీ చేయలేం, మీరు చెప్పేది ఏదన్నా ఒక సాధనా పద్ధతి మాకు సులభమైంది చెప్తే అందరికీ భక్తులకు చెప్తాను స్వామి అన్నారట ఆయన. అంటే స్వామి నవ్వి చెప్పారట, ఏం పర్వాలేదు, ఇవన్నీ మీరు చేయలేకపోయినా ఒక్క పని చేయి చాలు నువ్వు. ఏమిటంటే పొద్దున లేచినప్పటి నుంచి ప్రభాత వేళ రాత్రి అస్తమయం అయ్యేంత వరకు కూడా నువ్వేం చేయాలంటే, ఎవరిని కలిసినా ఎవరిని చూసినా ఫస్ట్ నువ్వు నీ మనస్సులోనే ఒక్కసారి స్వామిని వారిలో ఊహించుకుని స్వామి ఉన్నారు అని నిర్ధారణగా అనుకుని గుడ్ మార్నింగ్ స్వామి అనుకో. తర్వాత వారితో మాట్లాడుతున్నప్పుడు స్వామితోనే మాట్లాడుతున్నాను సరే స్వామి అనుకుంటూ ఉండు, బయట కనకపోయినా లోపల అనుకుంటూ ఉండు పర్వాలేదు. నీకు ఎప్పుడన్నా ఒకవేళ ఆ మనిషి మీద కోపం లాంటిది కలుగుతుందంటే చెప్పు స్వామికి, లోపల స్వామికి చెప్పు, స్వామి నాకు ఇప్పుడు కోపం వస్తుంది స్వామి ఈ మనిషి మీద అని అనుకో. ఈ విధంగా స్వామితో సంభాషణ జరుపుతున్నట్టు చెయ్యి. అదేవిధంగా వారిని వార్తకి బై చెప్పేసి వెళ్తున్నప్పుడు స్వామి గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపో. ఈ విధంగా చేయడం వల్ల క్రమక్రమంగా అది అలవాటు పడి ఆ సాధన మననము నిధిధ్యాసనము వరకు మనకు వెళ్లి అది గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తుందని స్వామి చెప్పారు. ఇది చాలా సులభంగా అనిపించినా కూడా అంత సులభం కాదండి. ఏది ఎంత సులభం కాదు, అయితే స్వామి దయ ఉంటే అన్ని సులభం అవుతాయి. ఈ కార్యక్రమంలో మనము స్వామిని సూర్యుడిగా ఊహించుకుని ప్రభాత వేళ మన జీవితాల్లో స్వామి ఉదయించినప్పుడే అయిందన్న ఒక భావంతో ఆ సూర్యుడు పొద్దున ఉదయించినప్పటి నుంచి అస్తమయం అయ్యేంత వరకు మనతో పాటు ఏ విధంగా ఉన్నది, దానివల్ల మన జీవితాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాల గురించి మనము ముచ్చటించుకున్నాము. ముఖ్యంగా తెలుగు రేడియో సాయి తెలుగు స్ట్రీము 24 గంటలు జరిగే ఈ 2వ వార్షికోత్సవంలో ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఇటువంటి గొప్ప అవకాశం కలగడం అనేది అది స్వామి అనుగ్రహం. మనందరికీ స్వామి ఇస్తున్న 24 గంటల అనుగ్రహం అంటే ప్రతి నిమిషం కూడా నన్ను గురించి ఆలోచించుకుంటూ ఉండండిరా, నా భజన చేసుకుంటూ ఉండండిరా, నా గురించి చర్చించుకుంటూ ఉండండిరా అని స్వామికి ఇచ్చిన ఈ అనుగ్రహాన్ని మనం ఎక్కడికి పోగొట్టుకోకుండా మన మనసుల్లో పెట్టుకుని ఈ విధంగానే తలుస్తూ ఇంకా మిగతా ఈ రోజులో జరిగే చక్కని కార్యక్రమాలు ఏమిటో అన్ని వినడానికి ఉద్యుక్తమవుదామండి. సాయిరామ్.

ప్రభాత వేళ శ్రీ కోట శివకుమార్ సమర్పించిన కార్యక్రమం విన్నారు. మరికొద్దిసేపట్లో సాయి కుల్వం సభామండపం నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయ్యుండండి.

ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013వ సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. స్త్రీలు కుటుంబంలో, సమాజంలో, ప్రపంచంలో తమ జీవితాలలో విభిన్న భూమికలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇహపర జీవిత సుఖశాంతులకు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. విశ్వాసమే మీ శ్వాసగా ఉండాలి అంటారు స్వామి. ఆ మాటను త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తూ, అక్షరాలా పాటిస్తూ తమ జీవన ప్రయాణాన్ని స్వామివారి బాటలో సాగిస్తున్న కొంతమంది మహిళల అనుభవాలను, వారు నేర్చుకున్న జీవిత పాఠాలను వారి మాటల్లోనే వింటూ స్ఫూర్తిని అందుకోవటానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే మా ఈ కార్యక్రమం సాయి పథంలో మహిళ.
1: జీవితం కష్టసుఖాల కలయిక అంటారు, కాని సుఖమన్నది ఎరుగక కష్టాల కడలిలో గమ్యం తెలియక కొట్టుకునిపోతున్న జీవితం అది. మోడువారిన ఆ జీవితంపై సత్యసాయినాథుని అనుగ్రహ వర్షం కురిసింది. ఆశలు చిగురించి ఆశయాలుగా విస్తరించాయి. దిక్కులేని ఎందరినో అక్కును చేర్చుకుని ఆదరించే అమృతహస్తంగా మారింది. గెలుపొందిన ఆ జీవితానికి మలుపేదనే అనుకుంటున్నారా? అయితే నెల్లూరు వాస్తవ్యులైన శ్రీమతి లతగారి జీవితగాథను తెలుసుకోండి. రండి, ఈనాటి సాయి పథంలో మహిళ అందిస్తున్న పరిచయ కార్యక్రమాన్ని విని ఆనందించండి. పరిచయకర్త శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి.
0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీమతి బత్తల లత ఈవిడ నెల్లూరులో ఉంటున్నారు. మరి ఈరోజు వారు మన వద్దకు వచ్చి మనతో స్వామితో తమకున్న అనుబంధాన్ని, స్వామి దగ్గరకు అసలు వారు ఎలా వచ్చారు, వారి జీవన ప్రయాణం ఎటువంటి మలుపులు తిరిగింది, ప్రస్తుతం వారు సాయి పథంలో ఎలా ప్రయాణం చేస్తున్నారు, ఇటువంటి విషయాలన్నింటినీ మనతో పంచుకుంటారు. మరి వారితో పరిచయ కార్యక్రమం మొదలు పెడదామా? సాయిరామమ్మా.
2: సాయిరా
0: అమ్మా, మన శ్రోతలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా?
2: ఓం శ్రీ సాయిరా. నా పేరు బీలత. నేను అల్లూరు వాస్తవురాల్ని. నెల్లూరుకి స్థిరపడి ఉన్నాము. మా తల్లిదండ్రులు లేగుంటపాడు, ఇనమడుగు గ్రామం లేగుంటపాడులో ఉంటారు. నాకు 14 సంవత్సరాల వయసులో మ్యారేజ్ చేశారు. 18 సంవత్సరాలకు ఒక బాబు పుట్టారు. 24 సంవత్సరాలకి నా భర్త చనిపోయారు. అప్పుడు అన్నయ్య వాళ్ల ఇంటికి నెల్లూరుకు వచ్చేసాము బాబు నేను. ప్రస్తుతం నేను నెల్లూరులో సాయి హృదయ అనే సాయి పదంలో సేవాదండగా చేస్తున్నాను. దీన జనవర్ధన పథకంలో కేర్ టేకర్గా ఉన్నాను. నేను పిల్లలకి ఒక సుగంధ వనంలో ఉన్నానని చెప్పాలా? స్వామితో అంది.
0: చాలా బాగుందమ్మా. స్వామివారికి చాలా ఇష్టమైన ఒక ప్రాజెక్టులో మీరు సేవ చేసుకుంటున్నారు. అసలు స్వామి గురించి మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎలా తెలుసుకున్నారు? స్వామివారి ప్రథమ దర్శనం ఎప్పుడు జరిగింది? ఈ విశేషాలు చెప్తారా?
2: తప్పకుండా సైరా. నేను మా అన్నయ్య వాళ్ల ఇంటికి వచ్చానండి 2000 సంవత్సరంలో. అక్కడ అన్నయ్య వాళ్లకి మురళీకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ పరిచయం అయింది, స్వామి ఫ్యామిలీ. అయినా అన్నయ్య వాళ్లు వెళ్లేవాళ్లు కానీ నేను వెళ్లేదాన్ని కాదు. తర్వాత 2009లో మురళీకృష్ణ గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న పనిచేస్తున్నారు స్వామి దగ్గర. సేవలకు వెళ్ళాలి, మీ అక్కని ఖాళీగా ఉన్నారు కదా పంపిస్తామంటే తప్పకుండా అంకులు అన్నారంట. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. సాయంత్రం 5:40 కల్లా పుట్టపర్తి బస్సు ఉంది తీసుకెళ్లాలని. ఉతికిన బట్టలు తీగు మీద ఉంటే వాడే బ్యాగ్లో పెట్టేసి బైక్ మీద తీసుకొచ్చాడు. అప్పుడే బస్సు బయలుదేరుతుంది, ఎక్కడికి ఏంటి అనేది కూడా చెప్పలేదు నాకు. బస్సు ఆపి ఎక్కిచ్చేసి పక్క వాళ్ళకి చెప్పారు, మా అక్క టిఫిన్ తెచ్చుకోలేదు, మీరే అన్నీ చూడండి, మీకు తర్వాత నేను ఫోన్లో మాట్లాడతానన్నారు. సరే బస్సు ఎక్కాను, కూర్చున్నాను. ఎవ్వరూ తెలియదు నాకు, అందరూ కొత్తే. నా భర్త చనిపోయినాక మొదటి వెళ్లిన ఊరు అదే, అమ్మగారు వాళ్ళ ఇంటి. తర్వాత ఊరు వెళ్ళానంటే అదే ఊరు అనమాట. పుట్టపర్తి ఎంత దూరము ఇవి అడుగుతున్నాను పక్క వాళ్ళని. ఏం పర్వాలేదు, మేమందరం ఉన్నామండి, మేమంతా స్వామి సేవాదళమే అని చెప్తున్నారు. అయినా నాకు అర్థం కాలేదు. టిఫిన్ పెట్టారు మర్రిపాడు గ్రామం దగ్గర, బస్ ఆపారు, టిఫిన్ తిన్నాము, నిద్రపోయాను నేను. తెల్లారి 5 గంటలకల్లా పుట్టపర్తి బస్టాండ్లో దిగారు. మురళీకృష్ణ గారు వాళ్ళ రూమ్ ఉంది, అక్కడికి వెళ్లాలి అందరూ అన్నారు. సరే అక్కడికే వెళ్ళాము. స్నానం చేసి స్వామి దగ్గరికి వెళ్తే అక్కడ క్యాంటీన్లో కాఫీ టిఫిన్ అన్నీ పెట్టారు, బాగున్నాయి అనుకున్నాను. సేవలకి రావాలంటే మధ్యాహ్నం 2 రండి, అప్పుడు దాకా రెస్ట్ తీసుకోండి అన్నారు. ఓ ఇది కూడా ఏదో బాగుంది అనుకుని రూమ్కి వెళ్ళాము. కొంతమంది షాపింగ్ అవన్నీ చేసుకున్నారు, నేను రూమ్లోనే ఉన్నా. 2 ఆ కూపన్స్ ఇస్తారు కదా, అక్కడికి వెళ్ళండి అంటే వెళ్ళాము. అక్కడ వసుమతి ఆంటీ, ఇప్పుడు పేరు తెలుసు నాకు, అప్పుడు పేరు తెలియదు, అందరినీ సేవలకు పంపించే వాళ్ళని లైన్ లైన్ గా వరుసలు కూర్చోబెట్టారు. అందరినీ మీరేం చదువుకున్నారు, నీ పేరేంటి అని అడుగుతుంది. బో ఇది మనకి వర్తించేది కాదే, నన్ను ఎందుకు పంపించారు, నేనేం చదువుకోలేదు కదా. ఆవిడేమో అందరినీ ఏం చదువుకున్నారని మొదలు పెడుతుంది, ఇలా ఎలా అనుకుంటున్నాను అంటే నాకు అప్పుడు నా ఇష్టదైవం సిరిడీ బాబా, ఆయన్ని తలుచుకుంటా ఉన్నాను. మీ పిల్లలు ఏం తెలుసుకోకుండా నన్ను పంపిస్తున్నారు, ఏం చెప్పాలా ఇక్కడ, మళ్ళీ వెనక్కి పంపిస్తారేమోనని ఆలోచనలో ఉన్నాను. 5 అయిపోయినాక 6 వచ్చేలేక మీ పేరేంటి అన్నారు. నన్ను లతా అండి అన్నాను. మరి మీరు జనరల్ హాస్పిటల్ ఉన్నది కదా, అక్కడ ఇంజెక్షన్ రూమ్కి వెళ్ళండి అన్నారు. అయ్య బాబు ఇదేంటి, చదువు అడగలేదు ఏం అడగలేదు అని చెమటిల్లా పట్టిపోయింది నాకు. మాకు ఒక లీడర్ని ఇచ్చారు కదా, ఆ లీడర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. సరే వెళ్ళాను. రేపు ఉదయం నుంచి అందరూ సేవకి వెళ్ళాలా అన్నారు. సరే ఉదయాన్నే నగర సంకీర్తన, అప్పుడు అవి తెలీదు, వాళ్ళకి తెలుసు కాబట్టి ముందు వచ్చిన వాళ్ళకి వాళ్ళు తీసుకెళ్లారు. బాగుంది భజన అంతా, నగర సంకీర్తన అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళాక అందరూ సాయిరాం సాయిరాం అనేది మొదట విన్నానమాట. నేను సాయిరాం అనేది ఇంకేమి మాటలు ఏముండవు, ఓ పేరుతో పిలవకూడదు కావాలి ఈ ఊర్లో, సాయిరాం అనే పిలవాలి కావాలని సాయిరాం సాయిరాం అన్నారు. సరే అన్న. ఆవిడ డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు అనే ఇదిలో కూడా లేరు, వాళ్ళు మామూలుగా అసలు మన ఇంట్లో సిస్టర్స్ లాగో అలాగ ఉన్నారు. టీటీ అని రాసుంటది, ఇంజెక్షన్ తీసుకురావా సాయిరాం అన్నారు. అమ్మో ఇంగ్లీష్ పదంలో చెప్పింది, ఎన్ని టీలు ఉంటాయో తెలీదు, ఏం చెయ్యాలా అని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే మెడిసిన్ అంతా చాలా ఉంది, ఏమర్థం కాలేదు. ఇలా ఇలా చూస్తే 2 చూస్తే కనపడలేదు, మళ్ళా 3 చూడంగానే ఆ టీటీ అని రాసి ఉండేది. ఓహో ఇదే ఇంగ్లీష్ అక్షరాల్లో టీటీ అని పిల్లలకి ABCDలు చెప్పేటప్పుడు కొద్ది విన్నానని పట్టుకొచ్చాను. సాయిరామని చెప్పి ఆవిడ ఇది కాదని కూడా ఏమనలేదు, తీసుకున్నది. అది కుక్క కరిచిన వాళ్ళు వచ్చారు, వాళ్ళకి చేసిందనమాట. అలా 5 అయిపోయిందండి. 5 అయిపోయినాక 5వ రోజో ఏమో అడిగింది ఆవిడ, అందరూ దర్శనానికి వెళ్తున్నారు, మీరెందుకు వెళ్ళట్లేదు, మీరు అడగట్లేదేంటి, ముందే వెళ్ళొచ్చు కదా, ఇక్కడేం వర్క్ తక్కువే కదా మీకు అని. నేను వెళ్ళనండి, నేను దర్శనం కోసం రాలేదు, నాకేదో సేవ అన్నారు, ఆ సేవ కోసం వచ్చాను. అయినా నేను షిరిడీ బాబా భక్తురాలని, నాకు ఈ కాషాయ రంగు సాధువులు ఇవల్లంతా నాకు నచ్చరండి అన్నాను. ఆవిడ నిజంగా కొట్టాల్సిందనమాట, కానీ ఆవిడ అంత గొప్ప వ్యక్తి అని ఇప్పుడు తెలుసుకుంటున్నాను నేను. ఆవిడ ఇలాగా నవ్వింది, చిన్నగా నవ్వి ఆహా అనింది. సరే తెల్లవారి నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించారన్నావు అన్నది, సేవ చేయటానికి అన్నారు. మరి నేను చెప్పిందల్లా నువ్వు చేయాలి కదా అని, చేస్తానండి అన్నాను. మరి ఈరోజు నిన్ను నేను ఇంకో సేవాదాలను ఇచ్చి దర్శనానికి పంపించాలనుకుంటున్నానంటే కుదరదండి, ఆ ఒక్కటి మాత్రం అనకండి, నేను వెళ్ళను, నా దైవం తప్ప వేరే దైవం లేదని మొండికేసాను. నేనేది చెప్పినా నువ్వు చేస్తానన్నావు కదా, నేను ఈరోజు నీకు చెప్పే సేవ అదేను అన్న. అప్పటికే చాలా మంది జనం రోజు చూస్తున్నాను, భక్తులు లోపల వెలుప అంతా నిండిపోయి ఉంటారు. సరే ఆవిడని కాదనలేక ఆవిడ తోడిచ్చి VIPలు వెళ్ళే దగ్గర నుంచి తీసుకెళ్లారు. ఆవిడ తీసుకెళ్ళంగానే అక్కడ నెల్లూరు ఆవిడ ప్రశాంత నిలయంలో ఇన్ఛార్జిగా చేస్తున్నారని, ఆవిడ లత నువ్వా రారా, నువ్వు మీలాంటి వాళ్లే స్వామిని చూడాల్సింది, యూత్ పనికొస్తారు, నువ్వు సేవలకు తీసుకొచ్చే టాలెంట్ ఉంది నీకు, రారా అని చెప్పి 3వ వరుసలో కూర్చోబెట్టి మనకి అయ్యేం పట్టలేదు, తీసుకొచ్చారు కూర్చోబెట్టారు. సరే ఇంకా 2 భజన్స్ అయినాయి, స్వామి వస్తున్నారు అని అందరూ సాయిరాం సాయిరాం అంట వాళ్ళ మనసుల్లోనే అనుకుంటా అందరూ నమస్కారం చేసుకుంటూ. వీళ్ళకి పిచ్చి పట్టింది, గుడుల్లో ఉండే దేవుణ్ణి మొక్కడం లేదు, ఈ వస్త్రాలు కట్టుకున్న వాళ్ళని మొక్కుతున్నాను నేను అనుకుంటా ఉన్నాను. స్వామి వచ్చింది కూడా చూడలేదు నేను. ఇంకా అటువైపు నాకు పడలేదు చూపు కూడా. మళ్ళా రెండోసారి ఇలా దగ్గరికి వచ్చి స్వామి వెనక్కి వెళ్లేటప్పుడు చూశాను నేను. స్వామి ఇలా తిప్పుకొని చేరు వెనక్కి తీసుకెళ్తున్నారు. వెనక్కి వెళ్లిన స్వామి ఒక వాలుగా ఇలా తిరిగారండి. అప్పుడు నా కళ్ళు స్వామిని చూడడం జరిగింది. అంతే, నేనేమైపోయానో నాకే తెలియదు. నేను శిరిడీబాబా భక్తురాలని ఇది లేదు, స్వామి వైపు అలాగ చూస్తున్నాను, కళ్ళలు నీళ్లు వస్తున్నాయి, స్వామి నా కోసమే చూస్తున్నారు అన్నట్టుంది. స్వామి ఎందుకు చూసారో స్వామికి తెలుసు, కానీ నా వైపు చూడంగానే నేను ఇంకా నా వల్లే తెలియలేదు. ఇంకా ఆ క్షణం నుంచి నేను స్వామి స్వామి అనే తపనలోకి వచ్చేసాను. కానీ తెలుసుకోవాలా స్వామి ఎందుకు ఇంత వైబ్రేషన్ పడింది నా పైన, స్వామి ఎవరు ఏంటనేది పెద్ద పెద్ద ఆలోచనలు వచ్చినాయి. కానీ నేను ఎవరిని అడగాలో కూడా తెలియలేదు. సేవ లాస్ట్ రోజు తెల్లారి హాస్పిటల్కి వెళ్ళాను కదా, దర్శనమైందా అని అడిగారు ఆ డాక్టర్ గారు. బాగా అయింది, నేనేం చెప్పబోతున్నా ఆవిడ పక్కకి వెళ్ళిపోతున్నారు. అంటే నిన్న వెళ్ళనన్నాను, ఇవాళ నేను గొప్పగా చెప్తుంటే తను తప్పించుకుంటున్నారను. తర్వాత లాస్ట్ రోజు ఆవిడే కూర్చోబెట్టి అడిగారు, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు. స్వామి నాకెందుకో తెలియట్లేదు, నాకు స్వామిని చూసిన కాడి నుంచి నేను ప్రశాంత నిలయంలోనే ఉండిపోవాలన్నంత ఇదనిపిస్తుందని అంటే, మొన్న ఏదో చెప్పావుగా అనింది ఆవిడ. లేదు అన్నాను, అదే స్వామి మహిమ అంటే అనింది. ఎందుకు అలా బాధపడి ఎందుకు అలా అంటున్నావంటే, నాకు ఎవ్వరూ తోడులేరండి, నా జీవితం అంతా చాలా కష్టాలు పడ్డాను, నాకు శిరిడీ బాబా దేవుడు అని ఒక్కటే తెలుసు అన్నాను. ఆ అవతారం ఈ అవతారం అంతా ఒకటేనని ఆవిడ చెప్పారు. అయినా అవతారాలు ఒకటేలా అవుతాయని అంత నమ్మకం కూడా రాలేదు అప్పుడు. సరే, తెల్లవారి సేవలు అయిపోతాయి, పూర్ణచంద్ర అక్కడికి రమ్మన్నారు. అప్పుడు స్వామి ఉన్నారు ఆ హాల్లోకి వస్తారనమాట. అక్కడ కూడా నాలుగో లైన్ ఐదో లైన్లో కూర్చోబెట్టారు. స్వామి శారీస్ ఇలా తీసుకొని ఇలా అన్నారనమాట. అప్పుడు ఒకటి ఒళ్ళో అంటే పూర్తిగా పడలేదు, ఈ కాలు మీద పడింది. అందరూ శారీకి నమస్కారం చేస్తున్నారు. స్వామి శారీ నా ఒళ్ళో పడింది, అందరూ నమస్కారం చేస్తున్నారు. ఓ శారీ కూడా దండం పెట్టుకుంటున్నారు వీళ్ళు, ఎంత భక్తులు అనుకుంటున్నాను. నాకేనా అని అడిగాను. మీకే మీకే అని చెప్పారు. ఆ శారీ తీసుకున్నాను, పట్టుకున్నాను. ఇంకందరూ ఆ శారీనే నమస్కారం చేస్తారు. చాలాసేపు నాకు ఇవ్వలేదు అది, పైన పెట్టుకున్నాను. చాలా అనుభూతి చాలా. అంటే ఫస్ట్ టైం వచ్చి స్వామి దర్శనం వద్దనుకున్నా కానీ పిలిచి మరీ స్వామి దర్శనం ఇచ్చాడు అనేది ఇంకా నాకు తెలియకుండానే నేను స్వామి లైన్లోకి వచ్చాను. తర్వాత ఇంటికి వచ్చేసినాక కూడా ఇంకా ఎమ్మటే ఏం సర్వీస్ ఉందా, నేను ప్రతి దాంట్లో నా పేరు ఇవ్వండి అని నేనే అడిగేదాన్ని అనమాట. సరే, అలాగే పంపించారు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు సూపర్ హాస్పిటల్కి పంపించారు. అక్కడ డాక్టర్ గారు గది క్లీనింగ్కే ఇచ్చారు. అంటే ఎక్కడ చదువు అనే టచ్ లేకుండానే నాకు సేవలు ఇచ్చారనమాట. ఇంత పెద్ద హాస్పిటల్లో నేనెందుకు పనికి వస్తానా అనే ఆలోచన లేకుండా ఇచ్చారు. అక్కడ స్వామి ఫోటో ఇలా ఉంటుంది, అడ్డంగా ఇలా హాఫ్ ఫోటో లాగా పెద్దది ఉంటుంది, అది తుడవాలి. రోజు తుడిసేదానికి క్లాతులు అవి ఇచ్చారు. ఆ మెత్తటి క్లాత్ పెట్టి ఇలా అంటుంటే శిరిడీ బాబా కనిపిస్తున్నాడు, ఇలా అంటుంటే సత్యసాయి బాబా కనిపిస్తున్నాడు. ఏంటిది నా కళ్ళు మసక ఏంటి, ఒక ఫోటోలో ఇద్దరు కనిపిస్తున్నారంటే. మళ్ళా పక్కన ఉండే సేవాదాలను తీసుకొచ్చాను. ఏమండి నాకు ఇలా కనిపిస్తున్నారు అని అంటే, నువ్వు శిరిడీ బాబా అనే ఇదిలో ఉన్నావు కదా, స్వామి నీకు ఇలా దర్శనమిస్తున్నారు, ఇద్దరు ఒకటే అని రోజు చూచేయడం. మళ్ళీ వాళ్ల ముందు తుడిచాను నేను. అంటే నాకు ఇంకా ఇదనమాట, మళ్ళా చూద్దాం మళ్ళా చూద్దాం. ఎన్నిసార్లు తుడిచినా గానీ నాకు శిరిడీ బాబా కనిపిస్తున్నాడు, ఆపేస్తే సత్యబాబా కనిపిస్తున్నావు. ఓ స్వామి, ఇంకా నాకు నువ్వేను, శిరిడీ బాబా అనే పేరు కూడా రానివ్వను నేను, అంతా నువ్వేననుకుని సూపర్ హాస్పిటల్లో దండం పెట్టుకుని వచ్చాను. ఆ సేవలు అయిపోయింది. మూడో సేవకి ఇంకా మా జీవితంలోకి వస్తున్నాను. తర్వాత నాకొక్క బాబు, అది చెప్పలేదు ముందు మీకు. భర్త చనిపోయినాక మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఒక ఏంటంటే అడవిలో జంతువుల మధ్య ఒక మనిషి ఎలా బతుకుతాడు అనేది నా జీవితంలో అది చెప్పుకోవాలి. అలా ఉండేను నేను, ప్రపంచం ఏంటో తెలియదు. ఎంతసేపు ఇంట్లో వర్క్ చేసుకునేది, వర్క్ కూడా వంట ఇవన్నీ తెలియదు. బట్టలు ఉతకడం ఇల్లు తుడవడం ఇవి తప్ప ఇంకేం లేదు. మనుషుల మధ్యకి వచ్చేదాన్ని కాదు. నాకింకా జీవితం లేదు, నాకెవ్వరు ఇంకా అక్కర్లేదు అన్నట్టుగా ఏదో టైంకి అంత తినడము అలా ఉండడం అంతే. వీళ్ళు మురళి సారు, నాగలక్ష్మి అక్క వాళ్ళు భజన్స్ ఇవన్నీ పెట్టేవాళ్ళు. భజనలో కూడా వచ్చేదాన్ని కాదు, సేవకి వెళ్ళేదాన్ని, ఇంకా అంత రాలేదన్నమాట భజనలో కూర్చునేదాన్ని. సరే, నాకు ఒక బాబు అండి, ఆ బాబు ఇంటర్ దాకా నేను చదివించాను. ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చేలేకే బ్రేక్ అయింది, నా వల్ల కాలేదు. ఇంకా ఏం చేయాలా, ఫీజులు కట్టలేను, నేను ఏ వర్క్ చేయలేను ఏంటనేది అంటే అన్నయ్య వాళ్ళ పరిస్థితి కూడా నన్ను మోసే అంత శక్తి లేదన్నమాట. ఏదో ఇంట్లో ఉంటే తిండి గుడ్డ పెట్టగలుగుతారు, కానీ బాధ్యత అనేది వాళ్లను మించిపోతుందన్నమాట. దీని గురించే నేను స్వామిని ప్రార్థించేదాన్ని, నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు న్యాయం చేయి అలాగా అనేదాన్ని. అప్పుడు మురళి సార్ వాళ్ళు బాబు హేమంత్ సాయి అని అక్కడ స్వామి దగ్గర చదువుతున్నారు. ఆ బాబు పుట్టపర్తుల అవకాశం ఉంటుందేమో నానా, వీడిని అక్కడ తీసుకెళ్తాను అని చెప్పారు. సరే వెళ్ళాం ఇద్దరం. కొంచెం ఏదో బుక్స్ ప్రిపేర్ చేసి అది ఉంచారు మమ్మల్ని కొద్ది రోజులు. ఎగ్జామ్ కూడా పెట్టారు, రాశారు. రాశాక ఒక మార్కు పోయింది, రాలేదు సీటు అన్నారు. ఇంకా ఆ రోజు సాయంత్రం అండి, అదే నా జీవితంలో టర్నింగ్ అయిన ఇదంటే దర్శనానికి వెళ్ళాను. ఆయన ఇవ్వకపోయినా వెళ్ళాలి కదా, ఆయనతో మాట్లాడి రావాలి, నాకు న్యాయం చేయకపోయినా కానీ నేను ఆయన్ని అడిగేసి రావాలని వెళ్ళాను. లోపలికి వెళ్ళలేదు, వాళ్ళు మనల్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. నేను రానండి లోపలికని, స్వామి వచ్చే ఇంటి వైపు గ్రిల్స్ ఉంటాయి కదా అక్కడ పట్టుకొని అలాగే ఉన్నాను. అక్కడ ఉండకూడదు సాయిరామ్, మీరు లోపలికి వెళ్ళాలి, నేను కూర్చుంటాను, నేనేం చేయను, ఇక్కడే ఉంటానని చెప్పి కూర్చోలేదు. కూర్చుంటానని చెప్పాను కానీ నిలబడుకునే ఉన్నా. ఈ స్టూడెంట్ భజన ఏ అనాథనాథ ఆవో అనే పాట చాలా బాగుంటుంది. ఇంకా స్వామి వస్తారనే మూమెంట్ మనకి అందరికి తెలిసిపోతుంటది. అప్పుడు నేనేమంటున్నానంటే, అనాథనాథ అని భజన చేస్తున్నారు వీళ్ళు, నువ్వు అనాథులకి నాథుడు అంటున్నారు, నేను నా బిడ్డ తప్ప నీకు అనాథులుగా కనిపించే వాళ్ళు ఇంకెక్కడున్నారయ్యా, నాకు తల్లిదండ్రులు లేరు, భర్త లేడు, నా బిడ్డకు తండ్రి లేడు, నిజమైన అనాథులం మేమే కదా, మరి నువ్వు అనాథనాథా అని పలికించుకుంటున్నావు, ఇది న్యాయం కాదు నీకు, మాకు నువ్వు ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఎన్ని నాళ్లు పెడతావు ఈ కష్టాలు మాకు, నిజంగా నీకు ఆ పాట సూటి కాలేదు, నువ్వు నిజమైతే మాకు న్యాయం చేయమని నేను స్వామిని గట్టిగా అడుగుతున్నాను, పెద్దగా మాట్లాడకూడదండి సాయిరాం ప్లీజ్ అండి అంటున్నారు. నేను దేవుడితో మాట్లాడుతున్నానండి, మీతో కాదు కదా, దేవుడు అన్నారు కదా, నేను ఆయనతోనే మాట్లాడుతున్నాను. స్వామి వచ్చారు, స్వామి పాటికి అలా వెళ్ళిపోయారు. ఏమి లేదు. అప్పుడు శ్యామల అమ్మ ఆంటీ అని క్యాంటీన్లో ఉంటారు ఆవిడ, పెద్ద ఆవిడ, ఆవిడ ఆ వరుసలో కూర్చొని ఉంటారు. ఆవిడ వచ్చి అంటే రోజు పరిచయం అనమాట. ఆవిడ ఇలా వెనక భుజం తట్టి, స్వామి వచ్చారు అప్పుడు దర్శనానికి వచ్చేశాక, ఆవిడ అటువైపు లోపల వైపు ఉంది, నేను బయట వైపు ఉన్నాను, తట్టి నీకు ఇక్కడ ఇవ్వలేదంటే స్వామి ఎక్కడో ఇస్తారు, నువ్వెందుకు అలాగా బాధపడుతున్నావు, తప్పకుండా ఇస్తారు, నీ ఆర్తి కనపడుతుంది, స్వామి నిన్నే మొదలని చెప్పింది. బావు భలే చెప్తారులే, ఇక్కడే ఇవ్వక ఇంకెక్కడ ఇస్తారు, అందరు చెప్పేవాళ్లే, కానీ చేసేవాడే చేయలేకపోతే ఇంక మాటలేం చేస్తాయి, ఇదంతా గొప్పలు పుట్టపడితే గాని మాలాంటి వాళ్ళకి కాదు అనేది కూడా మాట్లాడేశాను. సరే ఇంకక్కడి నుంచి మా బాబు తీసుకొని వచ్చేశారు. వచ్చేసాక మేము ఇంటికి రాగానే మురళీ సార్ వాళ్ళ అడ్రస్సే ఇచ్చామన్నమాట, ఎక్కువ అక్కడే ఉండేవాడు బాబు. రావుర్స్ కాలేజ్ అని నెల్లూరులో ఉంది, వాళ్ళు మీ బాబుని మేము ప్రీ సీట్గా చేర్చుకుంటున్నాం అని చెప్పి అడిగారంట. ఇంకా అక్కడ లేదంటే ఇక్కడ అది ఇచ్చారంటే, ఎవరికి డబ్బులు అనేది ఇబ్బంది పెట్టకూడదని నేను దేవుణ్ణి అడిగింది, మేమెవరికి భారం కాకూడదు, ఆ భారాన్ని మీరు తీసుకోవాలి అని అడిగాను. ఎలాగో చదువుకి ఇచ్చారు. తర్వాత నుంచి సత్యసాయి సంస్థ వారు, సాయి హృదయ వాళ్లే మమ్మల్ని మోస్తున్నారు. తర్వాత ఈ సేవలు అయిపోయినాక మెయిన్ ఏంటంటే, మళ్ళా ఖాళీ అయిపోయాను కదా, సేవలు అయిపోయిన మళ్ళా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సార్ ఏమంటే, ఈ దీనచిన ఉద్ధరణ పథకం పెడుతున్నాము, మీది పల్లెటూరు కదా, అక్కడ ఎవరన్నా వర్క్ చేసేదానికి ఉంటారేమోనని అడుగుమన్నారంట మా బాబుని. ఎవరో ఎందుకు అంకుల్, మా అమ్మాయి ఉంటారు, అంటే వర్క్ చేసద్దో లేదోరా అడిగి తెలుసుకో ఒక మాట అన్నారు. లేదు, తప్పకుండా మా అమ్మమ్మ మీద నమ్మకం నాకు, నేను మాటిస్తున్నాను. అంతే చెప్పుకున్నారు. నన్ను తీసుకొచ్చి ఒక్క బాబుతో మొదలు పెట్టాం బాలాజీ నగర్లో రెంట్కి తీసుకొని. చాలా మంది ఇది కష్టము చేయలేరు, నేను చాలా సన్నగా ఉండేదాన్ని అనమాట. ఈ గాలికి పడిపోయే అమ్మాయి సేవలేం చేస్తుంది, మురళీకృష్ణ గారు ఆలోచించుకొని పెట్టాలి కదా, కేర్ టేకర్ అంటే ఎలా ఉండాలి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళా భయమేస్తా ఉండేది. అప్పుడు నుంచండి నేను స్వామిని, మీరు ప్రేమపుత్రులే గొప్ప అని చెప్తుంటారు, బుక్స్ చదివేదాన్ని, చదవడం వచ్చు రాయడం రాదనమాట. స్వామి అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్పాను కదా ఇంతకుముందు, అని తెలుసుకుందాం కొంచెం అన్నాని తపోవనం కానీ పెద్ద బోటమ్మ అది కానీ కొన్ని చదవడం వల్ల నాకులో మార్పు వచ్చిందన్నమాట. స్వామిని నేను సొంతంగా డైరెక్ట్గానే పిలవడం మొదలుపెట్టేదాన్ని. నాకు భయం వేసినా ఆపదొచ్చినా ఏదొచ్చినా కానీ మీరే, మిమ్మల్ని నేను విశ్వాసంగా నమ్ముతున్నాను. కామపుత్రుల కంటే ప్రేమపుత్రులకి మీరు గౌరవించారు కదా, మరి నా బిడ్డని ఈ రోజు నుంచి మీకు అప్పచెప్తున్నాను. మీరిచ్చిన ఈ ప్రేమపుత్రులకి నేను నిజంగా జీవించే తల్లిని అవుతాను, మీరు నమ్మితే నేను మిమ్మల్ని నమ్ముతాను అని. ఎన్నో అవమానాలు కూడా చేశారు, ఈ బోర్డులు వేస్ట్, ఒక్క నెలే చేస్తారు, ఇక్కడ డీజేపీ నడవడం చాలా కష్టము అన్నారు. అయినా అన్నిటినీ నవ్వులు పాలు చేయకుండా కాపాడిన ఆయన, మా ప్రేమ గొప్పదైతే, సేవ నిజమైతే నువ్వు మాకు తోడుండాలి, ప్రతి దాంట్లో మేమేసే ప్రతి అడుగులో నువ్వు మాకు తోడుంటే ఎటువంటి లోపం లేకుండా చేయటానికి మీ అండతో నేను చేస్తాను, అది ఎంత కష్టమైనా పోరాడతాను నేను, మీరు నాకు తోడుండాల అని గట్టిగా అడిగేదాన్ని. అలాగే ప్రతి నగర సంకీర్తనం కానీ ఎవరు హెల్ప్ ఉండేవాళ్ళు కాదు. నైట్ 11 నుంచి అయినా ఇంకా అంత ఆనందం అనమాట, స్వామి ప్రోగ్రాము అంటే చెయ్యాలని. అలాగే అయిపోయింది. ఒక 5 పిల్లలు వచ్చారు, ఒకరితో మొదలుపెట్టాం, 5 అయ్యారు. తర్వాత ఒక అంకులు ప్రియానందం గారని ఈ స్థలం ఇచ్చారు. స్థలం ఇవ్వడమే గొప్పతనం కదని మురళీ సారు బిల్డింగ్ నిర్ణయించారు. ఇంకెక్కడికి రావాలి పిల్లలు, నేను రానని మొండికేశాను. మరి నీకు సేవ ఇష్టం అన్నావు, స్వామి మీద అన్ని చెప్పావు, నువ్వు ఇలా రివర్స్ అవుతున్నావే, నువ్వు మోసం చేస్తున్నావు కదా మమ్మల్ని అని అడిగారు. నేను స్వామిని మోసం చేయట్లేదు, సేవను మోసం చేయట్లేదు. నేను ఒంటరిగా పిల్లల్ని పెట్టుకొని అక్కడ ఉండడం నాకు భయం అండి. అప్పటికి ఈ ప్రదేశం కూడా నేను చూడలేదు, నాకెందుకో మనసులో ఆలోచన వస్తుంది అక్కడ ఉండలేనని. నేను ఉండను అని చేశాను. వాళ్ళు ఉండాలని గొడవ పెట్టారు. అయినా కానీ అలా 3 గడిచిపోయాక ఆ నైటు తెల్లవారుజామున 2:30 ఏమో టైం బాగా గుర్తులేదు, స్వామి అంగి ఇలా పెట్టుకుని, నాకు మొదటి కలలో దర్శనమిచ్చింది ఆ రోజండి, అంగి ఇలా పట్టుకొని నడుస్తూ నా వైపు వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు వెళ్తున్నారు. స్వామి చూపేమో నా వైపు ఉన్నది, స్వామి ఇలాగా ఈ సాయి హృదయం చూసింది కూడా కల్లోనే స్వామి చూపించారు నాకు. ఆ పూలున్నాయి కస్తూరి పూలు, ఆ చెట్లు ఇలా కొమ్మలు ఊగుతా ఉన్నాయి అటు ఇటు స్వామి నడుస్తుంటే. ముందు మందిరంలోకి వెళ్ళిపోయారు, నేను వెళ్తా ఉన్నాను, తెలియకుండానే వెళ్తా ఉన్నాను. ఇంక తెల్లవారిపోయింది. తెల్లవారు వెళ్ళి, సార్ నేను అర్జెంటుగా నేను అక్కడికి వెళ్తాను, నాకేమి తీసి వద్దు మీరు, కొన్ని పప్పులు పోసుకునేదానికి డబ్బాలు, కొంచెం డబ్బులు ఇవ్వండి, నేను పిల్లల్ని తీసుకొని 5 వెళ్తాను అంటే 6 ఎల్దువులే అన్నారు. సరే 5 ఆగిపోయాము, 6 వచ్చాను. ఆ రోజే స్కూలు ఓపెనింగ్, 6 పిల్లల్ని పంపించేశాను. అప్పుడు ఎవరు తోడు కూడా రాలేదు, మరి ఎందుకనో ఎక్కడికన్నా వెళ్ళారో ఏంటో సరిగా తెలీదు. ఆ రోజు నైట్ నుంచి మళ్ళా భయం వేసింది. ఈ పసిపిల్లలను పెట్టుకొని నేను ఒంటరిగా ఇక్కడ మందిరం ఒక్కటే, వెనకాల ఒక చిన్న గోడ అడ్డం ఉండింది, ఇప్పుడు అది తీసేసాము. అది ఎలాగా నేను ధైర్యం చేసి మిమ్మల్ని నమ్మి వచ్చాను స్వామి, నేను మీరు కల్లో కనిపించకపోతే నేను వచ్చుండేదాన్ని కాదు. ఇంకా కష్టాలు పెట్టాలనుకుంటున్నావా మీరు, మీరు ఏమైనా చేస్తారు భగవంతుడు, నేను చేయలేను కదా, మరి ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నారు మీరు, నా భయానికి కారణమేంటో మీకు తెలుసు, నాకు ధైర్యాన్ని మీరు ఎలా ఇస్తారో ఇస్తే నేను ఉండగలుగుతాను, వాళ్ళకేం మాట చెప్పాను కదా అని అలా స్వామి నాడు. నేను వస్తాను బంగారు, నేను తోడుంటాను అనే ఒక ఇది నాకు ఎవరో చెప్పినట్టుగా మైండ్కి వస్తాను. సరే ఎవరికి చెప్పుకోవాలి, అలాంటి అన్ని నమ్ముతారో నమ్మరో తెలియదు, మీరు వస్తే నాకు ఎలా గ్యారంటీ, మీరు వచ్చారనే గ్యారంటీ ఏంటి అని అడిగేదాన్ని. నేను మీకు భయం వేసినప్పుడల్లా నేను కర్ర పట్టుకొని తిరుగుతుంటాను, ఆ సౌండ్ నీకు వినిపిస్తాను అన్నారు. అప్పుడు నాకు ఒళ్ళంతా చెమటలాగా వచ్చేసినాయి. చూద్దాం దేవుడు నమ్మకమా కాదా అనేది ఒక మళ్ళా అక్కడ ఇదన్నమాట. సరే పనుకుంటే పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు, అంటే చెప్పిన వెంటనే రాలేదు స్వామి, మేము మాకు ఆపద ఉన్నప్పుడే కదా వస్తానన్నారు. ఒక బాబుకి జ్వరం వచ్చిందనమాట. నైట్ టైం అయిపోయింది, ఇంట్లో ఎప్పుడు మెడిసిన్ తెచ్చి పెడతారు పిల్లలకని, అవి వేసాను. అయినా కానీ తగ్గలేదు, ఎర్రగా అయిపోతున్నాడు బాబు. ఏంటి స్వామి ఈ బాబు పరిస్థితి, నా బిడ్డనైతే నా వాళ్ళ బంధువులకి అందరికీ ఫోన్లు చేసుకునేదాన్ని కదా, ఇప్పుడు ఎవరికి చేయాలా, ఆ తేడా ఎందుకు రాణిస్తున్నావు, నా బిడ్డనే కదా నేను చూస్తున్నాను ఏంటి అంటే, అప్పుడు ఒక తెల్లటి వస్త్రాన్ని బాబు పైనుంచి ఇలా పైనుంచి కింద దాకా కింద నుంచి పైదాకా మూడుసార్లు అలా పంచి కనిపించింది. పంచి కనిపిస్తుంది స్వామి, నాకు ఎవరు ముసుగేస్తున్నారో తీస్తున్నారో మరి ఇసురుతున్నారో తెలియట్లేదు అని దండం పెట్టుకున్నాను. అప్పుడు ఈ కర్ర సౌండ్ బాగా, ఓ స్వామి వచ్చారని చెప్పి లైట్లు ఆరిపోవడము ఎలగడము అలాంటివి. పిల్లలేంటే లూజ్ కలెక్షన్ మా ఇది, షాక్ కొట్టద్దేమో నువ్వేమంటే అయ్యి బాగా అని చెప్తున్నారు. కాదు ఇది స్వామి వచ్చారనే ఇది నాకు తెలుస్తుంది, అంటే చెప్పారు కదా నేను కర్ర ఓటు వేస్తాను అని. తెల్లవారికి ఆ బాబుకి జ్వరం లేదు, అంటే ఆ వస్త్రముతో తీసేశారనమాట స్వామి. ఆ దర్శనం నాకు ఆ బాగలేని బాబుకే తెలుసు. అలాగ చాలా జరిగినాయి. తర్వాత నేను పుట్టపర్తిలో భ్రమరామ్మ ఆంటీ వాళ్ళ ఇంట్లో స్వామి కళ్ళజోడు పెట్టుకున్న ఫోటో, హాఫ్ ఫోటో ఒకటి ఉండింది. ఆ ఫోటో నాకు కావాలమ్మా అని అడిగాను. ఆవిడ అన్నారు స్వామి నాకు నా స్నేహితులకి స్వామి చేతులతో ఇచ్చిన గిఫ్ట్, ఇది ఇవ్వను కానీ నీకు ఇంకొకటి తెచ్చిస్తాను అన్నారు. కానీ 5 సంవత్సరాలు అయిపోయినా ఆవిడ మళ్ళా ఆలోచన రాలేదు, నేను అడగలేదు. తర్వాత ఈ సాయి హృదయ్కి ఒక 5 అడుగుల పెద్ద ఆవిడ వచ్చింది, అంతే హైట్ ఉంటారు. గ్రీన్ శారీ మెరూన్ కలర్ జాకెట్ వేసుకున్నారు. ఆ ముందు రోజు గురువారం సెంటు జాజులతో నేను మాల వేరేగా అల్లిస్తాను స్వామికి, కట్టిని కాకుండా డబల్ అల్లకం వేస్తాను. అలా కట్టించుకోవడం అలవాటు నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి. అవే పూలు అలాగే అల్లిన అల్లకము ఆ జుట్టు పైన కొంచెం అంత పెట్టుకోనున్నారు, బొట్టు పెట్టుకోనున్నారు. హైట్ తక్కువ, 5 అడుగులే ఉంటారు, అంటే మనకు కొలతలు తెలియదు కాబట్టి. తెల్ల జిల్లేడు పువ్వులను దవనం అంటారంట అది, అది కవర్లో తెచ్చారు ఆవిడ. అప్పటికి ఒక ఆవిడ వృద్ధురాలకి బాగలేక సేవ చేయమనున్నారు. దీనికంటే ముందు బాలాజీనగర్లో ఒక ఆవిడ్ని నేను సేవ చేశాను, ఓల్డ్ ఏజ్ హోమ్ కారణం అందుకని అక్కడ బ్రేక్ ఇచ్చి చెప్తున్నాను. నేను వాళ్ళు మీ అమ్మగారిని నేను చూస్తాను అని అడిగి తెచ్చుకున్నాను, వాళ్ళు ఇవ్వకపోయినా కానీ తెచ్చుకుంటే ఆ సేవ నేను చాలా బాగా చేశాననేది నాకు కూడా అనిపించింది. అప్పుడు నుంచి నాకు స్వామి కనపడ్డం, ఆ సేవ స్వామికి నచ్చిందా లేదా అని అడిగేదాన్ని. అలాగే అప్పుడు అలవాటైంది కదా, మా అమ్మగారికి కూడా బాగలేదు, కొద్ది రోజులు సాయి హృదయలో పెడతామని వేరే అతను అడిగారు. అప్పుడు సార్ని అడిగితే సార్ వాళ్ళకి ఇబ్బంది అంట, ఒక వారం రోజులు జ్వరం దగ్గరకు వెళ్తారంటే సేవ నువ్వు చేస్తానంటే మాదే ఉంది అన్నారు. అప్పుడు మందిరంలోనే బెడ్డేసి ఆవిడ్ని చూసి స్నానం చేయిద్దామని చెప్పి ముందు తల దువ్వి ముడేస్తున్నాను. అప్పుడు ఈవిడ వచ్చారనమాట, ఈ గ్రీన్ శారీ కట్టుకుని మెరూన్ కలర్ జాకెట్ పొడుగ్గా వేసుకుని ముడి పెట్టుకుని ఆ సెంటు జాజులు నేనేవైతే స్వామికి మాల వేస్తున్నానో అవే పూలు సేమ్ వేసుకొని వస్తే సాయిరామ్ అన్నాము. ఆవిడ మాకు సాయిరామ్ ఏం చెప్పలేదు, ఇలా స్వామి దగ్గరికి వెళ్ళి అందరికి వెళ్ళి ఆ జిల్లేడి పూలు ఈ ఆకు అన్నీ పెట్టి తను మాట్లాడుకుంటా ఉంది. మాట్లాడుకుంటా ఉంటే నేను అంత దూరం నుంచి వచ్చాను, ఆకలేస్తుంది, వాకిట్లోకి వస్తే ఏం తింటారని అడగవా అన్నారు. అవును నిజమే కదా, మనం కూర్చోమనలేదు, టిఫిన్ తిన్నారని అడగలేదు అని చెప్పి పెడతానమ్మా అని చెప్పి కూర్చోమని కూడా మాట రాలేదు నాకు. ఈవిడ జడ కట్టేసి అమ్మ నీకు మళ్ళా స్నానం చేయిస్తాను అని చెప్పి చేతులు కడుక్కొని వెళ్తే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక ఒక్క బౌల్ పిండే ఉంది, అవి 3 దోశలే వచ్చినాయి. వేసి ఏదో కారం వేసుకుని వచ్చేసాను. చట్నీ కూడా లేదు. ఆవిడేమన్నారంటే, తింటూ నేను నెల క్రితము పండు మిరపకాయలు పచ్చడి పంపించాను, చట్నీ పండు మిరపకాయల చట్నీ పంపించాను, అందలేదా నీకు అన్నారు. అవును, గుంటూరు నుంచి వేరే వాళ్ళు ఆ బాటిలు భ్రమరామ్మ ఆంటీ చేత పిల్లలకి అందజేయమని ఇచ్చారు. నిజమే వచ్చింది. ఇంకా భయం వేసి పరుగులెత్తాను చేశాలో తెచ్చి, అందిందిగా అన్నది. అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. సరే తిన్నాను. మళ్ళా వచ్చి మా చుట్టూ అలా అలా మందిరమంతా తిరిగారు. తిరిగితే అప్పుడు పైన ఈ పిల్లలకు డీజేపి కడుతున్నారు. ఆ వర్కర్స్ కూడా ఉన్నారు. బామ్మ మీదే ఊరు అన్నారు. అనంతపురం నుంచి వచ్చాను అన్నారు ఆవిడ. మాకు తెలీదు, మమ్మల్ని తీసుకెళ్తావా అన్నారు. ఆ రాండి, వరలక్ష్మి వ్రతానికి రాండి అని అన్నారు. మరి అమ్మని పిలవలేదు అంటే అమ్మ దగ్గరికే నేను వచ్చాను అన్నారు. అంటే ఎంత మూర్ఖత్వంలో ఉంటామో మనం ఒక్కోసారి తెలియదన్నమాట. ఆవిడ అంతా తిరిగేసి, ఇది చాలా నిత్య అన్నదాన క్యాంటీన్ అవద్ది అన్నారు. అప్పుడు ఆ మేస్త్రి అనే అబ్బాయి అన్నాడు, క్యాంటీన్ ఇక్కడ కాదు బామ్మ, రోడ్లో ఉంటుంది అన్నారు. ఆహా, నాకు తెలీదా అని ఆ అబ్బాయి సాయి ఒక్క చూపు చూసింది. మళ్ళా తిరిగి మళ్ళా నాకు ఎదురుగ్గా వచ్చి, ఇదిగో 5 సంవత్సరాల క్రితం అడిగా, గుర్తుందా నీకు? సంవత్సరాలతో సహా చెప్పిండు. ఆ స్వెట్స్ ఇక్కడ పైన కింద ఉన్నాయి, అవి అద్దాలన్నమాట. అవి చూడంగానే ఏడ్ చేశాను. నేనైతే నేను అడిగింది కరెక్టే కదా అని. అప్పుడు కూడా నాకు ఎవరు వచ్చారనేది తెలియట్లేదు. అని ఇలా ఊపాను. ఆవిడ చేసి, మరి నేను ఇవి ఇక్కడ పెట్టుకోవచ్చా అని అడిగాను. ఇక్కడే ఉంచు అన్నారు ఆవిడ. మరి ఇక్కడ ఉంచుతారో ఉంచరో, ఇది 10 మందిది కదా, అద్దాలు పెట్టుకొని ఇస్తారో లేదంటే వాళ్ళు పడి పడి మొక్కతారు వాటిల్ని అన్నారు. అప్పుడు కూడా అర్థం కాలేదు నాకు. సరే అని చెప్పి చేతిలో పట్టుకోనున్నాను. పట్టుకోనున్నాక సరే అయితే వెనక చేతులు పట్టుకొని నడిచారు. ఇక్కడ చాలా మందికి అన్నం పెడతావులే నువ్వు. నన్ను 3 రకాల కోరికలు కోరారు. ఒకరు చదువు కావాలని అడిగారు, ఇచ్చాను. ఒకరు బంగారు ఐశ్వర్యాలు కావాలన్నాను, ఇచ్చాను. మరి నువ్వు సేవ అడిగావుగా, ఇచ్చాను, అది తరింపు చేసుకో అన్నారు. అసలు ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాను కానండి, అప్పుడు నాకు అసలు అర్థమే కాలేదు. ఆవిడ వెళ్ళాక ఒక గంట సేపు కూర్చొని, అయ్యో స్వామి వచ్చారా, నేను ఎంత మూర్ఖురాలని, స్వామి అప్పుడు పలకలేదని బాధపడితే నన్ను ఎత్తుక్కుంటా వచ్చారే అని అప్పుడు ఏడ్చుకున్నాను. ఏం లాభం అప్పుడు ఏడ్చుకుంటే? తర్వాత ఇది బాగవుతుంది, నీకు అన్నీ సమకూరుతాయి. నేను రైస్ బ్యాగ్ లేకపోయినా స్వామి దగ్గర కూర్చొని ప్రార్థన చేసేదాన్ని. ఈ రోజుకే అంటే చాలా క్రిటికల్ కూడా ఉండింది ఈ సేవ. ఇప్పుడు అందరూ కలుసుకొని చేస్తున్నారు. అయ్యో రేపుటికి భీమ ఉన్నాయే, ఈ రోజు లేవే. రేపు పిల్లల క్యారేజీలకి ఏం పెట్టాలా? మురళీ సార్ డ్యూటీకి వెళ్ళున్నారో ఇంట్లో ఉన్నారు, అడిగితే మిమ్మల్ని చాకటమేనా పని అంటారేమోనని అన్ని నేనే ఊహించుకునేదాన్ని. అలా కాదని స్వామికి గంధం పెట్టి, మీరు రావాలా, నాకేం అర్థం కావట్లేదు, బియ్యం లేవు, పిల్లలను తీసుకున్నాము, వీళ్ళకి పస్తులు పెట్టడం నాకు ఇష్టం లేదు, నేను అసలు పస్తుండలేను, నన్ను కొట్టినా గానీ పస్తుండ, నాకు అన్నం కావాలా, నేను తినాలంటే నా బిడ్డలకు పెట్టాలి కదా, ఎలా అనేదాన్ని. అంతేనండి, అరగంట టైంలో ఎవరో ఒకరు మా బాబు బర్త్డే అని రైస్ బ్యాగ్ ఇచ్చేవాళ్ళు. అరగంట టైం పుచ్చకాయ తినాలని ఉంది అని అడిగారు పిల్లలు. అప్పుడు 200 అమ్ముతున్నాయి కాయ, సీజన్ కానీ ఇదన్నమాట. సార్ నాకు ఒక్క దబ్బైనా కొనివ్వండి, అది కట్ చేసుకొని అందరం తింటాము అంటే 200. సాయిలత అనే పేరు కూడా ఉందండి నాకు, చాలా స్టోరీ అది. ఒక బామ్మను మొదట్లో చూశానని చెప్పాను కదా, ఆ బామ్మ లత ఏంటి, సాయి సేవ చేస్తా, సాయిలత అని పిలవండి అనింది. అప్పటి నుంచి సాయిలత అయ్యానమాట. సాయిలత 200 పెట్టి కొనాలంటే మనకు ఒక సేవకు వస్తాయి ఆ 200. అందుకని నేను ఇప్పుడు కొనివ్వలేను. దెబ్బ అడిగావు కదా, రేపు ఎక్కడన్నా అమ్ముతుంటే తెస్తానని. నిజంగా అండి ఇది గొప్పగా చెప్పుకుంటున్నాం అనుకుంటారు, ఎవరు చూడలేదు కాబట్టి. మురళీ సారు, నేను, పిల్లలు ఉన్నారు. కారు వచ్చి ఆగింది. కారు వచ్చి ఆగి వాళ్ళు పాత డివోటీస్ అంట, సారకు తెలుసు. 6 పుచ్చకాయలు, తెల్లటి కాయలు ఇంతెంత పొడుగును ఉండయి, తీసుకొచ్చి అమ్మ పిల్లలకి వేటు స్వామి దగ్గర పెట్టి ఫస్ట్, తర్వాత మీరు తీసుకోండి అన్నారు. అసలు ఏంటంటే మురళీ సార్ కాళ్ళు పట్టుకొని ఏడ్చే అంత ఏడుపు వచ్చిందనమాట నాకు. అంటే అనుక్షణం మనం ఏమి మాట్లాడతామో స్వామి ప్రత్యక్షంగా మనతోనే ఉంటాడనే దానికి చాలా నిదర్శనాలు జరిగాయి. సాయి హృదయం మహిమ అంటే అలా ఉందన్నమాట. ఏది అడిగితే అంటే మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు మనకు కరెక్ట్ గా భగవంతుడు అందించడానికి అనే ధైర్యం నాకు స్వామే ఇచ్చారు. నాకు ఎవరు ఇచ్చిందేం కాదు, అది మాత్రం నేనెంత విశ్వాసంగా నమ్మేనో నన్నంత ఇదిగా స్వామి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ప్రతీది అంతే. నేను 100 మందికి చేస్తావా వంట అంటే ఆ అనేదాన్ని. నాకేమి రాదు, అసలు వంట చేయడం రాదు. వదినలో తోడి కోడల్లో వండి పెడితే ముందు ఫస్ట్ తినేసేదాన్ని, అంతేగాని అసలు రాదు. ఈ మిగతా పనులన్నీ చేస్తాను. 100 మందికి అంటే బుర్ర ఊపేసేనే ఏం చేయాలనేది రాదు, ఒప్పుకున్నాను చేస్తానని. అప్పుడు కూడా స్వామి దగ్గరికి వెళ్ళి సేవా సేవా సేవ అన్నావు కదా నువ్వు, ఆ సేవ చేసే వాళ్ళకి నువ్వు సహాయం రాకపోతే మేమేం చేస్తాము, నువ్వు రా, నువ్వు గరిట తిప్పు, నేను తిప్పలేను, నువ్వే చేయాల ఈ వంట, నేను మాట ఇచ్చానని ఇలాగ పల్లెటూరు భాషలో మాట్లాడేదాన్ని అనమాట. మాకు నువ్వు ధైర్యము, నువ్వే రావాలా, ఇంటా జంట కంటా కనిపెట్టి ఉంటాననే మాట నిజం చెయ్యి, మా ఎంట నువ్వు ఉండు, మా జంట నువ్వు ఉండు అని చెప్పి చేసేదాన్ని. అలా 500 మందికి కూడా ఉడత సహాయం, పిల్లల్లాగా, పిల్లలంతా ఉడతలే చిన్న చిన్న వయసు అప్పుడు, 500 మందికి అయినా గాని ఆ దెబ్బలు ఎలా తిప్పాననేది నేనైతే కాదు, స్వామిని పిలుచుకోవడం నాకు అలవాటు. ప్రతి పనిలో నాకు సేవకి స్వామి వస్తారనే నమ్మకం. ఎంతటి 40 కేజీలు గిన్నె అయినా 80 కేజీలు గిన్నె అయినా అది అవలేలుగా దించి అక్కడ పెట్టేస్తాను, వేరే మనిషి హెల్ప్ ఏ ఉండదు. ఇది ఎలా దించావు, నీకెలా సాధ్యం అంటారు వచ్చాక. నేను కాదు దించింది, నా స్వామి దించారు అని చెప్పి. అంత గొప్ప ఇదన్నమాట స్వామి. నిజంగా కష్టాలనేది ప్రతి ఒక్కరికి రావచ్చు, కానీ నేను నా కష్టాలను కూడా మర్చిపోయి ఇప్పుడు ఏడుపు రావట్లేదన్నమాట. నాకు ఒక మంచి సుగంధ వనంలో ఉన్నాను నేను చెప్పాలంటే, స్వామి సేవలకి ఎలా చేయాలంటే ఇంకా చేయాలనే తపన. స్వామి చెప్పినవి ఆచరించాలా, అన్నీ ఆచరించలేము, కొన్నైనా మనం మర్చిపోకుండా పట్టుకోవాలంటే స్వామి చెప్పిన స్పెయింగ్ క్యాసెట్ల ద్వారా విన్నాను నేను. అంటే సంభాషణలో చాలా తక్కువ కదా మనం వెళ్ళింది లాస్ట్ టైంలో స్వామికి. కుష్టి రోగుల్ని చూసి అసహించుకోకండి, కళ్ళు లేని వాళ్ళని చూసి మీరు పక్కకి వెళ్ళిపోకండి, ఆకలి అయ్యేవాడిని దరిద్రుడు అని అనుకోకండి. మీకు చేతులనిచ్చాను కదా, ఆ కుష్టి రోగుల్ని దగ్గరికి తీయండి. మీకు చూపునిచ్చాను కదా, ఆ కళ్ళు లేని వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. మీకు అన్నం పెడుతున్నాను కదా, ఆ దరిద్రాన్ని వాళ్ళకి తీసేయండి, ఆకలయ్యేవాడు. ఇవి 3 నాకు బాగా నచ్చినాయండి. ఎలా పెద్ద సేవలుంటాయి అవన్నీ కాకపోయినా గాని, నిజంగా మనం ఈరోజు చాలా మంది కుష్టి రోగి కనిపిస్తే మనం మౌత్ కడ్డం పెట్టుకుని పక్కకి వెళ్ళిపోతున్నాం. కళ్ళు లేనివాడు వేస్తే మా వాళ్ళు కాదు కదా అన్నట్టుగా పోయేవాళ్ళు సమాజంలో, అది మార్చాలనే తపన నాకు. నేను సొంతంగా కొంచెం ఒక అడుగేసి వాళ్ళకి మనం చేసే సహాయం ఈ పెద్దల తరఫున స్వామిని అడిగి పెద్దలతోటే సహాయం తీసుకుని, అంగవైకల్యం ఉండే వాళ్ళకి వాళ్ళకి ఏంటి స్టిక్ కావాలా, చైర్ లాంటిది కావాలా, అది కళ్ళు లేని వాళ్ళకి చదువుకునేదానికి కొన్ని సంబంధించిన చాలా మంది అడుగుతున్నారు, అలాంటి సేవలు అందించాలని స్వామి చెప్పిన మార్గంలో నడవాలని కొంచెం ఇష్టం నాకు. కానీ ఆయన సొంతంగా ఎప్పుడు చేయిస్తాడో లేకపోతే అందరితో చేయిస్తారో కూడా స్వామికి వదిలేను. అనుక్షణం సేవలోనే ఉండాలని, నా జీవితం సేవతోనే మొదలవ్వకపోయినా గాని మధ్యలో మొదలైనా గాని నా ఊపిరి సేవతోనే ఆగిపోవాలని నా కోరిక. స్వామి ఏం చేస్తారో తెలియాల. అది అప్పటి నుంచి కూడా నాకు సాయి హృదయంలో మహిమలంటే చాలా మంది నమ్మకపోవచ్చు, వాళ్ళందరినీ నమ్మించే అంత శక్తి నాకు లేదు. ఎందుకంటే నేను ఒకప్పుడు నమ్మలేదు, నాకు జరిగే ఇదిని బట్టి నేను నమ్మకాన్ని పెంచుకున్నాను. నాకు స్వామి కనిపించాడు మాట్లాడడం అనేది, నాకు 1 గంట 40 నిమిషాలకి మధ్యాహ్నం హారతి ఇమ్మని చెప్తాడు స్వామి. ఇలాంటివన్నీ నేను ఎవరిని నమ్మించాలి? ఓ ఇవి సత్యసాయి భక్తురాలు పెద్ద గొప్పగా చెప్తున్నది, ఈవిడికి చెప్తాడా స్వామి అనుకుంటారు మామూలుగా. కానీ నిజంగా నన్ను 1 గంట 40 నిమిషాలు అవుతుంది బంగారు హారతి అంటారు. నాకు ఒక్కోసారి హారతి ఇచ్చేది కూడా కనపడదు, ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్లో హారతి ఇస్తాను. అప్పుడు ఈ ఊద వస్తుంటది, ఈ రేడియో సాయి వాళ్ళు, ఆ బాబు పేరు సాయి ప్రసాద్ గారు వచ్చారు. ఆ బాబు వచ్చి స్వామికి నమస్కారం చేసుకుని మళ్ళా ఈ గదిలోకి వచ్చారనమాట. ఆ రోజు నుంచి ఈ ఊద మహిమ మాకు స్వామి ఎందుకు ఇస్తున్నారనేది ఆయనకి తెలుసు, కానీ మేము ఏ రోజు నుంచి తీసుకుంటున్నాం అనేది మాకు తెలుసు. రేడియో సాయి వాళ్ళు అంటే స్వామికి ఎంత ఇష్టం అనేది నా ఆలోచన. ఆ రోజు నుంచి వస్తానే ఉంది. మహిమలంటే చాలా ఉంటాయి. మహిమలు అందరూ డబ్బు కోసమే చేయగలుగుతారు. డబ్బు లేకపోతే ఇలాంటి సంస్థలు నడవడం కష్టము. డబ్బు ఉండాలి కదా అని అంటారు. కానీ నాకైతే డబ్బు అవసరమే కావచ్చు, కానీ సత్యసాయి దేవుళ్ళు నమ్మకం గాని ఉంటే ప్రతి వ్యక్తి సేవ చేస్తాడనేది ఆ విశ్వాసం గెలిపిస్తుంది. ఏది డబ్బుతో పని లేదు, ఆ సంకల్పం గొప్పది. సంకల్పించుకొని నేను ఈ పేదవాడికి ఈరోజు 10 మందికి అన్నం పెట్టాలనుకుంటే బియ్యం నీకు తెలియనంతటే వస్తాయి. అలాంటి రోజులు నేను గడిపాను కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, స్వామి సేవలు ఇదిగా ప్రేమతో చెయ్యండి, ఆ భాగ్యాన్ని పొందండి అనేదే నేను చెప్పేది. అంతకాడికి నేను ఏం చెప్పలేను. ఇంకా స్వామితో అనుభవాలు అవే చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ కొన్నిటితో ఇస్తున్నాను. సాయిరా,
3: స్వామి మనందరి మనసులో ఉంటారు అనేది మనకు తెలిసిందే అమ్మా. నాకు ఎవరున్నారు అని మనసు కష్టపెట్టుకునే వాళ్ల కోసం స్వామి సాయి హృదయంలోనే మిమ్మల్ని అందరినీ ఉంచుకున్నారు, తన హృదయంలో మిమ్మల్ని ఉంచుకున్నారు.
2: హృదయాన్ని పేర్లోనే మమ్మల్ని ఉంచుకున్నాడు సాయి, హృదయంలోనే మమ్మల్ని ఉంచుకున్నారనే దానికి నిదర్శనం. అందుకని లేరు అనే మాట అనకూడదు అనే దానికి స్వామి చెప్పిన సూచనలు కానీ, స్వామి దర్శనం ఇచ్చిన ఇది కానీ, ఆ మహిమల్ని కానీ మాకు మనోధైర్యాన్ని ఇస్తున్నాయంటే ఈ రోజు కూడా నేను చేయగలుగుతాను. నాకు స్వామి ఉన్నారు, మీరేంటి రేపు నిన్ను ఎవరు చూస్తారు, ఇప్పుడు నువ్వు చేయగలుగుతున్నావు కాబట్టి మేము చేయించుకుంటున్నాము, రేపు వయసు అయిపోయాక నీకెవరు చూస్తారని పెద్దవాళ్ళు అంటుంటారు మీటింగ్కి వచ్చిన వాళ్ళంతా. వయసు ఏముంది, వయసు అయిపోయినా స్వామి చూస్తారు, వయసు అయిపోకపోయినా స్వామి చూస్తారు. ఎలా పుట్టించాడో అలా తీసుకెళ్లే వరకు కూడా ఆయన బాధ్యత, కానీ మీ అందరి బాధ్యత కాదు. మీ దగ్గర ఉన్నారంటే సాయి కుటుంబాన్ని నాకు ఇచ్చారు కొంతమందిని, ఆ కుటుంబం లెస్ చేశాను, ఈ కుటుంబాన్ని నీకు ఇస్తున్నాను. ఇంత పెద్ద కుటుంబానికి నేను ఒక చైర్మన్ లాంటి దాన్ని చేశాడు. నిజం చెప్పాలంటే ఇంకా నాకు వేరే ఆఫీసులు వేరే ఇవన్నీ కలలన్నీ కూడా చదువు లేకపోయినా కానీ నాకు నిజంగా ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి అందులో మంచి వ్యక్తుల్నిచ్చాడు. ఈ సంస్థ పెద్దదైతే ఈ సంస్థలో ఉన్నవారు చాలా గొప్పవారు. నా గొప్పతనానికంటే వాళ్ళ గొప్పతనం చెప్పుకోవాలి. ఒక సురేష్ గారు కానీ, మురళీకృష్ణ గారు కానీ, శేషు గారు కానీ, నాగలక్ష్మి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, అప్పుడప్పుడు నన్ను భరించే శక్తి కూడా స్వామి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అనుబంధాలు నన్ను ముడేసే తట్టు చేసే వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై సాయిరా.
3: సరే, నిర్మలమైన ప్రేమ, నిస్వార్థమైన సేవ ద్వారానే భగవంతుని అనుగ్రహానికి పాత్రులం కాగలమని శ్రీమతి లతగారి జీవితం మనకు నేర్పుతున్నది.

0: ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామివారి అనంతపురం కళాశాలలో చదువు ముగించుకున్న విద్యార్థినులు పట్టభద్రులై ఈ విశాల ప్రపంచంలో అన్ని రంగాల్లో చక్కగా రాణిస్తున్నారు. ప్రపంచంలోకి వెళ్లి స్వామి చెప్పినవి వారి జీవితాల్లో ఆచరించేవాళ్లు వీరైతే, స్వామి పాదాల చెంతే ప్రశాంతి నిలయంలో ఉండి వారి జీవితాలను స్వామి సేవకు అంకితం చేశారు మరికొందరు. ఈనాటి భాగంలో మనం ప్రశాంతి నిలయం మందిరంలో ఎన్నో సంవత్సరాల నుండి సెక్యూరిటీ సేవను చేస్తున్న 3 అనంతపురం కళాశాల పూర్వ విద్యార్థినులతో రేడియో సాయి బృందం చేసిన సంభాషణను మీకిప్పుడు అందిస్తున్నాం. వినండి అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లోని 7వ ఆఖరి భాగం.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి నమస్కారములు చేసుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంటోంది. అది మనందరికీ పెద్ద పండగ. ఈ సందర్భంగా స్వామి కళాశాలలో చదువుకుని ఆ తరువాత కూడా స్వామి కోసమే సేవ చేసుకుంటూ పుట్టపర్తిలోని ఉండి వారి జీవితాలను తరింపజేసుకుంటున్న కొంతమంది పూర్వ విద్యార్థినులతో మాట్లాడదాం, వారి అనుభవాలని తెలుసుకుందాం. ఈరోజు మనతో మాట్లాడడానికి ఉమగారు, గీతగారు, విశాలగారు వచ్చారు. సాయిరాం అండి. ఉమగారు, ముందుగా మీకు స్వామి గురించి ఎప్పుడు ఎలా తెలిసింది, స్వామి ఫోల్డ్లోకి ఎలా వచ్చారో ఆ విషయాలు చెప్తారా?
2: మా పేరెంట్స్ ముందు నుంచి నా చిన్నప్పటి నుంచి స్వామి తెలుసు. అంటే అమ్మ చిన్నప్పటి నుంచి స్వామి తెలుసు. నాన్నగారు అంత బిలీవ్ చేసేవాళ్ళు కాదు. బట్ నేను చిన్నప్పటి నుంచి బాల్వికాస్ అన్ని పంపించి బాల్వికాస్ పంపించేవాళ్ళు. అమ్మ చాలా డివోటెడ్ ముందు నుంచి.
1: మరి మీరు స్వామి కళాశాలలో చదువుకున్నారా, ఎలా వచ్చారు స్వామి దగ్గరికి?
2: నేను 82లో స్వామి అమ్మ నాన్నకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు చెప్పారు నెక్స్ట్ ఇయర్ నా స్కూల్లో పెట్టేస్తే ఇక్కడ, ఎందుకంటే మా నాన్నగారికి చాలా బాగాలేదు అప్పుడు. సో ఎప్పుడు హాస్పిటల్కి వెళ్లి వచ్చేది అలా ఉండింది, నా ఎడ్యుకేషన్ అంతా పాడైపోతుంది అనేసి స్వామి చెప్పారు. నెక్స్ట్ ఇయర్ మా స్కూల్లో పెట్టేస్తే నేను అన్ని చూసుకుంటాను తన్ని. అందుకే 83లో ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయ్యాను 8th స్టాండర్డ్కి. ఆ ఇయరే స్వామి ఓపెన్ చేశారు 8th స్టాండర్డ్, అప్పుడు జాయిన్ అయ్యాను. ఆ రోజు జాయిన్ అయ్యాను. వాళ్ళు అమ్మ చాలా డివోటెడ్ ముందు నుంచి.
1: మరి మీరు స్వామి కళాశాలలో చదువుకున్నారా, ఎలా వచ్చారు స్వామి దగ్గరికి?
2: నేను 82లో స్వామి అమ్మ నాన్నకి ఇంటర్వ్యూ

0: మరి విశాల గారు, మీరు స్వామి దగ్గరికి ఎప్పుడు ఎలా వచ్చారు?
1: స్వామి దగ్గరికి అంటే మా తాతగారు ఇక్కడే, తను ఒక 55-60లో వచ్చారు. తను ఆయన ఇక్కడే ఉండేవాళ్ళు.
0: ఏ ఊరు నుంచి వచ్చారు?
1: మాది కొల్లాది, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, అది కొల్లాపూర్ తాలూకా, అక్కడి నుంచి వచ్చాను. నేను రావడం మాత్రం 8th క్లాస్లో వచ్చాను. ఓకే, దసరాకు మాత్రం వచ్చేసి 2 డేస్ ఉండేసి వెళ్ళిపోయాను. అప్పటికే మా తాతగారు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ తర్వాత 10th తర్వాత నాకు 1 ఇయర్ గ్యాప్ ఉండింది ఇంటర్ చేరడానికి. అప్పుడు మా తాతగారికి బాగా చాలా అంటే పెరాలసిస్ వచ్చి కొంచెం చాలా ఇదైపోతే, అప్పుడు మా నాన్నగారు ఉండేసి నా తాతగారికి కొంచెం సేవ చేయొచ్చు కదా ఇక్కడ ఉండేసి అని చెప్పేసి అన్నారు. సరే అని నాన్నగారు పిలుచుకొచ్చారు. ఇక్కడే తాతగారికి సేవ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఇట్లా ఆడిటోరియం అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
0: ఇది ఏ సంవత్సరంలో అండి?
1: అది 70-72 అనుకుంటున్నాను, అంటే 69 ఏమో, 69 అట్లా ఉంటుంది అనుకుంటానండి. అంటే నాకు ఏజ్ అంత అది పర్ఫెక్ట్ తెలియదు. అప్పుడు ఆడిటోరియం కన్స్ట్రక్షన్ అక్కడ ఇసుక మోసేదానికి దానికి దీనికి వెళ్లేదని, తర్వాత చెట్లకి శాంతి వేదిక ఉండేది అప్పుడు, అక్కడ నీళ్లు పోసేదానికి పొద్దున్నే అంటే వాళ్ళు పిలిచేవాళ్ళు. అంటే షెడ్ లో ఉన్న తాతగారు షెడ్ లో ఉంటే తనతో పాటు ఉన్నాను కదా, పిలుస్తా ఉంటే ఊడ్చేదానికి అన్నిటికీ అట్లా పిలుస్తా ఉంటే సేవలు చేసుకుంటూ ఉన్నాను. వీళ్ళు అనంతపురం వాళ్ళు, అప్పుడు హాలిడేస్ కి పైన ఫంక్షన్ ఉంటే వస్తా ఉంటు కదా, వాళ్ళ చూసేసి నాకు అయ్యో నేను కూడా స్వామి దాంట్లో చేరాలి అన్న ఒక ఆశ పుట్టేసినట్టు. సరే అని చెప్పి ఇంకా తాతగా ఇక్కడి నుంచి ఇంకా ఇంటికి వెళ్ళాక నాన్నగారికి చెప్పాను ఇట్లా. అప్పటికి అంటే నేను 10th అయిపోయాక ఇంకా 1 ఇయర్ ఊరికేనే ఉన్నాను. అక్కడ మా ఊళ్ళో పల్లెటూరు కదా, అక్కడ కాలేజీ లేదు, నాన్నకి ఇష్టం లేదు, నాన్న ఇట్లా అనంతపూర్లో ఉంది కదా అక్కడ చేరుతాను అన్నా. సరే ప్రయత్నం చేద్దాం అన్నారు. అప్లై చేశాము, వచ్చింది ఇంటర్వ్యూ కార్డు, అట్లా జాయిన్ అయ్యాను. అక్కడ స్వామి అంటే నేను ఒక ఇంటర్మీడియట్ చదివాను. ఒక ఆ టైంలో స్వామి 3 టైమ్స్ వచ్చారు.
0: ఏ సంవత్సరంలో చదివారండి?
1: నేను 73-74 స్వామి వచ్చి 3 టైమ్స్ వచ్చారు. అప్పుడు స్వామికి అంటే ఫుడ్ కమిటీ అని ఒక మాకు ఒక ఈ 6 మెంబర్స్ ని జయమ్మ మేడం కి హెల్ప్ చేసానికి మమ్మల్ని తీసుకున్నారు. సరే అని స్వామికి అంటే భోజనం తీసుకెళ్లడం, మేడం అందరికి స్వామికి పెట్టాక మళ్ళీ తీసుకొచ్చి వాటిని కడగడం చేయడం అట్లా చేస్తాను. ఒకరోజు 3 డేస్, ఒకసారి 3 డేస్ ఉన్నారు, ఎప్పుడు 2 సార్లు ఏమో ఒక్కొక్క రోజే ఉన్నారు. అప్పుడు ఒకరోజు మేడం అంటే స్వామి పైన టెరస్ పైన కూర్చున్నారు చల్ల గాలికి, మేడం పిలిచారు. మేడం ఒక్కరు మమ్మల్ని కూడా, మేము అక్కడ ఉంటే మమ్మల్ని కూడా రమ్మంటే మేము వెళ్ళాము. మేడంతో అది అప్పుడు సంగీతం, మేడంతో ఒక పాట పాడించారు, పాట పేరు గుర్తులేదు, పాట తనతో మేడంతో పాటు స్వామి కూడా పాడారు. ఇంకప్పుడు మేము మమ్మల్ని చూసేసి ఒక్కొక్కరిని ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటి అని అట్లా అందరిని అడిగేసి వచ్చారు. అట్లా ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత పెళ్ళయింది నాది. పెళ్ళేసరికి ఇంకా మా అత్త మామకి ఇష్టం లేదు ఇంకా చదివించాలని, మా వారికి ఏమో ఇష్టం ఉంది. తర్వాత మేది 77లో ఒకటి అభ్యుదయ ట్రైనింగ్ అని స్వామి అంటే అన్ని స్టేట్ అప్పుడు ఈయన మర్రి చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్, ఆయన ట్రైనింగ్ పెట్టించాడు మన ఇక్కడ బెంగళూరులో. స్వామి అంటే స్వామికి చెప్తే 10 రోజులు అన్ని స్టేట్స్ నుంచి టీచర్స్ రమ్మని పెట్టారు. అప్పుడు ఎక్స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఇష్టం ఉంటే రావచ్చు అన్నారు. మా హస్బెండ్ హైదరాబాద్కి ఏమో వెళ్తే అక్కడ తెలిసింది స్వామి ఇట్లా ట్రైనింగ్ పెడుతున్నారంటే ఎక్స్టూడెంట్స్ కూడా రమ్మన్నారంట, పంపిస్తానంటే అప్పుడు అదే అత్తమ్మగారు సరే పంపించన్నారు. వెళ్ళాము, అక్కడ ట్రైనింగ్ అయిపోయాక ఇక్కడ వచ్చేసి ఉన్నాము. స్వామి అంటే కొన్ని రోజులు ఉండమన్నారు, ఉండిపోయాము. ఒకసారి ఇంటర్వ్యూ పిలిచారు, పిలిచేసి అందరినీ అప్పుడు మేము 30-32 మంది దాకా వెళ్ళాము. ఇంటర్వ్యూ పిలిచారు, పిలిచేసి స్వామి ఒక్కొక్కళ్ళు మీ అంటే మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా మరి ఇక్కడ అంటే

0: ఎట్లా అంటే టీచర్స్ వీళ్ళు ఎక్స్ స్టూడెంట్స్ ని అంత పల్లెలకు పంపించేసి చిన్నపిల్లలకి వాళ్ళకి అంత తెలియదు పల్లెలు అంటే వాళ్ళ పేరెంట్స్ కు అందరు అమాయకులు కదా, వాళ్ళు కొంచెం వాళ్లకు క్రమశిక్షణ నేర్పించేదానికి పంపాలని అనుకుని అది మాకు ట్రైనింగ్ ఇప్పించారు. అక్కడ ఇక్కడ ఉన్నాము. ఒకసారి అందరిని అడిగారు, నన్ను అడిగేసరికి స్వామి నాది పెళ్ళైంది, హస్బెండ్ ఒప్పుకున్నారు అంటున్నాను. అట్లెట్లా ఒప్పుకున్నారు అంటే మరి అక్కడ ఎవరు ఉంటారు అన్నారు. అనే ఒప్పుకున్నారు స్వామి అంటే ఏమి ఇద్దరు సెటప్ అన్నారు, తమాష చేశారు. తర్వాత లేదులే తను కూడా ఇక్కడ రావచ్చులే అన్నారు. అట్లా ఒకసారి మా హస్బెండ్ కి డిగ్రీ అయిపోయిన డిగ్రీ చదువుతుంటేనే తనకు స్వామి దగ్గరికే వచ్చేయాలి, నాకు నేను ఉండలేను అని చెప్పేసి అక్కడ కాలేజీలో చెప్పకుండానే స్వామి బెంగళూరులో ఉంటే బెంగళూరుకు వచ్చేసారు. వాళ్ళ పేరెంట్స్ కి మరి అది ప్రిన్సిపాల్ లెటర్ రాశాడో టెలిగ్రామ్ ఏదో ఇచ్చారు. పేరెంట్స్ ఇంకెక్కడ పోతాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో మీ అబ్బాయి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఎక్కడికి వెళ్తారు స్వామి దగ్గరికి తప్పితే ఎక్కడ పోడు అని చెప్పేసి వాళ్ళు కూడా స్వామి బెంగళూరులో ఉంటే వాళ్ళు వచ్చారు. అక్కడే ఉన్నాడు, రమ్మని పిలిస్తే నేను స్వామి దగ్గరే ఉంటాను అన్నారు. అప్పుడు స్వామి అన్నారు, నీ వెళ్ళు చదువైపోయినాక వస్తూ గాని అన్నారు. అట్లా ఆ విధంగా మళ్ళా స్వామి అంటే ఇంటర్వ్యూ అందరినీ మాకు చెప్పిన తర్వాత ఇంకా ఆయన మరిచెన్నారెడ్డి ఆయన చనిపోయారు. ఈ లోగంగా అది స్టాప్ అయిపోయింది. కొంతమంది టీచర్లను బీఎడ్ పంపించారు, కొంతమంది ఈశ్వరమ్మ స్కూల్లో చేర్చారు. అట్లా అందరు డివైడ్ అయిపోయి మేము ఇంకా ఇంటర్ చదివిన వాళ్ళు మేమేం చేయలేము, ఊరికనే ఉన్నాము. మా హస్బెండ్ అప్పుడు సరే స్వామి చెప్పారు కదా, తనకు కలలో కూడా స్వామి నేను పిలుచుకుంటాను అన్నారు. అట్లా మూడు ఇద్దరుగా స్వామికి తన దగ్గర స్వామి ఇంకా బాగా ప్రే చేసుకున్నారు స్వామి దగ్గరికి రావాలని. స్వామికి ఇంకా లెటర్లు ఇవ్వంగా సరే ఇంకా అప్పుడు జూనియర్ కాలేజ్ స్టార్ట్ అయింది. స్వామి ఇంటికి పిలిచేసి తనకు అదే అకౌంట్స్ చూసేదానికి ఇచ్చారు. అట్లా మేము ఇక్కడికి వచ్చేసినాం.
1: మీరు ఆ రావడం ఇక్కడ ఇంకా పుట్టపత్రిలోనే ఉండి
0: ఇక్కడ 79th అప్పటి నుంచి ఇక్కడ.
1: చాలా బాగుందండి. గీత గారు మరి మీ సంగతి చెప్పండి.
2: 60s మా అమ్మ వాళ్ళు ట్రైన్ లో ట్రావెల్ చేసేప్పుడు 64 అరౌండ్ ఎవరు అన్నారంటే, ఇట్లా పుట్టపర్తిని ఒక ఊరుంది, వాళ్ళు వాయల్పాడు చిత్తూరు జిల్లా వాయల్పాడు కాట్పాడిలో మా నాన్న జాబ్ చేసేవాళ్ళు అప్పుడు, అంటే తమిళనాడు వేలూరు రైల్వే స్టేషన్. అప్పుడు ట్రైన్ లో వెళ్ళేప్పుడు ఎవరు అన్నారంట, పుట్టపర్తిలో ఇచ్చే ఎవరో బాబా ఉన్నారంట, ఆయన ఏవో మహత్యాలు చేస్తా ఉన్నారంట. అంటే ఇంకా అప్పుడు ఏం పెద్ద పట్టించుకోలేదు. ఇంటికి వచ్చాక మళ్ళీ మా అమ్మ దాని గురించి ఆలోచించింది, ఇట ఎవరో ఉన్నారు అంటా ఉన్నారు, మనం వెళ్ళి చూద్దామా ఒకసారి అంటే సరేలే చూద్దామన్నారు. కానీ అప్పట్లో మా అమ్మ ప్రెగ్నెంట్, కల్లో వచ్చి స్వామి చెప్పారంట, నీకు గురువారము అబ్బాయి పుడతాడు అనేసి. అంటే సెకండ్ బ్రదర్, నాకు ఎల్డర్ బ్రదర్, ఫస్ట్ అన్న పుట్టేశాడు, తర్వాత సెకండ్ స్వామి చెప్పాక అలాగే గురువారము అన్న మగపిల్లాడు పుట్టిన. అప్పుడు వీళ్ళకు కొంచెం నమ్మకం వచ్చేసి మనం ఒకసారి వెళ్దామని స్టార్ట్ చేసిన రావడం. ఇంకా అప్పటి నుంచి వచ్చేవాళ్ళు అనమాట. నెక్స్ట్ పాకాలకు వచ్చారు చిత్తూరు జిల్లాని. అక్కడి నుంచి ప్రతి దసరాకు వచ్చేవాళ్ళు. నేను కూడా అక్కడే పుట్టాను కాట్పాడిలో ఉన్నప్పుడు 65. అప్పటి నుంచి ముగ్గురిని తీసుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు రూమ్స్ ఏం లేవు, షెడ్ కూడా లేదు కనీసము. ఇప్పుడు వినాయకుడి ఉన్నారు కదా పెద్ద వినాయకుడు, దాని పక్కన అన్ని సామాన్ పెట్టుకుని బెడ్షీట్ కప్పేసి దర్శనాలకు వెళ్ళిపోయి వచ్చి అట్లా 10 దసరా టైంలో ఇయర్లీ వన్స్ వచ్చి ఉండేవాళ్ళు. దాని తర్వాత ధర్మవరంకి ట్రాన్స్ఫర్ అయింది. మా నాన్న రైల్వేస్ లో ఇంజనీర్ గా చేసేవాళ్ళు. ధర్మవరం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది రావడం పోవడం. అప్పుడు మా అన్న 80 డిగ్రీకి వచ్చాడనమాట. ధర్మవరంలో కాలేజ్ లేదు అప్పుడు, డిగ్రీ కాలేజ్ కొత్తగా పుట్టపర్తిలో స్టార్ట్ చేస్తారు. అప్లై చేసినాడు, సీట్ వచ్చింది, స్వామి చేరమన్నారు. మా అన్నకు ఒకటికే ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. అప్పుడు ఇంటర్ అడ్మిషన్కి, డిగ్రీకి అడ్మిషన్కి వచ్చినప్పుడే అడ్మిషన్కి వస్తే ఇంకా సీట్ ఇచ్చారు, జాయిన్ అయిపోయినాడు ఫస్ట్ బ్యాచ్ డిగ్రీ. తర్వాత 80 నేను 10th. తర్వాత ఇంటర్మీడియట్ కి మా అన్న అప్పటికి కొంచెం ఫామ్ లోకి వచ్చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి బాగా దగ్గర తీసి కూర్చోపెట్టి ఒక ప్లేస్ అంటూ ఇచ్చి, రాకపోతే చెప్పంపించి అడిగి అట్లంతా ఎక్కువ ఇది చేసుకుంటే అప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియట్ కు వచ్చాను. ఫస్ట్ ఇయర్ కి చేరాలంటే పుట్టవర్తిలో అనంతపూర్లో చేర్పించిందని మా స్వామి మా అన్నకే చెప్పారనమాట. మా అమ్మ వాళ్ళని తరచూ ఇంటర్వ్యూలు పిలిచేవాళ్ళు ధర్మవరమే కాబట్టి. అప్పుడు ఇంటర్మీడియట్ కి ఇంకా నన్ను ఇక్కడ జాయిన్ చేయాలని చెప్పి చేసేసారు. వీళ్ళు హాస్టల్ సీట్ ఇవ్వమన్నారు. మళ్ళీ మా అమ్మ, చూడండి స్వామి హాస్టల్ సీట్ ఇవ్వరంట వీళ్ళు, మనలాగా మాట్లాడేసి ఇవ్వరంట, మా అమ్మ ఎక్కడ ఉంటుంది ఏం తెలియదు దీనికి అంటే, మళ్ళీ జయమ మేడంకు హేమలత మేడంకు చెప్పి హాస్టల్లో సీట్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చినారు. ఇంకా 2 ఇయర్స్ అయిపోయింది, 82లో ఇంటర్ అయిపోయింది, 83లో స్వామి మ్యారేజ్ చేసేసినారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో చేసేస్తాము, మీరు అబ్బాయిని చూడండి అంటే అడిగినారు స్వామి ఏజ్ అంటే మైనరా ఇంకా మేజర్ అయిందా అని అంటే 18 ఇయర్స్ స్వామి అంటే, అయితే పెళ్లి చేసేద్దాం ఇంకా అబ్బాయిని చూడండి మీరు అని చెప్పి చూశారు. ఇక్కడ పెద్ద కళ్యాణ మండపంలో పెళ్లి చేసేసినారు, అయిపోయింది. మా నాన్న ధర్మవరంలో రైల్వేస్ లో అప్పుడు నవంబర్ బర్త్డేకి దసరాకు అన్ని అందరికీ భోజనాలు ట్రైన్లో వచ్చేవాళ్ళకి. అప్పుడు పుట్టవర్తి స్టేషన్ లేదు ఇంకా.
1: మీ నాన్నగారు పేరండి?
2: శ్రీనివాసులు. ఇప్పుడు ప్రస్తుతానికి వరండా ఇన్ఛార్జ్ గా చేస్తా ఉన్నారన్నమాట డ్యూటీ. ఫస్ట్ అకామిడేషన్ లో చేశారు 6 ఇయర్స్, తర్వాత 2002 నుంచి వరండా ఇన్ఛార్జ్ శ్రీనివాసులు గా ఉన్నారు. ఇప్పుడు ఇంకా వరండా ఏం పెద్ద లేదు కదా, అయినా ఊరికే దర్శనం అయితే వచ్చి వెళ్తూ ఉంటారు. అలాగా మా అన్న ద్వారా స్వామి మమ్మల్ని అంతా మా అన్నతో చెప్పారనమాట, మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా, వీడు దారము మీరంతా పూలు, పూలు డైరెక్ట్ గా వచ్చి పడకుండా వీడి ద్వారము వీడి ద్వారా మీ అందరినీ నేను లాక్కుంటాను అని చెప్పారు. అలాగ వచ్చాము. ఇంకా తర్వాత నాన్న రిటైర్డ్ అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడికే వచ్చే శ్రీనివాసులు అన్నారు, సరే వచ్చేస్తామని.
1: మీరు వివాహం అయిన తర్వాత ఏ ఊరికి వెళ్లారు?
2: నాకు వివాహం కడపలో ఇచ్చారు. తర్వాత నాకు ఇద్దరు పిల్లలు, పెద్ద బాబు పుట్టినప్పుడు స్వామి పేరు పెట్టారనమాట, తీసుకొని రండి ఇంటర్వ్యూకి అని చెప్పి పిలిచి పేరు పెట్టారు. ఆదిత్య అని చెప్పి పేరు పెట్టి ఒళ్ళో కూర్చోపెట్టుకుని మా అమ్మని పలకమన్నారు పేరు చెప్పి 3 సార్లు. మరి ఏం తెలుసా అర్థమో అన్నారు. తెలియ స్వామి అన్నాము అని అంటే, సూర్యుడు ఉదయించే టైము 6:30 పుట్టాడనమాట వీడు, కార్తీక సోమవారం రోజు సూర్యుడు ఉదయించే టైంలో పుట్టినాడు కాబట్టి వీడి పేరు ఆదిత్య అని చెప్పి చెప్పారు. ఒక అప్పుడు స్వామి బూంది క్రియేట్ చేసి నా చేతులు పట్టమన్నారు, 2 చేతులు ఇలా పట్టాక క్రియేట్ చేసి నా చేతుల నిండా బూంది వేశారు. వేసి మళ్ళీ నా చేతిలోంచి తీసి అందరికీ పంచి, వీడి కొడుకు నామకరణం ఈరోజు, వీడిది అందరూ నోరు తీపి చేసుకోండి అని చెప్పి ఇంటర్వ్యూ రూమ్ లో అందరికీ పంచి అది అయిపోయింది. ఇంకా దసరాకు, దసరా టైంలో 10 డేస్ మా ఇంట్లోనే వంటలు చేసేవాళ్ళనమాట రైల్వే క్వార్టర్స్ లో.
1: అప్పుడు
2: ఎక్కువ తరచుగా వచ్చి నా స్వామి దగ్గర మాట్లాడి అన్ని మేనేజ్మెంట్ అంతా నాన్న చేసేవాళ్ళు. వచ్చి చేసేటప్పుడు మీరు రిటైర్ అయితేనే ఇక్కడికి వచ్చేయండి అన్నారు స్వామి. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ రోజే వచ్చేయాలని చెప్పి అనుకున్నారు, నేను ఇల్లు ఇస్తాను సేవ ఇస్తాను అన్నారు. స్వామిని పూర్తిగా ఇంకా నమ్మితే నమ్మేసేయాలి కదా, అట్లా లేకుండా వీళ్ళు స్వామి గమనిస్తారో మర్చిపోయింటారో అని చెప్పేసి బయట ఒక ఇల్లు రెంట్కి తీసుకొని అడ్వాన్స్ ఇచ్చేసినారు 1 మంత్ ముందే. రిటైర్డ్ అయ్యి వచ్చినాక స్వామి రిటైర్డ్ అయినాము వచ్చినాము అని చెప్తే బయట అడ్వాన్స్ ఇచ్చినారు కదా ఇంటికి, అక్కడ ఉండండి మీరు కొన్ని రోజులు అని చెప్పినారు. సరే అని ఇంకా అక్కడే దిగేశాము, లోపల లేదనమాట. అక్కడే 18 ఇయర్స్ ఉన్న తర్వాత ఇప్పుడు రీసెంట్ గా 2009లో మళ్ళీ లోపల ఇల్లు ఇచ్చి ఇక్కడ పెట్టుకున్నారు సౌత్రికిలో.
1: మరి మీరు ఆ తర్వాత స్వామి దగ్గరికి ఇలా సేవకి ఎప్పుడు వచ్చారు?
2: సేవకి నాకు 18 ఇయర్స్ లో పెళ్లి అయింది. తర్వాత 18 ఇయర్స్ కి మా ఆయన చనిపోయారనమాట హార్ట్ అటాక్ తోటి. ఫస్ట్ మ్యాసివ్ అటాక్ 2002లో పోయారు. అప్పటికి మా చిన్నబ్బాయి 10th వచ్చాడు, 9th అయిపోయి, పెద్దబ్బాయి 11th అయిపోయి 12th వచ్చాడు. ఇద్దరు స్టేట్ సిలబస్, ఇక్కడ జాయిన్ చేయడం అంత ఈజీ కాదు అందులో ఇటు మధ్యలో కాబట్టి ఇంకా ఇద్దరు అక్కడే కంటిన్యూ చేశారు. నేను 2002లోనే ఇక్కడికి వచ్చేసాను. అంటే పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు ఆల్రెడీ, 94లో నా రిటైర్డ్ అయిపోయారు, ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చేసినాను పేరెంట్స్ దగ్గర. పిల్లల్ని ఇద్దరిని అక్కడ ఒకరిని హాస్టల్లో, ఇంకొకరిని మా అత్తగారి ఇంట్లో కడపలో ఉంచేసాను. ఇంకా అయ్యర్ అయిపోయింది, అమ్మ లైన్లో కూర్చొని స్వామి పిల్లలు ఇద్దరికి సీటు కావాలా అని అంటే చేర్పించండి అన్నారు స్వామి. అదే వాకే, వీళ్ళు స్టేట్ సిలబస్ చదివినా కూడా అప్పుడు చాలా టఫ్ గా ఉండేది, ఎప్పటికీ టఫే కదా ఇక్కడ ఎంట్రన్స్. నాకైతే కొంచెం టెన్షన్ భయంగా ఉండేది అనమాట. అంటే స్వామి చేర్పించండి అన్నారు, ఆ వాకే మాకు ఫలించింది. ఇద్దరికి అడ్మిషన్స్, 11th చిన్నబ్బాయికి, పెద్దబ్బాయికి డిగ్రీకి అడ్మిషన్స్ వచ్చేసినాయి. మా ఆయన చనిపోయి వచ్చిన కొత్తలో స్వామి దగ్గరికి నేను మా అమ్మ కూర్చున్నాం అనమాట. అడిగితే స్వామి ఇట్లా మా అల్లుడు అంటే, నాకు తెలుసు తెలుసు పోయాడు, నేను చూసుకుంటాను మీకేమి పర్వాలేదులే అని చెప్పి మళ్ళీ జెంట్స్ సైడ్ వెళ్ళి స్వామి మర్చిపోయింటారు మా నన్ను అని నేను ఏదో మూర్ఖంగా అంటే జెంట్స్ సైడ్ వెళ్ళి నాన్న దగ్గరికి, అల్లుడు పోయినాడు కదా పాపం అని. అంటే నేను పలానా ఆయన కూతురు అని
1: స్వామి తెలుసు, మనకు తెలియజేయాలి,
2: తెలియజేయడానికి. అంటే నేను అనుకున్నా కదా నా ఇది పోగొట్టడానికి, నాన్న దగ్గరికి వెళ్ళి అల్లుడు పోయినాడు కదా పాపం నేను చూసుకుంటాలి అని నాన్నతో నాన్న వరండాలి ఉంటే చెప్పి. ఇంకా అప్పటి నుంచి మా పిల్లలు ఇద్దరికి అడ్మిషన్స్ వచ్చినాయి. పెద్దబాబు ఎంటెక్ అయిపోయింది, చిన్నోడు ఎంబీఏ అయిపోయింది. దానికి కూడా ఏం తీసుకోవాలి స్వామి సబ్జెక్ట్ అంటే పెద్దబాబుని మ్యాథమెటిక్స్ తీసుకోమను అన్నారు. చిన్నోడికి మ్యాథ్స్ అంటే భయము, వాడు ఏదైనా పర్వాలేదులే అని చెప్పారు. వాడు ఎంబీఏ తీసుకుని అయిపోయింది వాడికి. ఇప్పుడు ఇద్దరు జాబ్స్ చేసుకుంటూ పెళ్లిళ్ళు కూడా అయిపోయినాయి, పిల్లలు సెటిల్ అయిపోయాయి. నేను ఇంకా అమ్మాయిల దగ్గరనే కంటిన్యూ అయిపోయినాను.
1: ఉమాగారు మీరు 8th క్లాస్ లోని స్వామి దగ్గర జాయిన్ అయ్యారు, ఆ తర్వాత మీరు ఇక్కడ ఇంకా ఎలా కొనసాగారు, ఎంతవరకు చదువుకున్నారు?
3: 8th స్టాండర్డ్ లో యాక్చువల్ గా నేను ఎంట్రన్స్ రాసినప్పుడు బాగా రాయలేదు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు ఇక్కడ జాయిన్ అయ్యేకి. స్వామి చెప్పారు బట్ అమ్మ నాన్న బాగాలేదనేసి నేను ఎలా ఇక్కడ ఉండేది అనేసి నేను బాగా రాయలేదు. హిందీ పేపర్ అస్సలు రాయలేదు, తెలుసు బట్ రాయలేదు. మ్యాథ్స్ కూడా బాగా చేయలేదు. అయితే కూడా స్వామి నా పేరే ఫస్ట్ టిక్ చేశారు. అప్పుడంతా స్వామి టిక్ చేసేవాళ్ళు. 8th స్టాండర్డ్ కి జాయిన్ అయ్యాను. వచ్చిన ఆ వారమే స్వామి థర్స్డే దర్శన్కి వచ్చినప్పుడు స్వామి వచ్చి జ్వరం పోయిందా నీకు అని అడిగారు. అంటే నాకు స్వామి జ్వరం లేదు అంటే ఉన్నింది ఇప్పుడు పోయింది అనేసి దర్శన్లో మళ్ళీ ఆ స్వీట్ బౌల్ తెప్పించి ఒక స్వీట్ లడ్డు ఇచ్చారు బౌల్ నుంచి నాకు ఇచ్చేసి జ్వరం పోయిందిలే అని. నాకప్పుడు అర్థం అవ్వలేదు ఏం జ్వరము అనేసి, ఇప్పుడు అర్థమవుతుంది. అంటే అవన్నీ అటాచ్మెంట్, నేను బెంగళూరు వదిలి ఎక్కడ వెళ్ళను అని చిన్నప్పటి నుంచి అలా ఉన్నింది అది, ఆ జ్వరం అది పోయింది స్వామి చెప్పింది. దాని తర్వాత ఇక్కడే కంటిన్యూ చేశాను. అప్పుడు 11th అండ్ 12th లేదు ప్రైమరీ స్కూల్లో, అందుకే అనంతపూర్లో జూనియర్ కాలేజ్కి 10th తర్వాత జూనియర్ కాలేజ్కి జాయిన్ అయ్యాను. అక్కడ స్వామి ఆరుసారి వచ్చారు 11th and 12th, అంటే ఇంటర్మీడియట్ లో, జూనియర్ ఇంటర్లో మూడుసారి, సీనియర్ ఇంటర్లో మూడుసారి స్వామి అనంతపూర్కి వచ్చారు. చాలా మంచి ఛాన్సెస్ ఉన్నింది. ప్రైమరీ స్కూల్లో కూడా చాలా సరి స్వామి వచ్చారు.
1: అనుభవాలు కొన్ని పంచుకోండి మాతో.
3: ప్రైమరీ స్కూల్లో అంటే మేము క్లాస్ రూమ్ లో ఉండేటప్పుడు సడన్ గా స్వామి లోపల వచ్చేసేవాళ్ళు. వచ్చేసి మ్యాప్ ఒక్కసారి సోషల్ స్టడీస్ క్లాస్ జరుగుతుండింది, అందుకే డోర్ క్లోజ్ చేసి ఆ లాచ్ కి మ్యాప్ వేశాము. ఎవరో వచ్చి కొట్టారు, అందుకే నేను ఫస్ట్ రోలో కూర్చున్నాను. మేడం టీచర్ చెప్పారు వెళ్లి దగ్గర డోర్ దగ్గర వెళ్లి ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దండి క్లాస్ జరుగుతుంది అని చెప్పేసి. సో దగ్గర వెళ్లి ఆ హోల్ నుంచి క్లాస్ జరుగుతుంది అని చూస్తే ఆరెంజ్ కలర్ ఏమో కనిపించింది, అందుకే ఇమీడియట్ గా డోర్ తీస్తే స్వామి నిలబడ్డారు. నాకు షాక్ అయిపోయింది. అక్కడ మేడం కి కనిపించదు, ఎందుకంటే షీస్ ఫేసింగ్ ఈ పక్కన ఫేస్ చేస్తున్నారు కదా. అందుకే ఎవరు ఉమా ఎవరు అంటే జస్ట్ ఫోల్డ్ చేసుకుని స్వామి అని చెప్తే తనకి చాలా భయం వేసింది. ఇమీడియట్ గా కింద దిగేసి వచ్చి చూస్తే స్వామి లోపల వచ్చారు. అప్పుడు బషరుద్దీన్ సార్ అంబాసిడర్ గా ఉన్నారు, వాళ్ళు కూతురు నా క్లాస్మేట్ రుక్సానా అనేసి లోపల వచ్చి చెప్పారు. రుక్సానా వాళ్ళ నాన్నగారు బషరుద్దీన్ అంబాసిడర్ అంత, జీబా మేడం అనేసి మా కాలేజ్ లో చేసేవాళ్ళు వాళ్ళ హస్బెండ్. వచ్చి అవన్నీ చెప్పి మళ్ళీ మ్యాప్ దగ్గర వెళ్లి చూపించారు. ఢిల్లీ చూపించేసి ఇది ఏ ప్లేస్, క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నాడు స్వామి ఢిల్లీ అని చెప్తే చాలా సంతోషం, చాలా మంచిది. అలా మధ్యలో అంతా వెళ్ళి అలా చాలా సరి స్వామి స్కూల్ లోపల వచ్చేవాళ్ళు. మరి స్వామి 60th బర్త్డేకి హిల్వ్యూ స్టేడియం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో రోజు స్వామి వచ్చే ట్రాక్టర్స్ బుల్డోజర్స్ అన్ని పని చేస్తుంది. స్వామి రోజు వచ్చి స్కూల్ నుంచే వెళ్లేది వాపస్ వచ్చేది, మంచి దర్శనం. క్లాస్ రూమ్ నుంచి చాలా సరి వేవ్ చేసేవాళ్ళు, విండో నుంచి చూస్తే స్వామి కార్ నుంచి అలా. మళ్ళీ 60th బర్త్డే కూడా మేము 5 మంది మాత్రం స్కూల్లో ఉన్నాము, అందరూ హాలిడేస్ కు వెళ్ళిపోయారు, బట్ 5 మంది 60th బర్త్డే టైంలో స్కూల్లో ఉన్నా. సో రోజు స్వామి మాట్లాడేది, అంతా మేము ఫుల్ స్కూల్ నుంచి స్వామి వెళ్లేటప్పుడు రంగోలే అవన్నీ రంగోలే అంతా వేసి స్వామి మాట్లాడేవాళ్ళు. మళ్ళీ స్కూల్లో ఒకసారి నాకు అబ్సెస్ వచ్చింది, సో డార్మిటరీలో ఉన్నాను. స్వామి కింద క్లాస్ రూమ్స్ అన్ని వచ్చారు. వస్తే స్వామి వార్డన్ ఆంటీని అడిగారు, ఒక పాపకి బాగాలేదు, ఎక్కడుంది తను అంటే స్వామి పైన ఉంది. సో స్వామి పైకి వచ్చారు. స్వామి వచ్చినప్పుడు పక్కన నాకు కర్డ్ రైస్ పెట్టారు, నేను తినలేదు, చాలా హోమ్ సిక్ నేను. బాగాలేదంటే ఇంకా ఏడుస్తూ అందుకే స్వామి పైన వచ్చి, ఎందుకు తినలేదు స్వామి, బాగాలేదు అమ్మ నాన్న గుర్తొస్తున్నా, నేనే కదా అమ్మ నాన్న, ఇంకేం నీకు ఇంకేం కావాలి తిను అనేసి ఆ స్పూన్ తీసుకొని తిను అని స్వామి అక్కడ నిలబడారు. నేను చాలా స్వెల్లింగ్ ఉన్నింది కాల్లో, లేసే కవ్వలేదు. స్వామి నిలబడి తిను అనేసి స్వామి ముందున స్టార్ట్ చేశాను తినేకి. తర్వాత పాద నమస్కారం ఇచ్చేసి వెళ్లారు. అలా చాలా సరి స్కూల్లో వచ్చేవాళ్ళు. మళ్ళీ అనంతపూర్కి వెళ్లిన తర్వాత మంచి ఛాన్సెస్, 3 times జూనియర్ ఇంటర్లో, 3 times సీనియర్ ఇంటర్లో స్వామి వచ్చారు. అప్పుడు అన్ని 6 times నేను వేదాలో ఉన్నాను. సో అన్ని ఇనాగ్రేషన్స్ ఆ టైంలో అయింది. న్యూ హాస్టల్, న్యూ కాలేజ్ బిల్డింగ్, కంప్యూటర్ రూమ్, అప్పుడే కొత్తగా కంప్యూటర్స్ వచ్చింది, న్యూ డైనింగ్ హాల్, మరి గెస్ట్ హౌస్ ఇనాగ్రేషన్, అన్ని ఆ టైంలోనే అయింది. సో మంచి ఛాన్సెస్ అన్ని వేదాస్ లో. స్వామి ఒక్కరోజు మాత్రం న్యూ కాలేజ్ ఇనాగ్రేషన్ లో స్వామి ప్రిన్సిపల్ మేడంతో కామన్ రూమ్ లో మాట్లాడుతున్నారు, మేమందరూ ఆడిటోరియం లో ఉన్నాం. సో నేను వేదాస్ లో ఉన్నాను, అందుకే పైన స్టేజ్ మీద వేద ఆ రోజు చెప్పాలి. జస్ట్ బయట వచ్చాను నీళ్లు తాగేకి, అప్పుడు స్వామి ప్రిన్సిపల్ మేడంతో కాలేజ్ నుంచి ఆడిటోరియంకి వస్తున్నారు. అక్కడి నుంచి చూసేసి నన్ను పిలిచారు. పిలిస్తే సరే స్వామి పిలుస్తున్నారు, దేనికొని పరిగెట్టుకొని వెళ్తే స్వామి స్టార్ట్ అని చెప్పారు. ఏం స్టార్ట్ చేయాలి అంటే, హేమలత మేడం స్వామి ఇద్దరే నడుస్తున్నారు, ఏం స్వామి ఏమి అంటే శ్రీ సూక్తం అని చెప్పారు. సరే ఇమీడియట్ గా నేను ఒక్కటే శ్రీ సూక్తం అంటే స్వామి సాక్షాత్ దేవి స్వరూపం, స్వామి ముందన నేను ఒకటే చెయ్యి ఫోల్డ్ చేసుకుని శ్రీ సూక్తం చెప్పుకొని స్వామి పక్కన ఫుల్ ఇది కాలేజ్ నుంచి ఆడిటోరియం వరకు అలాగే వెళ్ళా. ఫుల్ అయిపోయింది, మెల్లగా స్వామి నడుస్తున్నారు. సో ఫుల్ శ్రీ సూక్తం రిసైట్ చేశాను. అక్కడ వెళ్లిన తర్వాత నాకు తెలీదు కంప్యూటర్ రూమ్ ఇనాగ్రేషన్ ఉంది అని. సో స్వామి ఇది ఆడిటోరియంకి స్టెప్స్ ఎక్కి వస్తారు అని అక్కడే నిలబడితే స్వామి కొంచెం పక్కన ఇలా నన్ను జరిపారు. జరిపేసి స్వామి లోపల వెళ్లి అక్కడ కంప్యూటర్ రూమ్. యాక్చువల్గా నాకు రైట్ హిప్ బోన్ లో ప్రాబ్లం ఉన్నింది చిన్నప్పటి నుంచి. అన్ని డాక్టర్స్ కి చూపిస్తే పర్వాలేదు, చూస్తాము, ఆపరేషన్ చేస్తాము పెద్దదైన తర్వాత అని స్వామి డాక్టర్స్ చెప్పారు. చూస్తే స్వామి అలా మూవ్ చేశారు కదా, దాని నుంచి నా రైట్ హిప్ బోన్ సరిపోయింది, అది ఎక్స్ట్రా గ్రోత్ ఉన్నింది పోయింది. ఏమి చెప్పకుండా ఏమి లేకుండా క్యూర్ చేసేసారు ఆ ప్రాబ్లం. మళ్ళీ అంతా 6 times బాగా ఛాన్సెస్. ఇంకొక న్యూ డైనింగ్ హాల్ ఇనాగ్రేషన్ కు వచ్చినప్పుడు సడన్ గా చాలా మంది గెస్ట్ వచ్చేసారు భోజనానికి, జోగారావు గారు వాళ్ళతో చాలా మంది వచ్చారు. సో ప్లేట్స్ లేదు గెస్ట్ కి, సో మేము ఫస్ట్ లో కూర్చుని వాళ్ళు 4 ప్లేట్స్ ఇచ్చేసాము. సో మాకు ప్లేట్ లేదు, స్వామి వచ్చి మధ్యలో ఏమీ ప్లేట్ లేకుండా ఎలా తింటారు, లేదు స్వామి తర్వాత తింటాము అంటే తర్వాత తినండి అనేసి, ఇప్పుడు పాద నమస్కార్ తీసుకోండి అనేసి అది బోనస్ పాద నమస్కార్ ఇచ్చారు. అలా మహిషాసురమర్దిని స్తోత్రం చాలా మంచిది, అందుకే న్యూ హాస్టల్ ఇనాగ్రేషన్ లో స్వామినే చెప్పారు మహిషాసురమర్దిని స్తోత్రం చెప్పండి అనేసి, ఐగిరి నందిని అది చెప్పాం. అలా మంచి ఛాన్సెస్ దొరికింది. దాని తర్వాత నాది 94 బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ హోమ్ సైన్స్ అయిపోయింది. 94 January 1 సెక్యూరిటీ స్టార్ట్ అయింది, నాది 94 ఏప్రిల్లో ఫినిష్ అయింది స్టడీస్. ఇమీడియట్ గా స్వామిని అడిగితే ఇప్పుడు డ్యూటీ చేయి, పెళ్లి చేసే వరకు నువ్వు డ్యూటీ సెక్యూరిటీ డ్యూటీ చేయి. సో ఇమీడియట్ గా ఎంఎస్సీ తర్వాత జాయిన్ అయిపోయాను సెక్యూరిటీకి.
1: మరి అసలు ఈ సెక్యూరిటీ సేవలు ఎప్పుడు మొదలయ్యాయి, ఎవరు చేస్తుంటారు, ఆ విషయాలు చెప్తారా?
3: 94లో యాక్చువల్ గా టీచర్స్ అంటే కొంతమంది పెద్ద టీచర్స్, సీనియర్ టీచర్స్ అడిగారు స్వామి ఏమన్నా సేవ చేయాలి, ఇలా సెక్యూరిటీ డ్యూటీ చేయొచ్చా మందిరంలో, అంటే కంట్రోల్ చేసేది క్రౌడ్ అంతా కంట్రోల్ చేసేది, సేవాదల్స్ మాత్రం చేసేవాళ్ళు. సో అది మళ్ళీ అది కొత్తగా ఈ డిటెక్టర్ పెట్టేసి చెకింగ్ అంతా స్టార్ట్ చేశారు చేయాలి అనేది. అందుకే స్వామి ఇది చేయొచ్చా అంటే స్వామి తప్పకుండా చాలా సంతోషం అనేసి మళ్ళీ విశాలక్క కంటిన్యూ చేయండి.
0: సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ నాకు, నేనే మీకు సెక్యూరిటీ, మీరు నాకు సెక్యూరిటీ ఏంటి అన్నారు తమాషా అనేసి స్వామి తప్పకుండా చేసుకోండి అన్నారు. తర్వాత 2 డేస్ ఆడిటోరియంలో ట్రైనింగ్ పెట్టించారు. కొంత డీఎస్పీ, కొంతమంది మిలిటరీ వాళ్ళు, వాళ్ళందరూ వచ్చేసి, అంటే ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ వస్తుంటారు, అంటే అది స్వామి స్వామి కోసం అని కాదు మన సేవ కోసమే స్వామి పెట్టించారు, మనకు ఒక అవకాశం ఇచ్చారు, అట్లా రెండు విధాలుగా మనకు స్వామి చేయించారు. మీరు ఎట్లెట్లా చెక్ చేయాలి పబ్లిక్ను అట్లా వల్ల చెప్పుకుంటూ వచ్చారు. ముందు కొంచెం మాకు అంటే ప్రాబ్లం అనిపించింది, అబ్బా ఇంతమందిని ఎట్లా చెక్ చేయాలి అన్నట్టుగా కొంచెం చేస్తూ చేస్తూ ఉంటే అలవాటు అయిపోయింది. ఇంకా చేసేసి మేము ఊరికి అక్కడ స్వామి వచ్చినప్పుడు, అప్పుడు ఇది ఆర్చెస్ ఉండేది కదా, ఆర్చెస్ లో కూర్చున్న వాళ్ళు, అప్పుడు సడన్ గా ఎవరో ఒక అమ్మాయి వెనక నుంచి లేచి వచ్చేసి ముందరికి స్వామి ఇట్లా వెళుతూ ఉంటే పోయేసి నమస్కారం చేసుకుని లెటర్ ఇచ్చింది. అప్పుడు స్వామి అన్నారు సెక్యూరిటీ పిల్లలు అక్కడ, అంటే ఇంకా ఇది డ్యూటీ, మాకు ట్రైనింగ్ అయినప్పుడే జాయిన్ కాండి చేసుకోండి అన్నారు. అట్లా పరిగెత్తేసరికి స్వామి సెక్యూరిటీ పిల్లలు ఎక్కడా అన్నారు. అనేసరికి శౌరి అంటే దగ్గరికి వచ్చారు. ఏంటి స్వామి అంటే సెక్యూరిటీ పిల్లలు ఎక్కడా ఉన్నారు అన్నారు. అంటే అక్కడ కూర్చున్నారు స్వామి అంటే, వాళ్ళు అక్కడ కూర్చుంటే ఎట్లా చేస్తారు, అక్కడక్కడ ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టు ముందరా అన్నారు. అట్లా మమ్మల్ని కూర్చోబెడతా స్వామి అంటే స్వామి అట్లా చెప్పేసి అట్లా తీసుకున్నారు.
1: ముందు స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారండి?
0: ట్రైనింగ్ కి అంటే ఇక్కడ పర్మనెంట్ గా ఉండేవాళ్ళు మరి ఒక 50-60 మంది ఉన్నారేమో తెలియదు, అట్లా అంతమంది తీసుకున్నాం. చేయడం మాత్రం మేము అప్పుడు 20 మంది అట్లా చేసేవాళ్ళం. ఫస్ట్ బ్యాచ్ వైజ్ గా మార్చుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళు ఇంకా అట్లా స్టార్ట్ చేసాం.
1: అంటే ఈ సెక్యూరిటీకి ఎవరు వస్తుంటారు సేవ కోసం?
0: ఎక్స్టూడెంట్స్ మాత్రమే.
3: అంటే అనంతపూర్ కాలేజ్ లో జూనియర్ కాలేజ్, మళ్ళీ డిగ్రీ కాలేజ్ లో చదివిన వాళ్ళు, మళ్ళీ ప్రైమరీ స్కూల్లో 12th స్టాండర్డ్ ఫినిష్ చేసే పిల్లల్ని కూడా తీసుకుంటాం సెక్యూరిటీ డ్యూటీకి. ఎవరెవరు చదివారో అప్లై చేయవచ్చు, చేసి రావచ్చు సెక్యూరిటీకి.
1: అంటే వాళ్ళు ఇలాగ ఇంత పీరియడ్ అని ఉంటుందా ఇన్నాళ్ళు వచ్చి వెళ్ళడం?
3: ఏదైనా నేర్చుకోవాలంటే ఇప్పుడు సేవాదల్స్ కూడా 1 వారం కోసం వస్తారు కదా, లేకపోతే ఏం నేర్చుకోరు, అలా 1 వీక్ కంపల్సరీగా తీసుకుని రావచ్చు.
1: అలా స్టూడెంట్స్ వచ్చి వెళ్తూ ఉంటారు బ్యాచెస్. మరి మీరు పర్మనెంట్ గా ఇక్కడే ఉండి సేవ చేసుకోవాలని ఎలా అనుకున్నారు అమ్మగారు?
3: నేను స్వామి ఇక్కడే ఉండి సెక్యూరిటీ డ్యూటీ చేయమని చెప్పారు. యాక్చువల్ గా నేను ఎంఎస్సీ హోమ్ సైన్స్ చదివాను కదా, హాస్పిటల్లో అప్లై చేశాను. హాస్పిటల్లో ఆ రోజు జాయిన్ అయ్యే డైటిషియన్ గా జాయిన్ అవ్వాలి. పొద్దున స్వామికి లెటర్ ఇస్తే ఏమో చాలా కోపం చేసుకుని ఆ లెటర్ నా ముఖం మీద పడేశారు. పడేసి వద్దు, ఏమీ పని వద్దు అని చెప్పారు. సరే అంతే, స్వామి చెప్పింది పాటించాలి అంతే, దానిపైన ఇంకేమీ ఆలోచన లేదు. ఇమీడియట్ గా సరే ఇదే కంటిన్యూ చేస్తాను అనేసి మళ్ళీ 98లో కూడా స్వామి నువ్వు చేస్తూ ఉండు నేను చెప్పే వరకు అని చెప్పా. సో అప్పటి నుంచి అలాగే కంటిన్యూ అయిపోయా. పేరెంట్స్ కూడా ఏమీ నాకు ఇది చెప్పలేదు, స్వామి ఏం చెప్తారో అదే చేయాలి అంతే. ఇంకా మా నాన్నగారు నేనన్నా ఎప్పుడన్నా బెంగళూరుకి వెళ్ళాలంటే మా నాన్నగారు లేదు స్వామి డ్యూటీ చాలా ఇంపార్టెంట్, అది వదిలి ఏమి చేయకూడదు అనేది ఏమి, అందుకే ఇక్కడ అప్లై చేయలేదు ఏమి చేయలేదు, స్వామి ఎప్పుడు వద్దు అని చెప్పేశారు సెక్యూరిటీ డ్యూటీ, అది నాకు స్వామి పెట్టింది సేవ అనేసి చాలా సంతోషంగా చేస్తున్నాను.
1: చాలా బాగుంది.
0: అంటే నాకు కూడా అంటే నేను మేము ఇక్కడికి వచ్చిన అంటే కొంతమంది స్టూడెంట్స్ వెయిటింగ్ లో అంటే స్వామి ఇంకా వాళ్ళ వాళ్ళ కోర్సులు అయిపోయాక స్వామి దగ్గర స్వామి ఏం చెప్తే అది చేద్దాం అన్నట్లు అట్లా కొంతమంది కూర్చున్న వాళ్ళు. మాకు ఒక బ్లాక్ ఇచ్చేవాళ్ళు, ఎక్స్ స్టూడెంట్ బ్లాక్. ఒకసారి ఇట్లే కూర్చుంటే ఏం ఊరికే కూర్చుంటారు, పోయి గోకులంలో విభూతి ప్యాకెట్ చేయండి అని చెప్పేసి అన్నారు. సరే అని విభూతి ప్యాకెట్లు చేసేదానికి పోతా ఉంటాం. కొంతకాలం అక్కడ చేశాక తర్వాత మళ్ళీ మందిరంలో చేస్తా ఉండే, మందిరంలో చేస్తూ ఉంటే మధ్యాహ్నం పూట్ల చేస్తా ఉంటే స్వామి ఇట్లా కిటికీలోకి వెళ్ళి వచ్చి చూస్తా వెళ్ళేవాళ్ళు. అవి అంటే బాగా అప్పుడు ప్యాకింగ్ అంటే బాగా ఇట్లా కొట్టేసి చేసేవాళ్ళం. అప్పుడు ఏంటి రొట్టెలు కొడుతున్నారు అన్నారు. అట్లా ఆ తర్వాత మళ్ళా ఇంకా అంటే మళ్ళీ ఇంకోసారి ఇట్లే క్యాంటీన్ కూడా, క్యాంటీన్ లో ఏదో తక్కువ ఉన్నారు క్యాంటీన్ కూడా పొండి కొంచెం సహాయం చేయండి అన్నారు. అట్లా స్వామి ఏదో విధంగా ఒక్కొక్కసారి అట్లా సేవ చేసుకుంటూ చేసుకుంటా ఎప్పుడైతే ఈ సెక్యూరిటీ డ్యూటీ స్టార్ట్ అయ్యో ఇంకా వెళ్ళం మానేసి దీనికి వచ్చినాము.
1: అంటే మీరు సెక్యూరిటీ సేవ చేసినప్పుడు స్వామిని ఎంత దగ్గరగా చూడడం అవుతుంది, అట్ ద సేమ్ టైం డ్యూటీలో
2: టైం మాకు మళ్ళీ టెన్షన్స్ కూడా ఉంటాయి. స్వామిని చూడాలని ఉంటుంది, ఇంత దగ్గరకు వచ్చినారు స్వామిని చూడాలి, కాకపోతే డ్యూటీ ముఖ్యం. డ్యూటీ చూస్తే ఇంకా అస్సలు స్వామిని చూడకూడదు, చుట్టూనే చూసుకోవాలి వెనుక సైడ్స్ మొత్తం రౌండ్. అది అందులో ఒక సంతోషము ఉండేది మాకు, తృప్తి ఉండేది, ఒక అన్ని అన్ని విధాలా బాగా అవకాశంగా అదృష్టంగా కూడా భావించినాం మేము.
0: ఎవరినన్నా పిలిచేదానికి కూడా మాకు చెప్పేవాళ్ళు. అట్లా ఇంకా ఒక్కొక్కసారి ప్రసాదాలు ఇచ్చేదానికి అందరినీ గ్రూపులను లైన్లో కూర్చోబెట్టండి చేయండి అని ఇట్లా అన్ని స్వామి కొన్ని కొన్ని చెప్పి మాత్రం చేయించేవాళ్ళు.
3: ఒకసారి అదే డ్యూటీ చేసేటప్పుడు అంటే స్వామి ముందునే కూర్చునేది కాదు, వెనకాల రైట్ ఎండ్ లో ఉంటే కూడా హాల్ కుల్వంత్ల హాల్లో వెనకాల ఉంటే కూడా స్వామికి తెలుసు అనేది ఒకరోజు నాకు చెప్పారు స్వామి. నా ఫోటో ఉండే ఇద్దరిని చెవుల్లో ఫోటో పెట్టుకున్నారు, ఇద్దరిని ఇంటర్వ్యూకి పిలుచుకున్నారా. సో కుల్వంత్ హాల్లో ఎండ్ లో క్యాంటీన్ సైడ్ ఎండ్ లో ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళ చిన్న ఫొటోస్ ఉన్నింది వాళ్ళ ఇయర్ రింగ్స్ లో స్వామిది, అంటే ఫోటో ఉన్నింది అదే ఇయర్ రింగ్స్ లో. వాళ్ళిద్దరిని మళ్ళీ తీసుకొస్తే స్వామి అస్సలు వాళ్ళు ముందున రాలేదు, స్వామి చూడలేదు, బట్ ఇక్కడ కూర్చుంటే కూడా స్వామికి అంత కనిపిస్తుంది, వాళ్ళిద్దరిని పిలుచుకొని రా అనేసి చెప్పారు. అంటే నేను చెక్ చేసేటప్పుడు వాళ్ళని చూశాను, బైచాన్స్ నాకు తెలుసు వాళ్ళ ఇయర్ రింగ్స్ లో స్వామి ఫోటో ఉంది, ఇమీడియట్ గా వెళ్ళి పిలుచుకొని వచ్చా. అలా చాలా తెలుస్తుంది స్వామి డ్యూటీ చేసేటప్పుడు, అంటే ఇలా స్వామికి అన్నీ తెలుసు, స్వామి అందరూ ముందునే కూర్చోవాలి అని ఏం లేదు, బట్ ఆఫ్ కోర్స్ సర్టన్ డిసిప్లిన్ ఫాలో చేయాలి, బ్లాక్స్ అన్ని అందరికీ ఛాన్స్ ఇవ్వాలి అనేసి మేము స్టాఫ్ కి ఒక బ్లాక్, హాస్పిటల్ స్టాఫ్ కి, స్టోర్ స్టాఫ్, వేరే స్టాఫ్, పూల్ సేవ చేసేవాళ్ళు, మళ్ళీ యూనివర్సిటీలో వాళ్ళ హస్బెండ్స్ పనిచేసేవాళ్ళు వాళ్ళకి ఒక బ్లాక్ అవన్నీ చేశాము. బట్ అల్టిమేట్లీ అంతా స్వామి, ఎక్కడ కూర్చుంటే కూడా స్వామికి అన్ని తెలుసు.
1: మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొంటారు, అంత సులభం కాదు. అలాగే వచ్చే జనాల్లోని చాలా మందికి ఇక్కడ డిసిప్లిన్ గాని రూల్స్ రెగ్యులేషన్స్ తెలియవు, అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేస్తున్నారు?
0: వీలైనంత మేము అంటే పేషెన్స్ గా చెప్తూ ఉంటాము. ఒక్కొక్కసారి చెప్పినా కూడా వాళ్ళు వినకపోతే కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది, అట్లా మాట్లాడుతుంటాము చేస్తుంటాము. తర్వాత మళ్ళీ వాళ్లే తెలుసుకుంటారు, తెలుసుకొని వచ్చేసి ఒక్కొక్కసారి సారీ అండి మాకు తెలియలేదు రూల్స్ అని ఒక్కొక్కసారి వచ్చి చెప్తూ ఉంటారు, అట్లా చూస్తుంటారు.
3: అంటే నేనేం నోటీస్ చేశానంటే ఫస్ట్ ఎవరైనా మా మాటలు వినకపోతే మేము వద్దు అని దాంతో స్టార్ట్ చేయకూడదు, ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది లేదండి, ఇది ఈ బ్లాక్ ఇక్కడ కూర్చోకూడదు లేకపోతే ఇక్కడ నిలబడకూడదు ఎందుకు అని ఫస్ట్ వాళ్ళు చెప్తే, వద్దు అని ఫస్ట్ చెప్పేస్తే వాళ్ళు వినరు. ఎందుకు కూర్చోకూడదు, ఇది వీల్చి కూర్చోనే చోట లేకపోతే ఇక్కడ ప్యాసేజ్ ఇది అలా చెప్పి సో ఇక్కడ మీరు నిలబడకూడదు కూర్చోకూడదు అని మేము నెగటివ్ దీంతో స్టార్ట్ చేస్తే వాళ్ళు అసలు వినరు. మేము పాజిటివ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఇక్కడ వద్దు అవన్నీ చెప్తే వాళ్ళు షూర్ గా వింటారు. సో పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళకి ఇస్తే ఫస్ట్ వాళ్ళు మా మాటలు వింటారు. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ అలాగే ఒక్కొక్కసారి విన్నారు, బట్ పాజిటివ్ యాటిట్యూడ్ తో చెప్తే వింటారు.
2: ఇంకా డ్రెస్ కోడ్ ఉంటుంది, కొంతమంది స్లీవ్లెస్, ఇప్పుడు చాలా మటుకు డ్రెస్సెస్ స్లీవ్లెస్ వస్తున్నాయి కదా, చెప్పామంటే వాళ్ళు కొంచెం ఇరిటేట్ అవుతారు. మళ్ళీ దానికోసం మేము మళ్ళీ స్లీవ్ షాల్స్ పెట్టుకుని వాళ్ళకి ఇచ్చి బాధ పెట్టకుండా వాళ్ళని ఇరిటేట్ అవ్వకుండా షాల్స్, ఇంకా కొంతమంది శ్రీకాకుళం వాళ్ళు వస్తారు బ్లౌజ్ కూడా ఉండదు, వాళ్ళకి బ్లౌజెస్ కూడా పెట్టుకున్నాం రెడీగా వాళ్ళకు ఇచ్చి లోపల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము వీలైనంత వాళ్ళకి సహాయం చేస్తూ సేవకు ఇది దర్శనానికి అవకాశం కల్పిస్తా ఉన్నాము. ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లం, రష్యన్స్ వస్తారు వాళ్ళకి క్లోక్ రూమ్ ఫోన్ తీసుకొస్తారు, క్లోక్ రూమ్ ఎక్కడుందో తెలియదు చెప్పాలా. ఇంకా డ్రెస్సెస్ ట్రాన్స్పరెంట్ వేసుకొస్తారు, కొంచెం డ్రెస్ కోడ్లో కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి కదా, అది స్వామి చెప్పింది కాబట్టి. కొన్ని కొన్ని వర్డ్స్ చిన్న చిన్న సెంటెన్సెస్ రష్యన్లో ఒక పేపర్లో రాసుకొని రష్యన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని అడిగి వాళ్ళకి అర్థమయ్యేటట్లు మేము చెప్తే ఇంకా అర్థం అయిపోతుంది అన్నమాట వాళ్ళకి. అలాగా కూడా చేసి కొంచెం మేము ట్రై చేస్తాను అన్నమాట, వచ్చిన డివోటీస్ ని ఇబ్బంది పెట్టకూడదు అనే విధంగా.
1: మరి ఈ దీనికోసం స్వామి స్వయంగా సెక్యూరిటీ గర్ల్స్ చెప్పిన సూచనలు గాని ఏమైనా ఉన్నాయా?
3: అంటే స్వామి ఒకసారి వైట్ ఫీల్డ్ త్రై బృందావన్ లో పిలిచి మాకందరికి చీరలన్నీ ఇచ్చారు. అప్పుడు స్వామి చెప్పారు గట్టిగా మాట్లాడొద్దండి, డివోటీస్ వచ్చిన వాళ్ళు చాలా స్వామితో స్వామికి ప్రేమతో వస్తారు, వాళ్ళకి ఎలా మా ఇంటికి ఎవరైనా వస్తే మేము ఎలా వేరే వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఎవరినైనా ఇంట్లో చూసేకొస్తే చిన్నవాళ్ళు ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారో అలా మీరు రిసీవ్ చేసుకోవాలి, అందుకే చాలా పేషెన్స్ తో చేయాలి, ఇది డ్యూటీ చాలా కష్టమే బట్ ప్రేమతో చేయాలి అని స్వామి చెప్పారు.
1: మరి వాళ్ళు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి స్వామిని చూడాలనే ఆతృతతో గాని ముందు వెళ్లి దర్శనం చేసుకోవాలని దీనికి మిమ్మల్ని కోపగించుకోవడం మీ మీద అరవడం లాంటి చేసినప్పుడు
2: బాగా అరుస్తారు, శాపాలు పెడతారు, ఏమేమో చేస్తారు. కానీ మాకన్నిటికీ స్వామి వెనుక మాకు అర్థమైపోయింది, స్వామి సేవలో ఇన్ని రోజులుండి స్వామి స్పీచెస్ విని అన్ని దానివల్లనే మాకు దానివల్ల కోపం రాదు, మేము ఏమీ అనుకోమన్నమాట, అవన్నీ నార్మల్ గా తీసుకుంటాము, తిట్లుగా గాని కోపంగా గాని భావించుకోము, మా వరకు మేము నవ్వుకుంటూనే ఉంటాము, అంటే వాళ్ళిద్దరు కాదు మేము తప్పుగా తీసుకోమన్నమాట, వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు కదా మమ్మల్ని ఏదో తిట్టడం కాదు అని వాళ్ళని బాగా అర్థం చేసుకునే చేయగలుగుతాన్నాం మేము.
3: ఒక్కసారి స్వామి ముందునే ఒక లేడీ ఇది స్వామిని పట్టుకొని వెళ్ళింది, నేను తన్ని పట్టుకొని లాగితే అప్పుడు కొరికేసింది నా చెయ్యి, స్వామి ముందునే రక్తం కూడా వచ్చింది. స్వామి తను చూసి ఏమి కుక్కలాగా కరుస్తున్నావు అని స్వామి చెప్పేసి ముందుని వెళ్లారు. అంటే చాలాసారి అది కూడా అయింది, స్వామి ఎవరైనా లేస్తే మేము పట్టుకుంటే ఎందుకు వాళ్ళ మాటలు వినట్లేదు అని గట్టిగా కూడా చెప్పారు. మళ్ళీ కొంతమంది ఎవరు లోపల రాకూడదో వాళ్ళని బయట తీసుకొని వెళ్ళి అంటే చూసిన వాళ్ళకి ఏమో వీళ్ళు బయట తీసుకో వెళ్ళిపోతున్నారు, బట్ స్వామికి తెలుసు వాళ్ళు ఏం చేశారు ఎందుకు స్వామి బయట పంపిస్తున్నారు అనేసి, అది మాకు తెలీదు, అది ఆ డివో భక్తుడు స్వామిలో మధ్యలో ఉండే ఇది స్వామి ఎందుకు చెప్తారు మాకు తెలీదు, బట్ స్వామి చాలా మందిని అలా లోపల అలౌ చేయొద్దండి అని. అవన్నీ కొంచెం కష్టమే, మేము అంటే జనం చూసిన వాళ్ళు ఏమో వీళ్ళు చేసేస్తున్నారు, బట్ స్వామి ఏం చెప్తారో అది చేయాలి, బట్ స్వామి అన్నిటికీ చాలా కోఆపరేట్ చేసి వాళ్ళు వాళ్ళు ఏమైనా వినకపోతే వినండి అని చాలా మందికి చెప్పారు స్వామి.
1: అలాగే మరి మీరు వాళ్ళు వినకపోతే గట్టిగా చెప్పాల్సి వస్తుంది, అలా మీరు గట్టిగా చెప్పినప్పుడు అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? అయ్యి ఇక్కడ మనం ఉన్నది స్వామి కోసం, మనం ఆధ్యాత్మికంగా ఇలా ర్యాష్ గా మాట్లాడకూడదు అనిపిస్తుంది, కానీ అలా మాట్లాడితే తప్ప సిచ్యువేషన్ సాల్వ్ చేయలేరు, అలాంటప్పుడు మీ మనోభావం ఎలా ఉంటుంది?
2: మనోభావం అంటే మాకు తెలుసు కదా, ఇంకా మేము వాళ్ళని పర్పస్ గా తిట్టడం లేదు, వాళ్ళ మీద మాకేం కోపం లేదు అనేసి మేమేం పెద్దగా అంటే మా డ్యూటీ మేము చేస్తున్నాం, అంతవరకే ఆలోచిస్తాం. తర్వాత కూడా వాళ్ళని ర్యాష్ గా అంత మాట్లాడే సందర్భాలు అయితే మాకు ఎక్కువ కలగలేదన్నమాట. మేము ఒకరేమైనా చెప్పేటప్పుడు మాకు ఇంకొకరు కూడా మాలాగా సేవ చేసేవాళ్ళు మా కొలీగ్స్ వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళకి నచ్చ చెప్తే ఒక ఇద్దరం చెప్పినామంటే సేమ్ ఇది వాళ్ళు వినేస్తారనమాట. చాలా మటుకు మాకు అంత కోపం వచ్చే సందర్భాలు అయితే లేవు.
1: మరి ఇలా రూల్స్
2: బాగా నచ్చ చెప్తాం వాళ్ళకి, అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అమ్మా ఇవి, మేము మా సొంతంగా పెట్టిన రూల్స్ కాదు, మేము ఫాలో కావాలి కదా, మీరు అర్థం చేసుకోండి అని మోస్ట్లీ వాళ్ళని కన్విన్స్ చేస్తాం. కోపగించుకునే అవకాశాలు అయితే తక్కువే మా సందర్భాలు.
1: ఒక్కసారి మనం అవుట్ ఆఫ్ ద వే వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేయడం గాని అలాగా చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
3: అవుట్ ఆఫ్ వే అంటే మాకు వీలైనంత వరకు వాళ్ళకి ఎంతవరకు మేము హెల్ప్ చేయాలో అంతవరకు చేస్తాం. అంటే గేట్ వరకు చేయాలంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు వాళ్ళకు మరి కొంతమంది ముసలోళ్ళు నడవలేకపోతారు, కొంచెం సేవాదల్ని కొంచెం హెల్ప్ చేసి చేయండి అని చెప్పేసి పంపిస్తాం. మేము హెల్ప్ చేసి దానికి పోతే ఇక్కడ డ్యూటీ మేము మానేయాల్సి వస్తుంది, అందుకే వాళ్ళకి చెప్పేసి కొంచెం అట్లా సహాయం చేసేదానికి కూడా మేము సేవాదల్ని హెల్ప్ చేయడం, లేకపోతే ఇంకెవరన్నా పక్కన ఇంకెవరన్నా ఉంటే ఆ లైన్లో అక్కడ ఎవరన్నా పోయే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పడం చేయడం అట్లా చేస్తాం.
1: అంటే జనరల్ గా లైన్ లో వెళ్ళాలి కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందిని అంటే వాళ్ళ పరిస్థితి అని
3: అంటే చూసి ఇప్పుడు ఏమైనా మ్యారేజ్ బ్లెస్సింగ్స్ కి అలా వస్తారు, మళ్ళీ లేకపోతే ఏదైనా చిన్న పాప బ్లెస్సింగ్స్ తీసుకువస్తారు, అలాంటి ఏదైనా ఇన్విటేషన్స్ ఏమైనా తీసుకొస్తే ముందునే చూసేసి వాళ్ళని ముందున్న పంపిస్తాము.
2: వాళ్ళు కోరుకున్న దగ్గరికి వాళ్ళకు తృప్తి అయిన చోటుకి పంపించి వాళ్ళని సాటిస్ఫై చేస్తాము.
3: కొంతమంది ట్రైన్కి వెళ్ళాలి అంటారు, మేము ఇప్పుడు వెళ్ళాలంటే అట్లాంటి వాళ్ళని కొంచెం చూసేసి పంపిస్తుంటాం. కొంచెం నడవలేని వాళ్ళను మేము ఒకటే ఫస్ట్ టైం వచ్చాము అంటే అప్పుడు కొంచెం వాళ్ళని లైన్లో కొంచెం ముందరికి జాయిన్ చేసి పంపించడం చేస్తాం.
1: మరి అలాగే సెక్యూరిటీ సేవ చేసుకోవడానికి ఎంతో మంది స్వామి స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళు పొందిన అనుభవాలు ఏమైనా అంటే సేవ చేసుకోవడం ద్వారా వాళ్ళు పొందిన అనుభవాలు ఏమైనా చెప్తారా?
3: చాలా మంది ఇక్కడ వస్తారు, వాళ్ళ పిల్లలకి అడ్మిషన్స్ అన్ని దొరుకుతుంది, సేవ చేస్తా వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు పిల్లల్ని చూసేకి, ఫెస్టివల్స్ కన్ని పిల్లలు ఎప్పుడు విజిటింగ్ ఉంటుందో అవన్నీ వస్తారు డ్యూటీ చేస్తారు. దాని తర్వాత ఇంకా కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మ చెప్పారు నువ్వు వెళ్ళి సెక్యూరిటీ డ్యూటీ చేయి నీకు పెళ్లి అవుతుంది, అలా కూడా చాలా మంది వచ్చి చేస్తారు, వాళ్ళకి నిజంగా పెళ్లి సెటిల్ అయిపోతుంది. మళ్ళీ ఎవరికైనా పిల్లలు లేదంటే ఒక ఇద్దరు ముగ్గురు గర్ల్స్ అలా వచ్చారు, అక్క మాకు పిల్లలు లేరు మా అమ్మ చెప్పారు సో డ్యూటీ చేయంటే వాళ్ళకి పిల్లలు పుట్టింది. సో అవన్నీ
2: వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతూ వచ్చినాయి అన్నమాట. వాళ్ళు చెప్పుకుంటారు మాకు ఏమైనా పెళ్లిళ్ళు కానీ ఏవైనా వాళ్ళ కోరికలు ఉంటాయి, జాబ్ కావాలో ట్రాన్స్ఫర్ కావాలో ఏవైనా సరే డ్యూటీ చేసుకున్నాము మాకు ఇట్లా అయింది అని చెప్తూ ఉంటారు.
3: ఇంకొక అమ్మాయికి స్వామి కళ్ళలో వచ్చి తనకి చాలా సీరియస్ గా ఉండింది, స్వామి కళ్ళలో వచ్చి నువ్వు వెళ్ళి డ్యూటీ చేయి నీకు సరిపోతుంది, అంత సీరియస్ కండిషన్ లో కూడా వచ్చి డ్యూటీ చేసింది రికవర్ అయిపోయింది. ఇంకొక ఇప్పుడే రీసెంట్ గా అంటే ఎప్పుడో కాదు స్వామి మహాసమాధి తర్వాత ఈ 1 ఇయర్ లోపల ఒక అమ్మాయికి స్ట్రోక్ అయింది, ఇంట్లో చాలా బాధపడింది, 4-6 అవర్స్ ఏమీ రెస్ట్ ఎవరు రాలేదు హెల్ప్ చేయలేదు, అంత సీరియస్ పేషెంట్ రికవర్ అయింది. ఇప్పుడు స్వామికి కృతజ్ఞత చూపించాలి అనేసి ఆరుసారి డ్యూటీకి వచ్చింది, వచ్చినప్పుడంతా కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అంటే ఒక సైడ్ ఫుల్ పని చేయట్లేదు తనకి, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం మూవ్మెంట్ అంతా వస్తుంది, రెగ్యులర్ గా ఆల్మోస్ట్ 2 మంత్స్ కి ఒకసారి అలా డ్యూటీకి వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది, చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఎవ్రీ టైం కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది తనకి.
1: అంటే ఇలా వచ్చిన వాళ్ళు వారంకో 10 రోజులకు వచ్చి వెళ్ళిపోతారు కానీ ఎప్పటికీ ఇక్కడే ఉండి చేస్తున్న మీరు అంటే ఇప్పుడు స్వామి భౌతికంగా లేనప్పుడు కూడా అదే స్ఫూర్తితో అదే మోటివేషన్ తోటి ఎలా చేయగలుగుతున్నారు?
2: మేము ఇంకా అసలు సేవ చేయకుండా సెక్యూరిటీ డ్యూటీ చేయకుండా మేము ఉండలేమేమో అనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఎక్కడైనా కొడుకుల దగ్గరికి ఎక్కడైనా వెళ్ళినా కూడా ఉండాలనిపించదు, ఏది ఇది రొటీన్ తినడం పడుకోవడం ఇదేనా, ఇది ఒక లైఫా అనిపించేటట్లు అయిపోయిందనమాట. ఎప్పుడెప్పుడు వచ్చేద్దాం పుట్టవర్తికి, ఎప్పుడెప్పుడు జాయిన్ అయిపోదాం డ్యూటీలో, అలాగుంటుంది.
0: మాకు అంటే స్వామి లేరు అన్న ఫీలింగ్ అయితే ఇప్పటికీ లేదండి. మేము గేట్ దగ్గర చేస్తూ ఉంటాం కాబట్టి స్వామి లోపల అక్కడ ఉన్నారు అన్న ఫీలింగే ఉంటుంది, కానీ మాకు ఎప్పుడూ లేదు. ఇంట్లో ఊరికే ఉండాలంటే కూడా ఉండలేము మేము. ఇప్పుడు సర్వీస్ వదిలేసి ఇంట్లో కూర్చొని ఏం చేయాలన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఎప్పటికీ చేయాలని, స్వామి సర్వీస్ చేసుకోవాలనే వచ్చామంత.
3: స్వామి లేదు అంట ఆ ఫీలింగే లేదు. రోజు స్వామి ఎలా అన్ని భజను వేద అన్ని అవుతూ ఉంటుంది, మాకు ఆ ఇది లేదు. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఫెస్టివల్ టైంలో అప్పుడు ఫ్రీగా కొంచెం కూర్చుంటే ప్రోగ్రామ్స్ అయినప్పుడు అప్పుడు కొంచెం స్వామి లేదని అనేసి కళ్ళలో నీరు వస్తుంది. లేకపోతే స్వామి ఎప్పుడు అక్కడే ఉన్నారు, మాకు ఫీలింగ్ అదే స్వామి ఉన్నారు. అండ్ డ్యూటీ చేసేటప్పుడు కూడా కొంతమంది అంటే చిన్నపిల్లలు చాలా ఇన్నోసెంట్, ఒక రెండు మూడు పిల్లలు సమాధి దర్శనంకి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మకు చెప్తున్నారు, అమ్మ చూడు స్వామి కూర్చున్నారు అలా. అంటే వాళ్ళకి కనిపిస్తున్నారు, ఇప్పుడు కూడా స్వామి కనిపిస్తున్నారు. సో అవన్నీ మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది అవన్నీ.
1: మరి స్వామి అంటారు కదా, మీరు నా పని చెయ్యండి, మీ పనులు మీ అన్ని నేను చూసుకుంటాను, అది మీ జీవితంలోని ఎలా నిరూపణ?
3: చాలా నిజమే అది. మా అమ్మ నాన్న ఇద్దరు హెల్త్ చాలా బాగాలేదు. మా నాన్నగారికి 4 డేస్ యాక్చువల్ గా టైం ఇచ్చారు 80లో, చాలా సీరియస్ గా ఉన్నారు. బట్ స్వామి చూసుకున్నారు, ఏమీ లేదు నేను చూసుకుంటాను, ఆపరేషన్ వద్దు ఏమి వద్దు అని విభూతి ఇచ్చారు. ఇంకా నేను సెక్యూరిటీ డ్యూటీ స్టార్ట్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి తెలుసు, ఇద్దరు పట్టుకొని వచ్చేవాళ్ళు మా నాన్నగారిని. ఇప్పుడు మా నాన్నగారు ఒక్కటే దర్శన్ కని వెళ్తున్నారు. అంత ఫుల్ రికవర్ అయ్యారు. అమ్మ కూడా కాళ్ళ నిండు ఆపరేషన్ అయింది, నీ రీప్లేస్మెంట్ అయింది. నెక్స్ట్ డేనే నేను 1 వీక్ లోపల డ్యూటీకి రావాలి అంటే నెక్స్ట్ డే నుంచే నడిచే కూడా స్టార్ట్ చేసేసింది. సో స్వామి అన్ని చూసుకుంటున్నారు. అంటే నేను స్వామి డ్యూటీ చేస్తున్నా, స్వామి మా ఇంట్లో వాళ్ళిద్దరిని చాలా బాగా చూసుకుంటున్నా, ఏమీ ప్రాబ్లం లేకుండా. ఎప్పుడన్నా రాత్రి నాన్నగారికి బాగాలేదంటే పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి, ఎలా చేసేది ఎలా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలా అంటే పొద్దున్న లేస్తే బాగుంటారు. సో డ్యూటీకి మాత్రం టైంలో వెళ్ళి నాకు అదొక్కటే ఇది, డిసిప్లిన్ గా లేట్ వెళ్లకుండా టైంలో అవన్నీ స్వామి ముందు నుంచి చాలా స్వామి చెప్పింది. డిసిప్లిన్ డిసిప్లిన్ అంత అది స్వామి హెల్ప్ చేస్తున్నారు. అది రెగ్యులర్ గా వెళ్లేది స్వామి చూసుకుంటున్నారు. అని
0: ఒకసారి అంటే నేను స్వామి అంటే స్వామికి లెటర్ రాసుకోకుండా ఎట్లా ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అవుతాయి అట్లా ఆ ఫీలింగ్ ఉండేది. కాకపోతే ఇట్లే డ్యూటీ చేస్తా నేను ఊరికే మనసులో అనుకునేదాన్ని, స్వామి మా అబ్బాయికి అంటే వాడిని మా వారేమో ఫారిన్ పంపాలని అనుకున్నారు, నాకు ఇష్టం లేదు, స్వామి చెప్తే పంపిద్దాం అనుకున్నారు. ఇట్లా డ్యూటీ చేస్తూనే స్వామిని ప్రే చేసుకున్నాను, స్వామి అది ఏం చేయాలి అన్నట్టుగా. స్వామి అంటే పోతే మంచిది అనుకుంటేనేమో నన్ను చూడండి, లేకపోతే నన్ను చూడొద్దు అనుకున్నా. అట్లా అనుకుంటే స్వామి దగ్గరికి వచ్చేసి చూసి మంచిది మంచిది అన్నారు. అట్లా అంటే మనం అడగకున్నా స్వామి తనే అన్ని చూసుకుంటున్నారు అనేది ఒకటి బాబు. ఇంకోసారి వీసా వచ్చే ముందర వాడు మా మద్రాసు వెళ్ళాడు వీసా కోసమని, స్వామి వాడు అక్కడ పోవాలంటే మీరే వీసా ఇప్పించాలి అని, ఆ రోజు నాకు మీరు ఖర్చు తీసుకుంటే వాడికి వీసా ఇస్తారు, మీరే ఇప్పించినట్టు అని ఫీలింగ్ ఉంటుంది అనుకున్నా. సరిగ్గా అంతే ఎవరికో విభూతి ఇచ్చేసి నా ఖర్చు తీసుకున్నాను. సరే ఇవల్ల స్వామి చూసుకుంటున్నారు అని ఒక మనసులో అనిపిస్తుంది. మనం అడగకుండా అంటే ఊరికి ప్రే చేసుకుంటే నా స్వామి చూసుకుంటున్నారు.
2: ఇంకా నాకు పేరెంట్స్ ఓల్డ్, వాళ్ళు ఇద్దరు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కాకపోతే నాకు డ్యూటీకి ఆటంకం కలిగేంత ప్రాబ్లమ్స్ అయితే నాకు ఉండటం లేదు. వాళ్ళు ఓకే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ నా మీద ఆధారపడే అవసరం లేకుండా ఉన్నారు. ఆపరేషన్లు అయినా కూడా ఇంకా మళ్ళీ వాళ్ళకి స్ట్రెంగ్త్ ఎట్లా వస్తుందో, డాక్టర్స్ ఆపరేషన్స్ చేసిన వాళ్లే మళ్ళీ నాన్న వరండాలు చూస్తే ఓ ఈయన ఇంకా బాగానే ఉన్నారు, ఆయన పనులు ఆయన చేసి స్కూటర్ కూడా 2-వీలర్ కూడా రైడ్ చేసేంత శక్తిలోనే ఉన్నారనమాట. ఇంకా అంటే నాకు ఏం ఆటంకం లేదు, నేను చెప్పాను బాధ్యతలు ఆటంకాలని. బాధ్యతలు ఇట్లా స్వామి తీసేసి నన్ను ఇట్లా ఫ్రీగా పెట్టేసేసి సేవకు చూసుకుంటున్నారు. సేవకు ఆటంకం కలగకుండా ఇంకా పిల్లలంటే వాళ్ళు సెటిల్ అయిపోయినారు, పెళ్లిళ్ళు అయిపోయినాయి కాబట్టి వాళ్ళది నేను చూసేదేం లేదు. అలాగా నేను స్వామి సేవకి అంకితం అయిపోయేలాగా అవకాశం ఉంది.
1: అన్ని స్వామి సమకూర్చి చేసుకునే భాగ్యం కల్పించారు. మరి ఆఖరిగా ఒక ప్రశ్న అమ్మా, ఇప్పుడు కొత్త తరం స్వామిని చూడని వాళ్లు విద్యార్థులుగా చేరి తర్వాత సేవకు కూడా పాల్గొంటున్నారు వచ్చి, అలాంటి వాళ్లకి సేవ గురించి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి?
3: సజెషన్స్ అంటే ఇక్కడ అంటే వాళ్ళు ఏమేమి చేయాలి అనేది డిసిప్లిన్, అంటే చెక్కింగ్ లో ఎట్లా చేయాలి, మీ అక్కడ కూర్చున్న పబ్లిక్ ని కూర్చోబెట్టేటప్పుడు ఎట్లా చూసుకోవాలి వాళ్ళ చెప్తూ ఉంటాం, చేస్తూ ఉంటారు. అంతే వాళ్ళు మేమేం చెప్తే అది చేస్తూ ఉంటారు.
4: అంటే కొత్త పిల్లలు వాళ్ళు కూడా కొన్ని రోజులు వచ్చి ఇక్కడ ఉంటే, అంటే సెక్యూరిటీ డ్యూటీకి వస్తే బాగుంటుంది. అంటే చాలా మంది వాళ్ళకి తెలీదు ఏమిది అనేసి, సో వాళ్ళు వచ్చి చేస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా ఇది తెలుస్తుంది ఇక్కడ ఏం ఎలా ఉంది. మళ్ళీ
2: అలా వచ్చి చేసి వెళ్లే వాళ్ళు, కొత్త పిల్లలు ఫస్ట్ టైం వస్తే వెళ్ళిపోయేప్పుడు చాలా మంది బాధపడతారు మా దగ్గర, అయ్యో అక్క మాకు వెళ్లాలనే లేదు కానీ వెళ్లాలి, ఎందుకు ఇక్కడే మాకు చాలా బాగుంది సేవ చేసుకుంటుంటే అదొక ఆనందము చెప్పలేము మేము, వెళ్లాలని లేదు లేదు అంటారు, ఏడుపు ఇంకా అంతే, ఏడుపు ఒకటి తక్కువ, అట్లా బాధపడుతూనే వెళ్తారనమాట. మేము మళ్ళీ వీలైనంత తొందరగా వస్తాము, వీలు చేసుకొని వస్తాము, ఇప్పుడైతే వెళ్లాలని లేదు, బాధ అయితే బాధపడతారు, చాలా బాధపడతారు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా.
3: అంటే ఈ గోల్డెన్ జూబ్లీ అంటే స్వామి అంటే కాలేజీ కట్టి 50 ఇయర్స్ అయింది కదా మాకు, అంటే ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ జరుగుతున్నకు చాలా సంతోషంగా స్వామికి ఒక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి.
2: అందులో మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది మాకు, మేము కూడా పార్టిసిపేట్ చేసి ఇంకా వేరే ఎక్కడికో వెళ్ళిపోయే పని అవసరము పడలేదు, ఇక్కడే ఉన్నాము, పాల్గొనే అవకాశం వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకు.
3: అప్పుడు మా అప్పుడు చదివిన ఫ్రెండ్స్ అంతా వస్తారు కదా అని ఒక హ్యాపీ అన్నట్టు,
2: ఒక బంధువుల్ని చూసినట్టు అనిపిస్తుంది, సిస్టర్స్ లాగా, ఓన్ సిస్టర్స్ లాగా, అది ఏదో ఒక ఎగ్జైట్మెంట్, వాళ్ళని చూస్తే భలే సంతోషం అనిపిస్తుంది అప్పట్లో చదివిన వాళ్ళని. ఇప్పుడు ఆ అవకాశం కలుగుతుంది మాకు అందరినీ చూడడానికి.
4: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఓపెన్ అయిన కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నేను బెంగళూరులో చదువుతున్నాను, అప్పుడు 2 మంత్స్ వచ్చి మా నాన్న అమ్మ నాన్నతో ఇక్కడే ఉన్నాం. అప్పుడు స్వామి డివోటీస్ అందరికి ఇది బ్రిక్స్ అవన్నీ కింద నుంచి పైకి తీసుకువెళ్లేకి సేవ ఇచ్చారు స్వామి. నేను కూడా అప్పుడు చేసేది, అప్పుడు అనుకున్నాను స్వామి నేను కూడా ఈ కాలేజ్లో చదవాలి, అంటే ఇంకా 8th స్టాండర్డ్ లో కూడా జాయిన్ అవ్వలేదు, బెంగళూరులో ఉన్నాను, నాకు కూడా ఛాన్స్ దొరకాలి స్వామి, ఇక్కడ అడ్మిషన్ దొరకాలి, నేను ఇక్కడ చదవాలి అని. సరే స్వామి తర్వాత ఇచ్చారు. ఇంకొకటి నేను షేర్ చేసుకోవాలి అనుకున్నా, నా డిగ్రీ అప్లికేషన్ బ్లెస్ చేయించుకొని స్వామికి పంపించాలి అంత అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కి పంపించాలి అనుకుంటే, స్వామి వైట్ ఫీల్డ్ లో వచ్చినప్పుడు నా అప్లికేషన్ తీసుకొని వెళ్ళిపోయారు. నేను స్వామి స్వామి నర్చి స్వామి నా అప్లికేషన్ వాపస్ కావాలి, నాకు అప్లై చేయాలి అంటే స్వామి ఇవ్వలేదు, వినకుండా వెళ్ళిపోయారు, తీసుకువెళ్ళిపోయారు. లోపల కృష్ణన్ అంకుల్ అప్పుడు ఇన్ఛార్జ్ బెంగళూరులో, అంకుల్ వెళ్లి స్వామి ఆ అమ్మాయి ఏడుస్తుంది, ఏమీ తినలేదు, భోజనం చేయలేదు, ఏడుస్తుంది, అప్లికేషన్ ఇవ్వండి స్వామి అంటే స్వామి ఏమి మాట్లాడలేదు. సాయంత్రం 4:30 వరకు ఏడ్చి అక్కడే కూర్చొని ఇది చేశాను, ప్రే చేసుకున్నాను, స్వామి నాకు అడ్మిషన్ దొరకదు ఇక్కడ చదివేకి అని. అప్పుడు 4:30 తర్వాత జస్ట్ దర్శన్ కి సాయంత్రం బయట వచ్చే ముందున స్వామి కృష్ణన్ అంకుల్ ని పిలిచి అప్లికేషన్ ఇచ్చేసి, నువ్వు వెళ్లి చెప్పు, నేను పంపిస్తాను కదా, నేనే అడ్మిషన్ ఇస్తాను, తనకి ఎందుకు అంత బాధ, సరే వెళ్లి విభూతి ప్యాకెట్స్ తో పాటు అప్లికేషన్ వాపస్ పంపించారు. ఇక్కడ అడ్మిషన్ టైంలో అప్పుడు చక్రవర్తి గారు రిజిస్ట్రార్ ఇంటర్వ్యూ లోపల వెళ్తే ఇంకేం అడగలేదు, కే ఉమా లోపల రా, ఎందుకు నీకు స్వామి మీద నమ్మకం లేదా అని అడిగారు. అంటే నాకు భయం వేసింది, ఎందుకు అలా అడుగుతా, చూడు స్వామి చెప్పారు నీకు అడ్మిషన్ ఇవ్వాలి, నేను ఎందుకు ఏడ్చావు, అప్లికేషన్ స్వామి తీసేసుకున్నారు, స్వామినే పంపిస్తారు కదా, అది ఇంకా ఇంకేం అడగలేదు నన్ను ఇంటర్వ్యూలో, సరే నీకు అడ్మిషన్ దొరికింది అనేసి పంపించేశారు. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కాలేజ్ లో చదివి. ఇప్పుడు 50 ఇయర్స్ అయింది ఈ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో. చాలా బాగా అనంతపూర్ లో ప్రోగ్రామ్స్ చాలా బాగా చేశారు పిల్లలు. ఇప్పుడు ఇక్కడ మేము ఇనిషియేటివ్ తీసుకొని మా ప్రోగ్రామ్ బాగా స్వామికి సంతోషంగా ఉండాలి అనేసి ప్రోగ్రామ్ చేసి అందరికీ హ్యాపీనెస్ ఉండాలి. అందరు వచ్చిన కొత్త కొత్త పిల్లలు, రీసెంట్ పాస్డ్ అవుట్ పిల్లలు, మళ్ళీ చాలా సీనియర్ బ్యాచెస్ నుంచి అందరు వస్తున్నారు, వాళ్ళందరికీ స్వామి దగ్గర వచ్చి ఎలా సంతోషం అవుతుందో, వాళ్ళ అమ్మ ఇంటికి ఎలా వస్తారో అలా వచ్చి మేము వాళ్ళని బాగా చూసుకోవాలి. ఇప్పుడు స్వామి ఫిజికల్ గా లేరు, అందుకే మేమందరూ వాళ్ళకి బాగా చూసుకొని వాళ్ళకి చాలా సంతోషం కలిగించాలి అనేసి ఇది ట్రై చేస్తున్నాము. అండ్ మళ్ళీ స్వామికి సంతోషం కలగాలి, ఇది 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. స్వామి ప్రే చేస్తున్నాం, స్వామి బాగా ప్రోగ్రామ్ చాలా బాగా అవ్వాలి అనేసి.
1: మీతో మాట్లాడుతుంటే చాలా బాగుంది, ఇంకా ఇంకా స్వామి విషయాలు వినాలనున్నది. ఇలా వచ్చి మీ అనుభవాల్ని మాతోని మా శ్రోతలందరితోని పంచుకున్నందుకు ధన్యవాదాలండి. సాయిరాం.
2: సాయిరాం.
1: సాయిరాం.
5: ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20, 21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 7వ ఆఖరి భాగంలో అనంతపురం మహిళా కళాశాల పూర్వ విద్యార్థినులు స్వామి దివ్య సన్నిధిలో సెక్యూరిటీ సేవలను అందిస్తూ తమ జీవితాలను ఎలా ధన్యం చేసుకుంటున్నారో విన్నారు. సాయిరాం.
6: గ్రామీణ జనజీవన పునర్నిర్మాణోద్యమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట సాయి యువత సేవలు. 2003 అక్టోబర్ 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి సాయి సేవకులు, ముఖ్యంగా సాయి యోజనులు వేలాది సంఖ్యలో ప్రశాంతిధామని పదసన్నిధికి చేరుకున్నారు. ఇంతకాలం మీరు గ్రామాలకు వెళ్లి తాత్కాలిక సేవలు చేసి వస్తున్నారు. ఇలాంటి తాత్కాలిక సేవల వల్ల గ్రామస్థులకు ఏమీ ప్రయోజనం కలగదు. గ్రామాలలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న శాశ్వత సమస్యలకు పరిష్కారం అందించే సేవల్ని మీరు చేపట్టండి. ఎక్కువ కాలం మనగలిగే గ్రామీణాభివృద్ధి సేవలు, భవిష్యత్తులో సుదీర్ఘకాలం పాటు గ్రామీణులకు ప్రయోజనకరంగా ఉండే సేవలపై మీ దృష్టి కేంద్రీకరించండి అని సెలవిస్తూ తమ అపార కృపను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సంస్థలపై ప్రసరింపజేస్తూ స్వామి ఇంకా ఇలా అన్నారు. ఆ విధంగా దీర్ఘకాల మన్నిక గల శాశ్వత సేవా కార్యక్రమాల్ని మీరు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించడానికి, మీకు అనుకూలం కలగజేయడానికి శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్ట్ పేరిట ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని నేను సంకల్పించాను అనటమే కాదు, తక్షణమే ఆ ట్రస్టు ఏర్పరచడానికి అవసరమయ్యే మూలధనం మొత్తాన్ని చెక్కుగా వ్రాసి సభ్యులకు అందజేశారు ఆదర్శమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఇప్పుడు శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు చేపట్టిన 4 సేవా కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం.
7: ఇందులో మొదటిది శోక భాష్పాల నుంచి ఆనంద భాష్పాల వరకు.
6: అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని చోళేమర్రి గ్రామంలో దీర్ఘకాలంగా కరువు కాటకాలకు గురైన పేదరైతులు తమ వ్యవసాయానికి పెద్ద ఆధారంగా ఉన్న పశువులకు మేత వెయ్యలేక వాటిని కబేళాలకు అప్పగించటం, తమకు తిండికి గడవక అవసరార్థం డబ్బు కోసం తమ పశువులను అయినికాడికి అమ్ముకోవటం అనే ప్రధాన సమస్య తీర్చాలంటే ఏం చెయ్యాలి? శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు సభ్యులు మరియు సాయి యోజన సభ్యులు, అనంతపురం జిల్లా సాయి సంస్థల పెద్దలు, స్థానిక గ్రామ పెద్దలు మొదలైన వారందరితో సుదీర్ఘ చర్చలు జరిగాయి. అలా యోచిస్తున్న వారి దృష్టి చోళేమర్రి గ్రామంలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒకప్పటి చెరువు మీద పడింది. ఆ చెరువులో పశుగ్రాసం పండించాలంటే స్థానిక జిల్లా ప్రభుత్వాధికారుల అనుమతి కావాలి. పైగా ఆ చెరువుపై ఆ పరిసరాల్లోని 5 గ్రామాల వారికి ఉమ్మడి హక్కులున్నాయి. వాటిలో సోళెమరియే అతిపెద్ద గ్రామం. మంచి పనులో జాగు జాప్యం కూడదు అన్న భగవాని ఆదేశానుసారం మనుక్షణం మన సాయి యువకులు అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి వాస్తవ పరిస్థితులు, తమ సేవా లక్ష్యాలను వివరించారు. వారి సేవాస్ఫూర్తికి, భగవానుని దివ్యోద్యమ వైభవానికి ప్రభావితురాలైన కలెక్టర్ భగవానుని సేవా కార్యక్రమానికి తమ సంపూర్ణ అంగీకారం, మద్దత్తు, పూర్తి సంసిద్ధతలను వ్యక్తం చేశారు. ఆమె భగవానుని దివ్యసన్నిధికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. భగవానుడు ఆమెకు ఆంతరంగిక సంభాషణ సౌభాగ్యాన్ని ప్రసాదించారు. ఆమెతో ఇంటర్వ్యూ పూర్తికాగానే తమ గది నుండి బయటకొస్తూ, మంచి పనికి ఆలస్యం పనికిరాదు, మీరు వెంటనే పని ప్రారంభించండి అని శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు వారికి స్వామి ఆదేశించారు. ఇక సాయి యువజన సభ్యుల సేవోత్సాహానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వాడి దృఢ సంకల్పశక్తి, భగవాని అనుగ్రహ బలం, వారు ఆ పరిసర 5 గ్రామాల ప్రజలతో మాట్లాడటం, వారందరి మధ్య సయోధ్య సాధించటం, వారందరికీ ఉమ్మడి క్షేత్ర వ్యవసాయానికి ఉద్యుక్తులు గావించటం, అంతా ఒక కలలోలా జరిగిపోయింది. జిల్లా కలెక్టర్ మేలుజాతి పశుగ్రాస వంగడాల్ని, అనావృష్టిని తట్టుకుని పెరిగే ఆఫ్రికన్ గ్రాస్ సుడాన్ జాతి విత్తనాల్ని, ఆ గ్రామం మంచి పనికి ఆలస్యం పనికిరాదు, మీరు వెంటనే పని ప్రారంభించండి అని శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు వారికి స్వామి ఆదేశించారు. ఇక సాయి

జిల్లా కలెక్టర్ మేలుజాతి పశుగ్రాస వంగడాల్ని, అనావృష్టిని తట్టుకుని పెరిగే ఆఫ్రికన్ గ్రాస్ సుడాన్ జాతి విత్తనాల్ని ఆ గ్రామ సముదాయాల వారికి ఈ ప్రణాళికై పూర్తిగా ఉచితంగా అందజేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలైన లబ్ధిదారులైన గ్రామస్తుల విశ్వాసం చూరగొనటం, వారిలో నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని, కార్యశీలతను, కార్యోన్ముఖతను జాగృతపరచడం సాయి సేవకులకు ఎంతో కష్టతరమైన పని. అయితే అప్పటికే సాయి యువత అక్కడ భజన మండలులు, వైద్య శిబిరాలు నిర్వహించి ఉండటం చేత గ్రామీణుల విశ్వాసం, ఆదరాభిమానులు చూరగొన్నారు. ఆ గ్రామస్తులు సాయి యువత చేసే ప్రేమపూర్వక నిస్వార్థ సేవలను అప్పటికే చూసుకున్నారు. అందుచేత వారిలో ఐక్యమత్యం సాధించడం సులభమైంది. ఆ కారణంగా గ్రామస్తులు ఆ గ్రామాలలోని హరిజనులతో కూడా కలిసి పనిచేయటానికి సిద్ధమయ్యారు. ఈ రోజున కులమత వ్యత్యాసాలకు అతీతంగా ఎలాంటి సంకోచము లేకుండా మానవులంతా ఒకటే అన్న భావంతో హరిజన సోదరులతో చేయి కలిపి, కదం కలిపి పనిచేయటం, అది ఈ కొద్ది కాలంలో సాధ్యమైందంటే అది ఆ అద్భుత దివ్యమూర్తి సాయిబాబా దైవల్నే అంటారు ఆ గ్రామ ప్రజలు. 5 గ్రామాల నుండి 500 మంది రైతులు 150 నాగళ్లతో, 300 పైగా పశువులతో రోజుల తరబడి శ్రమించి ఆ పాత చెరువుని కొత్త వ్యవసాయ క్షేత్రంగా దుక్కిదున్ని తమ పశువులకై పశుగ్రాసం పండించుకోవటానికి ఐకమత్యంతో కలిసిరావటమనే అద్భుత సన్నివేశం అన్యథా సాధ్యమేనా? 2003 నవంబర్ నెలాఖరులో చోళేమరిలో సాయి యువత సభ్యులు అడుగిండిన 2 నెలలకు ఈ సామూహిక వ్యవసాయం ప్రారంభం కాగా 2004 సంవత్సరం మధ్యకాలానికి మేలుజాతి వంగడాల పశుగ్రాసపు పంట 400 ఎకరాల చెరువులో ఏపుగా 5-6 అడుగుల ఎత్తుకు పెరిగి ఆ శ్రమజీవుల అందరి వదనాలలో ఆవేదన స్థానే ఆనందరేఖలను వెలిగించింది. 500 ఎద్దుబండ్లు రాసులుగా పశుగ్రాసం 3 నెలల్లో ఆ గ్రామస్తుల ముంగిళ్లకు చేరింది. "నాకు 3 బండ్ల మేత వచ్చింది" అని ఆనందంతో పొంగిపోయాడు గోవిందప్ప. 2004 జనవరి నెలలో అతడు, అతని సహకర్షకులు చేసిన కొద్ది రోజుల శ్రమ ఫలితం వారినెంతో ఆనందపరిచింది. "ఈ పశుగ్రాసం నాకు బంగారు నిధి వంటిది" అని ఎంతో ఆనందోత్సాహాల పారవశ్యంతో పొంగిపోయాడు మరొక గ్రామవాసి. "ఈ పశుగ్రాసాన్ని నేనెంతో జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటాను. ముందు ముందు కరువు నెలల్లో ఈ గడ్డి నిల్వ నా పశువులను ఆదుకుంటుంది. నా మిగిలిన పశువులను నేను ఇక మీదట అమ్ముకోనవసరం లేదు. అంతేకాదు, ఈ దాణా వల్ల నా పశువులిచ్చే పాలు కూడా నాకు ప్రతిదినం ఎంతో కొంత ఆదాయం తెచ్చిపెడతాయి." 2004 నుండి పలుసార్లు ఈ 5 గ్రామాల రైతులు కలిసిమెలిసి ఎంతో ఆనందోత్సాహాలతో పశుగ్రాసం పండించుకుంటూనే ఉన్నారు. సాయిబాబా మమ్మల్ని రక్షించారు, లేకుంటే మేము జీవనోపాధి కోసం గ్రామం వదిలిపెట్టిపోయేవాళ్లమే. సాయిబాబా తీసుకువచ్చిన ఈ పథకం వల్ల మేమంతా చల్లగా హాయిగా బతుకుతున్నాం అని కృతజ్ఞతతో ఆ 5 గ్రామాల సముదాయంలోని ఒక గ్రామీణుడు తన భావాన్ని వ్యక్తపరిచాడు. "మా ఊరి వాతావరణమే మారిపోయింది. ఈ సాయి యువకులు ప్రవేశించి మా గ్రామస్తులకు జీవనోపాధి చూపించటంతో పాటు మా గ్రామంలో అన్ని వర్గాల మధ్య ఐకమత్యం ఏర్పడి అందరం ఒక్కతాటిపై నడుస్తున్నాం. మేం మళ్లీ ఈ పశుగ్రాసం పంట పండిస్తూనే ఉంటాం" అని అన్నాడు ఆ ఊరి సర్పంచ్. ఈ ప్రణాళిక ద్వారా ఆ గ్రామస్తుల పశువులకు గ్రాసం లభ్యమైంది. ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇంకా ఇలాంటి అనేక ఇతర గ్రామీణ సమస్యలు ప్రశ్నార్థకంగా సాయి యువత ముందు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. భగవాను అనుగ్రహంతో, స్వామి మార్గదర్శకత్వంలో ఒక్కొక్క సమస్యకు పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు సాగుతూనే ఉంది సాయి యువత. చేనేతలో స్వయం ఉపాధికి స్వర్ణ సోపానాలు. చోళేమర్రి గ్రామ సముదాయంలో నల్లూరుకు చెందిన యువకుడు బి రామకృష్ణకు తల్లిదండ్రులు లేరు. తన జీవితం తనే నిర్ణయించుకుందామనే ఉత్సాహంతో 15 ఏళ్లైన నిండకముందే గ్రామాన్ని వదిలిపోయి హిందూపురం పట్టణానికి జీవనోపాధికై వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. అక్కడ ఒక చేనేతకారుని వద్ద సహాయకునిగా పనిచేశాడు. అయితే త్వరలోనే పట్టణ జీవితం తాను ఊహించినట్టుగా సుఖదాయకం కాదని గ్రహించి రామకృష్ణ తన స్వగ్రామానికి తిరిగి వచ్చి చేసేదేమీ లేక రోజుకూలీగా తన ఊర్లో పనిచేయసాగాడు. అలా 2 ఏళ్లుగా రోజుకూలీ చేస్తున్న రామకృష్ణ కలలు, ఆశలు అడియాసలే అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో సాయి యువత సభ్యులు రామకృష్ణను కలిసి అతన్ని హిందూపురంలోని అనంతపురం జిల్లా వృత్తి విద్యా శిక్షణా కేంద్రంలో 2 నెలల పాటు చేనేతలో శిక్షణ పొందమని

0: ప్రోత్సహించారు. ఆ శిక్షణ తర్వాత ప్రభుత్వ సర్టిఫికేట్ కూడా వస్తుందని చెప్పారు. అదే రామకృష్ణ జీవితంలో కీలక మలుపుగా మారింది. రామకృష్ణలాగానే మరో 20 మంది గ్రామీణ యువకులను ఆ వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలో చేర్పించారు సాయి యువత సభ్యులు. అంతేకాదు, శిక్షణ 2 నెలల కాలం పాటు వారందరికీ వసతి, భోజన సదుపాయాలన్నింటినీ శ్రీ సత్యసాయి గ్రామ ట్రస్టు వారే భరించారు. 2 నెలల్లోనే ఆ యువకులంతా స్వయంగా చేనేత మగ్గాలను పెట్టుకుని నడపగల స్థితికి చేరుకున్నారు. ఈలోగా సాయి యువత సోదరులు అనంత గ్రామీణ బ్యాంకు వారిని సంప్రదించారు. స్వయం ఉపాధి కల్పనా పథకం కింద గ్రామీణ యువకులకు రుణ సహాయం అందించాలని బ్యాంకు వారిని కోరారు. అయితే ఈ గ్రామీణ యువకులంతా నిరుపేదలు. వారు బ్యాంకు రుణాలు ఎలా తీర్చగలరు? వారికి ఆస్తులు కూడా ఏమీ లేవు. బ్యాంకు వారిని ఆ గ్రామీణులకు చేతిమగ్గాలు రుణంపై మంజూరు చేయమని ఒప్పించడానికి గ్రామసేవా ట్రస్టు సభ్యులు గ్రామీణ బ్యాంకు చైర్మన్ గారిని ఆ గ్రామానికి తోడుకుని వెళ్లి అక్కడ తాము గ్రామీణుల జీవితాలలో అభివృద్ధికై చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల ఫలితాలను ప్రత్యక్షంగా చూపించారు. సాయి యువజనుల సేవాతత్పరత, లక్ష్యశుద్ధి, నిజాయితీ, త్యాగశీలతలను గుర్తించిన అనంత గ్రామీణ బ్యాంకు చైర్మన్ ఆ 20 మంది గ్రామీణ యువకులకు చేనేత మగ్గాలు సమకూర్చుకోవటానికి 2 లక్షల రూపాయలు రుణం మంజూరు చేయడానికి అంగీకరించారు. శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు వారు ఆ గ్రామీణ యువకుల తరఫున బ్యాంకుకు షూరిటీ ఇచ్చారు. ఇక తర్వాత పరిణామాలన్నీ ఒక చరిత్రే. ఇది నాకు కలలా తోస్తోంది అంటాడు రామకృష్ణ. ఇప్పుడు అతను ఒక చేనేతకారుడు, స్వయం ఉపాధి కలవాడు. ఇంకొక సంవత్సరం కష్టపడితే బ్యాంకు వారి అప్పు తీరిపోతుంది. అప్పుడు ఈ మగ్గం నాకు సొంతం అవుతుంది. సాయి యువత నాలో ఎంతో ఆత్మవిశ్వాసం కలిగించారు. నాలో ఉన్న సృజనాత్మక శక్తికి ప్రోత్సాహమిచ్చి నాలో ఉన్న హస్తకళా నైపుణ్యాన్ని వెలికితీశారు. నేనింకా కష్టపడి పనిచేస్తాను, ఎంతో నాణ్యత గల వస్త్రాలు తయారు చేస్తాను, నా గ్రామాన్ని వదిలి వెళ్లను, నా జీవితానికి ఒక కొత్త అర్థం, పరమార్థం ఇప్పుడు నాకు కనబడుతున్నాయి అంటూ చెమర్చిన కళ్లతో చెప్తున్నాడు రామకృష్ణ. రామకృష్ణ ఒక్కడే కాదు, అతనితో పాటు శిక్షణ పొందిన 20 మంది యువకులు కథలు కూడా ఇలాంటివే. అయితే వీటి వెనక గ్రామసేవా ట్రస్టు సభ్యులు, సాయి యువత సోదరులు పడిన ఆరాటం, చేసిన అదృశ్య కృషి అద్భుతం, అమోఘం. ఎందుకంటే మగ్గం కొనటంతో జీవితం సాగదు కదా. నూలు, రంగులు, ఇతరత్రా వస్తువులు నిరంతరం సప్లై ఉండాలి. తీరా చేసి నేసిన వస్త్రాలకు తగిన కొనుగోలుదారులుండాలి. వాటికి న్యాయమైన ధర లభించాలి. మరి ఇవన్నీ ఆ గ్రామీణ యువకులకు సాధ్యమేనా? ఇది ముందే తెలిసిన మన యువజన సాయి సోదరులు అనంతపురం, ధర్మవరం పట్టణాల్లోని చీరల వ్యాపారాలను కలిసి కొనుగోలు సదుపాయాలను ఏర్పాటు చేశారు. అదృష్టవశాత్తు ఆ వ్యాపారంలో భగవాన్ బాబావారి భక్తులొకరు తటస్థపడి మన గ్రామీణ యువకుల నేత ఉత్పత్తులను కొనడానికి, అంతేకాక వారికి అవసరమయ్యే ముడి పదార్థాలు లాభాపేక్ష లేకుండా అసలు ధరకే సప్లై చేయటానికి సంతోషంగా ముందుకొచ్చాడు. ఈ ఉత్పత్తి అమ్మకాల చరిత్ర పూర్తయింది. ఆ యువకులు నేసిన మొదటి చీరలు కొన్ని ప్రథమంగా యువజన సాయి సోదరులే కొనుక్కున్నారు. ఇది యువ చేనేత కళాకారులు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. వారి చీరలు కూడా చాలా అందంగా, మంచి నాణ్యతతో కూడా ఉన్నాయి. నా తల్లిదండ్రులు జీవించి ఉంటే ఈనాడు నా మొదటి చేనేత వస్త్రాలను వారికి సమర్పించి ఉండేవాణ్ణి. మీరు నా తల్లిదండ్రులు వంటివారు. అందుకే మీకు నా మొదటి చేనేత వస్త్రాలను ప్రేమతో ఇస్తున్నాను. వీటికి మీరు డబ్బు ఇవ్వకూడదు, నేను తీసుకోకూడదు అని ఒక యువకుడు గ్రామసేవా ట్రస్టు సభ్యులొకరికి తన మొదటి ఉత్పత్తులను ప్రేమగా సమర్పించడం వారిలో వచ్చిన ఆలోచన పరిణితికి తార్కాణం. భాష అనే మరొక యువకుడు, నా జీవితాశయం నా స్వంత మగ్గం ఏర్పరచుకోవాలని, అది మీ వల్లే తీరింది, మీ వలనే సాధ్యమైంది, కాబట్టి నా ఈ మొదటి చేనేత చీరను మీరు బహుమతిగా అంగీకరించి నన్ను ఆనందింపచేయండి అని కృతజ్ఞతలు తెలిపాడు. ఆర్థికాభివృద్ధి అవసరమే అయినా అదే ప్రధానం కాదు. అందున శ్రీ సత్యసాయి సేవా ప్రణాళికలో లబ్ధిదారునికి కలిగే భౌతిక పదార్థ లబ్ధి కన్నా అతని వ్యక్తిత్వంలోనే వచ్చే పరివర్తన, సంస్కార పరిణితులే అతని అసలైన లబ్ధి. అతనొక్కడికే కాదు, సమాజానికి కూడా. ఈ మగ్గాలను మాకు ఇప్పించినందుకు మా అప్పు వాయిదాల క్రమంగా తప్పకుండా తీరుస్తాం. మాలో మేమే ఒక సంస్థగా ఏర్పడి ఒకవేళ మాలో ఎవరైనా ఏ పరిస్థితుల్లోనైనా అప్పు వాయిదా సరిగ్గా కట్టలేకపోతే సంస్థ నుండే ఆ వాయిదా చెల్లిస్తాం, మీ నమ్మకాన్ని ఏనాటికి వమ్ము చేయం అని ఎల్లయ్య అనే యువకుడు ఎంతో భావోద్వేగంతో తమ కృతజ్ఞతను శ్రీ సత్యసాయి యువతకు తెలియజేశాడు. నాకు చేతనైన విద్యను వీలైనంతమంది యువజనులకు నేను నేర్పుతాను, వారు కూడా నాలాగే విరక్తితో ఊరు విడిచిపోకూడదు, గ్రామంలోనే సుఖశాంతులతో ఆనందమయ జీవితం గడపాలి అన్నాడు ఈ పథకంలో లబ్ధి పొందిన రామకృష్ణ.
1: ఓం శ్రీ సాయిరాం. పేదలకు గృహ నిర్మాణం, జీవితాల పునర్నిర్మాణం. ప్రభుత్వం కూడా చొరలేని ప్రాంతాలలోకి సాయి సంస్థలు చొచ్చుకుపోగలవు. శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు సభ్యులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో రోడ్డు రవాణా సౌకర్యాలకు కూడా నోచుకొని మారుమూల కుగ్రామాలనేకములను సర్వే చేసి కనీస వసతి కూడా లేని చిన్న పల్లెలను కొన్నిటిని ఎంపిక చేసుకున్నారు. అట్టి గ్రామాలలో ఒకటి ప్రకాశం జిల్లాలోని గుంతపల్లి. గుంతపల్లి గ్రామం మారుమూల విసిరేసినట్లుగా ఉండి సాధారణ జనజీవనముతో ఎట్టి సంబంధం లేకుండా ఉన్నది. ఈ గ్రామమునకు సమీప రోడ్డు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లే దారి రాళ్లూ రప్పలమయమై ఎట్లాంటి వాహనమైనా సరే వళ్ళు బండి హూనమైపోవలసిందే. ఆ గ్రామంలోని ఇళ్లు పూర్తిగా శిథిలమైన పాకలు మాత్రమే. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆ గ్రామాన్ని కనిపెట్టకముందు ఆ గ్రామస్థితి అది. గ్రామ పరిస్థితులను పరిశీలించి ఆ గ్రామస్థులతో స్థానిక అధికారులతో దీర్ఘ చర్చలు జరిపిన అనంతరం గ్రామసేవా ట్రస్టు సభ్యులు ఆ గ్రామంలో నివాసయోగ్య గృహాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వెంటనే సాయి యువత సభ్యులు ప్రకాశం జిల్లా కలెక్టర్ను కలిసి తమ ఉద్దేశ్యాన్ని వారికి తెలియజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారు ప్రభుత్వ పథకాలలో గృహ నిర్మాణ పథకం ఒకటి వివరించారు. అంతేకాదు ఆ యువజనుల సేవా తత్పరత, అంకిత అకుంఠిత దీక్షకు సంతసించి పూర్తి సహాయ సహకారములను అందజేయుటకు ముందుకు వచ్చారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గృహ నిర్మాణ రుణం లభించాలంటే లబ్ధిదారులు తమ వంతు సొమ్మును ముందుగా కట్టి ఇంటిని బేస్మెంట్ వరకు నిర్మించి చూపాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం ఇంటి నిర్మాణం పూర్తి చేయటానికి అవసరమైన మిగిలిన సొమ్మును విడుదల చేస్తుంది. అయితే ఆ గ్రామస్తులెవ్వరూ ఏమాత్రం సొమ్ము కట్టే పరిస్థితిలో లేరు. అందువల్ల ఆ లబ్ధిదారుల తరఫున ముందుగా సొమ్మును శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు వారే చెల్లించే బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్న తరుణంలో ఎంతటి పెద్ద వాణిజ్య సంస్థ అయినా సరే సమాజం పట్ల కొంత బాధ్యత కలిగి ఉండాలనే నైతిక స్ఫూర్తితో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద టెలికాం కంపెనీ నోకియా వారు ఈ పథకంలో శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టుకి పూర్తిగా ఆర్థిక మద్దతును ప్రకటించారు. అవసరమైన నిధులు లభ్యం కాగానే ప్రకాశం జిల్లా సాయి యువత సభ్యులు కార్యరంగంలోకి దిగి మరికొద్ది రోజుల్లోనే అవసరమైన ప్రభుత్వ అనుమతులు సంపాదించగలిగారు. స్థానిక శాసనసభ్యులు కూడా ఎంతగానో సహకరించారు. 3 నెలలపాటు అవిశ్రాంత పరిశ్రమ ఫలితంగా ఆ గ్రామంలో మొదటి దశ 28 గృహాల నిర్మాణం పూర్తి అయినది. 2006 జూన్ 11వ తేదీని ప్రారంభోత్సవ వేడుకకు తగిన రోజుగా నిర్ణయించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సవ వేడుకల్లాగా ఆనందోత్సాహాలతో నిండింది. సాయి సంస్థ కార్యవర్గ సభ్యులు, నోకియా కంపెనీ అధికారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. 3 నెలల్లో ఇంతటి బృహత్తర పరిణామాలను కళ్లారా కాంచిన స్థానిక ఎమ్మెల్యే నూతన గ్రహాలకు ప్రారంభోత్సవం చేస్తూ ఆనందం పట్టలేక ఆ ఊరికి అప్రోచ్ రోడ్డుకు నిధులు మంజూరు అయినవని, త్వరలోనే ఆ ఊరికి రోడ్డు, బస్సుల సౌకర్యం కూడా ఏర్పాటవుతుందని ప్రకటించి తమ ఆనందాన్ని తెలియజేశారు. నూతన గృహప్రవేశాలు చేసే లబ్ధిదారులైన దంపతులందరికీ సాయి సంస్థల వారు నూతన వస్త్రాలను బహుకరించారు. ఆ నూతన దుస్తులు ధరించిన దంపతులు ముందుగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య పాదుకలను నూతన గృహంలో ప్రవేశపెట్టి అనంతరం తాము ఆ ఇళ్లలో ప్రవేశించారు. వారికి స్వామిపై ఏర్పడే ప్రేమ అట్టిది. 3 నెలల క్రితం వారిలో చాలామందికి సాయిబాబా అంటే ఎవరో కూడా తెలీదు. మేము సాయిబాబాను దర్శించలేదు కాని ఇప్పుడు మేము బాబావారిని చూడాలని తపిస్తున్నాము. ఆయన ఎవరో కాని ఇంతమంది యువజనులకు ఇంత సేవాస్ఫూర్తి కలిగించి తమకు ఏమాత్రం పరిచయం లేని ఈ మారుమూల గ్రామంలో మాకోసం ఇన్ని ఇళ్లు కష్టపడి కట్టేలా ప్రభావితం చేయగలిగారంటే ఆయన నిజంగా మహానుభావుడే అయుండాలి. ఈ ఇళ్లన్నీ నిర్మాణం పూర్తికాగానే మేమందరం కలిసి వెళ్లి భగవాన్ బాబావారి దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాం అని వారు అన్నారు. స్వయంగా ప్రభువే దిగివచ్చి పేదలకు కూడు గుడ్డ ఏర్పరిచాడని బైబిల్ గ్రంథంలో చదివాము. కాని ఈరోజు మా జీవితాల్లో ఆ దృశ్యాలు సజీవంగా అనుభవిస్తున్నాం. మీ ప్రేమ అంత గొప్పది అంటున్నారు ఆ గ్రామస్తులలో నూతన గృహ లబ్ధిదారులైన ఒక క్రైస్తవ మహిళ. ప్రస్తుతం సాయి యువత శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు తరఫున గుంతపల్లి గ్రామంలో 2వ దశ 32 గృహాల నిర్మాణం పూర్తి చేయటంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. గురుకుల సేవా మహాయజ్ఞం. గ్రామాలలో తటస్థపడే మరొక దీర్ఘకాలిక సమస్య పిల్లలకు సరైన విద్యా సదుపాయాలు లేకపోవటం. ఇది గమనించిన శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా గల సాయి సేవ సంస్థల వారితో చర్చించి నిరుపేద పిల్లలకు సరైన ప్రాథమిక విద్యనివ్వగలిగే వాతావరణం, పరిస్థితులు, మౌలిక సదుపాయాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఏర్పరచాలని సంకల్పించారు. ఈ పథకంలో భాగంగా శిథిలావస్థలోనున్న సుమారు 100 ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరించటం, వాటిలో చదివే పిల్లలకు అన్ని మౌలిక సదుపాయాలు మన సంస్థల సభ్యులు గ్రామ సేవా ట్రస్టు వారి ద్వారా సమకూర్చాలని నిర్ణయించారు. సంస్థలోని పెద్దలతో చర్చించి కొన్ని ప్రణాళికల నమూనాలు రూపకల్పన చేశారు. అందులో సాయి యువత సభ్యులు చురుకైన పాత్ర వహించారు. గురుకుల సేవాయజ్ఞం పేరిట నిర్వహించిన ఈ ప్రణాళికలో శిథిలావస్థలో ఉన్న భవనాల పునరుద్ధరణ, పిల్లల ఆరోగ్య పారిశుద్ధ్యాలకు అనువైన ఏర్పాట్లు, మరుగుదొడ్ల సదుపాయం, తరగతి గదుల్లో బెంచీలు, కుర్చీల మరమ్మతులు చేయించాలని సంకల్పించారు. పిల్లల వికాస విజ్ఞాన వినోదాల కోసం ఆటవస్తువులు, బొమ్మలు, చార్టులు సమకూర్చాలని, తద్వారా పాఠశాల పిల్లలు మరియు ఉపాధ్యాయులలో ఒక చక్కటి మానసిక విజ్ఞానం, వికాసం, పరిసరాల సంబంధమైన పరిజ్ఞానం పెంపొందించాలని కూడా సంకల్పించారు. ఈ విధంగా రాష్ట్రంలోని 23 జిల్లాలలో మొత్తం 110 పాఠశాలల్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నూతన భవనాల నిర్మాణం, అదనపు తరగతి గదులు నిర్మాణం మొదలగు సదుపాయాలను కల్పించారు. మురుగునీటి కాల్వల పూడికి తీతలు చేయించారు. బోధనా ఉపకరణములైన చార్టులు, బ్లాక్బోర్డులు, మ్యాప్లు సరఫరా చేశారు. వీటిలో భాగంగా 48 పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించి ఇవ్వటం అయింది. పలు స్కూళ్లను ఆయా అధికారులకు అప్పచెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి వారి మనోభావాలను, వృత్తిలో వారి కష్టసుఖాలను, వారి అభిప్రాయాలను స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చించడమైంది. పాఠశాలల మరియు ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకుని వెళ్లి మార్గాలను సూచించటమైంది. 175 మంది ఉపాధ్యాయులను ప్రశాంతి నిలయానికి భగవానుని దర్శనార్థం పర్తియాత్రగా తీసుకుని కూడా వచ్చారు. సాయి యువత పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను నేరుగా కలిసి వారికి సక్రమ విద్యా వ్యవస్థ యొక్క ఆవశ్యకత గురించి వివరించారు. వివిధ పాఠశాలల పిల్లలకు ప్రేమబంధం పేరుతో వారి శరీర శుభ్రతకు కావలసిన టూత్పేస్టు, సబ్బులు మొదలగునవి అన్నీ ఒక కిట్గా తయారు చేసి అందరికీ పంచారు. సాయి సేవా సభ్యులందరూ విద్యార్థులతో ప్రతి ఆదివారం ప్రేమగా కలిసి కథలు చెప్పి వారి మనసులలో స్వచ్ఛమైన ప్రేమబీజాలు నాటుతున్నారు. పల్లెల్లో నిర్లక్ష్యానికి గురైన స్కూళ్లలోని పిల్లల కోసం పట్నంలోని శ్రీ సత్యసాయి విద్యావిహార్ పిల్లలు తమ స్వంత బొమ్మలు, ఆటవస్తువులు, వాడిన పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, దుస్తులు అన్నీ అప్పటికప్పుడే విరాళాలుగా ఇచ్చారు. గురుకుల సేవాయజ్ఞ ప్రణాళికలో సేవా కార్యక్రమాలు చేపట్టిన పాఠశాలలన్నింటిలోనూ బాల వికాస తరగతులు ప్రారంభించి పిల్లలకు మానవతా విలువలను బోధిస్తున్నారు. 2004 గురుకుల సేవాయజ్ఞమును ఆనందప్రదంగా నిర్వహించుకుని దసరా సమయానికి ప్రశాంతి నిలయానికి భగవానుని దివ్య సన్నిధిలో రాష్ట్రమందలి 8,000 యువజనులు సమావేశమై లక్షల లక్ష్యాల అనే నృత్య సంగీత రూపకాన్ని ప్రదర్శించి భగవానిన్ ఆశీస్సులు దండిగా అందుకున్నారు. రాజు ఒక సాయి యువజన సభ్యుడు. అతనొకనాడు పళ్లబజారులో పళ్ళు బేరం చేస్తున్నాడు. అతని తెల్ల దుస్తులు చూసి ఆ పండ్లు అమ్మే వ్యక్తి, "మీరు సాయిబాబా వాళ్లా సార్?" అని అడిగాడు. "అవును" అన్న రాజుతో ఆ పండ్లు అమ్మే వ్యక్తి, "సార్, ఈ బుట్టలోని మొత్తం పళ్లన్నీ ఫ్రీగా మీరే తీసేసుకోండి, నాకు ఒక్క పైసా కూడా వద్దు" అన్నాడు. విషయం అర్థం కాని రాజు అతనిని కారణం అడగగా, "సార్, మా గ్రామంలో మీ సాయిబాబా వాళ్లు కొత్త స్కూలు కట్టించిచ్చారు. అందువల్ల నా పిల్లలు ఆ స్కూల్లో చదువుకుంటున్నారు. అంతటి గొప్ప సేవ చేసిన మీ నుండి నేను డబ్బు ఎలా తీసుకోను?" అని సజల నేత్రాలతో ప్రేమ తొణికిసలాడే కంఠం జీరపోగా చెప్పాడు. "ఆహా, ఎంతటి మధురమైనవి ఈ పండ్లు! గురుకుల సేవాయజ్ఞానికి నిజమైన ఫలములు ఈ ప్రేమాభిమానములే కదా" అని ఆశ్చర్యచకితుడైనాడు ఆ సాయి యువకుడు రాజు.
0: విశాఖపట్నం మెంటల్ ఆసుపత్రిలో సాయి యువత చేపట్టి నిర్వహిస్తున్న విశిష్టమైన సేవలు. స్వామి అనుగ్రహంతో 10 సంవత్సరాల నుండి సాయి యువత చేపట్టిన అద్భుతమైన సేవలతో రోగులే కాకుండా హాస్పిటల్ యాజమాన్యం మరియు రోగుల బంధువులచే కూడా ప్రశంసలు పొందింది. సహజంగా ప్రజలు మెంటల్ ఆసుపత్రి అంటే పిచ్చివాళ్ల ఆసుపత్రి అంటారు. నిజానికి ఈ రోగులందరూ సమాజం నుండి, కుటుంబం నుండి సరైన ఆదరణ ఆప్యాయతలు లేక నిర్లక్ష్యంతో మానసిక వికలాంగులుగా తయారు కాబడ్డవారు మాత్రమే. కొందరు పళ్ళు, తినుబండారాలు ఇచ్చి సేవ చేశామని తృప్తిపడతారు. కాని సాయి యువత నిర్మాణాత్మకమైన సేవను చేయాలని సంకల్పించారు. ఎవ్వరూ ఏ విధమైన సహాయం చేయలేని దీనమైన స్థితిలో ఉన్నారని మన సాయి యువత గుర్తించి వారికి ఆరోగ్యమైన వాతావరణంలో వారి స్వంత అవసరాలను తీర్చడానికై నడుం కట్టారు. 10 సంవత్సరాల క్రితం సేవ మొదలుపెట్టినప్పుడు ఆసుపత్రికి సరైన నిధులు లేవు. దానివల్ల వారికి మంచి ఆహారం ఉండేది కాదు. వార్డులు కూడా చాలా అపరిశుభ్రంగా ఉండేవి. మొట్టమొదట సాయి యువత రోగులపై దృష్టి సారించి వారికి ప్రతివారం శుభ్రంగా తలస్నానం చేయించడం, తలదొవ్వడం చేసేవారు. ప్రత్యేకంగా మహిళా యువత స్త్రీరోగులకు తల్లో పేలితీసి దువ్వి శుభ్రంగా వస్త్రధారణ కూడా చేయించేవారు. వారి బట్టలు ఉతికి ఆరవేసేవారు. పాత్రలు కడగడం లాంటివి చేసేవారు. చర్మవ్యాధులు ఉన్నవారికి ఆయింట్మెంట్లు పూసి రోగులను పరిశుభ్రంగా ఉంచేవారు. నెమ్మదిగా సాయి యువత భజనలు నేర్పించి వారిచే పాడించేవారు. వారికి భజనలపై ఆసక్తి పెరిగింది. ఈ విధమైన నిస్వార్థ ప్రేమపూర్వక సేవ వలన సాయి యువత వారి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఇదే కాకుండా వర్షాకాలంలో మొక్కలు నాటడం వంటి తోట పనులను వారితో కలిసి చేసేవారు. వారికి సాయి యువత మంచి ఆహారాన్నిచ్చేవారు. పండగ దినాల్లో ప్రత్యేకమైనటువంటి పిండి వంటలు చేయించి వారికి పంచేవారు. వీటన్నింటినీ మించి సాయి యువత వారికి ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలను అందించారు. ఇప్పుడు మనం ఒక రోగి అనుభవాన్ని తెలుసుకుందాం. ఆయన పేరు ఆలూరి నాగేంద్రరాజు. వయస్సు 25 సంవత్సరాలు. ఆయన ఈ విధంగా తన అనుభవాన్ని వివరిస్తున్నారు. "సాయి యువత నన్ను ప్రతి ఆదివారం కలిసేవారు. వారు మాకు స్నానం చేయించి మంచి రుచికరమైన ఆహారం ఇవ్వటం కాకుండా మా బట్టలు ఉతికేవారు. వారు మాతో పాటు భజనలు పాడేవాళ్లు. వారితో కలిసి పాడటం నాకు చాలా సంతోషంగా ఉండేది. రోజూ 1 గంట భజన చేస్తే బావుండేదని అనిపించేది. సాయి యువత మాతో ప్రేమగా, ఆదరణతో మాట్లాడటం, మమ్మల్ని ఆదరంగా చూడటం వల్ల నా హృదయం శాంతంగా, తేలిగ్గా ఉండి మంచి నిద్ర పట్టేది. వారితో కలిసి భజన చేయటం వల్ల, వారితో మాట్లాడటం మూలాన నాకు స్వంత అన్నదమ్ముల్లాగా ప్రేమ, ఆప్యాయత కలిగేవి. అప్పుడు నాకు ఉద్వేగంతో కూడిన సంతోషం కలిగి ఈ బాధ నుండి నేను తొందరగా విముక్తుణ్ణి అవుతాననే నమ్మకం కలిగింది. ఇక్కడి నుండి వెళ్లిన తర్వాత నేను MBA పూర్తి చేస్తాను. నేను ఇంట్లో భజన చేయడమే కాకుండా ఎక్కడైతే పూర్తి సహకారం, అవకాశం వస్తుందో అక్కడ భజనలు నిర్వహిస్తాను. ఈ సంతోషాన్నంతా నాకందించిన సాయిబాబాను చూడటానికి పుట్టపర్తి వెళ్తాను. నా వెంట నా తల్లిదండ్రులు కూడా రమ్మంటాను." శ్రీమతి రమణమ్మ అనుభవం. ఈమె వయస్సు 45 సంవత్సరాలు. "నా భర్త తాగుబోతు. ఆయన నన్ను ఎప్పుడూ సరిగ్గా చూసేవారు కాదు. దానివల్ల నాకు మానసికంగా బాగులేకపోవటం వల్ల ఆయనే నన్నిక్కడ చేర్పించారు. ఆయన ఎప్పుడూ నన్ను చూడటానికి రాలేదు. ఆయనే కాదు, నా తల్లిదండ్రులు కూడా రాలేదు. అందరూ నన్ను ఒంటరిగా వదిలేశారు. అప్పుడు సాయియోత, అమ్మా, భగవంతుని నమ్మి ప్రార్థన చెయ్యి, గుండె చేజార్చుకోకు అని ఓదార్చారు. మీరు చెప్పింది నిజం. మీ సత్యసాయి భక్తులే నా పిల్లలు. వారు ప్రతివారం నా ఆరోగ్యం గురించి ఎలా ఉన్నారో తెలుసుకునేవారు. దానివల్లనే నేనిలా ఉన్నాను. ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పి నన్ను బాగా చూడమని చెప్పండి. ఈ సహాయం నాకు చెయ్యండి అని అర్థిస్తుంది. నమస్కారం సార్. సాయిబాబా చాలా గొప్పవారు. ఆయన నామాన్నే జపిస్తాను. ఆయన ఒక్కరే నన్ను రక్షించగలరు. మన సాయి యువత ఈ మెంటల్ హాస్పిటల్లో చేసిన ఇలాంటి సేవలకు రోగులే కాకుండా ఆసుపత్రి సిబ్బంది కూడా స్పందించారు. నర్సు శ్రీమతి తెరేసా అభిప్రాయం. 6 సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో నేను నర్సుగా పనిచేస్తున్నాను. నేను చేరినప్పటి నుంచి సాయి యువత చాలా ఇష్టంతో సేవలు చేస్తున్నారని నాకు తెలుసు. వారు ప్రతి ఆదివారం రోగులకు సబ్బులు, బిస్కట్లు, ఆహార పదార్థాలు, పళ్ళాలు, కొబ్బరి నూనె, గోళ్లకత్తెర, దువ్వెన్లు తెచ్చేవారు. రోగులకు స్నానం చేయించి చర్మవ్యాధి ఉన్నవారికి ఆయింట్మెంట్లు పూసేవారు. అవసరమైనప్పుడు రోగుల గోళ్లను కత్తిరించేవారు. తలకి నూనె రాయటమే కాకుండా వారికి రుచికరమైన ఆహారం కూడా, ఉదాహరణకి పులిహార, పులావ్, పెరుగన్ను తెచ్చి ఇచ్చేవారు. వారు రోగులతో కలిసి భజన చేయటమే కాకుండా బాబా ఫోటోలు, విభూతి పంచేవారు. అంతేకాకుండా అవసరమైనప్పుడు మాక్కూడా వార్డ్లు, మరుగుదొడ్లు శుభ్రం చేయటంలో సహాయం చేసేవారు. సాయి యువత వారితో కలిసి భజనలు చేసినప్పుడు వారు ఎంతో సంతోషపడేవారు. నేను నా హృదయపూర్వకంగానే చెప్తున్నాను, సాయి యువత చేసిన సేవ చాలా గొప్పది, ఎంతో అత్యున్నతమైనది. రోగులు కూడా వారితో కలిసి భజన చేయటానికి ఉత్సాహంగా, సంతోషంగా వెళ్లేవారు. యువత వెళ్లిన తర్వాత సాయిబాబాలు మళ్లీ రేపు వస్తారా అని మరీ మరీ అడిగేవారు. సాయి యువత వలన రోగులు చాలా లబ్ధి పొందారు. కొన్ని కేసుల్లో వీరి వల్ల రోగులకు తొందరగా నయం అయ్యేది. కొందరు బాగై వారి ఇంటికి వెళ్లటానికి బంధువుల కోసం ఎదురు చూసేవారు. కాని కొన్ని కేసుల్లో వారి బంధువులు తీసుకువెళ్లటానికి రానప్పుడు వారు చాలా బాధతో ఎదురుచూసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయి యువత వారిని డిశ్చార్జ్ చేయించి ప్రత్యేకమైన శ్రద్ధతో వారి స్వస్థానానికి చేర్చేవారు. వారిని జాగ్రత్తగా వారి బంధువులకి సొంత ఖర్చులు భరించి అప్పచెప్పేవారు. ఇది హృదయాన్ని కదిలించే సంఘటన. డాక్టర్ భాగ్యరావు గారి అభిప్రాయం. గత 7 సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో నేను డాక్టర్గా పనిచేస్తున్నాను. సాయి యువత చేసిన సేవ వల్ల రోగులు చాలా సంతోషంగా ఉన్నారు. వారు చేసిన సేవా ఫలితం చాలా బాగుంది. ఇంత గొప్ప సేవ చేయటం ఆశ్చర్యకరమైన విషయం. ఇది చూసి జీతం కోసం పనిచేసే మాకు ఇంకా బాగా సేవ చేయాలనే ఆలోచన, మార్పు వచ్చాయి. రోగులు మేం పనికిరానివారమనే అభిప్రాయం కలిగి ఉండేవారు. ఇప్పుడు ఆ అభిప్రాయం పోయి దానిస్థానే మా గురించి కూడా ఆలోచించేవారు ఉన్నారనే భావంతో సంతోషంగా ఉన్నారు. ఇది చాలా గొప్ప మార్పు. మామూలుగా సేవంటే మనకు తోచింది ఇవ్వటం, చేయటం. ఇలా కాకుండా సాయి యువత రోగుల అవసరాలను గుర్తించి, ఏవేవి అవసరమో గమనించి అలాంటి సేవ వారికి అందించడం వల్ల రోగులే కాకుండా సాయి యువత కూడా ఆనందాన్ని పొందారు. ఇదే శ్రీ సత్యసాయి సేవలో ఉన్న గొప్పతనం. విశాఖ శ్రీ సత్యసాయి యువత అసమాన సేవానిరతి. విజయనగరం జిల్లా బాణాది గ్రామంలో విశాఖపట్నం శ్రీ సత్యసాయి యువత 1997 నుండి గ్రామసేవ ప్రారంభించారు. వారు ప్రతి ఆదివారం గ్రామసేవా కార్యక్రమాలు, నగర సంకీర్తన, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేవారు. ప్రథమ ప్రపంచ యువజన మహాసభల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ సందేశంలో తాత్కాలికంగా లాభించే సేవలకన్నా గ్రామ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే సేవలు చేపట్టాలని పేర్కొన్నారు. బాబావారి ఈ మహత్తర సందేశాన్ని ఆచరణలో పెట్టడానికి శ్రీ సత్యసాయి యువత కంకణబద్ధులయ్యారు. బాణాది గ్రామంలో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యకు పరిష్కారం చూపించాలనుకున్నారు. మంచినీటి బావిని తవ్వించాలని శ్రీ సత్యసాయి యువత నిర్ణయించుకుని స్వామివారి ఆశీస్సుల కోసం ఆ ప్రతిపాదనతో ప్రశాంతి నిలయం వచ్చారు. ఆ గ్రామంలోని నీటిలో ఫ్లోరైడ్ శాతం చాలా ఎక్కువ అని చెప్పి స్వామి వారితో, మీరు బావి తవ్వించండి, మంచినీరు తప్పక లభిస్తుంది అని చెప్పారు. ఆ గ్రామ ప్రజలు లాభం లేదని చెప్పినా సాయి యువత స్వామి ఆశీస్సులతో తమ పని మొదలుపెట్టారు. స్వామి ఆదేశానుసారం సాయి గాయత్రి పారాయణం చేసి సాయినామస్మరణం చేస్తూ బోర్వెల్ తవ్వించారు. ప్రత్యక్ష సత్యాలైన స్వామి పలుకులు వృధాగా పోతాయా? ఈ బావిలోని నీరు విశాఖ కింగ్జార్జి ఆసుపత్రిలో ప్రయోగశాలకు పరీక్షకు పంపించారు. అంతకుముందు ఆ గ్రామంలో ఫ్లోరైడ్ 3% ఉండగా స్వామి ఆదేశానుసారం తవ్వించిన బావిలో కేవలం 0.2% మాత్రమే ఫ్లోరైడ్ ఉండి అందరికీ తాగటానికి ఈ నీరు ఉపయుక్తంగా మారింది. ఆ నీరు ఆ ప్రజలు తాగవచ్చని అందరూ దిగ్భ్రాంతి చెందే విధంగా ప్రయోగ ఫలితం వచ్చింది. స్వామివారి ఈ దివ్య లీలను ఆ గ్రామ ప్రజలు ఒక దివ్యగాథగా చెప్పుకుంటూ ఉంటారు. శ్రీ సత్యసాయి యువత బాణాది గ్రామంలో ఆ బావి నీటిని నిల్వ చేసే ట్యాంకును కూడా నిర్మించి కొడాయిల ద్వారా నీరందిస్తున్నారు. గ్రామీణ సేవా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సేవా కేంద్రం సుమారు 30 మంది అనాథ బాలలకు అనాథ శరణాలయంగా నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి యువత కలిగించిన స్ఫూర్తితో ఆ గ్రామస్తులు కూడా ఈ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. నిరుద్యోగ యువతకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ. భాగ్యనగర సాయి యువత సభ్యులు పట్టణంలో ఉన్న నిరుపేద నిరుద్యోగ యువతకు చేయూతనివ్వాలన్న ఆసక్తితో వారి ఉద్యోగ వేళల తర్వాత నగరంలోని బిజినెస్ సెంటర్స్, కంపెనీస్లను సందర్శిస్తూ 3 నెలలపాటు ప్రాథమిక పరిశీలనలు జరిపారు. 10వ తరగతి, ఇంటరు, డిగ్రీ పాస్ కాలేక చదువులు మధ్యలో వదిలేసి ఏ విధంగా బతకాలో తెలియకుండా తిరుగుతున్న వారికి కంప్యూటర్లో శిక్షణ ఇవ్వగలిగితే వారికి వారి జీవితానికి ఉపాధిని అందించగలమన్న అభిప్రాయాన్ని యువ సభ్యులందరూ వ్యక్తపరిచారు. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రమైన హైదరాబాద్లో ఇలాంటి కార్యక్రమాన్ని మన సాయి సంస్థ ద్వారా నిర్వహించాలని అందరూ భావించారు. సేవలలో జీవితాలను సార్థకం చేసుకోవాలన్న స్వామి మాటలు మనసులో మంత్రాలుగా పనిచేస్తుంటే యువకులందరూ ఈ కార్యక్రమానికి యంత్రాలుగా పనిచేశారు. ఇలాంటి సరికొత్త కార్యక్రమానికి శివం పవిత్ర ప్రాంగణాన్నే వేదికగా చేసుకోగలిగారు. నగరంలోని చాలా కోడళ్లలో బ్యానర్స్ కట్టారు. ప్రతి పత్రికలో ప్రకటనలు ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలలో ప్రత్యేకంగా తయారు చేసిన పోస్టర్స్ ప్రకటించారు. ఈమెయిల్ ద్వారా సర్కులర్ పంపించారు. కేవలం 48 గంటలలో సుమారు 400 మంది నిరుద్యోగ యువకులు ఈ కంప్యూటర్ కోర్సులో చేరేందుకై పేర్లను నమోదు చేసుకున్నారు. సాయి సంస్థలు చేపట్టిన ఇట్టి మహత్కార్యాన్ని గురించిన విషయం తెలిసి స్ఫూర్తి చెందిన ప్రఖ్యాత జీఈ మరియు నోకియా సంస్థల వారు ముందుకొచ్చి ఈ సేవకై కావాల్సిన కంప్యూటర్సు మరియు ఫర్నిచర్ ఉచితంగా అందించారు. దానితో రాత్రికి రాత్రి శివం భజన మందిరం మేడపై ఉన్న హాల్ కంప్యూటర్ ల్యాబ్గా మారిపోయింది. ఇంకా కంప్యూటర్స్ కావాలన్న ఒక్క మాటను తీసుకుని మన యువకులు వారి ఇళ్లలో సౌలభ్యం నిమిత్తమై వాడుకుంటున్న కంప్యూటర్స్ను కూడా తెచ్చి శివంలో పెట్టారు. నగరంలో ప్రఖ్యాత సంస్థలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న ఎంతోమంది సోదరులు వారి ఉద్యోగ సమయం తర్వాత పూర్తి సమయాన్ని ఈ సేవలో వినియోగించేందుకై ముందుకొచ్చారు. మనం వారికి నిజంగా అందించాల్సింది జీవితంలో ఉన్నత విలువలే కదా అన్న ఆలోచనతో ఉత్తమ విలువలతో కూడిన ఉన్నత జీవితాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 400 మంది ఉత్సాహంగా ముందుకొచ్చినా నిజంగా అవసరమున్న అత్యంత నిరుపేద యువకులను ఎన్నిక చేసేందుకై కొంత శ్రమపడాల్సి వచ్చింది. 3 రోజులపాటు 400 మంది ఔత్సాహిక విద్యార్థులతో శివం కళకళలాడింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ యువకులు ఎంతో కుతూహలంగా వచ్చిచేరారు. ఉపోద్ఘాతంగా కొంత బోధన చేసి సర్వీసింగ్ టెస్ట్ ఏర్పాటు చేసి అందులో ఉత్తీర్ణత పొందిన మొత్తం 60 మందిని ఈ డిప్లొమాలో చేర్చుకున్నారు. ఇందులో 1 ముగ్గురు మూగ చెవిటి పిల్లలు కూడా ఉండటం, వారికి మన సేవల ద్వారా కొంతైనా ప్రయోజనం చేకూరుతూ ఉండటం వారికెంతో మహదానందం కలిగించింది. ఇలా మొదలైన ఉచిత కంప్యూటర్ శిక్షణా తరగతులు అప్రతిహతంగా 54 రోజులపాటు రోజుకు 12 గంటలపాటు జరిగాయి. ఇదో మహాయజ్ఞంగా ఎంచి ఎందరో సోదరులు, సేవాదళ సభ్యులు తమవంతుగా సేవలందించారు. ఒక సోదరుడు కంప్యూటర్ ల్యాబ్ కావలసిన ఎయిర్ కండిషన్స్ చేశాడు. 3 సోదరులు 60 రోజులపాటు శివంలోనే ఉండి ల్యాబ్కు రక్షకులుగా ఉండిపోయారు. ఉద్యోగాలు చేస్తున్నవారు సాయం సమయాలలో 3 గంటలపాటు విద్యార్థులకు స్వామివారి సూచనలను అనుసరించి మానవతా విలువల గురించి బోధించేవారు. కొద్దిమంది పిల్లలు ఇంట్లో పనిచేసుకుని చదువుకుంటూ తీరిక వేళల్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ విద్యార్థులకు వారికి ప్రాక్టికల్ క్లాసుల్లో చేదోడువాదోడుగా ఉండేవారు. కంప్యూటర్స్లో సమస్యలొస్తే వెంటనే వాటిని బాగుచేయటానికి కొంతమంది సోదరులు సిద్ధంగా ఉండేవారు. శివంలో డ్యూటీలో ఉన్న సేవాదళ సభ్యులు తాను క్రమశిక్షణతో ఈ కొత్త విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచేవారు. శివమంటే కేవలం ఆలయమన్న భావనలో ఉన్న వందలాది మందికి ఇది జీవితాలను ఉద్ధరించే దేవాలయంలా తోచింది. కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, సాయి సంస్థల విశేషాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మొదలైన అంశాల మీద నిపుణులైన మన సోదరులే విద్యార్థులతో సంభాషించేవారు. చూస్తుండగానే 60 రోజులు గడిచిపోయాయి. 2006 జూన్ 25 ఆదివారం నాడు శివంలో ఈ కోర్సులలో పాల్గొన్న విద్యార్థులందరికీ డిప్లొమా అందించగలిగారు. వారు సత్యసాయి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పకపోయినా ప్రతి విద్యార్థి నోట సాయిరామన్నమాటే, ప్రతి విద్యార్థి మాటల్లో స్వామివారి పట్ల కృతజ్ఞతాభావమే, ప్రతి విద్యార్థి కళ్లల్లో అలౌకికమైన ఆనందమే వెల్లివిరిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్న ఫస్ట్ ఇండియన్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ప్రేరణ చెంది సుమారు 12 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి మొదటి దశలో 5 మందికి ఉద్యోగాలిచ్చారు. చురుకైన మరో 10 మంది నిరుద్యోగులకు మన సోదరులు ఉద్యోగాలిప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ సెరిమనీకి నగరంలోని అన్ని సాయి కేంద్రాల పెద్దలు ఇచ్చేశారు. యువకులందరూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా వీక్షించారు. ఎందరో పెద్దలు ఈ కార్యక్రమంలో భాగం వహించి అందర్నీ ఉత్సాహపరిచారు. విద్యార్థుల తల్లిదండ్రులు శ్రేయోభిలాషులతో శివం ప్రాంగణం నిండిపోయింది. అందరికీ ప్రేమతో విందుభోజనం అందించారు మన సేవాదళ సభ్యులు.
2: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సాయి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమం. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు 1995 నుండి నిస్వార్థంగా ప్రేమతో అంకితభావంతో నిరంతరం పుట్టపర్తి పరిసర గ్రామాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం అప్పట్నుంచి సేవను కొనసాగిస్తున్న విద్యార్థులలో ఒకరు వారి అనుభవ మాలికలను వివరిస్తున్నారు. ఇందులో ఆ పల్లె ప్రజలెలా లబ్ధిని పొందారో, ఆ సేవలలో శ్రీ స్వామివారి అంతర్యామిత్వం మరియు సాక్షీభూత స్థితులను కూడా మనకు మనసులు పులకించేటట్లు వివరిస్తారు.
1: విలక్షణమైన సేవా కార్యక్రమాలు. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య భవ్య పాదపద్మాలకు ప్రేమపూర్వకంగా నమస్కరిస్తున్నాను. స్వామి విద్యార్థులు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం కలిగిన వారిలో నేను ఒకడిని. మేము చేపట్టిన అటువంటి కొన్ని కార్యక్రమాల వివరాలు ఇప్పుడు మీకు ఉదహరిస్తాను. చిత్రావతి నది ఆవలి తీరంలో పుట్టపర్తికి, మన నక్షత్రశాలకు అతి సమీపంగా ఉన్న కోవెలగుట్ట పల్లెలో మా కార్యక్రమాలకు పోయే ముందు స్వామి ఎన్నో సమావేశాలలో చేసిన కొన్ని అమోఘ సూచనలు మనసున ఉంచుకుని వెళ్లాము. మనమేదో బీదవారికి సాయం చేస్తున్నామనే సానుభూతి భావంతో అక్కడికి వెళ్లకండి. ప్రేమతో వారిని చేరి మీ సేవలను వారు ఆమోదించేటట్లు మీరు ఎట్టి ఆధిక్యభావాన్ని చూపకుండా వారు మీతో సహకరించేటట్లు వారికి నైపుణ్యాలను, వనరులను సృష్టించే కార్యక్రమాలను చిత్తశుద్ధితో చేయండి అని ఆజ్ఞాపించారు. 150 కుటుంబాలు కల ఆ చిన్న పల్లెలో మా కార్యక్రమాలకు స్వామి అనుగ్రహంతో శ్రీకారం చుట్టాము. మొదట బడిపిల్లలను ఒకచోట చేర్చి స్వామి స్వయంగా వ్రాసి పాడిన భజనలను పాడటం నేర్పాము. శుభ్రతను గురించి బోధించి వారికి ఆహార పానీయాలను అందించి అలరించాము. ఇలా వదలకుండా క్రమంగా చేయటం వల్ల ఎంతో మార్పు వారిలో మేము గమనించాము. పెద్దలను చేరి పరిసరాల శుభ్రతను గురించి చైతన్యపరిచి, కంపోస్ట్ ఎరువులను ఎలా తయారు చేయాలో వారికి నేర్పించి, వారికి మా సహకారాన్ని క్రమంగా నిరంతరాయంగా అందించాము. అందువల్ల వారు చాలా ఆనందించారు. ఆ ఆనందం, వారి అభివృద్ధి మాకెంతో తృప్తిని కలిగించాయి. ఇంతేగాక కొవ్వొత్తుల తయారీలో మహిళలకు నైపుణ్యాన్ని కలిగించి, దానికి కావలసిన సరంజామా సమకూర్చి, అవి తయారైన తరువాత పుట్టపర్తిలోని షాపింగ్ కాంప్లెక్స్లో వాటిని అమ్మి దానిపై వచ్చిన ఆదాయాన్ని వారికి అందించాము. ఆ తర్వాత మహిళలలో
3: పొదుపు చేయించడం కూడా మా కార్యక్రమాల్లో ఒకటి. రోజుకి 1 రూపాయి ప్రకారం వారు పొదుపు చేయమని, ఆ డబ్బును బ్యాంకులో వారి పేరున అకౌంట్ ప్రారంభించి జమ చేశాం. ఇలా వారి ఆర్థికాభివృద్ధికి దారిని కల్పించాం. ఇక్కడ మాకొక సంఘటన ఎదురైంది. ఒక రైతు ఇంటగల పాడియావు అకస్మాత్తుగా చనిపోయింది. వైద్యులు సరియైన కారణాన్ని వివరించలేకపోయారు. ఆ రైతు అనుమతితో దానిని శవపంచనామా చేసి చూడగా దాని గర్భంలో నిండుగా ప్లాస్టిక్ సంచులున్నాయి. ఈ సంఘటన ఆధారంగా ప్లాస్టిక్ సంచుల వాడకం యొక్క దుష్పరిణామాలను గ్రామవాసులకు తెలియజేసి వారికి పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం నేర్పించాము. వాటిని కూడా అమ్మి వారికి ఆదాయాన్ని చేకూర్చాము. 1995 సెప్టెంబర్ నుండి ఇంతవరకు 4 నెలలకొకమారు మొత్తం 30 వైద్య శిబిరాలను ఇప్పటివరకు పెద్ద ఎత్తున నిర్వహించాము. ఒక్కొక్క శిబిరము సుమారు 1 వారం రోజులు జరుగుతుంది. ముందుగా ఒక పెద్ద గ్రామాన్ని ఎంచుకుని ఆ గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్న సుమారు 6-7 గ్రామములను కలుపుకుని ఒక పెద్ద వైద్య శిబిరము నిర్వహిస్తుంటాము. ఆ వైద్య శిబిరం కార్యక్రమంలో భాగంగా బాలవికాస్, మొక్కలు నాటటం, వస్త్రదానం, పారిశుద్ధ్య సేవ, పశు వైద్య శిబిరం, పల్లకీ సేవ, నారాయణ సేవ మొదలగు కార్యక్రమములు నిర్వహిస్తుంటాము. ఈ వైద్య శిబిరాలకు విశిష్ట వైద్యులు హైదరాబాద్, ముంబై, విశాఖపట్నం, బెంగుళూరు తదితర ప్రాంతాల నుండి వచ్చి పాల్గొంటున్నారు. కన్ను, గుండె, ఎముకలు మొదలగు విభాగములకు చెందిన ఆపరేషన్ కేసెస్ శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించెదము. ఈ విధముగా చేసిన వైద్య శిబిరము యొక్క రిపోర్టును స్వామివారి పాదపద్మములకు సమర్పించుకుంటాము. ప్రతి సంవత్సరము భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి పుట్టు పండుగ సందర్భముగా నవంబర్ నెలలో పెనుగొండ, ధర్మవరం, కొత్త చెరువు, అనంతపురం పరిసర ప్రాంతములకు పుట్టపర్తి నుండి రాత్రి 9 గంటలకు ఒక వ్యాన్లో బయలుదేరి తెల్లవారుజాము 3 గంటల వరకు రోడ్డు పక్కన, గుడి గోపురముల వద్ద, మార్కెట్ల వద్ద, రైల్వే స్టేషన్ వద్ద, బస్టాండ్ వద్ద దుప్పట్లు లేకుండా చలికి వణుకుతూ పడుకున్న చిన్నపిల్లలకు, స్త్రీలకు, ముసలివాళ్లకు, సాధువులకు భగవానిచ్చిన దుప్పట్లను వారికి కప్పి విభూతి ప్రసాదమును, శ్రీవారి చిత్రమును ఇచ్చి పుట్టపర్తి తిరిగి వస్తాము. అన్ని గ్రామాల్లో వెదికి ఎన్నుకున్న 60 మంది పోలియో బాధితులను శల్యచికిత్సలో అపార నైపుణ్యం గల ప్రముఖ వైద్యులు డాక్టర్ కైలాసరావు గారి వద్దకు పంపి శస్త్రచికిత్సలు చేయించాము. ఇప్పుడు వారంతా సహాయం అవసరం లేకుండా తిరగగలుగుతున్నారు. పుట్టపర్తి పరిసర గ్రామాల్లో దొరికే తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ కాబట్టి నీటిలో ఉన్న ఫ్లోరైడ్ పోవుటకు చిటికెడు సున్నము, స్ఫటిక గుండను నిండుగా ఉన్న నీటి బిందెలో ముందు రోజు రాత్రి వేసినచో ఆ నీటిలో ఉన్న ఫ్లోరైడ్ ఆ బిందె క్రింది భాగంనకు చేరుకుంటుంది. ఆ బిందె పైభాగంలో ఉన్న 3 వంతుల నీటి తీసుకుని వేరే బిందెలో వేయుటగాని లేదా జాగ్రత్తగా పై 3 వంతుల నీరు వాడుటగాని చేయాలి. బిందెలో క్రింది భాగంలో ఉన్న 4వ వంతున నీటిని పారవేయవలను. ఈ విధముగా చేసినచో నీటిలో ఫ్లోరైడును నివారించి మంచి నీటిని త్రాగవచ్చును. ఈ విషయము స్వామి తన విద్యార్థులకు చెప్పి గ్రామస్థులకు చెప్పమన్నారు. స్వామివారి సేవగా మేము సున్నము, స్ఫటికను వైద్య శిబిరం నాడు గ్రామసేవలో పంచుదుము. స్వామి అనుక్షణం మా వెంట జంట ఉంటారనడానికి పలు తార్కాణాలు మాకు ఈ కార్యక్రమాల్లో ఎదురయ్యాయి. అది 2004 సంవత్సరం. మేము నంద్యాలలో 200 పూరిపాకలు కాలిపోయాయని తెలిసి స్వామివారి అనుమతితో బట్టలు, వంట సామాగ్రి, బియ్యం బస్తాలు, రగ్గులు, ఇంటిని కట్టుకునే సామాగ్రిని తీసుకుని వెళ్లాం. ఆ గుడిసెలన్నీ ముస్లిం సోదరులవి. వారికి అవన్నీ అందించి స్వామి చిత్రపటం ఇస్తే వారు దానిని చూసి కళ్లనీళ్లు పెట్టుకుని నిన్ననే తెల్లటి బట్టలతో మాకు కనిపించారని మేము అల్లాగా భావించామని చెప్పగా ఆశ్చర్యపోవడం మావంతయింది. అలాగే కదిరి దగ్గర తలుపుల మండలంలో ఎలుకల చేలు అనే కుగ్రామం ఉంది. అక్కడ 32 పూరిపాకలున్నాయి. అక్కడికి స్వామివారి అనుమతితో 32 బియ్యం బస్తాలు తీసుకుని వెళ్లి ఇంటికొకటి ప్రకారం పంచాం. ఇంతలో ఒక దీనురాలు తనకు ఇల్లు లేదని, తానిక్కడనే నివసిస్తున్నానని, తనకు బియ్యం బస్తా ఇచ్చి పుణ్యం కట్టుకోండని ప్రార్థించింది. మాకు ఏమి చేయుటకు పాలుపోలేదు. తెచ్చిన 32 బస్తాలు పంచివేశాం. ఏమీ మిగులలేదు. ఎలా ఈమెకు ఇవ్వాలి అని అన్ని బస్తాల నుండి 2 కేజీల వంతున తీసి ఆమెకు ఇద్దామని అనుకుంటుంటే, ఒక మిత్రుడు లారీలో ఒక బస్తా ఉందని కేకవేశాడు. దానితో ఆశ్చర్యపడ్డాం. ఇది స్వామివారి చమత్కారం. అది వారి సాక్షిభూత స్థితి. అలా మా సమస్య పరిష్కరింపబడింది. స్వామివారి దయవలన ప్రతి వైద్య శిబిరం ప్రారంభించే ముందు అనంతరము స్వామివారికి ఒక రిపోర్టును అర్పించుకుంటాము. క్యాంపు అయిన తరువాత రిపోర్టు ఆ రోజు రాత్రి రఫ్గా వ్రాసి టీపాయిపై పెట్టి మరునాడు ఉదయం 5 గంటలకు లేచి మంచి కార్డుపై వ్రాసుకుంటాము. ఉదయం భజన్ హాల్లో కూర్చుని ఉండగా స్వామి ఇంటర్వ్యూ గది నుండి వచ్చి మమ్మల్ని పిలువగా మేము రిపోర్టును చూపించాము. స్వామి కార్డును చూసి, నేను నిన్న రాత్రే మీరు రాసిన రిపోర్టు చదివాను అని చెప్పారు. వైద్య శిబిరం ప్రారంభించకముందు స్వామివారి చిత్రపటమును గ్రామం మధ్య రచ్చబండపై ఒక చెట్టు క్రింద కుర్చీలో పెట్టి శ్రీవారు కూర్చోవడానికి ఒక సింహాసనము ఏర్పాటు చేశాం. వైద్య శిబిరంలో భాగంగా ఆ చెట్టు క్రిందనే వాతావరణ కాలుష్యం తగ్గించడానికి, స్త్రీల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి, వంట చెరుకు ఖర్చు తగ్గించడానికి పొగ తగ్గించే పొయ్యిని మట్టితో తయారు చేసి చక్కటి కాఫీ చేసి గ్రామస్థులకు ఇచ్చి మేము కూడా త్రాగి మరునాడు స్వామితో వైద్య శిబిరంలో తక్కువ పొగ వచ్చే పొయ్యి చేసిన విధానం తెలియజేస్తిమి. స్వామి అంతా విని, మీరు తక్కువ పొగ వచ్చే పొయ్యి తయారు చేశారు, కాఫీ తాగారు, కాని ఆ పొగను నేను కూర్చున్న సింహాసనంపైకి చిత్రంపైకి వదిలారు అని అన్నారు. మా అందరికీ చాలా ఆశ్చర్యం కలిగి స్వామిని క్షమించమని అన్నాము. స్వామిని ప్రత్యక్షముగా మేము చూడలేకపోయినా స్వామి అక్కడే ఉన్నారని స్వామి మాకు ఈ విధముగా తెలియజేశారు. స్వామి చిత్రము అని అనుకుంటాము, లేదా స్వామి సింహాసనమే కదా అని భావిస్తాము. కాని స్వామి చిత్రములలో సింహాసనములో కూర్చొని ఉంటారని మనం గ్రహించాలి. జై సాయిరాం.

0: ప్రేమ ప్రతిరూపం.
1: హృదయవాసి అయిన సాయిరామచంద్రుని పాదాల విందములకు శతకోటి నమస్సుమాంజలులు మేము సమర్పించుకుంటూ, సోదర సోదరిమణులారా, మహారాష్ట్ర ప్రాంతంలో కృష్ణానది తీరమున కరహాడ్ అనే గ్రామంలో ఆ త్రిభువన మోహనుడు హృదయ నివాసి అయిన ఆ పరమాత్మని కృష్ణ విఠల అనే మధురమైన నామంతో నిరంతరం కీర్తిస్తూ ఉండే భక్త శిఖామణి మన సక్కుబాయి. ఇప్పుడు సక్కుబాయి యొక్క జీవిత చరిత్రను హరికథా గానరూపకంలో మనం చెప్పుకుందాం.

లీలా నాటక సూత్రధారి ఏంటి అని అసలు కిట్టిన వ్యక్తి మన సక్కు అత్తగారు. నిరంతరం సక్కుని బాధించటమే సాధనగా సరిపెట్టుకున్న ఆ గయ్యాళి 10 మంది పలు దినాలు పనిచేస్తే గాని తరగనన్ని గోధుమలను ఒక్క రాతిలో పిండిగా ఆణించమని సక్కుని ఆజ్ఞాపించింది. అత్తగారి వైఖరి ఏ విధంగా ఉన్నా ప్రతి పని ఆ పాండురంగని ప్రీతి కొరకెనని అంతరంగంలో భావించే సక్కుబాయి దీని కూడా ప్రేమతోనే స్వీకరించింది. తన హృదయనాథుని స్మరించుకుంటూ తన కార్యక్రమాన్ని ప్రారంభించింది పరమసాధ్య సక్కుబాయి. కాని అలా ఎంతకాలమని కొనసాగించగలుగుతుంది? ఆమె మృదువైన హస్తాలు ఎర్రగా కందిపోయి కదలనంటున్నాయి. పగలంతా అత్తగారు చేయించిన చాకరీతో అలసిపోయిన దేహం ఏమాత్రం తన ఆధీనంలో లేదు. ఏం చేస్తుంది పాపం? తన హృదయనాథుని ఆదుకొనమని వేడుకుంటుంది.

ఆవేదన పూర్త హృదయంతో అశ్రుపూత నయనాలతో ఆ పాండురంగని పదే పదే ప్రార్థిస్తూ ఆ తిరుగులి పక్కనే సొమ్మసిల్లి పడిపోయింది సక్కుబాయి. సర్వదా సర్వత్రా తననే తలుచుకుంటూ తన కొరకే జీవించే భక్తుల నమ్మకాలను వమ్ము చేస్తాడా ఆ పాండురంగడు? దైవాన్ని నమ్మక చెడిన వారున్నారమో కాని నమ్మి చెడినవారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? పాండురంగడు సక్కుబాయి యొక్క హృదయ పవిత్రతను భక్తి తీవ్రతను లోకానికి చాటాలని నిశ్చయించుకున్నాడు. తన సంకల్ప మాత్రంచే గోధుమలన్నింటినీ క్షణంలో పిండిగా మార్చేసి ప్రేమతో సక్కుబాయిని ఆశీర్వదించాడు. ఆ పాండురంగని కరుణా కటాక్ష వీక్షణంతో ఆమె పడిన అలసట అంతా అంతరించిపోయింది. ఒక్కసారిగా మేలుకుని ఆ పాండురంగడు చేసిన పనిని చూసింది సక్కుబాయి. తన హృదయనాథుడు ఇంకా ఉన్నాడా అంటూ అటు ఇటు అంతా కలయి చూసింది. అప్పుడే అదృశ్యమైపోతున్న ఆ రంగనాథుని కొంచెంసేపు నిలువని ప్రార్థిస్తూ అతన్ని వెంటపడింది సక్కుబాయి.

ఒక రోజున కృష్ణానదికి నీళ్లు తీసుకురావాలని సక్కుబాయి అక్కడ ఆ విఠలని నామాన్ని సంకీర్తిస్తూ పండరియాత్రకై వెళ్తున్న భక్తుల గుంపులన్నీ చూసింది సక్కుబాయి. ఆ దృశ్యం చూసిన మరుక్షణం

అక్కడ ఆ విఠలని నామాన్ని సంకీర్తిస్తూ పండరియాత్రకే వెళ్తున్న భక్తుల గుంపులన్నీ చూసింది సక్కుబాయి. ఆ దృశ్యం చూసిన మరుక్షణం ఆమె హృదయంలో ఆనంద సాగరం పొంగి పొరలింది. భావోద్వేగంతో తనను తానే మరిచి తాను శుద్ధ మధురమైన భగవన్నామ సంకీర్తన చేస్తూ పండరీపురం వైపు వెళ్లసాగాను. ఈ విషయం తెలిసిన అత్తగారు భరించలేని కోపంతో సక్కును పట్టితెమ్మని తన కొడుకును పంపెను. సక్కుబాయి భర్త పరిగెడుతూ ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఇంటికి లాక్కుని వెళ్ళెను. నిర్దయులైన అత్త మామ భర్తలు ముగ్గురు కలిసి ఆమెను ఒక స్తంభానికి కట్టిపడేసి ఆహార పానీయములు ఇయ్యకుండా ఉంచారు. సక్కుబాయి శరీరం కట్టబడి ఉన్నా ఆమె మనస్సును కట్టివేయడం సాధ్యమా? ఆమె మనస్సు అన్ని బంధములను వీడి ఆ పాండురంగని చరణాలను చేరింది.

హే పుణ్యరేఖాక్ష, పాండురంగ అనాథరక్షగా కరుణ అంతరంగ నీ దివ్య మంగళ రూపాన్ని కనులారా దర్శించి కృతార్థ చెందాలనుకుంటున్నాను. కాని నా ఈ శరీరం ఇక్కడ కట్టివేయబడినది. నీ చరణాల విందములను ప్రేమ పాశంతో కట్టివేశాను. నా కోరిక ఫలించదా స్వామి? ఓ జగన్నాథ, పండరీనాథ, విఠల, నా తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా నీవే. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నా మనను ఆలకించి నీ దివ్య దర్శన భాగ్యమునందించి నన్ను కృతార్థురాలిగా చేయవా కృష్ణ అంటూ సక్కుబాయి ప్రార్థించింది. భక్తుల హృదయ వేదన, హృదయపూర్వక పిలుపులు ఎన్నటికీ వ్యర్థం కావు. సక్కు ఆర్తనాదం త్రిభువనాలను ఛేదించుకుని ఆ పాండురంగని హృదయాన్ని కరిగించింది. హరి సర్వత్రా వ్యాపించి ఉన్నా ప్రేమ ఉన్న చోటే ప్రత్యక్షమవుతాడు. ప్రేమతో పిలిచిన భక్తులని ఆదుకొనటకే స్వయాన ఆ శ్రీకృష్ణుడు సక్కు భర్త రూపంలో ఆమె ఎదురుగా వచ్చి, సక్కు, నీ దయభక్తిని అర్థం చేసుకోలేక నిన్ను బంధించి అనవసరంగా హింసించాను. నీలో ఆ పాండురంగని దర్శనాకాంక్ష

అంతగా ఉండడం చేత నీవు తప్పక పండరీపురంకి వెళ్లి ఆ పుండరీకాక్షిని దర్శించుకునిరా అని అనుమతినిచ్చి ఆమెను బంధ విముక్తురాలిగా చేశాడు. సక్కుబాయి ఆనందానికి హద్దు లేదు. ఆమె తక్షణమే బయలుదేరింది పండరీపురమునకు.

భక్తుల ప్రేమకు మాత్రమే కట్టుబడే ఆ పాండురంగుడు సక్కు రూపాన్ని ధరించి ఆమె స్థానంలో బందీ అయ్యాడు. సర్వకాలం నందు తనే చింతిస్తున్న తన భక్తుల జీవితాలను సురక్షితంగా కాపాడే ఆ పాండురంగుడు సక్కుబాయ్ యొక్క భర్త స్వభావం మార్చి వాళ్ళ ముగ్గురి మనసులను, సక్కుబాయ్ అత్తగారిని, మామగారిని కూడా వాళ్ళ మనసును మార్చి అందరినీ తనవారుగా తీర్చిదిద్దాడు. ఇక్కడ అసలు సక్కుబాయి ఆ పుండరీకాశుని దర్శనానికై పండరీపురమున చంద్రభాగా నదీ తీరమునకు చేరింది. ఆ విఠలు ధ్యానంలో దేహాభిమానమర్చిన సక్కుకు అసలు ఆకలి దప్పకల బాధ కాని బహుదూరం నడిచి వచ్చిన అలసట గాని తెలియలేదు. ఆ నదీ తీరం నుండి పండరీపురం గోపురం కనబడగానే ఆమె హృదయంలో ఆనందసాగరం పొంగి పొరలింది.

సంసార సాగర నుండి దరిచేరిన సక్కుకు ఆ శ్రీకృష్ణుడు స్వయంగా నావికుడి వల్లే పడవలో వచ్చి నది దాటించి దరిచేర్చినాడు. సర్వకాలమునందు తనపై భారం మోపి తమ జీవితాలు గడుపుతున్న ఆ భక్తుల జీవితాలను భయంకరమైన సంసార సాగర నుండి సులభంగా దాటించి సురక్షితంగా దరిచేర్చేవాడు ఆ భక్త వస్త్రుడైన భగవంతుడు. సంసార సాగర నుండి దరిచేరిన సక్కుబాయి విఠోబ మందిరం వైపు వెళ్లసాగిను. అక్కడ భక్తగణమంతా తమ చేతులతో తాళ మృదంగాలు వాయిస్తూ ఆనంద పారవశ్యంతో నాట్యం చేస్తున్నారు. ఇక్కడ చిన్న పెద్ద ధనికుడు పేద అనే తేడా లేకుండా అందరూ భక్తిలో మునిగిపోతున్నారు. సక్కుబాయి మందిరంలో ప్రవేశించి ఆ విఠుని దర్శనం చేసుకుని ఆనందాంబుధిలో లీనమైపోయింది. ఆ పాండురంగిని మనోహరమైన విగ్రహం పట్టు వస్త్రాలతో చెవులు మకర కుండలాలతో సుగంధభరితమైన వక్షస్థలం తులసీమాలతో అలంకరింపబడి ఉన్నది. ఈ సుందర రూప మాధుర్యాన్ని చూసి ముగ్ధురాలైన సక్కు యొక్క తాపం పూర్తిగా తగ్గిపోయి ఆమె దేహస్మృతిని కూడా మరిచిపోయింది. భగవంతుని ముందు ప్రతిజ్ఞ చేస్తూ, ఈ శరీరం ఉన్నంత వరకు పండరిపురం విడిచి వెళ్ళను అని అనుకున్నది.

తన జీవన పరమార్థాన్ని సాధించుకున్న సక్కుబాయి ప్రేమావేశంతో ఆ శ్రీకృష్ణుని సంకీర్తిస్తూ అతని పాద పద్మాల వద్ద తన పంచ ప్రాణములు ఐక్యం చేసింది. సక్కుబాయికి పునర్జన్మను ప్రసాదించాడు ఆ పాండురంగుడు. కంటికి రెప్పవలే కాపాడుతూ ఆమెను తన ఇంటికి చేర్చి తాను అదృశ్యమైనాడు. పాండురంగుని దర్శన స్పర్శన సంభాషణలు పుణ్యపనించి పూర్తిగా పరివర్తన చెందిన సక్కుబాయి అత్త మామ భర్తలు ముగ్గురు కలిసి ఆమెను అతి ప్రేమతో ఆదరించారు. వాళ్లు పాండురంగుని సేవలో పాల్గొని తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఈ సదావకాశాన్ని మాకు కల్పించిన ఈ సాయికృష్ణునికి శతకోటి నమస్కృతులు సమర్పించుకుంటూ మనందరమూ కలిసి ఈ సాయి విఠలని కీర్తిద్దాం.

యశోద కృష్ణ సత్య సాయి కృష్ణ కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోపాల్

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి ఆదివారం రేడియో సాయిలో అందించబడుతున్న సమర్పణ కార్యక్రమ ఉపన్యాసాలకి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ఏప్రిల్ నెల 2013 హైదరాబాద్లోని శివం మందిర ప్రాంగణంలో అందించబడిన శ్రీ కె అరుణ్ గారి ఉపన్యాసంలో మొదటి భాగాన్ని మీరు వింటారు.

0: సమర్పణ్ అని స్వామికి శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయాలకి చెందిన విద్యార్థులు సమర్పించే ఒక చాలా చక్కటి ప్రోగ్రాం. ప్రతి నెల 4వ ఆదివారం మనం ఒక గెస్ట్ స్పీకర్ని, ఎవరైతే స్వామికి అత్యంత సన్నిహితంగా మెలిగారో, స్వామి దగ్గర ఎన్నో చక్కటి విషయాలు నేర్చుకునే మహత్తరమైన అవకాశం కలిగిన విద్యార్థులని మనం ఆహ్వానించి, వాళ్ల దగ్గర వాళ్ళు నేర్చుకున్న విషయాలు మనం కూడా తెలుసుకుని కృతార్థులు అయ్యే మంచి అవకాశం ఇది. అయితే ఈ 4వ సమర్పణ్ ప్రోగ్రాం, శివంలో జరపబడే 4వ సమర్పణ్ ప్రోగ్రాంకి స్వామి మన వద్దకు, ఆయనకి అత్యంత సన్నిహితుడైన ఎంతో ప్రీతిపాత్రుడైనటువంటి శ్రీ అరుణ్ ఖర్దేహాల్ ని మన వద్దకు పంపించారు. శ్రీ అరుణ్ ఖర్దేహాల్ స్వామి దగ్గర MBA చదువుకున్నారు. చూడమణి అని ఆదిశంకరాచార్య రచించిన అద్భుతమైన ఒక స్పిరిచువల్ టెక్స్ట్, అందులో ఆయన అంటారు, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ. చాలా కఠినంగా చాలా దుర్లభంగా లభించే మూడు థింగ్స్, మూడు విషయాలు. మొట్టమొదటిది మనుష్యత్వం, అంటే మానవ జన్మ కలగడం అనేది చాలా చాలా అదృష్టమైన విషయం, చాలా రేర్ థింగ్ అది. అలాంటిది మనుష్యత్వం, దాంట్లో మళ్ళీ ముముక్షత్వం, అంటే మానవ జన్మ కలిగిన వాళ్ళు చాలా ఉన్నా మానవ జన్మ కలిగి మోక్షము కోరి భగవంతుడిలో చేరాలని అనే కోరిక పుట్టడం అనేది ఇంకా చాలా రేర్, చాలా చాలా చాలా రేర్ థింగ్, చాలా చాలా అదృష్టమైన విషయం అది కూడా. అయితే ఈ రెండు కూడా కాకుండా దానికంటే చాలా గొప్ప విషయం ఏంటంటే మహాపురుష సంశయ. అంటే ఒక మహాపురుషుని దగ్గర, ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళగలగడం అనేది ఇంకా చాలా రేర్ థింగ్. ఇది ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడమణిలో ఇది చెప్తారు. దీనికంటే కూడా చాలా చాలా చాలా రేర్ థింగ్, చాలా చాలా మనకి తెలియనటువంటి అదృష్టమైన విషయం, ఎన్ని జన్మలైనా ఎత్తినా, ఎన్ని జన్మల తపఫలం అయినా పొందినా కలగడం చాలా కష్టమైన విషయం ఏంటంటే ఒక అవతార పురుషుని దగ్గర మెలగలగడం, ఒక అవతార పురుషుని వద్దకు చేరగలగడం, అవతార పురుషుణ్ణి దర్శించగలగడం, వారితో సంభాషించగలగడం, వారి దర్శన స్పర్శన సంభాషణలు పొందగలగడం. అందులో కూడా మళ్ళీ ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండి, ఎంతో మంది తప్పించి ఒక దర్శన భాగ్యం కోసం తప్పించిపోతున్న ఆ తరుణంలో స్వామి దర్శనాలు ఇచ్చే రోజుల్లో ఆయన రూమ్ లో ఉండి, ఆయన ఉండే రెసిడెన్స్ లో ఉండి ఆయన్ని సేవించే మహాభాగ్యం కలగడం చాలా తక్కువ మంది, చాలా అరుదు, హార్డ్లీ వేళ్ల మీద లెక్కెట్టచ్చు అలాంటి వాళ్ళని. అలాంటి మహత్తరమైన అవకాశం కలిగినటువంటి వారు శ్రీ అరుణ్ ఖర్దేహాల్ గారు, ఈనాడు మన మధ్యకి విచ్చేశారు. వారి స్టే, వారు ఉన్న సంవత్సరాల్లో, స్వామి దగ్గర గడిపిన సంవత్సరాల్లో ఎన్నో అద్భుతమైన లీలలు, అద్భుతమైన అనుభవాలు, మధురానుభూతులు, తల్లిగా తండ్రిగా గురువుగా దైవంగా మిత్రుడిగా స్వామి ఎలా ఆయనతో మెలిగేవారు, ఎలా ఆయనకి ఎన్నో విషయాలు ఆయనకి నేర్పారు, ఇవన్నీ మనతో ఈరోజు పంచుకోవడానికని ఆయన మన వద్దకు వచ్చారు. అయితే అరుణ్ గారి గురించి చెప్పాలంటే, నాకు పర్సనల్ గా కూడా అరుణ్ గారు పరిచయం ఎలా అయ్యారంటే, స్వామి ఆయనతో పాటు ఒక కాన్వొకేషన్ డ్రామాకి నాకు కూడా అవకాశం ఇచ్చారు ఆయనతో పాటు యాక్టింగ్ చేయడానికి. అయితే ఆ రోజుల్లో స్వామి కాన్వొకేషన్ డ్రామా అంటే చాలా ఇంట్రెస్ట్ గా, చాలా చాలా ఇన్వాల్వ్ అయ్యి స్వామి పర్సనల్ గా గైడ్ చేసేవారు. ఒకరోజు స్వామి అరుణ్ తో పాటు నన్ను కూడా పిలిచారు ఇంటర్వ్యూ రూమ్ కి. పిలిచినప్పుడు స్వామి అరుణ్ని నాకు పరిచయం చేస్తున్నారు. పరిచయం చేస్తున్నప్పుడు స్వామి అన్నారు, ఈ అబ్బాయి తెలుసా, IIT చదివాడు, IIT చదివి స్వామి దగ్గరికి MBA చదవాలని స్వామి దగ్గరికి వచ్చేశాడు. బయట ఎన్నో కోట్లు ఎన్నో లక్షలు ఇచ్చి ఉద్యోగం ఇస్తారన్నా స్వామి దగ్గరికి వచ్చాడు. చాలా ఇంటెలిజెంట్ బాయ్, చాలా మంచివాడు అని నాకు అప్పుడు ఎందుకు చెప్తున్నారో అర్థం కాలేదు. కానీ తర్వాత ఆ కొద్ది రోజుల్లో డ్రామా అప్పుడు అతనితోటి పరిచయం పెరిగి నిజంగా స్వామి చెప్పింది ముమ్మాటికి నిజం. ఇతను ఎంతో డౌన్ టు ఎర్త్, ఎంతో హంబుల్, ఎంతో సింపుల్ గా ఉన్నాడు అనే విషయం నాకు తర్వాత తెలిసింది. అయితే అరుణ్ గురించి కొంచెం ఆయన చదువుకున్నది, ఆయన బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తాను. 1998లో ఐఐటి ఖడగ్పూర్ నుంచి బీటెక్ సివిల్ చేశారు. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ లో ఐఐటి నుంచి ఆ రోజుల్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ ఏ అమెరికా ప్రయాణమో అనుకునేవారు. కానీ ఆయన స్వామి దగ్గర నేను చదువుకోవాలి, స్వామి దగ్గర కాలం గడిపే అదృష్టం నాకు కూడా కలగాలి అనే తపనతో స్వామి దగ్గర 99లో ఎంబీఏకి చేరారు. 1999 అంటే 1999 నుంచి 2001 వరకు ఎంబీఏ డిగ్రీ చేసుకున్నారు స్వామి దగ్గర. చేసుకున్న ఆ రోజుల్లో కూడా స్వామి ఎన్నో అవకాశాలు ఆయనకి, స్వామి ముందు నాటకాల్లో పాత్ర వేసే అవకాశాలు, ఎన్నోసార్లు స్వామి సమక్షంలో మాట్లాడే టాక్స్ ఇచ్చే అవకాశాలు, ఇంకా ఎన్నో చక్కటి సంభాషణ అవకాశాలు ఇచ్చారు. ఇవే కాకుండా 2001 అంటే 2001 నుంచి 2005 దాదాపు 2005 చివరి వరకు స్వామి ఆయనకి చాలా గొప్ప అవకాశం ఇచ్చింది. ఏమిటంటే స్వామి వెనకాలే దర్శన్లో నడుచుకుంటూ వచ్చే అవకాశం. స్వామి అదొక అవకాశంగా, ఒక ఛాన్స్ గా కొంతమంది పిల్లలకి, కొంతమంది విద్యార్థులకు ఇచ్చారు. అందులో అరుణ్ ఒకరు, పృష్టి ఇంకా అరుణ్, వీళ్ళిద్దరూ స్వామి వెనకాలే నడుచుకుంటూ వచ్చేవారు ఆ రోజుల్లో. ఆ సంవత్సరాల్లో కూడా స్వామి ఎన్నో అవకాశాలు, ఎన్నో మంచి, స్వామితో కారులో ప్రయాణం చేసే అవకాశాలు, స్వామి రూమ్ లోపలికి పిలుచుకునే అవకాశాలు, ఇలా చాలా చాలా మంచి అనుభవాలు, అవకాశాలు ఇచ్చారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీలో స్వామి ఉద్యోగం ఇచ్చారు. అప్పుడే దాదాపు అదే ప్రాంతంలో అదే టైంలో మొదలైంది రేడియో సాయి. ఫస్ట్ ఫ్యూ ఎంప్లాయీస్ లో అరుణ్ గారు ఒకరు. 2001 నుంచి 2005 సంవత్సరం వరకు ఆయన రేడియో సాయి గ్లోబల్ హార్మనీలో పనిచేశారు. 2005లో స్వామి నిర్దేశం ప్రకారం ఆయన పుట్టపర్తి నుంచి బయటకు వచ్చి ఉద్యోగం చేయడం అది జరిగింది. అయితే 2005 సంవత్సరం నుంచి 2010 వరకు శంకర్ నేత్రాలయ అని ఒక ఆసుపత్రికి సీఈఓగా, అడ్మినిస్ట్రేషన్ లో సీఈఓగా పనిచేశారు. తర్వాత తదనంతరం ఆయన సాజిక్స్ సాఫ్ట్వేర్ అని హాస్పిటల్స్ కి సాఫ్ట్వేర్ తయారు చేసే ఒక కంపెనీకి ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. శ్రీ అరుణ్ కర్దేహాల్ గారి దివ్య మధుర అనుభూతుల మాలిక మన ముందు ఆయన పెట్టడానికి వచ్చారు.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి సాయి సోదర సోదరీమణులందరికీ, అనేకానేక పెద్దలున్నారు ఇక్కడ, వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఇక్కడికి రావడం, మాట్లాడడానికి అవకాశం కల్పించబడడం కేవలం స్వామి అనుగ్రహంగా భావిస్తున్నాను. స్వామి సంచరించి నడయాడిన ఈ దివ్య క్షేత్రం, ఇక్కడికి వస్తూనే స్వామి ఇక్కడే ఉన్నారు అన్న గొప్ప అనుభూతి కలిగింది. అందులోనూ మన భజన బృందం పాటలు వింటూ మైమరచిపోయాను. అద్భుతమైనటువంటి భావముతో, భక్తితో స్వామి దగ్గరే ఉన్నట్టుగా ఆనాటి మరచిపోలేని స్మృతులన్నీ నా మదిలో మెదిలేని. వేణుగోపాల్ చెప్పినట్టుగా మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం అన్నటువంటిది అతి దుర్లభం. అటువంటిది అవతార పురుషుడైనటువంటి స్వామి సన్నిధికి చేరడము, వారు నాకు కల్పించిన అవకాశాలు తలుచుకుంటే ఎందుకు ఇంత కరుణకు దయకు స్వామి నన్ను పాత్రుడిని చేశారో నాకైతే ఇంతవరకు అవగాహన లేదు. గాని బహుశా నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది చేతలు చేసేవారుంటారు, ఇక్కడ అందరూ చేతలు చేసేవారే. స్వామి కార్యక్రమంలో ముందుకు దూకి మన భజన బృందం పాడినట్టు దిన దుఃఖియో కో ప్రేమ్ కరో సాయి ప్రసన్న హోగా అని అనేక మంది నాకు తెలుసు ఇక్కడ మీరు ఈ కార్యక్రమాలు చేస్తూ స్వామి కృపకు పాత్రులు అవ్వడం నాకు తెలుసు. అందులో హైదరాబాద్ యూత్ అంటే స్వామికి అమితమైనటువంటి ప్రేమ. కాకపోతే కొంతమంది చేతలు కాక మాటలు బాగా మాట్లాడతారు. పుట్టపర్తిలో సరదాగా అనుకుంటుండేవాళ్ళం ఇతను మైకాసురుడురా అని, అంటే మైక్ ఇస్తే అసురుడి కింద మారిపోతాడని. మాటలు మాట్లాడడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. ఎక్కడైనా ఎప్పుడైనా నిర్భయంగా మాట్లాడే శక్తిని స్వామి ప్రసాదించారు. కాబట్టి స్వామి అనుకుంటారు, వీడు ఎలాగూ చేతలకు పనికిరాడు కాబట్టి మాటలకు వాడుకుందాము సరే అని చెప్పి అవకాశం ఇచ్చి, ఈ అనుభూతులన్నీ కూడా స్వామి యొక్క అత్యంత ప్రియమైన మీ అందరితోనూ కూడా పంచుకోవడానికే కేవలము ఇచ్చారు అన్నది నా యొక్క నమ్మకం. ఒక్కొక్కప్పుడు అనిపిస్తూ ఉంటుంది, బహుశా సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని. కానీ మా బ్రదర్ వేణుగోపాల్ నన్ను వదిలిపెట్టడు. సప్త సముద్రాల అవతల ఎక్కడున్నా కూడా నన్ను పట్టుకుని ఏదో ఒక విధంగా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తుంటాడు. అప్పుడు నాకు అనిపించింది, స్వామి యొక్క కథ చెప్పారు, పూర్వం రామానుజాచార్యుల వారికి వారి గురువు గారు మోక్షాన్ని సాధించడానికి మంత్రం ఉపదేశించారట, ఓం నమో నారాయణాయ నమః అని అతని చెవిలో చెప్పి, ఈ మంత్రం చదివితే నీకు మోక్షం వస్తుంది కాబట్టి నువ్వు ఇది నీలోపల నువ్వే ఉచ్చారణ చేసుకో, ఎవ్వరితోనూ దీనిని నువ్వు పంచుకోవద్దు, పంచుకుంటే నువ్వు తిన్నగా నరకానికి పోతావు అని చెప్పేసి చెప్పారట. సరే గురువుగారు, నాకు ఈ మంత్రాన్ని ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞుణ్ణి అని గబగబా వెళ్లి ధ్వజస్తంభం, ఆలయ గోపురం ధ్వజస్తంభం ఎక్కి ఊరంతా వినిపించేటట్టు ఓం నమో నారాయణాయ నమః అని గట్టిగా అరిచాట. అందరూ కూడా విని ఆయనతో పాటు ఓం నమో నారాయణాయ నమః అని. గురువుగారు వచ్చి, ఒరి విశ్వాసఘాత కూడా, నీకు చెప్పాను కదా ఇది అందరితో పంచుకోవలసిన మంత్రం కాదని, నువ్వు నరకానికి పోతావని చెప్పాను కదా అని చెప్పి మందలిస్తే, స్వామి క్షమించండి, నేను ఒక్కడిని నరకానికి పోయినా ఇంతమంది నారాయణ సాహిత్యం పొందుతారు కాబట్టి పర్వాలేదు గురువుగారు అంటే, గురువుగారు నాయన నేను మాత్రం ఎందుకు చెప్తాను నరకానికి పోతారని, భగవంతుడి విషయాలను నలుగురితో పంచుకోవాలి, ఆ ఉద్దేశంతోనే నీకు ఈ పరీక్ష పెట్టాను, నిస్వార్థంగా భగవత్ విషయాలను అందరితోనూ పంచుకోవడమే అంతకంటే కూడా సులువైన ఆనందదాయకమైన మోక్ష మార్గం ఇంకేమీ లేదు నాయన అని చెప్పేసి చెప్తారు. రామానుజుడంతటి వాడిని కాకపోయినా కేవలం ఆయన మంత్రం విన్నారు, అన్ని మంత్రములకు మూలమైనటువంటి అవతార పురుషుడి అద్భుతమైనటువంటి లీలలను చూడడానికి అవకాశం కలిగిన నేను ఎన్ని మార్లైనా మీతో నా అనుభవాలను, నాకు తెలిసిన వారి అనుభవాలను పంచుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటాను. మీ అనుభవాలను కూడా, ఇక్కడ ఎంతో మంది పెద్దలున్నారు, కొంతమంది చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా క్లాస్మేట్ పార్థివ ఫాదర్ సత్యమూర్తి గారు ఉన్నారు, బహుశా ఆయనకి నేను తెలిసి ఉండకపోవచ్చు, వీరందరి అనుభవాల మాలిక వింటే చంద్రుడికో నూలిపోగులాగా ఉంటుంది నేను మాట్లాడేది. అయినప్పటికీ ఇది నాకు భగవంతుడు తనను గుర్తు చేసుకునే అవకాశంగా నేను భావిస్తూ ఇవాళ మీతో ఇన్ఫార్మల్గా హాయిగా స్వామి ముచ్చట్లు చెప్పుకోవాలని వచ్చాను. స్వామి గురించి చెప్పుకోవడమే ఒక సందేశం, స్వామి గురించి వినడం, స్వామి గురించి ముచ్చటించుకోవడం ఇంతకంటా ఆనందదాయకం, ఇంతకంటా మోక్షదాయకం ఇంకొకటి లేదనేది నా దృఢ విశ్వాసం. ఎందుకంటే ఎక్కడో నిరాకార స్వరూపంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడనుకున్న భగవంతుడు అందరికీ ఆప్తుడై ప్రీతిపాత్రుడై స్వామి నావాడు అని ఇన్ని కోట్ల మందికి అనిపించే విధంగా ఇవాళ భగవంతుడు ఎక్కడో లేడు, భగవంతుడిని హృదయ నివాసి అయిన మనకందరికీ కూడా అర్థమయ్యేటట్లు అవగతమయ్యేటట్లు స్వామి చేశారు. ఏమాత్రం కూడా భగవంతుడు భక్తుడు ఒక మెట్టు పైన ఒక మెట్టు కిందన అనే భావాన్ని కూడా కల్పించకుండా నేను నీవాడిని, ఇఫ్ యు నీడ్ మీ యు డిజర్వ్ మీ, నీకు నా అవసరం అయితే నన్ను పొందే అర్హత ఉన్నది అని చెప్పి తనను తాను పూర్తిగా మనకి మన కుటుంబ సభ్యుల్లో వేణు చెప్పినట్టు తల్లిగా తండ్రిగా గురువుగా దైవముగా మిత్రునిగా స్వామి మన దైనందిన జీవితంలో అల్లుకుపోయారు. అంత అల్లుకుపోయిన పెనవేసుకున్న స్వామి ఒకసారి నేను ఈ విధంగా నేను MBA చేస్తున్నప్పుడు ఒక పాట రాసుకున్నాను స్వామి మీద. అది నేను ఆ పాట బాగా పాత తెలుగు సినిమా పాట, మంచి మధురమైనటువంటి ట్యూన్ ఉంటుంది దానికి నా వర్డ్స్ నేను జత చేసుకుని స్వామి మీద రాసుకుని పాడుకుంటుండేవాడిని. ఒకరోజు ఒకసారి దసరాకి స్వామి నన్ను మాట్లాడమన్నప్పుడు ధైర్యం చేసి ఆ పాట స్వామి సమక్షంలో పాడాను. అదృష్టవశాత్తు స్వామికి ఆ రోజు నా సంభాషణ చాలా నచ్చింది, మాట్లాడాక పిలిచి చాలా బాగా మాట్లాడేవని నాకు విభూతి సృష్టించి ఇచ్చారు. ఆ పాట ఇలా ఉంటుంది, ఇది మనందరి మనసులోనూ ఉండే భావమని నేను తలుస్తున్నాను.

చేటి స్వామి మనస్వామి. ఏమండి, అందరి మనసులోనూ ఉండే భావం ఇదే కదా. ఈ పాట పాడుతూ నేను నా ఉపన్యాసాన్ని ప్రారంభించి దాన్ని ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేస్తున్నాను. చిన్న పెద్ద బీదా గొప్ప అందరి ప్రియ బంధువు స్వామి అన్న చరణాన్ని, స్వామి ఈజ్ డియర్ టు రిచ్ అండ్ పూర్ అని చెప్పి, అంటే స్వామి నన్ను ఆపారు. నాట్ ఓన్లీ రిచ్ అండ్ పూర్, యంగ్ అండ్ ఓల్డ్ ఆల్సో అన్నారు. అంటే ఆ లైన్ నేను మిస్ అయ్యాను. చిన్న పెద్ద బీదా గొప్ప అంటే చిన్నవారికి పెద్దవారికి బీదవారికి గొప్పవారికి, నాకు కూడా తెలియనంత అటెన్షన్ పే చేసి స్వామి చాలా ఎంజాయ్ చేశారు ఈ పాట. నేనైతే స్వామి ముందరికి వచ్చే వరకు స్వామి దగ్గర ఓ సినిమా పాట అనువదించి పాడగలను అని మాత్రం అనుకోలేదు. అంత అందేటువంటి వాడు మనకి స్వామి. మన భావాన్ని బట్టి స్వామి మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. చందమామ నవ్వు స్వామి, కన్న తల్లి ప్రేమ స్వామి, స్వామి దరహాసం, ఎంత సుమధురమైన దరహాసం. అదేవిధంగా కన్న తల్లి ప్రేమ, అందరూ కూడా స్వామి యొక్క ప్రేమని మనం చవిచూశాం. కొన్ని అనుభూతులు స్వామి యొక్క ప్రేమని ఏ విధంగా నాకు అందించారు అన్నటువంటిది మీతో కొన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను MBA పూర్తి చేశాక అందరికీ చాలా తెలిసిన విషయం ఏంటంటే, చాలామంది బాయ్స్ వెయిట్ చేస్తుంటారు స్వామి దగ్గర ఏదైనా ఉద్యోగం చేయాలని. సో నేను కూడా ఆ ఉన్నటువంటి వారిలో ఉన్నాను. ఉండి కోర్స్ అయిపోయిన తర్వాత స్వామి బృందావనంలో ఉన్నారు, మేము కూడా బృందావనం వెళ్ళాం. తర్వాత స్వామి పుట్టపర్తి వచ్చారు. బృందావనంలో ఒక రెండు సార్లు అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ బాయ్ అని. స్వామి మీరేం చెప్తే అది, గో హోమ్ సర్వ్ మదర్ అండ్ ఫాదర్ అన్నారు. సరే స్వామి. సో పుట్టపర్తి స్వామి వచ్చారు, నేను కూడా పుట్టపర్తి వచ్చాను. ఒకసారి ఫైనల్గా స్వామి మనకేమైనా చెప్తారేమో, ఎన్నాళ్ళని మనం వెయిట్ చేయగలమో, ఆల్రెడీ ఓ నెల నెలన్నర అయిపోయింది, ఇంట్లో వాళ్ళు కూడా పిలుస్తున్నారు అని చెప్పేసి నేను కొంతవరకు వెయిట్ చేసి స్వామికి ఒక ఉత్తరం రాశాను. స్వామి, నేను ఈ విధంగా మీ దగ్గర MBA పూర్తి చేశాను, నేనిప్పుడు నా సొంత ఊరు వెళ్లాలనుకుంటున్నాను, మీరేమైనా అవకాశం కల్పిస్తాను అంటే నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నానని చెప్పేసి ఒక ఉత్తరం రాసేసి అది కొరియర్లో వేశాను. రోజుకి కొన్ని, తర్వాత నాకు తెలిసిన రోజుకి కొన్ని వేల ఉత్తరాలు వస్తాయి స్వామికి. ఆ వేల ఉత్తరాల్లో అన్ని స్వామికి చదివే, భౌతికంగా చదివే అవకాశం ఉండదు, కానీ అన్ని ఆయనకి అవగతం అన్నది తర్వాత నాకు తెలిసిన విషయం. సో నేను కూడా ఆ విధంగా వేశాను. వేసి రైల్వే టికెట్ కొనుక్కున్నాను ఇంటికి వెళ్ళడానికి. ఒక స్వామి పుస్తకం పెద్దది, మన మై లైఫ్ ఇస్ మై మెసేజ్, ఆ బుక్ కొనుక్కున్నాను. స్వామి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి సిద్ధంగా బట్టలు అన్ని సర్దుకుని ఆ రోజు మందిరంలో కూర్చున్నాను. స్వామి కారు తీసుకుని బయట విద్యాగిరి స్టేడియంకి రౌండ్కి వెళ్లారు. ఇంకా భజనకి 9 గంటల భజనకి కొంచెం టైం ఉంది. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావా అంటే వెళ్ళిపోతున్నానని. అయితే నువ్వు ఈ మందిర ద్వారం దగ్గర కూర్చో, అన్న అవకాశం ఉంటే స్వామికి చెప్పి వెళ్ళొచ్చు కదా అంటే, సరే దాందే ఉందని చెప్పేసి నేను ఆ భజన హాల్ దగ్గర, స్వామి ఇంటర్వ్యూ రూమ్ దగ్గర డోర్ ఉంటుంది, ఆ వెయిటింగ్ బాయ్స్కి ఏంటంటే మార్నింగ్ అక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇన్స్టిట్యూట్ బాయ్స్ ఎవరు ఉండరు. సో ఆ ఏరియానంతా మేము ఆక్రమించుకుని స్వామి కోసం ఎదురు చూస్తుండేవాళ్ళం. సో అక్కడ కూర్చున్నాం, నేను ద్వారం దగ్గర కూర్చున్నాను. స్వామి భజనకి ఇంకా కొద్ది సమయం ఉందనగా కారులో వచ్చారు. వచ్చి కొల్వంత హాల్లో దిగి ఆ స్టేజ్ మెట్లు ఎక్కుతున్నారు ఇంటర్వ్యూ రూమ్ వైపు వస్తూ. దిగుతానే నన్ను ద్వారం దగ్గర చూశారు. చూసి, ఏమిరా పోతున్నావా అన్నారు. నా వెనకాల ఎవరితోనైనా మాట్లాడుతున్నారేమో అని చూశాను.
చూస్తే ఎవరు లేరు. అంటే కొంచెం ముందరికి వెళ్ళాను. ముందరికి వెళ్తే, స్వామి అవును స్వామి, కానీ నాకు వెళ్ళాలని లేదు స్వామి. అవునా, సరే సరే. పోని కొన్ని దినములకు పోయి ఇంట్లో వాళ్లతో అమ్మా నాన్నతో గడిపి ఆ తర్వాత రా అన్నారు. అంటే అట్లాగే స్వామి, అలాగే స్వామి అని చెప్పి వెనక్కి కూర్చున్నాను. ఇప్పుడు స్వామి ఇంటర్ రూమ్లోకి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ ఇంటర్ రూమ్ గది తలుపు తెరిచి నా వైపు చూసి లోపలికి రా అన్నారు. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే స్వామి నా షర్ట్ జేబులో తన చేయి పెట్టారు. పెడితే ఏమో నాకు అర్థం కాల. ఇప్పుడు స్వామి, నువ్వు కొన్ని దినములకు వెళ్ళి అమ్మా నాన్నతో గడిపి మళ్ళీ తిరిగిరా, ఓ రెండు మూడు దినములైనా గడిపి తిరిగిరా అన్నారు. అని నా జేబు వైపు చూపిస్తూ, ఇదిగో డబ్బులు రిటర్న్ టికెట్కు అన్నారు. అంటే ఆయనకి నా మైండ్ సెట్ బాగా అర్థమైంది. చిన్న బ్రైబ్ ఇచ్చారు. టికెట్ కొనుక్కు, టికెట్లు దొరకలేదు లేదా డబ్బులు లేవు అని అనడానికి కూడా లేదు అని ఆ విధంగా డబ్బులు ఇచ్చి విభూది ఇచ్చి పాద నమస్కారం చేసుకోమని వెళ్ళిరా అన్నారు. నేను బయటకు వచ్చాను. బాయ్స్ అందరూ, అబ్బా ఏం జరిగిందిరా అంటే, నన్ను వెళ్ళి రమ్మన్నారు స్వామి. ఆనందంతో ఒబ్బి తబ్బి భయపోతున్నాను. సరే ఇంటికి వెళ్ళాను. మా సొంత ఊరు విశాఖపట్నం, మా తల్లిదండ్రులకు చెప్పాను ఇలా స్వామి రమ్మన్నారు, నేను వెళ్తానంటే వాళ్ళు స్వామి రమ్మంటే మేమెవరము, అది నీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అనుకున్నట్టే నేను రెండు మూడు రోజులు వాళ్ళతో గడిపి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చాను. ఆల్రెడీ స్వామి నాతో మాట్లాడి ఉన్నారు, రమ్మన్నారు. రాగానే ఏం బంగారు ఎప్పుడొచ్చావు అని చెప్పి కుశల ప్రశ్నలు వేస్తారు అన్న ధీమాతో వచ్చి ప్రశాంత నిలయం మన భజన మందిరంలో కూర్చోవడం, స్వామి మామూలుగా ఆనందంతో ఒబ్బి తబ్బి భయపోతున్నాను. సరే ఇంటికి వెళ్ళాను. మా సొంత ఊరు విశాఖపట్నం, మా తల్లిదండ్రులకు చెప్పాను ఇలా స్వామి రమ్మన్నారు, నేను వెళ్తానంటే వాళ్ళు స్వామి రమ్మంటే మేమెవరము,

మన భజన మందిరంలో కూర్చోవడం, స్వామి మామూలుగా రావడము, ఏదో కొత్త మనిషిని చూసినట్టుగా నన్ను చూసేవారు, ఎప్పుడూ చూడనట్టుగా, కనీసం నాతో మాట్లాడినట్టుగా కూడా ఆయనకి గుర్తులేదేమో అన్నంతగా చూస్తుండేవారు. ఇటు అటు వెళ్తుండేవారు, ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా మాట్లాడేవారు కాదు. అలా వెయిట్ చేశాను వెయిట్ చేశాను, ఒక నెలలాళ్ళు వెయిట్ చేశాను, నేనంటూ ఒకడిని ఉన్నాను అని ఉన్నానా అని నాకే డౌట్ వచ్చేలాగా స్వామి ప్రవర్తించేవారు. ఈలోపు ఇంకొక దీని సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే, ఆ బుడగని పెద్దది చేసి ఇంటికి వెళ్లి రా అన్ని ఆశీర్వదించిన మా తోటి విద్యార్థులు ముందర చిన్నబోయి, వారి ముందు నా పరువు పోయిందేమో, ఇప్పుడు ఎలాగా స్వామి పలకరించలేదన్న బాధ కంట వీరి దగ్గర నా ఇమేజ్ ఏమవుతుందో అని ఆ బాధ, ఇవన్నీ ఒక విచిత్రమైన స్థితిని, మనస్థితిని మనకి సృష్టించాయి. సరే వెయిట్ చేశాను వెయిట్ చేశాను వెయిట్ చేసి ఒకరోజు బాగా విసుగొచ్చేసింది. ఇంకెన్నాళ్ళు నీకు ఇష్టం ఉంటే ఉండమను, లేదంటే పొమ్మను అని చెప్పేసి ఒక ఉత్తరం రాశాను మళ్ళీ. స్వామి, నేను ఈ విధంగా వెయిట్ చేస్తున్నాను, ఎన్నాళ్ళైనా పలకరించట్లేదు మీరు, మీకు ఉండాలంటే ఉండమని చెప్పండి, భక్తి లేదు అనుకుంటే పొమ్మని చెప్పండి అని చెప్పి చాలా నిష్కర్షగా కోపంతో రాశాను ఉత్తరం. ఆ ఉత్తరం ఏ రోజైతే వేశానో ఆ రోజు సాయంత్రం స్వామి భజనకి దర్శనానికి వచ్చి నేను వెనకాల కూర్చున్నాను, ఎక్కడో ఒక అబ్బాయి పరిగెట్టుకుని వచ్చి స్వామి పిలుస్తున్నారన్నారు. ఓ, మన ఉత్తరం పనిచేసింది కావాలనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళాను భజన మందిరం దగ్గరికి. వెళ్తే స్వామి నన్ను చూస్తూనే, అంటే నేను ఎప్పుడూ ఒక కోరిక కోరుకునేవాణ్ణి, సత్యం సింహ సుందరంలో చదివాను స్వామి ఎవరికో దశావతారాలు చూపించారు అని, ఆహా మనకు కూడా ఎప్పుడైనా చూపెడితే బాగుండు అని అనుకుంటుండేవాణ్ణి. అన్ని అవతారాలు చూపించలేదు కానీ ఆ రోజు ఉగ్ర నరసింహ అవతారం మాత్రం చూపించారు. నన్ను చూస్తానే దొంగ దొంగ అన్నారు. స్వామి ఏమైంది, ఏమిరా ఏమి, ఒకసారి ఉంటానంటావు ఒకసారి పోతానంటావు, ఛీ అన్నారు స్వామి అన్నారు. సరే లోపలికి పో అన్నారు. ఎంట్రీ రూమ్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి అక్కడున్న ఫారినర్స్ అందరికీ పరిచయం చేసి, వెరీ గుడ్ బాయ్ దిస్ బాయ్ అని పరిచయం చేశారు. నన్ను లోపలికి పిలిచారు. పిలిచి విభూది ఇచ్చి నమస్కారం చేసుకో వెళ్ళిపో అన్నారు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అయ్యో నాకు వెళ్ళిపోవాలని లేదు అని. అప్పుడు నేను స్వామికి చెప్పాను, స్వామి తప్పదా వెళ్ళిపోవాలా, పొరపాటు జరిగిపోయింది స్వామి అన్నాను. లేదు నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని. అది కాదు స్వామి, ఇంకొకసారి ఆలోచించండి, నేను నువ్వు వెళ్ళిపోవాల్సిందే అన్నాను. ఎప్పుడు వెళ్ళమంటారు స్వామి అని. తక్షణమే వెళ్ళిపో అన్నారు. స్వామి తక్షణమే అంటే నా దగ్గర రైలు టికెట్ కూడా లేదు స్వామి అని. అవునా, సరే కృష్ణాష్టమి వస్తుంది అది చూసుకుని వెళ్ళిపో అన్నారు. బయటకు వచ్చి దిస్ బాయ్ ఈజ్ వెరీ గుడ్ బట్ హీ డస్ నాట్ వాంట్ టు స్టే విత్ స్వామి అన్నారు ఫారినర్స్తో చూసి. వాళ్ళు ఎవరి కీటకము, హూ ఇస్ దిస్ బాయ్ హూ డస్ నాట్ వాంట్ టు స్టే విత్ స్వామి. నన్ను బయటికి పంపించారు. మళ్ళీ చెప్పాను ఈ విధంగా, స్వామి కృష్ణాష్టమి తర్వాత వెళ్ళిపోమంటున్నారని. సరే ఉన్నాను, 15 రోజులైంది, కృష్ణాష్టమి కూడా వచ్చింది, చక్కగా అంగరంగ వైభవంగా స్వామి కృష్ణాష్టమి జరుపుకున్నారు. కృష్ణాష్టమి అయిపోయింది, 4-5 రోజులు కావస్తుంది. మళ్ళీ నాలో ఇప్పుడు ఏమిటి, కృష్ణాష్టమి వచ్చేసింది, ఉండాలా వెళ్ళిపోవాలా, వెళ్ళిపోవాలంటే చెప్పి వెళ్ళాలి, వెళ్ళకుండా ఉండాలంటే స్వామి వెళ్ళమన్నారు అని చెప్పేసి ఒకరోజు ధైర్యం చేసి స్వామి నడుస్తుంటే కొంచెం ముందుకు దూకాను. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా, స్వామి పిల్లల్ని దూరంగా పెట్టడము, పిల్లలు స్వామి యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ ముందుకు దూకడము, ఇటువంటివన్నీ సహజంగా స్వామి ఫ్రీడమ్ ఇస్తుంటారు. సో కొంచెం ముందుకు దూకి స్వామి అన్నానంటే, ఏమి అన్నారు. స్వామి కృష్ణాష్టమి వచ్చింది, మీరు నన్ను వెళ్ళమన్నారు కదా స్వామి అంట. అవును, నాకు వెళ్ళాలని లేదు స్వామి అన్న. లేదు లేదు వెళ్ళాల్సిందే అంటే, లేదు స్వామి నాకు వెళ్ళాలని లేదు స్వామి అంటే. అవునా, అట్లయితే ఓణం చూసుకుని వెళ్ళిపో అన్నారు.

0: సరే స్వామి అని.
1: ఆగస్ట్ అయిపోయింది, ఓణం సెప్టెంబర్ లో వస్తుంది, ఓణం అయిపోయింది, కేరళ వాళ్ళు వచ్చారు వెళ్లారు, అన్ని యథావిధిగా జరుగుతున్నాయి, నా జీవితం మాత్రం ఎక్కడ ఆగింది, రైలు బండి అక్కడే ఉన్నట్టు అనిపిస్తుండేది. సరే ఓణం కూడా అయిపోయింది, 15 రోజులు అయిపోయింది. ఒక పక్క స్వామి ఎక్కడ అనుగ్రహం కలిగే సూచనలు కనిపించట్లేదు. అప్పుడు ఒకరోజు రాత్రి బాగా ఆలోచించాను. ఆలోచించి ఏమి జరిగినా సరే, నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు, ఇంక నాకు నీ సంభాషణతో కానీ నీతో నాకు జరిగే కాన్వర్సేషన్స్తో కానీ నాకు సంబంధం లేదు, నేను ఇక్కడే ఉంటాను అని ఎవరికి తెలియకుండా మనసులో అనుకున్నాను. మన్నాడు నుంచి దర్శనానికి వచ్చి కూర్చున్నాను, భజన హాల్లో కూడా కూర్చోలేదు, బయట కూర్చున్నాను. అలా కొన్ని రోజులు జరిగింది. జరిగితే అదే టైంలో స్వామి ఈ పాద నమస్కారం ఇప్పుడు మనం ఆపాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శివం మందిర ప్రాంగణంలో 2013 ఏప్రిల్ నెలలో జరిగిన సమర్పణ కార్యక్రమంలో స్వామి విద్యార్థి శ్రీ కె అరుణ్ గారిచే అందించబడిన ఉపన్యాసంలో మొదటి భాగాన్ని విన్నారు. వచ్చే వారం ఇదే సమయానికి మిగిలిన భాగాన్ని వింటారు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపుడు, సర్వజగద్రక్షకుడు, దీనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయి భగవాను దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. స్వామి, మెడక్ జిల్లా నుండి మీ దివ్య సన్నిధికి సుమారు 2,000 మంది భక్తులు దయచేసి మీ దివ్య దర్శన సౌభాగ్యాన్ని పొందారు. స్వామి, మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి. స్వామి, మీ పదములు పసిడి తలపులు, అట్లాంటి మీ పాదాలను చేరుకుని మాదొక్కటే ప్రార్థన, యావన్ మానవాళికి సద్బుద్ధిని, శాంతి సౌభాగ్యాల్ని ప్రసాదించండి. జై సాయిరాం.

స్వామి, ఈ ప్రశాంతి నిలయం ప్రేమచరులు కురిపించే బృందావనం. అందుకే నీ పాదాలను శరణంటి ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకున్నాం. స్వామి, కరుణ చూపి మమ్మల్ని ఆదరించు. పాల జనదిశలో పవడించే రూపము, కాల సూర్య చంద్రాగ్ని గల రూపము, మేలిమి వైకుంఠాన మెరసిన రూపము, వేదాంత వేత్తలకెల్లా వెదికేటి రూపము, ఆది అంతములేని నీ దివ్య సుందర రూపాన్ని మేము నిరంతరము ధ్యానిస్తాం స్వామీ.

స్వామి, మాది ఎంతటి భాగ్యము, ఎంతటి సౌభాగ్యము. త్రేతాయుగం నాటి రాముడు, ద్వాపరయుగం నాటి కృష్ణుడు, ఈ రూపాలు మా ప్రార్థనను మన్నించి భూమి మీదకి సత్యసాయిగా వచ్చావు స్వామి నీవు. ఈనాడు మమ్మల్ని అందరినీ నీ యొక్క కృపాదృష్టితో కరుణించి పాలించావు స్వామి, మీకు మా కృతజ్ఞతాంజలి.

స్వామి, చిత్రావతి నదీ తీరంలో ఒక పల్లెలో నీవు జన్మించినప్పుడు మాకు ఒక్కటే గుర్తొస్తుంది స్వామి, వ్రేపల్లెలో పుట్టిన ఆ చిన్ని కృష్ణుడే గుర్తొస్తాడు. స్వామి, నీవే మా సాయి కృష్ణుడివి, నీవే నేను నమ్మిన దైవానివి.

స్వామి, నీకు కోటి దండాలు. మాకు మేడలొద్దు, మిద్దెలొద్దు, ఆటలొద్దు, పాటలొద్దు స్వామి. నీ అండ ఉంటే అంతకంటే మాకింక ఏమీ అవసరం లేదు స్వామి. నీవే మా సర్వస్వం.

స్వామి, ప్రేమరాజ్యమే రామరాజ్యం అన్నావు. సేవను మించిన సాధన లేదని శంఖారావం చేశావు. గ్రామసేవయే రామసేవని ఆచరించి చూపించావు. చల్లని ఒడిలో దీనిలో చేర్చి తల్లి ప్రేమ అందించావు. స్వామి, నీవే సర్వేశ్వరుడు. సర్వేశ్వరుడుగా సత్యసాయిగా అవతరించి మానవజాతిని మహోన్నతంగా తీర్చిదిద్ది సత్యధర్మ శాంతి ప్రేమల స్వర్ణయుగం స్థాపించావు స్వామి.

స్వామి, మాతృమూర్తి ఈశ్వరమ్మ ఎంత ప్రేమతో నిన్ను యాలలూపిందో మాకు తెలియదు, కాని ఈనాడు మా హృదయంలో నిన్ను కౌశల్యల దేవకిల మా హృదయంలో ఉయ్యాలలోపాలనుంది స్వామి. నీ పాదాలు పావనని పట్టాలని ఉంది, నీ వేణుగానమై మాకు పులకించాలని ఉంది. జై సాయిరాం.